0: మార్చుకొని కథగా మనం చెప్పుకుంటూ, కథగా మనం అభివృద్ధి వచ్చుకుంటూ, మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
1: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఇస్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నాట్ ఎ డిస్క్రిప్షన్.
0: ఇది కేవలము మన యొక్క కథనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
0: మన భావముల యొక్క మార్పే.
1: There are all the changes of in the thought process.
0: మనం భావమును మార్పు చేతనే భగవంతుని పేరు మనం నెపం వేస్తున్నాము.
1: The changes of our thoughts are attributed to God.
0: భగవంతుడికి ఎవరి పేర కూడా ఏ విధమైన ద్వేషం లేదు.
1: In fact, God has no hatred.
0: అందరి చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: God goes on smiling at him.
0: భగవంతుడికి చిరునవ్వే దానికి ప్రధానమైనటువంటిది.
1: In fact, that everlasting continuous smile is a sign of God.
0: అక్కడ చిరునవ్వు ఉంటాడో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: Only the smile, there's no change, no change, no scope for hatred.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: Therefore, you should have that smiling face always.
0: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: Don't have castor oil face.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: With the approach of examinations, naturally you are exhausted.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
1: Yes.
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
1: Exams are fast approaching. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: You have to take it in the positive sense.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చు.
1: You may feel that examinations better be delayed or postponed.
0: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: It's not good. It's better if the examinations are advanced.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: The moment examinations are advanced, you can get through the examinations.
0: తర్వాత ముందు క్లాస్ కు వెళ్తాం.
1: Then you can be promoted to higher class.
0: కనుక మనం హైయర్ క్లాస్ కు పోవడానికి మనం తొందరపడాలి.
1: So you should always be in a hurry to go to a higher class.
0: ఈ హరి నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry.
1: No worry.
0: Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొన్ని తిని అమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుపుకొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you will be very, very happy.
0: దానికోసమని నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
0: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచిమైన.
1: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
0: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
0: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: లేదు.
1: నో.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తుంది.
1: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్ నేమ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ గోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
1: రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ద ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ దే గోన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: దీనికి ఓల్డ్ అనుకో, యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
1: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
0: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
1: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనము పోగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుంది అది మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్స్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము రామనామం అనే దేవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
0: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ, బ్యాడ్ లక్.
0: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
1: In fact, it is very sweet.
0: Anantamainatvantidi.
1: It is infinite.
0: Anandamainatvantidi.
1: So beautiful.
0: Anandamnichetvantidi.
1: So delightful.
0: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kuda nu vadarukokoddu.
1: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
0: Meera ento baadhapadindi.
1: Meera felt so sad.
0: Maharaja kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
1: Maharana commanded her to get out of the temple he built.
0: Avan nenu lekunda na krishnudu matram etti vadalu pettedi ani cheppindi.
1: She said, how can I leave my krishna and go?
0: Krishnude na venta vastadu.
1: And she was so confident that krishna will follow her.
0: Nenu vedtanu nandi.
1: She was prepared to go.
0: Kadalu kuduthu muttadithene kailadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతుల నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: షీ సెడ్, అవుట్ ఆఫ్ ది ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ దిస్ ఓషన్ ఐ హావ్ కలెక్టెడ్ మోస్ట్ ప్రెషస్ జెమ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, హౌ కెన్ ఐ డ్రాప్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్?
0: దాన్ని కాపాడుకో,
1: ఐ మస్ట్ హోల్డ్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్
0: అని కడలిల్ కుడుతడు తెలితేనే అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక పోయి చేరింది.
1: షీ రీచ్డ్ ద్వారక.
0: పోయింది, అక్కడ తలుపులు కూడా మూసుకున్నాయి.
1: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
0: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూసాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
0: అందువల్ల అక్కడ ద్వారకలో కూడాను డోర్స్ అంతా మూసుకున్నాయి.
1: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
0: Krishna, ikkada kuda ninnu chudakuda ani oka tu tarato kottindi.
1: Krishna, should I not see you? She had hit her head against the door.
0: Talbulanta pagidi poyinayi
1: and the doors broke there.
0: Krishna vachi alani teeskunnadu
1: and Krishna came and just blessed her.
0: Aa samayam tirigi maharana kalipe cheyadu.
1: At that time maharana reached the spot.
0: Prayojanam emti?
1: What for?
0: ఆమె వెళ్ళిపోయింది.
1: షీ లెఫ్ట్ ఆల్రెడీ.
0: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
1: అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ కింగ్.
0: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
1: వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇస్ సో బ్యాడ్, వెరీ బ్యాడ్.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: వై వాజ్ ఐ సో ఫూలిష్
0: అని తన పూర్తి ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్ అని చచ్చిపోయాడు.
1: హీ వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
0: కనుక మనం హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
0: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: It is not heart enlargement which requires operation, surgery.
0: Heart ante hrudaya heart.
1: And heart means the transformation of the heart.
0: Danni manam peddiga visharanga chesukovali.
1: We should widen it, expand it.
0: Nenu okadu undedi rendu adugulu unnanu.
1: And you are here 2 feet.
0: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మలుచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: Like that, if you go on providing space, any number can be seated. Therefore, we should be in search of that path which will be accommodating number of people. Students.
0: From tomorrow
1: onwards, you will be returning, going to your native
0: place. ఇక్కడ విన్నటువంటి విషయాలు ఇక్కడ తిన్నటువంటి యొక్క దీన్ని మీరు మననం చేసుకుంటూ దీని హాయిగా ఉండండి.
1: యు బి హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్ ఫేస్ ఎనీ నంబర్ కెన్ బి సీటెడ్.
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేట్.

சக்தி சத்ய சமம் தப நாஸ்திராக சமம்

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: This knowledge is the true eye of every human being.
0: Nasti satya samam tapa. Satyamunaku minchina tapasu marokati kanaradu.
1: There is nothing more than the truth, which is the penance.
0: Anna paanadulu vanali aakulalamule mesi adavulu sancharinchinanta maatramuna తపస్సు కానేరదు.
1: ఐ మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ది ట్రూ పెనెన్స్.
0: నాస్తి రాగ సమం దుఃఖం. మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తరువాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: Kanuka korikalanu adukulo ninchukovatame nijamainatundi aanandam.
1: The true bliss lies in exercising a control over the desire.
0: Korikalanu adukulo ninchukonakunna deenikante mirinta dukham marokati ledu.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగము కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vid anu dhatu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vid.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni galukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్.
0: జ్ఞానము
1: విజ్డమ్.
0: ఎరుక
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramuna chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం,
1: ఇట్ హస్ టూ హియర్, వన్ జ్ఞాన,
0: జ్ఞానము నా కాదు, ఇది నిజమైన జ్ఞానము కాదు అని జ్ఞానం చెబుతున్నది.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్, నా మీన్స్ నెగేషన్, ఇస్ నాట్ ట్రూ విజ్డమ్.
0: త్రికాల జ్ఞానము జ్ఞానము,
1: which is indivisible in all the three times, is wisdom.
0: Advaita jnanamu jnanam.
1: Non-dualism is wisdom.
0: Iti jnanamu okka daivame.
1: That wisdom is just the divine.
0: Aa daivame satyamuto koodina vaadu.
1: The divine is all truth.
0: Idiye anantamainatundi.
1: That is infinite.
0: Kanukane satya jnanam anantam brahmana.
1: That's for that reason the Brahma is defined as the truth, wisdom and infinite.
0: Manavuni jeevitamulo tana yokka paripurnatanu pondataku vedamu aneka vidhamuluga todpadutu unnadi.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: Vedamulaga kevalam konni mantramulato kudinatundi swaroopamani bhavinchavachchu.
1: We may consider that Veda is the form of mantras.
0: Anadi mantra drashtalainatundi mahaniyulu aavirbhavinchinatundi aavishkarinchinatundi satyavakya swaroopame Vedam.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: Itti satyavak swaroopamainatundi ee Vedamu త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: దిస్ వేద ఇమాన్సిపేట్స్ ద హ్యూమన్ రేస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగించేస్తుంది.
1: ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ ద వరల్డ్.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: ఇట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ the peace and the truth to society.
0: Manavuni ishtamulanu nerveerchukunutakai aishtamulanu tedinchutaku ee vedamu aneka vidhamulainatundi upayamunu nerputunnadi.
1: Veda also teaches several devices to sacrifice all our dislikes and to achieve our likes.
0: Manavuni sukhamulaku dukhamulaku vedame moola karanam.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: Manavunaku ketayinchina ayu pramanamu alpamavuta cheta ee ananta vedamulanu adhyayanam cheyatam deenike kalamu chalakapoyindi.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: Vedamunu adhyayanam chesinanta matramana chaladu.
1: It's not enough. If we learn Veda,
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated ruks from Veda and called it ruk samhita.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This ruk samhita is the one that separated out rukkulu.
0: తరువాత యజుస్ సంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: Later he segregated యజుస్ సంహిత and called it యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: హీ క్లాసిఫైడ్ అండ్ సెగ్రిగేటెడ్ ద సామ ఆస్పెక్ట్ ఆల్సో.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: ఆల్ మంత్రాస్ ఆఫ్ అధర్వణ ఆర్ సెపరేటెడ్ అవుట్ అండ్ కాల్డ్ అధర్వణ సంహిత.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము, శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: దో వేదాస్ ఆర్ ఫోర్, దిస్ యజుర్వేద హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ శుక్ల యజుర్వేద.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: హీ క్లాసిఫైడ్ ఎవరీ సంహిత ఇంటూ త్రీ పార్ట్స్.
0: దీని బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని.
1: దీస్ త్రీ ఆర్ బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగం అంతా కూడాను మంత్రముతో కూడినటువంటిది.
1: ద ఫస్ట్ పార్ట్ బ్రాహ్మణ ఈస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: దీస్ మంత్రస్ విల్ ఇండికేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రిచువల్స్.
0: దాన ధర్మాలకు కూడాను ఇది తోడ్పడేటువంటిది.
1: ఇట్ ఆల్సో హెల్ప్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు ప్రాణశక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: మంత్ర ఇస్ ద వన్ విచ్ హెస్ గోట్ దిస్ లైఫ్ ఫోర్స్ బిహైండ్ రికాపిచులేషన్ అండ్ రిపిటేషన్.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: దట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది కంప్లీట్ మీనింగ్ ఇస్ మంత్ర.
0: ఈ మంత్రములన్నీ కూడాను దైవ సంహితమైనటువంటి మంత్రములు.
1: ఆల్ దిస్ మంత్రస్ రిలేట్ టు ద డివైన్.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: హావింగ్ స్పెంట్ ద స్టేట్ ఆఫ్ హౌస్ హోల్డర్, హావింగ్ టేకెన్ ద స్టేట్ ఆఫ్ రిక్లూజ్, స్పెండింగ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ కన్స్యూమింగ్ ఆల్ రూట్స్, హీ లెర్న్స్ దిస్ పార్ట్ ఆఫ్ వేద ఆరణ్యక.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటున్నది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ రిచువలిస్టిక్ ఆస్పెక్ట్.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలకుడును ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం చే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: ఇట్ లేస్ మచ్ ఎంఫసిస్ ఆన్ మంత్ర ద రిపిటేషన్ అండ్ ఆల్సో ద కర్మ ద యాక్టివిటీ.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: జస్ట్ అస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ రిజల్ట్స్ వీ గెట్ అవుట్ ఆఫ్ లిసనింగ్ అండ్ రికాపిచులేషన్ అండ్ ప్రాక్టీస్, వీల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ అవుట్ ఆఫ్ దిస్ యాక్షన్ అండ్ మంత్ర.
0: మధుర పదార్థముల యొక్క పేరును విన్నంత మాత్రమున మనము దాని యొక్క రుచిని మనము అనుభవించిన వారం కాలేము.
1: బై మియర్లీ లిసనింగ్ వీ కెనాట్ క్లెయిమ్ టు హ్యావ్ ఎంజాయ్డ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్.
0: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
1: వెన్ స్వీట్ ఇస్ యాక్చువల్లీ కన్స్యూమ్డ్ పార్టేకన్ యు విల్ నో ద టేస్ట్.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: బై మియర్లీ రిసైటింగ్ ఇట్ అమౌంట్స్ టు మియర్ లిసనింగ్ ఓన్లీ.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇట్ అమౌంట్స్ టు ఈటింగ్.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: Kanuka andhakaram bella hatamarune chuda vasudalo deepamu vartavalana.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: Rogapeedutini bal rogambu teeruna aushadha mahimambu antavinna.
1: By merely listening to the efficacy of the drug, do you think that you'll be cured out of all ailment?
0: Nirupedavari pedirikambu poguna విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ఎవర్ ద పావర్టీ విల్ ఎవర్ లీవ్ బై మియర్లీ లిసనింగ్ టు ది ఫైనాన్స్ అండ్ ఎకానమీ.
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యంబుల పాకము విన.
1: విల్ హంగర్ ఆఫ్ ఎనీ మ్యాన్ బి అపీస్డ్ బై మియర్లీ లిసనింగ్ టు ద మెను.
0: ఈ పాకమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: శక్తివంతమైనటువంటి ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: ఎంటైర్ డార్క్నెస్ విల్ బి డిస్పెల్డ్ ఇఫ్ ఓన్లీ వి లైట్ ద ల్యాంప్.
0: అదే విధముగానే వేదమును ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: సిమిలర్లీ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి జస్ట్ రిపీట్ చాంట్ వేద.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice. Then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: Learning a Veda is a royal road that will take you to the destination.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: We have forgotten this right royal road, but we are treading along the road of all stones.
0: ప్రతి మానవునికి కూడాను గమ్యము అత్యవసరము.
1: Destination is essential for everyone.
0: చేరక తప్పదు.
1: One must reach someday.
0: మానవుని యొక్క లక్ష్యమే అది.
1: That is the aim of man.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ లిసన్ టు వేద చాంటింగ్ అ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
1: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారం.
1: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it possess?

0: ఈ శబ్దబ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: The drinking water is polluted.
0: పీల్చి గాలి మలినమైనది.
1: The air that we breathe in is
0: భుజించే ఆహారం మలినమైనది.
1: The food is polluted.
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: There is sound pollution.
0: ఒకటేమిటి, మానవుని మనసే మలినమైనది.
1: The mind is also polluted.
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన, నిత్యమైన, సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ by the repetition of the Veda, singing the glory of the Lord.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 గంటకు ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రాం పెట్టారు.
1: There in Delhi at 5:30 there is radio program.
0: కానీ ఆ ప్రోగ్రాం ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: You can listen to that program even here in
0: Bangalore. Radio kuda vinipistundi.
1: You also you listen.
0: Madras lo vinipistundi.
1: It can be listened
0: in America lo vinipistundi, Japan lo vinipistundi.
1: You can hear there in America and Japan.
0: Ee shabdam ye reetiga prayanam chestundadi.
1: How does the sound travel?
0: Vidyut tarangamulato cheri,
1: having been mixed with electric waves,
0: ati shikramuga vyapinchu chestundadi.
1: They spread very fast.
0: Deeni yokka vyapti vetulu kante ati shikramuga pothundadi.
1: The way how they spread is faster than the light.
0: అది విధముగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకము గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాము.
1: By reciting the sacred mantras, we'll be sanctifying the entire atmosphere and helping the country.
0: కనుకని ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయము చలుపుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి సెడ్ దట్ భారతీయ హావ్ నాట్ అండర్స్టూడ్ ద పొటెన్షియాలిటీస్ ఇన్ ద కెపాసిటీ.
0: గుర్తించియే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: Had they realized, they wouldn't have left it so easily like this.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: Having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: ముద్ద ఖర్జూరం తిన్నటువంటి వాడికి చింతపండు రుచి.
1: The one who relishes that kind of grape which is all sweet will never accept the tamarind.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదము యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: The sweetness of Veda is not realized by those who learn Veda.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు కానీ జీవిత పరమావధి నిమిత్తమే ఏర్పడినటువంటి వేదం అనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: They have not realized the fact that the Veda is meant for life, not to carry on a living.
0: ఇంకా ఉపనిషత్తులు.
1: The next Upanishads.
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: The Upanishads are meant for these four objectives of human life: the righteousness, the desire, the liberation.
0: వేదములు ద్వైతము.
1: Veda is dualism.
0: వేదాంతము అద్వైతం.
1: The Vedanta is non-dual.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: This Upanishad is
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: As they are towards the end of Veda, it's called Vedanta.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటినీ మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో తన యొక్క సాధనల చేత తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyam avutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: are para vidya.
1: Liberation is only para vidya.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని అభ్యాసములు కాని సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times, Bharatiyas have taken the learning of Veda, the very breath, the very life principle.
0: Vedamulaku 9 పేర్లు ఉన్నాయి.
1: Veda has 9 names.
0: 1 శృతి.
1: 1 శృతి.
0: 2 అనుస్వరం.
1: 2 అనుస్వర.
0: 3 త్రయి.
1: 3rd one త్రయి.
0: 4 ఆమ్నాయము.
1: 4th one ఆమ్నాయ.
0: 5 సమామ్నాయము.
1: 5th సమామ్నాయ.
0: 6 ఛందస్సు.
1: 6th ఛందస్సు.
0: 7 అధ్యాయం.
1: 7th అధ్యాయం.
0: 8 నిగమం.
1: 8th one నియమం.
0: 9 ఆగమం.
1: 9th one ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: Day and night they should follow the preceptor, repeating the same rhythm and follow him.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: The words, there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakine, Ekku Pradhanat Ishtu Uchchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Adarvada.
0: Kanuka Rigvedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు అంటూ కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నమునందు కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ది మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయం.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటి దీనిక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: tarataramuluga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: tatalu tatalu tanrulu kodukulu manamallu munimu ee vidhanga tarataramulto kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agam.
0: Bhagavantuni ucchvasa nishwasamuni kanukane teesukovatamu vadalatamu deeni valla yerpadinatundi kanukane ee vedamu deeniki nigamagamam peru pochindi.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagam.
0: Ucchvasa nishwasamuli veda swarupamulu.
1: The inhalation exhalation of God is this veda.
0: Oka chinna udaharana teesukondi.
1: Take a small example.
0: So ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందా చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.

0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: హమ్ వదలటము.
1: హమ్ అంటే ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం అసి.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: What is the lesson that is taught?
0: Soham, soham. I am that. I am God. I am God. I am God. I am God. Nene gaadu, nene daivamu. Ane itundi uchcharistunnadu.
1: The lesson taught by this exercise is I am that. I am God.
0: Kanuka daivamu yokka uchchasa nishwasamule kaadu, saimanamuni yokka uchchasa nishwasamulu kodanu sakramamaina yokka daivatvanni uchcharistunnadu.
1: It is not merely the breath of God himself. It is the breath of every human being.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈజ్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఈజ్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈజ్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేర్లు లేకుండా
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామకృష్ణ గోవింద
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్
0: సాల్యుటేషన్. సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ ది అండర్ టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమస పరస్తాత్. అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: indriya
1: senses.
0: Indriyalanu anusarinchadame tamassu.
1: Following senses is darkness.
0: Atmanu anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasah parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
1: Like this many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి తేజస్విన. సహనా భవతు. ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదములో ఎట్టి భేదము లేదు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ వేద.
0: వేదమున్నది వేదము కాదు.
1: ఇట్ ఈస్ నో వేద ఇఫ్ ఎంటర్టైన్స్ డిఫరెన్సెస్.
0: కలసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ అబౌట్ టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ అస్ డెవలప్ ది ఇంటెలిజెన్స్ విచ్ యు హావ్ లెర్న్.
0: కలిసి మెలిసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
1: లెట్ అస్ లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ కాన్ఫ్లిక్ట్.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకని మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడాను సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ది 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్. ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి. ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ అన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: Sacred Bharat is the land of penance, is the land of action, is the land of all sacredness.
0: ఇలాంటి త్యాగ భూమి, యోగ భూమి, కర్మ భూమి అనేటువంటి భారతదేశాన్ని భోగ భూమిగా తిప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all rog or disease.
0: భోగము కాదు మన జీవితము, యోగం.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: కనుక వేద విద్యలనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
1: The Vedic knowledge has infinite meanings.
0: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
1: All countries in all world sustain up
0: ఇతర దేశస్తులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
1: The foreigners may not be aware of this Veda, but they are spread by way of.
0: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని.
1: దట్ ఎర్త్ హస్ గాట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ.
0: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు.
1: ఎ ఫారినర్ డిస్కవర్డ్.
0: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, that it existed.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
1: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
0: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
1: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
0: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానిని సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒక్కటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షమవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకంప్లిష్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: This is beyond time and space.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: Truth is beyond all the three times.
0: కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
1: It is changeless in all the three times.
0: అట్టి సత్య స్వరూపము వేదము.
1: Veda is the very form of truth.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: Today we are neglecting that Veda.
0: హాస్యం చేస్తున్నాము.
1: We are making fun of it.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రములే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: We have no faith in it. We take it as the one repeated just verbally.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీకు అక్షరము తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter if you don't know letters.
0: ఆ యొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
1: Listen to the sound, there lies happiness.
0: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జోలలు పాడుతుంటాది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ది మీనింగ్,
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ లిసనింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద ప్లేస్.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: దట్ లిసనింగ్ హ్యాస్
0: వ్యత్యాసంగా రూపొందుతుంది.
1: దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ప్రాక్టీస్.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుండాలి.
1: దట్స్ గ్రేట్ బ్లిస్ ఇన్ లిసనింగ్.
0: అది ఒక నాదము.
1: ఇట్ ఇస్ ఎ సౌండ్.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాం.
1: వి హావ్ ద బెల్స్ ఇన్ టెంపుల్స్.
0: పోయిన వారంతా ఒకసారి గంట ఎంత కొడతారు.
1: ఎవ్రీవన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
0: ఎందుకోసం గంటలు పెట్టారు?
1: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు, అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: ఆర్ ద మెన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేతులు వినిపిస్తుంటారు.
1: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధములైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హి మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడి వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవరా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound, combination of akara
0: ukara. అది అతని సరైనటువంటి అడ్రస్.
1: That is his correct address.
0: ఊరికే తట్టకుండా మీరు కొట్టే ఎవడో పిల్లలు అడ్రస్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా స్వీట్గా మధురంగా సున్నితంగా పలకాలి.
1: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం వింటారు పట్టణ వాసులు, నేను ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: Many the urban people know as the plane lands.
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: As it is nearer, you can hear louder.
0: తిరిగి పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: As it leaves, takes off, you can hear this sound.
0: కనుక ఓంకారం కూడా

0: இது தக்கு பைக்கு போகல மரி. இது நிஜமேனட்டு ஒரு ஸ்வரம்.
1: Therefore, he should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుంది.
1: It is a spelling.
0: G-O-D పెట్టి God అంటున్నాము.
1: If the spelling is G-O-D, God.
0: అదే విధంగానే ఓంకు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: Similarly, the three letters, అకార ఉకార మకార, is
0: ఓంకారం. కనుక మనం స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: So we should not make an effort to pick up the spelling.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వి సే ది
0: కరుకలే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: ఆ మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఇస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: This truth is not realized today.
0: యో వేదం చదివితే మా పొట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి జవ లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: Vedam, Vedam, Vedam.
1: So they carried their living by Veda.
0: కనుక దీనికి తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహం లేకపోవటం చేత,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైనటువంటి రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, లేకపోవటం చేత,
1: because it's not publicized in the proper way,
0: వేదము దినదినానికి తరిగిపోతుంటుండాలి.
1: Veda is declining day by day.
0: కనుక ఈ ఉన్న కొన్ని సేకరణ అయినా కూడాను దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: Swami expects that we will certainly uphold and preserve the faster, the limited sustaining branches of Veda.
0: మా విద్యా సంస్థలో,
1: in our institutions,
0: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
1: There are 1700 students.
0: ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్, వీళ్ళందరికీ తెలుసు నీ వేదం.
1: ఆల్ స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్, ఆల్ స్టూడెంట్స్ నో వేద.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు, 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: You must have seen primary school children aged 5, how clearly they chanted Veda.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతము కాదు.
1: It's not out of force.
0: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము, 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paid 50 rupees, 500 rupees, they receive money and
0: కారణం ఏమిటి? వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: వాట్ ఇస్ ద రీజన్?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ మోటివేటెడ్, దే డోంట్ రికగ్నైజ్ ద స్వీట్నెస్.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేద ఇఫ్ యూ లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అటువంటి
0: శేషం కూడా ఉంటుండదు. ఇంకా
1: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ లర్న్ వేదా.
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడాను.
1: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేదా దట్ హెస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హెస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేదా, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: ఇంకా వేదంలో ఎంతో విలువైన రత్నాలంతా ఉంటున్నాయి.
1: In Veda there are many valuable precious gems.
0: రేపటి నుంచి,
1: from tomorrow,
0: ఈ వేదసారమైనటువంటి,
1: the essence of Veda,
0: ఉపనిషత్తులు,
1: the Upanishads,
0: ఈ ఉపనిషత్తులను గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharata.
0: Bharata desham idi.
1: This is
0: Mahabharatam lo anetundi madhyalo undinatundi yokka naabhi vantidi Bhagavad Gita.
1: ది భగవద్గీత ఇస్ ద నావెల్ ఇన్ దిస్ మహాభారత్.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటి ఎంతో విలువైన విలువైన రత్నాలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేద దర్ ఆర్ మెనీ మెనీ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్స్.
0: రేపటి నుంచి
1: ఫ్రమ్ టుమారో
0: ఈ వేదసారమైనటువంటి
1: ది ఎసెన్స్ ఆఫ్

0: అటువంటిది భగవద్గీత. భగవద్గీత ఇస్ నావెల్ ఇన్ దిస్ మహాభారత్.
1: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
0: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
1: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది. ఎందుక
0: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
0: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
1: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
0: సో మెనీ స్టోరీస్.
1: మహర్షులు ప్రజలకు సులభ మార్గమును అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
0: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
1: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
0: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: 8 ఉపనిషత్తులు అంతా ఉంటున్నాయి.
0: దర్ 1008.
1: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి,
0: బట్ వీ హావ్ టు సమ్ అప్ దెమ్,
1: 11 ఉపనిషత్తులుగా నిర్మాణం చేశారు.
0: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్.
1: అందులో మొదటి ఉపనిషత్తు,
0: ద ఫస్ట్ ఆఫ్ దెమ్,
1: ఈశావాస్యోపనిషత్తు.
0: ఈజ్ ఈశావాస్యోపనిషత్.
1: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
0: ద ఫస్ట్ వర్స్ ఈజ్ ఈశావాస్య.
1: సర్వము అందులోనే ఉంటుంది. అది
0: ఎవ్రీథింగ్ లైఫ్.
1: ఈశావాస్యమిదం సర్వం.
0: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
1: ఈశావాస్యమిదం జగత్.
0: అందులోనే
1: ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
1: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
0: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హ్యావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
1: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
0: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
1: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు. ఇంకా చదవడం ఏమి చదువుతారు?
0: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
1: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
0: There's no mistake in having English education.
1: కానీ మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We should also understand this, which is really a force of culture, gives all kinds of
1: reply. సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
0: Without culture, it cannot be the human
1: life. Samskarimpa cheseetundi samskaramu.
0: That which refines is culture.
1: Kariki ee upanishattulani kudanu chakkaga manavunu samskarimpa chesi chakkani oka divyamainatu murtiga tayar chestu vachunnayi.
0: It refines and purifies into a noble one.
1: Kanuka రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
0: సో ఫ్రమ్ టుమారో వి షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

പരമാർത്ഥദായിനീ.

0: వేదనప్రద భక్తిరేవ పరమోచ్చకారిణి. భక్తిరేవ పరమార్థదాయిని, భక్తిరేవ భవరోగనాశిని, భక్తిరేవ పరమార్థదాయిని, భక్తిరేవ పరమోచ్చకారిణి.
1: ఇట్స్ ఓన్లీ డివోషన్ దట్ గివ్స్ యూ రియలైజ్ ద పర్పస్ ఆఫ్ ది స్పిరిచువల్ పాత్. ఇట్ ఇస్ ద డివోషన్ దట్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్. ఇట్ ఇస్ ద డివోషన్ దట్ కన్ఫర్స్ అల్టిమేట్లీ లిబరేషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హ్యాస్ బీన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ద మెసేజ్ ఆఫ్ డివోషన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, మెడిటేషన్ ఆర్ ఎనీ రిచువల్.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: డివోషన్ మీన్స్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavu nundi

0: కేవలము ఆవిర్భవించేటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క భక్తి.
1: ఇన్ఫాక్ట్ డివోషన్ ఈజ్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఈజ్ దాట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? యూ షుడ్ డిజైర్ గాడ్, నథింగ్ వరల్డ్లీ.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఇది సంబంధం కాదు.
1: డివోషన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్లీ ఎఫిమరల్ వరల్డ్లీ డిజైర్.
0: కనుక తన ప్రేమకు, భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు.
1: బిట్వీన్ లవ్ టు లవ్ ద డివోటీ అండ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద డిజైర్.
0: భక్తుని హృదయ భావము నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వము డైరెక్ట్ గా దైవమునికే చెందాలి.
1: దేర్ఫోర్ ద లవ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద డివోటీ షుడ్ రీచ్ గాడ్ స్ట్రైట్ అవే.
0: కష్ట సుఖములందు కానీ, బాధలు ఎందు కానీ, ఆనందమునందు కానీ ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్, లాసెస్, సో మెనీ ప్రాబ్లమ్స్, ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్సోఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హీస్ నాట్ వరీడ్.
0: తన గురువు అయినటువంటి అశ్వత్థామ, తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారడవులు ఎందు సన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పుడు తాను ఏమాత్రము విచారించలేదు.
1: హి వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ద లీవ్స్ అండ్ ద ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ he did not entertain any other thought other than the repetition of name of god.
0: ధర్మజుడు మాత్రమే కాదు, ధర్మజుడు ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది కూడాను ఇలాంటి ఏకాత్మ భావంతో కృష్ణనామస్మరణ చేస్తూ ఉండేది.
1: నాట్ ఓన్లీ ధర్మజ హియర్ హిస్ వైఫ్ ద్రౌపది ఆల్సో థాట్ ఆఫ్ కృష్ణ ఇన్సిస్టెంట్లీ విత్ వన్ పాయింటెడ్నెస్.
0: అర్జునుడు పాండవులను చంపిన తర్వాత ఆ యొక్క అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదముల పైన పడి విచారిస్తుండాలి.
1: వేరేస్ ఇస్ లైక్ ద్రౌపది ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సారీ, సో సాడ్.
0: ఉద్రేకంబున రారు,
1: they have not come out of hesitation.
0: శస్త్రావధరులై యుద్ధావనిన్ లేరు,
1: they are not there in the battle field.
0: కించి ద్రోహమును నీకు చేయరు,
1: they have not hurt you, any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప ఒకటా నీ చేతులు ఇట్టాడను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగా మగవారందరూ ముం బాణప్రయోగోప సంహరణ ప్రతి ఆయుధ విద్యను నేను ద్రోణాచార్యుచే అభ్యసించేది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ వెరీ గురు ద్రోణాచార్య.
0: చిత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యస్థుతులను ఖండింపగన్ పాడియా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ప్లేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే
1: అండ్ హి వాస్ ప్రేయింగ్ లైక్ దట్
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమ కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్
0: కొడుకును పట్టు చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: బికాస్ హీ హాస్ కిల్డ్ హిస్ ఓన్ చిల్డ్రన్
0: విడువబట్టంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు ఆస్క్ దెమ్ టు లెట్ దెమ్ గో.
0: నిన్ను విడువగనేలా
1: వై షుడ్ వి లీవ్ దెమ్ ఆఫ్
0: సంపుటిట
1: కిల్ దెమ్
0: మీరిని మీరు చంపరేని నా పిడికిటి పోటున్న స్థిరం భిన్నము చేసి చూడు నిందరు అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు కిల్ దెమ్ ఐ యామ్ హియర్ విత్ మై ఫిస్ట్ ఐ విల్ హ్యాండిల్ దెమ్.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: అండ్ ఆల్ పాండవస్ వర్ అబౌట్ టు అటాక్ అశ్వత్థామ ద్రౌపది అబ్జెక్టెడ్.
0: ఇలాంటి వాడిని మీరు చంపకూడదు.
1: యు షుడ్ నాట్ కిల్ సచ్ ఎ మ్యాన్.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి వెరుంగపుచ్చుకుని పశౌరాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్ని.
1: హి సెడ్ యు కెనాట్ కిల్ సచ్ ఎ మైటీ వారియర్ విత్ ఆల్ ద వెపన్స్, బెటర్ యు జస్ట్ లీవ్ హిమ్ విత్ ఎ షేవెన్ హెడ్.
0: వెరచిన వాణి
1: Artha, the one who is afraid.
0: దైన్యమున వేదురు నుండిన వాణి.
1: The one who has lost all his
0: strength. నిద్రమై మరచిన వాణి.
1: The one who has forgotten himself.
0: సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాణి. సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాణి.
1: The one who is intoxicated.
0: పాముడై నిలిచిన వాణి.
1: And the one who wanted refuge.
0: సంపుట ధర్మము కాదు పలుగున అనింది.
1: Is not righteous to kill such a person.
0: ఇంతటి తమ పుత్రుని చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్స్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవ సార్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ.
1: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ.
0: గోపీజన వల్లభాయ.
1: గోపీజన వల్లభాయ.
0: స్వాహ స్వాహ
1: స్వాహ.
0: క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహ.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీమ్ అనగా పృథివీ.
1: క్లీమ్ మీన్స్ పృథివీ అర్త్.
0: కృష్ణాయ జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని.
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: ద్రౌపది హాస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: ధర్మజుడు కూడాను చాలా విశ్వసించేటువంటి వాడు.
1: And Dharmaja also had such an intense devotion.
0: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు.
1: At any point of time, he never blamed God.
0: లేక విసుగు చెందిన వాడు కాదు.
1: He was never disgusted.
0: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
1: He worshipped Krishna all through with one-pointed, single-pointed devotion and love.
0: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: ట్రూ డివోషన్ ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ cannot be explained, cannot be defined by mere worship or singing His glory alone.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్పంలో పుంపించేటువంటిది.
1: Therefore, devotion is that which will come out by way of tears, out of that ocean contained in your heart in the form of love.
0: కనుకనే వేదమునందు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: Patram.
1: The leaf.
0: Yevti ee patram.
1: What is this leaf?
0: Villa patrama?
1: Is it
0: tulsi dalama? Like inke vidhamainatundi patram.
1: What leaf? Is that leaf of tulsi?
0: Patram anaga ee vidhamainatundi aakulu alamulu kaadu.
1: Patra is not ordinary leaf.
0: Dehame oka patramu.
1: Body is the leaf.
0: కనుకని ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో.
1: This body which is the leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
1: Just as you find leaves or shed in summer, when the body would drop down, no one
0: can decide.
1: So leaf meant the body.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్, మై బాడీ ఇస్ లైక్ ఎ లీఫ్, ఐ ఆఫర్ అంటు యు.
0: ఇదే సరియైన పత్రం నీకు.
1: దిస్ ఇస్ ద ప్రాపర్ లీఫ్ ఐ కెన్ ఆఫర్.
0: బిల్వ పత్రము,
1: బిల్వ లీఫ్,
0: తులసి దళము,
1: తులసి లీఫ్,
0: ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: ఐఎమ్ ఆఫరింగ్ సచ్ లీవ్స్.
0: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: నీ విచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
1: The body is your gift. I'm
0: offering it. నాకు
1: ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ,
0: మరి దానినే అర్పింత మహిత మూర్తి.
1: ఓ గాడ్, ఐ ఆఫర్ దట్ హార్ట్.
0: వేరేమి నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ ఐఎమ్ టు ఆఫర్ టు వర్షిప్ యు?
0: అందులకు చింతు అందుకోవయ్య నీవు అని.
1: ఐ ఆఫర్ ఆల్ మై హంబుల్ సాల్యుటేషన్స్ అన్ టు యువర్ ఫీట్
0: స్వామి.
1: స్వామి,
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: వాట్ సార్ట్ ఆఫ్ లీవ్స్ వుడ్ సాటిస్ఫై యు?
0: దేహమే పత్రము,
1: మై బాడీ ఇస్ ది లీఫ్,
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: దట్ ఐ ఆఫర్ అన్ టు యు.
0: పుష్పం,
1: దెన్ ద ఫ్లవర్.
0: ఏమిటి ఈ పుష్పము?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్లవర్?
0: హృదయ పుష్పము.
1: హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
0: బజార్లో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు, మల్లె పువ్వు, కరడి పువ్వు ఇలాంటి పుష్పము కాదు.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
0: Avani ellavaru teesukonoste madhyananiki vaadipothayi.
1: If you bring such flowers, they fade out by
0: evening. Na hrudaya pushpam vaadanatvantidi.
1: Whereas this, my heart is a flower that would never fade away.
0: Parishuddhamainatvantidi.
1: It's so pure.
0: Paripurnamainatvantidi.
1: It's total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ నెక్టార్ ఆఫ్ లవ్.
0: కాబట్టి నా హృదయమే పుష్పము.
1: Therefore my very heart is a flower.
0: ఫలము,
1: then the fruit.
0: ఏమి ఫలం కావాలి నీకు?
1: What sort of fruit?
0: జాంబు ఫలం కావాలా, ఆపిల్ ఫలం కావాలా, లేక జంబూ కావాలా, ఏ ఫలం కావాలి నీకు?
1: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to it.
0: నా మనసే పుష్పము.
1: And then my mind is a flower.
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
1: That I offer unto you.
0: తోయము,
1: దెన్ ద వాటర్.
0: తోయం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ వాటర్?
0: ట్యాప్ వాటర్, లేకపోతే రివర్ వాటర్, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్, ఇది కాదు తోయం.
1: వాట్ వాటర్? ఇట్స్ నాట్ ద ట్యాప్ వాటర్ ఆర్ వెల్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్.
0: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఆనంద భాష్పము.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
0: experience,
1: I said tears of joy. That is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
1: This is what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది?
1: This is a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన?
1: I pray.
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
1: ఈ సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
1: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్సింగ్ టు వెల్త్. నో,
0: ప్రేమకు మాత్రమే తూగగలదు.
1: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకొని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
1: రుక్మిణి
0: తులసి పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వుల వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వభక్తులు వసడు.
1: And in fact, he submits
0: himself
1: to all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying, Rukmini followed Satyabhama.
0: నారదుడు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: Narada teaches wisdom.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: in order to kill the ego in Satyabhama.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: Can you balance Krishna's weight?
0: నారద, రూపమునకు నామమే సరి అయిన తూకము. నామమునకు రూపమే సరి అయిన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూగము.
1: So for Krishna's form, the correct weight would be his name.
0: నారదుడు ఊరికెళ్ళాడు.
1: Narada was not that
0: simple. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is it?
0: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
1: For a formful aspect, you should also have a form there.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: Then she held the tulsi leaf.
0: పత్రము,
1: a leaf.
0: పుష్పము,
1: a flower.
0: ఫలము,
1: a fruit.
0: తోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవట సత్యమే నీ.
1: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
0: తులసి దళమునకు
1: let you balance to the weight of this tulsi leaf.
0: వేసింది పాపం.
1: He kept the tulsi leaf there.
0: కృష్ణాని వేసింది.
1: While saying Krishna, she
0: kept కృష్ణనామం కృష్ణుని తూచింది సరియంగా.
1: And in fact, Krishna's name
0: తులసి
1: was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
0: Extra weight అయిపోయింది.
1: It has become extra weight now.
0: కనుకనే భక్తికి చిక్కేటువంటి వాడు భగవంతుడికి అని దేనికి లభించడం.
1: You can catch God by your devotion, by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను తూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు భారతదేశము
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: సిన్స్ ఏన్షియంట్ డేస్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
0: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
0: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: Nothing equals devotion.
0: అతి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: But sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: in every human being
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: There are seven chakras, wheels.
0: సత్ చక్రములు అంటారు.
1: They are called సత్ చక్రాస్.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాళ్ళు అనేక రకములుగా ఉంటున్నారు.
1: There are many people that give varied interpretations.
0: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: Among these షట్చక్రాస, six, two are most important.
0: హృదయ చక్రము.
1: One హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: The next one is సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: The wheel of the heart, హృదయ చక్ర, is
0: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: సహస్ర చక్ర ఇది లోటస్ విత్ సహస్ర థౌసండ్ పెటల్ లోటస్.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వీల్ టు
0: భగవంతుడు వారికి వసులవుతాడు.
1: నాచురల్లీ యుల్ హ్యావ్ గాడ్.
0: ఈ షట్ చక్రం లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: ది షట్ చక్రాస్ హ్యావ్ గాట్ ఎయిట్ పెటల్.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్ చక్రంలో.
1: అండ్ దిస్ చక్రాస్ హ్యావ్ గాట్ ఎయిట్ చక్రము.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని ఎందు వాలి ఉంటుంటది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: And in fact, there in that Sahasrara, the thousand petal, one, it falls where?
0: ఒక్కొక్క దళమున కూడా షోడశకళంతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశకళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక 1000 దళముల యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
1: భగవంతునికి
0: అర్పితమైపోయినారు.
1: ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ టు గాడ్.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: దెన్ హూ ఇస్ ద మాస్టర్?
0: భగవంతుడే.
1: గాడ్ ఇస్ ద మాస్టర్.
0: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
1: బై ద కమాండ్ ఆఫ్ లార్డ్ ఎవ్రీవన్ హాస్ గాట్ రైట్ టు కలెక్ట్.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడి కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈమె రాముని యొక్క పత్ని.
1: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
1: రామ ఈజ్ సీతాపతి.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: వితౌట్ నోయింగ్ ద కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
1: సిన్స్ హాస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్.
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
0: తరాతురికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ ఈ సైడ్
0: రావణ
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ఈమె సీతా మాత.
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమె నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు తప్పు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: రామును ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హావ్ యూ బ్రాట్ హర్?
0: ఇప్పుడైనా కూడా నీ ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను
1: all the 16,000 gopikas
0: shodasa kalato nindinatvanti oka paramatmani oka sattude.
1: They are the property of God himself.
0: Sahasrara padmamulu anni kudanu
1: all the thousand petals lo
0: atta dalamanto kudinatvanti oka aakaramule.
1: They have got that very form of the flowers.
0: Idi ye yogulanta
1: this messages
0: ee atta dalamulu prayanam denni aashrayinchukoni
1: they are after this eight petals
0: sahasrara padmamulo praveshinchi
1: they have gone into the thousand petal one
0: taragane aanandanni anubhavincharu
1: and they enjoyed
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్రార పద్మం నుంచి వచ్చింది.
1: అండ్ దిస్ ఎక్స్ట్రస్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ థౌసండ్ పెటల్డ్ వన్ సహస్రార.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ సచ్ సార్ట్ ఆఫ్
0: దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: దెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
1: ఈ ఎయిట్ పెటల్డ్ వన్ రిప్రజెంట్ ఎయిట్ క్వీన్స్.
0: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
1: ద థౌసండ్ పెటల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్ 16,000 గోపికలు.
0: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ.
0: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: అండ్ ద లోటస్ హస్ గాట్ సో మెనీ పెటల్స్.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక
1: సో
0: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ ఇన్ నాట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్స్ టు అవర్ యాక్షన్స్.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: అండ్ యూ షుడ్ సీ దట్ ద నెక్టర్ ఆఫ్ యువర్ యూ షుడ్ ఫిల్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ ప్లేస్.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
1: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
0: మధురపోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ విదౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్నది చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ ఎట్ లీస్ట్ వన్స్ దే ప్రేడ్.
0: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరికూ బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply bare and dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink, they sacrifice
0: everything. లోపలే వారి దేహాన్ని అర్పితంగా ఇస్తూ వచ్చారు.
1: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితంగా ఇచ్చినప్పుడు,
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధ సే,
0: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: కృష్ణ సింగ్ ఫర్ అస్, ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. So that will be joyful.
0: Vedasaramantadisi.
1: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Marchi.
1: Converted into the Brahman of the sound.
0: Venuvandu Tirugabosi.
1: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Marchi. Patapadu Mahakrishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out there.
0: ఈ విధంగా పాడతావు.
1: How do you sing?
0: వేదసారమంతదీసి.
1: How do you sing? You collect the essence of Veda.
0: నాద బ్రహ్మ ముగను మార్చి.
1: And you converted. And you convert it into sound of Brahman.
0: తిరుగమోసి.
1: And you fill it up there in flute.
0: గాన రూప ముగను మార్చి. పాట పాడు కృష్ణ.
1: అండ్ యు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మెలోడియస్ మ్యూజిక్ అండ్ సింగ్ ఫర్ us.
0: ఆ చుక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి, ఎదుకు ఎదురు తోట, ఎదురు తోటలో ఎదురు ఎదురు.
1: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
0: కొమ్మలు తుంచాడు.
1: అండ్ హి దే జస్ట్ ప్లక్డ్ ఎ బ్రాంచ్.
0: అక్కడ దానినే వేణువుగా మార్చాడు.
1: బ్యాంబూ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్లూట్.
0: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
1: అండ్ దెన్ హి మేడ్ ద ఫ్లూట్ అండ్ సాంగ్ ఫర్ దెమ్.
0: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
1: యాజ్ కృష్ణ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్,
0: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యూజిక్.
0: ఇంకా నాకు చాలు.
1: దిస్ ఇస్ ఎనఫ్
0: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
1: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
0: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
1: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is the
0: మన ఫీలింగ్ ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
1: As is your feeling, so is the feeling of God too.
0: ఎప్పుడు భగవంతుడా భగవంతులా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తులా భక్తులా భక్తులా అనుకుంటుంటాడు.
1: If you repeat the name of God again and again, God also speaks of you, devotee, devotee, like that.
0: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
1: God has no other thought.
0: భక్తునికి భగవంతుని చింతనే.
1: డివోటీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: భగవంతునికి భక్తుని చింతనే.
1: గాడ్ థింక్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
0: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
1: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
0: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్
0: ఎన్ని కష్టములకు గురయ్యారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానములో భరించారు.
1: ఆల్ హ్యూమిలియేషన్
0: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
1: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
0: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్
0: ఆ నామమే మా యొక్క ఆహారము.
1: దట్ ఇస్ అవర్ ఫుడ్.
0: ఆ నామమే మా యొక్క దాహము.
1: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
0: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సాత్వికంగా గావించుకున్న వారు పాండవులు.
1: పాండవ చాంటెడ్ దే డిడ్ పెనన్స్ దే రిపీటెడ్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ రిడీమ్ దేర్ లైఫ్.
0: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్,
1: కృష్ణ కమ్స్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: రిలేషన్స్, ఈ సైన్యము ఇవంతా కూడా నెక్స్ట్.
1: రిలేషన్స్ బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ కమ్ నెక్స్ట్.
0: పాండవులు లాస్ట్,
1: పాండవాస్ వీ కమ్ ఇన్ ద లాస్ట్.
0: ఈ విధంగా భావించి వారు కృష్ణుని ఆరాధన చేస్తూ వచ్చేవారు.
1: దట్ వాస్ దేర్ ఫీలింగ్ యాజ్ దే వర్షిప్ కృష్ణ.
0: కౌరవులు అట్లా కాదు.
1: కౌరవస్ ఆర్ నాట్ లైక్ దాట్.
0: ఫస్ట్ కౌరవులు,
1: వీ కమ్ ఫస్ట్ కౌరవ,
0: నెక్స్ట్ రిలేషన్స్,
1: నెక్స్ట్ రిలేషన్,
0: లాస్ట్ కృష్ణుడు.
1: కృష్ణ కమ్స్ ఇన్ ద లాస్ట్,
0: లాస్ట్ లాస్ట్.
1: యాజ్ దే కెప్ కృష్ణ ఇన్ ద లాస్ట్ ఎల్ఏఎస్టి దే ఆర్ లాస్ట్.
0: జీవితంలో దేవుడు ఫస్ట్.
1: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
0: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
1: When God comes first, you can expect the world.
0: దేవుడు లేకపోతే జగత్ ఎక్కడిది?
1: When there is no God, how do you expect the world to sustain?
0: దేవుడు ఉంటేనే జగత్తు.
1: When there is a creator, there is creation. దేవుడే
0: జగత్తు, జగత్తే కాదు.
1: There cannot be creation without the creator.
0: జగత్తు,
1: జగత్,
0: జగత్తు. రావటం పోవటమే ఈ జగత్తు.
1: జగత్ means that which comes and goes. జగత్ comes and goes.
0: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కదలని వాడు, మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
1: వన్ హూ డజంట్ మూవ్, ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
0: అతను ఒక్కడే శాశ్వతుడు.
1: ఈస్ పర్మనెంట్.
0: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
1: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూ హ్యావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఎన్ని జపములు, ఎన్ని తపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగం చేసినప్పటికీ,
1: in spite of all penance and worship and meditation
0: sacrifice, దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
1: we should be after surrender ourselves to
0: permanent God. దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
1: when once you surrender to the principle of permanence, then you will have permanent results.
0: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్స్.
0: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
1: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
0: ఈ జగత్తంతా కూడా అనిత్యము, అశాశ్వతమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుకనే భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
1: సో గాడ్
0: అనిత్యం, అసుఖం, లోకం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫిమరల్ అనిత్యం, అసుఖం, లోకం.
0: భజస్వమాం అన్నాడు.
1: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
0: ఇదంతా అనిత్యము, అసుఖము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: మిజరీ. రేపు పోతుంది.
1: A temporary, it comes today and passes off tomorrow.
0: భగవంతుడు ఎప్పటికీ రాడు, ఎప్పటికీ పోడు.
1: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
0: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
1: ద స్వీట్నెస్ ఇన్ ద డివినిటీ,
0: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమతత్వము,
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ డివినిటీ,
0: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: కెన్ నెవర్ డిస్క్రైబ్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఎంత
0: వర్ణించినప్పుడు అది తనివి తీరినటువంటిది.
1: అండ్ యు కెనాట్ సాటిస్ఫై ద గెట్ ఇట్
0: సాచురేటెడ్ ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు నారేట్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
0: కానా
1: సో
0: పాండవులు,
1: పాండవ
0: ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
1: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
0: నిన్న చెప్పాను, 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11
0: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
1: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
0: forest. ఒక పండినటువంటి పండుని చూచింది ఈ ద్రౌపది.
1: ద్రౌపది saw a very big fruit.
0: నాత, ఈ పండు ఈ నాటికి మన అందరికీ కూడా ఆహారంగా ఉండొచ్చును.
1: ఇన్ ద 11th year when she noticed that very big fruit, she wanted that fruit.
0: దీన్ని వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు.
1: And Arjuna came in search of them.
0: కొట్టాడు అమ్ముతో.
1: And he had hit that fruit with an arrow.
0: పడింది.
1: It fell on the ground.
0: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
1: Arjuna was making an attempt to lift.
0: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
1: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
0: ద్రౌపది ముగ్గురు చేరారు.
1: ద్రౌపది ఆల్సో జాయిన్.
0: కదిలించలేకపోయారు.
1: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
0: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
1: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
0: కారణ అకారణ.
1: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
0: కారణ అకారణ తిది విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, ఉదమ చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు. కానీ చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదు కృష్ణ
1: అనుకుంటాడు. ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ యువర్ డివైన్ విల్.
0: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే
1: భీముడు
0: నకుల సహదేవుడు కూడా వచ్చారు.
1: భీమ నకుల సహదేవ రీచ్డ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
1: బికాస్ భీమ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
1: హి కుడ్ నాట్ షేక్ ద
0: ఫుట్. రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
1: హి జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రమూ చాలలేదు.
1: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచ పాండవులు, ద్రౌపది, ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
1: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ
0: రూప్. చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
1: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
0: shaking. In
1: fact, for the very same fruit Roma Rishi has been in
0: dependence.
1: It is immortal
0: fruit. When once
1: I partake this fruit, I don't need to have any food or drink.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
1: గాడ్ ఇస్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించడం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్, ఇట్ అమౌంట్స్ టు
0: రోమఋషి
1: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణ వెంటుకు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ జస్ట్ గెటింగ్ అప్.
0: పాండవులు కట్టి వేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది వాస్ afraid of situation.
0: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యు హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: యు సేవ్డ్ us in several ways.
0: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: At all circumstances you have helped us.
0: నీవే తప్ప నీ తప్పరంబరి ఇంకెవ్వరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యు హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యు.
0: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యు ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
0: ఫలము కోరిందే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వాంటెడ్ ద ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎంత వస్తుంది?
1: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ అస్ అట్ దిస్ మోమెంట్.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
0: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for me to do
0: it. నేను.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
1: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramanik pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: మీరు వెళ్ళండి.
1: యు గో దేర్.
0: నేను వచ్చిన తర్వాత ఏదానికి మీరు జవాబు చెప్పకండి.
1: బై ది టైమ్ ఐ రీచ్ దేర్ డోంట్ రిప్లై.
0: మౌనం వహించండి అన్నాడు.
1: అబ్జర్వ్ సైలెంట్.
0: ఇది జాగ్రత్త, జాగ్రత్త అన్నాడు.
1: సెడ్ బీ కేర్ఫుల్, కేర్ఫుల్.
0: పాండవులు వెళ్ళారు.
1: పాండవాస్ వెంట్.
0: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
1: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: ఫ్యూరీ. శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక అబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్.
0: తక్షణమే,
1: ఇమీడియట్లీ.
0: ఋషిమానసమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వస్తున్నాడు.
1: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కో తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
0: he Arjuna ki namaskaram chesadu, Bhimuni ki namaskaram chesadu, Nakula Sahadevudiki namaskaram chesadu, Draupadi kuda namaskaram chesadu.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: ద్రౌపది కూడా నమస్కారం చేసేటప్పటికి ఈ రోమఋషికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: రోమఋషి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్ సీన్.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆ యొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.

0: physical level,
1: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి,
0: the mental peace and spiritual peace,
1: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది సుఖము, అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి యందు శాంతి పొందాలి అన్నాడు.
0: Let there be peace at the physical level, at the psychological level, at the spiritual level.
1: కనుక నీవు శాంతిని పొందునాయన.
0: Let you live in peace.
1: ఆ తర్వాత రోమరుషి విచారించాడు.
0: Later, Homarishi was inquiring.
1: Krishna, ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: Krishna, what is this mystery?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా?
0: There are none more than you.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What do you mean when you are prostrating to these people?
1: రోమరుషి, నేను భక్తమానసంచారిని.
0: Osage understands that
1: moment.
0: In fact, I am half of my devotee. I am in the hands of my devotee.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: They are great devotees.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను మరవనటువంటి వారు?
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు, పరాధీనుడు, పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: దెన్ రోమ ఋషి కుడ్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ పాండవ.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నారు.
0: అండ్ దెన్ హీ గేవ్ దిస్ ఫ్రూట్ టు దీస్ పాండవాస్ అండ్ బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్.
1: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: కనుకనే పాండవులు కట్ట కనపడే వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: So Pandavas enjoyed till the end happy life, healthy life, స్వర్గంలో
1: ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
0: దే వర్ సో హెల్దీ అంటిల్ దే ఎంటర్డ్ దిస్ ద డోర్ స్టెప్ ఆఫ్ ది వెరీ హెవెన్.
1: ఈ అమృత ఫలం యొక్క
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
1: కృష్ణానికి పాత్రులైనారు.
0: అండ్ దే ఆల్సో అండ్ ది గ్రేస్ ఆఫ్ కృష్ణ.
1: ఋషి యొక్క ఆగ్రహానికి పాత్రులైనారు.
0: దే ఆల్సో గాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ ఏజ్.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: ఇఫ్ యూ గాట్ ద స్టడీ డివోషన్ ఫర్ గాడ్,
1: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ రన్స్ ఆఫ్టర్ యూ దిస్
1: లైఫ్. ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: దీస్ థింగ్స్ యూ కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ కృష్ణాస్ ఇన్కార్నేషన్.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: బ్యాటిల్ వాజ్ గోయింగ్ ఆన్.
1: 9వ దినము,
0: ద 9th డే,
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్.
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
0: By tomorrow's evening, I will kill all Pandavas.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యూ వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్?
1: చూస్తానన్నాడు.
0: కృష్ణ సెడ్, వెయిట్ వెయిట్, ఐ విల్ టేక్ కేర్.
1: నీ చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ యూ సెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇట్ ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాస్ రెస్ట్లెస్, he could not get into sleep, so he was just moving.
1: Nindike dharmamurtulaina pandavulu nenu ee vidhanga sepincharu.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of dharma. And I did curse
1: ee dharmamurtulu nenu ee reetiga champatam.
0: How can I kill them, that righteous people?
1: Ani chaala baadhapadtu atu itu tirugutunnadu.
0: And he was so restless, agitated and moving this side and that side.
1: 10 gantalaindi raatri.
0: It was 10 o'clock.
1: Aa kaalam lopala 10 gantalakanta manchi adda nidra pothundeetunte vaaru.
0: 10 o'clock night in those days they were enjoying the sound.
1: Nidra ledu ee yokka bhishmuniki.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he told
1: Draupadi, ippudu nee poi tachchaname paadala paina padu annadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthu kadagane aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: వేసుకుని పోతూ ఉండాలి. ఆపినాడు మధ్యలోపల.
0: కృష్ణ స్టాప్డ్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.

0: ముందు పో అని పంపించాడు ఈమెను.
1: హీ సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
0: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. ఆయన తక్షణమే పాదాల పైన పడింది.
1: ద్రౌపది వెంట్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ.
0: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
1: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
0: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యు లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
0: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
1: లేచేటప్పటికి
0: భీష్ముడు చూచాడు.
1: భీష్మ నోటీస్ దిస్.
0: ఈ ద్రౌపది నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు, ఎవరు నీకు తెచ్చారు, ఎవరు ఈ యుక్తిని బోధించారు?
1: ద్రౌపది దిస్ అవర్ యు ఆర్ హియర్ హూ టాట్ యు దిస్ నాక్ హూ టోల్డ్ యు దిస్
0: గ్రాండ్ ఫాదర్ నాకెవరు యుక్తిని బోధిస్తారు?
1: గ్రాండ్ ఫాదర్ హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
0: పితామహుడు నీవు.
1: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
0: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
0: అదే కృష్ణుడు.
1: కృష్ణుడే
0: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్
0: అని జరిగిందంతా చెప్పింది.
1: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాపెన్డ్.
0: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు. ప్రవేశ
1: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
0: ఒక తట్టు ఆనందించాడు.
1: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
0: పాండవులను రక్షించడం చాలా మంచిది అయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు.
0: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
1: బికాజ్ దే ఆర్ రైచువస్.
0: దేశానికి ఆదర్శ పురుషులు.
1: దే ఆర్ ఐడియల్.
0: పరమ భక్తులు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఇలాంటి భక్తులను రక్షించడం కంటే నాకేం కావాలా?
1: వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
0: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
1: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
0: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
1: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
0: షాక్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
1: Krishna, have you brought any food for me to eat?
0: ఏదో సంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ క్యారింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ ప్లీజ్ పాస్ ఆన్.
0: నేను ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని.
1: ఇన్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఈజ్ ఇట్ మై జాబ్ టు క్యారీ ఫుడ్ ఫర్ యూ?
0: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
1: టు ప్రొటెక్ట్ ద్రౌపది ఐ వాస్ క్యారింగ్ హర్ స్లిప్పర్స్. నౌ
0: ఆ అంగవస్త్రాన్ని తీరించేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
1: దెన్ హీ ఓపెన్ ద క్లాత్ ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: భీష్ముని కంటి ధారలు కారినాయి.
1: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
1: స్వామి యూ రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
0: రక్షించే నిమిత్తమై ఈ పదులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
1: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్ యూ ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
0: భగవంతుల భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
1: టు ప్రొటెక్ట్ డివోటీస్ గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
0: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
0: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
1: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
0: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈజ్ హిస్ చీఫ్ ఎయిమ్.
0: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
1: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
0: పాండవులు కూడా
1: పాండవ
0: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
1: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
0: ఏ క్షణంకొచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మారేటువంటి
1: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
1: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
0: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
1: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
0: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఇస్తా ఉండే.
1: As it sounds, so is it sounds.
0: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంటావు.
1: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
0: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
1: So reaction, reflection, resound are the very personification of God.
0: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇంత చిన్న పని
0: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
1: యూ కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
0: రక్షించే నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
1: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
0: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
1: వెన్ దేర్ ఇస్ నో డివోటీ వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్.
0: కనుక నేను భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది గొప్పతనం చేసేది కూడా భక్తులే.
1: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
0: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
1: సో మెనీ
0: ఎందుకోసం వచ్చారు?
1: వై ఆర్ యూ హియర్?
0: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
1: యు మే నో వన్ ఆన్సర్.
0: మీ దగ్గర లేనిది,
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ,
0: మీ ఇంట్లో చిక్కనది,
1: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్,
0: మీ గ్రామంలో దొరకనది,
1: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్ ది, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ ది విసినిటీ, ఇస్ హియర్ హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
0: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
1: But you are not invited here.
0: Meelo lenetundi sai prema.
1: That which is not in you is the love for sai.
0: Meelo lenetundi sai prema.
1: విచ్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ఇన్ సాయి
0: ఈ గ్రామంలో లేనిటువంటి సాయి ప్రేమ
1: దట్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ హోమ్ టౌన్ ఆ ప్రేమ
0: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం నేను వచ్చారు
1: ద సాయిస్ లవ్ ఈస్ వెరీ హియర్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇట్ యూ హ్యావ్ కమ్ హియర్
0: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు
1: సో యూ హ్యావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్
0: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి
1: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్
0: ఈ ప్రేమను హృదయాల్లో నింపుకోండి
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్
0: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ
1: When there are no devotees, where is Baba?
0: Baba lekapothe bhaktulu ekkada.
1: When there is no Baba, where are devotees?
0: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu. Kedabayinatuvanti sambandhamu.
1: Baba and devotees are intimate. They are inseparable.
0: Avina bhava sambandhamu anyonya aasrayamu.
1: They are interdependent and intimate.
0: Na yokka pranamey bhaktulu.
1: And Bhagavan's very life is a devotee.
0: Praname Baba.
1: And devotee's life is Baba himself.
0: Iruvurdi oke praname.
1: And life is one.
0: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు
1: విత్ దిస్ ఫీలింగ్ యూ మే బి ఎనీవేర్ బాబా విల్ సర్టన్లీ ప్రొటెక్ట్ యూ
0: కనుక దైవ భక్తులైన వారికి ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఏ బాధలు కూడా పొందరు
1: డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ నెవర్ సఫర్
0: అనేక చరిత్ర ఎందుకు మీరు చదివి ఉంటారు
1: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ
0: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు
1: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం
0: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది
1: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్
0: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు
1: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
0: నిర్మలమైన స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ
0: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి
1: యూ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ
0: సముద్రంలో గండశిలలు ఉంటాయి
1: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ
0: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి
1: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్
0: అలలు వదలవు ఈ యొక్క శిల కదలదు
1: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్
0: కనుక నీ మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి
1: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్ ప్రపంచం యొక్క
0: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి
1: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్
0: కానీ మీరు కదలకుండా ఉంటుండాలి స్థిరంగా
1: బట్ యు షుడ్ బి స్టడీ
0: అది ఏ నిజమైన భక్తి
1: దట్ ఈస్ ట్రూ డివోషన్
0: కనుకని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు
1: ద వెరీ డివినిటీ ఈస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు కానీ దైవాన్ని మాత్రం వదలకండి
1: యూ మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్
0: దైవాన్ని మాత్రం మరువకండి
1: నెవర్ ఫర్గెట్ గాడ్
0: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి
1: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్
0: అది ఏ మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే

0: When there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
0: As per the culture of Bharat, every matter is divine.
1: Daivam kaanatvanti padarthamu daivam lenatvanti jeevamu ee jagattulo kaanaradu.
0: There is no material nor a living creature without divinity.
1: Rayi modalukoni ratnam varaku,
0: right from stone to the diamond,
1: chima modalukoni simham varaku,
0: from ant to a lion,
1: pachi modalukoni garuda varaku,
0: from a bird,
1: parvatam modalukoni chinna gulaka rayi varaku kudanu,
0: the mountain to a small pebble.
1: Kanuka bharatiyulu chettunu guttanu puttanu mattini kudanu poojistu vacharu.
0: Therefore Bharatiyas worship the tree, the ant hill and the mountain.
1: Ee naati bharatiyulu ee pavitra sampradayamnu vismarinchi kevalamu ee laukikalo jagattulo ivanni kudunu moodha vishwasamulaga bhavinchi ee aadhunika yugamnandu ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గంని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయం అంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
0: Such a sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
1: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
0: ద ఫెయిత్ ఆఫ్ భారత్ హ్యాస్ గోట్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమతత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వజీవులు ఎందు సర్వ పదార్థములు ఎందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
0: The Bharatiyas have not limited the principle of love to a man only. No, it has gone to the level of all material and all other living creatures.
1: Kanukune tyagaraju kudanu

0: జీవనో బ్రహ్మనో.
1: ఇన్ అన్ యాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ.
0: శివ కేశవాదులలో.
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకలడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి, దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్
0: గోమంధరగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కత్తా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిషర్
0: ఆఫర్స్. భారతీయులకు పెట్టిన పేరు పుట్టిన ఇల్లు భూతదయా పశ్చాత్తాపం.
1: The compassion and repentance are the two qualities that we find.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity, highest.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచురింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness.
0: Sanghikamayantundi yokka dharmamu anaga ye desam nandu kudanu ee social justice anetundi ekkada kanaradu.
1: You don't find the social justice in any other country.
0: Ye desam nandu chuchina gaani aneka binna bhinnamulainatundi yokka tegalanu bhavistu vacharu.
1: You find diversity, multiplicity everywhere.
0: Kaani bharatiyulu okkaru maatrame ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఏ చిరకాలం నుండి కూడాను మన భారతదేశం అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ that has shared its ritual cultural heritage and the spiritual wealth with the rest of the nations all over the world.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు ఈ పవిత్రమైనటువంటి ఒక దేశమునందు దివ్యమైనటువంటి భావమునందు నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: In this new age, the novel principles, the unique principles relating to social justice, which is divine, has got to be preserved.
0: Kanuka idi goppa vishalavantulaku maatrame idi artham avutundi kaani sankishtamainatundi buddhi gala variki idi kevalam murkhangane kanipistundi.
1: Broad minded people can only understand this principle.
0: Devudu leni sthanam ekkada?
1: Show the place where there is no god.
0: Devudu kaanatundi padartham ekkada?
1: What is the material devoid of divinity? Everything is God.
0: Anuraniyan mahato mahiyan.
1: From atom microcosm to the macrocosm.
0: Ee anulu cherinchatavali chetane ghanamga yerpadutunnadi.
1: You find the matter composed of atoms.
0: Anulandu kudunu undinatvanti oka daivatvanni kaadani cheppadaniki ye scientist kattu maatram munduku vastadu.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: Anu daivam kaadani cheppetundi vaadu scientist e kaadu.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద డివినిటీ దట్ షైన్స్ ఇన్ ఎవ్రీ యాటమ్.
0: అందువల్లనే
1: సో
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore, Ramadas sang the glory of God, telling that He is everywhere.
0: Rama tattvam tappa marok tattvam ikkada prapanchamlo kanaradu.
1: In this world, you find only the principle
0: of Rama. Amta Ramamayam, ee jagamanta Ramamayam annadu.
1: He said everything is principle of Rama, the whole universe, nothing else.
0: Prati padartham kuda manamulni ramimpa chesetundi.
1: It means every matter in this world will draw your attention.
0: Kani ee naati vidya vidhanamu aneka vipareeta margamlo ప్రయత్నం చేయటం ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డిస్టార్టెడ్ అండ్ పర్వర్టెడ్ వర్షన్
0: ఒట్టకూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే
1: There is no fear of sin.
0: Paripatai poyanu suskrutam bilam.
1: Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye.
1: There is no fear of sin.
0: Paripatai poyanu duskrutam bilam.
1: Doing all wrong actions has become a second nature. The devotion is lost.
0: Vivarimpagaleni durantakrutyamu dapuramaye lokamulo.
1: In this world, all wicked actions are taking place beyond all narration and measure.
0: Dapuramaye lokamulo Sripati nama chintaname chekura cheyu sukambu manava manava Sripati nama chintaname chekura cheyu sukambu.
1: O man, understand this. You can gain happiness only by chanting the name of God.
0: పుస్తకముల్ పఠించితిని
1: ఐ హావ్ గోన్ త్రూ ఆల్ టెక్స్ట్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము
1: ఐ హావ్ గోన్ థరలీ ఆల్ సీక్రెట్ టెక్స్ట్
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల
1: వై షుడ్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్
0: నీ మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవ.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: This education is not even helping us to carry out daily living. Nidura
0: nundi lechi mari nidura poyadu dadi pottakai haddunu padduleka vyayamandara jeyuchu jeevitambu nee vidyala daravosi aravinda dalachuni vismarinchi ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ, యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్. We spend all the time and struggle hard to study, to acquire various forms of education. We don't offer our prayer.
0: మన జన్మ దుర్లభం, మానవ జన్మ మెత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: Having been born as a human, is that what we should have?
0: ఇదే మనం సాధించవలసినటువంటిది.
1: Is it that we should achieve?
0: ఇదే మనం పొందవలసినటువంటి ఆనందము.
1: Is that kind of happiness should we get it?
0: కాదు కాదు.
1: No.
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: Our purpose is different, our goal is different, our aim is different.
0: కానీ ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: But on the other hand, we go by all falsehood and we think of all that is ephemeral and transient.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life
0: after.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్ ది
0: మనది నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
0: సత్యము నిత్యము.
1: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: Therefore, we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కానీ పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తక నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుక్స్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ.
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్, బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంగ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book and take it into your head.
0: పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ని మనం సాధించాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో వీలు కాదు.
1: You can acquire practical knowledge by following the spiritual path. యత్
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is our experience.
0: Mana bhavamu mana vishwasamu pavitranga undinappudu aa yokka phalitam kudanu pavitrangane manaku labhyam avutundi.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: Srinath cheppadu.
1: Srinath said,
0: purvakaramulandu shrimantulaku inti mundu oka chinna gooduga undetundi.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday or other.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇంటి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతులు వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుడి యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్ ఎ డాటర్ ఇన్ లా హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము.
1: It's my bad luck.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా రేపల్లె మధుర మధురు చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్ బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర.
0: నష్టం రాసిన రాత కన్న కలదా నూరేండు చింతిల్లి.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్ ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: ఆ సుగుణ యొక్క అదృష్టం ఏమిటో కానీ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చేసేసింది.
1: It is fortune of this Gopika Suguna. The mother-in-law had high temperature that day.
0: అప్పుడు ఈ సుగుణనే వెళ్ళవచ్చింది ఆ యొక్క జ్యోతిని వెలిగించడానికి.
1: So it was the turn of Suguna to go over there and light her lamp.
0: వెళ్ళి వెళ్ళేటప్పటికి ఆహా ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: With wholehearted faith and full love, she went over there to the residence of Yashoda.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: The divinity depends on your faith and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: యు ఆల్సో నో వన్ ఆఫ్
0: మహాయోగులంతా ఉంటున్నారు, మహాత్యాగులంతా ఉంటున్నారు.
1: ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: అండ్ సుగుణ కుడ్ హ్యావ్ దట్ విచ్ ఇస్ నాట్ అటైన్డ్ బై ఎనీవన్ ఎల్స్.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడు, నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా, అది ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్ లైక్ దట్.
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్.
0: వాళ్ళు కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు.
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
0: Aa jyoti lo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti, the light,
0: andaru
1: forgotten herself.
0: Kudi emiti neeku em kanipinchindi ani chepte appudu aame cheppinappatiki ee gopikalanta road anta dance aadtu unnaru.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అది ఏ వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాస్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ కుడ్ సీ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అరౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యం.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: Unna knowledge ni kuda odagottukotamu.
1: They will forget the knowledge they have already on.
0: Naapa shaktanta kudunu mandavadi potamu.
1: They lose their memory.
0: Ee vidhanga manavuni yokka shaktilanta kudunu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
1: Like this all the energy is lost.
0: Aanati suguna nirantaramu chintane krishna chintane.
1: But suguna thought of krishna all the time.
0: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్.
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు కానీ మరొక దానిపైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చెన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసము. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra aneetvanti gramam lopala
1: a village by name bangra
0: Hemant Singh aneetvanti vaadu undeetvanti vaadu parama bhaktudu Sai Baba ku
1: an ardent devotee of Sai Baba was there. హేమంత్ పండిత్.
0: అతని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హీ రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హీ గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హీ సా
0: ఎవరో పెద్ద అజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హీ సా ఎ మైటీ
0: ప్రెసెన్స్. తలుపులు కూడా తెరవబడింది.
1: ద డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హీ కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్
1: అన్నా సాబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు. ఇవి నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: స్వప్నము కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: టుమారో మార్నింగ్ ఈస్ గోయింగ్ టు కమ్.
0: అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: హి గాట్ అప్ ఎట్ 3 o'clock అండ్ హి వాస్ సో హ్యాపీ డిక్లేరింగ్ ఎవ్రీబడీ దట్ బాబా విల్ బి.
0: ఈ అరుపులు వినింది భార్య, ఆమె లేచింది.
1: వైఫ్ హర్డ్ ఆల్ ది షౌట్స్ అండ్ షీ టు
0: గాట్. ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థపడుతున్నారని.
1: అండ్ ద వైఫ్ స్టార్టెడ్ ఆస్కింగ్ హిస్ హావ్ యూ డ్రీమ్డ్ ఆర్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ.
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఎ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలప్పుడేమిటి బాబా ఇక్కడ రావటం ఏంటి, ఎక్కడ షిడ్డి ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డి, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఈస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్,
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ.
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలుండేటువంటి ఒక స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హి మానిఫెస్ట్ టు దోస్.
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్జర్వింగ్ పీపుల్ డోంట్ సీ.
0: అది వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: He is sure to come tomorrow.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: That all preparations, cooking must be made following morning.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: The wife also said, what else I want? Baba is coming.
0: తెల్లవారులేచింది.
1: She got up next morning.
0: కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean. And cleaned all the vessels and made very good, delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam and rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki ani kaachukuntunnaru iddaru kuda.
1: Both of them, husband and wife, were waiting for the arrival of Baba.
0: Sakkari poola toranalu kattindi. మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హి వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హి డిడ్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్. హి విల్ సడన్లీ కీప్ హిస్ ప్రామిస్.
0: అతను సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు.
1: He is very embodiment of truth. He is Satya Narayana.
0: Adanikante verokati mariledu.
1: There is no other truth.
0: Baba vachi teertadu.
1: Baba is sure to come. He is definite to come.
0: Alanti Baba ichina mata tappinchukodu.
1: He will never go back the promise given.
0: Ani bari gracha cheptunnadu.
1: And he convinced his wife.
0: Sare 2 gantalaindi.
1: It was 2 o'clock in the afternoon.
0: Vachi jaadalu kanipinchaledu.
1: No trace of his arrival.
0: Sare inkem chesedani chustundagane ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 ముస్లిమాన్స్ కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work.
0: Sorry,
1: and take this pack, they said.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened
0: వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu pichibattinchunu Sachidanandudu Sai Baba. Pichulu pogottu pichibattinchunu Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, నీవు భుజించే తీరాలి.
1: Baba, you must eat food, sir.
0: ఈ రూపకంగా వచ్చావు.
1: You have come in this form.
0: అని చెప్పాడు.
1: He said so.
0: ఫోటోను అక్కడ పెట్టాడు. అది నిలిచడానికి వీల్లేదే. ఒక టంబ్లర్ని అక్కడ పెట్టేసి ఆ టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను.
1: And he made this photo stand against this tumbler.
0: కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. యు విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్, యెట్ యు మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: యు విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ దట్ వి షెడ్ ఫర్ ది వరల్డ్.
0: తన నిమిత్తమై కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: యు విల్ మేక్ అస్ షెడ్ ద టీయర్స్ పైనింగ్ ఫర్ యు.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యు మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: దేర్ ఆన్ దట్ ప్లేట్ సో మెనీ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్, వన్ వడ వాస్ మిస్సింగ్.
0: భార్య ఆ అన్నం అంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి.
1: The rice was served at the center and they could find the prints of all the 5 fingers on
0: Baba
1: the rice.
0: Tinnadu, Baba tinnadani aa annamanta taane nideshistunnadu.
1: Baba has partaken this
0: Baba prasadam, Baba prasadam.
1: And Baba has eaten this food. He was so overjoyed and he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: Such miracles, such mysteries satisfied devotees of those times.
0: వస్తాను చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: When once he said, I will come, he
0: భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: To say that all forms are his, well, he came in the form of a dog. ఎనుగా
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: He comes in the form of a heber fellow and partakes all the food served on the plate.
0: ఏదో పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: He comes in the form of another dog and partakes.
0: అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటిది.
1: He assumed those forms then.
0: ఇప్పుడు అట్లా కాదు. వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: Now it is not so.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so. When he says I'll come to Bombay, he will come there physically.
0: తప్పగా చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly partaking.
0: ఎందుకోసం?
1: Why?
0: ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now are different.
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటి.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is among the trend of part time devotion.
0: మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he'll be visiting us. But at the same time, we doubt
0: the data.
1: Never doubt any of his statements.
0: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
1: When once you have total faith, he will fulfill his promise.
0: అది ఏ దైవం యొక్క వాక్కు.
1: That is God's word.
0: అది అమృతవాణి.
1: That's one nectarine promise.
0: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
1: That is the divine gospel.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: It's bound to happen.
0: కానీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపము చేతనే అది తప్పిపోతుంటుంది.
1: The defect lies in our faith and therefore we miss the opportunity.
0: యద్భావం తద్భవతి.
1: As if he feels.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టములు వచ్చి పడిపోయిన సరే.
1: Let any difficulties come on the way. But never forget God. Hold on to
0: faith.
1: Just as we breathe continuously, insistently, likewise, we should also have faith all the time.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడి లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము. ఇంకొక రూపంలో రావటము.
1: There in Shirdi, he promises to come, but he will come in the form he decides.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు, బాబా మీరు వస్తారని కాచుకున్నానని మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాడు.
1: Those that have not understood the inner significance, they used to say, Baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not come?
0: నేను వచ్చాను మీ ఇంటికి.
1: He said, madcap,
0: I came.
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటుంటారు.
1: They felt so sad. Baba, are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి, ఒక ఎలుక, ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదే వినాయకుని కిందగిన ఉంటుందంటే దాని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start
0: worshipping it.
1: Whatever that is close to God deserves all worship. పాములు
0: ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it.
0: కానీ అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament, Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntai.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idi moham chuchetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kalukune sarvatra manam bhagavat sannidhi ande untunnamu.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame,
1: but everything
0: ekkada chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: Rakapokalu leneetundi tattvam bhagavat yokka tattvam.
1: It is the divinity that neither comes nor leaves.
0: Kalukune sarvata paanipadam సర్వతోచి శిరోముఖం, ఇందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present there or not.
0: ఎందెందు చూచిన అందంతే కలడు.
1: Wherever you search, you will find him there.
0: అది ఏ తిరిగి వినాయకుడు కూడా చూపించాడు.
1: At what Vinayaka also showed.
0: ఒకానొక సమయంలో మీకు తమాష్ చేయదలిచి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు.
1: పార్వతి పరమేశ్వర, they conducted a competition for both of their sons.
0: వినాయక సుబ్రహ్మణ్య ఇట్రా,
1: దే కాల్ వినాయక సుబ్రహ్మణ్య కమాన్.
0: చూడండి, ఈనాడు ఒక పని పెట్టాలి మీకు.
1: టుడే దిస్ ఎ కాంపిటీషన్.
0: ఊరికే ఉడిపి కృష్ణ, కడుపు బరువు ఎత్తలేను, ఏమి చేతని, తినేసేది కూర్చునేది, ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది?
1: యు గో ఆన్ ఈటింగ్ అండ్ డెవలప్ ది పాంచ్. హౌ డు యు డు వర్క్ లైక్ దిస్?
0: లోడింగ్ అన్లోడింగ్
1: ప్రెసెంట్లీ దేర్ ఆర్
0: ఎందెందు చూసిన అందంతే కలడు.
1: వేర్ ఎవర్ యు సర్చ్, యు విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: అది ఏ తిరిగి వినాయకుడు కూడా చూపించాడు.
1: అట్ వాట్ వినాయక ఆల్సో షో.
0: ఒకానొక సమయంలో మీకు తమాష్ చేయ

0: చేసేది కూర్చునేది ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది?
1: యు గో ఆన్ ఈటింగ్ అండ్ డెవలప్ ది పాంచ్, హౌ డు యూ డూ వర్క్ లైక్?
0: లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు.
1: పుట్టే ఫుల్ స్టాప్ దిస్ లోడింగ్ బిజినెస్, ఐ గివ్ యూ సమ్ వర్క్ నౌ,
0: చెప్పండి అన్నారు ఇద్దరు పాపం.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ టెల్ us,
0: అమ్మా మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు. గణపతి వచ్చాడు.
1: గణపతి కేమన్ సెడ్ మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: వినాయక హాస్ గాట్ ఎ వెరీ బిగ్ బెలీ అండ్ ది చారియట్ ఇస్
0: రాక్ ఇస్ ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu, peacock, nemali.
1: Subramanya has got peacock.
0: Dani pai kurchunnadu bail deraadu.
1: He sat on its back and started.
0: Potundadi peacock. Manchi speed ga vellipothundadi.
1: Peacock is going at a very high speed.
0: Kaani elukonu kuda daggarku raman cheppaledu inka Vigneshwarudu.
1: And Vinayaka has not asked him to come close by. And he didn't try anyway.
0: Ye chintanu cheyaledu.
1: He didn't think of.
0: Kurchunnadu atte kurchunnadu.
1: He sat there only.
0: Inka anta dooram lopala సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హి సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్,
0: ఎంత యుక్తి పడురా నీవు,
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్,
0: వాట్ ఎ నాక్,
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టేటోని?
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ది అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర్ ఐ వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: నేను వినాయక సేవ
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యూ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే,
1: శక్తి ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్,
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్,
1: పార్వతి ఇస్ మ్యాటర్,
0: ఈశ్వరుడు ఎనర్జీ,
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో రౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది యూనివర్స్. దీనిని
0: పట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ది అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్,
1: యువర్ ఫస్ట్ టు గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కానీ చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని, కోయంబత్తూరు దగ్గర పళని అంటుండాలి, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అర్థరాత్రాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి, కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యు ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి ఒక జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: వెన్ వన్స్ యు డ్రౌన్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఓవర్ దేర్ యు కెనాట్ స్పీక్ ఎనీ లాంగర్.
0: నీళ్ల పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫ్లోట్స్ ఆన్ ది సూపర్ఫిషియల్ లేయర్స్
0: కనుకనే భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore the one who drowns himself in love and faith,
0: ee naati pandithulani kaani ee naati vidyavantulani kaani ee naati kavulani kaani cheppukuneetunta anta pai pai teleetunte vaandle.
1: The modern educated people and the poets, they are present at the superficial level,
0: kaani ninda muliginatunte vaaniki ee maatalu raavu.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: Aanandame atani bhasha,
1: that bliss is his language.
0: Deenikante minchindi em kaadu.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: సర్చ్ ఫర్ గాడ్ ఈస్ మీనింగ్లెస్.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There's no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: దేర్ని భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పారు.
1: భగవద్గీత mentions that the devotee is in search of a God.
0: ఎన్ని మార్గాల్లో?
1: So many paths.

0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ సో మెనీ పార్ట్స్.
0: కీర్తనం,
1: లిసనింగ్, సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదన,
1: ఫ్రెండ్షిప్, సరెండర్,
0: ఇంత మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
1: నైన్ పాత్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఆమె వినింది.
1: షీ హర్డ్ దిస్.
0: అయ్యో,
1: షీ సెడ్,
0: భగవంతుని అన్వేషణ చేయటమా? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుణ్ణి అన్వేషణ చేస్తున్నాడు.
1: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఈస్ మై ట్రూ డివోటీ?

0: ఉన్నాడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I am searching. I am in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I am in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is true devotion in animals.
0: దురదృష్టమో నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You should have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరమ దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ ద ట్రూ బ్లిస్ అండ్ ద టేస్ట్ ఆఫ్ లవ్.
0: పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: ఇఫ్ యూ హోల్డ్ షుగర్ ఆన్ హ్యాండ్ యూ డోంట్ నో ద టేస్ట్ ఆఫ్
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: కీప్ ఇట్ ఆన్ ద టంగ్ అండ్ చూ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
0: మధుర మధుర

Love you.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.
1: బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప

0: అద్వితీయురగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. దేర్ఫోర్ దేర్ షుడ్ బి ఎ కనెక్షన్, కాంటాక్ట్, లవ్ టు లవ్. దట్ షుడ్ బి ది ప్రాపర్ ప్రొసీజర్. అండ్ దేర్ఫోర్ ఇఫ్ యు స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, you will be unparalleled, unbeaten.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru idu conference ani ee conference lo meer attend kavatamu takku time kaani meer varninchatam chaala goppaga varnistunnaru meer aashinchinanta aasha ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నరేషన్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫార్ ఫార్ బియాండ్. యట్ యు ఆర్ టు ఎక్స్పీరియన్స్ దట్ వాట్ యు రియలీ డిజర్వ్ అండ్ ఎక్స్పెక్ట్.
0: సద్భక్తులందరూ భగవంతుడా అంచు చెవులకింపుగా స్మరణ చేయు దినము. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood. When all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema ante emito ee naati yuthulaku neti karyakramam gurinchi, neti kartavyanni gurinchi, neti pravartanna gurinchi మీరు చెప్తున్నారే, కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ గోయింగ్ ఆన్ హియర్, యువర్ బిహేవియర్ ఇన్ ద క్యాంపస్ అండ్ ద డ్యూటీస్ దట్ లై అహెడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యూచర్.
0: రెండు హృదయములు ఉన్నటువంటిది ప్రేమ కాదు.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: Okar ivvatamu marakaru puchukovatamu idi prema kadu.
1: Give and take does not reflect the spirit of love.
0: Nirantaramu సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్, గివ్ అండ్ గివ్ త్రూ అవుట్.
0: కష్ట సమయం లోపల మనము వెలుగుకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
1: వి రిట్రీట్, గో బ్యాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది ప్రేమ అనిపించుకోదు.
1: యు కెనాట్ కాల్ ఇట్ లవ్ బై ఎనీ స్టాండర్డ్.
0: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ, ద సెల్ఫిష్నెస్, అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ, ద the spirituality, and understand yadartha, the significance and the depth.
0: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ ద మెటీరియల్ అండ్ ది యథార్థ రియాలిటీ.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
1: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: ఎట్టి మ్యాటర్తో కూడా చేరినటువంటిదే యథార్థం.
1: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి ఎందు కూడాను సుఖ దుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
1: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ. Considering that everything is divine, be that the moments of gain or loss, pain or pleasure.
0: Manasunaku etti sambandhamu pettukokoodadu.
1: We should not have total identification with the mind.
0: Mind tho koodinappudu adi kevalam oka matter ga cherthundi.
1: If you are attached to the mind, it will take you towards matter.
0: కానీ మ్యాటర్కు తనకు ఎటు సంబంధం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాటర్ అవుట్ సైడ్ అండ్ ద మైండ్ విదిన్.
0: మనసు చేరిన దగ్గర అంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
1: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యూ ఆల్వేస్ నోటీస్ డ్యుయాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యువలిజం.
0: రెండుగా చేరినటువంటిది అది సరైనటువంటి భక్తియే కాదు.
1: దట్ విచ్ ఇస్ ది జ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
0: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
1: దేర్ ఫోర్ అండర్స్టాండ్ క్లియర్లీ దాట్ లవ్ విచ్ ఇస్ విత్ ఇన్ యూ ఈజ్ వెరీ మచ్ సేమ్ as the love in others.
0: Prema ekatvam anetundi satyanni gurtinchi vartinchadame bhaktuni yokka pradhanamaina kartavyam.
1: It is most essential for every devotee to realize that love is one.
0: Renduga chernatundi idi bhakti kaaneradu.
1: Duality is not devotion.
0: Idi dvaitamto koodinatundi.
1: It goes after this dualism or dualistic approach.
0: ఈ dualism అనేటువంటిది భక్తియే కాదు.
1: Dualism is not true devotion.
0: ఏకత్వమైనటువంటిదే భక్తి.
1: Non-dualism is devotion.
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
1: Therefore, we should love for love's sake.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, so that you can be non-dual.
0: Itti laukakamainatundi prema jagattulo ee naadu tellavari modalu raatri varaku kudanu ide jarugutu untunnadi. Deenni prema prema prema ani andaru kudanu bhramistunnaru.
1: The love that we experience from dawn to dusk, right time we get up from bed until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
0: ఈ ప్రేమ దీన్ని ప్రేమ అనిపించుకోదు.
1: This worldly love is not true love.
0: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: Itti premanu manam bhinnanga bhavinchukotam chaala porapaatu.
1: To divide love is a big mistake.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: వి గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
1: Then only you will find oneness in love.
0: Itti premanu etti hrudayamlo natukondaro atti sarthakatanu vaaru pondudaru.
1: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
0: Prema mudita manasakako rama rama rama.
1: Say the name of God with all love.
0: Kani ye peru chuchinappatikini adi prema kinda chelinatundi.
1: You may give any name to God, but it is full of love.
0: Itti premanu, itti pavitramaina premanu, itti sarthakamaina premanu, itti ekatvamaina premanu, itti madhuramainatundi premanu manamu అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాం.
1: దిస్ సేక్రెడ్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్ లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ జ్యూవెల్ ఆర్ డివైడెడ్.
0: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
1: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
0: దీనిలో ఎట్టి భేదములు కూడా ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కానీ ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
1: ఆల్ ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ద రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
1: We should not have differences such as you and I.
0: You anetvantidi kevalam third person.
1: When you say you, it refers to third person.
0: I anetvantidi ekatva person.
1: And this I is singular. That stands for oneness.
0: Kanuka you and I are one anetvantidi antu ee you anetvantidi ematramu undakoddu.
1: Therefore there should not be anything like the other you.
0: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
1: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
0: Ee prema tattvam anetvanti idi అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
1: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కానీ ఈనాటి ప్రేమను మీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థము తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
1: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: Love should not have any links with the physical body.
0: ఈ దేహంతో కూడినటువంటిది అంతా కూడాను మ్యాటర్ తో కూడినటువంటిది.
1: ద బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్ ఓన్లీ.
0: ఈ మ్యాటర్ తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: దిస్ బాడీ మూవ్స్ అహెడ్, మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్, బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైట్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ dual way, if we do not go by this divided mind, if you rely on the oneness, you will understand that all are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Kanuka manamu ee prema tattvanni prakrutamaina margamalo manamu teesukoni pothunnam, adhe pedda porapatu.
1: It's a big mistake if we allow the love to tread along the path of world.
0: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యూయలిస్టిక్ వే ఇన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్, డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్, బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి. దేర్ ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే కానీ అనేకంతో కూడినటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈస్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా బయలు భావించండి.
1: దేర్ఫోర్ కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ యూనిటీ, వన్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమని నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
1: సచ్ లవ్ ఈజ్ ట్రూ డివోషన్.
0: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసుందరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
1: Therefore, great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
0: Meera, Sakubai, వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు. కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
1: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హెవ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
0: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
1: దోస్ దట్ గో బై డ్యుయాలిటీ రూయిన్ దెమ్సెల్వ్స్.
0: మనం డ్యూయలిజంలో తేలుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్ ఇన్ అవర్ అప్రోచ్.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పాయింటెడ్నెస్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఇసురాను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: You may give any name like Rama, Krishna, Shyama, Ishwara, but the goal is one.
0: Itti goalunu matram manam marchipokunna teesukovali.
1: We should never forget our goal.
0: Krishnudu Radhaku kanipinchukokunda poyadu. Krishnudu Radhaku kanipinchukunda vellaadu.
1: It so happened that Krishna was not noticed by Radha.
0: కానీ ఆకారంను కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధా హాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కానీ అన్యము కాదు.
1: Therefore, the name and form are one and the same. They are not different.
0: Kani manamu antati lotunaku poyetundi oka shakti samarthyamulu levu.
1: We don't have that ability and capacity to dive into that depth.
0: Prema goppa shakti vantamainatundi.
1: Love is highly powerful.
0: Deeni shakti mari deeniki kuda nu raadu.
1: The power of love is not noticed anywhere.
0: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
1: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
1: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
1: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
0: రాణా ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
1: రాణా సెడ్, This is the temple built by me. You cannot pray here. Get out, he said.
0: బయటికి వెళ్ళిపోమని చెప్పేటప్పటికి ఇవికి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
1: It was a shocking news for Mirabai.
0: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
1: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
0: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి యొక్క పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
0: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
1: దెన్ షీ కుడ్ హ్యావ్ ది ప్రాపర్ అండర్స్టాండింగ్.
0: తాను మధురకు బయలుదేరింది.
1: అండ్ షీ వాస్ ప్రిపేర్డ్ టు రీచ్ మధుర.
0: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
1: షీ థాట్ కృష్ణ వాస్ దేర్ ఇన్ మధుర.
0: మధుర అనగా ఒక పట్టణం కాదు, మధురమైనటువంటి హృదయమే మధుర.
1: మధుర ఈజ్ నాట్ a geographical location. Madhura symbolizes the nectarine nature of the reality.
0: Chelo re man ganga yamuna teer chelo re man,
1: let mind go along the shores of Ganga and Yamuna.
0: Ganga

0: గంగా యమున తీరు మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: Maharana cheppinattuga ee ganga yamunaku ekkada ticket ku thanu chikkaledu.
1: She didn't follow what Rana meant by these two, ganga yamuna.
0: Velutundi paapam.
1: He was proceeding and proceeding by.
0: Krishna Krishna Krishna anukuntu bayal derindi kondalu guttalu raallu rappalu adavi annitini daatipoyindi.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, the down the valleys, up the hills.
0: Cherindi katta kadapatiki Brindavanam cherindi.
1: She reached finally Brindavan.
0: Akkada vellatappudu talupulu moosukundi.
1: There she noticed closed doors.
0: Evarenni prarthanalu chesinappatikini aa talupulu open kaaledu.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: Krishna, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: Krishna, you are not the one to move about from one place to another.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: Karuka meera hrudayasthayi neevu.
1: You reside in the altar of the heart of meera.
0: Meera hrudayamu okkate kaani rendu devu.
1: The heart of meera is one and not two.
0: Kanuka aa hrudayanni neevu andukovani cheppindi.
1: You accept my heart, she prayed.
0: Mora makuta bheetambara dhari.
1: And you wear that pitambara and with all that insignia of the Lord Krishna.
0: Akkadiki poyyetappatiki thanu aa dwaramunaku tala kottindi.
1: And she had hit her head against the doors.
0: Tala pagalindi, Krishnudu akkada pratyakshamayyadu.
1: And there she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyetappatiki Maharana ventane pothunnadu.
1: And Maharana also was passing by along the same road.
0: Nenu porapaatito pala meeranu kopaddanu.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: Krishna, meeranu kshaminchu, nannu kshaminchu ani Krishnuni prarthinchupoyadu.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: Aame kinda padindi pranam vadalindi.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi Krishnunde cherin tarvata Krishnudu pratyakshamai prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: Kalugna hrudayasthaye nee yokka sthayi ani cheppinappudu hrudayasthayi cheripoyadu Krishnudu.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
1: So people go by the words, taking external, worldly meaning and interpretations.
0: కనుక మనము ఈ వర్ల్డ్ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వర్ల్డ్ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికీ కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: Therefore we should take that into consideration which is changeless.
0: ఈ విధంగా మీరు తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: That's how Meera could experience oneness with Krishna.
0: Prema minchinatvanti marokati maraledu.
1: There is nothing beyond love.
0: Ah, prema ekatmataga untundadi.
1: That love is always one.
0: Kanuka bhaktini koreetvanti varandaru kudanu prema tattvanni okati manam gattiga pattukovali.
1: Therefore all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore go by this path of love sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you
0: కంటనే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: హౌ కెన్ యూ ఎవర్ చేంజ్ లవ్?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరూ మార్చలేదు.
1: ది ఆర్డినరీ పీపుల్ మే గో ఆన్ చేంజింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ బట్ డివోటీ షుడ్ హ్యావ్ దిస్ లవ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: meerandaru kodanu tirigi meer vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deeniki kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka కృష్ణ నేను నీ వెంట వస్తాను అని ప్రార్థించుకుంటే తాను కృష్ణుడు ముందు పోతుంటాడు, తాను వెంట వస్తుంటాడు, తాను వేరు ఇతను వేరు.
1: ఇఫ్ యు ప్రే కృష్ణ ప్లీజ్ బీ విత్ మీ, ఇట్ మీన్స్ దట్ హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ బై యువర్ సైడ్.
0: కానీ కృష్ణ నీతోనే నేను వస్తున్నాను అన్నప్పుడు కృష్ణుడు లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సే Krishna, I am always with you, you forget the fact that he is in you.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: If you go by the real meaning, you find it impossible to experience the reality.
0: Krishna, I am in you, అంటారు.
1: You say, Krishna, I am in you.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kodanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kodanu kevalamu distinctive padamulu tappa nijamainatuvanti padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు, కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: Edo koncham tinesesi nanu kadapu nindindani anukokandi meeru.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: to time.
1: Fear and delusions exist in heart which does not have love in it.
0: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayamganu nischintaganu anandanni pondutuntadi.
1: A heart filled with love for God is always free from fear and anxiety.
0: Chanamulonane taruguchu chanamulone perugunattidi nijamaina prema kadu.
1: Love which grows in a moment and declines in another cannot be called love at all.
0: Chavu puttakalenatti jeevu nedalo nitya nirmala jyotiyai negadu prema.
1: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
0: Kanuka bhagavantunni prema swarupudu ani cheputa gante premane tane yokka swarupamu ani cheputa chala manchidi.
1: It is more appropriate to describe God as love itself instead of describing him as the embodiment of love.
0: Atti premane ఆత్మస్వరూపంగా భావిస్తూ అనేక మంది ఆరాధనలు సల్పుతూ వచ్చారు.
1: A number of people worship love in the form of ఆత్మ.
0: ప్రేమ భగవత్స్వరూపం అగుట చేతనే దేహో దేవాలయం, ఈ దేహం దేవాలయంగా పోల్చుకోగలిగారు.
1: As love is essentially divine and godly, the human body has been described as a temple.
0: అంతే కాదు, ఇది ఒక భవనముగా కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: నాట్ మెర్లీ దాట్, దిస్ హస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
0: నిర్దోషం నిర్మమో నాథః సదోషం చంచలో వధువు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
1: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్, the husband who is free from fault and who is perfect, the wife who is having defects and who is wavering in her mind.
0: Doshi aina bharta bharya nidoshi aina bharta nischalamaina bharta chanchalamaina bharya ee iruvuru grahamanandu undinappudu shanti aneetundi ee reethiga manaku labhistundi.
1: When you have a husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace?
0: Brahmanandu shanti santoshamulu anubhavinchavalanna bhartaina bharyanu anusarinchali, bharyaina bhartanu anusarinchali.
1: If there should be peace in this home, either the husband should follow the wife faithfully or the wife should implicitly follow the husband.
0: Indulo vicharinchi chuchina nirdoshi nirmalamainatundi bharya దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము ఇది ధర్మ విరుద్ధము.
1: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్, ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ ఫార్ ఎ ఫాల్ట్ ఫ్రీ ప్యూర్ హస్బెండ్ టు ఫాలో ఎ వైఫ్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ వేవరింగ్.
0: దోషి అయి చంచలమైనటువంటి యొక్క భార్య, నిర్దోషి నిర్మలమైనటువంటి భర్తను అనుసరించడమే సహజం.
1: ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ అండ్ న్యాచురల్ for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
0: Ikkada bhartha evaru, bharya evaru?
1: Here, who is husband and who is wife?
0: Nirdoshiyai nirmalamai nischalamai nisvarthamainatundi yokka aatmane bhartha.
1: Aatma who is free from fault, pure, steady and selfless, that is husband.
0: దోషి అయి చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
1: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
1: డివోషన్ ఈజ్ that particular procedure and process by which the wife, this mind is made to follow the Atma.
0: Kanukane ee bhaktiki aneka vidhamulainatundi yokka perlu kalavu.
1: There are different names given for devotion.
0: Bhakti anaga kevalamu

0: సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
1: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
0: భజ సేవాయాం అనేది.
1: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
0: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
1: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
0: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
1: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
0: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
1: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
0: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
1: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
0: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
1: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. దోస్ పీపుల్ హూ ఫాలో ద వరల్డ్ అండ్ హూ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ నాట్ డివోటీ.
0: కనుకనే కృష్ణతృష్ట కలిగినటువంటి వాళ్ళే గోపికలు.
1: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ థర్స్ట్ ఫర్ ద లార్డ్.
0: విశ్వతృష్ణ కలిగినటువంటి వారే జీవులు.
1: జీవి ఇండివిజువల్ సోల్ ఇస్ వన్ విచ్ థర్స్ ఫర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ జీవుడు దేవుడిగా అనుభవించడానికి తగినటువంటి కృషి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి.
1: ఇట్ ఇస్ దేర్ ఫోర్ నెసెసరీ టు డెవలప్ ద విజన్ ఆఫ్ ఆత్మ అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టువర్డ్స్ గాడ్.
0: నిరంతరము కృష్ణ తృష్ణతో కాలమును సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
1: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
0: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
1: ఇఫ్ దట్ బి సో ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
0: భగవంతుడనగా ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ద స్ప్లెండర్ ద రైచియస్నెస్ అండ్ ద ఫేమ్ అండ్ ఆల్ ది సిక్స్ క్వాలిటీస్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద లార్డ్.
0: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
1: హి హాస్ ఆల్సో అనదర్ నేమ్ యాజ్ విషక్కార్.
0: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
1: హి హాస్ బీన్ కాల్డ్ విభుడు బికాస్ హీ కమాండ్స్ ఆల్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ స్ప్లెండర్ అండ్
0: వెల్త్. ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
1: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్, వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
0: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
1: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: మూడు కాలములు ఎందుకూడను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
1: హి ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద టైమ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్.
0: భావహ అని అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ భావహ ఈజ్ దట్ హీస్ ది క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మాస్.
0: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడా ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు.
1: హీ హాజ్ లెంట్ స్ప్లెండర్ ఫర్ ద సన్ స్టార్స్ అండ్ ఎవ్రీ ప్లానెట్ అండ్ దేర్ ఫర్ హాస్ బీన్ కాల్డ్ భావహ.
0: సమస్త సృష్టి స్థితి లయములకంతా కూడా మూల కారకుడు కావటం చేతనే ఇతనికి భావకుడు అన్నారు.
1: హీఈస్ ది ప్రైమోర్డియల్ కాజ్ ఆఫ్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ ఫర్ హాస్ బీన్ కాల్డ్ భావహ.
0: ఇట్టి భగవంతుడు సర్వత్రా ఉండుటకు సాక్ష్యమేమిటి?
1: వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ సచ్ గాడ్ బీయింగ్ ఆల్ పర్వేసివ్ బీయింగ్ ప్రజెంట్ ఎవ్రీవేర్?
0: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తుంచుకోవాలి.
1: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: దైవం ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈస్ గాడ్
0: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
1: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have God.
0: ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
1: వాటర్ అండ్ విండ్ హ్యావ్ టేకన్ దర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
0: కనుకనే భగవంతుని కూడాను నారములు అని కూడాను మరొక పేరు.
1: దట్ ఈస్ వై గాడ్ హాజ్ ఆల్సో బీన్ కాల్డ్ నారములు.
0: జీవితానికి ఆధారభూతమైనటువంటి యొక్క ఈ గాలి నీరు అత్యవసరము.
1: దిస్ వాటర్ అండ్ విండ్ ఆర్ ఎసెన్షియల్ ఫార్
0: ఇవి మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము.
1: దిస్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
0: అనోరణీయాన్ మహతో మహీయ.
1: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ మౌంటైన్.
0: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ ది ఫిజికల్ బాడీ హీఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అనే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు సర్వత్రా కూడా ఉంటున్నది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్ నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
0: అంతర్బహిష్య తర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
1: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
1: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
0: ఒకటి తల, రెండవది హృదయం.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
0: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
1: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
0: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములను మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
1: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
0: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
1: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
0: Pravrutti nundi ye samasta sankalpamulu kodanu aavirbhavistu unnai.
1: All these thoughts take their birth on the basis of action, pravrutti.
0: Inka hrudayam nundi satyamu, prema, daya, sahanamu, sanubhuti ityadi nivrittilu lakshanalu aavirbhavistu untai.
1: From the heart come such great qualities as truth, love, kindness, patience and compassion.
0: కనుక మానవుడు హృదయంపైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
1: Man becomes sacred and sanctified if he fixes his vision on such a sacred
0: heart. కనుక వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
1: That is why philosophy and spirituality teach to introvert the mind.
0: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
1: The one is the path of action, the other is the path of knowledge.
0: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: The path of action is not in a position to understand the path of knowledge.
0: బాహ్య సంబంధమైన క్షణికమైన ఈ యొక్క లౌకికమైన ఈ దేహంతో అనుభవించేటువంటి ఆనందములే ప్రధానములని భావిస్తూ మానవుడు దీని నిమిత్తమై అనేక విధములుగా పాటు పడుతుంటాడు.
1: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
0: అట్టి వారికి హృదయ తత్వం ఏమాత్రం కూడాను అర్థం కాదు, దానిని సరైన రీతిలో అనుభవించరు.
1: Such a person can never understand the sacred principle of the heart, nor can he experience it.
0: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
1: Although heart is established in the physical body itself, the body will not be able to understand the sacredness of heart. You may ask, how is it?
0: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
1: Does the tree know the sweetness of the juice of a fruit?
0: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
1: Does the creeper know the fragrance available in a flower?
0: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
1: Does the book know the greatness and the sacredness of the contents of the book?
0: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లెరుగును.
1: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the power of knowledge?
0: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
1: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
0: మన దేహమే ఒక వృక్షము.
1: Our physical body may be compared to a tree.
0: ఇందులోని హృదయమే ఒక ఫలము.
1: The heart may be compared to a fruit.
0: ఈ హృదయములోని యొక్క మాధుర్యమైన ప్రేమనే ఇందులో రసము.
1: The sweet love inside the heart is the juice.
0: ఈ రసాన్ని దేహం అనే వృక్షము ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
1: The physical body is not able to enjoy.
0: అనుభవించటం లేదు.
1: Nor does it enjoy.
0: ఆనందించటం లేదు.
1: It does not.
0: అర్థం చేసుకోవటం లేదు.
1: It has not been able to understand either.
0: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
1: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
0: ఇట్టి మన ఎందుండినటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉండినంత కాలము మనకు భయం అనేటువంటిది తప్పినది కాదు.
1: As long as we are in a position not to understand this love, we are full of fear.
0: ఆ ప్రేమను మనం పొందినప్పుడే మనకి ఈ భయం దూరం అవుతుంది.
1: The fear will be removed from us if we can acquire that love.
0: చిన్న ఉదాహరణ,
1: a small example.
0: రైలు నందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
1: ఎ ట్రావెలర్ ఇన్ ఎ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
0: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
1: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
0: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండాలి?
1: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
0: లేకపోవటం చేతనే.
1: The reason is he does not have the ticket.
0: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
1: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
0: జీవితం ఒక ప్రయాణం.
1: Life is a journey.
0: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తమునందుంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును, ధైర్యమును అందిస్తుంది.
1: In this journey of life, if you have this love with you, which is permanent, which is based upon truth, you are free from all types of diffidence and problems, and you are full of courage and happiness and joy.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
1: Today's man is haunted by some type of fear or the other.
0: ఏ కార్యము ప్రారంభించినప్పటికీ మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్, హి ఇస్ చేస్డ్ బై ది ఫియర్.
0: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
1: ది రీజన్ ఈస్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
1: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్, వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: ఎంతటి విద్యావంతుడైనా,
1: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
0: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
1: వాట్ ఎవర్ బి ది వెల్త్,
0: ఎంతటి పండితుడైనప్పటికీ,
1: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
0: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికీ,
1: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
0: ఆత్మవిశ్వాసమే లేకుండా వానికి నిరంతరము అశాంతి.
1: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
0: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
1: Today, self-confidence is very essential.
0: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
1: Without that,
0: దేని యందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
1: Without that, we cannot attain anything. We cannot enjoy anything.
0: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
1: We are full of worries because our mind is going in different directions.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు, కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
1: టుడే ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా తన స్వార్థము, స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
1: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, he is full of selfishness.
0: ఇది ఎంతకాలం మనమును ఆనందింపజేస్తుంది?
1: For how long can you go on like this? It can never give you joy or peace.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
1: This is momentary.
0: కనుక మానవత్వములో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
1: Therefore, in the very first instance, we should achieve love for God in our own life.
0: ఏక మనస్కులు కావాలి.
1: We should have a single mind.
0: దృఢ మనస్కులు కావాలి.
1: We should have a firm mind.
0: నిశ్చల మనస్కులు కావాలి.
1: We should have an unwavering mind.
0: నిర్మల హృదయం కలగాలి.
1: We should have a pure heart.
0: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
1: We should spend life free from selfishness, full of selflessness.
0: ఒకానొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
1: Once upon a time, Uddhava brought a message from Krishna.
0: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో, ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
1: He addressed the Gopikas and told them, I have brought a medicine which can give you the freedom from the type of suffering that you are undergoing.
0: ఈ యోగము చేత మీ యొక్క బాధలనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
1: By this particular yoga, your disease of separation and the suffering will be cured.
0: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
1: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease
0: whatsoever. మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
1: We do not want any yoga either.
0: ఒక కృష్ణుణ్ణి పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
1: If we can have the yoga to attain God, that is sufficient for us.
0: ఏమిటి ఈ యోగము అని?
1: What is this yoga?
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక డిస్క్రైబ్డ్,
0: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైన కూడాను అది ఒక యోగమేను అన్నది.
1: She said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
0: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
1: This sacrifice and indulgence can never go together, said Uddhava.
0: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపును చూడడు.
1: A person filled with sacrifice will never look for enjoyment.
0: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
1: A person who is full of self indulgence will never look for
0: ఈ భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
1: It is impossible to reconcile these two things which contradict.
0: కనుక యోగం ఎట్టవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
1: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
0: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుండి నీవు తెలుసుకున్నది ఇదేనా?
1: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈజ్ దిస్ ఆల్ దట్ యూ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
0: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
1: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్, దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
0: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
1: Free yourself from the feeling that you are doing it.
0: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
1: Free yourself from the desire that you should enjoy the fruits of all your actions because you have done them.
0: ఆసక్తి యందు రాగము, ఆచరణ యందు అహంకారము రెండు వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
1: If you free yourself from the desire of fruits of action and doership in your action, then there is no difference whatsoever between tyaga and bhoga.
0: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి.
1: It is raining.
0: నదులు ప్రవహిస్తున్నాయి.
1: In the world you get rains and the rivers flow.
0: పంటలు పండుతున్నాయి.
1: The crops are raised.
0: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
1: Sun and moon shine.
0: ఇవి ఎవరి కోసం?
1: For whom are they?
0: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
1: They are not existing for the sake of
0: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది. అది
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
1: The worldly people have got every right to enjoy the things available in the world.
0: Kani paratattvanu matram anubhavinchadaniki ee koddi mandiku matramu ee yokka shakti savarthyamlo chekochukuntaru.
1: Only a few blessed people will have the aspiration to enjoy the divinity and transcendental truths.
0: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మోమెంట్ దే హర్డ్ the sweet flute of the Lord Krishna.
0: Uddhavudu kodanu deerine prashninchadu.
1: Uddhava question on the same thing.
0: Krishna sandeshamunu vinadaniki meeku avakasam led anukunte inki meero emi bhakti undi, ee bhakti yokka swaroopam emiti ani prashninchadu.
1: If you say that you do not have time even to listen to the message of Krishna, what type of devotion do you have for Krishna?
0: Yogam yokka saranni okka vakyamulo chepparu.
1: They told the essence of yoga in one sentence.
0: Emitadi?
1: What is
0: Uddhava? That? మాకున్నది ఒకే మనసు.
1: ఉద్ధవ, వీ హ్యావ్ ఓన్లీ వన్ మైండ్.
0: ఆ మనసు కూడా ఇప్పుడు మాతో లేదు.
1: ఈవెన్ దట్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్ విత్ అస్ నౌ.
0: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
1: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
0: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు.
1: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఇస్ మైండ్ టు
0: నీ వలే మాకు పది మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను పాలించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చును.
1: If we also had 10 minds like you have, would have used one mind to listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law, and all such things. We don't have 10 minds.
0: Sakala shastrala granthala saramella okka vakyana cheppudu okka sari.
1: The essence of all the scriptures, I'll tell you in one sentence.
0: Sarva jeevulu yendu unna దత్తం ఒక్కటే అని మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ ది డివినిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్.
0: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
1: ఫర్ ఆల్ ది వరీస్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
1: ఈవెన్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ ఇట్ ఇస్ మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: పుట్టుట ఒక చింత.
1: To be born is a worry.
0: భూమి నుండి చింత.
1: To live on earth is one worry.
0: సంసారం ఒక చింత.
1: Family life is another
0: worry. చావు చింత.
1: Death itself is a worry.
0: బాల్యమంతయు చింత.
1: The full childhood is worry.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age is worry.
0: జీవించుట ఒక చింత.
1: Living itself.
0: చెడుపు చింత.
1: That is also worry.
0: కర్మలన్నీయు చింత.
1: All actions
0: కష్టములు ఒక చింత.
1: Difficulties
0: ఒక సంతసం ఒక చింత.
1: And joy is a worry. And surprise and ease
0: one day into chintalanitundi paggamulu gattinatundi chinta chettu kinda kurchoni santoshanni anubhavinchalante ekkada labhistundi.
1: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy,
0: sarva chintala pape sarvesya prema korudi ikadaina prajalara korke meera.
1: Oh citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
0: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
1: It is the love which can free you from all these worries, and this
0: ee prema yendu etti vyathyasam kodanu manaku kanipinchadu.
1: There cannot be any differentiation in this love.
0: Samastamu bhagava swaroopam gane manu nirupistam.
1: We will consider everything is the manifestation of the Lord.
0: Sarvatra unnadi daivattam okkate.
1: We recognize divinity as existing everywhere and it is the same.
0: Kalukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
1: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
0: Oka deshamulo unnadu oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
1: It is not possible to say God dwells in one country and not in another country.
0: ఒక్క కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడు అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ రాంగ్ టు సే దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ వన్ టైమ్ అండ్ నాట్ అట్ అనదర్ టైమ్.
0: ఒక వస్తువునందు ఉన్నాడు మరొక వస్తువునందు లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే గాడ్ డ్వెల్స్ ఇన్ వన్ ఆబ్జెక్ట్ అండ్ వన్ థింగ్ అండ్ నాట్ ఇన్ అనదర్ థింగ్.
0: కనుక దేశ కాల వస్తువుల పరిచ్ఛేదం లేనివాడు.
1: దేర్ ఫోర్ హీఈస్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ది కంట్రీ అండ్ ది
0: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
1: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
0: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
1: God who is all pervasive, how can you describe he is here and not there?
0: Sarvatra untunnadu,
1: he is found everywhere.
0: Kanuka deeniki ye matram kodano avakasam ledu.
1: Therefore it is wrong to say that he
0: sarvatra unnadu anetundi satyanni manam susvastanga cheppavachchu.
1: It is possible to clearly declare that God dwells everywhere.
0: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
1: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
0: ఆది మధ్య అంతములు ఎందుకు ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
1: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్, హౌ కెన్
0: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
1: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
0: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
1: వెన్ హీఈస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
0: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
1: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
0: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
0: పదములు కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకున్నట్టు ప్రయత్నించడం లేదు.
1: We are not caring to recognize the words and their meaning.
0: సకల శాస్త్రములన్ని కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
1: All the scriptures have declared God as found everywhere.
0: దేవుడనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
1: He cannot be identified with a particular individual.
0: సమస్తాత్మకుడు.
1: He exists in collectivity, totality.
0: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of Atma found everywhere is the same.
0: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
1: This principle of Atma, in order to establish dharma, righteousness, and in order to
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
1: Gopikas have understood this principle.
0: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
1: They never had any sense of differentiation. This is a tree.
0: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
1: They felt that Krishna, the Lord, is found in every
0: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing in the creation which does not have Krishna in it.
0: Srishti Trishna ne Krishna Trishna annaru vaadu.
1: They said that the thirst for the creation is thirst for Krishna.
0: Vishwamunu visvaroopamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
1: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
0: Anti bhagavatatmaga manu bhavinchinappudu entati aanandam anupistaro adi appude telustundi.
1: If you can consider everything as the manifestation of the Lord, what great delight and joy.
0: కేవలం గోపికలంతా మూర్ఖులని అజ్ఞానులని కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
1: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
0: Chala porapatu.
1: This is a very great mistake.
0: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, ప్రేమపూరితమైనటువంటివి.
1: దేర్ హార్ట్స్ ఆర్ ప్యూర్, సెల్ఫ్లెస్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: లోక ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
1: ది వరల్డ్లీ లవ్ బిలీవ్స్ ఇన్ గెటింగ్ అండ్ నాట్ ఇన్ గివింగ్.
0: పరమాత్మ ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ది లవ్ ఆఫ్ ద లార్డ్ బిలీవ్స్ ఇన్ గివింగ్ అండ్ నాట్ గెటింగ్.
0: ఇది లౌకిక ప్రేమకు పారమాత్మిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
1: ది గోపికాస్ వర్ ఏబుల్ టు అటైన్ డివినిటీ ఓన్లీ త్రూ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
0: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణవాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
1: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ,
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
1: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
0: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
1: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ వీ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
0: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
1: ఇఫ్ వీ డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ హౌస్.
0: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
1: ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఈవెన్ దిస్ హౌస్ బికమ్స్ ఎ ఫారెస్ట్.
0: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
1: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్, అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
1: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్, హౌ సేక్రెడ్ ఇట్ షుడ్ బి, హౌ నైస్లీ
0: ఆ విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ ఫర్ దోస్ హూ శాంక్టిఫైడ్ దర్ ఫిజికల్ బాడీస్.
0: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ లవ్ ఫార్
0: వారికి సర్వస్వము భగవంతుడే.
1: ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ కన్సిస్టెంట్
0: త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
0: వ్యత్యాసమే లేదు.
1: ఫర్ దెమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
0: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
1: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
1: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
0: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
0: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
1: Even Meera knew that Krishna was found anywhere and
0: everywhere. Sarvaswarupudani kudanu telusunu.
1: He is found in all forms.
0: Kani Giridhara Gopala antene anuku chala trupti.
1: But she got real delight only when she addressed him as Giridhara Gopala. Sakkubai
0: Krishnudu sarvavyapakudani telusu.
1: Sakkubai also knew Krishna as
0: Sarvaswarupudani telusunu.
1: And she also knew that he dwells in
0: Kani anuku ranga panduranga antene anuku trupti.
1: She would be happy only when she calls Ranga and Panduranga.
0: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
1: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
0: యశోద కూడాను ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
1: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
0: బృందావని విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
1: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
0: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
1: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
0: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
1: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే ఆర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ ఫ్లూట్ ఆఫ్ మ్యూజిక్.
0: ప్రవేశించారు,
1: దే ఎంటర్డ్ బృందావన్.
0: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
1: దే ఆర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
0: పొదల దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
0: అడుగుతున్నారు పొదల్లో.
1: దేవర్ ఆస్కింగ్ దెమ్,
0: నల్లని వాడు,
1: హీఈస్ ఎ బ్లాక్ వన్,
0: పద్మనయనమ్ముల వాడు,
1: లోటస్ ఐడ్ వన్,
0: కృపారసమ్ముపై చల్లెడి వాడు,
1: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
0: మౌడి తెప్పిత పింఛము వాడు,
1: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
0: నవ్వు రాజుల్లెడి మోమువాడు,
1: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్,
0: మా ఉల్లము దోచుకుని వచ్చే,
1: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
0: ఓ మల్లియలారా,
1: ఓ క్రీపర్స్,
0: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
1: He is not hiding himself behind you. Please let us know.
0: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా చెప్పండి చెప్పండి చెప్పండి.
1: Please let us know.
0: మొక్కలు మాట్లాడతాయా, వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు, వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
1: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
0: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్సే.
1: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
0: Purna vishwasame variki.
1: They had full faith.
0: Ade purnamadam purnamidam purnaatpurnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi valiki em artham avutundi?
1: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
0: Kanukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరోలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
1: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ, వాట్ ఈస్ హిస్ నేచర్?
0: ఇతను అందరితో ఉండినప్పటికీ,
1: హీ వాస్ ఫౌండ్
0: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
1: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
0: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
1: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్,
0: దేనికి తాను అంటనటువంటి వాడు.
1: He is not touched by anything.
0: Nitya truptudu.
1: He is always contented. He doesn't have any desire whatsoever.
0: Nirgunudu.
1: He doesn't have any quality.
0: Nirahankari.
1: He does not have any ego at all.
0: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
1: He is the one who is real emperor.
0: Enni rajyamulu jayinchinappatikini okka rajyamulaina taanu palinchaledu.
1: He conquered a number of kingdoms. బట్
0: ఇతను రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
1: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
0: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
1: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
0: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
1: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
0: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
1: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
0: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యందు గుణములు లేవు.
1: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వరజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
0: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
1: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
0: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
1: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఎర్త్,
0: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
0: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
1: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ దివ్యత్వాన్ని
0: చక్కగా మనం అర్థం చేసుకోగలం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
0: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
0: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
1: we should live in the world which is the manifestation. ఈ ఆధార
0: ఆదాయములు రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: We should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
0: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
1: One is the ఉపాదాన కారణ, the other is నిమిత్త కారణ.
0: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
1: This nimitta karana is the one which is associated with
0: upadana karanamu daivatvaniki sambandhinchinatundi.
1: Upadana karana is one associated with
0: God. Kanu ee jagatantai kudunu nimitta upadana karanamu cheta koodinatundi.
1: Therefore this world consists of these two causes. One is God, the other is the world.
0: Ee tumbler chudandi, vendi tumbler.
1: Take this tumbler as an example. Here is a
0: kani
1: silver tumbler.
0: Vendi anetundi upadana karana.
1: Silver may be described as దీని
0: టంబ్లర్ గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
1: ది గోల్డ్ స్మిత్ హూ మేడ్ దిస్ టంబ్లర్ ఈజ్ ది ఉపాదాన కారణం.
0: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్ సెల్ఫ్.
0: దీనిని టంబ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
1: ది సిల్వర్ స్మిత్ ఇస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టంబ్లర్.
0: ఈనాడు టంబ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
1: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
0: ఈ టంబ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది అది ఊరి. అదే ఉపాదాన కారణం.
1: The forms, tumbler, cup and plate, they may change.
0: The silver does not change. మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
1: The quintessence of all this is God does not undergo any change, but the world changes.
0: చలించే జగత్తునందు,
1: in the changing world,
0: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని.
1: The steady principle of God is found.
0: ఈ రెండింటితోనే కూడినటువంటిది ఈ లోకం.
1: The world consists of these two entities.
0: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
1: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్ యు హావ్
0: బస్లో కూర్చుంటే, కార్లో కూర్చుంటే పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
1: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
0: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ.
0: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
1: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
0: కనుక కదిలే కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
1: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
0: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
1: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ,
0: ఇది ఉపాదాన కారణం.
1: This may be described as upadhana.
0: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
1: The moving cars may be called as
0: nimitta కారణం. కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
1: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana కారణం. దాన్ని ఎవ్వరు
0: అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
1: But we are not making any effort to understand, to inquire into this truth.
0: Nijanga idi enta kadileetundi jagat ainappudikini,
1: this changing world, no doubt,
0: oka divyattam aneetundi danni chakkaga manam artham chesukoni nerchukunte ee chellinu mana em chestundi.
1: Well, if only we understand the principle of divinity clearly,
0: idi enni kashtanashtamulu dukkhamulato koodinappudu ainappudikini deento manam em artham kudunu bayapadanakkarledu.
1: Whatever be the difficulties, problems, sorrows we may get, we will never be shaken.
0: Adhe chepparu. మరే నీటి లోతును చూసి భయపడక్కర్లేదు. ఈత నేర్చుకున్న వాడికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
1: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. ఎ పర్సన్ హూ నో స్విమ్మింగ్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ వాటర్.
0: ఈత మనం నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడక్కర్లేదు.
1: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇఫ్ వి నో.
0: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
1: We need not be afraid of the problems of the world if only we have love for God.
0: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
1: Gopikas were such who had attained this love for God.
0: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is exists in the form of love everywhere.
0: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
1: you may get the impression that he is changing.
0: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
1: Those are not changes in God.
0: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
0: గిల్టీ కాన్షియస్ అంటారు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
0: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
0: Yetti doshamulu kudanu undadaniki veelledu.
1: There cannot be any defect in God.
0: Dosha rahitudu.
1: God is absolutely
0: pure. Anduvalle nirdosho nirmamo nataha annaru.
1: That is why he has been described as the one who is free from all faults.
0: Atane purushudu.
1: And he is
0: sadosho chanchalo vaduhu ade prakruti.
1: This prakruti or nature may be compared to the one who is
0: ఇది దోషములతో కూడినటువంటిదే.
1: There are defects in it.
0: చంచలమైనటువంటిదే.
1: It is wavering.
0: కానీ దానిని దాని ఎందుకును నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
1: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine.
0: కేవలం కృష్ణ జన్మదినము, రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
0: పర్వదినములు చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
1: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
0: ఎవరిని భగవంతులను మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద వర్డ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూమ్ వీ కన్సిడర్ ఎస్ గాడ్.
0: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
1: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్,
0: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
1: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
0: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
0: అన్ని అవతారముల కంటే
1: ఆఫ్ ఆల్ ది టైప్స్
0: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
1: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
0: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునకే ఉంటుండాలి దీని అంతరార్థము.
1: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ ఇట్స్
0: కర్షతీతి కృష్ణ అన్నారు.
1: వన్ మీనింగ్ ఈజ్ కర్షతీతి కృష్ణ,
0: ఆకర్షించేటువంటిదట కృష్ణత్వం.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ ఈజ్ హైలీ అట్రాక్టివ్,
0: కృషితీతి కృష్ణ అన్నారు.
1: అనదర్ వర్షన్ ఈజ్ కృషితీతి కృష్ణ.
0: కృషి అనగా సేద్యం చేయటం, భూమి పైన పంటను పండించటం.
1: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్.
0: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములు అనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
1: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కర్షతీతి కృష్ణ అన్నారు.
1: దట్ ఈస్ వై హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
0: మరి కట్ట కనబడికి కుష్తీతి కృష్ణ అన్నారు. ఆనందమును అందించేటువంటి వాడు చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
1: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ, ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
1: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్, కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్.
0: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడా పేరు.
1: హి హస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హి హస్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్.
0: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
1: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్,
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
0: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
1: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
0: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
1: We have to think of one more aspect.
0: Bhagavad Gita yandu dharma kshetre kuru kshetre samaveta yuchchavaha mamaka pandavascheva kimakurvata sanjaya ani oka shlokam pradama shlokam.
1: The first stanza in Bhagavad Gita is dharma kshetre kuru kshetre.
0: Dharma kshetre kuru kshetre. Dharma kshetram ante emiti?
1: What do you mean by dharma kshetra?
0: Ekkado oka pradeshamlo undinatundi kaadu adi.
1: It is not a field found
0: somewhere. Our
1: physical body is dharma kshetra in the very first
0: place. Kutti samayam lopala nisvarthamai nischalamai nirahankaramai etti korakalu lekunda pavitramainatunte hrudayanga untuntadi.
1: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
0: Nirgunudai untadu.
1: He is free from all qualities in fact.
0: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
1: Such human life can be compared to dharma kshetra.
0: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruchi aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu erpadutu vastuntayi.
1: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
0: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
1: The likes and dislikes also
0: enter. అభిమానం అహంకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
1: This I and myness.
0: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Then this body becomes కురుక్షేత్ర.
0: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
1: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
0: Para anetundi lenantha varaku kodanu adi dharma kshetram.
1: As long as you are free from mine and thine,
0: na para anetundi prarambhamayyatappude kuru kshetram ga maaripothundi.
1: Once you develop the feeling of mine and thine, it becomes kuru kshetra.
0: Kanuka ee dharma kshetram ga putti కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
1: ధృతరాష్ట్రుడు ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
0: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ధృతరాష్ట్ర?
0: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వర్ల్డ్లీనెస్.
0: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ హాస్ డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ది వర్ల్డ్లీనెస్.
0: పాండవా చేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
1: ద వన్ హూ హాస్ డెవలప్డ్ ఐ అండ్ మై పీపుల్ దిస్ కైండ్ ఆఫ్
0: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ హిజ్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దేర్ వీక్నెసెస్.
0: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
0: alanti tallidandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
1: In today's world the kaurava clan is growing because of this kind of approach towards their children.
0: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
1: just by
0: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi yokka mahagnani.
1: Just by the side of Dhritarashtra who is so ignorant is one
0: kima purvata sanjaya sanjaya niu naaku cheppamannadu.
1: Sanjaya who has conquered all the senses
0: anaga gnani kalukane niu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
1: As you are the wise one you have got the authority to tell me
0: naaku kavalsinanta siri sampadalu untunnayi.
1: I've got all the
0: naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi
1: all the worldly possessions
0: kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
1: But these worldly things worldly possessions wealth and such other things can never give you joy.
0: Okka indriya nigrahame aanandanni andistundi.
1: Joy you can get
0: okka daiva premane aanandanni andistundi.
1: Love of God alone can give you joy.
0: Deeniki dhritarashtrude sarainatundi okka example.
1: For this dhritarashtra is an outstanding example.
0: హంసతూలిక పానుపు పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
1: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
0: ప్రేమ లేకపోవటమే.
1: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్ హ్యావ్
0: ప్రీతి లేకపోవటమే.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
0: దైవ ప్రీతి లేకపోవటమే.
1: నో లవ్ ఫర్ గాడ్
0: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
1: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
0: కనుకని dharma kshetram anetundi ekkado oka pratyekamlo undinatundi kaadu.
1: Therefore dharma
0: mana dehame dharma kshetram.
1: Our body itself is dharma kshetram.
0: Dosha rahitamainatundi dehame dharma kshetram.
1: Body free from defects and evil tendencies dharma kshetram.
0: Doshamulato koodinatundi dehame kuru kshetram.
1: Body full of defects is kuru kshetra.
0: Anaga pravrutti lakshanalu nivrutti lakshanalu rendu koodukunnayi ee dehamlo.
1: In this physical body are found the path of action.
0: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
0: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
1: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: విజ్ఞానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్
0: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
0: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
1: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్టుక్ they kept krishna in front and undertook
0: rajasuya yagam cheyalanukunte kudunu krishnunu aarja kosam ee kaachukoni unnaru.
1: Even while conducting rajasuya yaga they kept krishna beside them.
0: Ee karyam gaavinchavallanna mundu krishnudu.
1: Whatever work they wanted to do they gave first place to krishna.
0: Anduvalane పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
1: దట్ ఈస్ వై పాండవస్ ఆర్ విక్టోరియస్ ఆల్వేస్.
0: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
1: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
0: కృష్ణుని విశ్వసించారు.
1: దే గేవ్ అప్ కృష్ణ.
0: విశ్వమును విశ్వసించారు.
1: దే బిలీవ్డ్ వరల్డ్.
0: సర్వనాశనము గావించుకున్నారు.
1: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
0: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
1: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
1: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
0: కౌరవులు అట్లా కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
1: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
0: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
1: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే పాండవులు

0: ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు విజయమే.
1: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
0: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
1: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్
0: ధృతరాష్ట్ర. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
1: హి సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దేర్ విల్ బి ఆల్వేస్
0: భగవంతుడికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. అక్కడ
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భగవంతుడు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
1: దేర్ మే బి గాడ్ ఇఫ్ దేర్ ఇస్ నో పర్సన్ హూ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
1: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
1: త్యాగరాజ్ ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది నైన్ ప్లానెట్స్.
0: ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
0: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
1: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకేమాత్రం అర్థం కాదు.
1: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
0: తానే ప్రేమమయుడు,
1: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
0: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
1: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
0: చాలా విలువైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
0: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
1: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: ఇఫ్ వీ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్ వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
0: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
0: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్.
0: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
0: ద్వేషం చేత. ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
0: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
1: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ
0: అసూయ చేత. అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
1: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
0: క్రోధం చేత. క్రోధమే మనం పెంచుకుంటాం.
1: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
0: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
1: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
0: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు అటైన్ లవ్ యూ కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్ జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది షైనింగ్ మూన్ ఈజ్ దర్ ఏ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
0: ఏవి మనకు అక్కర్లేదు.
1: దర్ ఈస్ అబ్సల్యూట్
0: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
1: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
0: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

జగత్ సర్వం దైవాధీనం, జగత్ సర్వం సత్యాధీనం చు దేవతం.

0: విశ్వమంతయును దైవము చే ఆవరింపబడినది.
1: ద హోల్ యూనివర్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది.
1: సచ్ యూనివర్స్ ఈజ్ అండర్ ద టోటల్ కంట్రోల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ వుడ్ హెల్ప్ ఎనీవన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు.
1: హీఈస్ ట్రూలీ ఎ నోబుల్ సోల్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనను సల్పుతూ వచ్చారు.
1: మెనీ అడాప్ట్ వేరీడ్ ప్రొసీజర్స్ టు బి నోబుల్ సోల్స్.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను, పెద్దల యొక్క సంపర్కం చేతను, వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: వన్ మైట్ బి వెరీ వికెట్ బట్ యెట్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్ విత్ ది ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎల్డర్స్ అండ్ నోబుల్ సోల్స్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు గివ్ అప్ ఈవిల్ బిహేవియర్ అండ్ ఈవిల్ థాట్స్.
0: దేనికైనాను ఒకటి ఆధారం ఉండాలి.
1: Anything requires a basis.
0: మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞలను పురస్కరించుకుని సప్తర్షుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు.
1: A very wicked person of the type of Ratnakara, under the influence, by following the procedure of seven saints, could become a sage later.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ నారాయణ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద, బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్, ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ God and ultimately attained divinity.
0: Konta kalamunaku narayana yokka tejasu ee prahladundo praveshinchi narayanudu prahladudu iddaru oke tejasuga roopam daru.
1: Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same.
0: Videshi Udanjipti Darwin Chala Goppa Sadhakudu Atanivale Thana Stishudani 20 Helen Thana Kudunu Sadhan Sechi Ayoka Guruvagya Tejasana Pundanaki Paitin Chadu.
1: Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple Hen.
0: Intiye kadu.
1: Not only this.
0: Aneka vidhamainatuvanti yokka maharishulu aagnanu puraskarinchukoni tama yokka aagnanu prasadanga teesukoni palinchukuntu raavatam cheta paramaatma tejasu sarvulu endukudanu tejipyamananga prakashistu vachindi.
1: Likewise, it's similarly happened with many of the aspirants and the seekers who followed the path given to them by sages, and they could radiate that brilliance and effulgence all around.
0: Idiye Bhagavad Gita yendu kudano mamai vamso jivaloke jivabhuta sanatana. Arjuna, na tejasse sarvulu yendu kuda untundai.
1: That's what is declared.
0: Nee yendu prakashinchechunte tejasu nade.
1: That's what is stated in this sacred text, Bhagavad Gita, where God declared, the light is in you, is the very light which is very personification of my divinity.
0: Daivam sarvatra untunde 21.
1: God is everywhere.
0: Sarva bhutamuli yandu kudanu, sarva jeevuli yandu kudanu, tejas swarupudai prakashistu unde 21.
1: God is present in all of the elements, in all of the beings, in the form of light.
0: అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: హావింగ్ దట్ బ్రిలియంట్ ఎఫల్జెంట్ గాడ్ విద్ ఇన్ us, హౌ ఇస్ దట్ వి సఫర్?
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం, ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ if we start feeling that we are miserable, we pass through anxiety, worry and many other problems.
0: Nee endu prakashinchetvanti devudiki etti vicharamlu levi, etti dukkamlu levi, etti badhalu levi, sarvananda swaroopudainatundi bhagavantudu nee hrudayamunde undaga nee vicharam anukovatam enta verritanamu.
1: Is it not a sign of foolishness to think that you're miserable and feel sad having God residing at the altar of your heart, who is beyond misery, sadness and difficulty?
0: Mamai vamso jivaloke jivabhuta sanatanah. Nenu mee amsam nande untunnanu, mee ande naa amsam untundadi.
1: Here God says, you are just my spark, the divinity is in you, I am in you.
0: Alanti daivathvamainatundi yokka amsamu dukkamulaku guri kaade.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: Vicharamulaku guri kaade.
1: Can never be worried at any point of time.
0: Yetti dukkamulaku kudunu thanu guri kaadu.
1: Can never feel sad nor suffer.
0: Alanti dukkarahitudu vicharana rahitudu ainatvanti oka daivanmunu ee nee endu unchukoni nee etta vicharam chestunnavu.
1: God who transcends all kinds of misery and sadness resides in you, then why do you still feel worried?
0: దీనిని పురస్కరించుకుని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి.
1: When we think like that, we have to ultimately feel and conclude that God is not beyond
0: ఉన్నటువంటి ఒక అంశం అంతా కూడా ఏ రాక్షస అంశమో, ఏ దుర్మార్గం యొక్క అంశమో, ఏ దివ్యమైనటువంటి యొక్క అంశమో, అలాంటి అంశములు నీ ఎందు ఎంచుకొని మమ్మై వాంసో అని చెప్పుకోవటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: Then there is no scope to declare that you are the spark of the divinity feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఇలాంటి దైవాంశం అనేటువంటిది ఉండిందిగా.
1: When God
0: లేదు అని కేవలము దుఃఖములకు గురి అవుతున్నానని ఏదో నీవు పిచాచికి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: God resides in you, but you behave as if you are under the control of a demon.
0: ఎట్టి పిచాచులు నీ వెంట లేరు.
1: You are not in the hands of any evil spirit.
0: ఎట్టి భూతములు నీ వెంట లేరు.
1: There are no demons or evil spirits around.
0: నీ హృదయం ఒకే సీటే.
1: In fact, your heart gives seat only for one.
0: కనుకనే మమై వాంసు అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తాను కేవలం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: Though God is present in our heart, we feel that we are left to ourselves, forlorn, that we are wicked and bad.
0: కాదు కాదు.
1: No.
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: The heart of everyone is divine, the noble and ever fresh.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: Hridaya is compassionate.
0: ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: This compassionate heart, how is that it turn into so harsh and hard?
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా, నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: When the heart is so harsh and hard,
0: రాక్షసాంశంగా ఉంటుంటాది.
1: You are not the spark of the divine.
0: పిశాచాంశంగా ఉంటుంటాది.
1: You must be of the devil or the evil spirit.
0: కనుక నీవు మానవుడు కాదు.
1: You are not a human being.
0: నీవు రాక్షసుడివే.
1: You are the demon.
0: అలాంటి హృదయమునందు మమై వాంశే అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
0: ప్రతి మానవుని యొక్క హృదయము దైవాంశంతో కూడినటువంటిది.
1: The heart of everyone has got this spark of the divinity.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము, ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: Mistaking the spark of the divine is your own illusion or distortion.
0: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
1: All these imaginations should be given up immediately.
0: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: God is with you, in you, above you, below you, around you.
0: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము, ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియలీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావములే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్. It's only your delusion, nothing to do with the divine.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: God is present in everyone's heart.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము యొక్క స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: Sarvata paanipadam ta sarvata uchi siromukam sarvata srutimalloki sarva bhavrutishtati. సర్వత్ర ఉన్నటువంటి యొక్క దైవత్వము ఒక హృదయం నందు మాత్రమే కాదు.
1: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
0: అట్టి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మమై వాంసో అన్నాడు కృష్ణుడు.
1: Krishna described this ever effulgent principle of the self.
0: అది నా అంశమే.
1: It is my spark, he said.
0: నా అంశము లోపల ఎట్టి దోషములు కూడా ఉండవు.
1: There cannot be any mistake or deficiency.
0: ఒకవేళ దోషములు ఉన్నదని భావించుకుంటున్నావా, అది నీ భ్రమ దోషములే కాని నా దోషములు కాదు.
1: Any defect or mistake that you visualize relates to you, nothing to do with the divine.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క సద్గుణ సంపన్నుడే.
1: God is all pervading, full of virtues.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
1: So every man must practice virtues.
0: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure.
0: మొట్టమొదటి మనం దురాచారములను దూరం చేసుకోవాలి.
1: First we should immediately discontinue the bad practice.
0: సదాచార సంపన్నుడై నీవు వెలగాలి.
1: We have to follow the good conduct.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
1: Then we'll have right to call ourselves as true humans.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is so sacred.
0: ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి.
1: ఉపనిషత్స్ కన్సిడర్డ్ ద హ్యూమన్ లైఫ్ వెరీలీ డివైన్.
0: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం?
1: How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent?
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము, దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము.
1: The only reason is the evil actions, the bad behavior and the misconduct.
0: ఎలాంటి సంగమును మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి.
1: As is the company, so will be your thought process.
0: కనుకనే మమై వాంసో అన్నాడు పొట్టమొటని.
1: In the first instance, God said, you are my spark.
0: Tell me your company, I shall tell you what you are.
1: And he clearly said, tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: Good and bad of every one of you depends upon the company you mingle.
0: కనుక నీవు దుష్ట సంగమతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తూలనాడటము చాలా మంచిది కాదు.
1: కాన్స్టెంట్లీ మింగ్లింగ్ విత్ బ్యాడ్ కంపెనీ, ఎంటర్టైనింగ్ ఈవిల్ థాట్స్, యు హావ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గుడ్ కంపెనీ అండ్ నోబుల్ థాట్స్.
0: కనుకనే రత్నకారుడు వాల్మీకి వీరందరూ కూడా సత్సంగమును కోరుతూ వచ్చారు.
1: దట్స్ ద రీజన్ వై రత్నకార లేటర్ వాల్మీకి ఆల్వేస్ డిజైర్డ్ ద కంపెనీ.
0: రాక్షసుడి కుమారుడు
1: ప్రహ్లాద ఇస్ సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్
0: అయినప్పటికీ సత్సంగమును ప్రవేశించాడు.
1: Yet he was always in good company.
0: సత్సంగంతో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: He led his life in good company.
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: It is good company that makes you away from attachment, that helps us to develop this steady mindedness, thereafter liberation.
0: Devi navaratrulu anaga emtindi ani artham?
1: What is the inner significance of Devi navaratri?
0: Durga, Lakshmi, Saraswati.
1: The triune God, Durga, Lakshmi, Saraswati.
0: Durga anaga emti?
1: What's the meaning of Durga?
0: Aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
1: Who is the one that symbolizes this Durga?
0: Durga anaga shaktivantamainatvanti okka power.
1: Durga means highly powerful energy.
0: Saraswati anaga kevalamu akshrabhyasam chesukovatame kaadu.
1: Saraswati is not merely starting learning alphabet.
0: Bhasha swarupini.
1: She is the very embodiment of wisdom.
0: కనుకనే మన యొక్క భాషలను, మన వాగ్దేవతను రచించేటువంటిదంత సరస్వతియే.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ అండ్ విజ్డమ్.
0: కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్వః అన్నారు.
1: ఇన్ గాయత్రి వి రిసైట్ ఓం భూర్భువస్వః.
0: భూర్భువస్వః,
1: భూర్భువస్వః.
0: భూర్ అనగా మెటీరియలైజేషన్.
1: భూర్ మీన్స్ మెటీరియలైజేషన్
0: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్.
0: ఇవంతా మార్పు చెందేటువంటిది.
1: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ.
0: రెండవది వైబ్రేషన్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వైబ్రేషన్.
0: అది ఏ సావిత్రి.
1: దట్ ఈస్ సావిత్రి.
0: సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
1: Savitri, with this divine principle of vibration, could have her husband brought back to life after death.
0: Kanukane yemeku Savitri ani rendavo peru.
1: This is the second aspect, Savitri, the vibration.
0: Ka moodavadi,
1: the third,
0: aaraku telivitetalato kudinatvanti oka gnana devata.
1: The third one is the presiding deity of our intellect.
0: Aa devatine vedamanandu kudanu ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
1: వేద కాల్స్ ఇట్ అస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
1: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందినటువంటి జ్ఞానం.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్. ఇట్ ఈస్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: రాదర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈమెని జ్ఞానస్వరూపుడు అన్నారు.
1: This is the very embodiment of wisdom.
0: Gayatri ki moodu peru untunnayi.
1: Gayatri has three names.
0: Gayatri, Savitri, Gnana Devata, Saraswati.
1: గాయత్రి సావిత్రి సరస్వతి ఆర్ ద త్రీ నేమ్.
0: గాయత్రి అనగా గాయతే త్రాయతేది గాయత్రి, ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటిది.
1: గాయత్రి హెల్ప్స్ అస్ టు మాస్టర్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
1: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద వైబ్రేషన్.
0: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: మార్పు చెందినటువంటి జ్ఞానం బోధించేటువంటిది.
1: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
1: విత్ సచ్ డివినిటీ బీయింగ్ విత్ ఇన్ అస్,
0: మనం ఇట్టి శక్తివంతమైనటువంటి దేవతను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ పవర్ఫుల్ డైటీ విత్ ఇన్ అస్.
0: దుర్గుణములతో దురాచారముల చేత మనం తులతూగుతున్నాము.
1: We have drowned ourselves in wicked habits and evil
0: కారణము మనలో ఉన్నటువంటి సద్భావములంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాం.
1: ద ఓన్లీ రీజన్ ఇస్ ఆల్ అవర్ గుడ్ హ్యాబిట్స్ హ్యావ్ బీన్ టర్న్డ్ ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
0: మన హ్యాబిట్స్ ఇంత దుర్మార్గమునకు మూల కారణము.
1: అవర్ హ్యాబిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ వికెడ్నెస్.
0: మన యొక్క హ్యాబిట్స్ మొట్టమొదట మనం మార్చుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ హావ్ ఎ చెక్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హ్యాబిట్స్.
0: సావిత్రి తన పతిని బతికించుకోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ సావిత్రి?
0: తన వైబ్రేషన్ డివైన్ వైబ్రేషన్ గా మార్చుకుంది.
1: ద రీజన్ బీయింగ్ డివైన్ వైబ్రేషన్.
0: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
0: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
1: కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ could bring about this experience.
0: అప్పుడు తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
1: దట్ లెడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒకటి కూడా లేవు ఈ జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అకంప్లిష్ విత్ దిస్ డివైన్ థాట్స్ అండ్ ప్రాంప్టింగ్.
0: శక్తివంతమైనటువంటి దాని అయిన కూడా మనం సాధించవచ్చును.
1: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
0: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
1: For all this, sacred love is essential.
0: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
1: Through this love, you can certainly acquire the divine power.
0: ప్రేమ వశం చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: There is nothing that the love cannot conquer in this world.
0: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేసుకుంటారు.
1: You know many people undertaking penance in forest.
0: Chala kruramugulu sanchirinchetundi forest lo
1: you find wild animals moving around.
0: Kani
1: but
0: vaari daggara ee tupakulu ee pistolu ee vidhamaina aayudhamlo ee maatramu levu.
1: They don't have any pistols or guns to protect themselves.
0: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
1: It's only their intense love towards God that protected them.
0: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
1: It is only the weapon of love that could protect their life against the attack of these wild animals.
0: వాటి ఎందుకును క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
1: And in fact all the wild animals have become so soft and pious.
0: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
1: Their wicked character also got transformed.
0: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి.
1: Therefore our qualities, our habits and thoughts depend upon the company with which we mingle.
0: కనుకని మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధులే వస్తుంటాయి.
1: If you are in a bad company, you necessarily will have bad thoughts.
0: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
1: If you are in good company, you will have good thoughts.
0: కనుకని మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
1: Therefore, basing on your feeling, you speak.
0: ఎట్టి పలుకులో అట్టి యొక్క ప్రవర్తన.
1: As is the utterance, so is the conduct.
0: ఈ ప్రవర్తన చేతనే మనం మంచి వారమైపోతున్నాము.
1: And you become good depending upon your conduct.
0: నీవు మానవుడనే సార్థక నామాన్ని నీవు సాధిస్తున్నావు.
1: Then only we deserve this befitting title of a human.
0: మానవుడు మానవుడు మానవుడనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
1: Manava the human does not necessarily mean just the senses and the different
0: sadaachara sambandhi sarvulukunu haani cheyakunda prema cheta vaarni abhirudhi gaavinchukuneetundi vaadu.
1: A true human being is the one who will not hurt anybody, who will not harm anybody.
0: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
1: దెన్ ఓన్లీ హీ బిలాంగ్స్ టు వాస్ట్ కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్.
0: ఎవడు మానవుడు?
1: హూ ఇస్ ఎ హ్యూమన్? మానవ
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ బై ఫామ్
0: ఆచార మానవుడు కావాలి
1: బై ప్రాక్టీస్ హీ షుడ్ బి ఎ హ్యూమన్
0: సద్గుణము అభివృద్ధి పరచుకోవాలి
1: హీ షుడ్ హావ్ నోబుల్ క్యారెక్టర్
0: సదాచార సంపన్నుడు కావాలి
1: హీ షుడ్ హావ్ గుడ్ కండక్ట్ అండ్ బిహేవియర్
0: సత్యవంతంతో మెలగాలి
1: హీ షుడ్ హావ్ గుడ్
0: సద్వాక్యములు పలకాలి
1: హీ షుడ్ స్పీక్ గుడ్
0: సరైనటువంటి నడతలు నడచాలి
1: అండ్ హీ షుడ్ హావ్ ప్రాపర్ బిహేవియర్ ఇన్ లైఫ్
0: మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది
1: యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ప్రాపర్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: దైవత్వం ఎక్కడనో లేదు
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్
0: నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వ విధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటది
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ సేఫ్ గార్డింగ్ యూ ప్రొటెక్టింగ్ యూ
0: కనుక దైవత్వం వేరు దూరంగా భావించరాదు
1: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ
0: దైవత్వం అనగా నీవే దైవత్వం
1: యు ఆర్ గాడ్
0: నీ అందే నుంచి ఉంటున్నటువంటి దివ్యత్వమే
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యు
0: ఆ దివ్యమైనటువంటి ఒక గానము దివ్యమైనటువంటి భావము దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి
1: యు షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ within and experience the divinity within you
0: manavuni yokka shariramu kevalamu suswaramulu vaayinchetundi oka veena vantidi
1: human body can be compared to veena
0: dinini sarine prasthitiga nimu pettukovali
1: it should be properly tuned
0: daivatvanga dinini maarchukuntu raavali
1: it could be transformed into the divine instrument
0: pavitramainatu bhavamulainatu sutini nimu pettukunnappude
1: and when correctly tuned with a good divine thought
0: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి
1: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్
0: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు
1: దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డివైన్ ఇన్స్ట్రుమెంట్ వీణా యు లిసన్ టు ద మెలడీ ద సాంగ్ సెలెస్టియల్
0: కనుకనే మనము సుస్వరము పెట్టుకోవాలి కానీ దుస్వరమును పెట్టుకోకూడదు
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ట్యూన్స్ వీ షుడ్ నెవర్ మిస్ ద బీట్ ఆర్ ద ట్యూన్
0: మన వాక్ నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి
1: Our words should certainly reflect good thoughts behind.
0: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి బాధించేటువంటివి అపహరించేటువంటివి చేయకూడదు.
1: We should never take to resort to evil behavior and evil
0: thoughts. దీనివల్లనే వేదమునందు కూడా చెప్తూ వచ్చింది. Help ever, hurt never.
1: Veda says, help ever, hurt never.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
0: వేదము ఎన్ని విధమైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది
1: వేద వెంట్ ఆన్ ఎంఫసైజింగ్ రిపీటింగ్ సీక్రెట్ థాట్స్
0: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన ఎందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం
1: ఆల్ దట్ సాంక్టిటీ విత్ ఇన్ అస్ ఈస్ ఫర్గాటన్
0: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి
1: అండ్ యూ ట్రై టు కల్టివేట్ and develop this divine melody
0: ee endu unnatundi anta kodunu shakti swaroopame
1: all that which is present within you is divine energy
0: idiye nijamaitundi saraswati swaroopamu
1: this divine energy is saraswati
0: ee saraswati e kaadu lakshmi
1: it's also affluence lakshmi
0: anaga ime goddess of lakshmi
1: goddess of lakshmi plenty and prosperity
0: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును
1: విత్ లక్ష్మి ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్
0: కనుక మనం బీదవారం కాదు
1: వీఆర్ నెవర్ పోర్
0: దీనులము కాదు
1: వీఆర్ నాట్ సో లో
0: లేని వారం కాదు
1: యూఆర్ నాట్ లెఫ్ట్ ఆల్ అలోన్
0: అన్ని విధములు ఎందుకు కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు
1: యూ గాట్ ఆల్ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ జాయ్
0: కనుక ఇన్ని శక్తులంతా మన ఎందుకు ఉంటుండి కూడాను
1: విత్ ఆల్ ద పవర్స్ లేటెంట్
0: అన్నింటి ఎందుకు బలహీనుడైపోతున్నాం
1: It's so sorry state of affairs to consider that we are weak. Why?
0: వాక్యమైనటువంటి దుస్సంగము చేతనే.
1: Because of our external bad company.
0: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావనంతా వస్తున్నాయి.
1: Because of the bad company we have bad thoughts.
0: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
1: We ultimately turn bad because of bad company.
0: ఇంతే కాదు మీరు వేరుగా భావించకూడదు.
1: Don't mistake if it is said.
0: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువులు దానివల్ల చాలా చెడిపోతున్నారు
1: మెనీ పీపుల్ హ్యావ్ స్పాయిల్డ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇంగ్లీష్
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి
1: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్
0: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్
0: అన్ని విధాల అహంకారము
1: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీవే
0: ఈ క్రోధము
1: యాంగ్రీ
0: కామము
1: అండ్ డిజైర్
0: ఇత్యాది దుర్గుణములు ఇంత ఆవిర్భవిస్తూ వస్తున్నాయి
1: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్ anger and greed.
0: ఏ చదువు లేనిటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, వినయత, శాంతము, సౌఖ్యము ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
1: In fact, many of the illiterate people, unlettered people, they have got so much of obedience, so much of discipline and
0: వినయ విధేయతలు ఉండేటువంటి వారి యందు నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
1: In fact, you will have the true education if you have these two principles of humility and
0: వినయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులైనా కూడాను వాడు కేవలము చెవిటి వాడే.
1: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
0: Useless. అలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is if you are educated?
0: చదువులు చదివి చదివినందు చదువు చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, with all this education you are going to ultimately die. You should learn to be immortal.
0: కనుకనే మన చదువులంతా కూడాను ఇలాంటివి కాదు.
1: This low type of education should not be continued.
0: సత్యము, ధర్మము, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
1: In fact, our education should foster great values like truth, dharma, righteousness,
0: మానవత విలువలను పెంచుకోవాలి.
1: We should develop the human values.
0: ఈ మానవత విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
1: Where are they, human values today?
0: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ అవుతాడు?
1: If you have no value, how can you call yourself a human being?
0: దుర్మార్గములో ప్రవేశించటము.
1: And we get into wicked means.
0: దుష్ప్రవర్తనలో చెలిపోవటము.
1: Our life is full of bad conduct.
0: దురభ్యాసములు చేసుకోవటము.
1: We have bad habits.
0: ఇలాంటివంతా ఉన్నప్పుడు సత్సంగంలో ఎట్ట చేరుకుంటాడు?
1: It gives us no chance to be in good company.
0: కనుకనే మొట్టమొదట ఈ దుర్మార్గములు దూరం చేస్తూ రావాలి.
1: Therefore we should give up immediately the bad.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: We should respect elders.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: We should love our parents.
0: ఇంకా స్నేహితుడు స్నేహితుడుంటా ఎవరు స్నేహితుడు?
1: We say friends, who is the friend?
0: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించటట్లేదు.
1: We don't have a good friend today.
0: అంత దుర్మార్గమైన స్నేహాలే.
1: We find all bad friendships everywhere.
0: దుష్టమైనటువంటి భావాలే.
1: All bad thoughts.
0: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
1: Because we are in bad company, we turn bad finally.
0: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
1: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీయింగ్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
0: త్వర నిత్యం అనిశ్చితం.
1: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
0: ఇలాంటిది మనం చేయాలి.
1: This is thing you are supposed to do.
0: నీవు దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
1: If you come across any person who is bad, run away from him.
0: దేజ దుర్జన సంసర్గం.
1: You should run away from the bad company.
0: అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి.
1: Then there will be quite possibility to entertain sacred thoughts.
0: కానీ ఈనాడు
1: but today
0: బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు.
1: People appear very nice externally.
0: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
1: Within we find polluted mind.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
1: The words are so sweet.
0: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
1: Mind is full of anger and fury.
0: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమూ చేరకూడదు.
1: We should never be in the company of furious minded people.
0: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
1: The community, the society has turned like this as we find today.
0: ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: What for all this modern education?
0: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: One may be highly intelligent having acquired the modern knowledge without awareness of the self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా మానలేడు.
1: A mean man would never give up his mean behavior in spite of his high knowledge.
0: చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేషన్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
0: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
1: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వినయ విధేయతతో కూడినటువంటి చర్యలు.
1: వీ షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్.
0: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్.
0: అట్టివాడే మానవుడు.
1: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
0: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
1: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
0: ఏ పరుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
1: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
0: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
0: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
1: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
0: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
1: దెన్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు
0: కమ్ క్లోజ్. ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
1: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
0: నాయన నీవు చదువుకున్నావా?
1: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
0: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
1: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
0: ఏది? ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
1: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
0: హరియను రెండు అక్షరములు.
1: ఇస్ ఎ టూ లెటర్స్ హరి.
0: హరియించిన పాతకములు.
1: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
0: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులు ఎందుకు?
1: ఇఫ్ వి డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్ వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్.
0: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
1: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
0: చదివించి నన్ను గురువులు.
1: Teachers taught me.
0: Chadivini dharma artha kama mochamuru.
1: I have learnt all the four objectives of life.
0: Mocham daggariki vachadaniki tandriki reegipoyindi.
1: And when he came to the state of liberation and father felt the reeling sensation.
0: Mocham lenatundi okka ee vidyalu undi prayojanam enti?
1: And without this liberation moksha, what for the rest of the
0: dharma artha kamamulu?
1: ధర్మ అర్థ కామ
0: ఈ మూడు మాత్రమే ఉంటుంది మనిషిని ముంచి వేస్తుంటుండాలి.
1: ఇఫ్ యు జస్ట్ గో బై దీస్ త్రీ యు విల్ హ్యావ్ యువర్ లైఫ్ టోటల్లీ.
0: చదువులలో మర్మం వెళ్ళ చదివితి తండ్రి అన్నాడు.
1: సో ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎడ్యుకేట్ త్రూ ఎడ్యుకేషన్.
0: ఏది? ఒక మాట చెప్పు అన్నాడు.
1: ఫాదర్ సెడ్ సే వన్ ఆర్ టూ వర్డ్స్.
0: నమో నారాయణాయ అన్నాడు.
1: హి సెడ్ నమో నారాయణాయ.
0: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు.
1: బ్రష్డ్ హిమ్ సెంట్ హిమ్ డ్రివెన్ హిమ్ అవుట్.
0: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు.
1: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ.
0: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ.
1: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూడ్.
0: ఏనుగులు చేత ఎచ్చి తొక్కించినాడు.
1: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
0: నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
1: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
0: విషసర్పములు తెచ్చి కనిపించాడు.
1: పాయిజనస్ స్నేక్స్.
0: నారాయణ విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది.
1: అండ్ ది ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇన్ టు నెక్టర్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సాంక్టిటీ ది గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
0: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
1: దోస్ దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దాట్ నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
0: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
1: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కట్ట కనపడికి ఎవరికి గతి తప్పింది?
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
0: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
1: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
0: మరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
1: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్, వేర్ ఇస్ హి?
0: ఎందుకలడు అందులేదు సందేహం వలదు తండ్రి.
1: ద బాయ్ సెడ్ యుడ్ నెవర్ సే దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ నాట్ దేర్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: ఇస్ హి దేర్ ఇన్ ద పిల్లర్?
0: ఉన్నాడు.
1: yes,
0: నా నమ్మకం అంత గొప్పది.
1: హి హస్ గాట్ such a strong faith.
0: Where there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is truth.
1: Where there is love, there is truth.
0: Where there is truth, there is peace.
1: Where there is truth, there is peace.
0: Where there is peace, there is bliss.
1: Where there is peace, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
1: Without this faith to begin with, how can you experience God?
0: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
1: Out of anger, the father had and hit that pillar.
0: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుని ఉద్భవించాడు.
1: There out of that pillar we find నరసింహమూర్తి.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance?
0: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని రద్దలు చేశాడు.
1: It only means the body of the pillar is totally broken.
0: దేహాభిమానం చంపివేశాడు.
1: The body attachment is totally broken.
0: దేహాభిమానం చంపివేసినట్లే ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
1: When once the body attachment is killed, you will get attached to the self.
0: కనుకనే దేహాభిమానం చంపాలి.
1: సో kill this body attachment.
0: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది.
1: And be attached to the self.
0: ఆత్మాభిమానమే సర్వవిధాలా సంరక్షిస్తుంది.
1: It is only attachment to the self, ఆత్మాభిమాన, that protect you.
0: ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
1: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
0: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
1: దే గివ్ యూ ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్.
0: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా.
1: దుర్గా గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్.
0: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
1: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
0: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడాను నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్, అడోర్డ్ అండ్
0: లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
1: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈస్
0: నాట్ ఇంగ్లీష్, నాట్ ఇంకోటి, నాట్ ఇంకోటి, ఇది కాదు.
1: ఇట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్, నాట్ రీజనల్ లాంగ్వేజెస్.
0: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది.
1: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యు షుడ్ నో.
0: సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు.
1: ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
1: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యు బై గాడ్.
0: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
0: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా?
1: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యు? నో నో.
0: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు?
1: అండ్ టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్ హూ ఆర్ దే.
0: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే.
1: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్.
0: అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే,
1: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్,
0: అలాంటి సద్గుణ సంపన్నుడైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి
1: we have got these children today who are noble
0: and అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చారు.
1: అండ్ దీస్ పీపుల్ ఓన్లీ ప్రొటెక్టెడ్ దిస్ కంట్రీ ఇన్ ఎవ్రీ వే.
0: విద్యార్థి
1: ఇంపార్టెంట్.
0: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
1: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యూ బై గాడ్.
0: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
0: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా?
1: విల్ టీచర్స్ బి

0: పోయి
1: వీ హావ్ గాట్ దీస్ చిల్డ్రన్ టుడే హూ ఆర్ నోబుల్
0: దేశాన్ని అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి
1: అండ్ దీస్ పీపుల్ ఓన్లీ ప్రొటెక్టెడ్ దిస్ కంట్రీ ఇన్ ఎవ్రీ వే
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం
1: In fact, what you need today is God, who will certainly give you all convenience.
0: దైవ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: Develop faith in God.
0: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వవిధములుగా మీరు సంరక్షింపబడతారు.
1: With this faith, you will be protected in every way from all directions.
0: కనుక మీరు దైవ విశ్వాసాన్ని మాత్రము ఏమాత్రము మానుకోకండి.
1: Never lose faith in God.
0: ఎలాంటి కష్ట సమయంలోనైనా కూడాను దైవత్వమే మనకు ఆధారము.
1: At any point of time, under all circumstances, your faith in God will help you.
0: విశ్వాసం యా దమము ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవడం ఈ మంచిది కాదు.
1: It's not proper on your part to cultivate the anger, jealousy, greed and hatred.
0: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసునటువంటి వాడు.
1: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
0: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడు తల ఇంకా కాలిపోదు.
1: రావణ కెనాట్ బి బర్న్డ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
0: కనుక మనకు ఈ రావణు నుండి ఈ క్రోధం మనం చంపాలి.
1: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
0: కామము
1: దెన్ డిజైర్
0: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
1: దిస్ హాస్ గాట్ బి టోటలీ కిల్డ్.
0: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
1: యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్.
0: అందువల్లే మన జీవితం నాశనమైపోతున్నాయి.
1: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్ చూపించి
0: మోసాల్లో ముంచిపోతుండాలి.
1: అండ్ దట్ టేక్స్ అస్ టు డిసీట్.
0: ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీరు ప్రేమ స్వరూపులే కావాలి.
1: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
0: మీ హృదయమునందు పుట్టేటంతా కూడా ప్రేమ తొలుకులే రావాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
1: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్ యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: End the day with love. This is the way to God.
0: కనుకని ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
1: This spirit of love has got to be cultivated.
0: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
1: With the love on hand, you can have all the possible armaments.
0: ఆర్మమెంట్స్ ఉన్నారు. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
1: యు గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
0: పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంతా సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు?
1: వాట్ ఈస్ ద వెపన్ దట్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియన్
0: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు, ఇవి కాదు.
1: నాట్ దీస్ బాంబ్స్, ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్,
0: ఈ బాంబులంతా.
1: దీస్ బాంబ్స్ ఆర్ ఆఫ్ టుడే.
0: ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబు.
1: ఎర్లియర్ దేర్ ఇస్ బాంబ్ ఆఫ్ లవ్.
0: ప్రేమతో పలికేటువంటి పలుకులు.
1: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్.
0: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది.
1: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి.
1: వీ షుడ్ నాట్ అక్వైర్ దీస్ చీప్ బాంబ్స్.
0: మన ప్రేమాస్త్రం సంపాదించుకోండి.
1: ద వెపన్ ఆఫ్ లవ్ ఇస్ నెసెసరీ.
0: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు.
1: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి, దుర్గా, ఈ యొక్క సరస్వతి, దుర్గా, లక్ష్మి, ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే.
1: వీ లవ్ ది త్రీ డైటీస్, దుర్గా, లక్ష్మి, సరస్వతి, ఫర్ దిస్ రీజన్.
0: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా.
0: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని.
1: Meaning, we have to give up
0: wickedness.
1: And it has all wickedness.
0: అదే ఆయుధ పూజ అంటారు.
1: That day, we worship all ayudha machinery.
0: ఇంకా ఆయుధంతో ఏమాత్రమూ పని లేదు.
1: And thereafter, you don't need them anymore.
0: ఆ యొక్క దేవత ఏమాత్రమూ పని చేయలేదు.
1: And thereafter, you will not be
0: victim. అన్ని కూడా సహాయంగా ఉంటుంటుంది.
1: And the deity will help you in all ways.
0: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి కాపాడుతుంది.
1: Durga, the presiding deity, will help you.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది ట్రూ డివినిటీ.
0: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
1: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్.
0: కనుకనే దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
1: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
0: ఈ దైవత్వం అనేటువంటిది మీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
1: ఇట్ ఈస్ ఓన్లీ

0: divinity that has protected the ancient culture of this land.
1: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవడం వల్లే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
0: Because we have forgotten God and the divinity, we face all disrepute and bad name today.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ హృదయాలను చల్లబరచుకోండి.
0: Pacify your emotions.
1: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
0: Develop more of love.
1: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
0: Do not entertain wicked thoughts.
1: దైవంతో ఉండేటువంటి ఆనందము మరొక చోట్ల మనకు చిక్కదు.
0: You cannot expect bliss anywhere other than the company.
1: అందరినీ ప్రేమిస్తురా.
0: You love everybody.
1: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: Then everyone will love you.
1: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
0: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
1: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది?
0: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యు.
1: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా?
0: And the dog stands for its gratitude. Don't you have that?
1: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
0: And you call any animal, it comes so close to you.
1: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
0: You find many of the foreigners having so many pets like cats and dogs and so on.
1: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
0: When you love them and they love you.
1: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
0: If you don't have love towards these pets, you will not receive love. యత్
1: భావం తద్భవతి.
0: As is your feeling, so will be your experience.
1: కనుకనే నీ యొక్క చెడ్డ భావములే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: It's only your bad thought that comes back to you in the form of reaction, reflection and resound.
1: ఇది ఏ మాత్రమో జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు.
0: Never give any scope for such things.
1: నీ యందున్నటువంటి చెడ్డ గుణములే.
0: In fact, all qualities are in you.
1: కేవలం నీ యొక్క జీవులపై నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
0: You attribute these things to other beings and blame them.
1: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు.
0: Let him be anyone. Good or bad, you should continue to love.
1: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులోనే లేరు.
0: In fact, there is nothing like bad in this world.
1: నన్ని నీ భ్రమలే.
0: Everything is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమలే.
0: In fact, hatred is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు భ్రమలే.
0: The love is your imagination.
1: నిన్ను కాపాడేది భ్రమలే.
0: The one that protects is also your imagination.
1: కరుణించేది కూడా నువ్వు భ్రమలే.
0: Everything is your imagination.
1: అంత నీ భ్రమలే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
0: And it's all your imagination that you think always.
1: ఈనాడు ప్రథమ దినము.
0: Today,
1: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాన్ని కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
0: యూ కుడ్ అండర్స్టాండ్ ఫ్యూ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద వర్షిప్ ఆఫ్ ట్రయూన్ గాడ్ దుర్గా లక్ష్మి సరస్వతి.
1: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను?
0: Early days, how the humanity was protected.
1: మానవుడు ఏ విధంగా చెడిపోతూ వచ్చాడు?
0: What is that led to the ruin of humanity?
1: ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి?
0: What is this cause for this failure?
1: ఈ దుస్సంగం చేతనే.
0: It is only the bad company.
1: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
0: That is responsible for bad feelings.
1: కనుకని నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: Run away from bad company.
1: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
0: Then you will be able to cultivate good habits.
1: ఆ విధమైన యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే.
0: When you grow good thoughts.
1: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
0: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్ మ్యాన్.
1: సత్యశీలుడుగా ఉంటావు.
0: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
1: సత్య సంకల్పుడుగా ఉంటావు.
0: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక
0: సో
1: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా.
0: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
1: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
0: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ ఇస్ గ్లోరీ.
1: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మనకు దాని ఎందుకు కనిపించదు?
0: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
1: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరం, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ ఎట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: క్రీస్తువటంచు క్రైస్తులన.
1: Muslims claim that Allah is the mightiest Lord, while Christians say Christ is the Lord.

0: గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: నాకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitamu aadarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు దూతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.

0: తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: ఆల్ రిలిజియన్స్ టీచ్ గుడ్ థింగ్స్. వి హావ్ టు కండక్ట్ అవర్ సెల్వ్స్ విత్ ఇంటెలిజెన్స్.
0: మతులు మంచిమైన మతమేది చెడ్డది?
1: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలిజియన్ ఇస్ బ్యాడ్?
0: వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఓ వాల్యంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: నీతి నిజాయితీ, ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస, అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: Religions in ancient times have forgotten this main principle of unity and always maintained this diversity, with the result the human value is totally gone.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: In human life it's most essential to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC బిఫోర్ క్రైస్ట్ జూస్ లివ్డ్.
0: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: హౌఎవర్ అమంగ్ జూస్ దేర్ వర్ రిలీజియన్స్ సచ్ యాస్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: పీపుల్ ఆఫ్ దట్ ల్యాండ్ దే ఆర్ ఆల్ జూస్.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: దట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బోత్ ది రిలీజన్స్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: ద లాంగ్వేజ్ హిబ్రూ లాంగ్వేజ్ వాజ్ వెరీ ప్రామినెంట్.
0: హిబ్రూ
1: వెరీ ప్రామినెంట్.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: దిస్ హిబ్రూ లాంగ్వేజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు అవర్ సాంస్క్రిట్.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: Anati prajalu aastika hrudayulai pavitra bhavamato daivatvanni vismarinchaka tama yokka jeevitamunu daivam yokka sannidhiki pampiyetvanti margamunu prayanam salpitu vacharu.
1: In those days all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: దే హ్యావ్ నో అదర్ థాట్.
0: లూ బెల్ తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: దే మేడ్ ఫార్మ్స్ లో బెల్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్ దోస్ ఇమేజెస్.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: దీస్ డైటీస్ ఆర్ ఆఫ్ దేర్ ఓన్ ఇమాజినేషన్. దే వర్షిప్ విత్ దేర్ హార్ట్ అండ్ సోల్ అండ్ స్పెండ్ దేర్ లైఫ్.
0: ఆ మతములో పురుషస్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహాము అనేటువంటి వాడు ఒక ఉండేవాడు.
1: ఇబ్రహాము దట్స్ వన్ మాస్కులిన్ బై నేమ్ ఇబ్రహాము.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: జోసఫ్,
0: నాట్ జోసఫ్, యోసఫ్.
1: యోసఫ్ బిలాంగ్స్ టు దట్ ప్రోజెని.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: యోసఫ్ దెన్ ఈజ్ జోసఫ్ నౌ.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there's one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్కు జోసఫ్, మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహాం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చాడు.
1: They concentrated on the family deity Abraham and contemplated on the secrets of creation.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరముల ముందే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: Christianity is not just 2000 years in its origin. It was there even before Christ, 350 years.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ద డివినిటీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ.
0: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టి అంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: దేర్ ఫెయిత్ ఇస్ దట్ గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ 6 డేస్ టైం.
0: మొదటి దినము,
1: ఫస్ట్ డే,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: ఫస్ట్ డే ద బ్రిలియన్స్ లైట్ ఇస్ క్రియేటెడ్.
0: రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు.
1: సెకండ్ డే ద విండ్ అండ్ ద క్లౌడ్.
0: మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: థర్డ్ డే సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ క్రియేటెడ్
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: గాడ్ టుక్ రెస్ట్ in the name of Sabruta, the seventh day.
0: Danini Sunday ani chepparu.
1: That's called Sunday.
0: Aa Sunday lo bhagavantuni prarthinchavalsinatvanti okka stuti anaga sudinamu ani nirnayinchu vacharu.
1: Sunday is the good day when they pray to God.
0: Kanukane kraistulandaru kodanu Sunday ee okka charchaku velli bhagavantuni prarthinchadam jarugutu vachindi.
1: So Christians attend churches on Sunday, the Sabbath day, and offer prayers.
0: Krama kramena bhagavati yokka sankalpam chetanu prabhavam chetanu divyamainatundi shakti chetanu ee yokka Joseph and Maria iruvurikini oka kumarudu kaligadu.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: Athaniki pere Yesu unnaru.
1: The name of the child is Yesu.
0: Yesu ee padamunaku artham emiti?
1: What's the main meaning of this Yesu?
0: Ye anaga okati.
1: Ye means one.
0: Su anaga pavitramu.
1: Su means say that which is
0: pavitramu
1: sacred.
0: Pavitramu okate ee jagattunandu.
1: It's the sanctity which is one.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: జూస్ హెడ్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ God is only one who is sacred.
0: Kani kramakramina Yesu yokka prabhavamu dinadinamunaku perugutu cheta aneka mandiki aneka apohalu prarambhamainayi.
1: As the name of Yesu is spreading far and wide, there were doubts at that moment.
0: Leta vayassu nundi tandri maranincham cheta తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: Service unto the parents is really ideal.
0: Yendu nimittamai.
1: Why?
0: Mana yokka blood, food, head, duddu anta tallidandrulu yokka gift.
1: The blood, food and head are the gifts of the parents.
0: Kanuka mottamotta ee tallidandrulaku manam krutagnata choopali.
1: Therefore we should express our gratitude.
0: Anaati yuvakulakanta kudanu ee vidhamainatundi yokka subodhalu salputu vachadu Jesus.
1: Jesus taught in this way, the good teaching to youngsters, that they have to be grateful to their parents.
0: Leta vayassunnandi 11th samvatsaram lopala Jerusalem lo cheradu.
1: At the age of 11 he stepped into Jerusalem.
0: Ee Jerusalem lo praveshinchetappatiki talli chaala kangaru padipoyindi.
1: Mother was very much worried at the sight of this.
0: Aa mandiramulo అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
1: Violence was there.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములయందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: He prevented violence and taught that God dwells in everyone.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: He said so. Oh people, if it is not possible to help, keep quiet, never harm anybody.
0: Help ever, hurt never.
1: This was his message. Help ever, hurt never.
0: ఇది అన్ని మతముల యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: religions. సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజలయందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్టులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ ఇస్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్ దిస్ గ్రూప్.
0: ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: దిస్ గ్రూప్ ఇస్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: యాజ్ దే ప్రొటెస్టెడ్ దే ఆర్ ప్రొటెస్టెంట్స్.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు, ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హెస్ ఇంక్రీస్ డే బై డే.
0: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: జూస్ దేర్ ఇన్ జెరూషలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
0: ఈ విధముగా మత కల్లోలములు కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: లైక్ దిస్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్ వాజ్ ఆన్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఇందులో కొన్ని 250 తెగలుగా మారిపోతూ వచ్చాయి.
1: దేర్ వర్ 250 స్కూల్స్ ఆఫ్ థాట్ డివిజన్స్ దేర్.
0: దీనిలో ఈ యొక్క కొన్ని కొన్ని దేశముల యొక్క సంబంధాలు కూడా చేరిపోతూ వచ్చాయి.
1: దే ఆల్సో మోనోపలైజ్డ్ సర్టెన్ కంట్రీస్.
0: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: కాథలిక్స్ ఒకవైపున,
1: కాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురలీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: Religious affiliation leads to ego.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకొని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: This led to confusion among them as to what Jesus said, right or wrong.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: He himself declared first that
0: నేను మాత్రమే కాదు అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: Aithe Yesu ee satyanni abhirudhiga avinchukuntu poyadu.
1: But Yesu propagated this truth only.
0: Modatu, I am the messenger of God annadu.
1: The first declaration is, I am the messenger of God.
0: Tadupari, I am the son of God annadu.
1: The second statement is,
0: samipaniki pothu vachadu bhagavantunaku.
1: The son of God indicates proximity.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: It only means there's intimate relationship between father and the son.
0: మరొక పర్యాయము సాధన సల్పుతూ సల్పుతూ, I and my father are one అన్నాడు.
1: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my father are one.
0: తదుపరియే Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
1: These are the principles present in all religions.
0: అది హిందువులు యందు కూడాను, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: The Hinduism also advocates these three: dualism, qualified non-dualism and non-dualism.
0: పర్సన్ దీంట్లో కూడాను, I am in the light. The light is in me. I am the light. అనేటువంటి ఈ మూడు తెగలకి సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: The Persian concept also reveals the same. I am in the light is in me, and I am the light.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టగలబడికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions and we completely ruin, burn to flame the human value and the quality.
0: ఈనాటి మానవుడు మహనీయుని యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
0: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There is nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగ్ చేసుకుంటూ వచ్చారు.
1: They collected all the matter that existed prior to 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ను రాశారు.
1: All that was composed into one book there in England.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్గా చేసి రష్యన్స్ బ్లాక్స్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: Russians made it a small book and kept there near the Black Sea in safe custody.
0: ఆ చిన్న దాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: In the tiny book, everything is written there.
0: ఇది ఆ బుక్.
1: This is that book.
0: This is the book.
1: This is the book.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైనటువంటి చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact this is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: It's not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాంజేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు.
1: Most important shloka of Bhagavad Gita is right present here in the bookmark.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒకటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితం గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you
0: ఏకములు భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: బాడీస్ ఆర్ లైక్ బెలూన్.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: దే ఆర్ లైక్ బల్బ్స్.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: ద కరెంట్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ బల్బ్స్ ఇస్ వన్.
0: కలర్స్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ కలర్.
0: వోల్టేజ్ ఇస్ డిఫరెన్స్.
1: వోల్టేజ్ డిఫర్స్.
0: కానీ కరెంట్ ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ద కరెంట్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fight.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: don't
1: monkey.
0: Follow the mind, don't follow the body, follow the conscience.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకని మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: Sat, chit, anandam.
1: Three aspects. Sat, chit, anandam.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుక అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహం యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus. ఇప్పటికి కూడా
0: పురుషులు స్త్రీలు కూడా ఎక్కడ చూసినా కూడా ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్.
1: ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రచారం చేయవచ్చును.
1: యూ కెన్ ప్రొపగేట్.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: దాట్ విల్ నెవర్ బి పర్మనెంట్.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: యూ కెన్ ప్రొపగేట్ బై ప్రాక్టీసింగ్ వాట్ యు సే.
0: త్రూ ప్రాక్టీస్.
1: త్రూ ప్రాక్టీస్.
0: అది ఏ ప్రధానమైనటువంటి యొక్క ఇది.
1: దట్ ఈస్ ది ఫండమెంటల్ థింగ్.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: వెన్ యూ ప్రాక్టీస్ అండ్ ఎంజాయ్, అదర్స్ విల్ ఫాలో యూ.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: యూ సే సంథింగ్ అండ్ యాక్ట్ ఇన్ డిఫరెంట్ వే.
0: కనుకనే ఎవరునూ దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: సో నోబడీ వుడ్ ఎవర్ బిలీవ్ యూ.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్, బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూ విల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా యందు, నీ యందు, వారి యందు, వీరి అందరి యందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మనే సర్వల యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ద సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, హి హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్, బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవాభివృద్ధి మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ ఈజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రిలీజియన్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ? హూ ఆమ్ ఐ? హూ ఆమ్ ఐ? హూ ఆమ్ ఐ?
1: You have to realize what you are. Who am I? Who am I?
0: Nenu dehama?
1: Am I the body?
0: Kaadu.
1: No.
0: Nenu manasa?
1: Am I the mind?
0: Kaadu.
1: No.
0: Nenu buddhiya?
1: Am I the intellect?
0: Kaadu.
1: No.
0: Nenu oka sensa?
1: Am I the senses? No.
0: Ivevi kaadu.
1: None of these.
0: Naadi ee dehamu.
1: This body is my body.
0: My body meaning anduga, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body,
0: but
1: body
0: who are you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్, సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Children, bandhavulu, mitru, antakudu, madhyalo vachetundi, passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death there is love.
1: After death there is love.
0: Living time is love.
1: During lifetime there is love.
0: This is trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love manam develop cheskovali.
1: We have to develop that divine love.
0: Ee madhyalo kadiripoye meghamulu vanti okka premanu penchukoni తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్,
0: అదే
1: పాసింగ్ క్లౌడ్,
0: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
1: వి హావ్ ఫర్గాటన్ ది డివినిటీ, దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అట్టర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
1: With these two feelings, do your duty. Do your duty sincerely.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: Don't do it with attachment.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: You got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
0: ఈ కర్మ కాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద the time and the body and the duty and discharge of responsibility.
0: గుర్తించినటువంటి వాడే యేసు.
1: Is Yesu has known this fundamental truth.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: Mother Maria Mary is an ardent devotee.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: She always taught her son to think of God continuously.
0: ఒకనాడు
1: one day
0: ఒక పర్వతం పైన కూర్చొని
1: sitting on the mountain top
0: తన్ని మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: Mother was feeling so sad because the death of her husband.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: He sat there for 12 days.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it?
0: అని బాగా యోచన చేశాడు.
1: ఈ ఎంక్వైర్ సరే
0: మనం పెంచుకున్నదే.
1: ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: దిస్ ఇస్ నాట్ గాడ్స్ గిఫ్ట్.
1: బట్ ఇట్స్ నాట్ గాడ్స్ గిఫ్ట్.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ నాట్ గాడ్స్ గిఫ్ట్.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: బ్లిస్ ఇస్ గాడ్స్.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: గాడ్స్ గిఫ్ట్ ఇస్ పీస్.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: గాడ్స్ గిఫ్ట్ ఇస్ ట్రూత్.
0: దట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
1: That is the God's gift.
0: Tivanta madhyalo kadilipoyetundi meghamule.
1: All the rest are passing clouds.
0: Deenini Bhagavad Gita yandu mata nasti pita nasti nasti bandhu sahodara artham nasti gruham nasti tasmad jagrata jagrata jagrata.
1: No why.
0: Oh, pinchukunnade.
1: It's one of our own making.
0: Kani this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ నాట్ గాడ్స్ గిఫ్ట్.
0: దైవం యొక్క గిఫ్ట్.

0: नास्ति, गृहम नास्ति, तस्माद् जाग्रत जाग्रत जाग्रत.
1: No wife, no family, no wealth whatsoever, be careful.
0: Yavaru sannu, yavaru bidda, yavaru talli, e matram dehaniki dehaniki sambandhame.
1: It's only body connection, actually speaking, who is the mother, who is the son.
0: Nenu talli nunchi vacharani bhavistunnadu chaala murkhudu.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: Kabatti through mother. Andaru through mother nunchi vachina vaale kaani, not from mother. From God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and fatherhood of God.
0: క్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
1: Gradually they become unified.
0: Father property లో సన్నుకు రైట్ వచ్చేస్తుంది.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: So we have to fight for that right.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవమునకు సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన?
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇట్స్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: ధ్యానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇట్స్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డు యు థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్
0: గాడ్? నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: కాబట్టి ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్. ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్, ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవ భావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Trut daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Trut daya. That which
0: daya
1: is compassion.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: టుడే వీ హావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love, love, love,
1: love,
0: love. Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukane, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లివ్ ఇన్ లవ్ కంటిన్యూస్లీ.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: హీస్ బిలవెడ్ టు గాడ్.
0: భక్త, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: అండ్ హియర్ దిస్ బుక్ కంటైన్స్ దట్ సేయింగ్ దట్ హీస్ బిలవెడ్ టు మీ, టు గాడ్.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తూ, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: ద వన్ ఫుల్ ఆఫ్ లవ్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే, దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
0: మనీ ఉంది,
1: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది,
1: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
0: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
1: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
0: పాకెట్ లో మనీ లేదు,
1: పాకెట్ ఇస్ ఎంప్టీ.
0: ఫాదర్ పొజిషన్ పోయింది,
1: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
0: నో గుడ్ బై, గుడ్ బై కూడా చెప్పరు వాడు.
1: నో వన్ వుడ్ ఎవర్ సేవ్ ఇన్ గుడ్ బై.
0: ఇదే మన ఫ్రెండ్షిప్.
1: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
0: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈస్ నాట్ లైక్
0: దాట్. గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: So actually speaking, real friend is God.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: God is our permanent friend.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
1: All worldly pleasures and comforts are like passing clouds.
0: ఇది ఎంతకాలం?

0: How long they last?
1: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
0: Many foreigners who have come here. ఎన్ని మార్పులు
1: జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
0: We should never change our fundamental principle in spite of other changes.
1: Immediate birth is a child.
0: At the time of birth, he is a child.
1: After 10 years, he is a boy.
0: After 10 years, we call him a boy.
1: After 30 years, he is a man.
0: After 30, he is a man.
1: After 75 years, he is a grandfather.
0: After 75 years, he is a grandfather.
1: Person is one.
0: But the person is one.
1: Difference of ages, difference of names.
0: The question is the difference in age.
1: Adi fundamental.
0: That is the fundamental truth.
1: Unna vyakti okkade.
0: Only one person is present.
1: Atane child. Atane boy. Atane man. Atane grandfather.
0: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
1: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
0: So at the beginning God has a form.
1: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆర్తుడిగా నిలుచుకుంటాడు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ప్రే టు గాడ్.
1: మరి కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
0: సమ్ టైమ్స్ వి ఆస్క్ ఫర్ మనీ వెల్.
1: తదుపరినే జిజ్ఞాసి.
0: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
0: లైక్ దిస్ వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఒక చిన్న కథ.
0: ఎ స్మాల్ స్టోరీ.
1: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
0: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్.
1: ఫోర్
0: వైవ్స్. ఫోర్ వైవ్స్.
1: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
0: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
1: రెండవ వైఫ్.
0: సెకండ్ వైఫ్.
1: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
0: She is sick.
1: మూడవ వైఫ్.
0: థర్డ్ వైఫ్.
1: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
0: She reads so many good books.
1: ఫోర్త్ వైఫ్. మోడర్న్ వైఫ్.
0: ఫోర్త్ వైఫ్ ఇస్ ద మోడర్న్ వైఫ్.
1: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆయనకు.
0: షీఈస్ ఆఫ్టర్ మోడర్న్ ఫ్యాషన్, ఫ్యాషనబుల్ శారీస్, ఫ్యాషనబుల్ జ్యువెలరీ.
1: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
0: This rich man went on a mission to America.
1: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
0: There he didn't complete his work.
1: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
0: So he went on postponing his return.
1: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
0: Then he wrote four letters to his wives.
1: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
0: He said, I am returning next week. Write to me what you want
1: facts
0: from me.
1: గా పంపించమన్నాడు.
0: He wanted the fax message to be sent to me.
1: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
0: The fourth wife, modern girl.
1: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుంటురా అన్నాడు.
0: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
1: Second wife, akkada mahaneeyulu yokka charitram emaina unte adi okati teeskunraandi anindi.
0: Second wife wanted books with full of information, biographies of noble people.
1: Moodava bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
0: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
1: ఫస్ట్ వైఫ్ చెప్పింది.
0: ఫస్ట్ వైఫ్ సెడ్,
1: నాకు ఏమీ వద్దు,
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
1: భర్త వచ్చాడు.
0: హస్బెండ్ రిటర్న్.
1: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
0: He passed on the latest sarees and jewels to the fourth wife.
1: Inka rendava wife chesinaatundi aa grandhalantha tisukochi aamiki ichchadu.
0: And all books are handed over to second wife.
1: Moodava wife akkada aamiki taginaatundi mandulu tisukochi ichchadu.
0: And to third wife he handed over medicines latest.
1: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
0: And then he started staying with the first wife.
1: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
0: ఆల్ ది త్రీ అదర్ వైస్ వర్ వెరీ యాంగ్రీ.
1: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడెందుకు రాకూడదు?
0: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
1: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
0: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
1: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
0: It's beyond measure the life with two wives.
1: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుని అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోయింది.
0: Three wives are responsible for Rama being sent to the exile.
1: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
0: ఫోర్ వైఫ్స్ అన్బేరబుల్.
1: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
0: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
1: అప్పుడు ఆయన చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
1: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
0: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
1: నీవు కోరింది సద్గ్రంథములు.
0: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
1: నీవు కోరింది మందులు.
0: యూ వాంటెడ్ మెడిసిన్.
1: నీవు కోరింది నన్నే కోరింది.
0: బట్ యూ వాంటెడ్ మీ.
1: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
0: సిన్స్ యూ వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
1: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
0: గాడ్ ఈజ్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
1: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇమ్మన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
0: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్ గాడ్ విల్ గ్రాంట్ యూ.
1: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
0: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్ సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్ గివ్ దెమ్ విజ్డమ్.
1: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
0: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
1: మిగతా వాళ్ళకి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపం అయిపోతాడు.
0: బట్ టు దోస్ హూ ప్రే ఓ గాడ్ వీ వాంట్ యూ హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
1: అది ఏ ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
0: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
1: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
0: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
1: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
0: బట్ దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: తానే ముఖ్యము.
0: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
0: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
1: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
0: We should make every effort to
1: pray
0: for God.
1: Why? భగవంతు నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
0: Because we are from God, we should be back to God.
1: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
0: So many assembled here.
1: ఎక్కడి నుంచి వచ్చారు?
0: జర్మనీ,
1: జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఎక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
0: యూ బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ యూ ఆర్ హియర్.
1: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
0: దో యు ఆర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ when once the money is over you have to go back.
1: And visa aipoyetappudike velli povostundi.
0: The moment visa expires you must return.
1: Kaani daggara undadaniki veelu kaadu.
0: It's not possible to be here always.
1: Ade reetigane
0: likewise
1: manam temporary ga kontha kaalam undi povatam kaadu.
0: It's not like a temporary stay.
1: ఈ పర్మనెంట్ వీసా సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
1: అది ఏ గ్రేస్.
0: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. Is permanent visa.
1: Love, love, love.
0: That you can get it through love, love and love alone.
1: Premanu sampadinchukunte permanent ga aipothundi.
0: When once you have love, you'll have permanent visa.
1: Kanuka prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandaru endukunu prema untundadi.
0: There is love in every one of you.
1: Premanu abhivruddhi parchukondi.
0: Develop that love.
1: Aa premanu 10 mandiki panchukondi.
0: Share it with the people.
1: Aa premanu 10 mandiki tho anubhavinchandi.
0: You also experience with your fellow people.
1: Ee prema aneetvantidi.
0: This love.
1: One way traffic kaadu.
0: This love is not one way traffic.
1: Give and take, give and take, give and take.
0: It is just two way, give and take.
1: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్ లవ్.
1: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బులంతా ఖర్చు పెట్టుంటారు.
0: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ హోమ్ అండ్
1: ఎక్కడికి పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: మీ హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
1: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
1: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
1: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
0: యూ ఫాలో వన్ పాత్. హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
1: అది ఏ ప్రేమ తత్వము.
0: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసు.

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ. ಭಕ್ತ ಜನರ ಜೀವನ

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: Even after their marriage, though they settled abroad, they come here every year along with their husbands.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు. 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni.
0: ఏ ప్రదేశం ఉండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: They may be anywhere. They participate in Sai organizational activity.
0: Premaku okka hadde ledu.
1: Love has no limit.
0: Premaku okka barthe ledu.
1: Love has no birth.
0: Premaku okka deathe ledu.
1: Love has no death.

0: మై ఫామ్ అంటున్నారు, కాదు నా ఫామ్. ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for life.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: అది తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వర్డ్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత, అన్ని గ్రంథములు ఎందుకు కూడా, అన్ని మతములు ఎందుకు కూడాను ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడాను మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏ మాత్రము మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలీజియన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకు దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్ని తిరిపోతూ చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: సుందరం. ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి is birthday of Lord Krishna. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయమునందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: Krishna was born at midnight on Ashtami day.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: The day Ashtami is considered to be inauspicious.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళం అనేటువంటిది లేదు.
1: But from the point of the advent of God, there's nothing like inauspiciousness.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభములను సంకేతించిన దినములే.
1: From the point of the divinity, all days are auspicious. That would confer the success and victory.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: Such a sacred day, Ashtami, why do we consider it inauspicious?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాము.
1: We consider Ashtami inauspicious basing on the numerology and the planetary, the star position.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది అంతైను మంగళకరమైన దినమే.
1: Let there be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should it be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదై, సర్వమంగళకరమైనటువంటిది కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: God is born to give us all things that are sacred, auspicious and precious. Therefore, the day has got to be treated highly auspicious.
0: కృష్ణుడు పుట్టిన స్థానము చెరసాల.
1: Krishna was born in a prison.
0: ఆ చెరసాల యందు ఉండినటువంటి వారు దేవకి వసుదేవులే.
1: There in the prison were present Devaki and Vasudeva.
0: ఈ ఇరువురు మాత్రమే జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: These two, Devaki Vasudeva, were in the waking state.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కాని వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: ఆల్ గార్డ్స్ దేర్ నియర్ ద ప్రిజన్ యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ కంసా హావ్ గాట్ టు బి హైలీ విజిలెంట్ అండ్ బి అవేక్.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: బట్ ఆల్ వర్ స్లీపింగ్ అట్ ద టైమ్.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద వేకింగ్ స్టేట్.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: దే ఆర్ ఈవెన్ బియాండ్ ద డ్రీమింగ్ స్టేట్.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: దే వర్ ఇన్ డీప్ స్లీప్.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: నెమ్మదిగా ఒక బట్టలో చుట్టి ఒక బుట్టలో పెట్టి తలపైన పెట్టుకుని తాను ప్రయాణమైపోతున్నాడు.
1: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
0: చెరసాల తలుపులు అన్ని కూడాను తెచ్చుకోబడ్డాయి.
1: The doors of the prison opened.
0: గొప్ప వర్షం కురుస్తూ ఉండాలి.
1: There was downpour of rain.
0: సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాది చిత్ర ప్రణోచనం ధాతుత్కరమొప్ప నభ్రతరమం జుంబింపుచు నైత్యం వర్తిల ఎస్త్రీ విశృతిని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నాచులు ఒప్పారు. హిమాదిరాజమా నిన్ను సేవించి మోదించదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాది చిత్ర ప్రణోచనం ధాతత్కరమొప్ప నభ్రతరమును జుంబించు దైవ్యంబ వత్తిల ఎస్తే నీవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
1: ఇట్ వాస్ ది ప్రేయర్ ఆఫ్ వసుదేవ ప్రేయింగ్ టు ద మౌంటైన్ హిమాచల్ అప్రిషియేటింగ్ ఆల్ ద ఫాల్స్ అండ్ ద హిల్స్ అండ్ ద మౌంటైన్ రేంజ్ ఆల్ అరౌండ్ ప్రేయింగ్ ఫార్ ద సెపరేట్ పాత్ ఫర్ హిమ్సెల్ఫ్ టు ట్రెడ్ సేఫ్లీ.
0: అట్టి సమయం నందు తాను తలపైన పెట్టుకున్నటువంటి బుట్టపైన వర్షం కురుస్తున్నదేమో అని భయపడుతూ తిరిగి హిమాది రాజమనే ప్రార్థిస్తూ వచ్చాడు.
1: ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ. హీ థాట్ దట్ ద చైల్డ్ హీ వాస్ క్యారింగ్ ఆన్ ద హెడ్ మై పాసిబ్లీ డ్రెయిన్డ్ సో హీ ప్రేయ్డ్ వన్స్ అగైన్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క వర్షం కాలం నందు కృష్ణుడు చల్లని భావంతో మెల్లని తుడుకులతో సర్పమును ఆవిర్భవింపచేశాడు.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: కాని ఇందుకు ఏ విధమైనటువంటి పరిణామం జరుగుతుందో అని వసుదేవుడు మరింత ఆవేదన పడుతూ వచ్చాడు.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: Krishna paina chinuku padakunda kaapadukuntu vacheetvanti the sarpamu.
1: In fact, it was the serpent who protected the child from being drenched in the
0: etu vaipuna josham kustundo atu vaipuna tana yokka ekkalu naatlalu.
1: The serpent went on moving its hood so that the child would not be drenched.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్ ద షోర్.
0: అదే సమయం నందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నది.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ అట్ దట్ మోమెంట్.
0: అతని చెల్లెలే రాధ.
1: అండ్ his sister happens to be Radha.
0: Kani Krishnudu kante chaala chinnadani ee charitra lopala aa Radha vishayanni vipareetanga polusukuntu vacharu.
1: Considering that she was younger, The author, the composers have not given proper place to Radha.
0: Kani Krishna kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 dinamulu 26 nellu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అర్థములు పెంచుకొని ఈ ఘోరమైనటువంటి ఒక పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: అండర్స్టాండింగ్ ద పొజిషన్ దేర్ పీపుల్ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ అట్ దట్ మోమెంట్ వాచింగ్ ది సినారియో అండ్ ద సిచ్యువేషన్ ప్రెవలెంట్ దెన్.
0: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
1: ఇట్ వాస్ లేట్ ఇన్ ద నైట్ బై ది టైమ్ దే రీచ్డ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దాట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ అరౌండ్ అండ్ యు ఆర్ సీయింగ్ టు దాట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
0: అప్పుడు ఆ చిన్న బిడ్డను యశోదకు ప్రక్కలో పండబెట్టి యశోదకు ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్, అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్, సో ఎండియరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి ఒక చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana baadhyatanu teedotanu tappinchukovalani vachade kaani nenu em chestunnanu evarini teesukopothunnanu evarini ikkada pettanu aneetundi vicharana shakti shunyamaindi Vasudevuniki.
1: Vasudeva was not fully aware what had happened, what he did. The child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
0: Kaani ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ది సీక్రెట్ థాట్ ఆఫ్ రాధా టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికి తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ద ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ దట్ దట్ టైమ్ ద డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: తన తాళములన్నీ కూడాను సరే విధంగా శేవంగా ఉన్నాయి.
1: అండ్ ద డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండి పెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, it at that moment the bell was heard.
0: Appudu kamsudu ichinatvanti oka birudunu chaala palinchukuntu vachadu vasudevudu.
1: Vasudeva was observing all that has been passed on to him by Kamsa.
0: Aa yokka shabdamlu vinnagane charsallo unnatvanti prajalandaru kudanu dikkunu lecharu.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికి తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: తన ఆజ్ఞను ప్రకారంగా ఆ చంటి బిడ్డను ఒక ఎడమ చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు. ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకీ వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక స్వరూపును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవికీ దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకీ దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షీ వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరపగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా దేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ ఉంటూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being away from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుణ్ణి ఎవరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూచినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కానీ వసుదేవుడు చూచినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఒక ఆర్డర్ వేశాడు.
1: And the command was given.
0: ఈమెను ఎట్టైనా కానీ చంపివేయాలి.
1: This female child must be killed one way or other.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: Kamsa himself came all along.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: This child is going to kill me, was the question he has put to him.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆదేవకి దుష్టిని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: And the female child vanished the moment thrown into the space.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: As this was happening, the Krishna was growing at the residence of Yashoda.
0: ఈ విధంగా కథలందరికీ తెలిసినటువంటి విషయమే.
1: The story is known to everyone here.
0: అనేక రకములైనటువంటి లీలలు చూపుతూ వచ్చాడు.
1: Krishna demonstrated many of the miracles.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: He changed many forms.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే,
1: as things were happening, so
0: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: Kamsa could not understand what's happening.
0: కట్టకడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: Kamsa commanded that all newborn children be kids, be killed there in that Vraipalya.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: ఫర్ సమ్ టైమ్ హీ గేవ్ ద కమాండ్ దట్ ఆల్ మేల్స్ బి కిల్డ్.
0: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: అండ్ హీ వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది బేబీ గర్ల్స్ సో హీ గేవ్ ద ఆర్డర్ దట్ దే షుడ్ ఆల్సో బి కిల్డ్.
0: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
1: ఇట్ వాస్ ఓన్లీ హిస్ ఫియర్ దట్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: ఈ విధంగా చంపుతూ పోతుండగానే
1: as he went on killing,
0: Krishna charitra dinadinaniki perigipothu vachindi.
1: The mystery and the glory of Krishna was spreading very fast.
0: Ee perigipoyetundi Krishna lilanu thanu ee vidhanga arikattagaladu.
1: How can he control the glory of Krishna and his actions?
0: Daiva chitramulu enta vichitramayye.
1: God's deeds are mysterious and unnecessary.
0: Kattakaravadiki ee kamsuniki vinashakale vipareeta buddhulu puttu vachayi.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
1: He was in intense search of the boy where he was born.
0: వ్రైపల్యలో ఉన్నాడని కొంతవరకు తెలిసింది.
1: He could get the news that he was there in Vraipalya.
0: వ్రైపల్యకి అంతా కూడా పంపిస్తూ వచ్చాడు మాయాదూతలను.
1: And he sent so many messengers to Vraipalya to find out the baby.
0: Enta mandi poi vetikinappatikini Krishnudu yokka sankalpam em vattam kuda evariki artham kaledu.
1: No one could understand his whereabouts.
0: Kattagadapatiki itaniki kaalam pandindi idanne champi vechaniki vachesindi.
1: The time approached that the Kamsa had to be killed.
0: Ee Krishnudu champadaniki evaraina oka manchi upayam vaadu ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్ టు కిల్ కృష్ణ హూ ఇస్ క్లోజ్ టు హిమ్.
0: కృష్ణుడి నుంచి చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వాస్ ఎంక్వైరింగ్ హూ వాస్ సో డియర్ అండ్ నియర్ టు కృష్ణ.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ దోస్ హూ ఆర్ డియర్ అండ్ నియర్ టు కృష్ణ బి బ్రాట్ టు హిస్ ప్రెసెన్స్.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: A ritual was taking place.
0: ఆ యజ్ఞమును చూడడానికని చిన్న పిల్లల్ని తీసుకుని రామని చెప్పి పంపించాడు.
1: He wanted the children to go over there and watch the sacred ritual.
0: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్లారు.
1: The messengers of Krishna brought Krishna. Kamsa brought Krishna and Balarama along with them.
0: ఈ కృష్ణ బలరాముడు ఇద్దరు వచ్చేప్పటి చాలా మాయగలిగినటువంటి వచ్చి
1: when Krishna Balarama approached over there, people were deluded at that moment.
0: Aa gramamlo praveshistu undagane
1: as they were about to step into the village,
0: ee poolamalalu kattukoni nityam kodanu kamsudiki andincheetvanti oka poolagatte vachindi.
1: There was a flower vendor who is to make garlands for Krishna.
0: Appudu ee dwaramlande ee poolamalalu teeskoni pothundadi.
1: She was carrying all the garlands and waiting there at the door.
0: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలో రెండు మాలలు తీసుకున్నారు.
1: ఫస్ట్ కృష్ణ నోటీస్డ్ ది బాస్కెట్ ఆఫ్ గార్లెండ్స్ అండ్ కలెక్టెడ్ ది టూ.
0: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
1: అండ్ వన్ గార్లెండ్ వాస్ యాక్సెప్టెడ్ బై కృష్ణ అండ్ అనదర్ గార్లెండ్ బై బలరాముడు.
0: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
1: వాట్ ఈస్ ద షీ కెన్ రిపోర్ట్ బ్యాక్ టు కంసా దెన్?
0: సరే ఈమె మాలలు వేసుకున్నారు కృష్ణుడు ఆస్థాన పద్ధతులకు వెళ్లారు.
1: అండ్ విత్ దీస్ గార్లెండ్స్ కృష్ణ అండ్ బలరామ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈ విధంగా చర్యలు చేసుకుంటూ వస్తుండగానే
1: as these actions were taking place,
0: అక్కడ చక్కని ఒక ఉపమానం చెప్పాడు.
1: And there he gave a small device.
0: ఓ కృష్ణ నీవు ఎన్ని మాయలు చేసినప్పటికీ మా బుద్ధికి తోచవు.
1: యువర్ యాక్షన్స్ ఆర్ మిస్టీరియస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
1: They all prayed that Krishna should rescue them from the onslaught of Kamsa.
0: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
1: In the meantime, Krishna blessed that vendor.
0: ఈ పూలగత్తె చాలా వంపరింపరిగా ఉండేటువంటిది.
1: And the body of the flower vendor is bent.
0: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
1: Krishna desired good dress at that time.
0: అతని దగ్గర ఆ పూలగత్తి దగ్గర అనేక రకమైనటువంటి యొక్క దుస్తులు ఉన్నాయి.
1: That lady was carrying so many silk robes.
0: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
1: Krishna picked up the robes of Kamsa.
0: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
1: And Balaramakrishna wore them.
0: ఈ యొక్క పూలగత్తికు తెలుసును.
1: This lady knows.
0: ఇతను దేవుడే.
1: She knows that he is God.
0: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
1: Because he is God, he is able to act like that.
0: Krishna, నా వంపులు కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
1: That lady prayed, Krishna, my body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
0: కాళ్ళ క్రింద వేసుకున్నాడు.
1: She made her rest under his feet.
0: ఆ యొక్క కాళ్ళతో తొక్కాడు.
1: And she trampled over her.
0: చేతులు ఎత్తి పైకి లాగాడు.
1: And just lifted her body with both of his
0: hands. ఆ బెండ్లన్నీ పోయినాయి.
1: And the bent was straightened.
0: చక్కని స్త్రీగా రూపొందింది.
1: And she could be a very beautiful lady thereafter.
0: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
1: Then Kamsa summoned her.
0: నా దుస్తులంతా వాడికి ఎట్టుపోయి చేరాయి.
1: And he questioned, how is it my dress reached those boys?
0: Swami, నాకు తెలియదు.
1: He said, Swami, I don't know.
0: అతని మాయలు ఎవరికి తెలియదు.
1: Nobody can understand his mysterious action.
0: కనుక నీవు ఈ మాయలు తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయవద్దు.
1: Don't make any attempt to know the mystery of God, she said.
0: నీవు నోరు మూసుకుని ఉంటే మంచిది అని చెప్పి.
1: He said, better you keep your mouth shut and remain silent.
0: ఈ పూలగత్తె ఇంత కఠినమైనటువంటి వాక్కులు పలుకుతుందా? దీనికి ఏదో ధైర్యం ఉంటుండాలి.
1: And Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
0: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
1: And there came a washerman with bundle of clothes.
0: ఆ వాషర్మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలే ఈ యొక్క ఈమె తప్పించుకుని పోయింది.
1: As he was approaching, this lady escaped from the sight.
0: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అని శాపములు పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
1: Like that Krishna demonstrated so many mysterious experiences and leelas. The child played at that moment and demonstrated to everybody.
0: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
1: Both were taken.
0: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
1: Where?
0: కంసుని ఆస్థానం తీసుకుని పోతున్నారు.
1: They were to be taken to the court of Kamsa.
0: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు,
1: as they were ushered there,
0: ఈ పనికత్తె
1: and the servant maid,
0: ఆమె కూడా కొన్ని సెంట్లు తీసుకుని పోయింది.
1: వాస్ క్యారింగ్ సెంట్స్.
0: కృష్ణుడి పైన అంతా చల్లింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ స్ప్రేడ్ ది సెంట్స్.
0: కృష్ణ, నాది ఎంత భాగ్యమో ఏమిటో.
1: Krishna, I am very lucky.
0: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసిన నోవులో పండిపోయినాయి.
1: ఇట్ మస్ట్ హావ్ బీన్ ద మెరిట్ ఆఫ్ మై పాస్ట్ దట్ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఆఫ్ సర్వీస్ టు యూ
0: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
1: She applied all the scents on the body of Krishna.
0: కంసుడు వచ్చాడు.
1: Kamsa came in the meantime.
0: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వల్ల తిరిగాడారు.
1: These two boys got up like lions and started moving around.
0: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరు ఎగిరినాడు కృష్ణుడిపై కంసుడి పైన.
1: And Krishna jumped at once towards
0: మెడ పట్టి అదిమినాడు క్రిందికి.
1: And he made his head bend down.
0: కాని బలరాముడు కూడాను అంత బలమైన వేలాడు.
1: Balarama was also equally strong.
0: ఈ ఇరువురు చేరేటప్పటికి
1: both together
0: కంసుని పచ్చడి చేసి పెట్టారు.
1: And they made Kamsa a chutney or paste.
0: అంత హింసించేటప్పటికి కంసుడు చాలా భయపడిపోయాడు.
1: And not watching the whole situation as the two boys were approaching,
0: ఆ వేపల్లి అంతా కూడాను చాలా వణికిపోయింది.
1: All were wonder struck, fear stricken.
0: ఈ విధంగా జరిగేటప్పటికి,
1: as things happen like that,
0: చిన్న పిల్లవాడైన కృష్ణుడు ఇంత గొప్ప కార్యం ఏ విధంగా చేస్తూ వచ్చాడు?
1: Such a young boy like Krishna, how could he achieve such a stroke?
0: కాని బలరాముడు కూడాను అంత బలమైన వేలాడు.
1: Balarama was also equally strong.
0: ఈ ఇరువురు చేరేటప్పటికి
1: both together
0: కంసుని పచ్చడి చేసి పెట్టారు.

0: మేము ఏ విధంగా చేస్తూ వచ్చాడు.
1: సత్యనారాయణ బాయ్ లైక్ కృష్ణ, హౌ కుడ్ హి అచీవ్ సచ్ ఎ స్టూపెండస్ టాస్క్.
0: బాలుడు ఈ చిన్న పిల్లవాడు,
1: సో యంగ్ అట్ దట్ టైం.
0: కంసుడు మహా దుర్మార్గుడు,
1: కంసస్
0: మహా బలవంతుడు,
1: సో స్ట్రాంగ్.
0: అలాంటి బలవంతుడైన కంసుడిని ఏ విధంగా హతమార్చాడు?
1: హౌ కుడ్ దిస్ బాయ్ కిల్ దట్ స్ట్రాంగ్ వీకెడ్ పర్సన్ లైక్ కంస?
0: ఈ లోపల కంసుడు ఆర్డర్ వేశాడు.
1: ఇన్ ద మీన్ టైం కంస గేవ్ ఎన్ ఆర్డర్.
0: ఈ బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
1: And that special battalion specifically meant there to kill Balram Krishna.
0: ఆ ఇరువుని కూడా ఇక్కడ పంపించాడు.
1: And he sent both.
0: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
1: Nobody can withstand in front of Krishna.
0: అందువల్ల అందరు కూడా పాదాల పైన పడ్డారు.
1: All fell at the feet of Krishna.
0: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చిన్నవారైపోయారు.
1: The whole army was subdued, was defeated.
0: ఈ విధంగా సైన్యాన్నంతా హతమార్చి,
1: హావింగ్ కిల్ ది ఎంటైర్ ఆర్మీ,
0: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
1: కృష్ణ అండ్ బలరామ ప్రొసీడెడ్ దేర్ సోజర్న్.
0: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ అన్నోటిస్డ్ బై ఎనీబడీ.
0: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
1: హౌ హాజ్ హి గాన్? వేర్ హాజ్ హి లెఫ్ట్? People didn't know and they were afraid of the situation.
0: Kanuka Krishnudu vastunnada vastunnada ani prepalalo unnatvanti oka gollatu bhavalandaru kuda eduru chustunnaru.
1: All cowherd boys all were waiting there in Repalle for the arrival of Krishna.
0: Kani ekkada chusina Krishnudu yaka kanipinchaledu.
1: They could not find the trace of Krishna in the vicinity.
0: Appudu Balaramudu Krishnudu iddaru kuda mayala panni tame gramamlo praveshincharu.
1: With the knack and the device, Balarama Krishna could step into the village. Say,
0: Yashoda varu inka ekkada poyinaro inka raledhe ani chaala ee kamsudu em chesadu ani chaala bhayapadutunnadu vachadu.
1: Yashoda was very much worried what would happen to Krishna and Balarama in the hands of Kamsa.
0: Ee gopikalantaru edustunnaru.
1: Gopikas were crying.
0: Inta duramlo poyinadu inka kamsudu batikinchintada? లేదు, వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
1: దే వర్ బ్లేమింగ్ కంస, దే వర్ అక్యూజింగ్ హిమ్ బికాజ్ ద బాయ్స్ లెఫ్ట్ లాంగ్ బ్యాక్, దే ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ అండ్ హావ్ నాట్ రిటర్న్ టిల్ నౌ.
0: ఈ యొక్క పేపర్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
1: ఆల్ విమెన్ దేర్ ఇన్ రేపల్ల వెంట్ ఆన్ ప్రేయింగ్ టు కృష్ణ అగైన్ అండ్ అగైన్.
0: కానీ కృష్ణుడు వచ్చాడు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధములంతా కూడా చల్లారిపించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
1: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్, కామ్ దెమ్ డౌన్ అండ్ సార్ట్ ఇట్ దట్ ఇన్హాబిటెంట్స్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దేర్ ఆఫ్టర్.
0: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించాడు.
1: అండ్ దెన్ హి స్టార్ట్ సెండింగ్ మెసెంజర్స్.
0: ఇంకా కంసుడు చావలేదు.
1: Kamsa did not die.
0: కంసుడు చావడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు.
1: Still time is there.
0: వీడికి అన్ని విధాల కూడాను వీడిని హతమార్చి వీడి శక్తి సామర్థ్యం అంతా కూడా నిర్మూలన చేసి కానీ తాను చావడు.
1: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
0: ఈ విధంగా అంతా చేస్తూ చేస్తూ కట్టగడపటికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
1: Ultimately Kamsa lost all his potentiality and died.
0: కానీ చరిత్రలో రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడాను దీనికి సంబంధించినటువంటి కాదు.
1: But all the narrations by the composers do not contain this particular description.
0: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
1: This is entirely divine.
0: దైవ చిత్రములు, త్రైలోక పవిత్రములు, ప్రజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన వంచు పౌత్రంబులు, విష్ణుదేవు చరిత్రములు.
1: The story of God and the history of God is so sacred, so mysterious, so endearing to all the seekers and the saints and aspirants, sacred to all the three worlds.
0: నేరుగా ఇంకా ప్యాలెస్ లో బయలుదేరారు.
1: They proceeded straight and got into the palace.
0: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
1: It was an open court where people were highly emotional.
0: ఈ ఇద్దరు పిల్లలు కూడాను రెక్కలు కట్టుకున్నటువంటి పక్షుల వలె అతని పైన ఎగిరారు.
1: The two boys jumped towards, proceeding towards Kamsa as if they were birds with wings.
0: అక్కడ నుంచి తన

0: పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపివేశారు.
1: The boys have pulled him down from his throne and killed him there itself.
0: ఇతను మరణించగానే
1: soon after the death of Kamsa,
0: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
1: And the two boys were planning to go back and they feel so sad.
0: కట్టగలపటికి ఆ యొక్క ఆస్థాన పండితులందరూ చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
1: All the scholars over there assembled and made arrangement for the return and the safe journey of the boys.
0: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
1: Where have they gone?
0: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళాడు.
1: Went to Jarasandha.
0: అయ్యో, నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడు అని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం కోరారు.
1: Jarasandha was also highly furious because his children died.
0: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
1: All had utter hatred towards Krishna.
0: అందరూ వాళ్ళ రిలేషన్స్.
1: They are all related.
0: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
1: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
0: ఈ విధంగా ప్రతి ఒక్కరితోనూ ద్వేషం పూనుకున్నాడు.
1: So everyone had enmity towards him.
0: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
1: after this hatred,
0: వేపల్లంతా కూడా చాలా తికమకలైపోయినది.
1: The whole Vepal inhabitants were totally confused.
0: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలములే.
1: Everywhere there were disturbances.
0: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూచి
1: వాచింగ్ ఆల్ దిస్
0: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
1: Nobody could not bear any longer.
0: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.
1: Krishna was growing day by day.
0: కృష్ణుడికి వివాహం చేయాలని తలుచుకున్నాడు ఒక రాజా.
1: It was decided that Krishna was to be married.
0: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
1: Is it ordinary one?
0: అప్పుడు నేను అనేక మంది అనేక రకములైన వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
1: ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ ప్లాన్.
0: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
1: Krishna knows fully well what is being transacted.
0: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
1: Krishna knows the master plan.
0: ఎవరికి ఏమి తెలియదు.
1: No one knows anything whatsoever.
0: అనేక రకంగా వాడు ప్రయత్నం చేసి
1: ఆల్ ఎఫర్ట్స్ వర్ మేడ్
0: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ సేఫ్ గార్డెడ్
0: ఇంతనే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఆ రుక్మా ఇంటి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
1: మెనీ మెసెంజర్స్ వర్ ఆల్సో సెంట్ టు హర్ రెసిడెన్స్
0: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
1: Rukmini had intense love for Krishna and decided to marry him.
0: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
1: And on one hand, Rukmini is very much interested in Krishna.
0: ఇంకా అనేక మంది గోపికలంతా కూడాను కృష్ణుని కోరుతూ వచ్చారు.
1: So also the situation with many gopikas.
0: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి, ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
1: So it was the plan of Krishna. He was thinking who are to be safeguarded, who are to be protected.
0: అప్పుడు బలరాముడితో చెప్పి
1: He told Balarama.
0: బలరాముని ఇతన్ని అందరినీ కాపాడమని చెప్పి
1: He wanted Balarama to protect everybody.
0: కృష్ణుడి పైన దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడు చొరబడుతూ వచ్చాడు.
1: And in fact, Krishna handled those who had enmity for him.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
1: as things went on like
0: ఈ వార్త అంతా కూడాను యశోద దేవతకి వచ్చేవరకు తెలుస్తుంది.
1: The news reached Yashoda.
0: Pastevulaku.
1: They got the news message.
0: Yashoda Nandudu.
1: Yashoda and Nanda.
0: Ikkada Deviki Vasudevulu.
1: Devaki Vasudevulu.
0: Veela gola kuda chaala ekkuvaipoyindi.
1: And they could also come to know what had happened. They were
0: worried. Em avutundo ippudu Krishnudiki.
1: What would happen to Krishna now? That was a matter of anxiety.
0: Kaani Devaki Devi chaala dhairyavanturalu.
1: Devaki Devi was one of courage.
0: Goppa parama bhaktaralu.
1: She is a great devotee.
0: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికి వారిని ఏమాత్రం జరించుకుంటా చేశాడు.
1: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
0: కృష్ణుని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేరు.
1: She was quite sure that none can ever touch Krishna.
0: అని ధైర్యంతో ఉంటుండాలి.
1: She had all the courage and strength.
0: వారు చెరసాల నుంచి వచ్చారు.
1: They came out of the prison.
0: వచ్చిన తక్షణమే దేవకి వసుదేవుల ఇంటికి వచ్చారు.
1: And they reached దేవకి వసుదేవ.
0: దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను నందుడి ఇంటికి వచ్చారు.
1: బోత్ ఆఫ్ దెమ్ కేమ్ టు నందాస్ రెసిడెన్స్.
0: నందా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
1: దేర్ వాస్ బలరామ.
0: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
1: యశోద అపీర్స్ టు బి ది
0: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
1: ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెం.
0: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి వసుదేవుడికి ఎట్లయినా చేర్చాలని చేర్చున్నాడు.
1: అండ్ ఇట్ వాస్ ద మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
0: ఆమె ఒక పండితుని వెంట ఒక జాబు రాసి పంపించి
1: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్.
0: కృష్ణ నేను ఇంకా తాళలేను.
1: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్
0: నేను ఇంకా భరించలేను.
1: ఐ కాంట్ బేర్.
0: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
1: And in fact, I am put to suffering by my father.
0: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
1: And in fact, they started making
0: ఈ ముహూర్తం లోపల నీవు నన్ను ఇక్కడ తప్పించుకుంటా ఉండినా నా ప్రాణం ఉండదు ఇక్కడ.
1: If you don't rescue me, I am doubtful of my life, she wrote.
0: అప్పుడు ఈయను దేవకీ దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
1: It was the time she was taken to offer her prayer to that village goddess.
0: గ్రామదేవతలకు అందరూ పూజలు చేయడానికని మొట్టమొదటి దినం పోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ది వెరీ ఫస్ట్ డే ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజ్ వుడ్ ఆఫర్ దేర్ ప్రేయర్స్ టు దట్ విలేజ్ గాడెస్.
0: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
1: దే వర్ ఆల్ ప్రొసీడింగ్ ఓవర్ దేర్ టు ప్రే.
0: ఇక్కడ ఒక తట్టు కంసుడు,
1: ఆన్ వన్ సైడ్ కంస,
0: ఒక తట్టు దేవకి వసుదేవులు,
1: దేవకి వసుదేవు ఆన్ ది అదర్ హ్యాండ్,
0: ఒక వైపున బలరామకృష్ణుడు,
1: బలరామకృష్ణ ఆన్ ది అదర్ హ్యాండ్,
0: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
1: And all people gathered there.
0: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
1: People were very much worried because what kind of trouble they have to face on that day.
0: ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళందరూ కూడా కంసంతో ఏకమైపోయారు.
1: In fact, శిశుపాల దంతవక్ర also joined Kamsa.
0: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
1: How can Krishna escape from this group of all those wicked people?
0: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
1: And how is it possible to marry this Rukmini?
0: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
1: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
0: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
1: And in fact, Shishupala was surrounded by many.
0: ఈమె దేవాలయంకి వస్తుండాలి.
1: And on one hand, Rukmini is proceeding towards the temple.
0: Deva dwaramloku vachedappudiki dwaram daggane Krishnudu kaachukoni unnadu.
1: And Krishna was waiting there at the main door.
0: Ee Rukmini tammudu unnadu Rukmangadudu ani.
1: This Rukmangada is the brother of Rukmini.
0: Vaadu maha dummargudu.
1: He is highly wicked fellow.
0: Aa ettene kuda teesukoni povalani prayatnam chestu vachadu.
1: He was making an effort to take her away from that spot.
0: Devalayam daggariki poyetappudiki
1: by the time they approached the temple,
0: inkem gati nagati ga devalayamlo vachinanu ga nannu evarettukoni potaro emo ani chaala bayapadutunnadi.
1: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot by somebody or other.
0: Aa dwaram daggane kaapadukuntunnatvanti oka krishnudu metta ettukunnadu aa rukmini tan rathamlo vesukoni pothunnadu.
1: It is only at that moment Krishna picked her hand and took her along with him.
0: Appudu pedda yuddham jarigindi.
1: And there is war at that time.
0: ఈ విధంగా ఆమె ఎట్లా క్షేమంగా తీసుకుని పోయి
1: హి బ్రాట్ హర్ సేఫ్ సమ్ వే
0: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
1: అండ్ హి మ్యారీడ్ హర్.
0: ఈ విధమైనటువంటి చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
1: మెనీ థింగ్స్ హడ్ హ్యాపెన్డ్ లైక్ దిస్.
0: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హడ్ టేకెన్ బర్త్ to kill the wicked people, to punish the bad people.
0: Yoka sanmargulnu emaatramu himsinchaledu.
1: And he did not trouble any pious people, good noble souls.
0: Rendu vidhamainatuvanti bhaktulainatuvanti vaarini shikshistu vachadu.
1: And in fact, who had got the jewel achiever punished.
0: Oka vaipuna Krishnudu kavali. Krishnudu.
1: One hand they want Krishna.
0: Inkoka vaipuna Gopikulu kavali.
1: Other hand Gopikas are needed.
0: ఇది ఎవరు సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
1: అండ్ కృష్ణ హాస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్ రుక్మిణి.
0: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
1: And who can protect her? Who can take her back?
0: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ కృష్ణ.
0: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
1: అండ్ కృష్ణ డిడ్ నాట్ కీప్ క్వైట్.
0: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణి తీసుకుని పోయాడు.
1: హి వన్ ఓవర్ ఎవ్రీబడీ అండ్ అల్టిమేట్లీ టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మెయిన్ టైమ్
0: ఇటువైపు వేపల్లె మధుర ఇటువైపు బృందావనము
1: బృందావనం
0: మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
1: Hatred was rampant in all these three places.
0: Endukanaga Kamsuni yokka deentopala itanu chaala bandhuvuluga undevadu.
1: Because there are close relations of Kamsa located
0: Shishupalanu kudanu chaala dvesham ayi.
1: Shishupala also had
0: Shishupalanu ichi penni cheyalanunnaru ee Rukmini.
1: In fact Shishupala was to marry Rukmini.
0: కానీ ఆ శిశుపాలునికి తన చేతి నుంచి తప్పించుకోకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
1: And Shishupala had hatred for Krishna because she could not win the hands of Rukmini.
0: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
1: And Krishna fought with everybody.
0: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
1: Without the notice of anybody, he took Rukmini along with him.
0: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
1: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
0: చేరేటప్పటికి ఈ రుక్మాంగదుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
1: హియరింగ్ ది న్యూస్ ద బ్రదర్స్ ఆఫ్ రుక్మిణి వర్ హైలీ ఫ్యూరియస్.
0: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
1: అండ్ దే మేడ్ ఎవరీ అటెంప్ట్ టు కిల్.
0: ఎవరి పని ఏమి జరగలేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాడ్ హ్యాపెన్.
0: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
1: In fact, the life of Krishna commenced with all this conflict.
0: కనుక కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
1: And therefore the very birthday implied so many difficulties and challenges.
0: Marriage కూడాను కష్టంతో జరిగింది.
1: The marriage was a matter of challenge.
0: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
1: Every christening naming was also a matter of difficulty.
0: కంసుని సార్ హింసను కష్టంతోనే జరిగింది.
1: And he had to face so many troubles.
0: శిశుపాలను దంతవక్రుని యొక్క దీని కూడాను కంసునితోనే జరిగింది.
1: And there was also moments of worry and anxiety in
0: the అన్ని గ్రామాల్లో చాలా కష్టమనే.
1: అండ్ కృష్ణ ఫేస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ విధంగా జరిగి
1: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
0: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
1: హి వన్. హి వాస్ విక్టోరియస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
1: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
0: ఈ విధంగా దుష్ట సమాజం చేయటం లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
1: అండ్ హి వన్ ఓవర్ ఎవ్రీబడీ. And he was a victor in every battle.
0: కానీ తన్ని ఎవరు కూడా ఏ మాత్రం ముట్టలేదు.
1: In fact, none could ever touch him.
0: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
1: దంతవక్ర కేమ్.
0: శిశుపాలుడు వచ్చాడు.
1: ఆల్సో శిశుపాలు.
0: శిశుపాలుని ఎంతవరకు చేశాడంటే కట్టగడపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
1: And the situation happened until the commencement of the holy ritual over there when the first offering was to be made.
0: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: As the first offering was about to be given and Shishupala was highly furious.
0: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
1: Then Shishupala got up.
0: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
1: Whom do you consider great?
0: చాలా రుక్మాంగదుడు ఉన్నాడు.
1: And there's Rukmanga there.
0: అతను గొప్పవాడు.
1: He's a great man.
0: ఈ యొక్క గొల్లవాడికి అతని తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
1: Why do you specially honor this cowherd boy?
0: కౌహర్డ్ బాయ్కి ఏమాత్రం అధికారం లేదు.
1: కౌహర్డ్ బాయ్ హ్యాస్ నో ఎలిజిబిలిటీ వాట్సెవర్.
0: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
1: హౌ ఇస్ దట్ యు ఆనర్ హిమ్ ఫస్ట్?
0: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
1: అండ్ హి అబ్జెక్టెడ్.
0: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
1: అండ్ అట్ దట్ టైం కంస డైడ్.
0: దీనివల్ల
1: వై
0: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
1: And Krishna married the one whom he really
0: wanted. యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలంతా వదిలిపెట్టి.
1: And all elders were neglected.
0: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబూలం ఇస్తున్నావా?
1: And how is it possible that you are honoring this cowherd boy in the first instance?
0: చూడడానికి వీలు లేదండి.
1: Now you shouldn't do so.
0: వీలు లేదని చెప్పి నేను కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాను.
1: And they were ready to fight with Krishna.
0: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
1: And then he has sent the wheel.
0: Chakramanaga chaala mandi vishnu chakram ani meer anukuntuntaru. Chakram em kaadu agratambulam istunnadu kamsudi.
1: Wheel people think it is vishnu chakra. No, they honor this
0: aa tattane tisukoni
1: that plate
0: aa tattane tisukoni అతని పైన విసిరాడు.
1: ద వెరీ ప్లేట్ వాస్ థ్రోన్ ఎట్ హిమ్.
0: ఎవరి పైన విసిరాడు?
1: ఆన్ హూమ్ ఇస్ ఇట్ థ్రోన్?
0: కంసుని పైన.
1: ఆన్ కంస.
0: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పోయింది.
1: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
0: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
1: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
0: సుదర్శన చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
1: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన చక్ర, నాట్ సో.
0: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలు అంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
1: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్,
0: కృష్ణుడు యొక్క సహజ చక్రమే. ఏది పడితే అదంతా చక్రమే.
1: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూస్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
0: అప్పుడు ఆ కట్టను తీసుకుని విసిరాడు.
1: అండ్ హి హస్ థ్రోన్ ద ప్లేట్.
0: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుకు అర్చమిట్టాడు.
1: యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
0: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
1: యూ డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
0: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా, కృష్ణుడు మాల పిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్, అతనికి చిన్నవాడైనటువంటి వాడికి ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
1: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దర్ ఆర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
0: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుడి యొక్క దీన్ని కొట్టేసేసింది.
1: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హాస్ థ్రోన్ గాట్ ఇట్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేవియర్.
0: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
1: అండ్ వాజ్ హైలీ ఫ్యూరియస్.
0: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
1: బలరామ వాజ్ దేర్ బై సైడ్.
0: స్నానంబు చేయు ఆ చవరాండ్ర చీరలు కాజేపు చిన్నందుక పూజ నీకు.
1: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఛార్జ్. కృష్ణ ఆర్ యూ టు బి ఆనర్డ్ ఫస్ట్?
0: చాలు నీకు కట్టి పెట్టి పంచాంగం ఇక్కడ.
1: Is it because of your closeness, intimacy with cowherd girls?
0: Cowherd girls are saying to me, no.
1: And then says, stop all this talk. Shut your mouth.
0: Mui no annadu itanu.
1: And Krishna said, shut your mouth.
0: Krishnudi pai endu cheppadu.
1: And that's what he says to Krishna.
0: Appudu Krishna kopam vachindi.
1: And Krishna was angry.
0: Appudu tattam teesukoni visinatappudiki kamsuni yokka idini chisiparuni yokka talagulo parigipoyindi.
1: And he has thrown the plate. And that has chopped off the head of
0: ee vidhanga krishnudu janmam modukoni krishnudu antyam varaku kodanu ee yuddhamle jarugutu vachayi.
1: Right from the birth till the end there is conflict and war
0: kanukone
1: the life of krishna.
0: Krishnudu janmam aneetundi chaala dukkhamulato koodinatundi ani peddalanta varnistu vacharu.
1: Many others consider the birth of krishna is always linked and associated with the misery and the difficulties.
0: Puttinappudu peddalato baadhapaddaru.
1: In fact, he had so many difficulties in his childhood.
0: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి వివాహాలతో బాధపడ్డాడు వచ్చారు.
1: Later, as he grown up, he has got problems because of the marriage.
0: ఎవరికి ఏ సుఖము లేదు.
1: No one had any pleasure whatsoever.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డది అని పోల్చుకుంటూ వచ్చారు.
1: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
0: అష్టమి రోహిణి పొద్దున. అష్టమి రోహిణి.
1: అష్టమి డే ఇస్ అష్టమి అండ్ స్టార్ ఇస్ రోహిణి.
0: ఈ రెండు చేరినటువంటి వాడు జన్మములు చాలా దుఃఖమైనటువంటి వీని.
1: When these two join the birth of any babe, he will have so many difficulties.
0: ఈ రెండు కలిగినటువంటి వారు దేశాన్ని ఉద్ధరించగలరని మరొక అర్థం.
1: But there's also another interpretation. These two joining will also make a person a champion.
0: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
1: Therefore one has to know the birthday of Krishna is normal.
0: Durmargulu hatamachi sanmargulu poshinchadintu
1: the pious people were protected and the wicked were killed. Their life the auspiciousness.
0: Kanuka krishna dinamu chaala dukkhakaramaina dinam kaadu.
1: Therefore the birthday of Krishna is not to be considered inauspicious.
0: Katta gadapatiki adana vende samayalo kodanu chakkari vanchiniga chesukopoyadu.
1: And he did everything that is good for the humanity till his end.
0: కృష్ణుడు వస్తున్నాడని చెప్పని
1: అన్నోయింగ్ ఆన్ కమింగ్ టు నో ద కృష్ణ
0: అర్జున్ని పంపడానికి పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుడిని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
1: అర్జున సెంట్ కృష్ణ
0: ఇన్ని దినములు అయినప్పటికీ వాపసు రాలేదు.
1: అండ్ అర్జున హాస్ నాట్ రిటర్న్.
0: అర్జున్ యొక్క తల్లి కుంతీదేవి.
1: కుంతి ఇస్ మదర్ ఆఫ్ అర్జున.
0: ఆమె మధురిపోతున్నది.
1: అండ్ షీ వాస్
0: కన్నులు కనిపించవు.
1: అండ్ షీ కుడ్ స్లీప్ వెరీ మచ్.
0: చేతులు ఏమైనా పట్టుకోవడానికి వీలు కాదు.
1: అండ్ షీ కాంట్.
0: ఇలాంటి మహావృద్ధురాలైనటువంటి యొక్క
1: She's very old.
0: ఆమెను తీర్చుకొని వస్తున్నాడు అర్జునుడు.
1: అండ్ దట్ ఓల్డ్ లేడీ వాస్ బ్రాట్.
0: అమ్మా అమ్మా అని పిలుచుతూ వచ్చాడు అర్జునుడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ అడ్రెసింగ్ మదర్ మదర్.
0: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది, నాయన కృష్ణుడు ఎక్కడ రా నాయన కృష్ణుడు ఎక్కడ.
1: ద మదర్ ఆస్క్డ్ వాట్ హ్యాపెండ్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ.
0: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
1: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
0: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
1: And then Arjuna said, what is it I can tell you now?
0: Mana vayamama mana bava mana manudu ayinatvanti krishnudu inka ledu ani.
1: Our close intimate relation is no longer there
0: ani cheppetappudiki aame tatchame praramadindi.
1: And Kunti the mother dropped her body there.
0: Krishnude tana yokka prana samananga bhavinchukunnatvanti.
1: And she considered Krishna as her very life.
0: Praramadindi.
1: And she left her body.
0: Kunti devi chala dukkhato praramadindi.
1: Kunti Devi felt so bad and died there at that moment.
0: Krishnudu oka samvatsaram unnadu.
1: And Krishna stayed there with them
0: for one year. Kani Krishnudu gulanu anade devaki devulu sabala vaalu cherikodaniki prayatnam chesadu.
1: And in fact she wanted to merge, finally having come to know that Krishna is no more with them.
0: Akkada pandavulaku malava antumma కౌరవులకు అందరికి జరిగిపోయిందే కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది. యాదవ యుద్ధం.
1: There was not only the war between Pandavas and Kauravas, there was also infighting among the
0: యాదవుల యుద్ధం లోపల.
1: In that war
0: కృష్ణుడు మొదలాడు దేశీరాన్ని మొదలాడు.
1: And Krishna left his mortal coil.
0: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క శాపములంతా ఉన్నాయి.
1: Because it's all the sequence of so many curses given to Yadavas.
0: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
1: వన్ సోల్జర్ షాట్ ఎన్ ఆరో.
0: తన దేహాన్ని వదిలాడు.
1: ఇట్ వాస్ ది ప్లీ ఫర్ హిమ్ టు లీవ్ ద బాడీ.
0: అప్పుడు దేవకీ దేవి వసుదేవులు వీళ్ళందరూ అంత మరణించారు.
1: ఇట్ వాస్ ది టైమ్ వెన్ దేవకి వసుదేవ ఆల్సో వర్ నో మోర్.
0: యశోద కూడా మరణించింది.
1: యశోద ఆల్సో డైడ్.
0: ఒక అర్జునుడు మాత్రమే మరణించాడు.
1: ఓన్లీ అర్జున వాస్ రిమైనింగ్.
0: ఈ అర్జునుడు
1: ఈ
0: యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు.
1: He collected all his weapons and proceeded.
0: తీసుకొని రేపల్లెకు చేరుకోవడానికి.
1: And he wanted to reach రేపల్లె.
0: అప్పట్లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
1: There are so many poems composed.
0: ఇంత గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నాని.
1: And just leaving the company of such a mighty great man, that was his feeling.
0: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
1: And he returned ultimately.
0: అక్కడ అర్జునుడంతా కూడా కాచుకొని ఉన్నాడు.
1: And Arjuna was waiting there.
0: అందరూ కాచుకొని ఉండగానే
1: when they were all waiting,
0: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము. ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము.
1: On one hand, the son was to be coronated.
0: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు.
1: On one hand, the obituary rites have to be performed for the mother.
0: మరొకటి కుమారునికి పట్టాభిషేకము.
1: At the time, the son has to be coronated.
0: అర్జునుడు యొక్క కుమారుడు అయినటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
1: అండ్ సో కరోనేషన్ సెరిమనీ వాస్ టు టేక్ ప్లేస్.
0: కానీ తల్లికి అంత్యక్రియలు చేయాలి.
1: అండ్ ద లాస్ట్ రైట్స్ హాడ్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఒకవైపున పట్టాభిషేకము, ఒకవైపున అంత్యక్రియలు, ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
1: దెర్ఫోర్ ద కరోనేషన్, ద లాస్ట్ రైట్స్ అండ్ ఫర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్ హావ్ గాట్ టు బి డన్.
0: ఈ విధంగా జరిగిండేది ఒక్క భారతంలో తప్ప మరెక్కడా జరగలేదు.
1: So many things, contradictory things happening at the same time is described only Bharat nowhere.
0: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
1: కుంతి came and said what happened to Krishna.
0: కృష్ణుడు ఎక్కడ అని పరిగెట్టేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
1: అర్జున cried bitterly because he knows what had happened.
0: అప్పుడే ఈమె మరణించింది.
1: At that moment she died.
0: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
1: And Kunti was to be cremated.
0: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
1: And he made her head rest on his lap.
0: భీముని పిలిచాడు.
1: He summoned Bhima.
0: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
1: He wanted Bhima to make arrangements for the coronation.
0: ఇంకా మిగిలినటువంటి వారిని పిలిచాడు.
1: And he called others to come close to him.
0: శత్రుగ్ని కూడా పిలిచాడు.
1: And he called all others there.
0: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
1: And he was making all arrangements to get into the exile.
0: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
1: All the three tasks have got to be attended simultaneously.
0: ఒకే దినం జరిగినాయి.
1: అండ్ టు లీవ్ హోల్ థింగ్ అండ్ గో గెట్ ఇన్ టు ద
0: ఫాదర్. అది పరమాత్మను ఒకరు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు అచీవ్ ఆల్ ద త్రీ అట్ ద సేమ్ టైం.
0: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ గ్రేప్.
0: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
1: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
0: కనుక కృష్ణు యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కాని, చాలా పర్వదినమే కాని, దీనికి పవిత్రమైన దినమే కాని, అశుభమైన దినం కాదు.
1: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
0: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్టు జరగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ ఈజ్ సెకండ్ టు నన్.
0: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
1: పీపుల్ కన్సిడర్ విత్ దేర్ ఓన్ లిమిటెడ్ మైండ్స్ అండ్ ట్రీట్ ఇట్ ఇన్ఆస్పిషియస్.
0: దీంతో మరొకటి కూడా ఉంది.
1: దేర్ ఇస్ అనదర్ పాయింట్ హియర్.
0: ఈ దేహము పుట్టినప్పుడు
1: అట్ ది టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ భగవాన్
0: చాలా అల్లకల్లోలగా ఉంటుండాలి.
1: దేర్ వర్ మెనీ డిస్టర్బెన్సెస్.
0: చుట్టూ గ్రామాలంతా కూడాను కలరా ప్లేగులు.
1: దేర్ వాస్ ఎపిడెమిక్ కలరా అండ్ ప్లేగ్.
0: ఒకరింటికి ఒకరు పోకూడదు.
1: ద నైబరింగ్ విలేజెస్
0: ఒకరింటికి తీసుకోకూడదు.
1: నో బడీ విజిటెడ్ ఎనీబడి.
0: ఈ విధంగా పరిస్థితిలో ఉంటుండాలి.
1: దట్ వాస్ ది సిచ్యువేషన్.
0: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
1: ద మదర్ భగవాన్ డిడ్ నాట్ విజిట్ ఎనీబడి.
0: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ట కలిగినటువంటి వాడు.
1: కొండమరాజు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్.
0: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
1: అండ్ హీ టు షుడ్ నాట్ ఎక్సెప్ట్ ఎనీథింగ్ బ్రాట్ ఫ్రమ్ ఎనీవేర్.
0: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది?
1: అండ్ ద బాయ్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ రీజన్స్ అసోసియేటెడ్.
0: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
1: ఇట్ వాస్ కొండమరాజు హూ హ్యాస్ టేకెన్ భగవాన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఎవరిని వెంకమ్మను గాని పార్వతమ్మను గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ పర్మిట్ ఎనీబడి టు ఫాలో హిమ్.
0: మీరందరూ వస్తే పిల్లవాడికంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
1: As it was highly infectious, he did not permit anybody to follow him.
0: కానీ ఈ విధంగా చాలా అలర్లు జరుగుతూ వచ్చినాయి.
1: There are so many disturbances at that time like this.
0: అప్పుడు నేనంతా కూడాను సరైనటువంటి ఆయనకు తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
1: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
0: ఆయనకు తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు విట్టి చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
1: Having come to know that Bhagwan left without anybody's notice, Kondamaraj used to question him, it's not proper on your part to go like that.
0: Kontha mandi bhojavalananta kuda kolagattadu.
1: And in fact he made some people assemble close by.
0: Yokkane gaane chustunte maa pillavani ventiki teesukurandi.
1: If you notice this boy anywhere, bring him here, he said.
0: Ee vidhanga kattudittalu chesadu.
1: He enforced everybody to.
0: Aa kattudittalki evaru longutaru?
1: But nobody can catch hold of him.
0: Impossible. He ఎవరికి కనబడకోకుండా పోతుండేటువంటి వాడు.
1: Nobody could notice Bhagwan as he was moving about.
0: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
1: Bhagwan used to go home, visit a place, dine over there, return
0: again. నేను పోయి భోంచేసేవాడిని.
1: But Bhagwan accepted.
0: ఒక్కొక్క దినం 10 ఇళ్ళలో పోయి భోంచేసేవాడిని.
1: Bhagwan dined at 10 residences per day.
0: ఒక్కొక్క కళ్ళం శుభం పిలిచేటువంటిది.
1: One day కళ్ళం శుభం invited him.
0: నాయనా రా అనేది.
1: He wanted Bhagwan to go there.
0: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
1: And she kept the pack there near the window.
0: ఆమె చాలా భక్తితో చేసింది.
1: She is an ardent devotee.
0: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
1: So many things that had happened at that time, and that's how the things went on.
0: ఈ విధంగా కలుగుతుంటుంది. చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
1: కొండమరాజు was very angry.
0: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని, చాలా బ్రాహ్మణింటికంతా పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
1: హీ డిడ్ నాట్ అప్రిషియేట్ భగవాన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, సో మెనీ పీపుల్ ఇన్వైటింగ్ హిమ్.
0: దీంట్లో ఇంకోటి జరిగింది.
1: అండ్ సెడ్ అనదర్ థింగ్ హాడ్
0: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
1: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
0: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
1: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
0: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
1: And the wife of the Reddy is also Subbamma.
0: Aadu kudanu ee Subbamma intlo poyutunnadu maa intiki raavatam ledani aayaku oka desham puttindi.
1: She too had developed a sort of jealousy because he visits the residents of సుబ్బమ్మ ద వైఫ్ ఆఫ్
0: కరణం సుబ్బమ్మ రెడ్డి సుబ్బులమ్మ
1: టూ సుబ్బమ్మస్ హియర్ కరణం సుబ్బమ్మ అండ్ రెడ్డి సుబ్బమ్మ
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు చాలా ఈ వంటలంతా నాకు తెచ్చిపెట్టేది
1: అండ్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు హిమ్
0: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది ఈ పిల్లవాడిని అట్టేది కూడా చంపాలి
1: అండ్ ద రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్
0: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్ కి రావాలా అని
1: వన్ డే ద రెడ్డి సుబ్బమ్మ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ యు షుడ్ విజిట్ అస్ టుడే
0: ఎవ్వరికి చెప్పద్దు
1: డోంట్ టెల్ ఎనీబడీ
0: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి వడలు చేసి పెడతాను
1: హి సెడ్ యు కమ్ అలోన్ ఐ విల్ సర్వ్ యు వెరీ గుడ్ వడాస్
0: చేసింది వడ
1: షి మేడ్
0: అంత ఏదో వేర్లంతా తెచ్చి ఆ వేర్లతో అంత పిండిని కలిపి చాలా పాయిజన్ గా చేసి వడలు పెట్టింది
1: షి మేడ్ వడాస్ మిక్సింగ్ పాయిజన్
0: నాకు తెచ్చి పెట్టింది
1: అండ్ సచ్ వడాస్ వర్ సర్వ్ టు హిమ్
0: తినేసేసినాను
1: భగవాన్ ఎయిట్
0: నాకు తెలుసు
1: Swami knows.
0: తిన్నాను తినేటప్పటికి ఒళ్ళంతా నీలంగా మారిపోయింది
1: ద హోల్ బాడీ టర్న్ ఇన్ టు బ్లూ కలర్
0: అందరూ పరిగెత్తి వచ్చారు
1: ఆల్ ర్యాన్ టు దట్ స్పాట్
0: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు
1: అండ్ కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ వర్ ఇన్ఫార్మ్
0: అమ్మా వాడి ఇంట్లో ఏమో భోంచేశాడు ఒళ్ళంతా నీళ్లు మెక్కింది అని చెప్పారు
1: దే ఆల్ వెంట్ అండ్ రిపోర్టెడ్ హిమ్ దట్ భగవాన్ హెడ్ accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed
0: aanadu reddi subbammaku karanam subbammaku ayyaledu
1: there was a rivalry between reddi subbamma and karanam subbamma
0: ee reddi karnaniki anni oorlo kuda ayyaledu
1: the same thing is there similar situation every village
0: aa vidhanga chestappudiki andaru aa vendi pai mindi pai nipettaru
1: and people blamed her for serving such food
0: kondam raju telisindi
1: Kondamaraju came to know this.
0: ఆయన ఉండేదంతా బోయవాండకి బజార్
1: అండ్ he is in the company of so many people.
0: ఒక్కతే లేపించాడు అందరిని బోయవాండందరిని.
1: And he summoned all people, village people.
0: Hey, మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పై పరిపాలండి.
1: And he said, come on, you go and question her, Reddy Subbamma. Attack her, he said.
0: ఇంకా వాళ్ళంతా తాగినారు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు.
1: They were fully drunk and were ready to attack her.
0: నేను నెమ్మదిగా పోయి తాత ఈ తపన చేయకూడదు గొప్పవాళ్ళు అయిపోయి కూడాను వర్ణను హింసించడం మంచిది కాదు
1: భగవాన్ వెంట్ దేర్ సాఫ్ట్లీ అండ్ ప్లీడెడ్ ది గ్రాండ్ ఫాదర్ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు ఫైట్ లైక్ దిస్
0: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే నేను ఆమెతోనే పోయి ఉంటాను
1: ఇఫ్ యు వాంట్ టు కిల్ హర్ నౌ ఐ టెల్ యూ దట్ ఐ విల్ స్టే విత్ హర్ ఇఫ్ యు మేక్ ఎనీ అటెంప్ట్ లైక్ దిస్
0: చెప్పేటప్పటికే తిరిగి ఆమెతో పోయి ఉంటాడేమో అని కరణం సుబ్బమ్మకు కోపం పోయింది
1: ఆన్ కమింగ్ టు నో భగవాన్స్ స్టాండ్ కరణ సుబ్బమ్మ వాజ్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ హర్ యాంగర్
0: ఈయనకు కూడా కొంచెం కోపం పోయింది
1: అండ్ హి వాస్ ఆల్సో పసిఫైడ్
0: అప్పుడు అందరూ సమానమైపోయారు
1: ఆల్ బికేమ్ క్లోజ్
0: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా ద్వేషాలంతా పెట్టుతూ వచ్చాయి
1: ఇన్ దట్ దోస్ టైమ్స్ ఆల్సో ఇన్ విలేజెస్ దేర్ వాస్ రైవల్రీ
0: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేకుంది
1: భగవాన్ హాస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్ అట్ ఆల్ ఇన్ దోస్ టైమ్స్
0: ఏ విధంగా నన్ను చేయని
1: యు మే యాక్ట్ ఇన్ ఎనీ వే
0: ఈ కమ్మ కొట్టి కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు
1: And in fact, when Bhagwan stayed there at one place, it was set ablaze.
0: Amta matti koyadi edirukottam
1: hattada song hattada. It was thatched hut.
0: Dani anta aggi pettaru.
1: It was burned.
0: Nee andarki telusu ippudu paatha mandiram untundadi. Paatha mandiram untu avulanu hattada undadi.
1: You all know this paatha mandiram over there. There was hut there.
0: Anta kalipoyindi.
1: And the whole thing was burned to ashes.
0: Varsham vachindi anaadu ratri.
1: It rained that night.
0: ఆ యొక్క ఇంటి పైన మాత్రమే కురిచింది ఇంకెక్కడ కురవలేదు.
1: There's rain right on the top of this location of the hut, nowhere else.
0: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
1: People have come to know this.
0: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి కమ్మవరపల్లి జానకపల్లి ఈ ఎంత గ్రామాలంతా భక్తిగా బయలుదేరింది.
1: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
0: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
1: And there are bhajans in all villages around.
0: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
1: It happened recently.
0: నేను బెంగళూరు లోపల పడ్డాను. కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
1: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
0: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
1: That was occasion when there were bhajans everywhere in all villages.
0: Uttapatti lo kuda bhajana modalu pettaru.
1: Bhajans were there everywhere.
0: Chinna chinna pallallo kuda satyanarayana vratam chesaru.
1: And there was performance of satyanarayana vrata everywhere.
0: Ee pallallo chusina gaani bhajanlu bhajanlu bhajanlu.
1: Bhajans bhajans everywhere in every village.
0: Aa vidhanga swami yokka premanu entano nochukuneetundi vaadu.
1: In fact there were many lucky people recipient of Bhagavan's love.
0: ఎప్పుడు చూసినా గానీ స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అని
1: నేర్పించేవాళ్ళు.
0: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
1: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
0: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రత లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
0: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా తెలిసిపోయింది.
1: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagavan.
0: Nenu monna putta Whitepeet nunchi vastunte
1: and Bhagavan was returning from
0: anni gramallo kuda nu nilipi aatri pettaatundi vaadu.
1: And every village that Bhagavan was given harati.
0: Chikpadapur lek vachamu roadantha nindipoyindi janalu.
1: Chikpadapur which is there along the route, it is highly crowded.
0: Roadantha bhajanle
1: and the bhajans all along
0: roadantha haratale
1: harati everywhere.
0: సత్యసాయి బాబాకు జై జై జై ఆ జైకారాలు ఇక్కడ
1: వినిపించారు.
0: అక్కడ నుంచి వచ్చి కప్పల బండకు వచ్చాము.
1: అండ్ భగవాన్ రీచ్ ది కప్పల బండ ప్లేస్.
0: మామిడకుంట వచ్చాము.
1: మామిడకుంట
0: ఈ పల్లెల్లో కూడా ఎక్కడ చూసా కానీ ఒకే జై జై.
1: అండ్ ఇన్ ఆల్ దీస్ విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్.
0: హారతి ఇచ్చుకుంటూ
1: అండ్ హారతి వాస్ గివెన్ ఎవ్రీవేర్.
0: ఉత్తపత్తి చేరేంత వరకు హారతితోనే చేరాను.
1: And Bhagavan reaches this spot accepting harati in the prayers of all the people.
0: Puramanta gurunte tagilin degara maatrame untadi idi eppudigaane poraliki veedu kaadu idi oka samvatsaramanta gurunu rest iskovalanna.
1: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
0: నాకు సంవత్సరమే వద్దక్కడ.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 year.
0: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
1: ద డివోషన్ ద ప్రేయర్ ఆఫ్ మై డివోటీస్ విల్ సర్టన్లీ గివ్ ఎ క్యూర్ టు మీ ద భగవాన్ సెడ్.
0: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలుగా సరిపోతుంది అన్నాను.
1: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్, ఐ డు నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్. ద ప్రేయర్స్ ఆఫ్ మై డివోటీస్ ఇస్ ఎనఫ్.
0: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
1: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ గేవ్ బ్లిస్ టు భగవాన్.
0: నవ్వుకుంటూ వచ్చాను.
1: భగవాన్ రిటర్న్డ్ స్మైలింగ్.
0: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పరిస్థితులు మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు ది హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
0: అందరూ ఏడుస్తున్నారు.
1: ఆల్ వర్ క్రైయింగ్.
0: నేను నవ్వుతున్నాను.
1: భగవాన్ వాస్ స్మైలింగ్.
0: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టిపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
1: ఆల్ వర్ సర్ప్రైజ్డ్. హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ వర్ క్రైయింగ్. హౌ కుడ్ యు బేర్ ద పెయిన్.
0: నీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
1: యు మే క్రై ఫర్ ఎనీ రీజన్ బట్ ఐ గెట్ హ్యాపీ సేస్ భగవాన్.
0: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
1: దాట్ ఈస్ ద మెడిసిన్.
0: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
1: విత్ దిస్ ఫీలింగ్ భగవాన్ వెన్
0: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
1: వాచింగ్ భగవాన్ దే సెడ్ వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్.
0: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
1: ఇట్ విల్ బి హైలీ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ ఫ్రాక్చర్.
0: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ కరెంట్ షాక్.
0: కానీ అట్లా కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడలేదు.
1: భగవాన్ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది పెయిన్.
0: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాస్ దేర్ ఇన్ ఎయిర్ కండిషన్డ్ రూమ్.
0: ఆ విధంగా చెప్పి నేను అంతే. ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఏ బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను.
1: భగవాన్ వాక్స్ ఆల్ లాంగ్.
0: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
1: దే సెడ్ దట్ యు షుడ్ టేక్ ఇట్ 1 year.
0: నాకు సంవత్సరం అక్కర్లేదు.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ ఇట్.
0: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం కానీ నేను తీసుకుని పోతాను.
1: అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ ఐ మూమెంట్ విల్ పాస్ బై అన్నోటీస్డ్.
0: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తులే.
1: భగవాన్స్ ప్రాపర్టీ కంప్రైజెస్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
1: అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డివోటీస్ ఇస్ భగవాన్ హింసెల్ఫ్.
0: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ ఎట్ ఆల్.
0: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
1: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ హి షూర్ టు విజిట్ మెనీ మోర్ ప్లేసెస్ హియర్ ఆఫ్టర్.
0: ఇంకా పైన అన్ని నన్ను చుట్టుటాలే నాకు.
1: భగవాన్ విల్ బి గోయింగ్ ఆన్ టూర్ హియర్ ఆఫ్టర్ మోర్ అండ్ మోర్.
0: కనుక ఎవ్వరు ఏ విధమైన బాధపడకండి.
1: నో వన్ నీడ్స్ టు ఫీల్ సాడ్.
0: ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ.
0: అందరూ సుఖమివ్వచ్చు.
1: Let all you be prosperous and be happy.
0: Kaluka meer ee vidhamaina baadha padakunda nenu eppudu sukhangane untanu aanandangane untanu.
1: Bhagavan gives us assurance that he will be blissful, that he will be healthy, that he will be extremely happy.

0: नहीं नहीं रक्षती तू करनी नहीं नहीं रक्षती तू
1: करनी
0: भज गो तू।

Thank you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
1: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఫాదర్ ఆల్సో హెస్ జస్ట్ సెడ్ దట్ అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది. ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్. ఈ మనస్సే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాము చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ టెన్ సెన్స్ ఆర్గన్ బీదే ది మోటర్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహం సత్యమై ఉంటుండాలి?
2: ఫర్ ఆల్ దీస్ సెన్సెస్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్.
1: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు,
2: యు ఆర్ హియర్.
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్.
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
2: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్ ఆల్దో యు ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెలింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి ప్రశ్నిస్తాం, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటాం.
2: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఇస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
1: కారణమేమి? మనసు లేకపోవడం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
1: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
2: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్ ఆల్దో యువర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెలింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి ప్రశ్నిస్తాం, స్వామి

0: నీకు కనిపించదు.
1: ఇఫ్ యువర్ మైండ్ ఇస్ నాట్ హియర్, ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్, యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈజ్.
0: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
1: ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ మైండ్ ఆఫ్ ద మాస్టర్ సెన్స్ ఆర్గన్ ఈస్ దిస్.
0: మనసు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా నువ్వు చేయాలి.
1: ఇఫ్ మైండ్ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ స్టిల్నెస్ ది సెన్స్ ఆర్గన్
0: అయితే సర్వేంద్రియములు కూడాను మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి.
1: ఆల్ ది సెన్స్ ఆర్గన్ ఆర్ సబ్సర్వియంట్ టు మైండ్.
0: అయితే ఈ మనస్సులో ఒక రెండు రూపములు ఉంటుంది.
1: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్,
0: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు.
1: వన్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఇస్ ది ప్యూర్ మైండ్.
0: మనస్సు ఇంద్రియములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
1: వెన్ మైండ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
0: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
1: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
0: ఇది ఒకటి సహజమైనటువంటి స్వభావం, దీని తెలుపు.
1: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్, ఇట్ వెరీ న్యాచురల్ టు ఇట్.
0: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్.
0: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
1: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డర్టీ క్లోత్.
0: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
1: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్, హీ క్లీన్స్ ఇట్.
0: అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము.
1: దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాస్ ఏ క్లీన్ క్లోత్.
0: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
1: ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ దే ఆర్ ద సేమ్.
0: మలినము చేరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం.
1: ద సేమ్ క్లాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డర్టీ క్లాత్.
0: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటాం.
1: వన్ ఆఫ్ ది సేమ్ క్లాత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ఎ క్లీన్ క్లాత్.
0: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతుంది.
1: When the mind absorbs the impurity of the sense organ, it is described as an impure mind.
0: ఈ చాకలి వారు ఈ మలినము తీసుకొని వచ్చాడు.
1: The washerman has cleaned the dirt off.
0: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
1: We describe that the washerman has given, made it white.
0: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మలినం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
1: He has not made it white. Whiteness is natural feature of this particular kerchief. He has only removed it dust.
0: Ikkada chittamannanu manasannanu oka manam arthanni gurtinchali.
1: We have to understand the meaning of these two words, chittamu and manam.
0: Indiyamento sampartham leka malinyamunu cherchukolaku undinatundi chittam.
1: If the mind is not absorbing the dirt and the impurity of the sense organ, it is described as
0: ananga aneka sankalpa vikalpamuto kodinatundi yokka samparkamto cherinatundi ide ee manam.
1: Mind consists of full of thoughts.
0: Sankalpa vikalpatmakam manaha antaru.
1: Mind is being described as a process of thinking and that thinking process.
0: Manana iki manaha antaru.
1: One which thinks is described as mind.
0: Kanuka మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
1: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధలు కొంతవరకు తప్పించుకున్న వాళ్ళు ఆస్తాము.
1: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
0: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్.
0: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ధ్యానం, మెడిటేషన్, యోగా అండ్ యూనియన్.
0: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
1: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
0: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరమో.
1: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
0: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
0: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
1: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్స్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
0: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
1: What is the method of controlling?

0: థాట్ నిరంతరం కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సర్టన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ అవే.
0: కనుక అటు పోతున్నటువంటి మనసును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హ్యావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ.
0: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
1: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
0: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
1: ఫర్ ద వన్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్ వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్.
0: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావలసిన విద్య ఈత.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
0: ఈ యొక్క ఈతని తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
1: ఇఫ్ హీ గోయింగ్ ఆన్ ఎ రివర్ ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్ హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
0: అనేక పర్యాలను దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఎ స్టోరీ ఇల్లస్ట్రేట్ దిస్.
0: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను తోడి హెచ్చరిస్తాను.
1: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్ ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
0: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్ నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లడానికి పడవ నెక్కాడు.
1: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
0: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
1: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ and therefore there was a little slowness in the travel.
0: ఈ పండితులకంత కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
1: దీస్ పండిట్స్ ఆర్ యూజ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే హ్యావ్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
0: వేదమును వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
1: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
0: Kadava nadipetunte vaadu kevalam ee vidhamaina maatalu lekunda nishabdanga tana lakshyanni taanu pettukoni padava nadustunnadu.
1: The boatman was ferrying the boat in the river.
0: He was maatadataniki marok vyakti ledu.
1: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
0: Appudu ee padavanto maatadadu. Emataya neeku emaina chadugu idu telusna annadu.
1: Then he began conversation with the boatman.
0: నాకేమి తెలుసు స్వామి వారు అన్నాడు.
1: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్ హీ సెడ్ ఐ డి నాట్ నో.
0: అరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలో నా ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంటుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకుంటుందా అన్నాడు.
1: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
0: ఇది పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవాన్తో మాట్లాడుతూ వస్తున్నాడు.
1: Just to spend time and to while away time, this pandit began speaking to the boatman.
0: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
1: Then he put the next question. Do you know music?
0: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
1: He confessed, Swami, I do not know even that.
0: మరి పిచ్చివాడా, కావలసింత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటుంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్ట్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
1: అదేమిటో
0: నాకు తెలియదు స్వామి అన్నాడు. చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థము, వాడి జీవితం అంతా కూడా ఆరు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
1: హీ సెడ్ దట్ దిస్ ఏజ్ కలి ఏజ్ ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ట్రాన్సిస్టర్ హి హస్ వేస్టెడ్ హిస్ లైఫ్, వన్ ఫోర్త్ ఆఫ్ హిస్ లైఫ్ హస్ గాన్ వేస్ట్.
0: అరే ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు.
1: హీ పుట్ అనదర్ క్వశ్చన్, డు యు హ్యావ్ న్యూస్ పేపర్ విత్ యు?
0: నాకు చదివే రాదు, ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
1: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ న్యూస్ పేపర్ స్వామి?
0: చదువు లేకపోయినా కానీ ఈనాటి యొక్క వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి, అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
1: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ది న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వాట్ ఈస్ జస్ట్ బీయింగ్ డన్ ఎవ్రీవేర్ ఎల్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది న్యూస్ పేపర్ యూ హావ్ వేస్టెడ్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: మరి కొంత దూరం పోయిన తర్వాత అరే బాబు నీ దగ్గర గంట ఉందా ఎంత గంట అయింది అన్నాడు.
1: After going a little while, then he asked, do you have watch? Can you tell me the time?
0: నాకు చదివే రాకపోతే గంట గంటకో నేనేం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
1: When I do not know education, what is the use of my having watch?
0: గంట తెలియకపోయినా కానీ ప్లాస్టిక్ గడియారమైనా ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈ నాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
1: Even if you are not able to give the time, you should have at least a plastic watch. This is another fashion of the day.
0: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వాచ్ ఆల్సో త్రీ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ టోటల్.
0: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది.
1: మీ లైఫ్ ఇస్ ఎ బిగ్ గేమ్.
0: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
1: ద బోట్ బిగన్ స్విమ్మింగ్. బోట్ సైడ్
0: సుడిగాలి ప్రారంభమైంది.
1: దేర్ వాస్ ఎ సైక్లోన్.
0: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
1: ద రివర్ వాస్ ఇన్ ఫుల్ ఫ్లడ్.
0: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
1: డిపార్ట్మెంట్ లాస్ట్ కంట్రోల్
0: వరకు తప్పిపోవటం చేత స్వామి మీకు ఏమైనా ఈత ఈత ఏమైనా వచ్చినా అన్నాడు.
1: యాజ్ ఇన్ లాస్ట్ కంట్రోల్ ఓవర్ ద బోట్ హీ ఆస్క్డ్ ది క్వశ్చన్, స్వామి డూ యూ నో స్విమ్మింగ్.
0: అయితే మీ జీవితం పూర్తి గంగపాలు అన్నాడు.
1: హీ సెడ్ ఐ డు నాట్ నో. దెన్ హీ రిప్లైడ్, దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్.
0: నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రత్త, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రమో పనికిరావాక.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
0: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
1: ఇన్ ద డైలీ లైఫ్ ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద పోషణ
0: జ్ఞానం అత్యవసరం.
1: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్, హి విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
0: కేవలం ధన కనుక వస్తువు అనాథులపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
1: So long as he bases his life on wealth, property and such other worldly things, he would not be able to derive real treasure and joy.
0: మానవుడు సాధించవలసినటువంటి రెండు,
1: there are two things which every person has to accomplish.
0: ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం.
1: One is the external freedom.
0: అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం.
1: The second one is internal freedom.
0: అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు.
1: The one which is external is described as the word Svatantram, independent.
0: Total indriyanigramanaku Svatantram antaru.
1: The inner control of the senses and freedom of the inner type.
0: Svatantramu, Svatantramu, rendinti yokka vijayamunu thanu sadhinchali.
1: Svatantramu is one type of freedom, Svatantramu is another type of freedom. Everyone should accomplish both these.
0: Bahirmukhamainatvanti yokka jeevitamulo paradatulu yokka palanam లేక పరయంతులు వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
1: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్, యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ జాబ్.
0: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం. మనం
1: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెల్ఫ్ ఆర్గన్.
0: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడాను మనకు స్వతంత్రము మనం పొందలేము.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, యూ డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
0: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
1: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్, యు షుడ్ హావ్
0: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం,
1: కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: అప్పుడే అంతర్ బహిర్సర్వవ్యాప్తి నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
1: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
0: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు ఐడెంటిఫై. why, what is the most important thing for humanity?
0: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం.
1: We will be hankering after different types of joys and pleasures.
0: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
1: We go on uttering the word సుఖము సుఖము, which means happiness, happiness.
0: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
1: We are not making any effort to find out and search where does this real happiness lie.
0: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
1: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
0: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
1: ఇన్ ది డైలీ లైఫ్ యు నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యూ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
0: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
1: హూ ఎవర్ హీ బి, ఫర్ ఎవ్రీ మ్యాన్ బి హీ ఎ థియేటర్ ఆర్ ఎన్ ఏథియస్ట్, దేర్ ఇస్ నీడ్ ఫర్ హావింగ్ సెన్స్ కంట్రోల్.
0: ఇంద్రియ ఉద్రేకముల చేత మానవత్వం లోపల అనేక విధమైనటువంటి నిశ్శక్తులు బయలుదేరుతున్నాయి.
1: బై ఎక్సైటింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ వన్ బి పుట్టు.
0: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
1: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
0: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
1: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
0: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
1: సో లాంగ్ హి హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ అ మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
0: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
1: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
0: గోపికలను తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
1: వెన్ అర్జున వాస్ బెంగింగ్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
0: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
1: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికాస్ ఫ్రమ్.
0: కానీ తనకు చేత కాలేదు.
1: హీ వాస్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
0: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధమును పోరాడినటువంటి యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
1: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength, and he was
0: enjoying.
1: But that strength was not his. It was a strength given by the divine.
0: Daiva balam undinanta varaku kudanu tana balamuto paatu daiva balamunu kurchi swabalanga thanu poradutadu.
1: So long as any person has the divine power and divine strength, by using his own strength also, he thinks that all that is his own strength.
0: Daiva balamunu kolipoyina tarvata adalanu kudanu rakshinchukolenatundi yokka dushtilo maaripoyadu Arjuna.
1: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
0: Kanuka daivam antarbhutamai atma swarupamai aneka vidhamuluga socha utsahamulu kalpinchatam chetane manavudu anni karyamulu yendukodunu palgontunnadu.
1: Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity of the inner strength has been providing all the sustenance and all the power.
0: Nijamuga aa daiva shaktiye lekundina మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యం కూడాను సాధించలేడు.
1: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ అ స్మాల్ లిటిల్ టాస్క్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాం.
1: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
0: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
1: They have written the address of Swami to write a letter to Swami in a beautiful way, with beautiful letter and color.
0: ఈ యొక్క కవర్ పేరు కూడాను అనేక నకిలీలుగా చక్కగా అందమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
1: దిస్ కవర్ వాస్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
0: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
1: యూ హ్యావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్ సైడ్ ద కవర్.
0: అంటించినావు, పోస్ట్ వేశావు.
1: యూ హ్యావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
0: కానీ అది చేరలేదు స్వామికి.
1: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
0: కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
1: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
0: కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబ్ కూడాను ప్రశాంతి నిలయానికి చేరలేకపోతుంటారు.
1: Even a letter which is dropped in the hostel, it has not reached Prashant Nilayam.
0: Adhe stamp pegina untunte Prashant Nilayam kaadu 1000 mile duramaina kuda vellipothundi prayanam chestundi.
1: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
0: Ee post department vaalu ee nakileelu ee kavarlu ee yokka antamainatundi aksharamulu ee yokka alankaramu vaaru chudadu.
1: The postal department people are not going to see the type of cover, all the beauty and all the decoration, all the neat handwriting and all that is not going to pay attention to.
0: Kevalam stamp unda ledha chustaru.
1: He looks into only one thing, whether this particular cover bears the stamp or not.
0: Adhe vidhamugani daivattam lopala mana yokka panditiyam gaani, mana yokka shastram gaani, mana yokka shakti samarthyamulu gaani, mana pravinata gaani, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
1: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఇస్ ఓన్లీ వరల్డ్ విచ్ వీ రికగ్నైజెస్, బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
0: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పిహెచ్డీలు తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొలతలు మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఏ నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
0: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
1: ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
0: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట చెంట ఉంటాయి.
1: ఓన్లీ సచ్ థింగ్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ, దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
0: ఆగొంద వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
1: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్, విల్ ఏ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్?
0: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: ది మూమెంట్ ఏ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్, విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్?
0: రోగ పీడితుల వాడి ఔషధ మహిమకు విన్నయంత రోగము నివారణ కాగలదా?
1: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఏ పర్సన్ ఎన్ అన్హెల్తీ పర్సన్ వుడ్ ఇట్ గో ది మూమెంట్ హియర్స్ అబౌట్ మెడిసిన్?
0: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
1: బై నియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్ టెక్స్ట్ అండ్ ద గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
0: ఇన్నటువంటి విషయములను మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
1: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ and the things which are recognized by us, at least one or two things when we practice would be able to derive
0: anything. Ee moola karanamu indee nigramadu.
1: The most important crucial thing for all these things is control of senses.
0: Arjuna, ee indriyulu nee swadhinamulo lekapoyinappudu inga nee ee jagatlo deni nee sadhinchagalavu?
1: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
0: ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, అనేక పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తము గెలవదీరం. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా నువ్వు జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే.
1: ప్రహ్లాద ఎంపరర్, యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
0: మానసిక సామ్రాజ్యమును సాధించలేని వ్యక్తి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
1: యువర్ పర్సన్ హస్ నాట్ కాంకర్ హిస్ ఓన్ మైండ్, హౌ డు బి ఏబుల్ టు టేస్ట్ ద నెక్స్ట్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
0: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి విచారణ ద్వారా గుర్తించాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
0: సూర్యుని. సమస్త లోకములకు ఒక్కొక్కడై ఉందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
1: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
0: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
1: There are some earthen pots.
0: కొన్ని పిత్తాడి కుండలు ఉంటాయి.
1: There are some metal vessels. Brass vessels.
0: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
1: There are some silver vessels.
0: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
1: There are some copper vessels.
0: అన్నింటి యందు నీరు పోసి పెట్టాం.
1: We have filled all these vessels.
0: వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
1: There are thousands of vessels here.
0: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
1: But there is only one sun who is shining above.
0: అన్ని కుండల యందు కూడాను అది సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
1: You are finding as if there are so many suns is reflected in
0: only one. అది సూర్యుడు ఉంటున్నారా?
1: But are you having so many suns?
0: కుండలు వేలు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తారు.
1: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
0: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
1: The reflected sun is only one.
0: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
1: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
0: కనుకనే పండితుని మొదలు పామరుని వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడి వరకు ఈ గుండెల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ ది సేమ్ వే, రైట్ ఫ్రమ్ ఎ స్కాలర్ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఎ వెరీ వెల్తీ మ్యాన్ టు ఎ వెరీ పూర్ మ్యాన్, ది bodies may be different, but the reflected atman, it is the resident of these bodies, it is one and
0: the same. దేహములనేటువంటి భాగములు ప్రత్యేకంగా మనకు ఉండవచ్చు.
1: The vessels which may be compared to our bodies, they may be different.
0: మనం ధరించేటువంటి వస్త్రములో లేక నగలో విలువైనటువంటిగా ఉండవచ్చు.
1: The clothes that we wear, the jewelry that we wear may be very expensive.
0: నిరుపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
1: A poor person may not be able to have such costly.
0: కానీ ఇవన్నీ కుండలే. ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం దీనికి సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
1: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
0: ఎవరు ఎవరిపైన స్వారీ చేయటం,
1: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
0: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం,
1: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
0: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
1: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
0: మన కర్తవ్యాన్ని మాత్రం మనం
1: we'll have to discharge our duties and recognizing the duty.
0: తప్పు చేసినటువంటి వాడికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
1: The person has committed any mistake, it might be your duty to show it and to criticize that particular thing only from the point of correcting it.
0: అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
1: Ignorance is very thick and it is covering.
0: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
1: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
0: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
1: In the early morning by 7 o'clock, if you are, can just see yourself, you may be 5 feet, your shadow may be 50 feet.
0: కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
1: How to reduce the length of this shadow which is 50 feet?
0: Edutho kotlaadaniki sadhyamavutunda?
1: Is it possible to fight with it?
0: Lek needa tikkite evaru vintunda?
1: Suppose you criticize and admonish it, would it listen to you?
0: Em chesina ina needa takkadu.
1: Whatever you do, the length of the shadow will not come down.
0: Suryudu perugutu vaste needa takkutu vastundi.
1: as the sun goes on rising, the mental shadow goes on diminishing automatically.
0: ఇది ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నీడ కూడా నీకు అంతర్ధానమై ఈ పాదం కింద పడిపోదు.
1: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
0: కనుక నీవు 5 అడుగులు ఉండినా గాని నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుందని.
1: You may be 5 feet, but your ignorance is 50 feet long.
0: కనుక నీ బుద్ధి క్రిందములు అనేటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి. ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొలది ఈ అజ్ఞానం నీడ తరుగుతూ
1: వస్తుంది.
0: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
1: Then only your ignorance will be totally destroyed.
0: ఈ ఒక మార్గం.
1: This one method.
0: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుంది.
1: The second method is that your shadow is 50 feet.
0: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం తిప్పి పరిగెత్తుంటే అది నీ కంటే ముందుగానే పరిగెత్తిపోతుంటుంది.
1: If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running,
0: ఈ నీడను ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనక వేయలేదు.
1: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ పుట్ ఇట్ బిహైండ్ యూ బై రన్నింగ్ దట్ వే.
0: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనక అయిపోదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద షాడో, సపోజ్ యూ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద సన్, యువర్ షాడో విల్ బి బిహైండ్ యూ.
0: మీ ఎందు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కర్ ని చింతించు. ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ బిహైండ్ యూ ఆల్వేస్, ఇట్ ఇస్ బెటర్ యూ థింక్ ఆఫ్ ది సన్ ఆఫ్ విజ్డమ్, సో దట్ ఆటోమేటికలీ
0: ఎంతైనా దైవం పైన మరపాలి.
1: Therefore, one method is turn your vision towards God.
0: Buddhito jnanam nena abhivruddhi parchukovali.
1: With intelligence, increase your wisdom.
0: Ee rendu lekapothe mana ajnanam unna chote undu.
1: If you have neither of these two, your ignorance.
0: Kanukane Arjuna, nee jnanam ni abhivruddhi parchuko.
1: Therefore, Arjuna, you increase your wisdom.
0: Nee ajnanam nasistundi.
1: Your ignorance will get destroyed.
0: Ajnanam nasinche సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
1: గవర్నమెంట్ ఇగ్నోరెన్స్ డ్యూయాలిటీ విల్ మ్యారేజ్.
0: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
1: డ్యూయాలిటీ కోస్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్.
0: రాగద్వేషం లేనప్పుడు దేహ భ్రాంతి పోతుంది.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
0: భ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెన్ విల్ నో సారో.
0: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
1: If you want to overcome the body consciousness, your attachment
0: ee ragadvesham povalante ee dvandatvanni dhamsam cheyali.
1: If you attachment and hatred should go, the duality should be destroyed.
0: Ee dvandatvanni dhamsam cheyalante ajnanam nirmoolam kavali.
1: To destroy duality, ignorance must
0: be ajnanam nirmoolam kavalante jnanaanni pinchukovali.
1: If you want to reduce ignorance, you have to
0: kanuka ee jnanaadevudu kaivalyam annadu.
1: Therefore, it is said, only through wisdom will be able to reach the ultimate.
0: Kanuka etti jnanaanni manam pinchukovali.
1: What type of wisdom should we develop?
0: Laukika jnanama, adhyatmika jnanama?
1: Is it secular and worldly, or is it
0: mana yendu manaku entanta aastitvam anetuvanti deeni paina namakam untundalo appude daivathvam paina kodanu anta aastitvam paina namakam vastundi.
1: Only when we are having self confidence enough, we'll have confidence in the Lord.
0: Tananu taanu nammanatuvanti vaade daivani nammadu.
1: Only that person who does not believe in himself will not believe in God.
0: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
1: ద పర్సన్ హూ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
1: టు బిలీవ్ ఇన్ వన్ సెల్ఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ ఎంక్వైరీ.
0: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెబుతున్నాను.
1: ఫర్ మేకింగ్ థింగ్స్ వెరీ క్లియర్ టు ది చిల్డ్రన్ స్వామి ఇస్ రిపీటింగ్ అబౌట్ ద థింగ్ అగైన్.
0: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాం.
1: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ది మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్, వన్ గోస్ ఆన్ టెలింగ్ మై సెల్ఫ్ అండ్ మై
0: నేను నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు.
1: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
0: ఇది నా దేహం,
1: దిస్ ఇస్ మై బాడీ,
0: ఇది నా బుద్ధి,
1: దిస్ మై ఇంటెలిజెన్స్,
0: ఇది నా చిత్తం,
1: దిస్ మై చిత్తం,
0: నా ఇంద్రియములు,
1: దిస్ ఆర్ మై సెన్సెస్,
0: నా అంతఃకరణ,
1: దిస్ మై అంతఃకరణ అంటున్నావు.
0: బట్ వ్యామై నేనెవరూ నీకు దాన్ని వేసుకోవటం లేదు.
1: యూఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యూఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూఆర్ యూ హూఆమ్ఐ.
0: ఇలాంటి వాడు ఎన్ని విద్య చదివితే గాని ఏమి ప్రయోజనం?
1: బట్ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ అక్వైర్స్ వాట్ ఇస్ ది యూస్?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ మే అకాంప్లిష్ వాట్ ఇస్ ది యూస్?
0: దాని మొదట కాదు తప్పింతే ఎవరి తరము?
1: హూ కెన్ రిమూవ్ ది వాట్ ఇస్ రిటర్న్ ఆన్ హిస్ ఫోర్ హెడ్?
0: అంత బుద్ధులు తన తాను చేరేదేని?
1: బ్యాడ్ థాట్స్ ఇఫ్ దే వర్ టు ఎంటర్ ఇన్ టు వన్ హెడ్.
0: బెండు బారుడు బుద్ధులు బండబారు.
1: ఆల్ హిస్ థింకింగ్ విల్ బికమ్ డల్ అండ్ డల్.
0: కనుకని ఇది నా వస్త్రం అంటే వస్త్రం వేరు నేను వేరు.
1: యూ సే దట్ దిస్ ఇస్ మై కర్చీఫ్, కర్చీఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐ యామ్ డిఫరెంట్.
0: అదే విధంగా నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారం చేయి నీవెవరు.
1: యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, యువర్ బాడీ ఇస్ డిఫరెంట్, యూఆర్ డిఫరెంట్.
0: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
1: యూఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యూఆర్ నాట్ టెలింగ్ దట్ యువర్ బాడీ.
0: కనుక నీవెవరు అనేటువంటి విచారం చేస్తే ఇది అన్నింటికీ నీకు ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు. నీవు
1: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ హూ యూ రియలీ ఆర్, యూ దట్ యూ రియలీ ఆర్ ఆక్యుపైంగ్
0: యజమాని ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడుంది?
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. ఇఫ్ దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్, వాట్ ఇస్ ది
0: యూస్? అతను మారేవాడు కాదు.
1: మాస్టర్ ఇస్ నాట్ అండర్గోయింగ్ ఎనీ చేంజ్.
0: అతను కదిలేవాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్.
0: అతను వదిలేవాడు కాదు.
1: హీ వుడ్ నాట్ లీవ్ యూ.
0: కనుకని అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ సచ్ డివినిటీ త్రూ ఎన్క్వైరీ.
0: కనుక ప్రతి మానవునికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
1: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్స్ ఈస్ ఎన్క్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈస్ సాధన.
0: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
1: ఓన్లీ త్రూ దిస్ ఫోర్
0: కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
1: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైంగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైంగ్ వన్స్ బాడీ, వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇవి బలముగా అరుచుకొని తగిన కార్యములో ప్రవేశింపు చేసి దీనిని ఎడమార్గము పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనము దీనిని నిగ్రహించుకోవాలి.
1: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్.
0: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలం అంటలేదు.
1: ఇన్ భగవద్గీత ఇట్ ఎస్పీన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
0: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ ఫలత్యాగం అన్నాడు.
1: హియర్ ఇట్ ఇస్ నాట్ సెడ్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
0: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేసి తీరాలి.
1: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్, వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
0: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను? మమే భర్తాస్తి కర్తవ్యం దిశలోకేషికించడం, మానవాప్త మాయాప్తవ్యం భక్తి ఏ వచ్చి కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు?
1: ఆల్దో దేర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మింగ్ ఎనీ పర్టికులర్ వర్క్ బై ద లార్డ్, షీ ఇస్ డూయింగ్ ఇట్, వై షుడ్ నాట్ యు?
0: కనుక మనం అన్ని కర్మలు చేయవలసింది.
1: దేర్ ఫోర్ విల్ హావ్ టు డూ
0: అన్ని ఇంద్రియములను ఉపయోగపెట్టుకోవాల్సింది.
1: యూ హావ్ టు యూజ్ ఆల్ ద సెన్సెస్.
0: అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనో ఏ కొలతలోనో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: బట్ బై యూజింగ్ ది సెన్సెస్ విత్ ఇన్ లిమిట్ ఫర్ ది పర్పస్ మెంట్ విల్ హావ్ టు యూజ్ ఇట్.
0: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
1: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూజ్ అండ్ యూజ్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సెయింగ్.
0: ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: That was the 20th in a series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: స్మర నిత్యం అనిత్యత త్యజ దుర్జన సంసర్గం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచివారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ, వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ అన్ట్రూత్, వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ టెంపరీ, వాట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: బి దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్, వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: Meeravarandi ante nenu.
1: If we say who are you, well I am here. He used
0: maraka paryay meeravarandi ante nenu oka doctor.
1: If you still ask who are you, I am a doctor is the response.
0: Maraka paryay meeravarandi ante nenu businessman antaru.
1: If you ask someone who are you, I am a businessman.
0: Business chesedi evaru?
1: Who is doing this business?
0: Business oka vrutti.
1: Business is a profession.
0: Doctor oka pani.
1: Doctor is a work.
0: Kani pani sangathi neevu cheptunnavu kani neevevaru mottamota?
1: You are referring to your vocation, but what are you?
0: Naa peru Ramayya.
1: My name is Ramayya.
0: Naa peru Krishnayya.
1: My name is Krishnayya.
0: Ee Krishnayya Ramayya dehamunaku pettina perlu kani neevu kade.
1: Ramayya and Krishna are the names given to the body, then who are you?
0: Kanuka ee vidhamuga vicharana chestu pote vastula perlu, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ.
0: సరి అయిన ఆన్సర్ నీ పేరు ఆత్మ.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఎమ్ ఆత్మ.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: ద నేమ్ అండ్ ఫామ్ చేంజ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: ద ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: ద ఆర్ టెంపరీ.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: బట్ హీఈస్ పర్మనెంట్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ దిస్ ఫండమెంటల్ ఎటర్నల్ ట్రూత్, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: సమాజంలో ఒక మెంబర్స్ కాని తాను ప్రత్యేకమైనటువంటి వాడు కాదు.
1: Every individual is a member in society, does not live
0: for himself. సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda deni paina aadharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: దే డిపెండ్ ఆన్ సొసైటీ.
0: ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ విదౌట్ రియలైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ నీడ్.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలన నన్ను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: బి దట్ ఎనీ వన్ ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ ఎ హౌస్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: పునాదియే లేకుండా భవనమే నిలవదు.
1: విదౌట్ ఫౌండేషన్ ద బిల్డింగ్ విల్ నాట్ స్టాండ్.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: దిస్ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేని కోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాది అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసము తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యు హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు దేహము బుద్ధి చిత్తము ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్ ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము మనస్సు బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద వైబ్రేషన్ దాట్ మేక్స్ ద బాడీ ద మైండ్ సెన్సెస్ వర్క్.
0: కానీ ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవత్వం అనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికి కోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాంఛ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and
0: profits.
1: That which is not available
0: in the world.
1: We pray to God for that which is not available in the
0: world. Which is available.
1: No man inquires about this
0: truth. ఏదో దీన్ని కోరినాము భగవంతుడు ఇవ్వలేదు అయిపోయింది దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs. Such people are not devotees at all.
0: Imagination.
1: It was all. They call themselves devotees. Just an imagination. A true devotee works for bliss. That bliss confers the rest.
0: అందుకోసమే భగవంతుని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ఈ సుఖము జ్ఞానమంతా కూడాను ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: దిస్ హ్యాపీనెస్ ఇన్ ద విజ్డమ్ వీ కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ద డివినిటీ గాడ్.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: వై మ్యాన్ ప్రేస్ టు గాడ్ టు అటైన్ పీస్ అండ్ బ్లెస్.
0: మానవులారా ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we'll understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of Atma.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్ టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: all the spiritual practices,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: in spite of listening to,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: in spite of reading the text,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: ప్రతి
1: vision.
0: మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti.
0: ఈ సృష్టి నుంచి వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: The creation is not different from the vision.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్ ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: నథింగ్ వాట్సోఎవర్.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
1: హీ అండర్స్టూడ్ దట్ మైండ్ స్టాండ్స్ అస్
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఇస్ ద మెయిన్ ఆబ్స్టకల్.
0: ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్.

0: మనసుకి అడ్డు తగులుతుంది.
1: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఇస్ ద మెయిన్ అబ్స్టకల్.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు డిస్కవర్ ద పాత్ యాజ్ టు ఫర్గెట్ ద మైండ్ టోటలీ.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: దెన్ హీ హాజ్ విత్ డ్రాన్ హిస్ మైండ్.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్ గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: హౌ టు ఫర్గెట్ ద మైండ్?
0: ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్ హౌ టు
0: డైరెక్ట్ దట్? మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
1: యాజ్ వీ థింక్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇట్ స్టార్ట్స్ డిస్క్రిమినేటింగ్ అండ్ దెన్ వీల్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫోర్ సార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈనాటి మానవ యుగంనందు,
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ఎ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరి అయినటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవర్ నాలెడ్జ్ ఇస్ పర్వర్టెడ్.
0: తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: దెన్ వీ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: opportunities. తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest as aim.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కాని ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should know the principle of love very clearly.
0: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Yetti bhavamulu, yetti yochanalu, yetti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatvanti dinla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the
0: mind. Buddhudu 6 samvatsaralu pani chesinappatikani kattagadapu telusukunnatundi idiye.
1: This is the basic truth.
0: Manasunu aadharam chesukuni tiriginanta kaalamu naaku ye maatramo aatma tattvam artham kaaledu.
1: After 6 long years of deep penance, Buddha has come to this final result.
0: Manasunu prakkaku netti,
1: he should brush aside the mind.
0: Buddhi aadarshanga teesukuni
1: take the intellect as ideal.
0: Atma tattvani pondatam chethane buddhi grahyam atindriyam annaru.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: atma tattvani artham chesukovalante mottamodata manamu sariyinatundi oka matrubhavanni oka vidhamainatundi oka manobhavanni dooram cheyali.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్.
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ 3 లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.

0: రీడ్ ఇట్ ఇన్ రివర్స్ ఆర్డర్.
1: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
0: రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. మా నీసి నౌ ఇట్ ఈస్ సినిమా.
1: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
0: ఆల్ ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి ప్రిటెన్షన్ యాక్షన్ నాట్ హోల్ హార్టెడ్ ఇన్వాల్వ్. మానవ
1: మానగా ఏమిటి?
0: వాట్ ఈస్ మా?
1: అజ్ఞానము,
0: ఇగ్నోరెన్స్.
1: నానగా ఏమిటి? లేకుండా.
0: విదౌట్ దాట్.
1: వానగా ఏమిటి? వర్తించటము.
0: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మా అనగా మాయా.
0: మా ఇల్యూజన్.
1: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
0: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
1: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
0: వి సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
1: మాయ అనగా ఏమి?
0: వాట్ ఈజ్ ఇల్యూజన్?
1: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
0: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
1: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
0: The non-existent state is taken as illusion.
1: నీ వేదైన ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
0: When you pass along a path, the shadow follows you.
1: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
0: We call this shadow as illusion.
1: ఈ మాయ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
0: Man cannot walk himself leaving the shadow.
1: Action, reaction, sound, resound.
0: Action, reaction, sound, resound.
1: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
0: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
1: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
0: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
1: అదే మొన్న చెప్పాను.
0: దట్స్ వాట్ భగవాన్
1: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
0: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్, ఎంఏఎన్.
1: ఎం అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ ఎం?
1: అదే మాయా.
0: ఎం స్టాండ్స్ ఫర్ మాయా, ఇల్యూజన్.
1: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
1: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
1: నిర్వాణం ఏ లభ్యమవుతుంది?
0: హౌ డు యూ అటైన్ లిబరేషన్?
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
0: నిర్వాణ, లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుక మొట్టమొదట మనం ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
1: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
1: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
1: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
0: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
1: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
0: He doesn't possess even a fraction of confidence in the world affairs towards God.
1: పుత్ర మిత్ర భరణం వ్యాపార సంభాషణే.
0: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
1: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
0: That time and the worry in the time you spend for wealth, for grain and reputation.
1: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
0: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్.
1: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్, 1000th ఆఫ్ ద లాట్ యు స్పెండ్ ఫర్ అదర్స్.
1: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
0: We get worried for all the wealth and property in the
1: grain.
0: If we just develop confidence, faith in God, 1000th of all that, it is enough.
1: ఏ మాత్రమూ లేదు.
0: Nothing whatsoever.
1: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమును అర్పితం చేస్తున్నాడు మానవుడు.
0: For these temporary things we are ready to die.
1: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ వి సాక్రిఫైస్?
1: అనుభవించేది ఏమిటి?
0: వాట్ ఇస్ వి ఎక్స్పీరియన్స్?
1: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతిలో మనకు లభ్యమవుతాయి.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
1: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
1: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
1: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
0: Without society, you and your family do not exist.
1: కనుక మొట్టమొట్ట సొసైటీ.
0: సో సొసైటీ,
1: సొసైటీ నుంచి నేను పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: నేను సొసైటీ ఒక మెంబర్.
0: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
0: వీ ఫుల్లీ నో ద ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
1: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యం ఉంచుకోకూడదు.
0: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ సెంటర్.
1: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
0: Basing on this, the prayer says, let all the world be happy.
1: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu sustiri shanti baddhatanu andistu vachindi.
0: Since ancient times, because of the sacred thoughts, Bharati has prayed and worked for the welfare and the progress of the universe.
1: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
0: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
1: ఇది భారతదేశము.
0: దిస్ ఇస్ భారత్.
1: అందరూ భారతీయులే.
0: ఆల్ ఆర్ భారతీయ.
1: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: భా స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
0: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
1: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
0: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఇస్ భారతి.
1: ఇటువంటి జ్యోతిర్మయమైన యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
0: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్, వీల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయర్స్.
1: సంగీత సాహిత్య విద్యలు ఎందుకు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
0: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
1: భారత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ భారత?
1: భావము.
0: భా ఫీలింగ్, భావ.
1: రా రాగము.
0: రా ద ట్యూన్.
1: రా తాళము.
0: తా ద బీట్.
1: భావరాగ తాళ సమ్మితమైనటువంటిది భారతము.
0: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్, ద ఫీలింగ్, ద ట్యూన్ అండ్ ద బీట్.
1: అన్ని రంగములను, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంట గుర్తించాలి.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ద సోషల్, మోరల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్.
1: భారతదేశం
0: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
1: భారత్ అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
0: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
1: కాదు కాదు.
0: నో,
1: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
1: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు సత్యస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు శాంతి స్వరూపుడు.
0: గాడ్ ఈస్ పీస్.
1: భగవంతుడు ఆనందమయుడు.
0: గాడ్ ఈస్ బ్లిస్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
0: గాడ్ ది బ్లిస్, we have to pray to him in the state of bliss.
1: Itti bhagavantunaku sat chit anandam anetundi saarthaka naamam.
0: The correct exact name of God is sat chit ananda.
1: Sat anaga emiti?
0: What do you mean by sat?
1: Shashvatam.
0: Sat means that which is
1: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
0: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
1: Chit anaga emiti?
0: What do you mean by chit?
1: Jnanamayamainatundi.
0: Wisdom.
1: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
0: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
1: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
0: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
1: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
0: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
1: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
0: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
1: కనుకో భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
0: Therefore, the true principle to attain divinity is truth.
1: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
0: When we worship God with love, he will give us his love.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
0: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
1: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
0: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
0: భగవాన్ టాట్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
1: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
0: హియర్ యు హ్యావ్ ఎ ఫ్లోర్ మిల్.
1: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడరే కింద వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ వీట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్ మిల్ యూ గెట్ ది వీట్ పౌడర్ డౌన్ బిలో.
1: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది.
0: ఇఫ్ యూ ప్లేస్ రైస్ యుల్ గెట్ రైస్ ఫ్లోర్.
1: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల
0: ద హ్యూమన్ బాడీ ద ఫ్లోర్ మిల్
1: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఫల ద ఫ్రూట్ యూ గెట్ ది మల.
1: ఫ్లోర్ మిల్ బెటర్ కదా.
0: ద ఇన్నర్ట్ మెషిన్ ఫ్లోర్ మిల్ ఇస్ బెటర్.
1: ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము.
0: What is this body with life?
1: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
0: When you put one thing, you get the different thing.
1: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకుని తింటే ఆ నాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణం అయిపోతుంది.
0: The pickle that served is digested by the evening.
1: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
0: But the same pickle in a jar will be safe for 1 year.
1: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
0: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్ వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
0: దో లిమిటేషన్ ఇస్ పుట్ ఎట్ ద రేట్ ఆఫ్ 100 years వీ కెనాట్ బిలీవ్ ఇన్ దట్.
1: బాల్యమందు
0: in the childhood
1: leka prayamando
0: or youth
1: mudimi yando
0: old age
1: leka musali yando
0: or advanced age
1: eppudu vidachedi erukaledu.
0: When one would die nobody knows.
1: Maraname nischayamu
0: death is certain.
1: Buddhimantudaina
0: if you are good intelligent
1: dehamunnantalo taanu teliyavalayu.
0: If you are intelligent enough while in life alive you should know yourself.
1: Idi mana dehamu
0: is this
1: ee dehama manamu kaadu malamutramula durga maamsa raktame kaani punugu javvaajilu puttabovu.
0: Can you identify yourself with this body which is full of urine and fecal matter of foul smell?
1: మలినపు కొంప
0: ఇస్ ఎ డర్టీ సెంటర్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప
0: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
1: సంచలనము పొందు దుంప
0: ఇట్ పెరినేట్స్ లైఫ్.
1: భవసాగరమలి ఈదగలేని కంప
0: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
1: అంబుల పగిలంబు మనమెప్పు దలంప
0: ఇట్స్ ఫుల్ ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నమ్మబోకు మనసా.
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్.
1: పుస్తకములు పఠించితివి
0: వి హావ్ రెడ్ బుక్స్.
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రములు.
0: ఐఎమ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబౌవ్ ఆల్ యువర్ స్కాలర్షిప్.
1: నీ హస్తయుగము మోచి
0: joining both of your
1: paramatmuni bhakti to kolvaleni ee pustaka grandamantayunu nirattakamul kada manavam.
0: O man with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all this are in vain.
1: నిద్ర నుండి లేచి
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
1: మరి నిద్రపోయడు దాది
0: అంటిల్ యు గో టు స్లీప్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
1: జీవితంబు
0: యు వేస్ట్ యువర్ టైమ్.
1: నీ విత్తుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: You have wasted all your time in learning, studying these things. What is that you achieved?
1: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
0: You have strained yourself enough.
1: కాని భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
0: But you are not straining to have the vision of the Lord.
1: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నిల్చుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాం.
0: You are ready to stand there in the queue to go to a movie for a long time.
1: Oka bus stand lo appudu kuda seat kosam ento kaalam queue lo ninchukoni manam sevala padtaamu.
0: To board the bus you are prepared to stand in the queue.
1: Bhagavantuni kosam oka chanam konchu yochinchante chaala time.
0: But we don't want to spend and wait for God.
1: Inki emiti nu sadinchedi?
0: What is the chief?
1: Tuchyamain pudu dani kosam wait chestunnavu.
0: We wait for mean things.
1: Deeni kosam kaadu manam wait cheyali.
0: We should not wait for mean things.
1: Bhagavantuni anugraham kosam manam wait cheyali.
0: We should wait for God.
1: Bhagavantuni aanandam kosam manam wait cheyali.
0: We should wait for God's bliss.
1: Appude nijamain pudu jeevithamu.
0: That is true life.
1: Jeevitham ante kevalamu dehaanni penchukotamu bhojanaanni tinatamu aayiga jeevithaanni gadapatam idi kaadu.
0: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
0: You have to safeguard your body.
1: దేనికోసం?
0: What for?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: The body is gifted to undertake and to render service to everybody.
1: ఒక వృక్షమును ఫలమునంత ఇస్తుందది.
0: A tree bears fruit.
1: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
0: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
1: కానీ
0: బట్
1: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమని ఒక ఫలాన్ని భుజిస్తుందా?
0: బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
1: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
0: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
1: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన కొంచెమైన నీరు తాగుతుందా?
0: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
1: ఒక గోవు
0: ఏ కావు
1: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
0: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
1: తనలో క్షీరం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
0: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ డస్ ఇట్ డ్రింక్?
1: పంచుతుంది.
0: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
1: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్?
1: ఏమి త్యాగం చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
1: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
0: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
1: నిరంతరం కూడా తాను.
0: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
0: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్ హి వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లోకమంతా మంచిగా ఉండాలి.
0: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
1: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మంచేమాన్ని ఎందుకు కోరదు?
0: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
1: ధర్మో
0: ద వరల్డ్ ఆల్సో డిజైర్స్ యువర్ గుడ్నెస్.
1: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: వెన్ యు అప్హోల్డ్ ధర్మ ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ టర్న్.
1: ధర్మ ఏవ హతోహంతి. దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
0: ఇఫ్ యూ కిల్ ధర్మ ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
0: వీఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్స్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ అండ్ మెరిట్.
1: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దిస్ ఫార్చూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
1: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు.
0: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫార్ వరల్డ్లీ ఎఫెమరల్ టెంపరల్.
1: ఇవన్నీ క్షణభంగురాలు.
0: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
1: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
0: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
1: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
0: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
1: భక్తిలో ప్రవేశించింది.
0: అల్టిమేట్లీ హీ ల్యాండెడ్ అప్ ఇన్ డివోషన్.
1: భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
0: హీ సేస్ ఓ ఫూలిష్ మ్యాన్ ప్రే టు గోవింద వర్షిప్ హిమ్.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుక్నుంకరణీ.
0: యాజ్ ది ఎండ్ అప్రోచెస్ నో స్కాలర్షిప్ వుడ్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
1: పునరపి జననం పునరపి మరణం.
0: ద బర్త్ ఆఫ్టర్ బర్త్
1: పునరపి జననీ జఠరే శయనం.
0: అగైన్ అండ్ అగైన్ వీ ఫైండ్ అవర్ సెల్స్ ఇన్ ద వూమ్ ఆఫ్ ద మదర్.
1: సంసారే బహు దుస్తారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్.

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya we have the portion of family. Chala pavitramaina advaitamu.
0: The non-dualistic principle of Shankara is sacred.
1: Advaitam nandu kudunu bhakti pradhatna ichadu.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: In order to realize, experience devotion, we have to participate happily, blissfully, with love.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలు కూరి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: Okka mooladharamaina shakti cheta anekatvanni srushtinchadame oka advaitamu.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: Kalukune mooladharamaina tattvanni manam chakkaga artham chesukovali.
0: So we have to understand this primordial principle.
1: Matamulanni veru.
0: Religions are different.
1: Margambu okkate.
0: But path is one.
1: Vastra bhedamu veru. Vastu okkate.
0: Clothes are many, but the yarn is one.
1: Sungaramulu veru. Bangaram okkate.
0: Jewels are many, gold is one.
1: Ee rakamainatundi advaitanni manam chinchinchukuntukopothe poolanniyu veru. పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లాండ్ అండ్ డెకరేట్.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: Bhagavantudu. Eppudu hridayavasi.
0: God dwells in our hridaya.
1: Ee hridayavasini ekkado poyi manam vetakanakkarledu.
0: We don't need to search for God elsewhere.
1: Manu antarmukham gaavinchukunnappudu aa daivattvam manaku gurtinchadaniki veelavutundi.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావలసినవే బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాట్ డ్యూలిజం.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ ద డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్. కనుకునే
1: అద్వైతమతం జ్ఞానం.
0: సో దిస్ నాట్ డ్యూలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్
1: నాన్-డ్యూయలిజం. కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక ప్రేమ చైతన్యం మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్ త్రూ
1: మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by
1: desire?
0: He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunna pani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai madiyu jatayu kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: ఓ
0: మైండ్
1: అడగద్దు.
0: ఓ మైండ్ నువ్వు
1: అడగవలసింది భగవంతుని అడుగు.
0: వాట్ షుడ్
1: భగవంతునే నాకు కావాలి.
0: యు ఆస్క్ ఫర్ గాడ్ ఓన్లీ.
1: నాకుంటే అన్ని నాకు లభ్యం అవుతాయి.
0: ఇఫ్ గాడ్ ఈస్ విత్ మీ ఎవ్రీథింగ్ ఎల్స్
1: బంగారు చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు.
0: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్
1: మెనీ జ్యూల్స్. భగవంతుడా నాకు చైన్ ఇచ్చి, భగవంతుడా నాకు ఒక రింగ్ ఇచ్చేటి, ఆ రింగ్ రింగుగానే ఉంటుంది, చైన్ చైన్ గానే ఉంటుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆస్క్ ఫర్ చైన్ అండ్ రింగ్ అపార్ట్ దే విల్ రిమైన్ యాస్ సచ్.
1: బంగారుని కోరు,
0: ఆస్క్ ఫర్ గోల్డ్.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: యూ కెన్ హ్యావ్ మెనీ జ్యూల్స్.
1: దైవాన్ని కోరు,
0: డిజైర్ ఫర్ గాడ్.
1: ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించు.
0: యూ కెన్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్
1: దైవాన్ని విస్మరించి.
0: యూ ఫర్గెట్ గాడ్.
1: దైవం ఎక్కడి వాడు?
0: Where is God?
1: అన్నింటికి అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతి అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యు సర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ సర్చింగ్ గాడ్.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: వాట్ డు యు సర్చ్?
1: సిరి సంపదలు వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి
1: సెడ్. చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రరీ.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి
1: ట్యాప్? ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్. హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మరి పోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: He, you can see him wherever you search
1: for. తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి,
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతోనైనా ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతునే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
1: భవనాలంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు,
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్,
1: ప్రేమనే మీకు లభ్యమవుతుంది.
0: You will
1: attain ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే.

ചെയ്യുണ്ട്. എല്ല നക്ഷത്രാലു നേലരാലക മിണ്ട നിലിച്ചിയുണ്ട്. ഏ പ്രേമ ശക്തി പുടമി പൈബടകുണ്ട കടലി രായടു കാളു മുടുച്ചുകൊനിയേ. ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలి దేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల.

0: That power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restrict to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ప్రేమయే భగవంతుని స్వరూపము.
0: లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని గీత బోధించేది.
0: ద లెసన్ ఆఫ్ గీత ఈజ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అట్టి ప్రేమవేడైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమను తాను ఏ విధంగా జగత్తంతయును ప్రకటింపజేస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తమ ప్రేమను జగత్తునకు ప్రకటింపచేయాలి.
0: గాడ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ స్ప్రెడ్స్ హిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్. ఇట్ ఇస్ ద బౌండెడ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు షేర్ దిస్ లవ్.
1: అనిర్వచనీయం ప్రేమ.
0: లవ్ ఇస్ బియాండ్ ఆల్ డెఫినేషన్.
1: ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకోలేక తన ప్రేమను ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి యొక్క వస్తువాహనాల నిమిత్తమై దీన్ని ఉపయోగించుకుంటున్నాడు.
0: మ్యాన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ లవ్. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ వరల్డ్లీ ఫిజికల్ ఫ్లీటింగ్ పర్పసెస్.
1: భగవంతుడు గుణాతీతుడు.
0: గాడ్ ఈస్ బియాండ్.
1: ప్రేమ కూడాను గుణాతీతమైనటువంటిది.
0: లవ్ ట్రాన్సెండ్స్ అట్రిబ్యూట్స్.
1: అట్టి గుణాతీతమైనటువంటి ప్రేమను గుణములతో చేర్చి మానవత్వము తన యొక్క జన్మమును వ్యర్థము గావించుకుంటున్నది.
0: సచ్ లవ్ విచ్ ట్రాన్సెండ్స్ అట్రిబ్యూట్స్ హ్యాస్ టేకెన్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద అట్రిబ్యూట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ దస్ రూయిన్స్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు తల్లి బిడ్డల ప్రేమ.
0: In this world, we find the love between the mother and the child.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు భార్య భర్తల ప్రేమ.
0: In this world, we find love between the husband and wife.
1: అన్న తమ్ముల ప్రేమ.
0: The love among brothers.
1: బంధుమిత్రుల ప్రేమ.
0: Relations.
1: ఇవన్నింటిని కూడా ప్రేమ అనేటువంటి పదముతో ఉపయోగపెట్టి ఈ జీవితాన్ని గడుపుతున్నాడు మానవుడు.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: ఈ పుట్టక పూర్వము ఈ బిడ్డ ఎవరు, ఈ తల్లి ఎవరు?
0: Before your birth, who is a mother, who is a child?
1: అప్పుడు ఈ తల్లికి ఆ బిడ్డ పైన ప్రేమ ఉన్నదా?
0: Do you expect mother to shower love on the child then?
1: లేదు.
0: No.
1: బిడ్డ జన్మించిన తర్వాతనే ఈ తల్లికి ప్రేమ ఏర్పడుతుంది.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: పెండికి పూర్వము భార్య భర్తను, భర్త భార్యను ప్రేమించుకుంటారు. ఇవి కేవలం ఎప్పటి నుంచి జరిగింది? పెండి తరువాతనే జరిగింది.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రు ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగటివ్ ప్రేమ సేవే.
0: This form of love among relations, among sisters and brothers, is just body relationship, physical relationship.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: You cannot call this love based on the body, cannot call it love in the true sense.
1: ఇది కేవలం ప్రాకృతమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
0: We can call it only physical, worldly attachment, relationship.
1: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కాని ఇంకా ఏ విధమైన సంబంధం కాని లేదు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద ట్రూ లవ్ హ్యాస్ నైదర్ గివింగ్ నార్ రిసీవింగ్. ఇట్ ఈస్ బియాండ్ ద టూ.
1: భగవంతుని ప్రేమిస్తారు భక్తులు.
0: devotees love God.
1: Bhagavantuda, naaki karyam jarimerinappudu neeku ee vidhamainatuvanti mudupuni chellistanantadu.
0: The devotee vows, pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనది కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకొని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: You expect safety and security in this world. When once we give up this body attachment and develop love wholeheartedly.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: The whole universe is duality. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కాని ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: Neka adharmam maatrame undutuku sadhyam kaadu.
0: It's not possible to expect unrighteousness either.
1: Adharmam nirmoolam chesi dharmam sthapinchalani aashistukuntaru.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: Idi asadhyam.
0: It is impossible.
1: Dharma dharmamulu yokka mishramame ee jagattu.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: Ivi rendu undinappude మానవత్వంకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: దేర్ లైస్ ది ఎంటైర్ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: దిస్ వరల్డ్ కెనాట్ సస్టైన్ వితౌట్ ది ట్విన్స్ ధర్మ అండ్ అధర్మ, దట్ సత్య అండ్ అసత్య, ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరికించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: వీ హావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ డిస్క్రిమినేటింగ్, యాక్సెప్టింగ్ ఓన్లీ ధర్మ రైచియస్నెస్, గివింగ్ అప్ అధర్మ అన్ రైచియస్నెస్.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ హ్యూమన్ టెంపర్మెంట్, హ్యూమన్ ధర్మ as against the pashudharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevulu yokka samanamaina dharmamulu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi kevalam pashutvamunu swikarinchi gunamunandu buddhiyandu పశుత్వమునే అభివృద్ధి పరచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రతలు ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హీస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: మానవ ధర్మం ఏమిటి? పశు ధర్మం ఏమిటి?
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: నేను మానవుడను అని అనుకోవటము, విశ్వసించటము అర్ధ సత్యమే.
0: To say that I am a human being is only half truth.
1: రెండవ అర్ధ సత్యము, నేను పశువుని కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఏకత్వమే నిత్య సత్యము.
0: That the eternal truth is the combination of these two.
1: నేను మానవుడను, పశువుని కాదు. నేను మానవుడను, పశువుని కాదు. నేను మానవుడను, పశువుని కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతటితో మాత్రము ధర్మం నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of
1: dharma. నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా, పురుషుడనా?
0: Then, am I a man or a woman?
1: నేను గృహస్థుడనా, బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a servant?
1: వానప్రస్థినా, సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: ఈ అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreetly, clearly.
1: ఆయా స్థానమునకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడే ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: man. సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంనే ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్సియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అది అధర్మానికి మూల కారణమవుతుంది.
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంని ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అవసరిస్తుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins, dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: Kanuka pasuttvam ante emiti?
0: What is bestial temperament?
1: Ee pasuttvam nandu kudanu tana yokka niyamanu puraskarinchukoni.
0: In animality there is discipline.
1: Aahara nidra bayanadulunde maatrame tana jeevithanni ankitam gaavinchukovali.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధముగానే మానవుని యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలను విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against,
1: something contrary.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: Aneka matamulato koodinatundi Bharatiya jagati.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: It's not possible to exist without a religion.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
0: The agitations are not due to religious differences.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: Religion is not of man's making.
1: అది సహజమైన ధర్మము.
0: It is a natural code of life.
1: కనుక మానవులు కేవలము తన ధర్మమును, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: We consider that our path of life, our mode of worship are responsible for all the agitation, confusion around.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: In fact, the caste and religion are in no way responsible for confusion.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కులమతములు ఏమాత్రము లేవు.
0: దేర్ ఆర్ నో రిలిజియన్స్ ఇన్ కమ్యూనిటీ.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: ఆఫ్ ది సెకండ్ వార్ ఇన్ మహాభారత్ సెకండ్ వరల్డ్ వార్,
1: ఈ జర్మన్ దేశంను నాలుగు భాగములుగా విభజించి,
0: German is divided, Germany is divided into four parts, responsible for all the agitation and confusion around.
1: Kulamulu matamulu aneetunti kallolamulku emaatramu kaaranalu kaadu.
0: In fact, the caste and religion are in no way responsible for confusion.

0: ఈ జర్మన్ దేశంను నాలుగు భాగములుగా విభజించి
1: జర్మన్ ఇస్ డివైడ్ జర్మనీ ఇస్ డివైడ్ ఫోర్ పార్ట్
0: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
1: దేర్ లైస్ ది అడ్మినిస్ట్రేషన్ హావింగ్ బీన్ డివైడ్ టు ఫోర్ పార్ట్స్ ఇన్ జర్మనీ.
0: కులమతముల యొక్క భేదమా కారణము?
1: Well, do you think that the caste and religion are responsible?
0: Japan deshamunu kuda aneka rakamuluga vibhajinchi
1: Japan is also divided.
0: Konni dinamulu andulo kuda kallolamulu yerpadutu vachinayi.
1: You find lot of agitation over there.
0: Deen annitiki nee kulamathamulu aaradhanalu moola kaaranamulu kaadu.
1: For all this the mode of worship, the caste and religion are not responsible.
0: Manavuni yokka maha pramaanamle deeniki moola kaaranamulu.
1: It's only man's feeling that is responsible.
0: Kanaka kulamathamulu aneetundi daniki moola kaaranamga teesukovatam chaala tappu.
1: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this
0: Bharatiyulu inni mathamulu undinappatikini
1: though there are many religions in Bharat
0: aikamatyanga anyonyataga sodara bhavamunu penchukoni jeevithani gadupthu vacharu aneka vela samvatsaramulu.
1: For many long years in Bharat people spent their life in unity and fraternity in spite of religions and communities caste.
0: Mathamulanniyu veru margambu okkate.
1: Religions are many but the path is one.
0: Vastra bhedamu veru vastu okate.
1: The cloth is varied but yarn is one.
0: Shringaramulu veru bangaram okate.
1: Jewels are many but gold is one.
0: Pashula vannalu veru paalu okate.
1: Colors of the cows are different but milk is one.
0: Jeeva jantulu veru jeevundu okade.
1: And then there are many kinds of species and beings but
0: poola jaatulu veru poojalu okate.
1: Flowers are many but worship is one.
0: Vetiku kosam bahubada baddulaini.
1: In fact we are bound to carry out our living.
0: Yedatuku kosam yerpadinatundi kani kevalam okarikoru kallolamu abhiruddhi parchukotam kaadu.
1: All this is due to a kind of feeling to carry out how our living, nothing to do with other aspects.
0: Matamullo ye matramu dvesham ledu.
1: In fact there is no hatred in the field of religion.
0: Matullo unnadi dvesham.
1: Everything lies with mati the mind.
0: Matulu manchivaina matame edi chaddadi.
1: If mati the mind is good, what is wrong with matamu the religion?
0: Kanaka matam paina deeni karanaanni pondatam chaala porapaatu.
1: It is a mistake to consider that mata the religion is responsible.
0: Bharata deshamunandu
1: in Bharat
0: aneka matamulu perulto pettukuni
1: there are many religions.
0: Ee jaatu aneetundi koncham moola kaaranamga teesukunnaru.
1: And we have gone by the community caste.
0: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
1: లెట్ us అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్ ఆఫ్
0: జాతి జాతి జాతి
1: దిస్ జాతి ఆర్ నేషన్
0: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
1: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్
0: ఇది పూల జాతి.
1: దిస్ బిలాంగ్స్ టు ది కమ్యూనిటీ ఆఫ్ ఫ్లవర్స్
0: ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
1: ఇట్స్ వెరీ ఫామ్ టెస్టిఫైస్ ఇట్
0: ఇది బట్ట జాతి.
1: This belongs to the cloth.
0: ఇది కాటన్ అనేది దీనికి మూల కారణము.
1: And the cotton is the cause.
0: కనుకనే ఒక వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
1: And the nationality is not the combination of a single.
0: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
1: You may kill a single person.
0: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
1: It is impossible to annihilate the entire humanity.
0: అనేక వృక్షములు ఉన్నాయి.
1: You have many trees.
0: మామిడి వృక్షములు ఉన్నాయి. వేప వృక్షములు ఉన్నాయి.
1: You have got mango trees and many
0: trees. ఇవంతా కూడా వృక్ష జాతియే.
1: They belong to the world of trees.
0: వృక్ష జాతి అయినంత మాత్రమున
1: because of that
0: మామిడి విత్తనము నాటి వేప పండును కోరితే వస్తుందా?
1: Having sown the seed of neem you cannot expect the mango tree.
0: Neem veepa vitranam naati maamidi phalam aasiste labhistunda?
1: And so also true when sowing the mango tree you cannot expect the neem.
0: Idantha vruksha jaati jaati okkate.
1: But they all belong to the world of trees.
0: Kaani phalamulu anekanga untunnayi.
1: But fruits are many.
0: Ee vruksha jaati yandu phalamulu yokka ruchulu 450 rakala untunnayi.
1: And the fruits have different tastes, many many tastes.
0: 450
1: 400 types of taste.
0: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450 టైప్స్?
0: కనుక నీ మానవ జాతి ఎందుకును మానవ జాతి ఒక్కటే.
1: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
0: కానీ మానవులు వేరు వేరు.
1: బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్
0: వారి మనోభావములు వేరు వేరు.
1: దేర్ థాట్స్ ఆర్ డిఫరెంట్.
0: సంకల్ప వికల్పములు వేరు వేరు.
1: దేర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్
0: వేరు వేరు.
1: అండ్ ది బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడాను అంతఃకరణ యొక్క ప్రమాణములే.
1: దే ఆల్ గో బై ది ఇన్నర్ ఫీలింగ్.
0: కాబట్టి జాతిని నిర్మూలనం చేయటం అనేటువంటిది వెర్రితనము.
1: ఇట్ ఇస్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెక్ట్ టు కిల్ ది ఎంటైర్ రేస్.
0: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
1: నన్ కెన్ రిమూవ్ ది హ్యూమన్ రేస్ ఇన్ టోటల్.
0: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చును కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది.
1: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్
0: మానవ జాతి.
1: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క

0: జాతిని కేవలము కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ అటర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ద కాస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ కన్ఫ్యూజన్.
0: ఈనాడు జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలములకు మూల కారణము మానసిక ప్రవాహములే.
1: ఫర్ ఆల్ ది డిస్టర్బెన్సెస్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఇస్ అవర్ మెంటల్ మేకప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్
0: జాతి మత కుల వేదములు ఏమాత్రము దీనికి కారణాలు కావు.
1: అండ్ దెన్ the reason such as based on caste community and religion
0: ee mooladhara satyamu gurtinchukoleni vyaktulu maatrame jaati mata kulamule ee yokka kalahamulaku moolakaranam ani bhavistunnaru.
1: Those who could not understand the main secret reason behind it consider the caste and the religion
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
1: For all the agitation, disturbances and conflicts in the world, the caste and religion are not responsible.
0: It is only the individual culture
1: and individual behavior that is responsible.
0: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
1: So we should make our culture
0: sacred. ప్రాచీన భారతీయ సంస్కృతి యందు
1: in the ancient culture of Bharat
0: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
1: In fact there is one principle of unity.
0: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి ఉంచుకోవాలి.
1: We have to keep this oneness, spirit of oneness as the main view.
0: కానీ నక్షత్రములు వేరు వేరుగా ఉన్నాయి.
1: The many stars,
0: but sky is one.
1: The sky is one.
0: Beings are many.
1: Beings are many.
0: Breath is one.
1: Breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: చూసారా ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
1: We have to recognize this truth.
0: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి.
1: We have to consider the divinity in the personality as sacred.
0: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
1: Love is the main cause for all.
0: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
1: The love is neither given, handed over or passed on.
0: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
1: It is quite natural.
0: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
1: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
0: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
1: గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్.
0: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
1: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ అండ్ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
0: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
1: ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: God is love is the very embodiment
0: prema,
1: of love.
0: Prema to sandhimpa neemamagunu.
1: There can be a discipline by
0: kaana premanu gattiga kaligi unna.
1: If you have the strong love
0: advitiyamu nandanga arhudagunu.
1: You attain the state of non duality.
0: Mana advitiyamanta kudanu kevalam prema yende imidi untunnadi.
1: That non dual state is born out of love.
0: Kevalam sharira abhimanamunu puraskarinchukoni
1: basing on the body attachment
0: deha bandhamunu veru veruga bhavinchukovatam chetane.
1: Because we go by multiplicity.
0: ఈ ప్రేమ భిన్న భిన్నంగా రూపొందుతుండాలి.
1: Love is fragmented or segmented.
0: ఈ భిన్న భిన్నంగా ఏర్పడేటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
1: The divided love is not love at all.
0: ఈ సంబంధ బాంధవ్యంతో వచ్చినటువంటి ప్రేమ.
1: It goes by the association and relationship.
0: ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: ఏ వ్యక్తి అయినా కానీ,
1: let him anyone,
0: ఏ దేశమైనా కానీ,
1: any country,
0: ఏ ప్రాంతమైనా కానీ,
1: any region,
0: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
1: But love is one.
0: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
1: And this very love is God himself.
0: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
1: And this heart is the center of
0: love.
1: And this exists.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
1: And this love is ఆత్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
1: And this love is Brahma.
0: కాబట్టి ఏదిగానే భావించుకోనివు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
1: Give any name but love is one and the same.
0: బ్రహ్మ ప్రేమనే.
1: That Brahma is God.
0: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
1: The main primordial principle is love.
0: ఆత్మ ప్రేమనే.
1: Spirit, Atma is love.
0: హృదయము ప్రేమనే.
1: The heart is love.
0: సర్వము ప్రేమమయమే.
1: Everything is full of love.
0: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
1: What form can you definitely
0: say? కనుకనే నీయందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
1: So that in you and in me is same Atma.
0: నీయందున్నది నాయందున్నది ఒకే హార్టే హృదయమే.
1: The same హృదయ, the heart is present in you and me.
0: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుంది.
1: So it's only connection heart to heart.
0: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
1: When once we understand this principle of unity, there's no scope for hatred.
0: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవడం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
1: బికాస్ యూనిటీ ఇస్ వ్యూడ్ యాజ్ డైవర్సిటీ లీడింగ్ టు ఆల్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్స్.
0: కనుక మన అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: It is only the atmic principle consciousness.
0: దేహములు వేరు వేరుగా ఉండవచ్చును.
1: What is may be different?
0: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమే ఆత్మతత్వం వేరు కాలేదు.
1: Because you think of variety, diversity, you cannot consider consciousness fragmented. It is only one consciousness present in all beings.
0: Advaitam Brahma annaru.
1: Then non-dualism is cosmos.
0: Brahmane advaitamu.
1: That Brahma is non-dual.
0: Brahmanaga pratharamaitvanti swarupamu.
1: Brahma means vastness.
0: Sarvatra nindinatvantide atmatattvamu.
1: That vastness spirit of Brahma is all pervasive.
0: Vyavasinchetvantide vinnattvamai kaakunda brahmatattvamu.
1: Therefore, it cannot be plurality or multiplicity, it is only unity.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: We have to strengthen the faith in this unity.
0: దేహాన్ని అభిమానం చేసుకుని
1: because the body
0: ఈ దేహాభిమానం చేత అనేక విధమైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
1: It is only the body attachment that is responsible for multiplicity.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డంభము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
1: It is only body attachment that is responsible for pomp and show and aggrandizement. There are many people.
0: వెంకటేశ్వరునికి దేవాలయంకు వెళుతారు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
0: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
0: స్వామి నా బిడ్డకు వివాహమైందంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
1: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
0: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
1: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
0: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
1: యు మీన్ సే గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ హూ హాస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
0: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
0: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
1: That prayer born out of selfishness expecting something in return.
0: ప్రతి ఫలాపేక్ష లేకుండా
1: without any expectation.
0: ఒకే ఆత్మని.
1: Only one cosmic principle.
0: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
1: I see my own
0: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
1: It's my consciousness that speaks.
0: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
1: I am the company of God.
0: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
1: We have to develop faster this oneness.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
1: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ as
0: ఈ రూపము ఈ దేహాభిమానంతో కూడినటువంటివి కాదు.
1: In fact, you don't have this body attachment.
0: Prema swaroopame ee satya jeevam.
1: In fact, your true nature is love.
0: Adi nirgunamainatundi.
1: That is attributeless.
0: Andukosam nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swaroopina.
1: It is eternal, it is unsullied, it is immortal, it is unpolluted.
0: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దట్ గోస్ బై ఫార్మ్ యూ కెన్ సే
0: ఈమె నా తల్లి అని ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
1: అండ్ యూ కెన్ సే యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
0: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
1: Since when you have this motherly feeling?
0: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడు అయిన తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
1: ఆఫ్టర్ బర్త్ యాజ్ యు గ్రో when once you understand your mother you call her mother.
0: నా తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
1: If you have no faith that soon so your mother, you can't love her.
0: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము. Where there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth too.
1: Where there is peace,
0: where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకని ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
1: You consider the form as your mother.
0: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
1: Don't give up at that stage.
0: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Investigate the truth and develop thereafter.
0: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
1: And then you can acquire peace out of it.
0: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
1: And then from peace travel towards truth.
0: ఈ సత్య శాంతిలో ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
1: When once there is truth and peace, you are redeemed.
0: ఇది ఎక్కడో బయట లేవు.
1: It's not outer world.
0: నీ యందే ఉంటున్నది.
1: It is within you.
0: Truth is in you.
1: Truth is in you.
0: Bliss is in you.
1: Bliss is in
0: peace
1: you.
0: Peace is in you. You are the embodiment of peace.
1: You are the embodiment of
0: you
1: peace.
0: Are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: ఎక్కడ నీవు వెతుకుతావు?
1: Why do you investigate such
0: ఆ బయట వెతకడమే నీ యొక్క పొరపాటు.
1: You are in search of this outer world, that's your mistake.
0: ఏది కూడాను నీకంటే బయట ఒక్కటి లేదు.
1: Nothing is present in the outer world.
0: Everything is reflection of the inner being.
1: Everything is out of the inner being.
0: నీ నుంచి వచ్చినటువంటివే.
1: It is a reflection of the inner being.
0: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
1: How should you pray God?
0: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
1: You should not pray to God expecting anything in return.
0: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
1: Just as you love your own reflection, love God.
0: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాచించు.
1: Consider every body as a mirror where you find your reflection.
0: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
0: you
1: is ancient and eternal.
0: నేను నీవు వేరు కాదు.
1: I and you are not separate.
0: కాబట్టి నా ప్రేమ నీ ప్రేమ వేరు కాదు.
1: యువర్ లవ్ అండ్ మై లవ్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ప్రేమలు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: దేహాభిమానంతో కొన్ని మార్పులు కలగవచ్చు కానీ
1: దేర్ మే బి చేంజెస్ డ్యూ టు బాడీ.
0: ప్రేమ యొక్క తత్వం ఒక్కటే. ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్. ఇట్స్ నేచర్ ఇస్
0: వన్. లివ్ ఇన్ లవ్.
1: Live in love.
0: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the spirit very well.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రేమస్వరూపుడే.
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
1: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
0: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
1: You do something in expectation.
0: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
1: You do japa.
0: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
1: You meditate.
0: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
1: They are all reflections of expectations.
0: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సచ్ ఎక్స్పెక్టేషన్. నీ
0: ప్రతిబింబమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ రిఫ్లెక్షన్.
0: కానీ బింబస్వరూపుడు కాదు.
1: బట్ యూ షుడ్ గో బై దిస్ ఆబ్జెక్ట్.
0: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
1: కెన్ యూ కాల్ ఎ రిఫ్లెక్షన్ ఎస్ అన్ ఆబ్జెక్ట్?
0: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
1: యూ సే దిస్ మై రైట్ ఐ.
0: కానీ నీ కుడి కన్ను అద్దంలో ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: బట్ ఇన్ ది మిర్రర్ ద రైట్ ఐ ఈజ్ సీన్ ఎస్ ద లెఫ్ట్ వన్.
0: అది నీ ప్రతిబింబం.
1: That's your reflection.
0: Kani addame lekapothe nee bimbam bimbame.
1: Without the mirror you are just an object.
0: Kabatti prapanchame yoka addamu.
1: The whole world is a mirror.
0: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: యూ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
0: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్స్.
1: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
0: ఇవన్నీ ఆపోజిట్ సత్తుండే.
1: దట్ జస్ట్ ఆపోజిట్.
0: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: రైట్ వన్ ఇస్ సీన్ అస్
0: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
1: రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్.
0: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
1: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
0: కాదు కాదు.
1: నో.
0: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
1: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
0: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
1: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: అది సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
0: అదంతా సాక్షాత్కారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: ఏది సాక్షాత్కారము?
1: వాట్ ఇస్ ది
0: మేనిఫెస్టేషన్? మీ రూపమే నీకు సాక్షాత్కారం.
1: యువర్ వెరీ ఫామ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: కనుక నీ ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
1: కన్సిడర్ యువర్ ఫామ్.
0: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
0: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
1: worldly relationships
0: తాత్కాలికమైనటువంటివి
1: or temporary.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
1: హౌ డూ దే?
0: కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాతి మారిపోతుంటాయి.
1: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేటర్ వానిష్.
0: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
1: ద ట్రూ ఫామ్ విల్ ఎవర్ చేంజ్.
0: ఎప్పటికీ మారదు.
1: ఎనీ టైమ్.
0: ఏనాటికి మారదు.
1: ఎనీ డే.
0: ఎక్కడా మారదు.
1: ఎనీవే.
0: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
0: అది ఏ ప్రేమతత్వము?
1: దట్ ఈస్ లవ్.
0: ప్రేమ ఏనాటికి కూడా మారదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్. ఎనీ.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
1: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే, టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్.
0: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
1: టుడే ఇట్ మే బి లైక్స్, టుమారో ఇట్ డిస్లైక్స్.
0: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
1: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
1: సీక్రెట్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: దానికోసమే భజనలో కూడా పాడుతుంటారు, ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: ఇన్ భజన్స్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
0: జోసెఫ్ అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లే ఇవి.
1: You may give God any name, Allah, Buddha, Nanak, Jesus, any name, but they are all the names given by you.
0: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
1: Who has given this name to this
0: ఎవరు
1: body?
0: పెట్టిన పేరు ఇది.
1: It is name given to you.
0: కానీ పుట్టిన పేరు కాదు.
1: It is not the one that you are born with.
0: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
1: But the love is the name given with which you are born.
0: పెట్టిన ప్రేమలు.
1: The others are christened.
0: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
1: Well, the names given to you, you can change them.
0: అవి మారేటువంటివే.
1: Because you can change them.
0: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం.
1: Love is changeless.
0: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
1: Divine love will never change at any point of time.
0: అట్టి మారనటువంటి తత్వము,
1: that changeless nature,
0: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
1: that which has no motility,
0: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
1: That love we should run after.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
1: Devotion is the synonym of love.
0: ఈ భక్తి వల్ల
1: out of devotion
0: అనేక శక్తులు కూడా వస్తాయి.
1: You will have so much of power.
0: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
1: Out of this bhakti devotion you have yukti.
0: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
1: This bhakti devotion leads to rakti, the fulfillment.
0: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
1: This bhakti devotion leads to virakti, renunciation.
0: భక్తి రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
1: And therefore virakti, renunciation, mukti, the liberation, the rakti, the fulfillment lies in bhakti devotion.
0: ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈజ్ కామన్.
0: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
0: కృష్ణ.
1: కృష్ణ.
0: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
1: మెనీ లవ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
1: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
0: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్న.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
0: ఐదు అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
1: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
0: కకారము.
1: క.
0: రుకారము.
1: రు.
0: హకారము.
1: ఆ.
0: షకారము.
1: ష.
0: అకారము. ఐదు ఉంటుంది.
1: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
0: కృష్ణ.
1: కకారము. కకార.
0: రుకారము.
1: రుకార.
0: చూసారా? కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
1: క స్టాండ్స్ ఫర్ వాట్?
0: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
1: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
0: కకారం అనగా రమాదేవి.
1: క మీన్స్ రమాదేవి.
0: రుకారం అనగా సీతాపతి.
1: రుకారాయ్ సీతాపతి.
0: సీత.
1: సీత.
0: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
1: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
0: షకారము.
1: ష.
0: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
1: ష స్టాండ్స్ ఫర్ పీస్.
0: ఇంకా అకారము. ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
1: ఆ ఇస్ ప్రైమల్ పవర్.
0: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ యొక్క తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
1: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనే పదమునకు కర్షతీతి కృష్ణ అన్నారు.
1: వీ డిఫైన్ కృష్ణ ఇస్ కర్షతీతి కృష్ణ.
0: కర్షమనగా దున్నటము.
1: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
0: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
1: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
0: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
1: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే కర్షతీతి కృష్ణ.
1: సో వీ సే
0: కర్షతీతి కృష్ణ.
1: ఇట్ ఇస్ సెట్
0: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
1: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
0: ఆకర్షతీతి కృష్ణ.
1: ఆకర్షితీతి కృష్ణ.
0: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఈస్ కృష్ణ.
0: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును.
1: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అబౌవ్ దిస్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
0: అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ బట్ట దివ్యత్వమే. ఈ పుష్పం దివ్యత్వమే. ఈ పవన్ దివ్యత్వం. అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
0: ఏది దివ్యత్వం కాదు?
1: వాట్ ఇస్ దట్ నాట్
0: డివైన్? ఇది దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
1: వెల్ హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్?
0: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
1: వై డు యు లవ్ దిస్ క్లాత్?
0: అన్నింటి ఎందు ప్రేమ తత్వం ఉంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, దిస్ లవ్ దేర్.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
1: దట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ది హృదయ, ద హార్ట్ ప్రెజెంట్ ఎవ్రీవన్.
0: ఐ లవ్ యూ అంటారు, ఐ పెడతారు, ఇట్లా ఒకటి గీసేసి యూ అని పెడతారు.
1: వీ సే ఐ లవ్ యూ ద ఐ ఫస్ట్ అండ్ యూ లేటర్.
0: ఇది ఇట్లా గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము?
1: వాట్ డూ మీన్ బై ది టూ లైన్స్ ఇన్ ది
0: ఐ? ఆ మార్క్ యు అని పెడతారు.
1: ఐ అండ్ దెన్ దిస్ అనదర్ మార్క్ యు.
0: ఇదే హృదయము.
1: దిస్ ఇస్ హార్ట్.
0: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.
1: Love means heart.
0: ప్రేమ అనేటువంటి హృదయమే.
1: Love is heart.
0: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
1: And this heart is the seat of love.
0: Hrit plus daya.
1: The one seat of compassion.
0: కారుణ్యముతో కూడినటువంటి హృదయము.
1: Hridaya is
0: ప్రేమతో
1: కూడినటువంటి and love.
0: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
1: సో లవ్ ఇస్ హృదయ ద హార్ట్
0: హృదయమే దైవ స్వరూపము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
0: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
1: అండ్ గాడ్ రిసైడ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: ఈశ్వర సర్వభూతానామని
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్.
0: అందరి ఎందు కూడాను ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
1: This God is located in the heart of everyone.
0: Idam jagattu sarvamanta kuda Eeshwarude unnadu.
1: The whole cosmos is fully divine.
0: Eeshwara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvam kalividam brahma.
1: Everything is divine essentially.
0: Ekkada chusina gaani brahma satvame.
1: You find cosmic divine divinity everywhere.
0: Adi e prema.
1: That is love.
0: Kanuka mee premananta kudanu
1: all your love.
0: Mee ende unchukonaka.
1: Don't keep
0: భగవంతుడు
1: to yourself.
0: ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
1: దిస్ డివైన్ లవ్
0: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
1: డు నాట్ లిమిట్ టు మ్యాన్కైండ్.
0: పశుపక్షి మృగాదులకు కూడా పంచాలి.
1: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
0: ప్రతి జీవికుడును ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
0: అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు, కోపాలు, ఈ తగాదాలు ఉండవు.
1: We should not give scope for kind of conflict or differences or enmity.
0: ఈ నాడు లోకములు ఎక్కడ చూసినా కల్లోలములు, కలహములు. దీనికి కారణం ఏమిటి?
1: Today in the world, wherever you go, whatever you see, you find
0: మానవుని యొక్క విశాలత్వం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: Because man is not broad-minded today. He has contraction love.
0: Not expansion love.
1: It's not expansion love.
0: విశాలమైన హృదయం లేదు.
1: He is not broad-minded.
0: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు.
1: He is narrow-minded.
0: ఆ సంకుచితమైన హృదయాలు మానవుడు సృష్టించుకున్నటువంటి.
1: నారో మైండెడ్నెస్ ఈజ్ యువర్ మేకింగ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయము.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ లిమిటేషన్.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఈస్ లిమిట్లెస్.
0: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: యూ హావ్ పుట్ లిమిట్స్ టు దిస్ లిమిట్లెస్ స్పిరిట్ ఆర్ కాన్షియన్స్. Therefore, you are in conflict.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu Guru Purnima annaru.
1: Today is Guru Purnima.
0: Guru ante emti ni?
1: Who is Guru?
0: Ukaro gunatitaha.
1: Gu stands for attribute.
0: Ukaro roopavarjitaha.
1: Ru stands for formless.
0: Gunatitamainatundi roopam lenatundi.
1: That which is attributeless and formless.
0: Ukaro kevalam andhakaramu.
1: Gu stands for darkness.
0: Ukaro tannivarana.
1: Ru means that dispels darkness.
0: Andhakaram nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుకనే భగవంతుడు అంటే బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బినీత్ ది లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ ద వరల్డ్
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: దేర్ నారో థాట్స్.
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: వీ ఫైండ్ హేట్రెడ్.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: అండ్ వీ గివ్ ఇంపార్టెన్స్ టు కాస్ట్.
0: ఎంత పాపము.
1: వాట్ ఎ మిస్టేక్.
0: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
1: అండ్ ఇట్ సీమ్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: అండ్ ఇట్ మీన్స్ యు ఆర్ హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
1: you are happy that you are hating somebody, that you are
0: killing somebody.
1: It is not true happiness at all.
0: Adi kevalam rakshasa anandamu.
1: It is only demonic pleasure.
0: Ivarni santosha pettu adhe neeku aanandamu.
1: Make others happy, you will be blissful.
0: Aa aanandame nijamaina swaroopam needi.
1: That very happiness is your true form.
0: Evvanni baadha pettakudadu.
1: Don't hurt anybody.
0: Ee naadeemo nivu himsisthavu itarnu.
1: You may harm somebody.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: యూ థింక్ ఇట్ యువర్ నేచర్.
0: కానీ రేపటి నిన్ను హింసించే వారిని కోరొస్తారు.
1: Tomorrow you will find somebody who will harm you.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్.
0: ఈనాడు అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: వీ గో ఆన్ హార్మింగ్,
0: అందరిని బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వీ హర్ట్ ఎవ్రీబడి.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడి ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైన గానీ చంపుతుంది.
1: Well, even insect also can kill. Why man?
0: Champadam goppatanam kaadu.
1: Nothing great in killing anybody.
0: Atani betikinchadam goppatanam.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: కనుకనే మనం చంపి చంపి చంపి చెప్పి కట్టగలిగినప్పుడు మన జీవితం ఏమైపోతుండాలి?
1: ఇఫ్ యు గో ఆన్ కిల్లింగ్ ఎవ్రీబడీ వాట్ విల్ హ్యాపెన్? ఇక్కడ
0: ఒకనాడికి చస్తుంది.
1: అల్టిమేట్లీ యు విల్ డై.
0: ఎట్ట చస్తుంది?
1: హౌ డస్ ఇట్ డై?
0: ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించావో ఆ కర్మల యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది.
1: యాజ్ ఈస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్ దట్ విల్ పుట్ యు టు సఫరింగ్.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ నెవర్ ఫర్గెట్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్. ఈనాడు నేను
0: తప్పించుకున్నానని నువ్వు ఆనందించవచ్చు, కానీ రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: టుడే యు మే బి హ్యాపీ బై హార్మింగ్ సంబడీ, టుమారో యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: ఈనాటికి తప్పింది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: మంచి చేయి, నీకు మంచి కలుగుతుంది.
1: డూ గుడ్, దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గుడ్నెస్.
0: తక్షణమే నీకు మంచి కలగలేదని నిరాశకు కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ది అదర్ థింగ్.
0: కొంచెం కాచుకో.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ పాజిటివ్ రిజల్ట్.
0: ఏ మానవుడికి కూడా తత్ఫలితం తప్పింది కాదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది రిజల్ట్.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటిది కొంత సహాయం చేస్తుంది.
1: హౌఎవర్ వైల్ యూ సఫర్ బ్యాడ్ రిజల్ట్స్ యువర్ ప్రేయర్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అదే కృతజ్ఞత.
1: యూ కెన్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయర్.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: అండ్ యూ షుడ్
0: కృతజ్ఞాయ నమః అన్నారు.
1: అండ్ వీ సే దట్.
0: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్.
0: క్షమ సత్యము.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఫర్ గివ్నెస్ ఇస్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఫర్ గివ్నెస్ ఇస్
0: క్షమ అహింస.
1: పేషెన్స్ ఇస్ నాన్
0: వైలెన్స్. క్షమ సర్వం.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ఎవ్రీథింగ్.
0: క్షమ సంతోషము.
1: ఇట్ ఇస్ హ్యాపీనెస్.
0: క్షమ స్వర్గము.
1: ఇట్ ఇస్ హెవెన్.
0: క్షమ సర్వస్వంభు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్. ఇస్
0: సర్వ జీవుల యందు.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: ప్రతి మానవుని ఎందుకు క్షమ చాలా గొప్పది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ forgiveness is great.
0: వాడెవడు నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: If anyone harmed you, forgive him.
0: This is good for me, good for me, good for me. అనుకో.
1: I have the feeling that it is good for me.
0: వాడెవడు నిన్ను తిట్టాడు అనుకుంటే అది that is good for me, good for me.
1: If anyone accuses you, take it that is good for me.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: That accusation charging is not to you.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
1: In fact, what is it? He has criticized.
0: దేహానికి వచ్చింది, దేహానికే పోతుంది.
1: It is only the body to body accusation.
0: కనుకనే దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా, ఇదే శంకరాచార్యులు విచారం చేసింది.
1: దిస్ వాట్ శంకర సెడ్. ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్ క్రిటిసైజ్డ్ ఆర్ ఆయన
0: అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: హాస్ హి క్రిటిసైజ్డ్ ద బాడీ?
0: ఈ దేహం నేనే నేను తిట్టుకుంటున్నాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: వాట్ దిస్ బాడీ?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: వాట్ దిస్ టెంపరీ బాడీ?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: ఇట్స్ ఫౌల్ ఫుల్ ఆఫ్ యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాన్.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద సెంట్రల్ ఆర్గన్.
0: నేనే నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: ఐ ఓన్లీ బ్లేమ్ మై బాడీ, ది అదర్ మ్యాన్ అక్యూజింగ్ ఇట్ ఇస్ హెల్ప్ టు మీ.
0: ఆత్మను తిట్టాడా?
1: Has accused the Atma spirit.
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The very same spirit exists
0: in both. తను తాను తిట్టుకున్నాడే అనుకో.
1: It amounts to accusing for one's
0: own self. ఎంత క్షమ ఇది.
1: So what kind
0: ఈ క్షమానే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad-mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
1: This kind of broad-mindedness we should
0: have. ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమనిగా.
1: Today Guru Purnima.
0: గురువు అనిగా కేవలం అజ్ఞానము దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హి స్టాండ్ ఫర్
0: ఎట్టి అజ్ఞానము. ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ ఎస్ ఎటర్నల్.
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: Body is gifted to undertake action or activity.
0: భగవంతుని యొక్క గిఫ్టే.
1: Body is God's gift.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. The indweller is eternal.
0: జీవుడే దేవుడు.
1: And the individual is divine.
0: కాబట్టి బాడీ టెంపుల్, జీవుడే దేవుడు. నువ్వు ఇంకెవరిని ఆశిస్తావు?
1: So body is the temple and the indweller is divine.
0: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గానీ ఇది భగవంతుని టెంపుల్ అనుకొని దానికి నమస్కారం చేయి.
1: Consider every body as the temple of God
0: and offer your salutation.
1: He may be a worst of your enemies, but salute him.
0: Sarva jeeva namaskaram kesavam pratigacchate adanike chendutundi.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: Sarva jeeva tiraskaram kesavam pratigacchate adi kuda adanike chendutundi.
1: If you deny anybody, it amounts to denial of God.
0: Kanukane manam ekatm bhavanni abhiruddhi pachukovali.
1: We should have this feeling of oneness.
0: మిమ్మల్ అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః,
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్ వన్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చు?
1: యు కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
0: ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చు.
1: అట్ లీస్ట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: అండ్ ది జ్యువెల్స్ ఫార్మ్స్ ఆర్
0: రూప రహితమైనటువంటి బంగారే.
1: ద ఫార్మ్లెస్ వితౌట్ ఎనీ జ్యువెల్.
0: కాబట్టి మీ రూపము బంగారే, రూప రహితము బంగారే.
1: ద వన్ విత్ ద ఫార్మ్, దట్ వన్ వితౌట్ ఫార్మ్లెస్ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ దిస్ నేచర్ ఆఫ్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఫస్ట్ బంగారం తీసుకుంటే,
1: అండ్ ఇఫ్ యు టేక్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్,
0: దీనికి ఒక 500 రూపాయలు అనుకుంటావు.
1: యూ హావ్ టు పే 500 రూపీస్.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
1: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ది ప్రైస్ కమ్స్ డౌన్.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేర్తే ఇంకా 200కే దిగుతుంది.
1: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్
0: బంగారు లోపల ఈ కాపరు, ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: ద కాపర్ అండ్ బ్రాస్, వై హ్యావ్ యూ
0: చేర్చుకునే కొద్దీ దీని విలువ తగ్గిపోతుంది.
1: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
0: కాబట్టి నాటి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: చాలా విలువగా ఉంటుంటారు,
1: హైలీ వాల్యూ.
0: వాడు పెరిగే కొద్దీ ఆశలైనటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుంది.
1: యాజ్ వీ గ్రో మోర్ అండ్ మోర్ ద కాపర్
0: అంతా చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంది.
1: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద కాజ్?
0: విలువలేని పదార్థములు విలువైన దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: బికాజ్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్ గోల్డ్.
0: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: సో వి షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
0: త్యజ దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: మచ సాధు సమాగమం,
1: జాయిన్ ఇన్ గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ యాక్టివిటీ డే నైట్.
0: భజ నిత్యం అనిత్యతాం,
1: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫర్మ్ మెంబర్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ ఇస్ మొమెంటరీ, దట్ ఈస్ అవర్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జన్మ మెత్తి,
1: అండ్ వి మోర్
0: జంతూనాం నరజన్మ దుర్లభం.
1: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మ మెత్తినందుకు నోరు ఇచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ టంగ్.
0: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వీ లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ ప్రాప్తి.
1: ఇఫ్ యూ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ, యూ విల్ హ్యావ్ యువర్ టర్న్ టు మారో.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ చూపు చూచాడు,
1: యూ హ్యావ్ బ్యాడ్ లుక్.
0: కీచకుడు,
1: కీచక హ్యాడ్ బ్యాడ్ లుక్.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
1: అండ్ హ్యాడ్ బ్యాడ్ లుక్స్ టు
0: ఏం గతి పట్టింది కడపటికి.
1: వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: భీముడు పోయాడు, వృద్ధలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
1: భీమా హ్యాడ్ హిట్ హిస్ హెడ్, బ్రోకెన్ టు టూ పార్ట్స్ అండ్ కిల్ హిమ్.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత పెద్ద అయిపోయింది.
1: దాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్స్.
0: దీన్నే బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదటి దృష్టి,
1: ఫస్ట్ విజన్.
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్స్.
0: కన్నులు ఉన్నాయి కదా అని అన్నింటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యు మే లుక్ ఎట్ కన్సిడర్ ఇట్ డివైన్.
0: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యు మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్
0: సంథింగ్
1: ఫ్రమ్ డివైన్.
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
0: అది ఏ నీ దైవత్వంగా మారుతుంది.
1: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సీ వాట్ ఈస్ గుడ్,
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
1: దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్,
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్,
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఇంతకాలం నుంచి కూడా నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఈస్ హైలీ బ్లిస్ఫుల్.
0: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
1: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హాస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్డ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యూ నో దిస్.
0: నాకెవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
0: నేనెవరికి ద్వేషిని కాదు.
1: No one hates Bhagavan.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: So no fear here.
0: ఎట్టి భయమైనా ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: Where there is fear, there is doubt.
0: కనుక నాకే భయము లేదు.
1: Bhagavan has no fear at all.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అంతా నాయకు స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకెవరు ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటారు.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్ ద బూమ్స్ ఆఫ్ ద చైల్డ్.
0: ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయకు బిడ్డ.
1: The innocent child.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: And the child smiles, you also smile.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు.
1: When భగవాన్ smiles blissfully, you also smile.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: అండ్ హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటూ అన్ని
0: మంచి మంచి మంచి.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్, ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావము రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్, సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఏటి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్, అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతునిపైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస, ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస, ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: నేమస్వరూపుడే.
1: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము, తాపము, ఈసూయ, అసూయ, డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్, జెలసీ, పామ్ షో. As is the foot,
0: at the head,
1: so is the head.
0: Yet the head,
1: as is the head,
0: at the God,
1: so is God.
0: కాబట్టి foot, head, God, మూడు కూడా ఒక సంబంధమే.
1: So foot, head, God have got inter relationship.
0: కాబట్టి మనం మొట్టమొదట మంచి ఫుడ్ ని తీసుకోవాలి.
1: So we have to part a good food at the
0: మంచి
1: beginning.
0: మంచి ఫుడ్ అంటే విలువైనటువంటి ఫుడ్ కాదు.
1: Good food not costly.
0: సాత్వికమైనటువంటి ఫుడ్.
1: It should be sattvic food.
0: అదే మన నిజమైనటువంటి యొక్క దివ్యమైన ఆహారము.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తీసుకున్నప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనకు.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా గానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాడు.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ, హీ ఇస్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్ళను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టి తిడతాను?
1: వాట్?
0: దున్నపోత.
1: He calls you dunnapota, he buffalo.
0: Ante.
1: That's all.
0: Adi na tittu.
1: That's only worst of accusation.
0: Dunnapota ante he buffalo.
1: He buffalo.
0: Niu buffalo ne.
1: You are only buffalo.
0: Endukante niu manchi parin cheyagaru ledu kabatti niu buffalo ne.
1: You have not done anything good. You fellow is a buffalo now.
0: Nijanga niu manchi pani cheyi.
1: Do good things.
0: You good fellow aitavu.
1: Then you become a good fellow.
0: Kanuka na tittu anta ittantivi.
1: That's how Swami banks you.
0: Dunnapota.
1: దున్నపోత, హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా గానీ కేర్ చేయదు.
1: హీ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి కానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
1: ద కవ్ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
0: కూర్చుంటూ కూర్చుంటుంటది.
1: ఈ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠూరములు, ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్, ప్రైజ్.
0: మానవుని అంటే పరివర్తన రావాలి.
1: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
0: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
1: In this transformation you can be a true human.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్, హ్యూమన్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: That human value is lost today.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: And we should not use harsh words.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: Bhagavan loves all.
0: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: And the one who hates him still Bhagavan loves him.
0: ఒక స్వరూపము.
1: Love is his form.
0: అదే నిజమైనటువంటి శక్తి.
1: That is the true power.
0: అదే నిజమైన పవర్.
1: That is the true power.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: That is the divine form.
0: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: Share this love with everyone.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో,
1: జస్ట్ as భగవాన్ షేర్ హిస్ లవ్ విత్ ఎవ్రీబడీ,
0: అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్.
0: మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోరణం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
0: దీని ఏ మాత్రము సందేహం లేదు.
1: Never doubt this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: ఈనాడు అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని,
1: dispel this
0: ignorance of darkness. ప్రకాశాన్ని వెలిగించుకుని,
1: and let us light the effulgence of wisdom. దైవత్వంలో
0: ఐక్యం కావాలి.
1: And see that love also merges in that effulgence of wisdom. అది
0: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము.
1: That is the main message of Bhagavan today.
0: Prema, prema, prema.
1: Love and love alone.
0: Premaku minchinatundi padartham jagatulo marokati ledu.
1: There is no other thing beyond love.
0: Premane lekapothe bangaranni kuda manam aasinchamu.
1: When you don't have love, you don't like even gold. So you don't expect anything.
0: Kabatti aasinchedi premane.
1: That which expects is love.
0: Diamond premane.
1: God is love.
0: Aa diamond kaladuriki diamond avutundi.
1: And what happens to diamond? It becomes die mind ultimately.
0: Manu nasanam avutundi.
1: And annihilation, withdrawal of the mind.
0: Annitikini premane pradhanamu.
1: Love is main thing for
0: everything. Prema chetini enni rogamlo nivarana chesukochunu.
1: In fact, love cures many ailments.
0: Prema chetini enni rogamlo teppinchukochunu.
1: And you can also suffer if you don't have love.
0: Anta premane moola karanamu.
1: Everything, love is the main.
0: Kani daiva prema anetundi nivarana gaavinche prema.
1: The divine love cures you.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: అందరినీ ఆశించండి.
1: లవ్ ఆల్.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వాన్ని మీరు బోధించుకోవాలి.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body, love meant here in your heart.
0: దేహం కూడా దాని దగ్గరికి వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love the divine principle in your heart.
0: ఇదంతా ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: అన్నిటికీ నీవే హెడ్.
1: You are the master of all this.
0: మాస్టర్ కాబట్టి, మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
1: Master the mind, be a master mind.
0: అది మీరు సాధించాలి ఈనాడు.
1: That you should accomplish.
0: Master the mind.
1: Master the mind.
0: మీరు మైండ్ కి బానిసలు కాకూడదు.
1: You should not be a slave to your mind.
0: మాస్టర్ కావాలి మైండ్ కు.
1: You should be a master of your mind.
0: ఈ విధమైన దివ్యత్వాన్ని,
1: this divinity,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: inquire this every day.
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: And with this feeling, transform your life.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: you may speak any name.
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: any form you may mention.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఒక్కడే ఒక్కడే. ప్రేమ ముదిత మనసే కవి.

సత్యమైన మాట సాయి మాట, సత్యమైన మాట.

0: without body attachment, without any feelings of attachment. They are the teachers, preceptors, then and now, with the spirit of sacrifice in them. This is the word of truth of Sai.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు అణువునందును కణ కణమునందు కూడాను లీనమై వ్యాపించి ప్రకాశించి ప్రబోధించి ప్రదర్శింపజేయుచున్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్. He is within immanent, yet He is spread everywhere.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantudu.

0: atom and in every cell. He is within immanent, yet He is spread everywhere, shining forth all over.
1: ఉపనిషత్తులు కూడాను భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడని, సర్వత్రా చలించినటువంటి వాడని, సర్వత్రా కనిపించువాడని కూడాను ప్రబోధిస్తూ వచ్చాయి.
0: Upanishads also declared long back the all-pervasiveness of the divinity and the divinity that is responsible for all the motility in this world, in this universe.
1: Atti Maharshula Vakyamulanu, Maharshulya Vakyamulanu ee naadu manavudu gurtinchutaku tagina prayatnam cheyatam ledu.
0: The modern man is not making an attempt to understand and experience the teachings of Upanishads and also of those sages and seers.
1: Kana kanamanandu kudunu sancharinchetundi paramatma tattvanni upanishattulu inta sulabhanga bodhisthundaga kaani ee naati manavudu atti kanamalloni kanamanu enduku gurtinchadaniki prayatninchadam ledu oka pedda aashcharyamga unnadi.
0: It is a matter of mystery why man is not able to visualize God who is present in every cell as declared by Upanishads in a very simple, subtle way.
1: Itti divyatvanni gurtinchadaku aneka vidhamulaitvanti yokka avakasamlu kodanu kalugutu unnavi.
0: There is wide scope and chance to know and visualize the divinity.
1: చెరకులోని తీపు,
0: జస్ట్ ఎస్ దేర్ స్వీట్నెస్ ఇన్ ద షుగర్ కేన్,
1: మెరపులోని కారము,
0: జస్ట్ యు ఫైండ్ ద హాట్ స్టఫ్ విత్ ఇన్ ది చిల్లీస్,
1: ఇది ఎవరి యొక్క ప్రభావము?
0: హూస్ ఎఫెక్ట్ ఇస్ దిస్ స్వీట్నెస్ అండ్ ద హాట్ స్టఫ్ దేర్?
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవత్వాన్ని గుర్తించడానికి ఒక్కొక్క పదార్థమునందు కూడాను ప్రాణ సమానమైనటువంటి యొక్క దైవము ఒక్కొక్క గుణముతో గుర్తించున్నాడు.
0: ఎవ్రీ మెటీరియల్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ గాటన్ ఏ ట్రిబ్యూట్ ఆర్ ఏ క్వాలిటీ విచ్ ఇస్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ ఎన్ష్రైన్డ్ దేర్.
1: వేపలేని చేదు,
0: బిటర్నెస్ ఇన్ ద నీమ్,
1: పువ్వులోని వాసన,
0: ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
1: ఇది దేని యొక్క ప్రభావము?
0: How do you attribute this? How do you explain this?
1: ఇది అంతే కొను ఆ భగవత్ తత్వం అనేటువంటిది అణుమాత్రమై ఉండి కూడాను ప్రతి అణువునందు కూడాను కణమునందు కూడాను ఈ గుణస్వరూపంలో ప్రకటిస్తూ ఉన్నది.
0: It is the manifestation and the expression of the divinity in every cell of these objects and the creatures.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: ఇటు దైవత్వాన్ని గుర్తించడానికి ఇంకనూ అనేక విధములైనటువంటి ఆదర్శములు మనకు ఎన్నియో కనిపిస్తూ ఉన్నవి.
0: We have many ideals which would help us to comprehend the divinity.
1: పువ్వులోని వాసన మనకు ఏ విధంగా గుర్తించడానికి వీలవుతున్నది?
0: How is it possible to experience the aroma, fragrance of the flower?
1: కానీ దీని యొక్క సహజము అని మనము దానిని సమస్తం చేసుకుంటున్నాం.
0: We just conclude that it's natural quality.
1: కానీ ఈ సహజమైనటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: How do you explain this natural quality?
1: కాదు కాదు, పర్వతములను చూస్తే మహా ఆనందం వేస్తుంది.
0: You feel so delighted to watch big mountains.
1: ప్రవాహాన్ని చూస్తే ప్రవహించిపోతుంది ఆనందము.
0: యు ఆర్ వెరీ మైటీ హ్యాపీ వాచింగ్ ద ఫ్లో ఆఫ్ ఇన్సెస్ అండ్ రివర్స్.
1: వనములను చూస్తే వర్ధిల్లిపోతుంది ఆనందము.
0: ద ఫారెస్ట్ షైన్ విత్ ఆల్ గ్రీనరీ.
1: ఇవన్నీ కూడాను ప్రకృతి యొక్క ప్రభావమా లేక దైవం యొక్క విచిత్రమా?
0: ఈజ్ ఇట్ ద వండర్ అండ్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ ఆర్ డు యూ కాల్ ఇట్ ద లా ఆఫ్ నేచర్?
1: ప్రకృతి యొక్క ప్రభావం కాదు.
0: It has got nothing to do with the law of nature.
1: ప్రకృతి యొక్క ప్రభావమునందు కూడాను దైవత్వము అనేక రకములుగా ప్రకటి

0: ఇస్తూ ఉంటుండని.
1: God manifests and expresses himself in this nature in a manifold way.
0: గుడ్డులోని పిట్ట,
1: just as one bird in the egg.
0: ఈ గుడ్డులోని పిట్టను మనం ఏ రీతిగా దర్శిస్తూ వచ్చాం?
1: How are you able to experience the bird within the egg?
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క చిహ్నములు దైవత్వం యొక్క గుర్తులు అనేటువంటివి నిరూపించడానికి ఏర్పడినటువంటివి.
1: These are all the signs of the divinity to make us imagine and comprehend the divinity.
0: కనుక మనము దైవత్వాన్ని గుర్తించుకోవడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు, ఏ సాధనలో చేయనక్కర్లేదు. ప్రతి అణువునందును, ప్రతి కణమునందు కూడాను తాను కనిపిస్తూనే ఉంటున్నది.
1: So we don't need to go anywhere in search of God, nor do you need to proceed along the spiritual path either, because God is present in every atom and in every cell.
0: తల్లిలోని బిడ్డనే గుడ్డులోని పిట్టగా రూపొందుతూ ఉన్నది.
1: It is only the very young one present within the egg which is hatched out later.
0: తల్లిని ఏ విధంగా మనం గుర్తిస్తున్నాము?
1: How do you know the mother?
0: కాని దైవత్వాన్ని గుర్తించుకోవటము చాలా కష్టం.
1: But we find it very difficult to understand God.
0: తల్లి తండ్రుల నుంచి మానవుడు పుట్టున్నాడు.
1: We find the human beings who are born to parents.
0: నీవు నేను అందరూ కూడాను తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారమే.
1: You and I are born to the womb of the mother.
0: కానీ తల్లి గర్భం నుంచి ఉద్భవించినటువంటి మానవుడు తల్లి యొక్క దివ్యత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: Man being born to the womb of the mother has forgotten the motherly nature.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మానవత్వంలో ఒక విధమైనటువంటి ఒక సహజ తత్వం ఏర్పడుతున్నది.
1: There lies a natural trait within the humanity.
0: దైవత్వమునకు మానవత్వమునకు ఎంతనో భిన్న భేదములు కనిపిస్తున్నవి.
1: We find gulf of differences between humanity and the divinity.
0: మానవుని యొక్క అభిష్టలు భగవంతుడు గుర్తించగలడు, కానీ భగవంతుని యొక్క అభిష్టములు మానవుడు గుర్తించలేడు.
1: God will certainly know your desires, but you cannot imagine God's will.
0: భగవంతుని యొక్క సంకల్పము ఎవ్వరు కూడాను గుర్తించలేరు.
1: No one can estimate God's will.
0: నీ సంకల్పములు భగవంతుడు గుర్తించవచ్చు.
1: But your thoughts are known to God.
0: నీ యొక్క మంచి చెడ్డలు భగవంతుడు గుర్తించవచ్చు.
1: Good and bad are known to God.
0: కానీ దీనికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి భేదం ఇందియే.
1: This is the very difference between the child and the parents.
0: తల్లిదండ్రులు ఉన్నటువంటి యొక్క భావములు బిడ్డ యొక్క సంకల్పమును గుర్తిస్తాయి.
1: The parents will be able to know the feelings of the children.
0: బిడ్డకు ఏది ఇష్టము ఏది అయిష్టము అనేటువంటిది అర్థం చేసుకుంటుంది తల్లి.
1: Mother knows the likes and the dislikes of the child.
0: కానీ దైవం యొక్క ఇష్టము దైవం యొక్క అయిష్టము ఏది అనేటువంటిది భక్తులు గుర్తించలేడు.
1: But the devotee is not in a position to know what is acceptable to God and what is not acceptable to him.
0: తల్లికి ఏది ప్రీతి అనేటువంటిది బిడ్డ గుర్తిస్తాడు.
1: The child knows what mother likes.
0: కానీ దైవం యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది భక్తుడు గుర్తించలేడు.
1: But the devotee is not able to realize the will of God.
0: మానవులకు సహజమునకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసము.
1: This is the difference between the natural quality and the humanity.
0: కనుకనే సహజతత్వమైనటువంటి ఒక మానవత్వము అసహజమైనటువంటి దైవత్వమునకు భేదములు ఎంతయో కనిపించుచున్నవి.
1: There lies the difference between the humanity and the divinity.
0: కనుకనే మనము మానవుడు మానవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అలాంటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
1: Man is not able to know the fellow man. How do you expect him to know God?
0: దైవం యొక్క భావములు అతీతమైనటువంటివి.
1: The divine thoughts are transcendental.
0: మానవుని యొక్క భావములు చాలా సంకుచితమైనటువంటివి.
1: The human thoughts are so narrow.
0: సంకుచితమైనటువంటి మానవుడు అతీతమైనటువంటి దైవత్వం యొక్క గుణములను ఏ రీతిగా గుర్తించగలడు?
1: Man being narrow minded cannot understand the transcendental.
0: కనుక దైవాన్ని పూజించటము దైవాన్ని ప్రార్థించటము సులభం కాదు.
1: So to worship God and to pray to him is not that simple.
0: ఇది చాలా కఠినమైనటువంటి సమస్య.
1: It is really a tough problem.
0: దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే మనం దైవాన్ని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది.
1: When once we know the divine principle in full, it amounts to worship of God in understanding and realization.
0: కనుక దైవత్వం అనేటువంటిది నిర్గుణం, నిరంజనం, నినాతరం.
1: God is attributeless, he is formless, he is beyond and transcendental.
0: నిరంజనం, సనాతనం.
1: And is quite ancient and ever
0: నూతనం.
1: And is quite new and ever fresh.
0: అట్టి నిత్య నూతనమైనటువంటి యొక్క దైవత్వమును నిరంతరం కూడాను చింతించేటువంటి మానవుడు ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
1: మ్యాన్ హౌ డస్ హీ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ అట్రిబ్యూట్లెస్ అండ్ ఫార్మ్లెస్ ఎవర్ న్యూ అండ్ ఎవర్ ఫ్రెష్.
0: ఇప్పుడు ముందు చెప్పాను పువ్వులోని వాసన,
1: ద స్మెల్ ఆఫ్ ద ఫ్లవర్,
0: గుడ్డులోని పిట్ట,
1: ద బర్డ్, ద యంగ్ వన్ విత్ ఇన్ ది ఎగ్.
0: దీనిని మనం చిన్నగా అర్థం చేసుకోవడానికి సాధ్యం కాకపోతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో దీస్ సటిలిటీస్.
0: చెరకలోని తీపు,
1: ద స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్ కేన్.
0: ఈ చెరకలో తీపి ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ఇట్? వేర్ ఫ్రమ్ ఇట్ హస్ కమ్?
0: ఈ తీపి దైవత్వం యొక్క స్వభావం.
1: దిస్ వెరీ స్వీట్నెస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ గాడ్.
0: మెరపులోని కారము,
1: దిస్ హాట్ నేచర్ ఆఫ్ చిల్లీస్.
0: నిమ్మలోని పులుసు,
1: అండ్ దాట్ విచ్ ఇస్ బిటర్ ఇన్ ది నీ.
0: వేపలోని చేదు.
1: And the bitterness.
0: ఇవన్నీ గుణాలు ఎక్కడ నుంచి ప్రారంభమైనాయి?
1: How do you expect these attributes and the qualities?
0: ఇవన్నీ దైవం యొక్క ఆకారములే.
1: These are all the expressions of God.
0: ఇట్టి దైవత్వం యొక్క చరిత్రను సహజమైనటువంటి గుణముల లోపల తెలుసుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి సృష్టిని సృష్టిస్తూ వచ్చాడు భగవంతుడు.
1: The creation of God is only to make us understand his manifestation and expression in a myriad ways.
0: పర్వతాల్లో ఏమిటి అందముంది?
1: వాట్ ఈస్ ద మీనింగ్ దేర్ ఇన్ మౌంటైన్?
0: ప్రవాహంలో ఏమి అందముంది?
1: వాట్ కైండ్ ఆఫ్ బ్యూటీ దేర్ ఇన్?
0: సముద్రం ఉప్పొంగటంలో ఏమి అందముంది?
1: ద రేజింగ్ వేవ్స్ ఆఫ్ ది ఓషన్ ఇస్
0: ఇవన్నీ కూడాను దైవం యొక్క చిత్ర విచిత్రములైనటువంటి అందములే.
1: దిస్ ఈస్ ఆల్ ద మిస్టరీ అండ్ ద బ్యూటీ అండ్ ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: దైవం యొక్క అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు.
1: ద స్ప్లెండర్ ఆఫ్ గాడ్ ఈస్ బియాండ్ నరేషన్.
0: దైవం యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది గాడ్స్ పవర్ అండ్ ద బిలీఫ్.
0: కానీ నీవు అల్పబుద్ధి చేత అణువైనటువంటి భావాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ యువర్ నారో మైండెడ్నెస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: అనంతమైనటువంటి స్వరూపాన్ని నీవు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్ఫినిట్ నేచర్ వాస్ట్నెస్ ఆఫ్ గాడ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు అవాంగ్మయ గోచరుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద స్పీచ్ అండ్ మెంటల్ కాంప్రిహెన్షన్.
0: వాక్కులకు కానీ మనస్సులకు కానీ అందనటువంటి వాడు.
1: యు కెనాట్ ఎక్స్ప్రెస్ హిమ్ బై వర్డ్ నార్ అండర్స్టాండ్ బై థాట్.
0: యదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
1: ద వర్డ్ అండ్ ద థాట్ ఫెయిల్ ఇన్ రిటర్న్ టు అండర్స్టాండ్ గాడ్.
0: కేవలము నీకు అర్థమైనంత వరకు మాత్రమే దీన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యు మేక్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ ఇన్ ది ఫ్రేమ్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. పరిస్థితి
0: లోపల మౌనం వహిస్తున్నావు.
1: ద మూమెంట్ యు డోంట్ అండర్స్టాండ్ యు రిమైన్ సైలెంట్.
0: అక్కడ భాష కూడా రావటం లేదు.
1: యు హావ్ నో లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్. నీ
0: గ్రామము నీకు తెలియటం లేదు.
1: యు డోంట్ హావ్ ఎనీ.
0: నేను ఇంజనీరింగ్ కూడా నీకు ఏమాత్రం అర్థం కాదు.
1: యు కెనాట్ అండర్స్టాండ్. యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్.
0: దైవం యొక్క ప్లానులు,
1: గాడ్స్ ప్లాన్,
0: దైవం యొక్క ఇంజనీరింగ్లు,
1: ద ఇంజనీరింగ్ స్కిల్ ఆఫ్ గాడ్,
0: దైవం యొక్క సహజమైనటువంటి తత్వములు,
1: ద నేచర్ ఆఫ్ గాడ్,
0: అది దైవమునికే తప్ప అన్యులకు అర్థం కావు.
1: ఆర్ బెస్ట్ నోన్ టు గాడ్ హింసెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
0: కనుకనే దైవం యొక్క గుణములను గుర్తించడానికి ప్రయత్నం చేయకండి.
1: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివైన్ అట్రిబ్యూట్స్.
0: నీ గుణములను నీవు ప్రయత్నపూర్వకంగా సాధించు.
1: ఫస్ట్ అచీవ్ యువర్ ఓన్ ట్రూ క్వాలిటీస్.
0: నీ ట్రూ క్వాలిటీ అయినా నీ సత్యమైన క్వాలిటీని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: నో యువర్ ట్రూ నేచర్, ద ట్రూత్ ఫస్ట్.
0: నీ మనసు నందు అభిప్రాయించినటువంటి ఒక చిన్న చిన్న విషయములే నీకు అర్థం కావటం లేదు.
1: టైనీ మ్యాటర్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విత్ యువర్ లిటిల్ మైండ్స్.
0: ఇంకా అనంతమైనటువంటి తత్వం ఏ రీతిగా నీకు అర్థమవుతుంది?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్?
0: కనుక దైవం యొక్క దీనిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నించకండి.
1: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ గాడ్.
0: మన తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించు.
1: మేక్ ఎన్ అటెంప్ట్ టు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: అందుకోసమే వేదాంతమునందు నాయన నిన్ను నీవు తెలుసుకో అని చిన్న పదంలో ఉచ్చరించాడు.
1: దేర్ఫోర్ ద వేదాంత క్లియర్లీ సెడ్ Look here, first know thyself.
0: నీవెవరో నీవు గుర్తించడానికి ప్రయత్నించున్నాడు.
1: You can attempt to know who you are first.
0: నేనెవరో అని తెలుసుకోవడానికి నీ ప్రయత్నం ఎందుకు చేయాలి?
1: Why should I try to know who I am?
0: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను కొంత పిచ్చి ప్రశ్నలు వేసుకుంటుంటారు.
1: These are the silly questions of the modern boys today.
0: నేను పలాని వారి బిడ్డను.
1: I am the son of so and so.
0: నా పేరు పలాని పేరు.
1: This is my name.
0: నేను పలాని ఉద్యోగం చేస్తున్నాను.
1: I do this job.
0: పలాని దేశం వారిని.
1: I belong to this country.
0: నీవు అన్ని చక్కని జవాబులేవో చెప్పవచ్చు.
1: And you can give number of answers of this type.
0: కానీ ఈ ఆన్సర్స్ అంతా కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క ఈ దేహాభిమానంతో కూడినటువంటి ఆన్సర్సే కానీ నిజమైనటువంటివి కాదు.
1: These are all worldly physical answers relating to your body.
0: ఈ దేహము పలాని వారి బిడ్డ.
1: This body is the child of so and so.
0: ఈ దేహము పలాని ఆఫీస్ లో పనిచేస్తుండాలి.
1: This body is working in that office.
0: ఈ దేహము పలాని డిగ్రీ తీసుకుండాలి.
1: This body acquired the degree.
0: నేను ఈ దేహము పలాని దేశం నుంచి వచ్చాను.
1: And this body belongs to that country.
0: ఇవన్నీ విచారణ చేస్తే కేవలము దేహాభిమానములే కాని ఆత్మాభిమానములు కాదు కదా.
1: Enquiry reveals you that this is all the relationship with the body.
0: నిన్ను నీవు తెలుసుకోమని చెప్పినప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను, నా పేరు ఫలానిది, నా ఎత్తు ఇంత ఫలాని, నా కలర్ ఇలాంటిది అని నువ్వు చెప్పినంత మాత్రం ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
1: When once the question is put like this, know thyself, if you just reveal your height, weight and complexion, it is not correct answer.
0: నీవు అనగా కేవలము ఒక విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటిది కాదు.
1: You are not merely an individual.
0: సమష్టి స్వరూపాన్ని ధరించినటువంటిది ఈ నీవు.
1: In fact, your true identity is in the form of a community.
0: సర్వమయందు ఉన్నటువంటి నీవే నీ యందు కూడా ఉంటున్నావు.
1: That which is present in the community is verily in you.
0: కనుకనే సర్వత పాడిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత చిత్తది. సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మ ఒక్కటే కాని అన్ని దేహంలో కూడా ఉండేటువంటి కాదు.
1: Therefore the atmic principle which is all pervasive everywhere is only one and uniform and not multiplicity.
0: దేహములు వేరు కావచ్చు.
1: Bodies may be different.
0: ఎత్తు పిల్లలు లేరు కావచ్చు.
1: And there may be differences.
0: రూపనామములు వేరు కావచ్చు.
1: The differences in name and form.
0: విద్యాబుద్ధులు వేరు కావచ్చును.
1: There may be differences
0: of
1: things.
0: But ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ డిటర్మిన్ టు నో ద వన్నెస్ ఆఫ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మన యొక్క విచారమంతా కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడటం చేయటం లేదు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాము.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ to know the unity and diversity, but it is in the reverse order. We find multiplicity, plurality in unity.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోవటంలో ఉన్నటువంటిది రహస్యము ఈ వేదాంతము.
1: వేదాంత గివ్స్ యూ ది సీక్రెట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ వేదాంతం అనేటువంటిది ఉపనిషత్తుల ద్వారా ఏర్పడినటువంటివి.
1: ది వేదాంత ఇస్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్ దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టర్మ్?
0: ఉపనిషత్
1: ఉప
0: సమీపం
1: నియర్
0: నీ క్రింద
1: బిలో
0: షత్ కూర్చో
1: షత్ సిట్ డౌన్.
0: నీవు కేవలము సర్వత్రా ఉండినటువంటి వాడైనప్పటికీ క్రింద కూర్చొని శ్రవణం చేయన్నాడు.
1: దో ఇన్ రియాలిటీ యు ఆర్ ఎవ్రీవేర్ బట్ యట్ యు హావ్ టు సిట్ డౌన్ అండ్ లిసన్.
0: ఎందుకు శ్రవణం చేయడానికి క్రింద కూర్చొని శ్రవణం చేయాలి?
1: Why should you sit down and listen? Why?
0: Guru bodhinchinatunti vaadu.
1: Here is the teacher who teaches you.
0: Shishyudu shravanam cheyinatunti vaadu.
1: And the student listens to him.
0: Shravanam cheyinatunti vaadu kinda kurchovali.
1: The listener should sit down.
0: Bodhinchinatunti vaadu unnata sthanamlo kurchovali.
1: The teacher should be at a higher level.
0: Kalukune ekkadaina manam classulu pote teacher ki maatrame kurchi vestaru.
1: Therefore we find a chair for the teacher everywhere.
0: పిల్లలు కిందనే కూర్చుంటారు.
1: స్టూడెంట్ సిట్ డౌన్
0: అనగా ఉన్నత స్థాయి అధమ స్థాయి అనేటువంటి ఒక వ్యత్యాసం అక్కడ నిరూపిస్తూ వచ్చింది ఉపనిషత్తు.
1: ఇట్స్ ఎ క్లియర్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ హైయర్ లెవెల్ అండ్ ద లోయర్ లెవెల్ ఇన్ ద డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఉపనిషత్తులంతా ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక బోధలే సల్పుతూ వచ్చింది.
1: దిస్ హెస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఉపనిషత్.
0: ఉప సమీపే నచ్చేది ఉపనిషత్తు అన్నారు. ఉప సమీపే నచ్చేది ఉపనిషత్తు అన్నారు. అనగా సత్యమైనటువంటి యొక్క తత్వమును ఉన్నతమైనటువంటి భావమును పవిత్రమైనటువంటి అర్థములతో కూడినటువంటి యొక్క దీనిని ప్రబోధించేటువంటిది ఉపనిషత్తుడు.
1: Upanishads teach the reality, the truth which is so sacred, full of lofty principles.
0: Itti satyamu okka atma yendu maatrame unnadi.
1: That truth is embodied in atma.
0: Atma anaga emiti?
1: What is atma?
0: Daniki roopam unda?
1: Has it any form?
0: Ledu.
1: No.
0: Daniki em aakaram unda? Ledu.
1: Has it any shape? No.
0: Daniki chanchalatvam unda?
1: Does it move?
0: Unnadi.
1: Yes, there is.
0: Sarvatra prayanam chestundi.
1: It moves all over.
0: Sarvatra vintundi.
1: And it listens.
0: Sarva padarthamlo kattundi.
1: It catches hold of all objects.
0: Annitini padutundi.
1: And it is after
0: all. Kani tananu matramu ye okati pattadu.
1: In fact, none can catch the self.
0: Deniki ee okadi atma chikkadu.
1: The atma cannot be caught hold of.
0: Atmaku sarvamu kuda vasamaipothundi.
1: And in fact everything submits to atma.
0: Idi ee atma yendunnatvanti oka maatramaina shakti.
1: And this is the mystical power of atma.
0: Ippudu oka manasunandu maatrame chinna vishayanni vicharinchandi.
1: A small point for consideration.
0: Ee manasulo rendu vidhamainatvanti arthamulu manlo vyapisthu unnai.
1: The mind helps us two views here.
0: Manamu evarinaina gauravinchitama?
1: If you respect anybody,
0: aa yediti vyakti manamulni gauravistadu,
1: and the other person will respect you in turn.
0: Idi okka shakti.
1: This is one power.
0: Neevu sarvulnu gauravistava?
1: If you respect everybody,
0: ninnu devude gauravistadu.
1: God himself will respect you.
0: Kanukane devuni gauravanni manam pondalanukunte manam sarvulnu preminchali.
1: If you want to be respected by God, you should respect everyone.
0: Manu sarvulnu kuda gauravinchali.
1: You should respect all.
0: Adi ee yokka manasu yokka tattvam.
1: This is the nature of mind.
0: Neevu ee vyaktini neevu gauravistunnavo,
1: the person whom you,
0: aa vyakti maatrame ninnu gauravistadu.
1: That person only respects.
0: Ee vyaktini neevu premistunnavo,
1: the one whom you love,
0: aa vyakti maatrame ninnu premistadu.
1: And he will love you in return.
0: Kaani,
1: but
0: ee tana tattvam rendo tattvam elantidi?
1: What is the second aspect?
0: Neevu sarvulnu preminchitiva?
1: If you love all,
0: bhagavantude ninnu premistuntadu.
1: God will love you.
0: కనుక భగవంతుని ప్రేమకై మన పాత్రలు కావాలి.
1: యూ షుడ్ బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్.
0: కనుక నీ మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యమైన సంకల్పము ఇంత విశాలంగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ ది డివైన్ థాట్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్.
0: దీని యొక్క కొలతను ఎవరు కూడా వర్ణించడానికి వీలు కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ నార్ నరే.
0: కానీ భౌతికమైనటువంటి రూపాలను మనం గుర్తులుగా తీసుకోవచ్చును.
1: బట్ హౌఎవర్ వి కెన్ గో బై ది ఫిజికల్ ఫ్రేమ్ నేమ్ అండ్ ఫామ్.
0: వేదాంతము అనేటువంటిది అర్థమయ్యేటువంటిది కాదు.
1: సో వి కెనాట్ అండర్స్టాండ్ వేదాంత.
0: వేదాంతం అనగా ఏమిటి? ఉపనిషత్తుల యొక్క అంత్యమే వేదాంతము.
1: The end, the quintessence of Upanishads is Vedanta.
0: ఈ ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటి? జ్ఞానం.
1: The essence of Upanishads is wisdom.
0: అది ఏమిటి? అద్వైత దర్శనం, జ్ఞానం.
1: The vision experience of non-dualism is.
0: ఇలాంటి అద్వైతం అనేటువంటిది అందరికి సాధ్యం కాదు.
1: This non-dualistic experience is not given to
0: everybody. Dually mind, dually mind, dually mind.
1: Everyone is drowned in dual mind.
0: కనుకనే ఈ డ్యూయల్ మైండ్ ఉండటం చేతనే అనేక చంచలత్వాలు ప్రారంభమవుతుంటాయి.
1: బికాస్ ఆఫ్ డ్యూయల్ మైండ్ వీ ఆర్ డ్యూయల్.
0: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: అతను అర్థం గుడ్డివాడే.
1: అండ్ హీ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: ఇలాంటి అర్థం గుడ్డివాడైనటువంటి వానికి ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృశ్యం ఏ రీతిగా గుర్తించడానికి?
1: ద వన్ హూ ఇస్ హాఫ్ బ్లైండ్ కెన్ నెవర్ నో ది సీక్రెట్ థింగ్స్.
0: కనుక వేదాంతం అనేటువంటిది అందరికి సాధ్యం కాదు అర్థం చేసుకోవటానికి.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో వేదాంత.
0: కానీ వేదాంతంలో ఉండేటువంటి యొక్క పవిత్రత దేని ఎందుకు లేదు.
1: ద క్వాలిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద శాంక్టిటీ ఆఫ్ వేదాంత
0: ఒక్కొక్క శ్లోకంలో చక్కగా వర్ణించి చూస్తే, విచారణ చేసి చూస్తే దాంట్లో ఘనమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైరీ ఈచ్ శ్లోక్ you find the boundless.
0: దాని గురించి మనం వర్ణించాలనుకుంటే సముద్రం యొక్క నీరంతా కూడాను ఇంకుగా మార్చినా కూడాను చాలదు.
1: Even if you transform the entire oceanic water into ink, you cannot interpret single shloka.
0: గొప్పతనం ఉంటుంది ఒక్కొక్క శ్లోకంలో.
1: That is the greatness of each shloka.
0: అలాంటి శ్లోకాల లోపల వీడు సరైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేక దురదృష్టవంతులై శోకంలో మునుగుతున్నాడు.
1: That's in the meaning of shloka is not understood, and therefore he drowns in shoka or misery.
0: కనుకనే శోకానికి మునిగినటువంటి వానికి శ్లోకం యొక్క విజయం అర్థం కాదు.
1: ద వన్ హూ ఇస్ మిజరబుల్ ఇన్ శోక కెనాట్ అండర్స్టాండ్ శ్లోక ద కాంటో ఆఫ్ ఉపనిషద్.
0: కనుకనే వాల్మీకి చెప్తూ వచ్చాడు.
1: వాల్మీకి వెంట్ ఆన్ డిక్లేరింగ్,
0: అయ్యా
1: సార్,
0: నా యొక్క విజయమంతా కూడాను వాల్మీకి రామాయణంలో నిరూపించాను.
1: All these things are clearly demonstrated in my composition.
0: వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ఒక అంతరార్థము ఇట్టిది అట్టిదని గుర్తించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఒకనొక సమయం లోపల
1: at one time
0: ఈ వాల్మీకి రామాయణమును చదువుతున్నప్పుడు
1: when one was going through వాల్మీకి రామాయణ
0: ఒక గొప్ప astrologer
1: a big astrologer
0: ఈ రామాయణము చదువుతూ వచ్చాడు
1: he was going through the ramayana
0: ఈ రామాయణము చదువుతుంటుంటే క్రమక్రమేణ చదివే కొద్దీ కొత్త అర్థాలంతా వస్తూ వచ్చాయి
1: as he went on reading more and more he could find new interpretation
0: రామాయణం లోపల సీతామవారి జన్మం వచ్చింది
1: and it is the time of sita
0: ఆ సీతామవారి జన్మం ఏ రీతిగా రాయగలడు వాల్మీకి
1: how can valmiki compose write this about sita
0: కేవలము ఒక యజ్ఞమునకై దున్నుతూ ఉండగా జనక మహారాజు చేతిలో చిక్కినటువంటిది ఈ బిడ్డ
1: the birth of sita is so strange born out of mother earth
0: కరు అలాంటి సమయం లోపల సీతామవారి గురించి ఏ రీతికి రాస్తాడు దాన్ని కనిపెట్టాలని చూచారు
1: సో హౌ ఇస్ హీ ఏబుల్ టు డిస్క్రైబ్ దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సీత అండ్ దిస్ హస్ టు బి నోటిస్డ్
0: అప్పుడు
1: దెన్
0: అది రెండు కిందనే తిరిగి రెండవ శ్లోకాన్ని కూడా చూచారు
1: అండ్ దేర్ ఆర్ టూ మోర్ శ్లోకాస్ దట్ ఫాలోడ్
0: సీత కేవలము సారిఘాటలో చిక్కినటువంటిదని చెప్పగలుగుతున్నారు
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు సే దట్ సీత కుడ్ బి టేకెన్ అవుట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లవింగ్ ద ల్యాండ్
0: కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఎవరు చెప్పలేకపోయారు
1: నోబడి కుడ్ సే వేర్ ఫ్రమ్ షీ హస్ కమ్
0: ఆమెనే భూజాత
1: షీఈస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్ భూజాత
0: అనుకునే జనకుడు అంతా కూడాను ఆమెకు భూజాత అన్నాడు భూమిలో పుట్టినటువంటిది బిడ్డ అని
1: యాజ్ షీ వాస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్ హర్ నేమ్ ఇస్ భూజాత
0: భూమాత కాదు భూజాత
1: షీఈస్ నాట్ ఎర్త్ అండ్ షీఈస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్
0: ఇలాంటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఉపనిషత్తులు ఆ యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వచ్చారు
1: అట్ దిస్ మోమెంట్ ది ఉపనిషత్స్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ది మిస్టరీ
0: ఈ సీతామవారి జన్మ తత్వాన్ని ఏ విధంగా గుర్తించాలో అని అర్థం కాకుండా పోయింది
1: ఫైనలీ కుడ్ నాట్ బి అండర్స్టూడ్ హౌ సీతా వాస్ బోర్న్
0: ఈమె యొక్క శక్తిని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు
1: అండ్ హీ మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ది పవర్ ఆఫ్ సీత
0: సీత ఇంటిలో తిరుగుతూ ఉండగా ఒక్కొక్క అడుగడుగున తాను గమనిస్తూ వచ్చాడు జనకుడు
1: Janaka, the father started watching every moment, every step of
0: Sita. అతని ఇంట్లో ప్రాచీన ఋషులంతా కూడా దీనిని పట్టుకొని సాధించినటువంటి ఒక అస్త్రం ఒకటి ఉండాలి.
1: There lies this astra, this Shivadhanus at his residence.
0: శివధనస్సు దగ్గరికి పోయింది.
1: And Shivadhanus, she went close.
0: పిల్లలతో తాను ఏదో ఆడుకుంటూ వచ్చినది సీత.
1: Sita went on playing with her
0: friend. ఈ ఆడటం కూడాను తండ్రికి దీని సహజతత్వాన్ని బోధించే నిమిత్తమై.
1: And this play is only to make the father to know her divinity.
0: ఆ బాలు సడన్ గా ఆ యొక్క దీని కింద పడిపోయింది.
1: During the play, the ball slipped underneath that Shivadhanus.
0: ఆడే ఆడపిల్లలు అందరూ చేరారు దాన్ని ఎంతెంతో ప్రయత్నం చేశారు తీయడానికి.
1: All friends, girls gathered there to lift up and to collect the ball.
0: Friends gathered at the pettu. Enta mando vacharu.
1: So many came.
0: Palace lo unnatundi magavaru andaru vacharu.
1: All men of the palace came there.
0: Balajyulu andaru vacharu.
1: All strong men.
0: Alanti kingdom lanta kuda vacharu.
1: Everybody came.
0: ఈ అందరూ వచ్చేసి దాన్ని కదించలేకపోయారు
1: అండ్ దే కుడ్ నాట్ షేక్ దిస్ శివధను
0: చూస్తూ ఉన్నాడు పై నుంచి కూర్చొని జనకుడు
1: అండ్ ఫాదర్ జనక వాజ్ నోటీసింగ్ ఫ్రమ్ ద టాప్
0: దీన్ని ఎట్ట తీస్తుంది ఈ సీత
1: హౌ సీత కలెక్ట్స్ ద బాల్
0: కానీ అతను చూసేటువంటిది సీత కనిపెట్టలేదు
1: అండ్ సీత కుడ్ నాట్ నోటీస్ వాట్ ఫాదర్ వాజ్ డూయింగ్
0: కొంతసేపు నవ్వుకుంటూ పోయి మీరందరూ వెళ్ళండి
1: And she just smilingly said, "You all go."
0: ఎడమ చేత్తో దాన్ని లాగింది.
1: She just dragged it with her left hand.
0: శివధనస్సు సులభంగా కదిలింది.
1: శివధనస్సు easily moved.
0: దీన్ని చూచాడు జనకుడు.
1: జనక ఫాదర్ నోటీస్డ్.
0: సీత సామాన్యమైనది కాదు.
1: సీత ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఇంతే కాదు.
1: నాట్ ఓన్లీ దిస్.
0: గుణజాలి. ఇలాంటి గుణవంతురాలైనటువంటి సీతను నేను ఏ పుణ్యం చేతను కనిపెట్టాను.
1: Really, I'm lucky enough to know this virtuous Sita.
0: జన్మ జన్మాలయక పుణ్యపరం చేతని ఆమె నాకు చిక్కింది.
1: I could have her as my daughter because of the merit of the several of the past lives. And he was delighting within himself.
0: సంకల్పించుకున్నాడు.
1: Then he decided.
0: ఈ శివధనస్సును ఎత్తినటువంటి సీత.
1: Sita who could lift this శివధనస్సు.
0: శివధనస్సును కదించేటువంటి వానికి ఇచ్చి పెండి చేయాలి.
1: Should be given in marriage to that person who would be able to lift this శివధనస్సు.
0: శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ఈ యొక్క పిల్లని పెళ్లాడాలి అని సంకల్పించుకున్నాడు.
1: He has decided that person who would be able to lift this శివధనస్ should marry his daughter.
0: దాని నిమిత్తమై ఒక పెద్ద యజ్ఞం జరిపాడు.
1: And then a big ritual was undertaken.
0: ఈ శివధనస్సును ఎత్తేటువంటి విషయం లోపల అందరూ రాజులంతా కూడా వచ్చారు.
1: All kings were invited.
0: కానీ సీతని పెండాడాలని ఈ యువకులు అనేటువంటి రాజులు కూడా అందరూ వచ్చారు.
1: మెనీ యంగ్ కింగ్స్ అసెంబ్ల్.
0: ఎలాంటి యువకులు?
1: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ దే?
0: చిన్న చిన్న పిల్లలతో పాటు పెద్ద పెద్ద రావణాసుని వరకు వచ్చినటువంటి వారు.
1: నాట్ ఓన్లీ యంగ్స్టర్స్, ఈవెన్ రావణ ఆల్సో వాస్ దేర్.
0: అతను మహా గొప్పవాడు.
1: ఇస్ మైటీ మ్యాన్.
0: అతని వయసు ఇట్టిదేని ఎవరు నిర్ణయించలేరు.
1: అండ్ నోబడీ కెన్ డిసైడ్ హిస్ ఏజ్.
0: అతని బలం ఇట్టిదేని ఎవరు కనుక్కోలేరు.
1: నోబడీ కెన్ ఎస్టిమేట్ హిస్ స్ట్రెంగ్త్.
0: ఆయన వచ్చాడు.
1: హి కేమ్.
0: వచ్చేసేసి ఆ శివధనుసును అక్కడ తెచ్చిపెట్టినప్పుడు ఆ శివధనుసును ఏ రీతిగా తెచ్చిపెట్టారు?
1: హౌ వాస్ ఇట్ కెప్ట్ దేర్? శివధనుస్
0: కొన్ని వందల ఏనుగులంతా కూడా తీసుకుని వచ్చి
1: హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్
0: ఆ ఏనుగు చేతనే దీన్ని లాక్కుని వచ్చారు.
1: హావ్ డ్రాగ్డ్ దట్ శివధనుస్.
0: అలాంటి దాన్ని ఏ రీతికి ఎవరు ఎత్తగలరు?
1: హూ కెన్ లిఫ్ట్ ఇట్ అప్?
0: ఇదంతా కేవలం హాస్యాస్పదంగా ఉంటుండదు అని నిర్ణయించుకున్నారు.
1: అండ్ ఎవరీబడి ఫెల్ట్ ఇట్స్ రిడిక్యులస్, నాట్ పాసిబుల్.
0: కానీ గొప్ప గొప్ప వీరులందరూ కూడా ముందు సీట్ లో కూర్చున్నారు.
1: ఆల్ గ్రేట్ వారియర్స్ సాట్ ఇన్ ద ఫ్రంట్.
0: మీకు తెలుసు కదా, ఎక్కడైనా పోతే విఐపీస్ అని వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లంతా ఇస్తారు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ విఐపీ కార్నర్ విత్ ఆల్ బిగ్ పీపుల్,
0: అక్కడ కూడా విఐపీస్ అంతా కూడా ఒక సీట్ లో కూర్చున్నారు.
1: దేర్ విఐపీస్ దేర్ సీటెడ్ ఇన్ ద ఫ్రంట్ రో.
0: ఒక్కొక్క రాజా చూస్తుంటుంటే వారి తేజస్సు చాలా ఉట్టి పడుతుండాలి.
1: ఈచ్ కింగ్ లుక్డ్ వెరీ బ్రిలియంట్.
0: వారి దగ్గర ఉన్నటువంటి యొక్క సర్వెంట్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంటున్నారు.
1: ద సర్వెంట్స్ ఆల్సో సో స్ట్రాంగ్ విత్ మజిల్ పవర్.
0: మొట్టమొదట సీతను పెండాడాలని వచ్చాడు అర్జునుడు ఇతను.
1: అండ్ వన్ ద వారియర్ స్టార్టెడ్ ప్రొసీడింగ్ వన్ ఆఫ్టర్ వన్.
0: అప్పుడు ఈ రావణుడు వచ్చాడు.
1: అండ్ దెన్ కేమ్ రావణ.
0: రావణ వచ్చినప్పుడు అందరూ చాలా భయపడిపోతారు.
1: ఆల్ ఆర్ అఫ్రైడ్ యాజ్ హి వాస్ మచ్.
0: ఈ సుకుమారి అయినటువంటి సుందరమైనటువంటి యొక్క సీతను ఈ దుర్మార్గుడైనటువంటి ఈ వికారమైనటువంటి యొక్క ఈ ఇతనికి ఆ పెళ్లి చేసుకోవటం.
1: దిస్ టెండర్ డెలికేట్ సెన్సిటివ్ సీత, షుడ్ షీ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు రావణ హూ ఇస్ సో గ్లీన్.
0: కానీ ఆ సీత తల్లి ఉంటుండది నయన అని.
1: అండ్ ది మదర్ ఆఫ్ సీత నయన,
0: ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది.
1: షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: అయ్యో నా సుకుమార బిడ్డను ఇలాంటి మురుకుడికి ఇవ్వాలి.
1: Am I to give in marriage my daughter to this person?
0: Ame daivanni prarthinchindi.
1: She prayed to God.
0: Shivadanasu ettetuvanti vaaru Shivunne prarthinchindi.
1: So she prayed to Shiva.
0: Prarthinchindi, kannulu musukundi.
1: And she closed her eyes.
0: Kaani vachinaadu Ravanudu.
1: Ravana came.
0: Ettinaadu kinda padipoyadu.
1: And he lifted and fell down.
0: Atane paine ee yokka Shivadanasu kuda padindi.
1: And the Shivadanasu fell over him.
0: Dani ettetuvanti vaadu kuda leru.
1: And nobody could ever.
0: Ni tappinchetuvanti vaadu kuda leru.
1: Nobody can escape out.
0: Ilanti kashtamulaku guri ayipoyadu Ravanudu.
1: And this was the plight of Ravana.
0: Idantha gamaninchin tarvata,
1: after watching all this,
0: నెమ్మదిగా సీత వచ్చింది.
1: అండ్ సీత కేమ్ సాఫ్ట్.
0: ఆమె అక్కడ నిల్చుకుంది.
1: షీ స్టూడ్ దేర్.
0: ఆమె సర్వగుణ సంపన్నురాలు.
1: అండ్ షీ ఇస్ ఆల్ వర్చ్.
0: సర్వలోక హితేరత, సర్వజ్ఞాన సంపన్న.
1: షీ హస్ గాట్ ఆల్ నాలెడ్జ్.
0: సర్వగుణ హితేరత.
1: అండ్ షీ విషెస్ గుడ్ ఆఫ్ ఎవ్రీబడి.
0: సర్వజీవ హితేరత.
1: అండ్
0: సర్వజీవులను కూడా ప్రేమించేటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ లవ్స్ ఆల్ క్రీచర్స్.
0: ఆమె వచ్చి నిల్చుకుంది.
1: షీ స్టూడ్ దేర్.
0: నిల్చుకునేటప్పటికే విశ్వామిత్రుడు మెత్తగా రామును పొమ్మన్నాడు.
1: విశ్వామిత్ర ఇన్ ది మీన్ టైమ్ ఆస్క్డ్ రామా టు ప్రొసీడ్.
0: నీవు పోయి దాన్ని ఎత్తుమన్నాడు.
1: యు గో అండ్ లిఫ్ట్ ఇట్ అప్, హి సెడ్.
0: అన్ని చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ హస్ బీన్ వాచింగ్.
0: ఈ రావణుకు జరిగినటువంటి మర్యాద కూడా తెలుస్తుండాలి.
1: హి ఆల్సో అండర్స్టూడ్ వాట్ హ్యాపెన్ టు రావణ.
0: కానీ నా అన్న కూడా అలాంటి మర్యాద జరగదు.
1: హి షూర్ దట్ సచ్ థింగ్ వుడ్ నాట్ హ్యాపెన్.
0: అలాంటి అగౌరవం కాదు.
1: హి విల్ నెవర్ బి డిస్రెస్పెక్ట్.
0: అని లక్ష్మణుడు కూడా చాలా ధైర్యంగా ఉంటున్నాడు.
1: లక్ష్మణ వాస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్, కన్విన్స్.
0: అంత జనము లోపల
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్
0: చాలా చిన్న పిల్లవాడు,
1: రామా
0: కాలేజ్ స్టూడెంట్ వంటి వాడు,
1: సో యంగ్,
0: చాలా సుకుమారుడు,
1: సో
0: సుందరుడు, సుచరితుడు, సుమంతుడు, ఇలాంటి అనేటువంటి రావణుడు, రాముడు ఎంత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
1: రామా సో నోబుల్, సో వర్చువస్, సో టెండర్, డెలికేట్, హ్యాండ్సమ్, స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు.
1: వాకింగ్ మెజెస్టికల్లీ.
0: ఆ నడకను చూచే చాలా మంది ఆనందించారు.
1: పీపుల్ వర్ సో హ్యాపీ యాజ్ రామా.
0: ఆ ముఖమును చూచి మరింత శాంతితో సంచరించి వచ్చారు.
1: అండ్ పీపుల్ వర్ మోర్ హ్యాపీ.
0: నయనం లేపారు. అమ్మా ఎందుకు మీరు చింతిస్తున్నారు? అదిగో సుందరాంగుడు వచ్చేసాడు. అతను ఆ బిడ్డని దీన్ని ఎత్తుకోవచ్చును.
1: అండ్ దే టోల్డ్ ద మదర్ సీత, వై డు యు క్రై?
0: ఆ కుమారుడు నీ బిడ్డకు భర్త అవుతాడు.
1: అండ్ దట్ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఓవర్ హియర్ నౌ విల్ బి హర్ హస్బెండ్.
0: ఈమె చూచింది, ఇంత చిన్న పిల్లవాడా ఈ శివధనుసును ఎత్తగలడా అని విచారం చేస్తూ వచ్చింది.
1: సచ్ ఎన్ యంగ్ మ్యాన్, వుడ్ హీ బి ఏబుల్ టు లిఫ్ట్ ది శివధనుస్? ఇస్ దట్ పాసిబుల్?
0: వచ్చాడు, ఎడమ చేత్తో శివధనుసును ఇచ్చాడు.
1: హి కేమ్ అండ్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: మొట్టమొదటి సీత ఆ ఎడమ చేత్తోనే పట్టింది.
1: ఇట్ ఫస్ట్ ఇన్ ద దెన్ ఇట్స్ లాంగ్ బ్యాక్ సీత
0: దాని దారం కట్టే నిమిత్తమై దానిని ఇట్టు ఉంచాడు.
1: అండ్ దెన్ ఇట్ ది హోల్ శివధనుసు
0: ఉంచేటప్పుడే విరిగిపోయింది.
1: అండ్ యాజ్ హి హాడ్ బెంట్ ఇట్, ఇట్ బ్రోక్ దేర్.
0: అక్కడ ఉన్న ధనులంతా కూడా అన్ని విధమైనటువంటి సప్త ధనులంతా వినిపించాయి.
1: దే కుడ్ హియర్ ఆల్ సౌండ్స్ ఆల్ ఓవర్.
0: అప్పుడే మేడమంతా వాయించారు.
1: అండ్ దెన్ యు ఫైండ్ ది ఇన్స్ట్రుమెంట్ స్టార్టెడ్ ప్లేయింగ్.
0: ఇతను సీతకు తగినటువంటి వాడు.
1: ఈజ్ ది రైట్ మ్యాన్.
0: అనగా ఎవరికి ఎవరు తగినటువంటి వారు?
1: హూ ఇస్ ది రైట్ పర్సన్ ఫర్ ది అదర్ వన్?
0: కేవలము నిజమైన శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఎవరు కనుక్కోగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ట్రూ డివినిటీ?
0: శక్తి కలిగినటువంటి భక్తులే కనుక్కోగలడు.
1: ఓన్లీ పవర్ఫుల్ డివోటీ కెన్ నో.
0: అనంత శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని,
1: ది డివినిటీ దట్ ఇస్ ఇన్
0: అల్పత్వంతో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి?
1: లో మైండెడ్ మీన్ మైండెడ్ మ్యాన్ కెనాట్ కాంప్రహెండ్ నార్ ఎస్టిమేట్.
0: కనుక ఇది సాధ్యం కాదు,
1: ఇట్స్ నాట్ పాసిబుల్
0: అని విశ్వామిత్రుడు చెప్పాడు.
1: సో విశ్వామిత్రుడు
0: సరే ఈయన తీశాడు. తక్షణమే జనకుడు తన బిడ్డను వెంట పెట్టుకుని మాల తీసుకుని వచ్చాడు.
1: అండ్ ఇమిడియట్లీ జనకా కేమ్ ఓవర్ దేర్ అండ్ సీత వాస్ దేర్ ఇన్ ద గార్లాండ్.
0: నాయనా,
1: లుక్ హియర్,
0: నా యొక్క వాగ్దానం ఇది.
1: దిస్ ఇస్ మై ప్రామిస్.
0: ఈ యొక్క శివధనుసును ఎవరు వంచుతాడో, ఎవరు ఎత్తగలడో అతనికి నా యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయాలని నా సంకల్పం అన్నాడు.
1: జనకా సెడ్, దిస్ ఇస్ మై డిసిషన్. హూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనుస్ అండ్ బ్రేక్ ఇట్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు మై
0: సర్వోహితే రథ. అది ఉండాలి ఒక నారదుని లోపల, ఒక రాముని లోపల.
1: అండ్ వన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ దట్ యూ షుడ్ విష్ ఫర్ ది వెల్బీ.
0: సర్వగుణ సంపన్న, సర్వగుణ సంపన్న,
1: హీ షుడ్ హ్యావ్ ఆల్ వర్చ్యూస్ గుణాస్.
0: అలాంటి పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు ఇక్కడ వచ్చాడు.
1: ద పర్సన్ విత్ సేక్రెడ్ వర్చ్యూస్ ఈజ్ రైట్ హియర్.
0: ఆ పవిత్ర గుణములకు ఏది లక్షణములు?
1: హౌ డు యు నో దెమ్?
0: జనకుడు వచ్చి ప్రార్థిస్తుండగా,
1: వెన్ జనక వాస్ ప్రేయింగ్,
0: ఇతను చెప్పాడు.
1: హీ సెడ్,
0: జనక మహారాజా,
1: ఓ ఎంపరర్ జనక,
0: నేను వివాహమునికి ఇప్పుడు నేను సిద్ధం లేదు.
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు మ్యారీ నౌ.
0: నా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ నాకు కావాలి.
1: ఐ నీడ్ ద కమాండ్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ లేనంత వరకు నేను ఆమె ముఖం కూడా చూడను.
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ మై పేరెంట్స్ ఐ డోంట్ లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ సీత.
0: చాలా కృంగిపోయాడు జనకుడు.
1: జనక ఫెల్ట్ సో
0: సాడ్. ఏంటి పిల్లవాడు ఇట్లా మాట్లాడుతున్నాడే,
1: యంగ్స్టర్,
0: ఈ కాలంలో పెళ్లి చేసుకుంటామంటే అన్ని మర్చిపోతారు, తల్లిదండ్రుల ఆజ్ఞ ఎక్కడ ఉంటుంది?
1: అండ్ వేర్ హస్ దీస్ డేస్ దే డోంట్ నీడ్ ఎనీ పేరెంట్స్ పర్మిషన్.
0: కనుక విశ్వామిత్రుడు వచ్చాడు.
1: విశ్వామిత్రుడికి,
0: నాయన, ఈ మహారాజు యొక్క వాగ్దానం ఇది.
1: దిస్ ఈస్ ది ప్రామిస్
0: అంగీకరించు అన్నాడు.
1: హీ సెడ్, యూ యాక్సెప్ట్.
0: దేన్ని నేను అంగీకరించను?
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్.
0: సర్వో హితే రథ, నా ఇష్టమైనటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను.
1: ఐ యాక్సెప్ట్ దట్ వాట్ ఐ,
0: నా ఇష్టం ఏంటి? నా ఆత్మతత్వమే నా ఇష్టము.
1: బట్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ద వన్ దట్ ఐ లైక్.
0: సర్వోగుణ సంపన్న, అన్ని గుణములు కలిగినటువంటి వారే నాకు అవసరము.
1: In fact, I want those people with all these virtues.
0: కాబట్టి నా తండ్రి వచ్చేంత వరకు నేను ఏమాత్రమూ దీనికి అంగీకరించను.
1: సో అంటిల్ మై ఫాదర్ కమ్స్ హియర్ అండ్ గివ్స్ పర్మిషన్.
0: జనకుడు ఇతను పంపించాడు, జనక పిలిపించాడు దశరథుణ్ణి.
1: ఇన్ ది మీన్ టైమ్ జనక సెంట్ ఆల్ ది మెసేజెస్ అండ్ మెసెంజర్స్ ఆస్కింగ్ దశరథ టు మూవ్ హియర్.
0: రాముని చెప్పారు విశ్వామిత్రుడు.
1: అండ్ విశ్వామిత్రుడు రాము,
0: కేవలము తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడా కాచుకోవచ్చు, కానీ ఒక్కతూరైనా ఆమెను చూడమని చెప్పాడు.
1: యూ కెన్ వెయిట్ అంటిల్ యువర్ పేరెంట్స్ కమ్ హియర్, అట్లీస్ట్ యూ కెన్ లుక్
0: ఎట్ ధర్మ హితవ్రత. ధర్మాన్ని గురించి అక్కడ కూడా బోధిస్తూ వచ్చాడు.
1: రామ వెంట ఆన్ టీచింగ్ ధర్మ హియర్.
0: పరస్త్రీని వివాహం అయ్యేంత వరకు కూడా కన్నెత్తి కూడా నేను చూడను.
1: అంటిల్ ఐఎమ్ మ్యారీడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ఎనీ అదర్ ఉమెన్స్ ఫేస్, సెడ్ రామ.
0: ఆమె నాకు మాతృ సమానమైన.
1: అండ్ అదర్ వన్ టిల్ నౌ ఇస్ మై మదర్.
0: కాబట్టి వివాహం అయ్యేంత వరకు సర్వులు నాకు మాతృ స్వరూపులే.
1: సో అంటిల్ ఐఎమ్ మ్యారీడ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు మై మదర్
0: అన్నాడు. రూమ్ కు వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ హీ రిటర్న్డ్.
0: తర్వాత వశిష్ఠుల వారు వచ్చారు.
1: దెన్ వశిష్ఠ కేమ్.
0: తర్వాత దశరథుడు వచ్చాడు.
1: దశరథ ఆల్సో
0: కేమ్. అందరూ వచ్చి ఎంతనో చెప్పారు.
1: ఆల్ కేమ్ అండ్ ట్రై టు కన్విన్స్ హిమ్.
0: వాళ్ళందరికీ వినయంతో చెప్తూ వచ్చాడు.
1: బట్ హీ టోల్డ్ దెమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ,
0: ధర్మం ఈ రకంగా బలికింది.
1: And this is the way how dharma.
0: మన ధర్మం ఈ రకంగా చెప్పింది.
1: And this has been the declaration.
0: ఈ ధర్మాన్ని నేను పాలిస్తాను, కానీ వ్యక్తుల యొక్క ఆజ్ఞ నేను ఏమాత్రం పాలించను.
1: I'll follow the prescribed code dharma.
0: కానీ వ్యక్తులందరినీ గౌరవిస్తాను.
1: But I respect everybody.
0: అని చెప్పాడు.
1: And that was.
0: సరే ఈ సమయంలో రాముని తొందర పెట్టకూడదు అన్నాడు. విశ్వామిత్ర కూడా నోరు మూసుకున్నాడు.
1: And Vishwamitra kept quiet as he could not convince Rama.
0: 3 దినములు అయిన తర్వాత వచ్చినారు ఇతను.
1: Three days passed. The pair Dasharatha.
0: Ayodhya వచ్చారు. అయోధ్య నుంచి వచ్చారు.
1: They came from Ayodhya.
0: అయోధ్య నుంచి అందరూ కూడా వచ్చి వశిష్ఠుల వారు కూడా కలిచారు.
1: Vasishtha also was there.
0: కలిసి రాముల దగ్గరికి వెళ్లారు.
1: And they went close to Rama.
0: రామ, రేపటి దినము తెల్లవారు 8 గంటలకు కార్యం జరుపుకుంటున్నాము.
1: This whole thing has to be done at 8 o'clock tomorrow morning.
0: దీనికైనా నీవు అంగీకరించావా అన్నాడు.
1: Have you accepted this at least?
0: నా తండ్రిని పిలిచిమన్నాడు. తండ్రిని.
1: అండ్ హీ సెడ్, ఐ వాంట్ టు సీ మై ఫాదర్.
0: నాయన, నీ వివాహ నిమిత్తమై మేమందరం వచ్చేసాము, మాకందరికీ సంతోషమే అన్నారు.
1: ద ఫాదర్ సెడ్, ఇట్స్ అక్సెప్టబుల్ టు us, వీ హావ్ కమ్ హియర్ ఫర్ ద వెడ్డింగ్.
0: అయితే నీ ఆజ్ఞ అయింది కాబట్టి నేను తప్పక అంగీకరిస్తాను.
1: బికాజ్ యూ హావ్ పర్మిటెడ్ మీ, ఐ నౌ ఫాలో.
0: అయితే ఒకదానికి మాత్రం పూర్వం అంగీకరించలేదు.
1: బట్ వన్ ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్.
0: పట్టాభిషేకమునకు తండ్రి చెప్పినా సరే నేను చేసుకోను అన్నాడు.
1: కారోనేషన్ దో యూ వాంటెడ్ మీ టు బి కారోనేటెడ్ ఐ హావ్ నాట్
0: యాక్సెప్టెడ్. వశిష్ఠ వారు వచ్చి చెప్పినా కూడా నేను వినను అన్నాడు.
1: ద ప్రిసెప్టర్ వశిష్ఠ సెడ్ బట్ ఐ డోంట్ పే హీడ్ హిస్ వర్డ్.
0: పితృవాక్య పరిపాలన నా యొక్క దీక్ష.
1: And I should certainly follow the vow that I would uphold.
0: Tandri aagnanu nenu nerveerchali.
1: I should follow the command of the father.
0: Kevalam mee aagnanu nenu nerveerchukopothe naa tandriki agauravam chesina vaadini avutaru.
1: If I follow the command of others, it would be disrespect to my father.
0: Athi agauravam naa tandriki nenu ippinchanu.
1: Well, I don't want to put my father in
0: this. Ee rajyame naaku akkarledu.
1: I don't want this kingdom.
0: Ee pattabhishekam avasarame ledu.
1: I don't want the throne.
0: Nenu aranyaniki velutanu.
1: I'll go to the forest.
0: Ani cheppadu.
1: That's what he said.
0: Kaani pendi vishayamlo maatram తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ హి ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: అన్ని జరిగినాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెండ్.
0: వివాహం జరుగుతుండాలి.
1: ద మ్యారేజ్ వాస్ గోయింగ్ ఆన్.
0: తెరగట్టారు.
1: అండ్ దెన్
0: తెరగట్టిన తర్వాత ఇక్కడ ఎవరిని చూడుకోకూడదు.
1: అంటిల్ దెన్ నో వన్ షుడ్ సీ ఈచ్ అదర్.
0: తెరం తీసేటప్పటికి అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూడాలి.
1: అండ్ ఆఫ్టర్ ద కర్టెన్ ఇస్ రిమూవ్డ్ ద బ్రైడ్ గ్రూమ్ కెన్ లుక్ ఎట్ ద బ్రైడ్, సో ఆల్సో ద బ్రైడ్ కెన్.
0: రాముడు మాత్రమే గొప్పవాడు కాదు, సీత కూడా గొప్ప గుణవంతురాలే.
1: సీత ఇస్ ఆల్సో వర్చ్యూస్ అండ్ నోబుల్ లేడీ.
0: ఆ తెరం తీసినప్పుడు ఆమె కూడా రామును చూడలేదు.
1: అండ్ షీ టు డిడ్ నాట్ సీ రామ.
0: రాముడు సీతను చూడలేదు.
1: రామ డిడ్ లుక్ ఎట్ హర్.
0: ఏమి చూస్తున్నారు ఇంక వాడు?
1: వాట్ ఇస్ దట్ దే లుకింగ్ ఎట్?
0: కేవలం భూమిని చూస్తున్నారు.
1: దే ఆర్ వాచింగ్ ఓన్లీ ద గ్రౌండ్.
0: అప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడు.
1: దెన్ కేమ్ విశ్వామిత్రుడు.
0: నాయన ఈమె భూజాతనే.
1: లుక్ హియర్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్.
0: భూమిని చూస్తున్నావు, భూమిలో పుట్టినటువంటి ఆమెను చూడటం లేదే.
1: యు ఆర్ వాచింగ్ ద ఎర్త్ ద మదర్ బట్ నాట్ యు ఆర్ నాట్ వాచింగ్ ది డాటర్.
0: చూడలేదు అప్పటికి కూడా. కారణం ఏమిటి? వివాహం కాలేదు.
1: వాట్ ఇస్ ద రీజన్?
0: వివాహం కాక పూర్వము పరస్త్రీని చూడటం మహాపాపం అని రాముడి యొక్క దీక్ష.
1: ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ రామ టు లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ఎనీ అదర్ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ద సిన్స్.
0: అప్పుడు ఇంకా అన్ని జరిగిపోయింది. అందరూ తల్లి తండ్రులు అందరూ వచ్చి ప్రోద్వరం చేయటం చేత చూచాడు.
1: బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద పేరెంట్స్ after obtaining the permission he
0: ee vidhanga mahaneeli yokka teechalu anta pavitramainatundi teechaluga untuntai.
1: That was the determination, the strong determination.
0: Deeniki teginatundi arhata daniki undali.
1: Each one has got its own eligibility.
0: Bharta chala goppa gunavantulainappatikini bhari kaakunda pote prayojanam ledhu.
1: The husband may be virtuous and great, the wife is not, it is useless.
0: Bhari gunavanturaliga undi bharta gunavanturu kaakapothe adi kuda sariyinattu kaadu.
1: The wife is virtuous and his husband is not, it is also useless.
0: Gunavantule kavali.
1: So both of them should be virtuous.
0: Ee sabodaliki sabodalige kavali.
1: Each one should be good to each other.
0: Aneetundi chuchukoni tanu kremamu oka deechaga untunnadu.
1: That was the determination.
0: ఉండిన తర్వాత
1: ఆఫ్టర్
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను తాను పూనాడు.
1: అండ్ హి హస్ డిటర్మిన్డ్.
0: ఎందుకంటే ఇంకా పూర్తి మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ ది సీక్రెట్ నాట్ ఇస్ నాట్ ఎ టాయ్.
0: మంగళసూత్రం కట్టక మునుపు ఆమె నా భార్య కాదు.
1: ప్రయర్ టు దట్ షీ ఇస్ నాట్ మై వైఫ్.
0: ఆమె అంతవరకు నా తల్లితో సమానమే.
1: టిల్ నౌ, టిల్ దెన్ షీ ఇస్ మై మదర్.
0: సరే, అందరూ పూలమాలలు తీసుకుని వచ్చారు.
1: ఆల్ కేమ్ దేర్ విత్ గార్లెండ్స్.
0: అందరూ వారికి వేస్తూ వచ్చారు.
1: అండ్ దే వర్ ఆల్ గార్లెండెడ్.
0: సీత మాత్రం రామునికి వేయలేదు.
1: బట్ సీత డిడ్ నాట్ గార్లెండ్ రామ్.
0: రామును సీతకు వేయలేదు.
1: రామ డిడ్ గార్లెండ్ సీత.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మొదలు వధువు చేసి వేసినప్పుడే మరి తిరిగి వరుడు చేయాలి.
1: ఇస్ ఫస్ట్ ద బ్రైట్ షుడ్ garland the bride groom, then the bride groom would garland the bride.
0: Ame garland teeskoni vachindi.
1: And she brought the garland.
0: Pattukundi paapam chaala sepu.
1: And she was holding the garland for long.
0: Kaani atanu tala unchaledu.
1: Rama didn't bend his head.
0: Tanu cheppadu.
1: Then he said.
0: Vishwamitra poyadu, neevu tala unchu annadu.
1: Vishwamitra went and said, bend down your head.
0: Guruji.
1: Guruji.
0: Nenu inta sabalopala.
1: In this.
0: Oka streeki nenu tala unchinanante naa gauravam emti? Naa tandri gauravam emti?
1: In this public court, if I am to bend my head, how about the respect of the family and my lineage?
0: I am
1: not prepared to bend down my head. Therefore, until then, I don't
0: garland. This
1: dialogue has been going on.
0: మెత్తగా ఇంకా లక్ష్మణుడికి చెప్పారు.
1: అండ్ సాఫ్ట్లీ లక్ష్మణ వాజ్ ఇన్ఫార్మ్డ్.
0: ఈ లక్ష్మణుడే అన్నిటికీ సరైన సూత్రధారులని లక్ష్మణ చేయన్నాడు.
1: Lakshmana is the proper man to be contacted now.
0: Anaga emiti bhoomini koncha varaku ettu cheyamani cheppadu.
1: That part of the earth can be lifted up now.
0: Lakshmana chaala sukshma buddhi galavaradu.
1: Lakshmana is highly intelligent.
0: Kapivaradi daatuna.
1: Will monkey be able to cross
0: Kalikiro
1: this ocean?
0: Kalikiro tagat
1: Is it possible to take Lakshmi it through the water? And will Lakshmi the
0: constant
1: love? Will Lakshmana serve?
0: Sushma buddhi gala Lakshmanudu chuchi chuchi prakuna aparama bhakti yantu gopara.
1: That highly intelligent Bharata would serve. If the devotion to Rama is so great.
0: రామును పైనటువంటి భక్తి లక్ష్మణుడికి ఎవరికి లేదు.
1: లక్ష్మణ హస్ గాట్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ టు రామ.
0: అంత హృదయాన్ని అర్పితం గావించుకున్నటువంటి వాడు లక్ష్మణుడు.
1: హి హస్ సరెండర్డ్ హిస్ హార్ట్ టు హిమ్.
0: కాలు అని చెప్పాడు.
1: అండ్ దెన్ హి సెడ్ నో ఇట్స్ నాట్ పాసిబుల్.
0: అయితే మరి దీనికి ఏమి యుక్తి అన్నాడు.
1: దెన్ వాట్ ఇస్ ద సొల్యూషన్ టు దిస్.
0: నేను చేస్తాను అనుకుంటా అన్నాడు.
1: లక్ష్మణ సెడ్ ఐ విల్ బి ఏబుల్ టు టాకిల్ నౌ.
0: ఉన్నట్టుండి లక్ష్మణుడు అక్కడ నుంచి పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ లక్ష్మణ ran and fell at the feet of Rama.
0: పడినటువంటి లక్ష్మణుడు లేయలేదు.
1: And he didn't get up.
0: అప్పుడు ఎందుకు లక్ష్మణుడు ఇష్టపడ్డాడని అతని వంగి లేపడానికని వంగాడు రాముడు.
1: Rama has to bend to lift Lakshmana.
0: తక్షణమే సీత గార్లండ్ వేసి
1: ఇమ్మీడియట్లీ సీతా గార్లండ్.
0: రాముడు సామాన్యంగా ముంచేటువంటి వాడు కాదు మనసు.
1: రామ విల్ నాట్ బెండ్ హిస్ హెడ్ ఇన్ ది ఆర్డినరీ వే.
0: ఆయన లక్ష్మణ్ ఎత్తే కోసమని తల ఉంచేటప్పటికి
1: టు పిక్ హిమ్ అప్ హి హస్ టు బెండ్.
0: ఇంతకంటే గొప్ప సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి సీత.
1: సీత ఇస్ మచ్ మోర్ ఇంటెలిజెంట్.
0: ఆయన ఉంచిన సమయం చూసుకున్నది తక్షణమే గార్లాండ్ వేసి.
1: హి వెయిటెడ్ ఫర్ ద మూమెంట్ ఇమ్మీడియట్లీ గార్లాండ్ రామ.
0: ఇటువంటి సతిపతులకు ఉండేటువంటి ఒక బుద్ధి అట్లా ఉండదు.
1: దాట్స్ హౌ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
0: కనుకనే
1: సో
0: ఎవరికి ఎవరి శక్తి ఏ విధంగా చేరాలో అట్టి వారికే దీన్ని దక్కుతుంది.
1: Therefore each one know each other.
0: కనుక ప్రతి శక్తి కూడాను ఒక దైవత్వాన్ని మనం పొందాలనుకుంటే ఆ దైవత్వానికి తగినటువంటి శక్తి మనలో సంపాదించుకోవాలి.
1: Therefore we should have that eligibility and the power to know the divinity.
0: కనుకనే ఆ దివ్యత్వానికి తగినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: We should have that eligibility, the power to know.
0: అది నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మికము.
1: That is true spirituality.
0: ఉపనిషత్తుల యొక్క గీత అంతా కూడా ఇంత మాత్రమే.
1: This has been the essence of Upanishads and Gita.
0: దైవానుగ్రహాన్ని నీవు సాధిస్తేవే.
1: If you are a recipient of God's grace.
0: ఉపనిషత్ సారాన్ని గైకున్నావా.
1: If you know the essence of.
0: సర్వము నీకు వశమైపోతుంది అన్నా.
1: Everything will submit to you.
0: కనుక ఆ ఉపనిషత్తు యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకే ఉపనిషత్ స్వరూపుడు చిక్కుతుంటాడు.
1: Therefore the one who knows the essence of Upanishads will be able to know the very form of Upanishads.
0: ఉపనిషత్ స్వరూపుడు ఎలాంటి వాడు అనేటువంటిది.
1: The form of Upanishads.
0: రాముడ కృష్ణుడ గోవిందుడ నారాయణ కృష్ణుడ ఇది కాదు.
1: Nothing to do with Rama Krishna.
0: ఈ శక్తికి ఒక రూపమే లేదు.
1: This power, శక్తి has no form.
0: ఇదే ఈనాడు శక్తి స్వరూపమైనటువంటి ఒక నవరాత్రి.
1: This is the very form, the symbolization of energy.
0: సాక్షాత్ జ్ఞాన స్వరూపమైనటువంటి ఒక శివశక్తి.
1: And it is Shiva Shakti, the very symbol of jnana wisdom.
0: పరిపూర్ణ జ్ఞానం తప్ప అన్యం లేదు ఇందులో.
1: It is total awareness, nothing otherwise.
0: ఏ మాత్రము కించిత్తు లోపము లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆర్ షార్టేజ్ హియర్.
0: కనుక అలాంటి పవిత్రమైనటువంటి శక్తిని మనం దర్శించాలంటే పవిత్రమైన శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హావ్ దట్ సీక్రెట్ పవర్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ నేచర్.
0: తాత్కాలికమైనటువంటి అనుగ్రహాన్ని మాత్రం సంపాదించుకుంటే అది చిక్కేది కాదు దక్కేది కాదు.
1: అండ్ ఇఫ్ యూ వాంట్ టు హావ్ ఎ టెంపరరీ బ్లిస్ వెల్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హావ్ ఇన్ టోటల్.
0: టెంపరరీ అనేటువంటి ఇక్కడ ఉండకూడదు.
1: సో దేర్ కెనాట్ బి ఎనీథింగ్ లైక్ ఎ షార్ట్ టర్మ్ ప్లాన్.
0: చాలా శాశ్వతమైనటువంటి భక్తి కావాలి.
1: యూ నీడ్ పర్మనెంట్ డివోషన్.
0: స్థిరమైన నిశ్చిత్తులు కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద స్టెబిలిటీ అండ్
0: ఆ నిర్మలత్వం మనలో ప్రవేశించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ప్యూరిటీ
0: ఆ నిర్గుణత్వం సాధించాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ఆల్ గుడ్ క్వాలిటీస్
0: నిస్వార్థం త్యజించాలి.
1: అండ్ యూ షుడ్ బి సెల్ఫ్లెస్
0: అప్పుడే ఈ దివ్యశక్తి మనకు గోచరమవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్ డివినిటీ.
0: కనుక రేపటి దినము
1: టుమారో
0: ఈ దివ్యశక్తి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా అర్థం చేసుకునేటట్టుగా
1: in order to understand the effects of the divine power.
0: ee naadu prarambhamayindi upanishad saram.
1: The essence of Upanishad started today.
0: నిజంగా ఉపనిషత్ సారమైనటువంటిది ఇట్టిది అట్టిదని ఎవరు గుర్తించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఉపనిషత్ సారాన్ని వినటం కూడా గొప్ప అదృష్టమే.
1: ఇట్స్ యువర్ ఫార్చ్యూన్ టు లిసన్ టు ది ఎసెన్స్ ఆఫ్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మీకు తెలియదు.
1: యు డోంట్ నో.
0: ఆ యజ్ఞం లోపల ఆ బ్రాహ్మణులంతా ఉచ్చరిస్తుండేటువంటి మంత్రములు చూస్తే ఆ మంత్రముల యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు గుర్తించుకోలేరు.
1: నోబడి కెన్ ఎస్టిమేట్ నో ద గ్రేట్నెస్ ఇన్ ద మిస్టరీ ఆఫ్ మంత్రాస్ చాంటెడ్ బై ప్రీస్ట్స్ దేర్.
0: మన ప్రశాంతి నిర్మలంలో ఉచ్చరించేటువంటి భక్తులు అనగా బ్రాహ్మణులు చాలా పవిత్రమైనటువంటి హృదయులు.
1: The sacred priests have assembled here.
0: ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తున్నాను.
1: A small example.
0: అందరూ భోజనానికి 12 గంటలకు వచ్చారు.
1: All priests assembled here for 12 o'clock for lunch.
0: కానీ సప్తలింగార్చన జరుగుతుండాలి.
1: సప్తలింగార్చన
0: లింగార్చన
1: లింగార్చన వాజ్ గోయింగ్ ఆన్.
0: అది అయ్యేంత వరకు తాను లేలేదు.
1: And a person didn't get up.
0: మహాభాగవతం చదువుతున్నాడు.
1: He was going through మహాభాగవతం.
0: ఆయన కూడా అందరూ వచ్చినా కానీ తాను రాలేదు.
1: All have assembled, but this man has not come.
0: వేదపారాయణ చేసేటువంటి వారు ఉన్నారు అక్కడ.
1: There are people who do వేదపారాయణ.
0: వారు నలుగురు అక్కడే కూర్చున్నారు.
1: And these people said,
0: మీరు పోండి, మేము తర్వాత పూర్తి అయిన తర్వాత వస్తామన్నారు.
1: They said, you go, we'll come after
0: completing. ఒక్కటి కూడా సంకల్పించుకున్నటువంటిది పూర్తి అయ్యేంత వరకు కూడా కదిలేటువంటి వారు కాదు.
1: Until the task is fulfilled, they would not get up.
0: ఈ సహస్రలింగార్చన చేసేటువంటి ఆయన 2 గంటల వరకు అక్కడే కూర్చొని ఉంటాడు.
1: The one who is in charge of this sahasralingarchana sits there till 2 o'clock.
0: అలాంటి చిత్తశుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణులు ఇక్కడ చేరటం చేతనే ఒక్కొక్క మంత్రమునకు ఎంతో పవిత్రమైన ఆత్మలంతా ఉంటుంటాయి.
1: Because we got the priests with that purity of their in their hearts, we could know all these mantras.
0: కనుక ఈ మంత్రములో ఉన్నటువంటి అంతరాత్మని గుర్తించుకోవటం చాలా అదృష్టమే.
1: ఇట్ ఇస్ యువర్ గుడ్ లక్ టు నో.
0: నిజంగా కేవలం గుర్తించుకోలేకపోయినప్పటికీ ఆ మంత్రముల యొక్క దీనిని మీరు శ్రవణం చేయటం కూడా గొప్ప అదృష్టమే.
1: యు మే నాట్ బి నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్ టు దట్.
0: నేను చెప్పాలి 8 విధమైనటువంటి యొక్క దీంట్లో మంత్రం శ్రవణం అన్నారు.
1: So one has to listen to mantra.
0: శ్రవణం నుంచి అదే దాటిపోతుంది వ్యక్తి లీనం వరకు.
1: And this listening will take you to the final step of merge. Listening.
0: కీర్తనం.
1: Singing.
0: విష్ణు స్మరణం.
1: Chanting.
0: పాదసేవనం.
1: Service.
0: వందనం.
1: Salutation.
0: అర్చనం.
1: Worship.
0: దాస్యం.
1: Servitude.
0: స్నేహం.
1: Friendship.
0: ఆత్మనివేదనం.
1: Self surrender.
0: ఆ స్నేహం చేసినప్పటికే ఆత్మనివేదనం వస్తుంది.
1: When once that
0: స్నేహితుడు కానంత వరకు కూడా ఆత్మ నివేదన చేయడానికి వీలు కాదు.
1: ద సరెండర్ ఇస్ నాట్ పాసిబుల్ అండ్ యూ డెవలప్ క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్.
0: కనుక స్నేహత్వం వరకు మనం సాధన చేయాలి.
1: So with this friendship closeness one has to proceed in
0: శ్రవణములో ప్రారంభించాలి.
1: We have to begin with listening.
0: ఆ దివ్యమైనటువంటి శ్రవణం చేతనే భావం ఉచ్చరిస్తుంది.
1: By listening to that you'll have divine thoughts.
0: కనుక
1: సో
0: మనం ఇక్కడ చేసేటువంటి అంతా కూడాను ప్రతి వ్రతం గందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క భావములు కలిగి ఉంటున్నాయి.
1: In all these sacred rituals there are sacred thoughts behind.
0: ఏదో 10 మంది యజ్ఞాలు చేస్తున్నారు మనము చేస్తామనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటిది కాదు.
1: ది యజ్ఞాస్ ఆర్ నాట్ డన్ హియర్ ఇన్ ఎ రొటీన్ వే.
0: యజ్ఞము అనేటువంటి పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటిది.
1: దిస్ యజ్ఞ ఇస్ డన్ విత్ ది టోటల్ sacrifice.
0: మాకెట్టి వాంఛలు లేవు.
1: వీ హావ్ నో డిజైర్.
0: ఎట్టి ఫలితములు లేవు.
1: నో ఎక్స్పెక్టేషన్.
0: ఎట్టి అభిష్టములు లేవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కేవలం లోక కళ్యాణం కోసమే.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ.
0: సర్వుల యొక్క ఆనంద క్షేమముల కోసమని.
1: ఎవ్రీబడీ షుడ్ బి
0: సర్వుల పరిపూర్ణ హృదయం కావాలని.
1: ఎవ్రీబడీ షుడ్ బి టోటల్.
0: అలాంటి పరిపూర్ణ హృదయం అయ్యే నిమిత్తమై ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ఎవ్రీబడీ హ్యాపీ అండ్ బ్లెస్డ్.
0: దేశంలో చావు అంతా వచ్చింది. దేశంలో కరువు అంతా వచ్చింది. ఈ కరువు నివారణకు ఈ కరువులు వెరువులకు నేను చూడను.
1: వీ డోంట్ గో బై ద ఫ్యామిన్ not the drought elsewhere.
0: కరువులు
1: ఇవన్నీ
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే కమ్ అండ్ గో.
0: ఇలాంటి అల్పమైనటువంటి భావాలకు నేను ఏమాత్రమో ప్రయత్నించను.
1: భగవాన్ డజన్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కోప్ ఫర్ సచ్ నారో.
0: ఏది చేసినా శాశ్వతమైనటువంటిదిగా చేయాలి.
1: Anything that is done by Bhagavan has got everlasting effect. It should have a permanent effect.
0: పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: It should be sacred.
0: ప్రాప్తిని కలిగించేటువంటిదిగా ఉండాలి.
1: And it should make you deserve.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏ మానవుడు తన యందున్నటువంటి ఆత్మ, పరుల యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని విశ్వసించునో,
1: ద పర్సన్ హూ అండర్స్టాండ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద డివైన్ స్పిరిట్ ఇన్ హిమ్ బీయింగ్ వెరీ మచ్ సేమ్ ఇన్ అదర్స్,
0: అట్టివాడు గృహస్థుడైన
1: సచ్ ఎ పర్సన్ బీట్ ఎ హౌస్ హోల్డర్,
0: విరక్తుడైన రక్తుడైన
1: ఎ రెనన్షియంట్ ఆర్ ద వన్ అటాచ్డ్,
0: అట్టి మనిషి యందు నిరంతరము భగవంతుడు నివాసుడై ఉంటాడు.
1: సచ్ ఎ పర్సన్ విల్ హ్యావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ హిస్ హార్ట్ ఆల్ త్రూ,
0: తానే భగవంతుడిగా మారుతాడు.
1: హీ హిమ్సెల్ఫ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది డివైన్.
0: భగవంతుని తత్వం ఎవరిని గుర్తించలేరు.
1: నో వన్ కెన్ కాంప్రహెండ్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: కానీ అనేక మంది విమర్శితులు, కానీ ఈ విమర్శల కంటే అర్థం చేసుకున్నటువంటి వారు చాలా అదృష్టవంతుడు.
1: దో దే ట్రై టు ఎనలైజ్ అండ్ ఇన్వెస్టిగేట్, వెరీ ఫ్యూ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కోటీశ్వరునకైనా కూడు బుడ్డయే కాని బంగారమును తిని బ్రతుకలేడు.
1: హీ మే బి ఎ మిలియనేర్, హీ విల్ నాట్ ఈట్ ఆర్ పార్టేక్ గోల్డ్, హీ ఈట్స్ ఓన్లీ ఫుడ్.
0: మానవత్వంలో ఇది సమత్వమైనటువంటి ఒక తత్వము.
1: This is the principle of equality in humanity.
0: దైవము అందరి యందు ఉంటున్నాడు.
1: God is in everyone.
0: దైవం సత్యమునందును అసత్యమునందును, ధర్మమునందును అధర్మమునందును, పుణ్యమునందును పాపమునందును భగవంతుడు సమత్వంగా ఉంటున్నాడు.
1: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ప్రాచీన కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు అనేక ప్రయత్నములు చేసి పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
0: కడపటికి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది వేదము.
1: The Veda declared ultimately that God transcends the darkness beyond illusion.
0: కానీ ఆధునిక యుగమునందు దీనిని అనేక విధములుగా పరిశోధన చేసి పరిశీలన సలిపి దీన్ని మరొక రీతిగా బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ the divine principle is investigated and experimented upon and revealed in a new way.
0: సృష్టి అంతయకుడను మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
1: The entire universe proceeds along three directions.
0: ఒకటి సృష్టి యొక్క లక్షణం.
1: One is the nature of creation.
0: రెండవది దీనికి పోషణ యొక్క లక్షణం.
1: The second is maintenance or sustenance.
0: మూడవది నయం గావించుకునేటువంటి లక్షణం.
1: The third one is annihilation.
0: సృష్టి రక్షణ లయము ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకుడును కాలము గడుపుతూ ఉన్నది.
1: The entire universe has got these three fundamental qualities of creation, sustenance and annihilation.
0: కానీ ఈ సత్యమును ఎవరు కూడాను కాదనలేరు.
1: No one can deny this fundamental truth.
0: ఏ సైంటిస్ట్ కూడాను ఇది కాదని చెప్పలేరు.
1: No scientist can say no to this.
0: జగమంతై కూడాను మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
1: This is experienced and visualized all over the world.
0: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
1: That which is created is maintained.
0: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
1: Having been sustained, it is bound to annihilate.
0: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
1: This is the direct experience.
0: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
1: When once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
1: We can also understand in this physical world the divinity latent in humanity.
0: కాని అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
1: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
0: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
1: You find the lines there.
0: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
1: It's not a true line in the sense.
0: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
1: Through those lines that you have seen, you can also think of the real lion.
0: అదే విధముగానే
1: similarly
0: ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
1: Likewise in this world, every experience, every material object makes you think of God.
0: చెరకులోని తీపు,
1: the sugar in the sugar cane,
0: మెరపులోని కారము,
1: and that which is hot
0: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
1: and that is sour in tamarind,
0: వేపలేని చేదు,
1: and bitterness in neem,
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి
1: all demonstrate the divinity.
0: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరిసిల్లుతున్నాయి.
1: You find the stars glittering.
0: కాని తరంగములు కదులుతూ ఉన్నాయి.
1: You also the movement of the waves.
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines brilliantly.
0: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
1: It's moon who gives you the moonlight.
0: ఇవన్నీ భగవత్ తత్వమునకు ఒక నిదర్శనములే.
1: That's all the direct proof of the divine.
0: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దే మే నాట్ వెరీ మచ్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ బట్ ఎగ్జిబిట్ ద డివినిటీ.
0: ప్రభుత్వం యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
1: ఇన్ ది వరల్డ్ ఇన్వెస్టిగేషన్
0: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
1: వన్ మైట్ బి ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
1: ద సెకండ్ మే బి ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
0: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
1: థర్డ్ వన్ మే బి ఏ హెడ్ ఇన్ ద పోలీస్ సెక్షన్.
0: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా
1: జస్ట్ ఎస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో.
0: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్కు ఆధీనమై ఉన్నట్టుగా
1: as all of them are under the control of the prime minister.
0: సృష్టికి బ్రహ్మానియు,
1: the creation is represented by Brahma.
0: రక్షణకు విష్ణువు అనియు,
1: sustenance Vishnu.
0: శిక్షణకు శివుడు అనియు,
1: and annihilation is represented by Shiva.
0: వారు ఈ యొక్క కర్మలను ఆచరిస్తూ వస్తున్నారు.
1: They take care of these three branches, portfolios.
0: కానీ ఈ మూడింటి యొక్క అధిపతి దైవమే.
1: But the master, the head of all the three is God himself.
0: అతన్ని మహమ్మడన్స్ అల్లా అంటారు.
1: Mohammedans call him Allah.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
1: Each religion has got a particular name given.
0: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
1: Indians or Westerners, whosoever may be, they call him God.
0: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
1: What is the spelling of God?
0: G O D, God.
1: G O D, God.
0: G అనగా జనరేషన్, సృష్టించడము.
1: G జనరేటర్, క్రియేషన్.
0: ఓ ఆర్గనైజేషన్,
1: ఓ ఆర్గనైజేషన్,
0: పోషించడము.
1: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
0: డి డిస్ట్రక్షన్,
1: డి డిస్ట్రక్షన్,
0: నాశనం చేయటము.
1: ఎన్హిలేషన్.
0: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీంట్లో కూడాను సృష్టి స్థితి లయమని కూడాను చేరి ఉంటున్నది.
1: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
0: దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు
1: the one who ought to be recognized.
0: ఇలాంటి లౌకికమైనటువంటి ఆధారాలు తీసుకుని
1: బేసింగ్ ఆన్ ది డైరెక్ట్ ప్రూఫ్
0: దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
1: విల్ మేనిఫెస్ట్ ది డివినిటీ.
0: ఒకరు చెప్పినను చెప్పకపోయినను
1: వన్ మైట్ సే ఆర్ నాట్,
0: కానీ సత్యము సత్యమే.
1: ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: దైవం ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్.
0: ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈస్ హీ?
0: సర్వులు ఎందుకు సర్వస్వరూపుడై ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఒకరినొకరు విభేదంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
1: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
0: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపం.
1: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is the very proof of divinity. And you have filled your hearts with love for Bhagavan. There cannot be greater bliss than this.
0: Kanuka prema swarupulara.
1: So embodiments of love.
0: Atma vishwasame shastamainatvati yokka lakshanamu.
1: Confidence in the self. The self-confidence should be the goal.
0: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అనేకుడు దిగ్విజయం అవుతుంది.
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ యూ డూ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు
0: ఎవరీవన్. ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ లవ్ ఫ్రమ్ అదర్స్ యూ హావ్ టు లవ్ దెమ్ ఫస్ట్.
0: ఇతరులు మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులు మనం గౌరవించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్ యూ షుడ్ రెస్పెక్ట్ ఇన్ ద బిగినింగ్.
0: కనుకనే మనం ఇతరులను గౌరవించగా ఇతరులు మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
1: Without respecting others, you cannot expect to be respected.
0: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
1: As you love God, God loves you too.
0: కనుక జీవితమంతా రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: The whole life revolves around these three: reaction, reflection,
0: and result.
1: We have to love all.
0: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రులమవుతాము.
1: Then only you will be the recipient of love of everybody.
0: అందరినీ మనం గౌరవించాలి.
1: You should respect all.
0: అప్పుడే మనల్ని కూడాను అందరూ గౌరవిస్తారు.
1: Then everyone will respect you in turn.
0: ఏ దానిని మనం ఆశిస్తున్నామో
1: that what you want,
0: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
1: You have to do it for yourself.
0: మనం ఆచరించిన సర్వ కర్మల కూడాను రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: All our actions represent the three principles: reaction, reflection, and resound.
0: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
1: You also love appropriately.
0: అప్పుడే నిన్ను ఇతరులు కూడాను ప్రేమిస్తారు.
1: And then you will be loved by everyone.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
1: What do you want from Bhagavan today?
0: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
1: Bhagavan is very very happy.
0: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందములకు ఎంత మితిమీది ఉండదు.
1: When all of us love Bhagavan, you'll be extremely happy, mighty happy.
0: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
1: Bhagavan has not invited anyone.
0: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
1: It is your love, it's Bhagavan's love that brought all of you here.
0: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
1: This is the message of God, your love and Bhagavan's love.
0: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
1: What message is to be said this morning?
0: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
1: And Bhagavan gives and you receive.
0: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
1: And you give, Bhagavan receives.
0: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
1: This kind of giving and receiving is the relationship between you and God.
0: Sarvabhuta hitam evam. Meerandaru chemanga undali.
1: Let everybody be happy, safe and secure.
0: Anandanga untundali.
1: Let everyone be happy.
0: Aadhyatmik tattvani abhiruti parchukovali.
1: Understand spirituality and grow in
0: strength.
1: And then you practice all that you have
0: learned. Ee naati prapancham yokka paristhitulu chaala ayomayanga untundayi.
1: The present day position of the world is highly confusing.
0: Ekkada suchina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvi.
1: We find restlessness, agitation all over.
0: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి.
1: Yet we have to struggle for safety and security in spite of reaction.
0: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
1: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
0: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
1: God simply creates to for all of us to experience.
0: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
1: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
0: మిలిటరీని కొంతమంది నియమించారు.
1: ఆల్సో మిలిటరీ.
0: వీరు దేనికోసము?
1: వాట్ ఫార్?
0: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
1: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
0: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారిని వచ్చి కొడుతుంటే
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్
0: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
1: That punishment is given to correct your mistake.
0: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
1: If you don't commit any mistake, you'll never be beaten by police.
0: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
1: God has given such mighty power to humanity, to this world.
0: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము,
1: your good actions will give you good results.
0: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము,
1: bad action will take you to consequences.
0: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింప చేసి,
1: and he has made it like that.
0: దీనిని లోకంలో సృష్టించాడు.
1: And this is his creation.
0: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
1: But we accuse, blame our actions.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
1: In fact, give up all the mistakes.
0: పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
1: Drive out all the unsacred thoughts.
0: దుర్భావములను దూరం చేయి.
1: Let bad feelings
0: leave. నిన్ను ఎవరు శిక్షించరు.
1: No one thinks in this way.
0: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
1: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
0: మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to be free from all defects and mistakes.
0: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
1: Bhagavan said you are all the embodiments of the divine.
0: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
1: You are imperishable.
0: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
1: The spirit atma is permanent.
0: అంటే శాశ్వతమైన ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: Out of the principle of eternity of the spirit atma, you should have eternal thoughts and sentiments.
0: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమములే.
1: Therefore, this is all the code of divinity, the creation, sustenance and
0: annihilation.
1: And in fact, the whole thing goes around as per his will.
0: సర్వభూతం నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: God shines brilliantly in everyone.
0: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
1: How can you point out mistake in anybody? How do you blame anybody?
0: ఆత్మవిశ్వాసమును పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మలు ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
1: With all the self confidence you may go to any country.
0: కనుకనే ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
1: The first thing is you should have faith in yourself.
0: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
1: You just decide who you are.
0: అన్నింటినీ మనం అడుగుతున్నాము, నేనెవరు అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
1: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
0: నేను పలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
1: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డయలాగ్.
0: అది లేకుండా నేను పలాన్ దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
1: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: లేక నా పేరు ఇట్టిది అని బోధించినంత మాత్రం అది సత్యం కాదు.
1: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
0: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైంది కాదు.
1: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
0: ఏది సరైన ఆన్సర్?
1: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మా. ద
0: దేహము అనిత్యమైనటువంటిది.
1: బాడీ ఈస్ టెంపరరీ.
0: మనసు అనిత్యమైనటువంటిది.
1: సో ఆల్సో ద మైండ్.
0: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
1: యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: కనుక దేహ మనస్సును త్యజించి,
1: giving up the body and the mind,
0: ee rendintiki power icheyatundi oka atma tattvanni nee gurtinchali prayatninchali.
1: Understand the atma, which is the main source that gives power to all.
0: Prati oka vyakti kudunu atma swaroopude kaani anya swaroopudu kaadu.
1: Everyone is embodiment of the divinity.
0: Atani swaroopame sarvatra vyapinchi untundadi.
1: In fact, it's only the God who is present in everyone.
0: Sarvatra vyapinchinatundi cosmic yokka atma idi.
1: The divinity is all pervasive cosmic power.
0: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to know this cosmic power.
0: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
1: You think that it is
0: చాలా సులభమైనటువంటిది.
1: But it's so easy.
0: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
1: There is no other thing much easier than this.
0: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
1: We find this difficult because of our body attachment.
0: ఇది చాలా సులభమైన మార్గం కనుకనే.
1: It is so simple path.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
1: హూసో ఎవర్ యూ డినై, యుల్ బి డినైంగ్ గాడ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
1: హూసో ఎవర్ యూ రెస్పెక్ట్, యుల్ బి రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
1: You may do namaskar to anybody, it amounts to respect to God. Because the very same God is present in everyone. And Shruti, the sacred text, declares that you are all the sparks of the divine. We are all the sparks of the divine with all the attributes. We are all the sparks of the same divine principle. When you step into a room full of mirrors, you see your own image. You are not one there. Each mirror shows its own reflection.
0: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంతో ప్రవేశించింది.
1: A bird that is foolish has gone into this hall of mirrors.
0: దాని యొక్క రూపంలో అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
1: The bird starts seeing all the reflections.
0: అయ్యో నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
1: The bird was so angry because it started feeling that it could be heard by the birds
0: కొట్టి బ్రద్దలు చేసింది.
1: And this bird went on attacking every mirror and broke it to pieces.
0: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
1: And reflections have increased in number depending on the number of pieces.
0: కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది.
1: And finally the mirror was broken.
0: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
1: Then there is no reflection anymore.
0: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
1: And then it just moved out of that.
0: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
1: This is a feeling of ignorance.
0: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
1: if a wise man gets into that hall of mirror,
0: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
1: He will be so happy watching his own reflection.
0: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
1: He will try to correct himself.
0: కనుకనే వీడు నిజమైన మానవుడు.
1: He is a true human in the sense.
0: అంతా ప్రతిబింబములే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
1: He is a true human if he understands this unity, equality in everyone.
0: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
1: When can you be human?
0: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
1: That object, that material present outside is present in you.
0: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to know the relationship between this object and the reflection.
0: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Make an effort to know that you and I are one.
0: రూప నామముని యందు శక్తిని యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
1: In name and form and abilities and capacities there are
0: many ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
1: These are all the qualities of the reflections.
0: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
1: The truth is to understand experience that you and I are one.
0: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
1: God is in you. He is not separate from you.
0: ఏదో టెంపుల్ యందు లేదు.
1: He is not outside. ఏదో
0: మసీదులు యందు లేదు. ఏదో దర్గాల యందు లేదు.
1: He is not present in any distinct
0: place. నీ యందే.
1: God is in you.
0: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
1: When once you go outside, you will be seeing your own reflection.
0: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
1: You will be just seeing your own self there.
0: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ
1: any spiritual practice under
0: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే.
1: Is undertaken only to experience the inner reality.
0: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
1: Every man will have these two.
0: ఈ మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
1: Between birth and death there lies the whole life.
0: అది తరుగుతుంది పెరుగుతుంది.
1: And as you think of it, you will live long.
0: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
1: The true human spirit neither takes birth nor dies.
0: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ
1: it is only the body that grows and decreases.
0: కానీ తాను తరగటం లేదు పెరగటం లేదు.
1: But the inner self has neither increased nor decreased.
0: చిన్న బాల్యమునందు
1: in childhood
0: అతని చైల్డ్ అన్నారు.
1: We call him a child.
0: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
1: In youth we call him man.
0: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
1: In old age we call him grandfather.
0: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
0: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హాస్ నాట్ చేంజ్.
0: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
1: God's form, God's reality is one and the same.
0: ఏకం సత్ విప్రాభూదావదంతి.
1: Truth is only one, referred to as many by scholars.
0: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
1: We have to know this truth today.
0: ఎవరిని చూసినా మనం గౌరవించాలి.
1: We have to respect everyone.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
1: When once you experience this state of true bliss,
0: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుమయంతి అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
1: When once you understand the reality of the self present in everybody, you never suffer.
0: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
1: But we consider it is difficult to know this.
0: కష్టం కాదు.
1: Is not.
0: దానికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
1: There is no other thing that much simpler than this.
0: సృష్టిలో ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
1: In fact, the defect lies in your drishti, the vision, but
0: కానీ
1: నీ
0: దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
1: You don't correct your vision, but you find out the mistake in creation.
0: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
1: There's no mistake in creation as
0: such. సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉంటుండాలి.
1: You find the oneness all over.
0: కానీ నీ దృష్టిలో ఉంటుండాలి భిన్నత్వం.
1: The mistake lies in your sight or vision.
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
1: With self confidence undertake any task, you are sure to be successful.
0: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
1: You should recognize one important point.
0: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
1: Lincoln was born in a very poor family in the United States of America.
0: Tandri vadrangi pani chestunnadu.
1: Father was a carpenter.
0: Talli Nancy ame paatachirlanta kutti da nunchi vachina dabbuto abbayini poshinchukuntu vachindi.
1: Mother served as a tailor stitching old cloth.
0: Ee pillavaadu koncham rich people anaga shavukari bittalato bayaladeri school ku vendetundi vaadu.
1: The boy associated himself with rich people and attended school.
0: Ayokka srimantulainatundi biddalanta kodanu vini heedan chesetundi vaadu.
1: All rich boys started heckling
0: vini dressunu vini yokka paristhitini chusi chaala gelu chesetundi vaaru.
1: Everybody make fun of him because of his dress and poverty.
0: Lincoln chaala pillavaadu kanaka balinchukolekapoyi talli daggariki poyi yedchaadu.
1: Lincoln being young boy could not bear this and went to his parents.
0: Nanu naa todi pillalandaru kodanu avamanam chestunnaru.
1: And put to shame by my friends.
0: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
1: I want good dress, he said.
0: నాకు మంచి నగలు పెట్టు.
1: I want everything that's good now.
0: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
1: Then mother called him close.
0: నాయన మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
1: Understand our position first.
0: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
1: Know the position of the family next.
0: మనం చాలా బీదవారము.
1: We are very poor.
0: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
1: We do not have enough to eat. How can we have rich dress?
0: కనుక నీ స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
1: Therefore we should know our position and then maintain.
0: నీవు ఏనాటికైనా అభివృద్ధి అవుతావు.
1: You are bound to
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
1: Carry on your life based on self-confidence.
0: ఎన్ని గేలు చేసినప్పటికీ ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
1: Never be mindful of others. They might put
0: మన అన్నిటికీ ఆత్మనే మనకు ఆధారము.
1: And self-confidence is the foundation.
0: ఈ ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా.
1: With the self-confidence make every effort from now on.
0: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
1: Mother explained very clearly with appropriate suitable good examples.
0: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
1: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
0: కష్టపడి చదివినాడు.
1: హీ వర్క్డ్ హార్డ్.
0: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
1: హీ డిడ్ంట్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
0: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
1: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
0: నా ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
1: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్ గార్డ్
0: మీ. దానికి వస్తు వాహనాదులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా యందు నిండుగా దండిగా ఉన్నది.
1: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హ్యావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ లోపల తల్లి మరణించింది.
1: In the meantime, the mother died.
0: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
0: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
1: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ సెకండ్ టైం.
0: విదేశీయులకు సహజమే.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
1: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
0: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
1: The stepmother also said develop the self confidence as taught by your mother.
0: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
1: The same teaching was given to him by her.
0: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
1: Later he has taken degree.
0: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
1: Then he found it hard to carry on further.
0: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
1: And he could not carry on his life.
0: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
1: He wanted to take up some job.
0: ఛీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
1: Then he thought, I don't want any job.
0: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
1: The one who relies on the self,
0: నా స్వశక్తి పైన నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: He wanted to stand on his own legs, his own
0: ability. వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
1: He has actually tread along the path of truth.
0: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
1: And in fact he was deceived by many people.
0: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
1: In this world it's quite natural that many can't see good. People cannot bear others' progress.
0: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తూ ఉంటుంది.
1: This has been going on since ancient times.
0: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
1: Because of his full faith in the teaching of the mother, he is not bothered about
0: it. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
1: He failed even in that business to
0: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
1: He sold out all the objects, material with him and cleared the debts.
0: దాని రుణము కంటేను దుఃఖమేది.
1: Is there any other greater misery than
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: The greatest act of charity.
0: తల్లి తండ్రుల కన్నా దైవం ఏది?
1: You don't find greater God than one's own parents. And in fact this enemy is the worst of the
0: disease. దయకంటే ఎక్కువ ధర్మం ఏది?
1: And compassion is
0: చూడ సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: And what a friendship is greatest wealth.
0: ఇంతకంటే ఏముంది?
1: వాట్ ఎల్స్?
0: ధరని అపకీర్తి కంటేను మరణమేది?
1: బ్యాడ్ నేమ్ ఇస్ డెత్.
0: సర్వదా కీర్తి కంటేను సంపదేది?
1: రెప్యుటేషన్ ఇస్ వెల్త్.
0: రుణము కంటే నన్నకు రోగమేది?
1: ద లోన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: అండ్ దెన్ స్మరణ చాంటింగ్ గాడ్స్ నేమ్ విల్ హెల్ప్ యు.
0: కూడి ఉంటున్నాడు.
1: అండ్ హి వాస్ థింకింగ్
0: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
1: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
0: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
1: ఫ్రెండ్స్ హూ హావ్ నోన్ దిస్ ఫ్యాక్ట్,
0: క్లింటన్ ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి.
1: దే సేడ్ ఎలక్షన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్,
0: నీవు దీంతో నిలుచుకో, మేమంతా సహాయం చేస్తామన్నారు.
1: దే సెడ్ యు కంటెస్ట్, విల్ హెల్ప్ యూ.
0: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిలుచుకున్నాడు.
1: హీ కంటెస్టెడ్ ద పార్లమెంట్ ఎలక్షన్స్.
0: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
1: హీ వన్.
0: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
1: ఆల్ పార్టీస్ ప్రైజ్ లింటన్.
0: అందరూ చేరి అతన్ని ప్రెసిడెంట్ గా చేశారు.
1: ఆల్ మేడ్ లింకన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అప్పుడే తన తల్లి మాటలు, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా గుర్తించుకున్నాడు.
1: హీ కుడ్ అండర్స్టాండ్ దెన్
0: ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఆ యొక్క తల్లి యొక్క మాటలు విశ్వాసం తెలిసింది.
1: బికాజ్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హి హడ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద
0: తల్లి. చెప్పింది కూడా సత్యమైనటువంటి మాటనే.
1: వాట్ ఎవర్ మదర్ సెడ్ ఇస్ ట్రూత్.
0: తాను చేసేది కూడా సత్యమైన పని.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత
1: ఆ
0: దేశం లోపల
1: After becoming president,
0: నల్లవారికి తెల్లవారికి కొంత భేదములు కలుగుతూ వచ్చింది.
1: There are some differences between blacks and whites.
0: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
1: The white people started hurting, harming the black people.
0: నీక్రోలు అంతా కూడా లింటన్ దగ్గర చేరారు.
1: Both assembled, met Lincoln.
0: సార్, మా బాధలను కొంత నివారణ గావించు, మమ్మల్ని కూడా సమానంగా చూచమని చెప్పాడు.
1: They all wanted him to resolve this problem.
0: లోకములో అందరూ సమానమే.
1: In fact, all are equal.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: All are the children of God.
0: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
1: Then why should there be disparity?
0: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
1: They never wanted this racial discrimination to exist any longer.
0: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్ ఈ
0: విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింటన్ చాలా పొగుడుతూ వచ్చారు.
1: ఆల్ నీగ్రో స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
0: లోకంలో మంచి చెడ్డలకు సంకర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
0: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంకర్షణ జరుగుతుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్.
0: ఎవరైనా మంచి పేరుతో అభివృద్ది వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
1: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్,
0: వారిపైన లేనిపోని కొన్ని అపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
0: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: నిందలు స్థుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజధర్మం.
1: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
1: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
0: మన భారతదేశంలో
1: ఇన్ భారత్
0: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
1: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
0: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: బట్ యెట్ దే వర్ విక్టోరియస్.
0: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి ఒక దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఇంపు రాదు.
1: దే ఆల్ థాట్ లైక్ దిస్, వి ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, వి సర్వ్డ్ ఎవ్రీబడీ.
0: దేహము ఏనాటికైనా పోయేటువంటిదే.
1: God is bound to fall any time.
0: నిన్ను రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
1: Don't go along the wrong direction to safeguard your body.
0: పోనే పోతుంది.
1: It's bound to fall.
0: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
1: But the truth remains once for all.
0: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
1: Struggle for this truth.
0: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing greater than truth.
0: సత్యము నందుండి సర్వమే సృష్టించి.
1: Having been from the point of truth, the whole creation came.
0: Satyamunanda anage sarva srushti.
1: The creation merges in truth ultimately.
0: Satyam himalayani telamedi kanugunna.
1: There is no other place where there is no truth.
0: Sutta satvam ide chudaraya.
1: It is the pure unsullied truth that pervades.
0: Ekkada poyinappudini vari vari manobishtamu nerverinappudu varu viruddhamaina margaanni praveshistaru.
1: Everywhere when once all their desires are satisfied, they act in a perverted way.
0: Vari dosame kani naa dosham kaadu.
1: The mistake lies with them, nothing to do with
0: God. Lokamulo bhagavantunu dushinchetunte vaaru enta mandi? Naalugu rakamulainte vaaru.
1: Four people turn against God.
0: Devudantene namakam lenetunte vaaru devuni dushistaru, idi modati rakamu.
1: The first category are those who don't have faith in God.
0: Vyaktigatamainatunte yokka deenlopala okadu tana snehithu abhirudhi ostuntunte adani chooraleka ochukoleka dveshinchetunte vaaru rendo rakamu.
1: The second category are those of jealousy who could not bear the other's
0: problems. Moodavadi vaaru aashinchinatunte korikanu neraverakunda povatam valla dveshinchetunte vaaru moodavu vaaru.
1: Third category of those whose desires are not fulfilled, therefore they turn against.
0: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంత మంది.
1: There are people who are envious watching the progress.
0: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
1: These are only the four categories.
0: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
1: This path is so mean, so dirty, so low.
0: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
1: But yet, what did they want?
0: Swami, naaki pani cheyali.
1: Swami, you do this for me.
0: Naaki dabbu kavali.
1: I want money.
0: Nenu ee vidhamainatuvanti society pettukuntunnanu.
1: I am just starting.
0: Nenu oka school start istunnanu.
1: I am starting a business.
0: Daniki dainatuvanti dabbu kavali.
1: I need money now.
0: Nayana, nenu satyame cheptanu. Nayana, nee desham veru. Ee desham veru. Ee desham dabbu aa deshaniki chelladu.
1: Bhagavan tells, you have got your own nation, you should abide by the rules.
0: కాబట్టి
1: ఈ డబ్బును
0: నీవు ఎట్ట తీసుకుని పోతావు?
1: How can you carry this money?
0: అసాధ్యము.
1: No, impossible.
0: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
1: And you have to betray, cheat the government.
0: అంగీకరించను. ఇలాంటివంత వద్దు అని అంటాను.
1: Bhagavan will say no to such things.
0: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
1: And then they develop hatred.
0: దేశాన్ని పూచి అనేక రకములైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
1: And they go on denying the divinity.
0: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
1: But Bhagavan holds on to his.
0: ఎవరు దూషించినా, ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
1: Don't be carried away by the praise or blame.
0: ఎందుకంటే మీ నమ్మకం మీది.
1: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
1: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
0: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: నమ్మకం మంది.
1: యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవం ఉన్నాడు అంటారు.
1: ది థీస్ట్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
0: కానీ కొంతమంది దైవం లేడు అంటారు.
1: సమ్ మే డినై హిమ్.
0: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
1: In fact, you have got faith in God. God exists for you. If you deny
0: yes,
1: him,
0: man,
1: he doesn't find
0: gaani,
1: him.
0: Swami ki sarvam, yes, yes, yes.
1: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
0: Yevari manasu varike saachi.
1: You go by your own mind.
0: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడి.
0: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
1: You hold on to your own faith, cling on to the principle of the spirit and ఆత్మ.
0: దినదినాభివృద్ధి పొందటం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
1: People, some people are jealous because they watch the progress.
0: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
1: And jealousy is the worst of the demons possible.
0: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
1: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
0: Adi evariki kanipinchadu.
1: Nobody would see that.
0: Kaani adi talli veerunu kotti vesthapudike rendo dinam chetti koolipothundi.
1: And the moment the roots are rotten, the tree falls.
0: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషం ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద ట్రీ?
0: ఈ అసూయ అనేటువంటి వాడు తన ఎందున్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకుని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
0: దుర్మార్గుల యొక్క తత్వము
1: ఇట్ ఈస్ వికెడ్నెస్.
0: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
1: From Bhagavan's point of view, there are no bad people at all.
0: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
1: And you may do something, you are bound to change tomorrow. But Bhagavan's path is
0: one.
1: All belong to Bhagavan. All belong to Bhagavan. Bhagavan belongs to all.
0: నా ప్రాపర్టీ అంతా ప్రేమ ఒక్కటే.
1: His love is the binding principle.
0: ఆ ప్రేమ చేతనే నేను అందరిని ఆదరిస్తుంటాను.
1: Bhagavan treats everyone with love.
0: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను బ్రోస్తూనే ఉంటుంటాను.
1: You may not love him, but yet Bhagavan blesses you.
0: నేను ఈ తప్పులు ఏది కూడా నేను వెతకను.
1: Bhagavan will not search your mistakes and defects. None of your faults either.
0: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
1: Bhagavan goes by the principle of love.
0: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వం అందరికీ బోధించాలి.
1: And this principle of unity must be recognized.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
1: Out of this unity you will develop purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
1: And this purity will take you to divinity.
0: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
1: To develop divinity we need purity.
0: ఈ ప్యూరిటీ కావాలంటే,
1: if you want purity,
0: అందరినీ కలిసిమెలిసి ఉండాలి.
1: We should mingle together.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
1: Then you will get the positive result.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
1: We say this is 75th birthday.
0: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
1: Bhagavan is not bothered of the age.
0: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
1: భగవాన్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
1: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లోన్.
0: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
1: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ దోస్ దట్ సఫర్. నేను ఎవరి
0: ఏమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
1: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
0: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: You have taken determination anyway.
0: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
1: Hold on until it is fulfilled.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి.
1: You have asked anyway.
0: అడిగినదిడు దాకా విడవకుండు.
1: Until it is given, do not drop.
0: కోరినదేదియో కోరనే కోరితిరి.
1: You have requested and begged.
0: కోరిక చెల్లెడు దాకా పోవకుండు.
1: And do not leave until it is granted.
0: పోరు పడలేక నేనైన ప్రభువలయు.
1: He has to bless you out of disgust.
0: వడం తెలియక మీరైనా అడగవలయు.
1: Or you must ask repeatedly.
0: అంతే కాని,
1: only that.
0: ఇంకా మీ అంత మీరు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: To return is not the quality of a devotee.
0: నీవు కోరినటువంటి జల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
1: Until your desire is fulfilled, hold on with determination.
0: ఇదియే మనకు దీక్ష.
1: This is the determination.
0: ఇదియే మానవుని యొక్క తపస్సు.
1: This is the penance.
0: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
1: Penance does not mean going to the forest, turning your body in the
0: water. మనం దక్కించుకోవాలి.
1: And cut short your desire.
0: సత్యాన్ని కాపాడుకోవాలి.
1: And protect the truth.
0: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
1: Show gratitude.
0: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
1: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇదే భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
1: మెనీ ఆబ్స్టకల్స్,
0: దీన్ని లెక్క చేయకుండా,
1: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్.
0: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
1: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
1: డెవలప్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
1: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీ ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో.
1: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆత్మ నీ యందే ఉన్నది కానీ మరొకరు యందు కాదు.
1: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
0: వాని ఆత్మ కూడా వాని యందు ఉంటున్నది.
1: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ఇన్ యూ.
0: ముక్కలు ముక్కలు కాదు.
1: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
0: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
1: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక
1: సో
0: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొంతలు వేయకండి.
1: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
0: ఏ మాత్రము మారదు.
1: The faith and age are not related.
0: కనుక అందరి యందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
1: The quality is one and the same, irrespective of age.
0: Quantity వేరు వేరుగా కావచ్చు.
1: Quantity might differ.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
1: Unity is absolutely essential today. To mold this Bharat as an ideal country.
0: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
1: ఆల్ అవర్ లీడర్స్
0: త్యాగం చేసి
1: They sacrificed.
0: పట్టుదలను సాధించుకుంటూ
1: and they have determined.
0: స్వతంత్రాన్ని సాధించారు
1: and achieved independence.
0: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
1: They achieved independence, but unity is not achieved till now.
0: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of independence?
0: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
1: Because there is no unity, we are suffering
0: today. ఎక్కడ చూసినా కానీ దేశాలే.
1: We find hatred
0: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు
1: and there are so many
0: ఒక కుటుంబం లోపల 4 దోవలు
1: and the same family has got different parts, different ways.
0: Well,
1: how do you expect the independence to be maintained?
0: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
1: This is not the thing that we are supposed to learn.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should know the oneness.
0: ఈనాడు నమ్మకమే లేనిటువంటి వారికి అందులైపోతున్నారు.
1: And we are blind because we lost the sight of faith.
0: ఎవరిని నమ్మవద్దు. నిన్ను నీవు నమ్ముతావు కదా.
1: You may not have faith in anybody. At least you should have faith in yourself.
0: అదే దైవం యొక్క ప్రేమ.
1: And that is divine.
0: Confidence in you, confidence in God.
1: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
0: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
1: If you have got faith in you, you will have faith in God.
0: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
1: And you will understand that you are God.
0: దైవానికి ప్రత్యేకమైన ఆకారం లేదు.
1: God has no specific separate
0: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
1: And this very positive I is divine.
0: కనుకనే ఇట్టి ఏకత్వాన్ని మీరు విశ్వసించి
1: having faith in this oneness
0: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
1: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
0: ఐకమత్యం చేత
1: విత్ యూనిటీ
0: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైన శక్తినైనా మనం సాధించవచ్చు.
1: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
0: ఏ మార్గమునైందని కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
1: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
1: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్
0: ఎనీవేర్. అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ఫోర్ భారత్ హ్యాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్.
0: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
1: దేర్ఫోర్ భారత్ ఈజ్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాము?
1: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
0: తప్పు తప్పు తప్పు.
1: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
0: తల్లిని గౌరవించాలి.
1: యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్.
0: మాతృదేశము
1: దిస్ యువర్ మదర్ ల్యాండ్.
0: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
1: అండ్ యూ షుడ్ కీప్
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు.
1: అండ్ రామ సెడ్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ద వెరీ హెవెన్ ఆర్ పారడైజ్.
0: కనుక నా తల్లి నా యొక్క మదర్ ల్యాండ్ రెండు ఒక్కటే అన్నారు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్
0: ఐడెంటిటీ. ఆ సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించి వర్తించాలి.
1: దట్ వీ హావ్ టు నో అండ్ కన్ఫెస్.
0: రామ రామ రామ రామ అని పూజిస్తుంటారు, స్మరిస్తుంటారు.
1: యూ థింక్ ఆఫ్ రామ, యూ గ్లోరిఫై హిమ్.
0: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
1: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ? నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
0: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
1: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యు ఆర్ ఎ జీరో ఇన్
0: నిజంగా ఆ నమ్మకంతో చేసేటువంటి వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు?
1: వై డోంట్ యూ ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ?
0: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
0: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుండాలి.
1: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
0: వేదము నాలుగు రకమైనటువంటి మహావాక్యములు అందించింది.
1: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
0: తత్వం అసి అది నేను ఒకటే అన్నారు.
1: తత్వం అసి దట్ ద వర్డ్.
0: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
1: అండ్ హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ కూడా నేనే అన్నారు.
1: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇంకా ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్?
0: దైవం అనేటువంటిది ఏకం సత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: మూడవది అది తానేగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
1: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ అనగా ఇంగ్లీష్ లో అయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ అని.
1: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయా ఆత్మ.
1: ఐఎమ్
0: బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఇదే అయమాత్మ బ్రహ్మ.
1: దట్ ఈస్ అయమాత్మ బ్రహ్మ.
0: ఇలాంటి సందేహాలను, ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
1: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
0: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరు పెట్టడం లేదు.
1: వీ జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారట్ ఆల్ దిస్ డిక్టా.
0: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
1: వీ జస్ట్ అటర్ బట్ వీ డోంట్ ఫాలో.
0: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములు అన్ని కూడా కేవలం అసత్యములే.
1: ఆల్ దట్ యూ డు నాట్ ప్రాక్టీస్ ఆల్ అటరెన్సెస్
0: ఆడంబరములే.
1: ఐ ఓన్లీ పంప్ అండ్ షో.
0: అందరి ఎందు దైవం ఉన్నాడని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
1: వెన్ వన్స్ యూ సే గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ యూ షుడ్ లవ్ ఆల్.
0: కానీ మనం చెప్తున్నామే కాని ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
1: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
0: చాలా విరుద్ధమైనటువంటి పదం.
1: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
0: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమి సంభాషణ చేయవద్దు.
1: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
0: వైట్గా ఉంటుండు,
1: బీ సైలెంట్.
0: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
1: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
0: ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని అసహ్యపడద్దు.
1: Don't be disgusted with anyone. Don't accuse
0: anybody.
1: This is the message of Bhagavan to everybody
0: today.
1: Bhagavan loves all.
0: నాకు ఎవరిపైనా ద్వేషం లేదు.
1: Bhagavan doesn't hate anybody.
0: ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: In fact, none would hate him.
0: కనుకనే నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒకటే.
1: So all of us are children of Bhagavan. All of us are friends of Bhagavan.
0: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
1: We should practice this principle.
0: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ ని మీరు పెంచుకోవాలి.
1: This friendship with Lord God we should develop more and more.
0: మనకు గ్రంథం ఏమిది?
1: What is our goal?
0: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
1: And the whole world is the text.
0: అంతరాత్మనే మనకు గురువు.
1: And the spirit is teacher.
0: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ అవర్ ఫ్రెండ్?
0: భగవంతుడే మన మిత్రుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
1: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
0: ప్రపంచమే నా గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
0: నా అంతరాత్మనే గురువు.
1: మై సెల్ఫ్ ద స్పిరిట్ ఆఫ్ మై ప్రిసెప్టర్.
0: నిజమైన యొక్క భోగము.
1: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్త్.
0: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
1: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్, స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమే భగవత్ స్వరూపము.
1: టైమ్ ఈజ్ ద వెరీ పర్సన్.
0: కాలకాల ప్రపన్నానం కాలక్రమేణ కరిష్యతి అని వేదం.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
1: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ యువర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద సేమ్ వేవ్ లైన్.
0: భూతముని యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
0: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
1: భగవాన్ లవ్ is beyond all material. It's not possessive.
0: Idi pure, idi oka vidhamainatundi yokka, idi shuddhamainatundi.
1: Bhagavan is pure, unsullied, unpolluted, pure love.
0: Andari endu unnatundi prema,
1: the love in everyone.
0: Kontha negative ga maarutundadi.
1: Sometimes turns negative.
0: Vanchalato cherutundadi.
1: Because it is related to desire.
0: Naalo netina chikkadu.
1: Bhagavan has no desire at all.
0: Naadanta kudunu positive ni.
1: Bhagavan is absolutely positive.
0: Positive lekunda negative prayojanam ledu.
1: Without positive negative is useless.
0: Negative lekunda positive prayojanam ledu.
1: Without negative positive is useless.
0: Kanukane I and you are one.
1: So Bhagavan says I and you are one.
0: Negative ni positive tho kalapandi.
1: And just join God.
0: Ee positive ni mee negative tho cherchukondi.
1: And then take God into you.
0: Manam anubhavinchaleinatundi okka ee sukaru emi undavu lokamlo.
1: Then there will be no pleasure, no happiness that you cannot experience.
0: ప్రేమ స్వరూపులారా, ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
1: when we have this interrelationship
0: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
1: The life is bound to be blissful.
0: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
1: What side sort of bliss? Supreme bliss.
0: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
1: And it is supreme bliss, happiness state.
0: అప్పుడే మనం బ్రహ్మ స్వరూపులైపోతాం.
1: And then you become divine at that
0: level. ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to follow.
0: ఒకవేళ నీకు ఇష్టముంటే సాధన చేసుకో, తప్పు కాదు.
1: If you really want, follow one spiritual
0: path. ఈ సాధన నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
1: the spiritual practices give you satisfaction.
0: ఆత్మతృప్తి కాదు.
1: It's not for the satisfaction of the self.
0: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
1: Consider everyone equal.
0: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
1: And share love with everybody.
0: ఇది నిజమైనటువంటి ఒక సాధన.
1: This is the true spiritual practice.
0: Karuka ye devudaina ye naamamaina anni okate.
1: Any name, any form are one and the same. Ek
0: prabhu ka anek naam.
1: One God has many names.
0: Anek naamam undinappudikani manam ye vidhanga bhavinchali.
1: God has many names.
0: Nee oka dinamu sahasra naamarchana cheyal anukuntunnavu.
1: One day you may worship God in 1000 names.
0: Kaani 1000 manchi gandhamulu anaga poolu techu pettukunnam.
1: And you brought 1000 flowers for worship.
0: Okkokatori Keshavaya Namaha.
1: You say one name and offer flower. Another name, offer another flower.
0: Masood Nayanamaha, Trivikramaya Namaha. Ee vidhanga okoka peru cheppi okoka pushpam vestunnavu.
1: By saying each name you start offering a flower each time.
0: Kaani okoka peruku okoka roopam undi akkada.
1: Do you find each form for every name?
0: Okka roopamunike inni perulato meeru poojistunnaru.
1: One form is called by many names.
0: Kanukane bhagavantudu ekkadunnadu?
1: Then where is God?
0: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
1: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
0: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నాను.
1: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
0: నేత్రం సమర్పయామి అంటాం.
1: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
0: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము.
1: What a mistake it is to offer such meaning.
0: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
1: What satisfaction you have?
0: తృప్తే లేదు.
1: నౌ
0: భగవంతుడు కూడా అంగీకరించడు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
0: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
1: When once you say I offer my eye, do you do that?
0: పుష్పాలు తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
1: You collect a flower, touch it and then offer to God.
0: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
1: You say I, but you offer flower.
0: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
1: In fact you are cheating God.
0: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగమును ఎందుకు దైవానికి కావాలి?
1: In fact all the whole body and the limbs are the gifts of God.
0: Ee dehame neevi,
1: the body,
0: ee angamulo neevi,
1: limbs,
0: nene nee vaadu,
1: and God belongs to
0: you
1: and you belong to him. You cannot receive such prayer.
0: Netram samarpayam ante nee netranni samarpistunnava?
1: When once you say I offer my eye, do you do that?
0: Tisukuntunnavu, netram paina pettukuntunnavu, netram samarpayam.

0: ఈ దేహమే నీది,
1: ద బాడీ,
0: ఈ అంగములే నీవి,
1: లింబ్స్,
0: నేనే నీవాడు,
1: అండ్ గాడ్ బిలాంగ్స్ టు
0: యు, అండ్
1: యు బిలాంగ్ టు హిమ్.
0: ఇన్నింటి యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
1: వెన్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యు డోంట్ నీడ్ టు పే అ వర్షిప్.
0: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పలేదు.
1: దోస్ ఐ హావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్,
0: ధ్యానాలు చేసుకోవచ్చు, తప్పలేదు.
1: ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రొటీన్ మెడిటేషన్ వర్షిప్, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్.
0: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
1: దే ఆల్ హావ్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఇనిషియల్లీ.
0: దురభ్యాసం అంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
1: గ్రాడ్యువల్లీ యూ షుడ్ కట్ షార్ట్, రిడ్యూస్ సచ్ ప్రాక్టీసెస్.
0: ఈ నెగిటివ్ భావాలంతా కూడా నిర్మూలం గావించాలి.
1: కిల్, రిమూవ్ ఆల్ ద నెగిటివ్ ఫీలింగ్స్.
0: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్, గ్రో మోర్ అండ్ మోర్ పాజిటివ్.
0: ఏదో మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో,
1: అలాంగ్ ద వే
0: దాన్ని విన్నప్పుడు నీవు అది దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్.
0: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
1: ఇన్ వాట్ వే హిస్ కాల్
0: తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
1: మెనీ హావ్ గివెన్ మీ మెనీ నేమ్.
0: వాడేమో నన్ను దుష్టుడా అని పిలుస్తున్నాడు.
1: అండ్ హిస్ కాలింగ్ మీ బ్యాక్.
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: దిస్ ఈజ్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
0: అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
1: దట్స్ ఆల్సో ది నేమ్ ఆఫ్.
0: మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
1: ఎనీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్, దట్స్ నేమ్ ఆఫ్ ద బాడీ.
0: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లే.
1: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ద బాడీ.
0: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
1: మై పేరెంట్స్
0: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
1: ఫ్రెండ్స్ గేవ్ అనదర్ నేమ్.
0: మిత్రులు ఇంకొక పేరు పెడుతున్నారు.
1: అండ్ అదర్స్ గేవ్ మీ నిక్ నేమ్
0: టు. ఈ దేహానికి పేర్లు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు.
1: దిస్ బాడీ హాస్ మెనీ నేమ్స్.
0: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
1: డోంట్ గో బై ద బాడీ.
0: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
1: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్, వుడ్ యూ బి బ్యాడ్? నో.
0: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
1: ఇఫ్ హీ కాల్స్ యూ బ్యాడ్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరే మనం దూషించినప్పటికీ ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఏ మిస్టేక్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
0: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: మనోభీష్టములు విఫలమైనప్పుడే,
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
0: ఫుల్ఫిల్డ్, భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
1: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
0: ఇది అన్ని దేశములు ఎందుకు ఉంటుండాలి?
1: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ సచ్ మీన్, డిస్రెస్పెక్ట్ఫుల్, అన్సేక్రెడ్ థాట్స్.
0: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
1: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
0: అందువల్లనే
1: సో
0: త్యాగరాజ సమయం లోపల
1: in times of Chagaraju
0: cheppadu,
1: he said
0: enta maatramane evaru talchina anta maatrame neevu.
1: God appears in the way you estimate.
0: Evaru ee vidhanga talustaro vaadaku aa vidhanga roopondutundi.
1: As you think of him, he manifests.
0: Neevu manchi bhavanto sampadinchu aa manchi bhavame neeku prabhavistundi.
1: It's all good thoughts. If you pray to him, you will find that manifestation.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Evaru paina dveshalu pettukokunda,
1: don't hate anybody.
0: Evarni manam nimninchakunda,
1: don't accuse anybody.
0: Sadhyamainta varaku andarni premisturandi.
1: To the extent possible, love all.
0: Ovvai avakasam lekapothe preminchatam maanikondi.
1: And if not possible, don't hate.
0: Dveshinchatam maatram pettukokandi.
1: But don't hate anybody.
0: Aa vidhamainatuvanti ekatvanni meeru అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
0: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు కలిపి చెబుతుంది, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
1: As days pass by, months roll on, years pass by.
0: నాకెప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: As all devotees assembled here, birthday has got to be performed,
0: observed.
1: In fact, Bhagavan doesn't want it.
0: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
1: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
0: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
1: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
1: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: భారతదేశం అనే బంగారం అనకుండా,
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: పరదేశం అనే గుమ్మడ వట్టి అయిలా.
1: అండ్ దెన్ వై డు యూ వాంట్ టు గో అవుట్ సైడ్?
0: బంగారం మన దగ్గర ఉంటుంటే ఈ రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
1: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డు యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
0: సర్వరూపంతో ఉంటుండాలి.
1: అండ్ హీ హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
0: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ,
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
0: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: యూ మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
0: ఆ ప్రేమ నే చాలు.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఇనఫ్.
0: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
1: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
0: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
1: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్.
0: ప్రేమనే మనం ఆరగించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ ప్రేమతు సంధింప నియమం అగును.
1: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్, లవ్ టు లవ్.
0: కానీ ప్రేమను మీరు గట్టిగా గర్చిన్నా,
1: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
0: అద్వితీయమునందంగా
1: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
0: అద్వితేజాన్ని మీరు పొందుతారు.

0: annual, that non-dual effulgence.
1: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
0: And this love is enough.
1: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి ఆవరణలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వి ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్ అగ్రాండైజ్మెంట్ షో అండ్ ఎగ్జిబిటరిజం.
1: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
0: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్, లవ్ ఇస్ జస్ట్ ఎనఫ్.
1: మన అభిష్టం నెరవేరని, నెరవేరకపోని,
0: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్
1: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నేను ఆశించాను ఒక పని.
0: I wanted one.
1: అది నాకు కాలేదు.
0: ఐ కుడ్
1: కాదప్పుడు వారి పైన ఎందుకు ద్వేషించాలి?
0: దెన్ వై షుడ్ యూ హేట్? బికాస్ యూ
1: ద్వేషించడం వల్ల ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
0: అండ్ దెన్ యూ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్. సరే,
1: ఈ నష్టము, ఈ కష్టము కలిగించడము నా మంచి కోసమే.
0: ద డిఫికల్టీ, ద ఫెయిల్యూర్ ఈస్ ఫర్ మై ఓన్
1: గుడ్. కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
0: దేర్ ఇస్ గుడ్, సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
1: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
0: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
1: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
1: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
0: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
1: మంచి లేకుండా చెడ్డ జరగదు.
0: అండ్ విదౌట్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
1: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
0: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
1: కనుకనే రెండింటిని ఏకత్వంగా తీసుకోండి.
0: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
1: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభ జయాజి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
1: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
0: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుక
0: సో
1: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ తగ్గించుకుని
0: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
1: డివైన్ డిజైర్స్ పెంచుకుంటే
0: గ్రో డిజైర్ ఫర్ గాడ్
1: మనకు హాని కలుగుతుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
1: హాయి చిక్కుతుంది.
0: యు విల్ బి వెరీ హ్యాపీ.
1: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
0: ద వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్, ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
1: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నా అనుకుంటారు. చాలా పొరపాటు.
0: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఎ మిస్టేక్.
1: చాలా పొరపాటు.
0: నో, ఇట్స్ ఎ మిస్టేక్.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్, you will be less happy.
1: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: When once the desires decrease, the bliss increases.
1: నాకు ఆనందం లేదు, ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికలు పెంచుకుంటున్నావు, పెంచుకుంటున్నావు, పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by day.
1: ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ సువాంచ చేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
1: తనకే ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
0: అండ్ సత్యభామ
1: శమంతకమని అనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
1: కాబట్టి బంగారంతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే,
0: అండ్ వెన్ షీ వాంటెడ్
1: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: భగవంతుడు బంగారపు చిక్కడు.
0: నో, యూ కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్, యూ కెనాట్ బై
1: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది.
0: షీ వాజ్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంకా తులసి తీసుకుని తన చేతిలో పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికి, చెల్లి నీవు ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
0: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
1: భగవంతుడు ధనములకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్.
1: నీ పవిత్రమైన గుణములకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్, యువర్ డివోషన్ యూ కెన్ హావ్ హిమ్.
1: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్,
1: సత్య రూపానికి నామము, నామానికి రూపము రెండింటికి సరైన తూకము అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫార్మ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ నీ రూపానికి నీ నామే సరి అయిన తూకము అనింది.
0: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫార్మ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదుడున్నాడు.
0: అమ్మా,
1: కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హి సెడ్, ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫార్మ్, ఐ వాంట్ సంథింగ్ దట్ ఫార్మ్.
1: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
0: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
1: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
0: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫార్మ్, దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
1: తన దగ్గర ఏం లేదు.
0: షీ హాస్ నథింగ్.
1: ఒక తులసి ఉంటుందా?
0: దాని హాస్ ఓన్లీ తులసి లీఫ్.
1: వేసింది.
0: హీ కెప్ట్ ఇట్ ఆన్ ద పెయిన్.
1: పత్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఫ్లవర్,
1: ఫలము
0: ఫ్రూట్,
1: స్తోయము.
0: వాట్
1: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమయని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ యువర్ డివోషన్,
1: తులసి దళమునకు తూగుదువుగాక.
0: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
1: అది తులసి దళం వేసినప్పటికి కృష్ణుడు పైకి పోయాడు, ఇది తగ్గిపోయింది.
0: When one tulsi leaf is kept there, he outweighed.
1: Anaga,
0: meaning,
1: premato ichindi ame.
0: Because she offered
1: patramo. Yemiti mana patramo?
0: What is the leaf?
1: Dehame patramo.
0: Human body is the leaf.
1: Pushpamo.
0: A flower.
1: Hrudayame pushpamo.
0: Human heart.
1: Toyamo.
0: Water.
1: Ananda bashpamale toyamo.
0: Tears of joy.
1: పత్రము పుష్పము ఫలము. ఫలము ఏ ఫలము? మానసిక ఫలము.
0: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ది ఫ్రూట్ ఆఫ్ ది మైండ్.
1: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఎ డివోటీ,
1: నీవు ఈ తులసి దళమునకు తూగుదుగా.
0: యు విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
1: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
0: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్. ఆదర్శాన్ని
1: తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పోల్చుతుండాలి.
0: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా ఏ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలన్నా,
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్ ఏమని
1: పెంచుకోండి, మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
0: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
1: ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఇది ఏ మీకు సరైనటువంటి ఆదర్శము.
0: దిస్ ఇస్ ది ట్రూ ఐడియా.
1: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
0: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ప్రేమ. హృదయులు కావాలి.
0: అండ్ యూ షుడ్ ప్రేమ మయులు కావాలి. యూ షుడ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్
1: అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
1: కనుక ఇది ఏ ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
0: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
1: ఇది ఒక్క ధనమే.
0: దిస్ ఇస్ ది చీఫ్ వెల్త్.
1: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
0: ఇన్ఫాక్ట్ నన్ బిలాంగ్ టు
1: ఏదో భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
0: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
0: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
1: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: లవ్ ఇస్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ సోల్.
1: ప్రేమను మీకు ఎంతైనా ఇస్తాను.
0: అండ్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
1: కనబడి దేహమైనా మీకు ఇస్తాను.
0: అండ్ ఇస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
1: మీరు ఆనందంగా జీవించండి.
0: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఆదర్శవంతులుగా బ్రతకండి.
0: బి ఐడియల్.
1: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
0: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్.
1: నాకు ఆనందం కాదు.
0: దిస్ ఇస్ నాట్
1: మీ ప్రేమనే నాకు ఆనందము.
0: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము.
0: భగవాన్స్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
1: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
0: భగవాన్ వాంట్స్ అస్ టు ప్రిజర్వ్ సస్టైన్ ప్రొటెక్ట్ దిస్ డివైన్ లా.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని.
0: యూ షుడ్ హ్యావ్ దట్ పర్మనెంట్
1: పవిత్రమైన జీవితాన్ని.
0: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లైఫ్.
1: దీర్ఘమైనటువంటి జీవితాన్ని.
0: లాంగ్ లైఫ్.
1: సుఖమైన జీవితాన్ని.
0: హ్యాపీ లైఫ్
1: పొందుతురుగాక.
0: దెన్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్.
1: మీ కష్టములు అన్ని కూడా నువ్వు పరిహారం అవుగాక.
0: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
1: కనుక మీ కష్టములకు యోచించకుండా.
0: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్.
1: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసిక.

0: దుఃఖమునందు నన్ను కోరరు మానవు, కష్ట సమయములందు కావలయు నేను. ఆపదలకు నేను అవసరపడకున్నా తిట్టుచుందురేమో పెట్టినట్టు, నన్ను తిట్టుచుందురేమో పెట్టినట్టు.
1: యు డోంట్ డిజైర్ ప్రే టు గాడ్ వై ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్, బట్ యు నీడ్ భగవాన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్. అండ్ వెన్ యు డు నాట్ గెట్ రిలీఫ్ ఇన్ పెయిన్, యు గో ఆన్ బ్లేమింగ్ గాడ్ యాజ్ ఇఫ్ యు హ్యావ్ ఇన్వెస్టెడ్ సంథింగ్.
0: ప్రేమ స్వరూపులైరా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: వృద్ధ కళ్యాణక దంపతులు ఈనాడు ఎంతయో ఆనందాన్ని అనుభవించారు.
1: ద కపుల్స్ దట్ వి ఫైండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దే ఆర్ ఎక్స్టాటిక్ అండ్ బ్లిస్ఫుల్.
0: దీనికి కొత్త పేరు పెట్టడం లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మీరు గుర్తించాలి.
1: We have to recognize the depth and the significance of the name given to this ceremony.
0: అని ఏం గురించి చెప్పు?
1: భీమ రథ శాంతి, దట్ ఈస్ ద నేమ్, ఇట్ ఇస్ క్రిస్టెన్డ్ సో.
0: భీమరథ శాంతి అనగా భీముడు వలె బలవంతుడుగాను పుష్టివంతుడుగాను ఉండమని కాదిది. భీముడనగా వాయుపుత్రుడు, వాయుశక్తి ఎక్కడికైనా వెళుతుంది, ఏ పనైనా చేస్తుంది, ఎవరినైనా చేరుకుతుంది, అన్ని విధాల దిగ్విజయాన్ని కావిస్తుంది.
1: భీమ డస్ నాట్ నెసెసర్లీ మీన్ మైటీ అండ్ జైజాంటిక్ హెఫ్టీ పర్సనాలిటీ. నో, భీమ హ్యాపన్స్ టు బి ది సన్ ఆఫ్ ఇన్ గాడ్, సో పవర్ఫుల్, కెన్ రీచ్ ఎనీ కార్నర్, can accomplish any task given and achieve success.
0: Kani ee bhimarath shanti ki konni nibandhanalu untunnavi.
1: Bhimarath shanti has certain stipulations, regulations.
0: Aithe deeniki oka vayasu anutundi e maatramu parimitham ledhu.
1: There is no age restriction to perform this.
0: భగవంతుని యొక్క సంకల్పమునందు సర్వుల ఏజ్కి కూడాను ఒక విధమైనటువంటి యొక్క సత్సంకల్పాలు ఉంటున్నవి.
1: God's will is always sacred and highly auspicious.
0: 60 సంవత్సరముల వరకు కూడాను శాంతి శాంతి శాంతి అని శాంతిని కోరుకుంటూ 60 సంవత్సరముల యొక్క పండుగలు ఆనందంగా జరుపుకుంటారు.
1: We know the celebration of 60th birthday, aspiring for, praying to be peaceful.
0: 70 తర్వాత 80, 90, 100 దీనికంతా కూడా భీమరథ శాంతి అని కూడా పేరు పెట్టారు.
1: The celebration of 80th and 90th 100 is called భీమరథ శాంతి.
0: కానీ ఈనాటి పిల్లలు దానిని గుర్తించుకోలేక పెళ్లి చేసుకున్న తర్వాత 60వ సంవత్సరం దాటిందంటే వాళ్ళను బయటికి పంపుతారు ఈ కలియుగ ప్రజలు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ ఆఫ్టర్ 60 ద పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ ఆర్ నాట్ ఎంటర్టైన్డ్ అట్ ది రెసిడెన్సెస్.
0: వారు అంతా ఈ సంసార సంబంధమైనటువంటి బంధంలో ఉండకూడదు. వారు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్యాసమైనటువంటి యొక్క ఆశ్రమంలో వాడు చేరి ఉండాలి.
1: దే షుడ్ నాట్ లివ్ యాజ్ హౌస్ హోల్డర్స్ ఫ్యామిలీ బాండేజ్ ఎనీ లాంగర్. దే షుడ్ బి రినన్షియన్స్.
0: అది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ అ మిస్టేక్ ఇన్ వ్యూ.
0: పిల్లలు ఈనాడు గుర్తించవలసినటువంటిది 60 సంవత్సరములు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని గుర్తించి వర్తించడానికి తగినటువంటి ఒక ప్రయత్నం చేయాలి.
1: The children should understand the situation, the plight of the parents who crossed 60 years and conduct in a responsible way.
0: ఆ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి ఏమీ చేత కాదని వీరు భావిస్తుంటారు.
1: The modern people consider that the parents who reach 70, they are helpless and cannot do anything for themselves.
0: కాని 70వ సంవత్సరంలో ప్రవేశించగానే ఈ యొక్క వృద్ధులు యందు వచ్చేటువంటి యొక్క ఉత్సాహము, ప్రోత్సాహము, తగినటువంటి యొక్క బలము, పుష్టి అన్ని కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
1: బట్ బియాండ్ 70, ది కైండ్ ఆఫ్ డైనామిజం, ది ఎంకరేజ్మెంట్, జీల్ దే హ్యావ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కానీ అప్పుడే మానవుడి యందు ఉన్నటువంటి విల్ పవర్, ఆత్మశక్తి బయటపడుతూ ఉంటుంటుంది.
1: It is only the atmic power or will power manifests.
0: అది పడక పూర్వము సామాన్యమైన మానవుల వలె వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ సరైనటువంటి ఒక స్థితిలో ఈ ఆదర్శాన్ని నిరూపించరు.
1: Prior to this, they behave in an ordinary way and no longer demonstrate the manifestation of the will power.
0: వారు 70 దాటిన తర్వాత వారిలో వచ్చేటువంటి యొక్క మనోశక్తులు, దృఢశక్తులు, సంకల్పశక్తులు అనేక రకములైనటువంటి యొక్క నూతనమైన మార్గాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
1: When once they cross 70, they will have their mental faculties that are so sharp and the will which is so strong.
0: ఇలాంటి పరిస్థితి యందు ఆ యొక్క వృద్ధులైనటువంటి వారు ఎంతనో యోచన చేసి అన్ని విధాలుగాను గోప్యమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వస్తుంటారు.
1: It is only in this advanced age they will be pondering over the inner secrets of life.
0: యువకులందు కూడాను రానేటువంటి యొక్క శక్తి ఆ వృద్ధులందు అనేక రకములుగా కూడాను అనేక కారణముల చేతను, అనేక కర్మల చేతను ఆవిర్భవించు వస్తుంటాయి.
1: For different reasons of actions they have done earlier, the kind of latent power that these senior citizens, elders have is much more than the youth.
0: ఈనాడు మనము వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూచి మనం హాస్యాస్పదంగా మాట్లాడుకుంటుంటాం.
1: And today, watching the senior citizens, the adults, the youngsters make fun of them.
0: కానీ అది చాలా పొరపాటు.
1: It's wrong to do so.
0: అప్పుడు మనము కొన్ని మనోశక్తిని కేంద్రీకరించి వారు చేసే ప్రతి ఒక్క పని కూడాను దాన్ని సరైనటువంటివా కాదా అనేటువంటి విచారిస్తే వారికి ఎంతో విల్ పవర్ అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ డిటర్మినేషన్ ద మెంటల్ పవర్ విత్ అటెన్షన్ వీల్ అండర్స్టాండ్ ద విల్ పవర్ దే హ్యావ్ ఈజ్ ఆఫ్ జైజాంటిక్ డిమెన్షన్.
0: కనుక ఈనాటి యువకులు వృద్ధుల నుండి మనము సరైనటువంటి శిక్షణ పొందాలనుకుంటే వారిని దగ్గర పెట్టుకుని క్షణక్షణం కూడాను వారి ఎందు ఆవిర్భవించేటువంటి యొక్క గుణములను, ప్రయత్నములను, ప్రాణులు కూడాను మనం గుర్తిస్తూ రావాలి.
1: Therefore, youth should stay with these elderly people and imbibe, emulate their qualities out of the richness of their experience.
0: నిజంగా ఆ 60 దాటిన తర్వాత 70వ ఏండ నుంచి వారంత గొప్ప కఠినమైనటువంటి యొక్క శిక్షను ఎవరు కూడాను చేయలేరు.
1: In fact, the things they accomplish and they do, when once they cross 60 and 70, it is not possible for the rest of the people.
0: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క తెలివితేటలు, నూతనమైనటువంటి యొక్క గుణములు ఎంతనో మానవులకు ఒక నూతనమైన మార్గాన్ని నిరూపిస్తుంటాయి.
1: The intelligence and the virtues of these elderly people will lay a new path, a new direction to youngsters.
0: నిజంగా మీరు వారి వెంట ఉండి దీన్ని గుర్తిస్తూ రండి, మీ యొక్క జీవితం అనేటువంటి దాంట్లో ఎంతనో మార్పులు కూడా కలుగుతుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు స్టార్ట్ రికగ్నైజింగ్ ద లేటెంట్ గ్రేట్ క్వాలిటీస్ అమంగ్ దీస్ ఎల్డర్లీ పీపుల్ యు ఆర్ బౌండ్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ వృద్ధులైనటువంటి వారు, పనికిరానటువంటి వారిని మనం ప్రక్కకు నెట్టేస్తున్నాం.
1: వీ నెగ్లెక్ట్ ద సీనియర్ పీపుల్ థింకింగ్ దట్ దే ఆర్ హెల్ప్లెస్ అండ్ నో లాంగర్ యూస్ఫుల్.
0: కాదు కాదు, వారి ఎందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఏ యువకులు ఎందుకు లేదు.
1: ఇట్స్ నాట్ సో రియల్లీ స్పీకింగ్ ద స్ట్రెంగ్త్ దే హ్యావ్ the willpower they have is not noticed anywhere else.
0: ఏదైనా నూతనమైనటువంటి యొక్క కర్మలు ఆచరించవలనన్న ఆ వృద్ధులైనటువంటి వారిని నిరూపించుకొని వారి యొక్క ప్రాణి అంత మనం నడిచినప్పుడే ఈ సత్యం అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
1: Whenever you undertake new plans, whenever you want to execute them, if you just consult and proceed, you will be victorious.
0: ఈ 65 దాటిన తర్వాత వారిని గవర్నమెంట్ కూడాను వాడికి రిటైర్ చేసినట్టుగా పెట్టుకుని వాడికి ఇంత పెన్షన్ అని ఇస్తుంటారు.
1: ద గవర్నమెంట్ ఆల్సో గ్రాంట్స్ దెమ్ పెన్షన్ అట్ ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 60.
0: అది కూడా గవర్నమెంట్ చేసేటువంటి చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఆల్సో ద రాంగ్ యాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: వాళ్లకు 60 సంవత్సరం దాటిన తర్వాత పెన్షన్ అనేది ఎందుకు?
1: వై డు దే నీడ్ పెన్షన్ అట్ ది ఏజ్ ఆఫ్ 60?
0: అప్పుడే వారికి సరైనటువంటి జీతం ఇవ్వాలి.
1: In fact, they should be paid more in full after attaining 60.
0: ఇటువంటి పరిస్థితిలో మానవుడు మానవుణ్ణే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But they are not able to understand themselves.
0: మానవుడు మానవుడనగా మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ, human being, is the one in whom the human qualities blossom in full.
0: ఇది ఏ విధంగా వస్తుంటే భీముని యందు ఏ విధంగా బలము ఆవిర్భవిస్తూ వస్తుంటారో అదే విధంగానే ఈ వృద్ధాప్యం నందు వీరి బలము అంత భీముని వలె శక్తి ఆవిర్భవిస్తూ వస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ భీమా, దీస్ అడల్ట్స్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అండ్ పొటెన్షియాలిటీ.
0: భీముని యొక్క శక్తి భుజబలము బుద్ధి బలము చూసి మీరు వర్ణిస్తుంటుంటారు, కానీ ఇది భీముని యొక్క బలము అది కాదు.
1: We just limit Bhima to the physical strength and intelligence, not so.
0: Telivitetalu chaala goppavi.
1: Bhima is highly intelligent.
0: Vaari endu aavirbhavincheetvanti yokka yochanalu chaala goppaviga untayi.
1: The thoughts that seniors have are noble and exalt.
0: Vaaru pillaliki icheetvanti yokka aadarshalu entano goppa viluvainatuntiga untuntayi.
1: In fact, they set highly valuable ideals to their children.
0: కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఏదో ఈ ముసలివాడు చెప్తుంటాడే పని లేకుండాను అని దాన్ని అలక్ష్యం చేస్తుంటారు.
1: బట్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ పేయిడ్ హీడ్ టు ఎనీ లాంగర్ బై యంగ్స్టర్స్. దే కన్సిడర్ దట్ నెగ్లెక్ట్ ద వర్డ్స్ ఆఫ్ సీనియర్ పీపుల్.
0: ఇప్పుడు ఎక్కడైనా కూడా సైంటిస్ట్ అంతా కూడాను ప్రపంచంలో చూచినప్పుడు ఈ రిటైర్ అయినటువంటి సైంటిస్ట్ కు చాలా విలువైపోయింది.
1: బట్ టుడే ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఏ సీనియర్ సైంటిస్ట్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: వారి యందు ఉన్నటువంటి తెలివితేటలు, వారి యందు ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆదేశములు మరి ఎవరి యందు కూడా నువ్వు కానరావు.
1: ఏ సీనియర్ సైంటిస్ట్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: కనుక వారి యందు ఉన్నటువంటి యొక్క సైంటిస్ట్ శబ్దం చాలా గొప్పది.
1: దిస్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ దెమ్ ఇస్ రియల్లీ గ్రేట్.
0: కానీ ఈనాటి పిల్లలు వీరిని సరైనటువంటి రీతిలో పోషించుకోవటం లేదు.
1: In fact, they have not been properly fostered, encouraged.
0: వారి యందు నుంచి వచ్చేటువంటి యొక్క యోచనలంతా కూడాను మీరు దాన్ని అలక్ష్యంగా నెట్టివేస్తున్నారు.
1: We are neglecting the thoughts of the senior people.
0: కానీ ఆ విధంగా నెట్టివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకుని మీరు దాన్ని యోచించుకుంటూ రండి.
1: We should not brush aside the thoughts and the views of the adults. In fact, we should follow them in toto.
0: కనుక ఈ యుద్ధులైనటువంటి యొక్క వీరుల నుంచి ఎంతైనా గొప్ప శక్తి ప్రపంచానికి అందించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు పాస్ ఆన్ టు ట్రాన్స్మిట్ ద పవర్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫ్ అడల్ట్స్.
0: వీరి నుంచి వచ్చేటువంటి యొక్క పవర్ ఎవరి ఎందుకు కనిపెట్టడానికి వీరు కాదు.
1: ద పవర్ అమంగ్ ది ఏజ్డ్ ఈస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్ అండ్ అండర్స్టాండింగ్.
0: కనుక వారి యందు అంత చెప్పలేనంత యొక్క పవరు వారి యందు ఆవిర్భవిస్తూ ఉంటుంటారు.
1: We cannot estimate the latent power among these adults.
0: ఇటువంటి శక్తిని మనం బయట పెట్టించి యువకులకంతా దీని ఆదర్శాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రాచీన పురుషుల యొక్క తత్వాన్ని మనము ఈనాడు బయట పెడుతూ ఉన్నాం.
1: Today, the meaning behind the performance of this holy occasion is to see that the power of the seniors is manifested and would be an ideal to youngsters to emulate and copy.
0: ఏనాడో మర్చిపోయినటువంటి విషయాలంతా కూడాను ఆ వృద్ధుల యందు అంత తేలుతూ వస్తుంటది.
1: దీస్ ఎల్డర్లీ పీపుల్ గో ఆన్ రికాలింగ్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పాస్ట్ మెమొరీస్.
0: కనుక వీరిని మనం అంత ఆలస్యంగా చేయకూడదు.
1: Therefore we should never neglect them.
0: ఫ్యూచర్ యొక్క ఆనందం అంతా కూడాను ఆ వృద్ధులు ఎందే ఇమిడి ఉంటున్నది.
1: All the bliss in future is in them.
0: ఆ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్లు కూడాను చాలా గొప్పగా ఉంటుంటాయి.
1: And all the plans designed by these people are really marvelous.
0: దీన్ని మీరు గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: You are not making an effort to understand their intelligence and greatness.
0: కానీ ప్రాచీన ఋషులంతా కూడాను ఈనాటి వరకు కూడాను వారి అందు తగినటువంటి శక్తి కలదని ఎంతనో పరిశోధన చేసి దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు.
1: Ancient sages and seers have investigated into this factor of the latent potential and greatness of these senior people and propagated the same to the whole world.
0: ఈ సీనియర్ పీపుల్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రతి థాట్ కూడాను దాన్ని ఎంతో విలువైనటువంటిగా తీసుకుంటున్నారు.
1: Every thought from every senior citizen is noblest and highly valuable.
0: కాని దాని లోపల వెయ్యింటి ఒక భాగమైన కూడాను ఈ యువకులైనటువంటి వారి అందు ఏమాత్రము కనిపించడం లేదు.
1: The youth, they do not show even 1/1000th of their will power.
0: కనుక మనము ప్రాచీనులైనటువంటి యొక్క వృద్ధులను మనం ఎంతైనా కూడా పోషించాలి.
1: You have to take care of these seniors, these adults.
0: వారికి ఒక పూట భోజనం పెట్టే లోపలనే మీరు చాలా బలహీనులైపోతున్నారు.
1: You are not able to feed them even once per day and you turn weak.
0: కాదు కాదు, వారికి ఒక పూట పెట్టినట్టుంటే నీకు 10 పూటల విలువను పెంచుతారు వాళ్ళు.
1: In fact, if you feed them once a day, you will be fed throughout your life.
0: కనుక పిల్లల్ని అభివృద్ధి చేయటం లోపల పెద్దలకు ఉన్నటువంటి ఉత్సాహము ప్రోత్సాహము ఎవరికి నీ కనరాదు.
1: The kind of enthusiasm noticed among these adults in bringing up the children is not noticed anywhere.
0: కాని పూర్వము ఎలాంటి గొప్ప గొప్ప మహర్షులంతా కూడాను ఈ యొక్క ఋషులంతా కూడా బయట పిలిచుకుని వారి యొక్క తారతమ్యమును వారి యొక్క యోచనను వారి యొక్క బుద్ధి యొక్క కుశలతను విచారిస్తుకుంటూ వచ్చారు.
1: But the ancients have fully cognized the greatness, the intelligence and their design and the planning and started respecting them.
0: ఈనాటి కూడాను చాలా మంది యోగులను వారు రాసినటువంటి గ్రంథాలను తీసుకుని పరిశీలన చేస్తూ వస్తున్నారు.
1: Even this day, people go on investigating, examining the compositions of the aged people.
0: కానీ అందులో తేలేటువంటి ఒక సత్యము వెయ్యింటి ఒక భాగం కూడాను ఈనాటి యువకులు దానికి కనిపెట్టలేకపోతున్నారు.
1: The modern youth would not be able to understand, cognize even 1/1000th of the depth of the compositions of the ancients.
0: కనుకనే ఈనాటి నుండి కూడాను విమృత శాంతి అనేటువంటిది తప్పక మనం అభివృద్ధి పరచాలి.
1: Therefore, we should encourage the performance of this sacred ritual, Bhimaratha Shanti.
0: ఈ భీమరథ శాంతి లోపల వాయువు చేత అభివృద్ధి అయ్యేటువంటి మంచి గుణములు ఎన్నైనా కూడా ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ వర్చ్యూస్ అండ్ నోబుల్ క్వాలిటీస్ దట్ యు కెన్ నోటీస్ ఫ్రమ్ ద విన్ గాడ్ వాయు.
0: కానీ చర్చలు అనేటువంటి వాడు మీకు బాగా తెలుసును, చాలా తెలివితేటలు గలవాడ చర్చలు.
1: యు నో, యు మస్ట్ హావ్ హెర్డ్ ఆఫ్ చర్చిల్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అతనికి కూడాను ఎంతో ప్రయత్నం చేసి కానీ కొన్ని యోచనలు కలగలేదు.
1: బట్ హిస్ థాట్స్ కుడ్ నాట్ గో అండ్ రీచ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఆ చర్చలు కట్టగలబడికి యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఈ పాత ఋషులంతా కూడా గుర్తించి వారిని అనుసరిస్తూ వచ్చాడు.
1: హౌఎవర్ అట్ ద ఎండ్ చర్చిల్ రికగ్నైజ్డ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అండ్ అడాప్టింగ్ మెథడ్ సజెస్టెడ్ బై
0: ఆ చర్చలు విచారించుకుంటూ రావటం వల్లే ఈనాడు భారతీయుల యొక్క దీంట్లో చర్చల్లో జరిగేటువంటి యొక్క విషయములంతా కూడా మూలబడుతున్నాయి.
1: Therefore, what all those things suggested by Churchill, by following the sages and the senior people of this country, is charcha, is discussed by modern people.
0: Kanuka, idi munduku raaboyetvanti oka yugamulaku idi chaala pradhanamainatvanti okadi.
1: This is an important factor keeping in view of the future.
0: Ippudu ee raadu manam chesinatvanti oka bhima rastha shanti anetvanti bhimaaniga manchi balavantaramainatvanti oka గుణవంతమైనటువంటి యొక్క చర్చల లోపల తగినటువంటి యొక్క మానవత్వాన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: సో భీమా సింపలైజెస్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీ టు డిస్కస్ అండ్ డెలిబరేట్.
0: ఒకనొక సమయం లోపల ద్రౌపది, భీముడు ఇద్దరు కూడా నది ఒడ్డున కూర్చొని ఉన్నారు.
1: At one time, Draupadi and Bhima happened to sit by the river bed side.
0: Appudu Bhimuniki ee Draupadi bharya.
1: And Draupadi is the wife of Bhima.
0: కనుకనే ధర్మజుడు నకుల సహదేవులు అందరు కూడా బయట వెళ్లారు.
1: ధర్మజ నకుల సహదేవ లెఫ్ట్ దట్ స్పాట్.
0: ఈ సమయంను చూచి గుర్తించి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీముని.
1: వాచింగ్ ది హోల్ సిచ్యువేషన్ ద్రౌపది హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు భీమ.
0: ఆత్మ ఆత్మ ఆత్మ అంటున్నారు, నీ ఆత్మ ఎక్కడ ఉన్నది?
1: హి వెంట్ ఆన్ ఆస్కింగ్ దిస్ ఆత్మ ఆత్మ ద సెల్ఫ్ వేర్ ఇస్ ఇట్.
0: ఈ ఆత్మ అనే దానికి ఒక పేరు లేదు.
1: Atma has no specific name.
0: Atma amrita sakta.
1: This Atma is immortal nectarine.
0: Adi amritamainatvanti.
1: It is nectarine.
0: Atvanti amritamainatvanti yokka atma tattvanni ee reetiga varninchagaladu Bhimudu.
1: How is it possible for Bhima to narrate, to extol this nectarine principle of the self?
0: Kanuka taanu cheyadaniki veelu kaakunda taanu noru musukunnadu Bhimudu.
1: As Bhima could not say anything about this, he remained silent.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: Then Draupadi said,
0: ఈ విధమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క మగవారులు ఏమిటి మగవారులు?
1: You call yourself man and you do not understand what self Atma is.
0: ధనమున్నదనితును ఘనముగా అప్పగిలిన పుడమియంది తిమంత పుత్రియదు.
1: You may be proud of all your affluence, plenty and prosperity, but you cannot be meritorious.
0: Vishwasthudu, Chakrasurudu, Mahavirundu, Ghorasachi, Asatthama, Saradjimuntadudu, Gochiranta Maharatnaman, Sasvetkirti Veringapuchukoni, Vasavurata Bandhambulanu, Vishwasamana Nurchidrabbu, Shibiror Vibhagamanu Basipunu, Ani Draupadi Cheppindi. Vishwasthudu, Chakrasurudu, Ghorasachi, Asatthama, Sirojamulu Tarigi, చూడాంతర్ మహారత్నమున్ శశ్వత్ కీర్తి వెలింగపుచ్చుకుని పాశవ్రాత బంధంబులను విశ్వాసమున నూర్చి డ్రబ్బు శిబిరోర్ విభాగమును బాసిపోను అన్నాడు.
1: ఫర్ ఆల్ ద అట్రాసిటీస్ కమిటెడ్ బై అశ్వత్థామ ద వర్స్ట్ పనిష్మెంట్ దట్ కుడ్ బి మీటెడ్ అవుట్ టు హిమ్ వాస్ టు జస్ట్ లీవ్ హిమ్ లెట్ హిమ్ గో విత్ ద షేవెన్ హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ హిమ్ దట్స్ వాట్ ద్రౌపది సెడ్.
0: అప్పుడు కేవలము ఆ ద్రౌపది కోరింది శిరఛేదనం చేసిన అనేటువంటిది కేవలము ధర్మజుని యొక్క శిరశ్ఛేదనం చేయటం కాదు.
1: ఇట్ వాజ్ ఆల్సో క్లియర్లీ డిక్లేర్డ్ ఇట్ ఇస్ నాట్ సో యాజ్ టు బిహెడ్ హిమ్.
0: విశ్వస్తుడు చక్రచూరుడు
1: అండ్ హి హాస్ గాట్ ది వెపన్రీ విత్ హిమ్
0: అశ్వత్థామ శిరోజములు తరిగి
1: అండ్ బెటర్ యూష్ లీవ్
0: చూడాంతర్ మహారత్నమును
1: అండ్ దెన్ ది ప్రెషస్ జ్యూవెల్ అవుట్ ఆఫ్ హిమ్
0: విశ్వత్ కీర్తి వెలింగపుచ్చుకుని పాశవరాత బంధములను విశ్వాసములను నూర్చి ద్రబ్బు శిబిరోరు విభాగమును బాసుకున్నాడు.
1: బెటర్ యూ లీవ్ హిమ్ విత్ షేవెన్ హెడ్ అండ్ లీవ్ హిమ్ సో దట్స్ వాట్ ద్రౌపది సజెస్టెడ్.
0: ఈ ద్రౌపదికి ఈ యుక్తి ఏ విధంగా వచ్చింది?
1: హౌ కుడ్ షీ బి సో ఇంటెలిజెంట్? ఆమె
0: ద్రుపద రాజ పుత్రి.
1: షీ ఇస్ ద డాటర్ ఆఫ్ ద్రుపద రాజు.
0: ద్రుపద రాజు అనగా ఏమిటి? దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి యొక్క ఆత్మతత్వమే.
1: ద్రుపద మీన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆ ప్రిన్సిపల్ యొక్క తత్వమే ఈ యొక్క ద్రౌపది.
1: ద్రౌపది సింబలైజెస్ ఆల్ ద పవర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆమె ముట్టినదంతా కూడాను గోల్డే.
1: అండ్ వాట్ ఎవర్ షీ టచ్డ్ టర్న్ ఇన్ టు గోల్డ్.
0: ఆమె చూసినదంతా కూడాను సత్యమే.
1: వాట్ ఎవర్ షీ నోటీస్డ్ ఇస్ నథింగ్ బట్ ట్రూత్.
0: ఆమె విచారించినదంతా కూడాను ఆత్మతత్వమే.
1: వాట్ ఎవర్ షీ ఎంక్వైర్డ్ ఇన్ టు రిలేట్స్ టు ద సెల్ఫ్.
0: ఇటువంటి ద్రౌపది యొక్క దృష్టిని ఇంత తప్పులుగా పెట్టుకోవడం ఎంత పొరపాటు.
1: వి ఆర్ మిస్టేకెన్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ ద్రౌపది ఇన్ డెప్త్.
0: అనగా తన శిరస్సును తెంచినట్టుగా శిరస్సును ఉన్నటువంటి యొక్క కుర్రను దువ్వేసేసి ఆ చూడాంత మహారత్నాన్ని తీసుకుని తన దోవ నుంచి బయటికి నెట్టివేయటమే ఇది ద్రొబ్బటము అన్నారు.
1: ఇట్ ఓన్లీ మెంట్ బెటర్ బి విత్ ద షేవెన్ హెడ్ అండ్ కలెక్టింగ్ ద ప్రెషస్ జ్యువెల్స్ విత్ హిమ్ Leave him aside. That is the punishment that could be given to him.
0: Draupadi yokka aa chiranjeevi yokka aastiye aavi sarvasulu kudanu pravincharike andistu vachindi.
1: And in fact she has sacrificed everything for the prosperity and the glory of her husbands all along her life.
0: Manavuni yendunnatvanti yokka goppa shakti ee gunamul cheta meeku navinchadu.
1: And you cannot be merely powerful with the possession of the qualities.
0: మానవి ఎందున్నటువంటి ఆత్మశక్తిని ఒక్కతూరి లాగటం అనేటువంటిది చాలా ఈజీ.
1: In fact, it is quite easy to draw in the power of the self.
0: ఈ శరీరం నాది అనుకుంటున్నావు.
1: You consider the body as yours.
0: ఈ శరీరం నాది అని నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
1: How can you own and claim your body?
0: నీవు ధరించినావు కనుక ఈ శరీరం నాది అంటున్నావు.
1: Because you have put on the vesture of the body, you claim it.
0: కాని ధరించినటువంటిది దేహం కాదు.
1: And in fact, it's not merely the body.
0: దీన్ని వరించినటువంటిది దేహము.
1: In fact, the body is the one that has given form to the self.
0: దేహం కాని మనసు కాని బుద్ధి కాని చిత్తం కాని ఇంద్రియం కాని అంతఃకరణ కాని ఏది కూడా నువ్వు ఆత్మ కావు.
1: Body, mind, senses, intellect, inner senses have got nothing to do with the self.
0: కనుకనే ఆత్మ అనగా సర్వశక్తి యొక్క మూలాధారమైనటువంటి యొక్క శక్తియే ఆత్మ.
1: ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వెరీ ఎనర్జీ.
0: ఒక మల్లెపూల తోట దగ్గర నీ వెళ్లి నీవు నిల్చుకో, దాని నుంచి ఎంతనో సుగంధం అంతా వస్తుంది.
1: ఇఫ్ యూ అప్రోచ్ క్లోజర్ టు ద జాస్మిన్ బుష్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఈ పుష్పం యొక్క సుగంధము మల్లెపూవు నుంచి వచ్చిందా?
1: Do you think that the fragrance is out of the flower?
0: కాదు కాదు కాదు కాదు. భగవంతుడు అందించినటువంటి యొక్క ఆ పువ్వు యొక్క శక్తియే ఈ మల్లె పువ్వు.
1: It is the power gifted by God to the jasmine flower.
0: కనుక ఇలాంటివన్నీ కూడా నువ్వు ఎన్నో తెలియకుండా మానవుడికి అర్థం కాకుండా మరుగుపడి ఉంటున్నాయి.
1: There are many mysteries beyond comprehension to mankind.
0: కనుక ఇలాంటి దాన్ని ద్రౌపది ఎంతనో బయట పెడుతూ వచ్చింది.
1: ద్రౌపది కుడ్ రివీల్ ఆల్ దీస్ ఇన్నర్ సీక్రెట్స్ నాట్ నోన్ టు ఎనీ.
0: ఈ యొక్క భీముడు ద్రౌపది యొక్క తత్వాన్ని ఎంతనో ఇది చెప్పి దీన్ని ఇది చివరి ఆడవారి మాటల కింద ఎన్నిపోయి నీవు అతన్ని వదిలిపెట్టిపోతున్నావా అని భీముణ్ణి మందలించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ Bhima had to be pacified when he wanted to act in retaliation of that of Ashwatthama.
0: ఈ యొక్క నమ్మకాన్ని మీ హృదయంలో దృఢంగా చేసుకోవాలి.
1: Therefore you should strengthen the faith in your heart.
0: కనుకనే మనము అనేక విధములుగా దీనిని ఉల్లంఘిస్తూ ఉంటున్నాము, దూషిస్తూ వస్తున్నాము.
1: But today we are not following these principles, we are disobeying these important doctrines.
0: ఒకానొక సమయం లోపల అశ్వత్థామ చాలా ఆనందిస్తూ వస్తున్నాడు. ఒకనాడు
1: at one time it so happened Ashwatthama was delightful.
0: అశ్వత్థామ నీ ఆనందమునకు మూలాధారం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: A question was put to Ashwatthama, what is the reason behind your joy?
0: అయ్యా నీ దినము అనేక పర్యాయములుగా ప్రతి దినం కూడాను మేము ఎంతో ఉత్సాహంగా సేవ చేసుకుంటున్నాం.
1: అండ్ హి సెడ్ వి ఆర్ సో ఎంథూజియాస్టిక్ క్లీన్ కీప్ అవర్ సెల్స్ వెరీ క్లీన్ బై హావింగ్ డైలీ షేవ్.
0: కానీ దీనికి అశ్వత్థామ చెప్పాడు, ధర్మజ నీవు ఒక్కొక్క నాడు సేవ చేసుకున్నప్పుడంతా ఎన్ని వెంట్రుకలు పోతున్నాయి అని అడిగాడు.
1: ది క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్ యాజ్ యు షేవ్ ఎవ్రీ డే How many of the hair that you lost, how much of hair that you lose?
0: Chikipoyadu, cheppalekapoyadu.
1: And he could not respond.
0: Appudu idi naa chekku nunchi puttinatvanti okka ventrukalu, naa chethu nunchi teesetvanti ventrukalu, nenu tellavaratappudike karigeetvanti okka ventrukalu, nenu cheppalekapothunnanu.
1: And the reply is this, I could not say anything about the hair that is lost. Because of the daily shave, though that belongs to me.
0: Enni pranamalu nivu isthunnavo chusukomani cheppindi Draupadi.
1: Draupadi said, just think of the kind of loss that you are put to this hair.
0: Okkokka ee ventruka okkokka goppa pranam vantidi.
1: In fact, every hair, every part of it is highly powerful with life.
0: Kanukane prachina rishulandaru kuda nu ventrukulu teesukuneetundi varu kaadu.
1: The ancient times, the sages and seers had long hair, they didn't shave.
0: కానీ ఇంకా కొంతమంది కరిపించుకొని ఎక్కడెక్కడో తెచ్చినటువంటి బంకతో కానీ ఈ విధంగా కూడా నాటకం ఆడుతుంటారు.
1: But some people act and will have false hair.
0: కానీ అది కాదు ముఖ్యము.
1: That's not important.
0: తన యొక్క దేహం నుండి పుట్టినటువంటి వెంట్రుకలు చాలా పవిత్రమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఒరిజినల్ హెయిర్ అవుట్ ఆఫ్ ద బాడీ,
0: అది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ఒక్కొక్క వెంట్రుక ఎంతటి దేశాన్నైనా ఎంతటి విక్రమాన్నైనా సాధిస్తూ వస్తుంది.
1: ఈచ్ వన్ ఆఫ్ ద హెయిర్ కెన్ డూ ఎనీథింగ్ పవర్ఫుల్.
0: కనుక ఒక్కొక్క వెంట్రుక చేత ఎంత గొప్ప పవర్ మనం సాధిస్తూ వస్తున్నాం.
1: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది హెయిర్.
0: మీరు తిరుపతికి పోతుంటారు, తిరుపతికి పోయి ఇగో దేవుడా నీకు మా వెంట్రుకలు ఇచ్చేసేస్తున్నాం అంటారు.
1: యూ గో టు తిరుపతి అండ్ ఆఫర్ హెయిర్ టు వెంకటేశ్వర.
0: హెయిర్ ఇచ్చేటం గొప్పతనం కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ ఇన్ ఆఫరింగ్ హెయిర్.
0: ఆ ద్రౌపది చెప్పింది, నీ వెంట్రుకలు ఇస్తున్నావు కాని దీని యొక్క విలువను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదే.
1: యు ఆఫర్ హెయిర్ బట్ యు డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది హెయిర్.
0: ఇలాంటి హెయిర్ యొక్క విషయము చాలా గొప్ప శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ లాట్ టు బి నోన్ బిహైండ్ దిస్ ఆఫరింగ్ ఆఫ్ ది హెయిర్.
0: ఒక్క వెంట్రుక తీసి పెద్ద కొండను కూడాను కత్తిరించి దాన్ని ఎత్తినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ హెయిర్ ఇస్ ప్లగ్డ్ అవుట్ విచ్ కుడ్ లిఫ్ట్ ఈవెన్ ఎ మౌంటైన్.
0: ఈ ఒక్క హెయిర్ యొక్క శక్తి మీరు గుర్తించడానికే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
0: నేను అప్పుడప్పుడు ఏదో నవ్వుకుంటూ ఒక వెంట్రుకను తీసి కొట్టేసేస్తే మీరందరూ నవ్వుతూ ఉంటారు.
1: వి జస్ట్ ఎంజాయ్ అండ్ స్మైల్ వెన్ స్వామి జస్ట్ అడ్జస్ట్ హిస్ హెయిర్.
0: కాదు కాదు, అది తెగదు.
1: నో నో హెయిర్.
0: ఇంత కాలం అయిపోయింది, దరిగా 80 సంవత్సరం వచ్చేసి ప్రవేశిస్తుండాలి.
1: And 80th birthday of Bhagwan is fast approaching.
0: నేను ఎన్ని పర్యాయంలో దాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాను.
1: Bhagwan wanted to take out, pluck out every hair.
0: తుంచడము లేదు.
1: No, it's not possible.
0: నా చేతికి రావటము లేదు.
1: And he could not catch hold of
0: it. ఆ వెంట్రుకల యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మీకు ముందు చెప్తాను.
1: Bhagwan will tell us the power of his halo of hair.
0: ఈ శక్తి తెలుసుకొని లేకుండా తిరుపతికి వెళ్ళి ఏదో తుచ్చిపోయినటువంటి వెంట్రుకలంతా కూడా భగవంతుడికి ఇచ్చేసిస్తున్నాను.
1: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్ అండ్ జస్ట్ ఆఫర్ దేర్ ఇన్ తిరుపతి.
0: తుచ్చమైన వెంట్రుకలు ఇచ్చి ఉచ్చమైన ధనాన్ని కోరుతుంటారు ఈ భక్తుడు.
1: వీ జస్ట్ ఆఫర్ తుచ్చ హెయిర్ మీన్ అండ్ ఎక్స్పెక్ట్ ఉచ్చ ద గ్రేట్నెస్.
0: ఇలాంటివి కోరటం లోపల మానవుడి అందు తెలివితేటలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: వీ అబ్జర్వ్ దీస్ థింగ్స్ థింకింగ్ దట్ వీఆర్ ఇంటెలిజెంట్.
0: ఈ ఉచ్చమైనటువంటి యొక్క వెంట్రుకను ఎంత గొప్పదిగా నీవు భావించుకోవాలో అది నీవు ముందు తెలుసుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు నో ద పవర్ ఆఫ్ ది హెయిర్.
0: కానీ ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: ద్రౌపది ధర్మజుడు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరు కూడా పెళ్లిన తర్వాత తాను ఒక తేలించింది.
1: When all left, Dharmaja, Bhima, Nakula, Sahadeva, all left, Draupadi remained all alone.
0: Tara sirasu nunchi okka ventruku teesindi.
1: And she has taken out just one single hair.
0: Aa okka ventruku teesi aneka vidhamainatundi mantramunto cheppi
1: chanting many mantras.
0: Aa neetilo vadalindi.
1: She dropped the hair in water.
0: Kaani aa vadileteppatiki aa okka ventruka kudanu kondallanta kudanu bandhinchi pettindi.
1: But that single hair could arrest, could bind all the mountains around.
0: ఇవంత కూడా మౌంటైన్స్ అంతా కూడా బంధించడానికి ఏది కారణమని మున్ముందు అనేక మంది యోగులంతా విచారించారు.
1: This was investigated later by many of the sages.
0: అది ద్రౌపది యొక్క కురుడు కొస మాత్రమే అన్నారు.
1: They could only understand it is only the single hair of Draupadi.
0: ఇలాంటి ఒక హెయిర్ యొక్క తత్వము ఎవరిని గుర్తించలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
0: ఇటువంటి అనేక శక్తి సామర్థ్యంలో వెళ్ళినటువంటి మానవుని నుండి మనం నిజమైనటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద మ్యాన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవత్వం నందు పుట్టినటువంటి వాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: Having been born as a human being, he has forgotten the humanness or human quality.
0: ఈనాడు మానవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: We have lost the human qualities and we have cultivated demonic qualities.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు మర్చవలసినటువంటి మానవత్వం కాదు.
1: You should never forget humanity.
0: దానవత్వాన్ని మర్చాలి.
1: You should give up the demonic.
0: మానవత్వాన్ని అభివృద్ధిపరచుకోవాలి.
1: We should develop the humanness.
0: ఈ మానవత్వాన్ని నుంచి దివ్యత్వాన్ని పోషించాలి.
1: This humanness will take you to the divinity.
0: కనుక ఇదంతా కూడా యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: All this can be said in three words: unity, purity, divinity.
0: కనుక యూనిటీ అనేటువంటిది మానవుల ఏకత్వము.
1: Unity is the one that keeps the whole humanity together.
0: కాని అందులో ఒక విధమైన ప్యూరిటీ, దివ్యత్వం అనేటువంటిది పక్కగా మనకు బయటపడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్యూరిటీ ద డివినిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్.
0: మీరు ఎవరినైనా కొంచెం గొప్పవారిని చూసి పండుకొని నిద్రించే సమయం లోపల అతని యొక్క నాభి నుండి ఏమి బయలుదేరుతుందో చూడండి.
1: యూ జస్ట్ వాచ్ ఎనీ గ్రేట్ మ్యాన్, నోబుల్ సోల్, వైల్ హీస్ రెస్టింగ్, వాచ్ ద నేవల్, వాట్ ఈస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్.
0: నేను కొడైకెనాల్ లో ఉంటుంది, అక్కడి నుంచి నేను బండిపూర్ ఫారెస్ట్ లో దిగాను.
1: స్వామి ఆన్ హిస్ వే టు కొడైకెనాల్ హీ గాట్ డౌన్ దేర్ నియర్ బండిపూర్ ఫారెస్ట్.
0: బండిపూర్ ఫారెస్ట్ నుంచి,
1: ఫ్రమ్ బండిపూర్ ఫారెస్ట్,
0: నేను ఒక ఋషితో చేరి,
1: స్వామి వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిషి,
0: కానీ ఒక నది దగ్గరికి వెళ్ళాను.
1: దే వర్ వెరీ క్లోజ్ టు ఎ రివర్.
0: మీరు అందరికి తెలిసినటువంటిది ఇప్పుడు బయట పోయి చేరాలనుకుంటే ఇక్కడ నుంచి మన హిందూ దేశం నుంచి ఆ నదిని దాటాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది అదర్ షోర్ యూ హావ్ టు క్రాస్ ద రివర్.
0: సింధు నది.
1: ఇట్ ఈస్ ద రివర్ సింధు.
0: సింధు అనేటువంటి
1: సింధు.
0: ఈ సింధు అనేటువంటి పదమనే ఆనాటి ప్రజలంతా కూడా హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు.
1: దిస్ రివర్ సింధు వాజ్ లేటర్ కాల్డ్ యాజ్ హిందూ.
0: కనుక సకారమునకు అహకారము
1: అండ్ ద ఫార్మ్ అవుట్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్.
0: ఈ కరణం లోపల కూడా చాలా మందికి పకారమునకు బకారము.
1: బట్ సమ్ స్పెల్ అవుట్ యాజ్ బా ఫర్ ద లెటర్ పా.
0: ఇప్పుడు చూడండి, మనం ఏదో పుష్పము అనుకుంటాం.
1: వి సే పుష్పము, ఫ్లవర్.
0: కానీ దీన్ని ఆ కరణం వారు పుష్పం అని అన్నారు.
1: బట్ దోస్ కన్నడిగర్స్ డు నాట్ సే పుష్ప.
0: పువ్వు అని మనం అంటాము.
1: వి సే పువ్వు, పుష్పం.
0: కాదు, పువ్వు. పువ్వు.
1: బట్ ఇట్ ఇస్ ఊ.
0: పాము అని ఒక సర్పాన్ని మనం పిలుస్తూ ఉంటాం.
1: వి సే ద స్నేక్ పాము.
0: కానీ అది హావు అంటారు.
1: బట్ దే సే హావు.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్క పదములకు ఒక్కొక్క విధమైనటువంటి అర్థం అంతా కూడాను దేశంలో అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
1: దాట్స్ వాట్ ద నామెన్క్లేచర్, ద లింగ్విస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్.
0: ఈ విధంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి గవర్నర్ గా ఉంటున్నాడు.
1: దర్ ఇస్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అట్ ద టైమ్ హూ హ్యాపెన్ టు బి డివోటెడ్ స్వామి.
0: అది ఎవరో చెప్పారు ఈ మిసెస్ గవర్నర్ కు.
1: అండ్ సంబడి ఇన్ఫార్మ్ ద వైఫ్ ఆఫ్ ద గవర్నర్.
0: ఆమె పేరు హిందూ.
1: అండ్ హర్ నేమ్ ఇస్ హిందూ.
0: ఆమెకి ఎవరో చెప్పారు.
1: సంబడి టోల్ హర్.
0: నేను పండుకున్నాను ముందు హాల్ లోపల.
1: భగవాన్ వాజ్ రెస్టింగ్ ఇన్ ద ఫ్రంట్ హాల్.
0: ఆమె, ఆమె భర్త ఒక బెడ్రూమ్ లో పండుకున్నారు.
1: ద గవర్నర్ అండ్ హిస్ వైఫ్ వర్ రెస్టింగ్.
0: కానీ ఇది చాలా గోప్యమైనటువంటి విషయమని ఆమె ఎవరికి తెలపలేదు.
1: షీ డిడ్ నాట్ రివీల్ దిస్ సీక్రెట్ టు ఎనీబడీ.
0: ఆ కిటికీ నుంచి చూచింది.
1: షీ వాచ్డ్ త్రూ ద విండో.
0: నా నాభి నుండి పెద్ద వెలుతురు బయలుదేరింది.
1: షీ కుడ్ అబ్జర్వ్ ద రేడియన్స్ లైట్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్ భగవాన్.
0: ఇంకా తాను భరించుకోవడానికి వీలు లేకుండా లెగండి లెగండి లెగండి అండి నకులసేను.
1: She could not bear the intensity of the light and she made her husband Governor Nakul Sen to get up.
0: Nakul Sen cheppadu niku buddhi ledu panduko annadu.
1: And Nakul Sen said, you seem to lose your brains, take rest, she said.
0: Chudandi meeru buddhi ledu matalu maatladutunnaru.
1: And she said, you are equally a fool and speak like that.
0: Swami yokka naavi nundi vastunnatundi aa tejasu ekkadaina meeru chusara.
1: And she went on pleading with him, have you ever noticed that effulgence coming out of the navel?
0: అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి కన్నులు తెరిచి
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఆ నాభి నుండి ఒక పెద్ద తేజస్సు బయలుదేరింది.
1: అండ్ అవుట్ ఆఫ్ దట్ ద నావెల్ ఆఫ్ భగవాన్ దేర్ హాస్ అరిసెన్ లైట్, బీమ్ ఆఫ్ లైట్.
0: ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ, కరణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటిది.
1: ఇన్ దిస్ ఇన్కార్నేషన్ ఆల్సో వీ కమ్ అక్రాస్ కరణం సుబ్బమ్మ, ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
0: ఆమె ఎంత భక్తి అంటే ఇంత అంత అని కాదు.
1: ఇస్ ఎ గ్రేట్ డివోటీ బియాండ్ అవర్ ఎస్టిమేట్.
0: ఆనాటి పరిస్థితి లోపల, పుట్టవర్తి లోపల బ్రాహ్మణ్ అంటేను లేకపోతే మానవుడు అంటేను చాలా వ్యత్యాసం ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద లోయర్ కాస్ట్ అండ్ హయ్యర్ కాస్ట్.
0: ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు మానవాడు ఆ దోవన వస్తున్నారంటే ఎవరు వీడు
1: light, beam of light.
0: ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటి

0: కోరి కాస్త అనేటువంటి వాడు మానవాడ ఆ దోవన వస్తున్నారటువంటి ఎవరు వీడు అలౌ చేయరు.
1: ద లోయర్ కాస్ట్ పీపుల్ ఫ్రమ్ దోస్ కమ్యూనిటీస్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు వాక్ అలాంగ్ ద స్ట్రీట్స్ వేర్ హైయర్ కాస్ట్ పీపుల్.
0: ఒకనాడు నేను సుబ్బమ్మ చెప్పాను, సుబ్బమ్మ నేను హరిజన్ వాడికి పోతున్నాను అన్నాడు.
1: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ దట్ హీ వాస్ ప్రొసీడింగ్ టు హరిజన్ వాడ వేర్ పీపుల్ ఆఫ్ లోయర్ కాస్ట్.
0: అయ్యో స్వామి అక్కడ ఎందుకు వెళ్తారు?
1: అండ్ షీ సెడ్ స్వామి వై డు యూ గో దేర్?
0: ఎందుకు పోకూడదు?
1: భగవాన్ సెడ్ వై నాట్?
0: వాళ్ళ మనుషులు కాదా?
1: ఆర్ దే నాట్ హ్యూమన్ బీయింగ్స్?
0: ఎందుకు వాళ్ళ ఇంటికి పోకూడదు?
1: వై నాట్?
0: ఎందుకు వాళ్ళ వండినటువంటి అన్నం తెలియకూడదు?
1: వై నాట్ ఐ టేక్ దేర్ ఫుడ్?
0: కనుక నేను వెళ్తున్నాను అన్నాను.
1: భగవాన్ సెడ్ ఎస్ ఐఎమ్ ప్రొసీడింగ్.
0: ఆమె కూడా చెప్పకుండా వెనుకనే వచ్చేసేసింది.
1: అండ్ కళ్ళం సుబ్బమ్మ వితౌట్ ఇన్ఫార్మింగ్ స్వామి స్టార్టెడ్ ఫాలోయింగ్ భగవాన్.
0: కానీ వారు పాపం మాలయ్యుండు, చాలా ఏక వసతులు లేవు.
1: And they belong to the lower communities. They don't have any conveniences.
0: ఇది పాత పంచి వేసేశారు.
1: They have got an old cloth worn out.
0: నన్ను కూర్చోమన్నారు.
1: And made Bhagwan sit on that.
0: కూర్చునేటప్పటికి నాకు ఒక నిద్ర మాదిరి వచ్చింది.
1: And just Swami felt as if he was to go to sleep.
0: నాభి నుండి ఆ మిద్ది ఎంత కూడా ఎగిరిపోయేటట్టుగా పెద్ద శబ్దం వచ్చేసేసింది.
1: And they all have noticed a loud sound coming to the navel of Bhagwan.
0: అప్పుడు ఆ ఇంటి వారు కూడా భయపడిపోయి పరిగెత్తిపోయారు.
1: ద రెసిడెంట్స్ ఆఫ్ ది హౌస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ రన్ అవే.
0: కనుకనే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంటుంది.
1: సో దేర్ ఇస్ పవర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఇవన్నీ కూడా వెంట్రుకల యొక్క మహాత్మ్యమే.
1: దట్ ఇస్ ఆల్ ద మిస్టరీ బిహైండ్ ది హాలో ఆఫ్ ఎయిర్.
0: కనుకనే ప్రాచీన ఋషులందరూ కూడా వెంట్రుకలు పెంచుకుంటూ వచ్చారు.
1: దట్స్ ది రీజన్ వై ది ఏన్షియంట్స్ సేజెస్ సీయర్స్ హాడ్ లాంగ్ హెయిర్.
0: కొంతమందికి వెంట్రుకలు పెరుక్కోకుండా అయినా పోయినప్పుడు దానికి ఎక్కడెక్కడో గాడిదివో గంతవో గంత వెంట్రుకలంతా తీసుకుని వచ్చి దానికి అర్పించుకుంటారు.
1: సమ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఆడిక్వేట్ హెయిర్ వుడ్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఫ్రమ్ సమ్ డాంకీస్ ఆర్ అదర్ యానిమల్స్.
0: కనుక ఈ విధంగా కూడా వెంట్రుకల యొక్క మహత్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు.
1: దేర్ఫోర్ వీ కెనాట్ డిసైడ్ అండ్ అండర్స్టాండ్ రైట్ నౌ ద మిస్టరీ బిహైండ్ ఇట్.
0: కనుక నిన్నటి దినము చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us a small happening.
0: నాకు శిరస్నానం చేయించాలని చెప్పింది.
1: అండ్ ఇట్ వాస్ స్టేటెడ్ దట్ భగవాన్ షుడ్ హ్యావ్ హెడ్ బాత్.
0: ఎందుకు ఇక్కడ హెడ్ బాత్ చేయాలి ఇప్పుడు?
1: అండ్ స్వామి సెడ్ వై
0: అని వచ్చి సత్యజిత్ నీవు సహాయం చేయి అన్నాను.
1: అండ్ భగవాన్ సెడ్ సత్యజిత్ యు హెల్ప్.
0: సత్యజిత్ వచ్చాడు.
1: సత్యజిత్ కేమ్.
0: తనకు నీరు పోశాడు.
1: అండ్ హి జస్ట్ హెల్ప్ భగవాన్ టు
0: హెల్ప్. ఒక్క వెంట్రుకలు రాలేదు.
1: అండ్ హి కుడ్ నాట్ కలెక్ట్ పిక్ అప్ ది హెయిర్.
0: ఏదో ఇది ఇంత స్వామి యొక్క శక్తి అనుకున్నాడు, చెప్పలేదు.
1: హి కుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్వామి, డిడ్ంట్ టెల్ ఎనీబడీ.
0: తర్వాత నేను వెళ్లిన తర్వాత నీళ్లు పోసేటప్పటికి అక్కడ ఒక వల మాదిరి ఉంటుంటది నీళ్లు పోవడానికి.
1: దెన్ యు నో ఫర్ ద వాటర్ టు గో దేర్ ఇస్ అ స్మాల్ ఫిల్టర్ లైక్ థింగ్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: అక్కడ కొన్ని వెంట్రుకలు నిలిచిపోయినాయి.
1: And he could notice some hair being caught there in the filter.
0: ఆ వెంట్రుకలు తీసుకున్నాడు.
1: And he collected that hair.
0: కానీ జోబులో వేసుకున్నాడు.
1: And he has put it in his pocket.
0: జోబు ఎంత కాలినట్లయిపోయింది.
1: And he could find the whole pocket being burnt.
0: ఈ విధంగా అన్ని పర్యాయంలో ఈ సత్యజిత్ గాని రాధాకృష్ణ గాని వీరు గాని అందరు కూడాను నా వెంట్రుకలు చూస్తే చాలా భయపడిపోతారు.
1: Like this, సత్యజిత్, రాధాకృష్ణ, they are very much afraid of Bhagwan's hair.
0: ఈ విధంగా చేసి చాలా ఆశ్చర్యపడ్డారు.
1: అండ్ పీపుల్ వర్ మిస్టిఫైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క కురుల యొక్క శక్తి చాలా అతీతమైనటువంటిది.
1: ద పవర్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
0: కనుక ఈ కురుల యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
0: నేను ఇంకా దూకోవటం లేదు కనుక ఇంకా అక్కడ అడిగి ఉంటున్నాను.
1: Swami is not combing his hair, therefore that's
0: నేను కూము చేయడానికి నా దగ్గర కూము లేదు, భూము లేదు.
1: He has no comb whatsoever to comb his hair.
0: కానీ పూర్వం నేను ఆఫ్రికాకు పోయినప్పుడు,
1: భగవాన్ విజిటెడ్ ఆఫ్రికా.
0: ఆఫ్రికాకు పోయినప్పుడు ఆఫ్రికన్స్ అంతా కూడాను ఈ యొక్క ఇనుపతి ఒక కురులు దూకునేటువంటిది ఒకటి తయారు చేసుకుని ఉండేటువంటి వాడు.
1: అండ్ దోస్ ఆఫ్రికన్స్ దే మేక్ యూజ్ ఆఫ్ ది ఐరన్ బ్రష్ టు బ్రష్ ది హెయిర్.
0: అప్పుడు వారు చేతికి నాకు ఒకటి తెచ్చి ఇచ్చారు.
1: దే గివ్ దిస్ ఐరన్ బ్రష్ టు భగవాన్.
0: అప్పుడు ఆ వెంట్రుకలు తీసుకొని నేను

0: అది ప్రశ్న తీసుకుని నేను వచ్చాను.
1: అండ్ స్వామి రిటర్న్ విత్ దట్
0: ఈనాటి వరకు కూడాను నేను బ్రష్ పెట్టి దువ్వటం అనేటువంటిది లేదు.
1: బట్ హీ హాస్ నాట్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ బ్రష్ టిల్ దిస్ డే.
0: నేనేమైనా పెడితే ఆ బ్రష్ రాలేదు బయటికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్రష్ వుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది హెయిర్.
0: ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి యొక్క వెంట్రుకలు ఉంటున్నాయి నాకు.
1: ది హెయిర్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ స్టిఫ్.
0: లాగినా కూడా రావు.
1: యు కెనాట్ టేక్ ఇట్ అవుట్.
0: ఇలాంటి తత్వము మహనీయుల యొక్క గురువుల యొక్క తత్వము.
1: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద హెయిర్ ఆఫ్ ది గ్రేట్ పీపుల్ ఋషిస్.
0: ఈ విధమైనటువంటి ఋషుల యొక్క తత్వము వెంట్రుకల ద్వారా జగత్తుకు చోచుకుంది.
1: ద వరల్డ్ కెన్ నో ద పవర్ ఆఫ్ దీస్ ఋషిస్.
0: ఈ యొక్క ఋషిస్ వల్ల ఎంతనో చాలా మంది సామాన్యమైన వారంతను కొన్ని శక్తులు నేర్చుకున్నారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఆల్సో కుడ్ కల్టివేట్ సర్టన్ క్వాలిటీస్ ఫ్రమ్ ది ఋషిస్.
0: కనుక మనం ఏ ఒక్క ప్రతిదాన్ని కూడా మనము విచారణ చేసి దాన్ని పరిశోధన చేసి పరిశీలించినప్పుడే దాని యొక్క శక్తి సామర్థ్యం మనకు అర్థమవుతుంటాయి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ అండ్ నో ద రియాలిటీ.
0: కనుక భగవంతుని యొక్క తత్వం నుంచి ఏది బయలుదేరినా కూడా అంత ఒక విధమైనటువంటి శక్తితో చేరినటువంటిది కానీ ఉట్టి గ్యాస్ తో చేరినటువంటిది కాదు.
1: వాట్ ఎవర్ దట్ గాడ్ డస్, వాట్ ఎవర్ హీ విల్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ.
0: నేను ఒక నోట్లోకి పోతుంటారు ఈ యొక్క వెంట్రుకలు.
1: సమ్ టైమ్స్ ద హెయిర్ వుడ్ బి గెటింగ్ ఇన్ హిస్ మౌత్.
0: కన్నుల్లోకి పోతుంటారు హెయిర్.
1: అండ్ సమ్ హెయిర్ గెట్స్ ఇన్ ది ఐ.
0: నేను పట్టుకొని దానికి లాగేసేస్తే రావటం లేదు.
1: స్వామి కెనాట్ ప్లక్ ఇట్ అవుట్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్.
0: తప్పని శబ్దం ఇస్తుంది కానీ చేతికి రావటం లేదు.
1: జస్ట్ మేక్స్ అ సౌండ్ బట్ ఇట్ కెనాట్ బి కాట్ హోల్డ్ ఆఫ్.
0: ఈ విధంగా నా యొక్క శక్తి నా యొక్క దీనికి అర్థం కావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మిస్టరీ ది పవర్ ఆఫ్ భగవాన్ కెనాట్ బి నోన్.
0: కనుక దివ్య శక్తి అనేటువంటిది అన్ని రకములైనటువంటి యొక్క వస్తువులు ఎందుకు కూడా విచారం చేస్తూ విశాలంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ పవర్ ఈజ్ సో వాస్ట్ బియాండ్ అన్ఎక్స్ప్లికబుల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
0: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తమ యొక్క శక్తులను ఎంతవరకైనా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సేవ్ గాడ్ ది పొటెన్షియల్.
0: యువకులైనటువంటి వారు చాలా శక్తిని పాడు చేసుకుంటున్నారు.
1: యంగ్స్టర్స్ ఆర్ స్పాయిలింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక దినానికి ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తిని వేస్ట్ చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఎవ్రీ డే.
0: కానీ ఆ ఎనర్జీ వల్లనే ముసలితనం వస్తుంటుంది.
1: బికాస్ యాజ్ యూ లూజ్ ఎనర్జీ యూ ఏజ్ అడ్వాన్స్.
0: ఇప్పుడు నాకు 80 వస్తుండాలి.
1: భగవాన్ ఈజ్ 80 ఇయర్ ఓల్డ్.
0: ఈ వయసు 80 అని మీరు ఎవరైనా చెప్పగలరా?
1: కెన్ యూ సే భగవాన్ లుక్స్ లైక్ దట్ 80 ఇయర్స్? నో,
0: ఎవరు చెప్పలేరు.
1: నో బడి కెన్ సే సో.
0: ఒక్కటేమైనా కూడా వెతికి వెతికి వెతికి వేసినటువంటి ఒక తెల్లని వెంట్రుకు ఒక్కటి కూడా నాలో చిక్కదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ వైట్ హెయిర్ దో భగవాన్ ఈజ్ 80 ఇయర్ ఓల్డ్.
0: కనుక మీరు ఏ విధంగా చెప్పినప్పటికీ నేనేం దాన్ని తగినటువంటి రీతిగా పెట్టుకోవటం లేదు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు మే ఫీల్,
0: నిజంగా నేను కాపాడుకుంటూనే పోతూ ఉంటుంటే ఈ వెంట్రుకలు ఎంతైనా కానీ పెరిగిండేటువంటివి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు కాన్సన్ట్రేట్ ది అటెన్షన్ దే వుడ్ గ్రో మచ్ మోర్.
0: కనుక ఇలాంటి శక్తి ఎక్కడ ఉన్నది అంటే ప్రతి ఒక్క శిరస్సు నందు ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ హెడ్.
0: ఆ శిరస్సును చాలా బాగా కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెడ్, ద సెంటర్ ఆఫ్ ద థాట్.
0: ఈ శిరస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: ద హెడ్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: ఈ శిరస్సు నుంచి సర్వశక్తులు కూడా ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ ద హెడ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్.
0: కానీ కొంతవరకు ఈ శక్తిని కనుక్కోవాలంటే మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడే నేను ఈ శక్తిని మీకు చూపిస్తాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు లెట్ యు నో ద పవర్ వెన్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ఆడియన్స్ విత్ హిమ్.
0: కనుక మీరు ఎవరు కూడా ఏ విధమైనటువంటి దీనికి డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్.
0: చాలా మంది
1: మెనీ
0: స్వామి ఈనాడు వెంట్రుకంతా చాలా వరకు పోయినాయే అంటారు.
1: మెనీ సే స్వామి యూఆర్ లూజింగ్ హెయిర్.
0: ఎక్కడా పోలేదు.
1: నో, నథింగ్ ఇస్ లాస్ట్.
0: అక్కడే ఉన్నాయి.
1: ఎస్, దట్ రైట్ నౌ హియర్.
0: మీ కంటికి అట్లా కనిపిస్తున్నాయి.
1: ఇట్ అపియర్స్ సో టు యూ.
0: ఎందుకంటే నేను బ్రష్ షేవింగ్ చేస్తే చాలా పెద్దగా వస్తాయి.
1: ఇఫ్ యూ స్టార్ట్ బ్రషింగ్ యూ విల్ సీ ద లాంగ్ హెయిర్.
0: కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ లూజింగ్ హెయిర్ ఎట్ ఎనీ టైమ్.
0: ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ అవి పోవటం లేదు.
1: They cannot be lost by forcing them out.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
0: మీరందరు కూడా చాలా గుణవంతులు, బలవంతులు, శక్తివంతులు.
1: యు ఆర్ వర్చువస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్.
0: కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఒక్కతూరి నా దగ్గరికి వచ్చి చూపించుకోండి, తప్పు దాన్ని పెరిగిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్ యు విల్ బి మోర్ పవర్ఫుల్.
0: మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు బతికినప్పటికీ 12 గంటల లోపల ఎంతో 12,000 యొక్క శక్తి కోల్పోతున్నారు.
1: ఫర్ ఎవ్రీ 12 అవర్స్ వీఆర్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ ఎనర్జీ.
0: కాబట్టి ఈ విధంగా మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల మీరు ఏమైపోతున్నారు?
1: వాట్స్ హ్యాపెనింగ్ వెన్ యూ లూజ్ యువర్ ఎనర్జీ?
0: శక్తిహీనులైపోతున్నారు.
1: యూ బికమ్ సో వీక్.
0: మీ శక్తి ఏమైనా కూడా తనపెట్టడానికి ఏమాత్రం సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు విత్హోల్డ్ యువర్ పవర్.
0: నేను ఒక్కతూరి పిటికని పట్టిందంటే ఈ పిటికని 10 మంది వచ్చి లాగినా కూడా విధించలేరు.
1: వెన్ స్వామి హోల్డ్స్ హిస్ గ్రిప్ టైట్లీ ఈవెన్ 10 పీపుల్ కెనాట్ అన్ఫోల్డ్ ఇట్.
0: కనుక నా శక్తి అనేటువంటిది అక్కడికి వచ్చినప్పుడే తెలుస్తుంది.
1: యూ విల్ కమ్ టు నో వెన్ యూ ఆర్ ఫేస్ టు ఫేస్.
0: కనుక దైవ శక్తిని ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ ఎనీబడీ టు డిస్క్రైబ్.
0: దాన్ని అనుసరించండి.
1: Follow the divinity.
0: అనుసరించి ఆనందాన్ని అనుభవించండి.
1: Follow God and be happy.
0: ఈ విధంగా చేసినప్పుడే మీకు ఎంతైనా శక్తి కలుగుతుంది.
1: If you are so, you will be highly powerful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఎంతైనా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యశక్తి ఎంతనో గొప్పదిగా కనిపిస్తున్నది.
1: You will understand the divinity latent in everybody, which is so powerful.
0: గానం కాని
1: either music or rhythm or the beat,
0: ఎంతైనా గొప్పది.
1: It's really mighty great.
0: అలాంటి దీనిని మనము వేస్ట్ చేసుకుంటున్నారు.
1: And we should not misuse it.
0: కనుక మీరు దైవార్పితం గావించి దాన్ని ధన్యం చేయండి.
1: Offer your art and the talents to God and be happy.
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడం వీలు కాదు.
1: ద పవర్ ఆఫ్ మ్యాన్ కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్.
0: అక్కడ ఒక అబ్బాయి ఆవరించాడు.
1: వి ఫైండ్ వన్ బాయ్ యానింగ్ దేర్.
0: ఆ ఆవరించ లోపల ఎంతో శక్తి పోయింది.
1: వెల్ యాజ్ హి యాన్స్ హి ఇస్ లూజింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఈ ఆవరించ చేత కలిగేటువంటి యొక్క నష్టము చాలా గొప్ప నష్టము.
1: యూ విల్ బి పుట్ టు గ్రేట్ లాస్ బై యానింగ్ లైక్ దాట్.
0: దీనికి ఒక చెప్పారు.
1: భగవాన్ సెడ్
0: ఆవలింతకు అన్న లేదు.
1: ఆవలింత యానింగ్ హ్యాస్ నో ఎల్డర్ బ్రదర్.
0: కానీ తుమ్ములకు తమ్ముడు లేడు.
1: స్నీజింగ్ హ్యాస్ నో యంగర్ బ్రదర్.
0: కనుక ఈ రెండింటి ఎందు ఉన్నటువంటి దాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ యానింగ్ అండ్ స్నీజింగ్.
0: ఆవలింతకు అన్న లేడు.
1: And this yawning has no brother.
0: తుమ్ములకు తమ్ముడు లేడు.
1: And this sneezing has no younger brother.
0: ఈ రెండు లేనటువంటిది మానవ నిత్యందు దివ్యత్వంగా వెలుగుతూ ఉండాలి.
1: And you will understand this principle, important one in man.
0: కనుక మీరు దినానికి కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Make your effort to know more and more every day.
0: కనుక ఈనాడు
1: today
0: నేను ఏదో ఒక పొరపాటు అనుకోండి, మీకు ఇంత గుర్తును కూడా మీరు బట్టబడి పెడుతున్నాను.
1: Bhagavan is just exposing, sharing with us the secrets.
0: ఇది చెప్పాలంటే ఎవరు తరము కాదు.
1: No one can say anything about it.
0: కనుక ఇది నేను కాబట్టి దైవం ప్రేమతో ఉండటం చేత మీ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే మీ దివ్యత్వం మీలో నుంచి ఆవిర్భవించడానికి ఎంతైనా కృషి చేస్తున్నాను.
1: Bhagavan, being our God, is talking to us. So as to make every one of us to realize and experience the divinity within.
0: Kani,
1: but
0: idinka meeru artham chesukodaniki prayatnam cheyaru.
1: You are not making sincere effort to know in depth.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2005 on the occasion of the Bhimarata Shanti, the spiritual remarriage ceremony organized for elderly couples at Prashanti Nilayam.

మనసున చేదుంచ మంచి కాదిది నీకు మచ్చగాని. మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా, మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా. వినుడు భారతీయ వీరసుతుడు.

0: words. Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Inati prapanchamanandu. Manasanandu kati. Matiyandu marakati. Undutu chetane. ఈ ప్రపంచంలో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ అండ్ రెస్ట్లెస్నెస్ బికాస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ వీ ఫైండ్ దర్స్ నో యూనిటీ బిట్వీన్ వాట్ హీ సేస్ అండ్ వాట్ హీ థింక్స్.
1: ప్రతి మానవుడు శాంతి కావాలని ఆశిస్తున్నాడు. శాంతి నిమిత్తమై తమ కాలమును, తమ కాయమును, తమ కర్మను కూడాను వినియోగపరుస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ పీస్. హీ స్పెండ్స్ హిస్ టైమ్ అండ్ హిస్ యాక్టివిటీ టు రిమైన్ ఇన్ పీస్.
1: అయితే ఈ శాంతి అంటే ఏమిటో, ఇది ఎక్కడ ఉన్నదో, దీనిని పొందే విధానం ఏమిటి అనేటువంటి విషయం మాత్రము ఎవ్వరు కూడా విచారించడం లేదు.
0: బట్ నోబడీ థింక్స్ ఆఫ్ దిస్ పీస్ వేర్ ఇట్ ఈస్, హౌ టు గెట్ ఇట్ అండ్ వాట్ పీస్ ఈజ్ యాక్చువల్లీ.
1: శాంతి అనేటువంటిది ప్రాకృతమైనటువంటి శాంతియా లేక అంతర్శాంతియా అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: వి హావ్ పుట్ అవర్సెల్వ్స్ ఎ క్వశ్చన్, వాట్ డు యు మీన్ బై పీస్? ఈజ్ ఇట్ వరల్డ్లీ ఔటర్ పీస్ ఆర్ ద పీస్ విదిన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ వరల్డ్లీ పీస్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ ఎ మోమెంట్ అండ్ ఇట్ వుడ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డెల్యూడ్స్ దట్ దిస్ ఇస్ ది ట్రూ పీస్.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: పీస్ ఇస్ దట్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: పీస్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దీస్ టు ద అటాచ్మెంట్ హేట్రెడ్ ఈజ్ టెంపరీ.
1: ప్రశాంతి, ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: ప్రా మీన్స్ బ్లాసమింగ్.
1: శాంతి అనగా కేవలము రాగద్వేషరహితమైనటువంటిది.
0: పీస్ ఇస్ దట్ విచ్ నైదర్ హ్యాస్.
1: ప్రశాంతి అనగా రాగద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని ప్రకటింపచేయటమే ప్రశాంతి. ప్రకటింపచేయటమే ప్రశాంతి.
0: ప్రశాంతి ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కానీ ఇలాంటి శాంతి లోకములో ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ దాట్ విచ్ ఇస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ అండ్ గో.
1: ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: ఇట్ ఈస్ అన్ ఇన్నేట్ పవర్.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: హౌ టు ఎక్వైర్ ఇట్?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: యు కెన్ గెట్ పీస్ అవుట్ ఆఫ్ పీస్ ఓన్లీ.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: థార్న్ దట్ హెస్ గాన్ ఇన్ టు లెగ్ కెన్ బి టేకెన్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ అనదర్ థార్న్.
1: అదే విధంగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: డైమండ్ కట్స్ ఎ డైమండ్.
1: కర్మను కర్మ చేతనే మనం నివారణ గావించుకోవాలి.
0: యాక్షన్ గివ్స్ యు రిలీఫ్ అట్టనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరిక వస్తువాహనాదులు మానవునికి శాంతిని అందించున్నావా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియన్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుకన మనసునందు ఈ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హిస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హస్ నో పీస్ విద్ ఇన్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ యూ కెన్ గెట్ డ్రా వాటర్.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: దేర్ఫోర్ బిట్వీన్ ది పీస్ అండ్ ఇండివిజువల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మడ్ విచ్ ఇస్ హేట్రెడ్ అండ్ అటాచ్మెంట్.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ దిస్ మడ్.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అక్వైర్ దిస్ పీస్.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: Not that you shouldn't do it, it's good that you do it.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెర్రితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యూ విల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: Ade vidhamgane prati vyakti kudanu evariki varu tama shanti kosamai aneka vidhamainatvanti yokka durgunalu duram cheyataniki prayatninchali.
0: Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities.
1: Idi tallidandrulu yokka aasti valle okarikokaru panchukovadaniki veelu kaanatvantidi.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కనుక పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్
1: మనస్సులో కలతలు ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడా రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవస్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవస్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: బీ దట్ బీ ద లాస్ ఆర్ సఫరింగ్ ఎంగ్జైటీ ఆర్ ఎ ప్రాబ్లం, సీ దట్ దీస్ విల్ నాట్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్.
1: ఈ శక్తి ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ పవర్?
1: అది ఏ ప్రేమ?
0: దట్ ఈస్ లవ్.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడా దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ పవర్ ఆఫ్ లవ్, ద బ్యాడ్ ఫీలింగ్స్, ఇల్ ఫీలింగ్స్ కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యూ.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ ఆర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్. దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జర్మ్స్.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: దర్ సో మెనీ ఆర్టికల్స్ ఇన్ దట్ రూమ్ విచ్ ఇస్ క్లోజ్డ్ అండ్ డార్క్ సో యూ ఫైండ్ సో మెనీ పాయిజన్స్.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: వెన్ ద రూమ్ ఇస్ కంప్లీట్లీ క్లీన్, నీట్ అండ్ టైడీ విత్ ఎనఫ్ ఆఫ్ లైట్, పాయిజనస్ జర్మ్స్ కెనాట్ ఎంటర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గది యందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: దేర్ షుడ్ బి ద లైట్ ఆఫ్ లవ్, దేర్ షుడ్ నాట్ బి ఆర్టికల్స్
1: ఆఫ్ ది డిజైర్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకుండా అవే డిజైర్స్.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఆఫ్ లగేజ్ ద డిజైర్స్.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉంటుండాలి.
0: బికాస్ యూ షుడ్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలుండదు.
0: దెన్ ఓన్లీ దీస్ వికెడ్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఎ టూ లెటర్డ్ వన్, బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాలను చెప్పాలి?
0: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయములు ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ వి సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రమున అది మనసుకు అశాంతి కలుగుతుంది.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్.
1: లేక మనస్సు శాంతితో ఉండినంత మాత్రమున దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఈస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందుకూడను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈజ్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్, యూ విల్ సర్టన్లీ అక్వైర్.
1: అదే విధంగా నేను అనేక పర్యాయం చెప్పాను, ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: Manaku kopam vachesestundi.
0: So we are angry.
1: Ee kopam vachinappudu, I am not dog, I am man, I am not dog, I am man, I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారా అనేటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ animal qualities అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayande untunnav kaani bayata nunchi praveshinchadam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company,
1: kaani aa sangamunukunu tana taarchukunu konni sambandham baddam untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దాట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావములకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడాను సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlu ante emti? Kevalam daiva naamamule.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక
0: నామం. వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించిందంటే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: వెన్ వన్స్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్, వెల్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ లైక్ బ్యాడ్ థాట్.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: ఇట్స్ ఓన్లీ వన్ హార్ట్ సింగిల్ చైర్.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: వెన్ వన్స్ దిస్ చైర్ ఇస్ ఆక్యుపైడ్ బై ద డివైన్ లవ్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇది రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నాడు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to
1: know. తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేసుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: లైక్ దిస్ వెన్ వి డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: ఇట్స్ నాట్ మీ ఎక్విజిషన్, యు విల్ ఎక్స్పీరియన్స్.
1: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుందా? అది నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil.
1: You have not put it there. అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుంటాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగా నీ శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషం దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు వ్యాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యుల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person who is full of
1: attachment. చూస్తే మనం ఎట్లా పరిగెత్తిపోతామో అట్లనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తన పాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకొని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెలలేదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుండాలి.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధపరచేటువంటి పవిత్రత లే.
0: All the 9 parts of devotion will help us to purify our mind and acquire peace.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: You may do anything, it only purifies our mind.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావంను కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి. పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి.
0: Look
1: up, no aim is crime.
0: In order to have that permanent peace, we should have very high aim, low aim is crime. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity. That should be very high.
1: జీవితం అంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism. When do you reach that qualified non-dualism? Ultimately reach the state of non-dualism.
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first
1: standard. ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంత కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Year after year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాం. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునకు ప్రవేశించాల. అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కాని ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next stage of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహ భ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడు విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you'll reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహం ఉండినప్పటికి ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికి కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛననేటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛలు దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యు మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student you have certain responsibilities. You have to study well, you have to listen and you have to attend classes regularly. అండ్ యూ షుడ్ స్టడీ.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాస్ లో ఉత్తీర్ణుడు అవుతావు.
0: వెన్ దిస్ ప్రొసీజర్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ యుల్ సర్టన్లీ పాస్.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రొసీజర్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: The spiritual knowledge is the true knowledge.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జ్ లంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: The worldly knowledge is like a river.
1: కానీ కట్టగలిపటికి నదీ నామ సాగరం గతిహి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీ సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: Physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నింటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏను బీఎస్సీను అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బీఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలోనైనా నీ వెళ్ళు.
0: యూ మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్,
1: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: దివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈస్ పీస్.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ డే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈస్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
1: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో ద పర్మనెంట్ పాత్ వేర్ విల్ యూ రీచ్, వీ కాన్ డిసైడ్.
1: కనుక మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి యొక్క స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ట్రూత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొలుపుతూ రావాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారెట్ దీస్ వర్డ్స్, ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్.
1: దాన్ని ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: వీ షుడ్ అవేకన్ దీస్ హ్యూమన్ వాల్యూస్. అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
1: కానీ అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణమేమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగం పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of this latent
1: matter. భౌతికమైనటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
0: Give it. Awaken it and then only the externals would
1: sleep. Adhyatmika shakti anetundi kevalam elantidi ante tiger vantidi.
0: Spiritual power is like a tiger.
1: Ee tiger nadustu untuntadi, venikke tirigi chudadu.
0: The tiger walks, it never looks behind.
1: Manchi gentle ga nadustuntadi.
0: It walks in a gentle, majestic way.
1: దానికి అదురు బెదురు అనేటువంటిది లేదు.
0: It has no fear whatsoever.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: Because it relies on its truth.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: It's like a lion.
1: మృగరాజు.
0: It is the king.
1: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణములు అనేటువంటి దానికంత అది కింగ్ వంటిది.
0: It is the king for all the wild animals.
1: దానికి ఏ మాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
0: It has no fear whatsoever.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: The worldly desires are like sheep.
1: ఈ షీప్ ఏంటి ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any fear.
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: టు హావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్ పీస్.
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో
1: శాంతి. కంటే మూల కారణం గుణములే.
0: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్
1: గుణవంతుడు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know what Hanuman is.
1: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
0: Therefore Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: అగస్త్యుని తల్లి
0: the mother of Agastya
1: శ్రీరాముని తల్లి
0: and mother of
1: హనుమంతుని తల్లి
0: and mother of Hanuman
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo urukundakunda ee hanumantuni thalli leka agastuni thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna?
0: You know my son?
1: Samudranantha kodunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసి పోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: The third lady, Kausalya, mother of Sri Rama, said, Your son could cross this ocean because he chanted the name of my son.
1: My son.
0: My
1: son. నా కుమారుని యొక్క పేరును తలుచుకోవటం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: Because he repeated the name of my son, your son could jump.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని నింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: Ultimately it is decided that Agastya could swallow the whole ocean as swallowed water. My son could
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం.

0: చుట్టూ సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
1: Ultimately it is decided that Agastya could swallow the whole ocean because of the divinity. Hanuman could jump over the ocean because of Rama's name.
0: కనుక మొట్టమొదటి భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
1: God's name is mightiest, most powerful.

0: The sun appeared cool and serene. The day started getting shorter. The cold wind blew fiercely. The fields were filled with golden harvest. The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
1: Prema Sarupulena, Yuvati Yugulara.
0: Embodiments of love, men and women, youngsters.
1: Inati Parvadinamu, Anek Soundaryamulato, Praveshistu Vachindi.
0: The festival of this day has stepped in with all the gaiety and festivity.
1: Yuvati Yukula Yoka Prodhalam Chetane Anandamu Abhrityavutu Vachindi.
0: This led to the blissful state of the mind because of the youngsters, men and women.
1: Itti Pavitramaina Dinamu Samanyamainatuvanti Dinam Kadu.
0: This sacred day is not an ordinary one.
1: Dinini Uttarayana Parvadinam ani kudanu pilustu vachar.
0: This is also called the sacred day of travel towards the north, Uttarayana Parvadina.
1: Sarvottamainatuvanti yokka gunamulanu andistu sarva satkarmalanu kudanu chekurustu sarva sampadalanu kudanu andistu aanandamunu andisteetuvanti yokka dinamu.
0: The holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts, giving us plenty and prosperity and the bliss.
1: Inadu intertu kaka pavitramainatuvanti mukkoti ekadasi inadu.
0: This day also coincides with the celebration of Mukkoti Ekadashi.
1: Prakrutini madinchaga rakshasa devatalaku amrutanni andinchinatuvanti yokka dinamu ee dinamu.
0: This is the day when the nectar was passed on to everybody in the churning of the milk.
1: Kani ee naati manavuni yandu itti uttamaina pavitramaina దివ్యమైన భవ్యమైన భావాలు కలిగి ఉండి కూడాను మానవుడు అలౌకికమైనటువంటి భావముల చేత హృదయమును నింపుకొని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తలంపులను వెదజల్లలేకపోతున్నాడు.
0: దో మ్యాన్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఆల్ నొబిలిటీ ఎండోర్డ్ విత్ సాంక్టిటీ బట్ హీఈస్ ఆఫ్టర్ ద వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావింగ్ బీన్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ద వరల్డ్.
1: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కంసుడు దుర్యోధనుడు దుశ్శాసనాదుడు వీరు సామాన్యమైనటువంటి పురుషులు కాదు.
0: హిరణ్యకశిప హిరణ్యాక్ష దుర్యోధన కంస దే ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
1: శారీర మానసిక శక్తులు అనంతమై ఉండి కూడాను వారి యందు ప్రాకృతమైనటువంటి యొక్క భావములు చేరిపోవటం చేతనే వారు బలహీనులైపోతూ వచ్చారు.
0: Though they are physically strong and mentally alert, they were weak at the end because they are full of the worldly thoughts.
1: Kanuka manavudu tana sankalpamulanu uttamainatuvanti sankalpamuluga marchukunnappude yavat prapanchame tana yokka hastagatam avutundi.
0: Therefore, when man is successful to transform all his thoughts in noble, then he would be able to win over the world.
1: హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గొప్ప సైంటిస్టులు.
0: హిరణ్యాక్ష హిరణ్యకశిపు ఆర్ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
1: హిరణ్యుడు చంద్రమండలం కూడాను వెళ్ళటమే కాక సూర్యుని కూడాను చేరాడు.
0: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ ద మూన్ హి కుడ్ ఆల్సో రీచ్ ద సన్.
1: ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడుకు కడపటికి తన హృదయం అంతా కూడాను పాంచభౌతికమైనటువంటి యొక్క భావముల చేత నింపుకోవటం చేత అన్నింటి ఎందుకు తాను బలహీనుడైపోయాడు.
0: హిరణ్యకశిపు విత్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ ఎనర్జీ capabilities and capacities. Because he had got his body attachment, he lost at the end.
1: Kanuka, prati vyakti kudanu, goppa balavantude, goppa shaktivantude, goppa medhaviye, kani prakrutamainatuvanti, laukikamainatuvanti yokka bhavamulanu mana hrudayamlo nimpukokoodadu.
0: Every person, no doubt, is physically strong, endowed with high intellect. But one should not fill the heart with worldly feelings.
1: ఈ నాటి యువతి యువకులు యావత్ ప్రపంచమును పోషించేటువంటి నాయకులు.
0: Youngsters today are going to be the future leaders.
1: ఈ నాటి యువతి యువకులు దేశ సౌభాగ్యం యొక్క సంపదను నిలబెట్టేటువంటి యొక్క వ్యక్తులు.
0: Youngsters, men and women, are going to maintain the prosperity and the fluence of the society. The welfare of the country depends on the youngsters.
1: Sadgunamalu, sadalochanalu, satchintalu, sadbhavamulu nimpukoni undali ee yuvati yuvakulu.
0: Youngsters, men and women should have all these noble features, good sentiments, the virtues and the sterling character.
1: Atti pavitramaina bhavamulu cheta hrudayamulu pongimpa chesukunnappude atti vyaktulu etti sashaktivantamainatuvanti yokka dinni kodanu sadhinchagalaru.
0: With all these sacred thoughts, they would be able to achieve and accomplish anything they undertake.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: ee naadu aata paatalu anni kodanu ఆనందం చేత కాని ఆహ్లాదం చేత కాని ఉత్సాహం చేత కాని ఇవి అభివృద్ధి అవుతుంది వచ్చింది.
0: The music, sports and games that have been very successful because of bubbling enthusiasm and your dynamism.
1: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు.
0: In fact, for the whole world, the youngsters set a role model.
1: ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
0: The virtues are most important.
1: Saujanyamu, sausilyamu, uttrushtata, ee moodu kudanu vidyarthulu yokka pradhanamainatuvanti yokka shaktulu.
0: The mighty power among youngsters lies in the heights of nobility, the character and also that of
1: ee naati vidyarthulu annintini sadhisthunnaru.
0: Students today could achieve everything.
1: Kaani denini sadhinchina sarvamunu sadhinchina varavudaro danini maatramu ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ నాట్ బీన్ పబ్లిసైజింగ్ నాట్ షేరింగ్ దట్ ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ వీ అకంప్లిష్ దట్, ద రెస్ట్ వుడ్ బి అకంప్లిష్డ్.
1: మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి ఒక భావములు ఉర్రు తొలుగుతున్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ హ్యావ్ బీన్ ట్రెమెండస్ బ్యూటిఫుల్ సెంటిమెంట్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అతి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకును కానరావు.
0: This mighty strength is not noticed in anybody.
1: Adiye aneka sankalpamlu cheta koodinatvanti oka manasu.
0: It is the mind, a combination of thoughts.
1: Manasunu sadhinchinatvanti vyakti deni nenu kodunu sadhinchagaladu.
0: The one who can win over the mind can win the rest of the world.
1: Manasuku minchinatvanti shakti ee jagattulo kanaraadu.
0: There is no other greater power than the mind.
1: Maniyeva manushyanam karanam bandhamochehoni మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము.
0: మైండ్ ఈజ్ ద ప్రైమల్ కాజ్, ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ ద లిబరేషన్.
1: ఇట్టి మనసును మానవుడు ఈనాడు సాధించలేకపోతున్నాడు.
0: మ్యాన్ షుడ్ నాట్ కంట్రోల్ హిజ్ మైండ్ టుడే.
1: కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు.
0: Therefore, he could not be the recipient of the bliss for which he has to strive.
1: Manasunu swadhinam chesukunnatundi vyakti entati goppa ganakaryamaina kodanu sadhinchagaladu anubhavinchagaladu.
0: If you control your mind, you can be successful in any of the task and you can be reputed.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthiniyulara,
0: boys and girls,
1: mano nirmalamainatundi oka tattavanu meeru sadhinchali.
0: Achieve that state of the mind which is pure.
1: ఈ మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు.
0: You control your mind, you will be able to accomplish anything.
1: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
0: టుడే వేర్ స్పోర్ట్స్ అండ్ గేమ్.
1: కానీ ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ దెమ్ యాజ్ వరల్డ్లీ ఫిజికల్ యాక్ట్స్.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దెమ్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువల్ డీడ్స్.
1: ఇక్తి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
0: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ అచీవ్స్ ఎక్సలెన్స్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ద మొరాలిటీ, ద స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్.
1: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
0: We should not merely struggle for the physical strength only.
1: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
0: We should strive hard for our mental strength.
1: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
0: We should control our mind.
1: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
0: And we should make the mind our slave.
1: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
0: If you are a slave to your mind, with all your strength you will be weak.
1: Kanuka manasse niku oka balasiga maaripovali.
0: Therefore the mind should be your slave.
1: Manasu nandunnatundi shakti samarthyamulu ee prapanchamulo ye padarthamu nandu kudanu kaanaravu.
0: The power and the strength of the mind is not noticed anywhere in this world.
1: Andunundi ye manavuni yokka maha viluvalainatundi yokka gunamulu aavirbhavistayi.
0: And there in the mind the great features, the traits find their origin.
1: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు.
0: ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ బై స్ట్రగుల్ అండ్ స్ట్రెయిన్ హీ కెన్ గెట్ బ్యాక్ ద లాస్ట్.
1: ఆరోగ్యమునే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చును.
0: ఇఫ్ ది హెల్త్ ఈజ్ లాస్ట్ బై కన్సల్టింగ్ ఫిజీషియన్స్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ స్ట్రెంగ్త్.
1: కానీ మానవుని యొక్క విలువను మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమేమి నిలవదు.
0: When once the character is gone, the value is gone, human life is a waste.
1: ee naati manavata viluvalu athyavasaramainatundi.
0: Human values are most important today.
1: Manavunteni aavirbhavinchinatundi ee manavata gunamulu.
0: In fact, the human values had their origin in man.
1: Manavata gunamulu ekkado grantham nunchi gaani, guruvul nunchi gaani bodhimpapadi saadhinchetundi kaadu.
0: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
1: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
0: When once you follow the path of the truth and undertake the truthful activities, then you will have the human values with you.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law.
1: మీరు నేర్చే విద్యల కంటే,
0: more than the education you acquire,
1: చేసే శక్తుల కంటే,
0: more than your actions,
1: మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి.
0: When once you uphold the human values, all the rest will follow automatically.
1: కనుక సత్యమే మన ప్రత్యక్ష దైవము.
0: Truth is God.
1: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
0: Righteousness is the very foundation.
1: దీనిని పురస్కరించుకునియే భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మః.
0: Basing on this, the culture of Bharat said, there is no greater righteousness other than the truth.
1: కనుక ఇట్టి సత్య ధర్మమును మనం కాపాడే నిమిత్తమై మన జీవితమంతా కూడాను దారబోసి తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our life.
1: ఈ ప్రాప్తమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు.
0: All the prizes that we receive, they are not prizes in the true sense.
1: ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్లకు గురి అవుతున్నాడు.
0: One with mati mind faces so many problems.
1: బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే పీడవుతాడు.
0: బహుమతి, many mindedness, diversified mind will have greater trouble.
1: కనుక మనం అందుకోవాల్సినటువంటిది బహుమతులు కాదు.
0: It's not the wayward nature bahumati.
1: Nijamatini manam andukovali.
0: We should have the true state of mind, nijamati.
1: Nijamati anetundi hrudayam nundi aavirbhavinchetundi yokka pavitramainatundi sukti.
0: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
1: Sarva shaktulu kudanu manobhavam nundi manaku aavirbhavistunnayi.
0: All potentialities are the reflections of the mental feelings.
1: Manasunu manam friendship cheskovali.
0: We should control our mind.
1: ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా నిలుస్తుంది.
0: వెన్ వన్స్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ మైండ్,
1: భారతీయ సంస్కృతి యందు నిజమైన మిత్రుని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశులవుతాడు.
0: వెన్ వన్స్ యూ హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ గాడ్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్.
1: స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును.
0: ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ లీడ్స్ టు ద సెల్ఫ్ సరెండర్.
1: ఈ యొక్క ఫ్రెండ్షిప్ పతంతో చేయకుండా ఉన్నంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
0: Without friendship, you cannot reach the state of self-surrender. If you say that it is only verbal or vocal declaration,
1: kriyaroopam kante kudanu bhavaroopame chaala balavantaramainatundi.
0: Therefore, the experience is greater than imagination or feeling.
1: Yedo goppa shakti samarthyamnu sadinchinaam ani meeru bhavinchavachunu.
0: You may feel that you are one of the strength and capacity.
1: Adi kriyaroopame.
0: And it's also a form.
1: ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది.
0: ఇట్ ఎండ్స్ విత్ దట్
1: అకంప్లిష్మెంట్. భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది.
0: బట్ ద ఫీలింగ్ విత్ హిమ్ యూనిఫైస్ ద డైవర్సిటీ, ప్లూరాలిటీ.
1: కనుక మనం భావములను, ఉత్తమమైన భావములను మన హృదయమునందు పోషింప చేసుకోవాలి.
0: సో ద గుడ్ ప్రాంప్టింగ్ ఆఫ్ ద గుడ్ ఫీలింగ్ సెంటిమెంట్స్ షుడ్ బి ఎంటర్టైన్డ్.
1: కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
0: సో మోర్ దెన్ ద డీడ్స్ అకంప్లిష్మెంట్స్ ద ఫీలింగ్స్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
0: హియర్ ఆర్ ఎనీవేర్ యూ షుడ్ హ్యావ్ సేమ్ నోబుల్ ఐడియా, ద సీక్రెట్ థాట్స్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The whole universe is divine.
1: Sarvam kalividam brahma.
0: Everything is essentially brahma.
1: Daivattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
0: God is not separately located
1: elsewhere. Intane kantane untundi kantinepovare kaapaduthu untadu.
0: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
1: Atti divyamaina bhavyamaina pratti oka shaktini manam ee naadu enduku odulukunnam.
0: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
1: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం.
0: Because of the loss of the human values we have become very weak.
1: ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
0: You may have mark, high percentage of mark.
1: కానీ ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
0: యూ మే గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
1: దేశంలో ఎందరో విద్యార్థులు, ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
0: In this country and in this world, youngsters strive hard.
1: ఈ చదువుల నిమిత్తమై దేశమును కూడా తిరుగుతున్నారు.
0: For education, they go around the world.
1: నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ వన్ షుడ్ టర్న్ విత్ ఇన్ గెట్ ఇన్ టు ద హార్ట్.
1: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవు కానీ బయట ప్రదేశములందు కానరావు.
0: ద ట్రూ వెల్త్ అండ్ అఫ్లూయన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, నాట్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
0: So every mind, every person, students should make an attempt to turn the mind inward.
1: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
0: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
1: యువతులైనటువంటి భావతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
0: ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్, ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ షుడ్ హ్యావ్ దీస్ ఐడియాస్ అండ్ నోబుల్ సెంటిమెంట్స్.
1: కనుక మొట్టమొదట మానవతా విలువలను మనం సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ హ్యూమన్ వాల్యూస్ టు బిగిన్ విత్.
1: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
0: You may lose money, but you can get it back.
1: ఎంతటి ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
0: You may lose your health, but you can get back your health.
1: కానీ మన విలువలే మనం కోల్పోయినా సర్వమును కోల్పోయిన వారు అవుతాం.
0: When once the values are lost, you'll be losing everything of this life.
1: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
0: Therefore, we have to protect and safeguard our innate values.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీలు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
0: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ ఆల్ యువర్ స్ట్రగుల్, ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు హావ్ అండర్ గాన్ డ్యూరింగ్ ద పాస్ట్
1: అన్నపానాదులు బదలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమ పడి మీరు పనిచేస్తున్నారు.
0: యు వర్క్ సాక్రిఫైస్ ఇన్ ద ఫుడ్ డ్రింక్ అండ్ ఈవెన్ స్లీప్.
1: కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకు మన విద్యార్థులు చేసేటువంటి పనులకు కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఆల్ దోస్ థింగ్స్ డన్ బై ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
1: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
0: స్టూడెంట్స్ అవుట్ సైడ్, they have got only one purpose, to win a prize or medal.
1: కానీ మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటు పడుతున్నారు.
0: The only aim of our students is only to please Bhagavan.
1: Kanukane swami yokka tripti ee vidhanga undali.
0: How to please Bhagavan?
1: Sadgunamunu manam motta motta nimpukovali manam.
0: First, we should fill our heart with good virtues.
1: Needu oka vidhanganu rep maroka vidhanga kodanu marchukokoddu.
0: We should not go on changing from day to day.
1: Chelinchane manasunu bramichane drushtini manam poshinchukovali.
0: We should see that we'll have the unwavering mind and steadiness in our vision.
1: Nijamga vidya vidhanam lopala moodu vidhamulanti gunamulu enduku bodhinchindi mana bharatiya sanskruti.
0: The culture of Bharat laid much emphasis on three principles in the field of education.
1: Sarvam kalividam brahmanini.
0: First declaration is sarvam kalividam brahma.
1: అనగా సర్వత్ర నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: One should have strong faith that God is all pervasive.
1: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదట మనం సాధించాలి.
0: First we should achieve this confidence in this faith.
1: ఈ నమ్మకాన్ని సాధించినప్పుడే మనం అన్నిటిని కూడా సాధించమని అవుతాం.
0: With this strong faith you'll be able to achieve anything.
1: Where there is truth, there is peace. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదట విశ్వాసం.
0: So we begin with confidence.
1: కడపటి ఫలము మనకు ఆనందం.
0: The result at the end is bliss.
1: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే,
0: in order to be blissful,
1: ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు,
0: when we sow a seed in the ground,
1: అది క్రమక్రమేణా మొక్కగా మారుతుంది.
0: It germinates, sprouts up into a
1: tree. వృక్షంగా తయారయ్యి,
0: then it becomes a tree.
1: ఫలపుష్పములను మనకు అందిస్తుంది.
0: And bears the fruits.
1: అదే విధముగానే,
0: likewise,
1: మానవుని యొక్క సంకల్పం అనేటువంటి బీజమును,
0: the seed of human thought,
1: మన హృదయమునందు బాగా నాటినప్పుడు,
0: should be sown in the field of heart.
1: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి,
0: it germinates into a spiritual tree.
1: అందునుంచి నే సుఖ సంతోషముల ఆనందమైనటువంటి ఒక పుష్పం పుష్పములు అందిస్తుంటారు.
0: And that will have the flowers of happiness and peace.
1: శాంతి అనేటువంటి ఫలాన్ని నీకు భుజింప చేస్తుంది.
0: And it bears the fruit of peace.
1: కనుకనే మీరు శాంతి కావాలని కోరుతున్నారు.
0: You want to be peaceful.
1: ఈ శాంతి బయట ఎక్కడనో మనకు కనరాదు.
0: Peace is not outside.
1: మన యొక్క విశ్వాసం నుండియే ఈ శాంతి మనకు లభిస్తుంది.
0: You can attain peace out of confidence.
1: కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు.
0: The modern man has no strong confidence or faith.
1: వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు.
0: He just pretends in front.
1: ఈనాడంతా కూడాను నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు.
0: We have only acting in the field of devotion but not in reality in daily life.
1: నటన కాని శాస్త్రం కాని రెండు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: Good and bad, they find their origin in you only.
1: నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటుంది.
0: If you have steady mind, you'll have steady faith.
1: నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి ఒక ఫలంగా నీకు లభిస్తుంది.
0: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యు గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
1: విద్యార్థులారా, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు,
0: యు అస్పైర్ to experience that permanent bliss.
1: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసమును కలిగి ఉంటుండాలి.
0: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
1: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
1: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము,
0: వి సే ఐ బిలీవ్,
1: భగవంతుని ప్రేమిస్తున్నాము,
0: ఐ లవ్ గాడ్
1: అని చెప్తున్నారు. కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపడటం లేదు.
0: దే ఓన్లీ డిక్లేర్ but they don't understand the spirit of love and the spirit of faith.
1: Nijamga nijamainatvanti prema ante prema aneetvantidi oka nijamainatvanti oka dharmamto koodinatvantidi.
0: In fact the true love has got with it a true power.
1: Hrudayam nunchi aavirbhavincheetvanti oka aananda samsudame prema.
0: And love is nothing but the flowering, the fruition of
1: oka padarthamendu kaani oka vyakti endu kaani aavirbhavincheetvantidi kaadu.
0: It does not find a place in a separate individual either.
1: Ni hrudayakasam nundi kudanu pavitramainatvanti oka prema tattvam galiga veechukuntu
0: along the firmament of human heart it blows like the wind.
1: Idi ni chuttu untundi ninnu poshistu untuntadi.
0: The love is around you and safeguards you.
1: Ituvanti prema tattvanni manam penchukovali.
0: This spirit of love we have.
1: Idi ye shastramainatvanti prema tattvam.
0: This is the nature of true love.
1: ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించేటువంటి కాదు.
0: ప్రేమ లవ్ కెనాట్ బి అక్వైర్డ్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్.
1: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
1: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
0: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ ఇస్ ధర్మ రైచియస్నెస్.
1: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
0: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
1: వే ఆఫ్ లైఫ్.
0: Its way of life.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: This love which is the way of life one has to foster.
1: ఈ వస్తువాహనాదుల నుంచి వచ్చేటువంటిది కాదు.
0: You cannot get out of conveniences and comforts.
1: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
0: It arises from the very navel of the human heart.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు
0: when we have that spirit of love
1: ఎంత శక్తి సామర్థ్యం అయినా కూడా మనం పొందవచ్చును.
0: You can be mighty.
1: హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
0: యూ థింక్ దట్ హిరణ్యాక్ష హిరణ్యకశిపు.
1: నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతం అయిపోతారు.
0: When once you have got the fullness of love in totality,
1: ఈ పెద్ద శక్తులన్నీ
0: హిరణ్యాక్షులే. All other powers are so mean and low in front of it.
1: కలుగునే ప్రాచీనులంతా కూడాను భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: All ancients extolled the culture of Bharat.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat demonstrates and proves unity in diversity.
1: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒకటిగానే ఉంటుంటుంది.
0: There may be many forms and many names, but there is oneness in divinity.
1: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
0: Many people compose poems.
1: లక్షలు లక్షలంతా కూడాను పోయిన్ రాసుకుంటుంటారు.
0: There are lakhs and lakhs of compositions.
1: కానీ ఈ పోయిమ్స్ అంతా కూడాను ప్రేమ తత్వము ప్రాణ సమానమైనటువంటిది.
0: Of all these compositions, love is the life principle.
1: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
0: This sort of human mind is not possible for everybody.
1: మానవుడు సామాన్యుడు కాదు.
0: Man is not ordinary.
1: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
0: Man is full of courage, the valor and the strength and mighty one.
1: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో
0: when once one fills his heart with the divine feelings
1: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి
0: హనుమాన్ హూ హస్ స్టెప్డ్ ఇన్ టు లంక
1: లంక వాసులందరూ కూడా శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అన్నారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated praised Hanuman as the one of sterling character
1: Shantudu,
0: and mighty strength, peaceful,
1: gunavantudu,
0: virtuous,
1: balavantudu,
0: and strong
1: Hanumantudu.
0: That is Hanuman.
1: Ee annitiki ni kaaranam enti?
0: What is the cause behind?
1: Udhaaramaitunte oka tattvam Rama naamame.
0: It is matchless holy name of Rama which is the strength.
1: Aa Rama naamam chetane priyamainatunte oka bhakti chetane aa prema chetane intati samudrani kuda daatutu vacharu.
0: Because of the chanting of the holy name and the devotion to the faith, he could just cross this ocean.
1: Eenadu
0: today
1: mukkoti ekadasi
0: is the festival of mukkoti ekadasi.
1: Vaikuntha ekadasi anu kuda antaru,
0: also called Vaikuntha ekadasi.
1: Bhishmudu
0: bhishma
1: 46 dinamulu అంపసేయపై పండుగండి.
0: హి వాస్ రెస్టింగ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఎరోస్.
1: కానీ తన దేహమంతా కూడాను అంబులు పొదలగానే నించిపోయాయి.
0: అండ్ ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇన్ టూ.
1: దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
0: ద బాడీ ఈజ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఎరోస్ బట్ ద హెడ్ వాజ్ రిక్లైనింగ్.
1: అంత్యము లోపల అర్జునుడు, భీముడు, నకులు, సహదేవులాదులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
0: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva, followed by Draupadi, went to see the great grandfather.
1: Pitamaha.
0: Oh grandfather.
1: Enduku meeri avasthalu guri ayipoyaru.
0: How is that you are suffering now?
1: Idi naa kartavyamu annadu.
0: He said that has to be so.
1: Deham vachinatundi.
0: The body is there.
1: Desa chemamunaku, dharma chemamunaku, satyavratamunaku arpitam gaavinche nimittam vachindi.
0: The body is gifted to be sacrificed. For the country, for the service, and for the
1: character.
0: What for is the body?
1: దీన్ని కేవలం ఒక సదర్మానికి ఉపయోగపెట్టాలి.
0: The body has to be put to use for good things.
1: కానీ అర్జున, నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగిలినవి.
0: Arjuna, all the arrows that you shot at me are in my body.
1: కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు.
0: They have not reached my head.
1: కనుకనే శిరస్సు వాలిపోయింది.
0: Therefore, the head is bent downward.
1: Bed matram vesavu naaku.
0: In fact, you laid the bed.
1: Kaani pillow ledu.
0: But I have no pillow.
1: Deeni valle tala vaaripoyindi.
0: And therefore, the head is bent.
1: Naaku inta chesinatundi vaadu naa pillow kuda andinchamani cheppadu.
0: Having done so much, give me a pillow.
1: Aa maatal cheta Arjuna yokka manasu karigipoyindi.
0: The heart of Arjuna melted.
1: Pitamaha, neenu em cheyali annadu.
0: Grandfather, what should I do?
1: రెండు అర్జునుల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు. ఒకటి ఇటు, ఒకటి అటు.
0: టూ ఆరోస్ ఆర్ షాట్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్.
1: రెండింటి మధ్య లోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు.
0: ఇన్ బిట్వీన్ ద స్పేస్ ఆఫ్ ది టూ ఆరోస్ షాట్ అగెన్స్ట్ ది అదర్,
1: భీష్ముడి శిరస్సుకు రెస్ట్.
0: అండ్ దేర్ ది హెడ్ రెస్టెడ్ దేర్.
1: ఇంతే కాకుండా,
0: నాట్ ఓన్లీ దిస్,
1: అర్జున,
0: అర్జున,
1: నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
0: I lost my mother long back.
1: నేను పుట్టిన సత్యమే నేను కోల్పోయినాను.
0: In fact, I lost her at the time of my birth.
1: నేను గంగాదేవి పుత్రుడను.
0: I am the son of Ganga.
1: కనుక నా పేరు గాంగేయుడు అని పేరు.
0: So I have the name Gangeya.
1: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
0: And as I leave my body, I want to have Ganga water.
1: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
0: Make every attempt so that I would merge in my mother.
1: Sarvasakti sampannudu, mahaveerudu, bhaktudu, shakti samarthyudu kaligina vadu kanukane atanu prakkane oka ambunu vichadu.
0: Arjuna, being almighty with all his expertise in archery, could shoot an arrow towards the ground.
1: Chakkani neeru bayalderi vachindi.
0: There started the fountain of water.
1: Adi fountain madri vachi భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
0: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
1: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకములో.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
1: కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
0: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
1: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
0: Then Arjuna could have so many titles.
1: Arjuna palguna pativa kiriti setvana vibhishchaya jay krishna savisachi dhanunjaya annadu.
0: All these titles Arjuna could have at that moment.
1: Kalguni ee dhanasu cheta naaku aanandanni andinchavu.
0: Because of this mighty deed you made me happy.
1: Cheppi pandavulu digvijayapai vijayanni sadhinchiruvaka annadu.
0: He blessed them with victory and success towards the end.
1: Peddala yokka aashirvadanni pondavalante,
0: in order to be the recipient of the blessings of the elders,
1: తృప్తి చేయాలి.
0: We should please them and satisfy them.
1: అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడాను స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు.
0: All students have played very well to please Bhagavan.
1: నా తృప్తితో పాటు మీరు కూడా తృప్తి పడాలి.
0: Bhagavan is satisfied, let you be satisfied.
1: ఈ తృప్తి ఒక ఆటలో మాత్రమే కాదు.
0: This spirit of satisfaction should not be limited to
1: paatalayendu annintiyendu kuda tripti kavali.
0: Limited to sports and games, it should be extended to the areas of your talk and other deeds too.
1: Kanuka meeru jeevitham anta kudanu aanandanga jeevinchali.
0: Let you lead your life in bliss.
1: Nityanandam
0: ఎటర్నల్ బ్లెస్,
1: పరమ సుఖదం,
0: సుప్రీం,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: ద్వంద్వాతీతం,
1: గగన సదృశ్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణ రహితం.
0: Three attributes are missing there.
1: దేవైనటువంటి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అందుకోవాలి.
0: This sort of a bliss one should be able to receive and experience.
1: దేహాన్ని వచ్చింటున్నాయి.
0: We have the body.
1: దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము.
0: With this body we do every act.
1: కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
0: It's not that important.
1: ఈ దేహమునందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి.
0: We should purify our mind.
1: ఈనాడు ఏ మానవుని ఎందు కానీ మనసు ఉంది కానీ దానికి పవిత్రత లేదు.
0: In fact, every man has the mind, but no purity.
1: Pollution, pollution, pollution. తినే తిండి ఎందు, త్రాగే నీరు ఎందు, పీల్చే గాలి ఎందు, నడిచే నడక ఎందు, అన్నిటి ఎందు కూడా పొల్యూషన్, విషమయంగా ఉంటుండాలి.
0: Nothing is pure today. We come across air pollution, food pollution, noise pollution, water pollution, pollution, pollution.
1: కనుకనే మనము ఈ దుర్భావం చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి.
0: We should see that our mind is not polluted by bad thoughts.
1: ఇది నెగిటివ్ గా ఉండకూడదు.
0: Mind should not be negative.
1: ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి.
0: Mind should always be positive.
1: ఈ నెగిటివ్ మైండ్ ఎంత కాలం ఉన్నప్పటికీ వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు.
0: You may be a great man with all the achievements with a negative mind. It is, it will not yield positive results.
1: Positive mind kavali.
0: Turn into positive mind.
1: Eppudu neevu aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
0: Your mind should be blissful all the time.
1: Ee aanandanni andarikkunu panchali.
0: This sort of bliss should be shared with many.
1: Adi ye nijamaina manavattvam.
0: That is true human quality.
1: Manavudu manavudu anaga emiti artham?
0: What is the meaning of manava?
1: Manava.
0: Human, three letters.
1: Ma, lekunda. Va, vattinchadamu. Va. Ma, na. Na, ante lekunda. Va, vattinchadamu. Anyayam lekunda, ashanti lekunda, akramam lekunda, anachatram lekunda, vattinchetuvanti vadu manavudu.
0: Ma, without any kind of ignorance, without any illusion, without any misconduct. Na, without it. Va, one has to
1: కనుక ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
0: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఎంతయో చదువులు చదివారు,
0: ఎన్నో
1: గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు,
0: వెరీ హై డిగ్రీస్ ఇండీడ్,
1: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
0: యూ టు హ్యావ్ త్రీ టు ఫోర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
1: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
0: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
0: అక్వైర్ ద డిగ్రీ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనం సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
0: Then once you have that title, Amrutasya Putra, that you are the son of immortality, it is the right degree.
1: Atti pavitramainatvanti birudunu mannu pettukoni kudanu, alpamaina swalpamainatvanti birudulu kosamai manu aatalaatu untam.
0: Having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Mee hrudayanni premato nimpukondi.
0: Fill your heart with love.
1: Manasunu satyamto penchukondi.
0: See that you grow truth in your mind.
1: Maatalanu దివ్యమైనటువంటి యొక్క కర్మల చేతి ఆచరించండి.
0: లెట్ ఆల్ యువర్ యాక్ట్స్ బి సీక్రెట్.
1: ఇది మీరు నేర్చవలసినటువంటి చదువులు.
0: దిస్ ఇస్ ది ట్రూ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు అక్వైర్.
1: ఈ చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్.
1: కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు,
0: ద ట్రూ ఎడ్యుకేషన్,
1: సర్వుల యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే.
0: షుడ్ ఎంపవర్ యూ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిదే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat emphasizes on this unity.
1: Anekatvanni manam teeskovatam kaadu.
0: It's not the multiplicity.
1: Ekatvanni anekatvanga vibhajincharadu.
0: It is not the diversification of the unity.
1: Anekatvanni ekatvanga teeskondi.
0: We have to consider the unity in diversity.
1: Adi nijamainatvanti oka culture.
0: That is the true culture.
1: Culture ante emti anukunnaru?
0: What do you think of culture?
1: Idi oka vidhamainatvanti matamuku sambandhinchinatundi kaadu.
0: It is not anything to do with the religion.
1: Idi kevalam hrudayaniki sambandhinchinatundi.
0: It has related religion.
1: Idi matamu kaadu. కులము కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు, ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
0: ది కల్చర్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఐడియాలజీ ఆర్ రిలీజియన్ వాట్స్ ఎవర్. ఇట్ రిలేట్స్ టు ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇంత మీరు అనుభవించినటువంటి మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
0: యూ షుడ్ బి మేడ్ హ్యాపీ. for all that you have done.
1: ఈ ఆనందాన్ని మీ జీవితమంతా మీ హృదయంలో నింపుకోండి.
0: And see that you'll maintain this happiness throughout your life.
1: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
0: In fact, the true love is only one.
1: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
0: It will never change any point of time.
1: స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
0: You love Swami, you love Bhagavan.
1: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
0: But that love should not waver, should not change.
1: స్వామి నా వాడు, నేను స్వామి వాడను.
0: I belong to Swami and Swami is mine.
1: అప్పుడే ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అవుతాడు.
0: Then you can experience this unity.
1: కనుక అటు ఏకత్వాన్ని మీరు సాధించండి.
0: Achieve that oneness with Swami, with Bhagavan.
1: అది నిజమైనటువంటి సత్యమైన మార్గము.
0: That is the truthful path.
1: సత్యము నందుండి,
0: being in truth,
1: సర్వము సృష్టించి,
0: he created the rest.
1: సత్యము నందు అనగే
0: everything merges,
1: సర్వ సృష్టి,
0: the whole creation merges.
1: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా.
0: Where is the any spot without truth?
1: చూడరయ్యా,
0: that is the pure unsullied eternal truth.
1: అది ఏ మన యొక్క ధర్మము, అది ఏ మన యొక్క జీవితము.
0: That is the truth, that is our code of life, and that's our life.
1: Truth is God. అన్నారు.
0: What is meant when we say truth is God?
1: ఏ దేశం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ, సత్యం అందరికీ ఒక్కటే.
0: Let him be of any country, of any nationality, truth is one.
1: ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు.
0: There cannot be American truth and Pakistan's truth.
1: Truth
0: is truth. Truth is truth.
1: సత్యము సత్యమే.
0: Truth is truth.
1: ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒకటి.
0: The truth is one and the same for all nations.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: సత్య జీవితాన్ని గడపండి.
0: లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్,
1: నిత్య జీవితంగా మీరు జీవించండి.
0: లీడ్ ఇట్ ఇన్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ లైఫ్,
1: అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
0: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్,
1: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
0: దాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ హార్ట్ ఇన్ ఏ బుక్.
1: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
1: ఇది ఒక ముస్తకం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
1: ముస్తకము పుస్తకము కాదు మనకు.
0: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: హృదయ, ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
0: యువర్ డివైన్ లైఫ్,
1: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
0: You might not have expected.
1: ఎలాంటి సమయంలో
0: at any point,
1: ఎలాంటి పరిస్థితిలో
0: అయినా
1: సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
0: Everywhere, under any point, at any point of time of stress and strain,
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: Never forget God.
1: దైవాన్ని మాత్రం విడువకండి.
0: Never give up God.
1: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
0: And in fact, without Daiva, God, it is Daya, the demon.
1: దైవాత్మ కావాలి కానీ దయ్యాత్మగా కాకూడదు.
0: And in fact, you should be Daiva, the divine, not Daya, demonic.
1: మీరు ధన్వంతరి శ్రేయమృతస్యపుత్ర.
0: And you are the son of immortality.
1: ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి.
0: See that your life will be befitting the title.
1: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే,
0: when you uphold, live up to
1: it, యువకులు,
0: యంగ్స్టర్స్ టుడే,
1: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యంను,
0: ది ఫిజికల్ స్ట్రెంగ్,
1: వ్యర్థం చేయకండి.
0: నెవర్ వేస్ట్ దెమ్.
1: అంతా దైవార్పితంగా భావించండి.
0: ఆఫర్ ఇట్ టు గాడ్.
1: శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడా చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
0: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
1: ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడా భవిష్యక్తి ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్.
1: ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, యూ బికమ్ ఎ బిట్రేయర్, ట్రైటర్.
1: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
0: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
1: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
0: యూ షుడ్ బీ ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
1: నడిచే నడక యందు,
0: ఇన్ యువర్ వాకింగ్,
1: పలికే పలుకునందు,
0: వర్డ్స్
1: వినే వినియందు,
0: లిసనింగ్,
1: తలచే తలుపులు యందు,
0: థింకింగ్,
1: చేసే పనులు యందు,
0: యువర్ యాక్షన్,
1: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్ దిస్.
1: అది భారతీయ సంస్కృతి.
0: That is Bharat.
1: Satyam vada dharmam chara anindi Bharatiya sanskruti.
0: The culture of Bharat said, speak always truth and walk along the path of dharma.
1: ఈ రెండింటిని మాత్రం మీరు మరువకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Bhagavan says that we should uphold and maintain the twin principles of Satya and Dharma, lead an ideal life. So saying, blessing everybody, Bhagavan concludes his divine discourse.
1: Bhajana bina sukha శాంతి నహి
2: శాంతి
1: నహి భజన వినాశ శాంతి.

0: మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు. విశ్వశాంతికి విశ్వశాంతికిదియే విప్లవంబు.
1: Because of the ignorance, man has no fear of sin. He has no love for God. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world.
0: Vidyarthulara.
1: Students.
0: Vishwashantini chekutsu vidhamunerchi. సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు సమత

0: A skill that will make you to establish peace in this world, the kind of knowledge which will make you give up all the narrow thoughts and narrow-minded feelings, a type of education that develops the unity, tolerance, forbearance and equality is the only true form of education.
1: Premasvarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతయును ఎందు చూచినా అశాంతి, అలజడలు, భయము అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములతో కుమిలిపోతున్నది.
0: ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ యు ఫైండ్ ద రెస్ట్లెస్నెస్, ఎజిటేషన్, కాన్ఫ్లిక్ట్, ఫైట్స్ ఎవ్రీవేర్, మిజరబుల్.
1: ఈనాడు అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యము అనేటువంటి పలు విధములైనటువంటి యొక్క పిచాచములు ప్రళయతాండము సల్పుతున్నటువంటి ఈ సమయమునందు దీనిని శాంతి భద్రతతో చల్లార్చి ఆదుకునేటువంటి యొక్క శక్తి ఒక విద్యార్థులకు మాత్రమే ఉన్నది.
0: టుడే వి ఫైండ్ ద డెమన్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అన్రైచియస్నెస్ అండ్ ఫాల్స్హుడ్. జస్ట్ ఆల్ దిస్ డెమన్స్ హావ్ బీన్ డాన్సింగ్ ఆల్ ఓవర్. There is no peace and security. The entire responsibility lies on the shoulders of the students to bring back that peace and security.
1: Samarthulaina vidyarthulara. Ee naadu ekatma bhavamunu manam abhirudhi parchukunnappude ilanti bhinnathamainatunti okka bedamulaku dukkhamulaku vicharamulaku ashantiki కొంతవరకు మనము శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది.
0: స్టూడెంట్స్ హు ఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండర్స్టాండ్ దెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ దెర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ మిజరీ ఆర్ ఎంగ్జైటీ ఆర్ వరీ. యూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: ఏకాత్మ సర్వభూతాత్మ అందరి ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మెయిన్ డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి స్వార్థ స్వప్రయోజనములకునే వారు ప్రాపులాడుతున్నారే కానీ సమాజం యొక్క సుక్షేమానికి దృష్టి ఎందుంచుకుని సమాజ సేవకే పాల్గొనేటువంటి వారు ఎక్కడా కనిపించడం లేదు.
0: ఆన్ ద హ్యాండ్ టుడే ఈచ్ వన్ గోస్ ఇన్ హిస్ ఓన్ వే బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. నో వన్ ఈస్ కేరింగ్ ఫార్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: పాలలో నీరు కలిసిపోయినట్టుగా విద్యార్థులు ఈనాడు సమాజంలో ఏకమై అందరి యొక్క ఐకమత్యాన్ని తగినటువంటి యొక్క సహనంతో సానుభూతితో అభివృద్ధి పరచుకుని సమాజం యొక్క సుక్షేమాన్ని మనం అభివృద్ధి పరిచినప్పుడే దేశ శాంతి చేకూరుతుంది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద వాటర్ అండ్ ద మిల్క్ మిక్స్ అండ్ గో ఆర్ టుగెదర్ ఇన్సెపరబుల్ ద స్టూడెంట్స్ ఆల్సో మిక్స్ ఇన్ సొసైటీ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఫర్ బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ వర్క్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఈనాడు మీరు చూచుచున్నటువంటి యొక్క పౌరులు ఈనాడు మీరు అనుభవించుతున్నటువంటి అధికారులు ఈనాడు మీరు అనేక విధములైనటువంటి ఊహలు పన్నుకున్నటువంటి యొక్క ప్రజలు పూర్వం వారు కూడా ఒకనొక సమయంలో వారు విద్యార్థులే.
0: ఆల్ దోస్ ఇన్ పొజిషన్ ద వెల్ టు డూ పీపుల్ ఆల్ దోస్ పర్సనాలిటీస్ హూమ్ యూ ఇమాజిన్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
1: నేటి విద్యార్థులే రేపటి పౌరులు.
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారో సిటిజన్స్.
1: నేటి విద్యార్థులే రేపటి అధికారులు.
0: యు ఆర్ గోయింగ్ టు బి మెన్ ఆఫ్ అథారిటీ.
1: కనుకని ఈ లక్ష్యంను దృష్టి ఎందుంచుకొని ఈ గడిపించేటువంటి దోషములను సరైన మార్గంలో దానిని తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత మీ తలపై ఉంటున్నది.
0: Therefore, you should always keep in view as your ultimate goal and aim. Rectify the correct mistakes and the defects in society.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Vrikshamulaku veru ye vidhamga aadharamo దేశమునకు విద్యార్థులే వేర్ల వంటి వారు.
0: జస్ట్ యాజ్ రూట్స్ ఆర్ ది బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ ట్రీ, స్టూడెంట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ.
1: ఏనాడు చిత్తం అనేటువంటి ఒక వృత్తి క్షీణించిపోతుందో అప్పుడే ఈ జీవితం అనేటువంటి ఒక వృక్షము నేల కూలుతుంది.
0: ద డే ద రూట్స్ ఆర్ టోటలీ గాన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఫాల్స్ ఆటోమేటికలీ.
1: కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ సెన్సెస్ విత్ టోటల్ కంట్రోల్ అండ్ ట్రేడ్ ఆన్ ద రైట్ పాత్ అండ్ షేర్ ద బ్లిస్ అండ్ ద జాయ్ విత్ అదర్స్ ఇన్ సొసైటీ.
1: కానీ నేను నా కుటుంబము అనేటువంటి సంకుచితమైనటువంటి ఒక భావములు విద్యార్థులు అందు ఏమాత్రం కూడాను ప్రవేశింప చేయకూడదు.
0: But the students should never entertain the feelings like I, mine and thine.
1: Nee sukhamu nee kutumbam paina aadharapadi untundi.
0: Your happiness depends on your family.
1: Nee kutumbamu samajam paina aadharapadi untundi.
0: The happiness of the family depends on society.
1: Nee samajamu desham paina aadharapadi untundi.
0: The society in turn depends on the country.
1: Kanukune desham yokka saubhagyamu samajam yokka saubhagyamu kutumbam yokka saubhagyamu vyakti yokka saubhagyam paina సౌశల్యం పైన సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది.
0: అల్టిమేట్లీ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ అండ్ ద ఫ్యామిలీ. బేసికలీ ఇట్ ది ఇండివిజువల్ హూ హాస్ గాట్ టు బి ద నోబుల్, ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్.
1: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను
0: ద ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ
1: సౌజన్యము సౌశల్యమును ఆధారపు చేసుకుని ఉంటున్నది.
0: దే ఆల్ డిపెండ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: వివిధ దేశం నుంచి వచ్చి చేరవచ్చు ఇక్కడ.
0: యు ఫైండ్ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్
1: వివిధ ప్రాంతముల నుండి కూడా వచ్చి చేరవచ్చు ఇక్కడ.
0: దే మే బి హియర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ అందరి హృదయమునందు కూడా ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఇన్ ద ట్రూత్ దట్ ది సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే.

0: వస్తు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్, ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ ద యాన్ అండ్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: జీవజాతులు వేరు జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే.
1: దర్ ఆర్ మెనీ మెనీ లివింగ్ క్రీచర్స్ బట్ యెట్ ద ఇన్ డ్వెల్లర్ ఈజ్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: Flowers are of different varieties, but the worship is one.
0: Darshanambulu veru daivambu okkade.
1: One may have one's own idea. The ideology is not different.
0: Experience is one.

0: Rasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Divyamaina 20. ఈ పవిత్ర భారతదేశమునందు అనాది కాలము నుండి కూడాను ఏకత్వాన్నే ప్రబోధిస్తూ దివ్యత్వాన్ని ప్రచారం సల్పుతూ ఆనందాన్ని చేకూర్చుతూ వచ్చుతున్నది.
1: ఇన్ దిస్ ఏన్షియంట్ సేక్రెడ్ భారత్ సిన్స్ ఓల్డెన్ డేస్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఇన్ ద డివినిటీ దట్ హ్యాస్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: భారతీయ యొక్క ఉపనిషత్తుడు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే మానవుడు గుర్తించవలసినటువంటి ప్రధాన లక్ష్యమని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్ దట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ అండ్ వాంట్స్ అస్ టు అబ్జర్వ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి విద్యా విధానమునందు కానీ లేక సమాజం యొక్క భ్రమల వల్ల కానీ మానవుని యొక్క స్వార్థం వల్ల కానీ జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కానీ ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: హౌఎవర్ బికాస్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద సోషల్ నార్మ్స్ అండ్ ద సోషల్ చేంజ్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
0: ఏకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానం నందు.
1: ఇన్ఫాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ should demonstrate and experience unity and diversity. But on the other hand, the one is viewed as multiplicity, most unfortunate.
0: Prachina kalamunandu pallale mahachala pavitramainatuvantiga undetundi.
1: In ancient days, you know, the villages are highly sacred.
0: Ee pallale yandu aikamatyamu amitanga perigetundi.
1: And there in villages you find unity more and more.
0: Evar intilo oka kalyanam jariginappatikini andaru ekanga cheri aa inti variki sahayam chesetundi varu.
1: In case you find auspicious celebration like a wedding, everybody would join and help them.
0: Andaru okkate.
1: All are one.
0: Ee naadu varintilo kalyanam aithe reppadinu maa intilo kalyanam.
1: Today you find the wedding over there, tomorrow you will celebrate.
0: Nenu parulaku upakaram chesinappude parulu naaku upakaram cheyagalaru.
1: When I help others, I will be helped in turn later.
0: Ee vidhamainatundi visala bhavamto aanaati pallalu పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: ఇన్ దోస్ డేస్ విలేజెస్ ప్రోగ్రెస్డ్ బికాస్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మిడి కుటుంబంగా ఉండేటువంటి.
1: దేర్ వర్ జాయింట్ ఫ్యామిలీస్ ఇన్ దోస్ టైమ్స్.
0: నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికీ అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: ద ఫోర్ బ్రదర్స్ దేర్ ఫ్యామిలీస్ దేర్ చిల్డ్రన్ దే ఆల్ లివ్ టుగెదర్ ఏ జాయింట్ ఫ్యామిలీ.
0: కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు భ్రభించి ఈ భిన్నత్వం అనేటువంటిది అభివృద్ధి పరచుకుని ఈనాటి పల్లెలు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నవి.
1: As the times have changed, the norms have changed, the trends have changed, as the brains and minds are perverted in the wrong direction, there is no joint family. Everyone is divided.
0: Intilo naluguru unte naluguru kudunu nalugu vidhamainatundi abhipraya bheda.
1: When there are four members in a family, each one has his own idea.
0: Deeni karma emi, deeni karanam emiti,
1: what is the reason behind this?
0: Swarthame deeniki mula karanam.
1: It is the selfishness that's the root cause.
0: దురాశనే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ టూ మచ్ ఆఫ్ డిజైర్.
0: ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ ధన వాంఛ మితిమీరిపోయింది.
1: టుడే ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ టూ ఈవిల్స్ వన్ క్రేవ్స్ ఫర్ పవర్ అండ్ అదర్ మనీ.
0: ధనము వచ్చును పోవును.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
1: How long does it stay with
0: ee dhanamato neevu em cheyagalavu?
1: What is it that you can do with this money?
0: Neeku avasaramaina dhanam athyavasarame.
1: It is necessary to the extent
0: mitimirina dhanamto matti chadagurtuntundadi.
1: Because of more money you turn mad.
0: Inka adhikara vaancha chustamante
1: the position
0: pranamu poyyanta varaku adhikaram seat paine kurchovali.
1: One wants to be in position till the last breath.
0: ఈ దుర్గుణములతో దురాచారములతో దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి.
1: Only wicked mindedness, the bad qualities and the politics have spoiled the villages.
0: Prema swarupulainatundi pallellara,
1: the embodiments
0: palla prajalara, meeru mee gramam lopala ee yokka rajakeeyalaki ye maatram kodunu avakasam ivvakandi.
1: embodiments of love hailing from villages. Never entertain any
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: అద్వేష్ట సర్వభూతానాం. అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: కానీ రాజకీయాలకు అందులో ప్రవేశపెట్టితే మన గ్రామము సమాజంగా ఉండదు, సమాధులుగా మారిపోతాయి.
1: When one there are politics, there cannot be samaja society, but there will be samadhi, the tomb over there.
0: అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతా.
1: That is the present plight and position today.
0: ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు.
1: If all the three members of the family stand united,
0: అశాంతికి అవకాశం ఉండదు.
1: There will be no scope for restlessness.
0: బాధలు ఏమాత్రమూ మనల్ని బాధించవు.
1: There will be no difficulties either.
0: కానీ ఆ ముగ్గురు లోపల అభిప్రాయ భేదములు అభివృద్ధి అయినప్పుడు ఇంకా ఒకరికొకరికి ఏమాత్రం దానికంటే నరకమే మేలు అనిపిస్తుంది.
1: When the difference of opinion among the three members of the family, hell is much better.
0: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఒక గృహమునందు
1: in this body a residence,
0: ముగ్గురు నివసిస్తున్నారు.
1: Three live.
0: మనస్సు వాక్కు కాయము ఈ హస్తము ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సుఖశాంతిని పొందుతున్నాడు.
1: Three live. One is the body, the mind and action, all the three live in unity.
0: ఈనాటి మానవుడు మనసు ఒక వైపున, మాట మరొకటి, చేయటం ఇంకొకటి.
1: But on the other hand, man today thinks one thing, says another.
0: ఈ ముగ్గురు మార్గంలో పోయేటప్పటికి ఈ గృహంలో ఇంకా శాంతి ఏ రీతిగా వస్తుంది?
1: When all the three proceed in different directions,
0: శాంతి లేదు, కాంతి లేదు.
1: There is no shanti, peace. There is no kanti, light.
0: అంధకారమే, అజ్ఞానమే.
1: Pitch darkness, ignorance.
0: ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడు దుఃఖమునకు గురికాక ఇంకేమి గతిపడతాడు?
1: What more you expect other than the grief and misery?
0: కానీ మనుషులు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు.
1: Outward they appear to be dignified.
0: ఏ దుఃఖము లేనటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: As if they have no trace of anxiety.
0: ఒక విధమైనటువంటి యొక్క అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు.
1: They appear to be egoistic.
0: కానీ మేడి పండు చూడ మేనిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు.
1: ఇట్ ద ఫారెస్ట్ ఫిగ్ దట్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఓపెన్ ఫుల్ ఆఫ్
0: మనిషి కనిపిస్తుంటున్నా మంచి షైనింగ్ గా,
1: ఇట్స్ హీ అపియర్ షైనింగ్.
0: లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడాను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు అనేటువంటి పురుగులు తప్ప మరొకరి అక్కడ ప్రవేశం లేదు.
1: బట్ ఇన్సైడ్ బ్యాడ్ ఫీలింగ్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్, వర్స్ట్ ఆఫ్ ది జర్నీ.
0: దైవభావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది డివైన్ థాట్ టు ఎంటర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం.
1: Understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society.
0: And
1: never have any observances based on community and
0: religion. Here
1: you have skin.
0: ఈ చర్మానిది ఏమి కులము?
1: What is the caste of the skin?
0: మన దేహంలో రక్తం ప్రసరిస్తుంది, ఆ రక్తానిది ఏమి కులము?
1: Blood circulates in our body. What is caste?
0: మన దేహంలో కండరములు ఉంటున్నాయి, దానిది ఏ కులము?
1: Muscles are present in the body. To which caste they belong to?
0: మన దేహంలో ఎముకలు ఉంటున్నాయి, దానిది ఏ కులము?
1: Bones of the body. To which caste they belong?
0: ఈ దేహంలో నక్షత్ర పర్యంతము సంచరిస్తుంది, ఆత్మ, ఆత్మని ఏ కులము?
1: Atma that dwells from top to toe in the body.
0: నీటి ఏ కులము? నిప్పు ఏ కులము?
1: What is the caste of the water and fire?
0: ఆకాశం ఏ కులము? మన యొక్క హవది ఏ కులము?
1: What is the caste of this earth? What is the caste of that sky?
0: ఈ గగనమునకు కాని గాలికి కాని ఏ కులములు లేవు.
1: The sky or the wind has no caste.
0: ఈనాడు మనకే వచ్చి పడ్డాయి ఈ కులాలంతా కూడా.
1: Unfortunately, humanity is swept off by this community.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This big ignorance.
0: ఇది ఏ పెద్ద మూర్ఖత్వము.
1: This is foolishness.
0: ఇది ఏ పెద్ద రాక్షసత్వం కూడా.
1: It is the demonic quality.
0: సమాజాన్ని రూపుమాపించి సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కుల మతములే చాలా గోలగా చేస్తున్నాయి.
1: ఇస్ ఓన్లీ వీఆర్ డివైడెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవం బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఒక్క దైవంకు ఇంతమంది పిల్లలు.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్
1: సో దేర్ ఫోర్ వీ షుడ్ బిలీవ్ ఇన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్,
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: సో టూ ప్రిన్సిపల్స్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుడికి బిడ్డలు కాని వారు ఒక్కరూ లేరు ఇక్కడ.
1: నన్.
0: అందరూ భగవంతుని స్వరూపులే.
1: ఆల్ బిలాంగ్ టు హిస్ ఫ్యామిలీ.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: You are only spark of the divine, the sun of eternity.
0: Andaru nayamsame meeru.
1: You are just the sparks of the divine.
0: Ye oka panchabhootam namsam kaadu.
1: Not of the five elements.
0: Ye prakruti amsam kaadu.
1: Not of the nature.
0: Mamaivamse, mamaivamse, mamaivamse. Nayamsame ani gattiga nokki cheptu vachindu Krishnudu.
1: Krishna told emphatically with all the stress that all of
0: you are sparks of the divine. Vintunnamu.
1: We hear over years.
0: ప్రతి ఫంక్షన్ లోన ప్రవేశిస్తున్నాము.
1: We attend every function.
0: అన్ని కూడా రాసుకుంటున్నాము.
1: We also note down the point.
0: చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము.
1: We say Swami said nicely.
0: ఎంత మంది నడుచుకుంటున్నారు ఇక్కడ?
1: How many are following Swami?
0: ఎందుకు రావాలి ఇక్కడ?
1: Why should they come?
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఒక్కటైనా నడుచుకోలేకుండా ఒక్కటైనా ఆచరణ లేకపోతే మీ జీవితమే వ్యర్థం.
1: If you cannot follow one, if you cannot follow at least one principle, life
0: is a waste.
1: Even animals are better than you.
0: మన ఎలిఫెంట్ ఉంటుందని సాయి గీత.
1: We have an elephant
0: sign. చెప్పినట్టు వింటుంది.
1: It will follow the command.
0: చేసినట్టు చేస్తుంది.
1: It acts accordingly.
0: కాదు దానికి ఎంత తెలివి.
1: But what intelligence.
0: మేము భక్తులమే, మేము భక్తులమే అని చెప్పుకుంటున్నాము.
1: But we declare that we are devotees.
0: ఇది చాలా అవమానకరమైనటువంటి పదము.
1: It's a matter of shame to call yourself a devotee.
0: ఏదైనా ఒక్కటైనా మనం జీవితంలో నడుచుకొని చూపిస్తున్నామా?
1: At least are you following one principle in life?
0: ఒక శాంతి ఉందా?
1: Is there peace in you?
0: ఒక్కరికైనా ఒక విధమైనటువంటి ఒక ద్వేషం లేకుండా పోయిందా?
1: Is there anyone without hatred?
0: అహంకారం నిర్మూలమైనదా?
1: Has ego left you?
0: దినానికి అహంకారం పెరిగిపోతుండాది.
1: Ego and pride are increasing day by day.
0: అహంకారం పెరిగే కొద్ది ఆత్మబలం తరిగిపోతుండాది.
1: The more and more egoistic you become,
0: అందువల్ల ఇన్ని కష్టములకు గురి అయిపోతున్నారు.
1: Therefore the position is like this.
0: ముట్టినదంతా కూడాను కేవలం ఒక మట్టిగా మారిపోతుండాది.
1: Whatever you touch it transforms into mud.
0: అందుకోసమనే ప్రకృతి చెప్పిందట.
1: So nature says, ప్రకృతి says,
0: ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే.
1: Why this separation? Why this hatred, O God?
0: విషమాయే ప్రేమ మసియాయే మనసు. విషమాయే ప్రేమ మసియాయే మనసు.
1: Love has become a poison.
0: వ్యసనమే మైనం బాయే వేయరు చింతలేక ఏమి ప్రయోజం.
1: What is the
0: ఏలపగాయే నీకు ఏలపగాయే నాతో ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే. ప్రకృతి పరమాత్మతో పోలుస్తుందట. స్వామి ఎందుకు మనకి ఇంత పగ అయిపోయింది?
1: ద నేచర్ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ గాడ్.
0: నాలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను విషమాయే ప్రేమ.
1: ఎవ్రీ మ్యాన్ హెస్ గాట్ లవ్ దట్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు పాయిజన్.
0: మసియాయే మనసు.
1: ద మైండ్ హెస్ బికమ్ యాష్.
0: మనసంతా మసి మాదిరి అయిపోయింది.
1: ద హోల్ మైండ్ హెస్ బికమ్ యాష్ అండ్ ట్రాష్.
0: ప్రేమంతా విషంగా మారిపోయింది.
1: ద లవ్ హెస్ బికమ్ పాయిజన్.
0: కానీ వ్యసనమే ఫలం అయిపోయింది.
1: అండ్ ద వీక్నెస్ హెస్ బికమ్ ద అల్టిమేట్ గోల్.
0: ఇది ఆ మన కనెక్షన్.
1: ఇస్ దిస్ ద సార్ట్ ఆఫ్ కనెక్షన్?
0: ప్రకృతి పరమాత్మ రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు.
1: నేచర్ అండ్ గాడ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆర్ మ్యూచువల్లీ టుగెదర్.
0: కనుక ఇంతటి మన వేదాంతం తెలుసుకుంటూ పవిత్రమైన భారతదేశం నందు లేనిటువంటి వేదాంతం మరెక్కడా లేదు.
1: వేదాంత, ది స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్.
0: 1926 లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు.
1: ఇన్ ది ఇయర్ 1926 ఎ బ్రిటిష్ ఫిలాసఫర్
0: బ్రిటిష్ పరిపాలనే కనుక అన్నింటినీ స్వేచ్ఛగా సంచరించాడు.
1: As it was the British times of regime, he went about fine.
0: He is crystal.
1: He is crystal.
0: Chuchadu.
1: He saw.
0: Tirigi British deshaliki velli.
1: He returned back to UK.
0: Bharatiyulu enta aikamatyamto jeevisthunnaru.
1: What spirit of unity is present among
0: Bharatiya Upanishadamanta enta pavitrani bodhisthundadi.
1: What wonderful sacred teachings are there in Upanishad.
0: Bharatiyulu yokka Brahma Sutramu okkate.
1: The Brahma Sutra is the principle of only one.
0: మనుషుల మధ్య లోపల సూత్రం ఏ విధంగా పోతుందో అట్టనే మనుషుల మధ్య లోపల దైవం అనేటువంటి సూత్రం ఏకంగా చేరి ఉంటుండాలి.
1: Just there is a binding thread connecting all the precious gems together, the divinity.
0: ఉద్ఘాటించాడు.
1: He declared openly, emphatically.
0: పుట్టే భారతదేశంలో పుట్టాలి.
1: If I am to take birth, I should be born in India.
0: మరణిస్తే భారతదేశంలోనే మరణించాలి.
1: I should die in that sacred land, Bharat.
0: మరొక దేశం ఇంత పవిత్రమైన దేశం లేదు అని ఆ బ్రిటిష్ వాళ్లే చెప్పారు.
1: That Britisher himself said, there is no other country beyond this.
0: అంతటి పవిత్రంగా ఉండినటువంటి ఈ భారతదేశము,
1: such a sacred Bharat.
0: ఈనాడు మనం విచారం చేస్తే మనకంటే విదేశీయులు చాలా గొప్పవారుగా కనిపిస్తున్నారు.
1: Truly speaking, today the present position is this.
0: పరిగెత్తిస్తున్నారు.
1: And they have been coming here running.
0: ఈ తుచ్చమైనటువంటి దేహ సుఖములంతా కూడాను కేవలం ఆడంబరాలే, ప్రతి క్షణమైనటువంటివి.
1: All the body comforts are a matter of pomp and show.
0: ఈ దేహం యొక్క యవ్వనం.
1: What is this youth and
0: ఏమిటి ఈ దేహం యొక్క అవసరము?
1: What is the need of
0: ఏమిటి ఈ దేహం యొక్క సుఖము?
1: What is the comfort?
0: ఏమిటి ఈ దేహం యొక్క ఆనందము?
1: What is the happiness there?
0: ఎందుకులోన ఆనందం లేదు.
1: There is no happiness anywhere.
0: అందువల్లనే ఆనాడే శంకర్లు వారు కూడా చెప్పారు.
1: So Shankara said that day.

0: The pride of your association and authority of the money and that of youth will just vanish in a moment.
1: అఖిలం హిత్వా బ్రహ్మపదంతో హరిశక్తిదితం నాకురు ధన జన యౌవన గర్వం. ఏమిటి, క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా.
0: ఆల్ ది కంఫర్ట్స్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఒక్క నిమిషమైన కూడా సుఖం మన దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈవెన్ ఫర్ వన్ మినిట్.
1: నల్లటి మేఘముల మధ్య తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్కతూరి అట్ట గడిచిపోతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ దేర్ యూ ఫైండ్ అ లైట్నింగ్ అపియరింగ్ లైక్ ఎ ఫ్లాష్.
1: లైట్ మించింది కానీ దానికి వెనుకనే పెద్ద చీకటి వెనక వచ్చేసేసింది.
0: అండ్ దిస్ లైట్నింగ్ విల్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్ అరౌండ్.
1: ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు.
0: వేర్ నాట్ నోయింగ్ ది
1: లైట్ ను మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము.
0: వేర్ హ్యాపీ అబౌట్ దట్ లైట్.
1: ముందున్నది రా తొందరలోని ఉసలితనమ్మలు ముసుళ్ల పండగ అన్నాడు.
0: There lies the advancing old age festival you have to
1: await. అప్పుడు నీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు.
0: You will be made fun of by your own children.
1: మసలలేవు.
0: You can't move.
1: కను మసకలు.
0: Your cataract.
1: మోగున మడతలు పడే.
0: Wrinkles on the face.
1: తల నరిసే కదా.
0: And hair turns
1: ఓ
0: gray.
1: ఓ ముసలికోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడాలి తోలు బొమ్మ అని.
0: All youngsters will make fun of this old man, oh old monkey, and they will make fun of you.
1: ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ యూనిటీ టుడే.
1: ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికి ఒకరికి ఐకమత్యం లేదు.
0: టుడే అట్ హోమ్ దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ది నైబర్హుడ్.
1: మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ది
1: ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు.
0: నార్ బిట్వీన్ కంట్రీస్.
1: ఏమిటి ఈ కర్మ?
0: What is the fate it is?
1: ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే.
0: ఇట్స్ ఆల్ వికెట్ మైండెడ్నెస్.
1: దేశం యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు.
0: దోస్ పీపుల్ దట్ డిసైర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ విల్
1: కావలసినంత జలం ఉంటుందా భారతదేశం లోపల?
0: దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ.
1: గంగా, జమున, గోదావరి, కృష్ణ, కావేరి ఎంత పెద్ద పెద్ద జీవనదులు.
0: వీ హావ్ గాట్ వెరీ బిగ్ రివర్స్ ఇన్ దిస్ కంట్రీ. గంగా,
1: ఈ జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై కాంట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది వాటర్?
1: ఇది నాది, ఇది నీది.
0: దిస్ ఇస్ మైన్ ఇన్ దిస్.
1: పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు?
0: And then to whom will you give this body after death?
1: ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు.
0: Nobody will touch the dead body.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్లకాటికే వత్తురు.
0: Relations will come up to the doorstep or to the burial ground.
1: ఏది నీది కాదు.
0: Nothing belongs.
1: నీవే నీవు కాదు.
0: In fact, you don't belong to yourself.
1: ఎక్కడి నుంచి ఉంటుందది?
0: Then where from have you come?
1: అంతా కూడా కూడబెట్టుకుని కూడబెట్టుకుని కట్టగడప ఒక్కతూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్లిదేరిపోతున్నావు.
0: యూ అమాస్ వెల్త్ అండ్ రిటర్న్ ఎంటీ హ్యాండెడ్.
1: నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు?
0: వాట్ ఈస్ దట్ యూ బ్రాట్?
1: పోయే సమయంలో ఏం తీసుకుని పోతావు?
0: వాట్ ఈస్ దట్ యూ టేక్?
1: ఇవన్నింటినీ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుళ్లిపోతుంది.
0: When once we understand the birth and the death, there will be no trace of anything
1: except పుట్టే తప్పుడు ఇంత గుడ్డైన గూసె పెట్టుకుని వచ్చాడా?
0: Anybody has brought any piece of cloth with him?
1: No. ఒక్క గుడ్డ ముక్కైనా తీసుకుని రాలేదు.
0: నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నా బిడ్డను, నా కొడుకును, నా అల్లుళ్ళు, నా ఎవరు నీవారు?
0: వీ సే మై చిల్డ్రన్.
1: నిజంగా నీవు పోయే సమయంలో ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
0: వైల్ గోయింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ డూ యూ పాస్ ఆన్ యువర్ అడ్రస్ టు ఎనీబడీ?
1: వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు?
0: ఇఫ్ దే రియల్లీ బిలాంగ్ టు యూ, వై డోంట్ యూ గివ్ యువర్ అడ్రస్?
1: కాదు, నీ వారు కాదు.
0: ఐ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఎవరికి ఎవరు?
0: Nobody is related to anybody.
1: ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది.
0: Do your duty until you are alive.
1: కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే.
0: But in respect of God, each one is left to himself.
1: అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటుంది.
0: Mother loves the child very much.
1: బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడా అంతకంటే పదింతలు బాధపడుతుంది.
0: When the child suffers out of sickness, mother also feels sad.
1: కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా?
0: Mother loves the child, but she cannot take that stomach ache from the child and carry it herself. It is impossible for her to take upon herself.
1: Attane
0: likewise
1: biddaki aakala avutunte nayana nuvu koncha opik pattukora nenu tirisi vastanu ani amma cheptunda?
0: When the child is
1: amma tinte biddaki aakala teerutunda?
0: When the child is hungry, mother can't say, oh child, wait, I shall eat on your behalf.
1: Papa punyamulu rendu kudanu evardi varve.
0: The sin and merit will go to every individual.
1: Ammadi bidda gaani biddadi amma gaani panchukovadaniki veelu kaadu.
0: No one can share a mother or a child.
1: Aasti paastulu panchukovachune kaani
0: We can share the properties.
1: దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవడానికి వీలు లేదు.
0: But the God's grace cannot be shared.
1: నీదే వారిది వారిదే.
0: Each one has got his own.
1: కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. అది చాలా ఉత్తమమైనటువంటి పని.
0: However, the noblest thing is to pray for the good of everybody. దానికోసమనే
1: ప్రతి భజన తర్వాత కూడాను లోకస్తమస్తా సుఖినో భవంతు.
0: So at the end of every bhajan we say let the whole world be happy.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు.
0: ఇన్ విలేజెస్ పీపుల్ ఫైట్ ఆన్ సింపుల్ సిల్లీ మ్యాటర్స్.
1: ఎవరికి నష్టము చక్కగా విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపము మన గ్రామానికే నష్టము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్ ద ఫ్యూరీ అండ్ ద టెంపర్ అట్ దట్ మోమెంట్ విల్ రూయిన్ ద హోల్ విలేజ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫైట్ ఆన్ సిల్లీ
1: గ్రౌండ్. అన్యోన్యతగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి యునైటెడ్.
1: ఏదో కోపం వచ్చింది కొంతలో సల్లారిపోతుంది.
0: There may be anger, but it will be pacified.
1: కాని గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి.
0: We should think of the progress of the village.
1: మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: The welfare of the family.
1: పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి.
0: We should struggle for the name of the family. ప్రాణాన్నైనా
1: కోసం వదలాలి.
0: And for we should be ready to sacrifice our life.
1: అస్తస్య భూషణం దానం. చేతికి ఏది అందము, కంకణాల అందము లేక బంగారు గాజుల అందము లేక మురుగుల అందము కాదు కాదు. హస్తస్య భూషణం దానం.
0: What is what adds to the real jewel or the beauty to the hand or the bangle? No, it is charity.
1: కంఠస్య భూషణం.
0: The jewel to the neck is
1: the necklace. వేసుకుంటే కాదు కంఠానికి భూషణము.
0: Is not the necklace that is the jewel.
1: ఈ కంఠం నుంచి సత్యం రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందం.
0: You should always speak truth, that is the precious jewel to your body.
1: శ్రోత్రం
0: to the ear.
1: భూషణం శాస్త్రం.
0: The jewel to the ear is sacred text.
1: భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు?
0: వాట్ మోర్ యూ వాంట్? వాట్ అదర్ జ్యువెలరీ యూ విష్?
1: మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు.
0: దీస్ ఆర్ ది ప్రెషస్.
1: దీంతో మనం కీర్తిని సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సత్యాన్ని పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ ట్రూత్.
1: త్యాగాన్ని చెయ్యాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్.
1: మంచిని వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు గుడ్ థింగ్.
1: ఈ మూడు మన ఎందుంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు. దేవుళ్ళు మీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు.
0: యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: ఆ విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి.
1: ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే God thoughts ye nikku ostuntai.
0: When once you have got that exalted noble thoughts, you will have divine thoughts.
1: I am God. Nenu devunni, nenu devunni kabatti nenu devuniga pravartinchali aneetuvanti okka conscience man nunchi aavirbhavistundi.
0: When once you say that I am God, naturally that your acts should be godly, divine.
1: కనుకని అట్టి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేక్రెడ్ డివైన్ అండ్ ట్రూత్ఫుల్ థాట్స్, యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: God is not present in a foreign land.
1: దేవుడనగా మనదు దేహమందే.
0: God is present in our body.
1: పాపమనగా వేరు పరదేశమున్ లేదు.
0: Sin is not present in a separate
1: country. తాను చేయు పనుల తగిలియుండు.
0: It is attached to your actions.
1: పాపము పరదేశంలో లేదు, పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు.
0: Sin or merit or God are not present in a foreign country.
1: అన్ని దేహంలోనే ఉంటున్నాయి.
0: All are present in your body.
1: కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore you should see that the body treads along the sacred path.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

0: तिल मध्ये यदा तैलम्।
1: जस्ट देयर इज द ऑयल इन तिल सीड।
0: क्षीर मध्ये यदा घृतम्।
1: As ghee is contained in the milk,
0: pushpa madhye yadha gandham.
1: As the flower has the fragrance,
0: phala madhye yadha rasam.
1: As the fruit has within it the juice,
0: kasta agnivat prakasena.
1: As there is fire in the wood that shines,
0: tallingam yachalam prabhu.
1: The divinity is spread all over.
0: Divyatma swarupula,
1: embodiments of divine atma.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: హౌఎవర్ ఎయిదర్ థీస్ ఆర్ ఎథీస్ట్, థీస్టిక్ ఎథీస్ ఆర్ ఎథీస్టిక్ థీస్ కుడ్ నాట్ డిసైడ్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే టిల్ దిస్ డే.
0: ఇది నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువుల ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమో కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్ సోన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నాట్ కుడ్ బి లర్న్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దము వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇదియే దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్, దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవరు కూడా విచారించుటలేదు.
1: Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature.
0: ఇది చైతన్యం యొక్క ప్రభావమే.
1: It is the effect of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతుంటాడు.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక అందు వెలుగు

0: కాక అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు
1: as he could not find the Lord in this entire universe which is seen, God dwells by way of awareness in the form of Atma in one's own self. He is like that spring that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: దీని పేరే ప్రకృతి.
1: ద నేమ్ ఇస్ నేచర్.
0: ఈశ్వర శక్తికే ప్రకృతి అని ఒక పేరు.
1: ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కాల్డ్ ద నేచర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: ద మ్యాన్ హూమ్ సోర్ ఇస్ బోర్న్ హియర్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్ టు మానిఫెస్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పము వలె వికసిస్తుంది.
1: ద సీడ్ జర్మినేట్స్ అండ్ ఇట్స్ బ్యూటీ మానిఫెస్ట్ బై వే ఆఫ్ ఎ ఫ్లవర్.
0: మొలక చిగురు కొమ్మలు రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే.
1: ద సాప్లింగ్ ద టెండర్ లీవ్స్ ద బ్రాంచెస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఈ విశ్వమునకంతా ఒక సృష్టికర్త అతని బీజము.
1: ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అది ఏ శుద్ధ చైతన్యము.
1: దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్.
0: అది ఏ సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of Satchidananda.
0: Adi vittanam vale prati manavuni yandu kudanu molagetti.
1: Like a seed it grows in every human being.
0: Gulamulane kommalato
1: with the branches of those qualities.
0: Raga dveshamulane mundato
1: with all the thorns of hatred and attachment.
0: Adikaminchi
1: transcends.
0: Chaitanyam anetunti yokka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness.
0: Prati manavuni yandu kudanu vikasinchetvanti bhagavat yokka chisra swarupam.
1: In every man, the one that actually manifests is the divine form.
0: Ishvara shakti nundi aavirbhavinchetvanti aneka vyaktitvamulaku ee vyaktitvamulandu unnatvanti divyatvamulaku manavudu ani peru.
1: In every individual, that which manifests as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchatam kaadu.
1: Man is not to be diverted towards God.
0: Daivame manavuni yandu avatarinchali.
1: God should incarnate in man.
0: Idiye manava janmamunaku sariyaina artham.
1: This is the proper meaning for the birth of a human life.
0: Manavudanaga manasu yokka shakti swaroopame.
1: Manava meant the power of all the strength in him.
0: Manavattumulaku manam upadeshinchutunnam ante manava kayamulaku kaadu manasuke upadeshinchali.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: Ee prakruti yokka divya chaitanyamu vyaktamainadi kaadu.
1: This consciousness of the nature is not useless.
0: Idi ahankara paramainappudu వికృతం పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఈగో యు కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్.
0: ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం వరకు కానరాదు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ డోంట్ ఫైండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ రైడింగ్
0: అవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఫుల్ ఆఫ్ ఈగో, హీ ఫర్గెట్స్.

0: మిశ్రమ గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ రైడింగ్ ఆన్ టూ హార్సెస్, వన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దట్ ఆఫ్ ఆల్సో దట్ ఆఫ్ ద నేచర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: ఈజ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యం ఉంచుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ హిస్ ఎయిమ్ ఆల్ ద వరల్డ్లీ ఫిజికల్ ఎయిమ్.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ ద ఫిజికల్ అండ్ ఆల్సో ద వరల్డ్లీ హాస్ గాట్ ద ఇంగ్రీడియంట్ డివినిటీ.
0: ఆధ్యాత్మికమనగా లౌకికంతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదని.
1: The spirituality meant it has got nothing to do with the world and worldly things.
0: భౌతికమనగ సామాజికమనగ ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడాను ప్రతిబింబించదనియు.
1: That the physical world and the social aspects do not reflect there in spiritual field.
0: భావిస్తుంటారు.
1: They consider so.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a great mistake.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: The physical and spiritual are not separate.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: It is one of unity of divinity.
0: ప్రకృతిలోనిటువంటి ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకోవాలన్న ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: The effects and the progress of the world can be understood with the spirituality.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: One is ప్రభావ the effect, the other one is స్వభావాదనేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజ తత్వము.
1: స్వభావ ఇస్ ద క్వాలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది ఎఫెక్ట్ అండ్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్.
0: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
1: బట్ దట్ రీజన్ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ ఇన్ వేరియస్ వేస్.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీస్ ఫర్గెటింగ్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: దినదినమునకుడును దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది.
1: డే బై డే వి ఫైండ్ ద డెమోనిక్ అండ్ యానిమాలిటీ ఆన్ ద రైజ్.
0: ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కనిపించటం లేదు.
1: హీస్ ఓన్లీ ఏ మ్యాన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
0: ఆచార ఆత్మ స్వభావం కలిగినటువంటి మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు.
1: ద మ్యాన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్ ది ఇన్నర్ సెల్ఫ్ can only uplift the world.
0: స్వార్థ సప్రయోజనములకు లోనై
1: సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు సెల్ఫిష్
0: తత్వములకు దూరమై
1: కీపింగ్ అవే ఫ్రమ్ స్పిరిచువల్ పాత్.
0: నిజమైనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ ట్రూ సెల్ఫ్.
0: తనను తాను గుర్తించినప్పుడే
1: వెన్ హీ నోస్ హిమ్సెల్ఫ్
0: దివ్యమైనటువంటి యొక్క ఏకత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది డివైన్ వన్నెస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ అస్.
0: ఈశ్వర కుటుంబ తత్వము ఏకత్వాన్ని గుర్తింపచేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే.
1: ద డివైన్ ఫ్యామిలీ విల్ ఎనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఇందు దివ్యత్వం అనేటువంటిది సర్వుల ఎందుకులను ఏకత్వంగా కట్టివేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివినిటీ దట్ యూనిఫైస్ ఎవ్రీవన్.
0: విఘ్నేశ్వరుడు
1: విఘ్నేశ్వర.
0: ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దిస్ విఘ్నేశ్వర?
0: ఇతను ఆదేశించినటువంటి యొక్క ఆచరణలు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ హియర్ ప్రాక్టీస్?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీ మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ హావ్ నాట్ అండర్స్టాండ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: The supreme teaching of Vigneshwara is the supreme teaching of oneness of the universe.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు
1: when father commanded him to go around the world
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: He gave the reply that he went around the entire world by just going around both of the parents, the father and the mother.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపుడు.
1: ద మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: బై గోయింగ్ రౌండ్ దెమ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్ వరల్డ్.
0: తల్లి ప్రకృతి,
1: మదర్ ఇస్ నేచర్.
0: తండ్రి బీజము,
1: ఫాదర్ ఇస్ ద సీడ్.
0: ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయిల్ లేకుండా బీజం మొలకెత్తదు.
1: వితౌట్ దిస్ నేచర్ ఆఫ్ సాయిల్ ద సీడ్ కెనాట్ జర్మినేట్.
0: తల్లి తండ్రుల యొక్క

0: ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది.
1: Therefore, out of the unity of father and mother, I could have this oneness of divinity.
0: కేవలం ఆకారమును యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠితం చేసుకుని అల్పంగా భావించుకుని మనం విశ్వమనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: Basing on this low mean form, we have forgotten that universal form.
0: అండాండి లైక్ బ్రహ్మాండ.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: ఏ మానవుని యందు ఏ దివ్యశక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్యశక్తి ఉన్నది.
1: దట్ డివైన్ పవర్ ప్రెజెంట్ ఇన్ మ్యాన్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ద నేచర్ ఆర్ ఈక్వల్లీ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు.
1: Therefore, there is no difference between individual and the nature.
0: Prakriti samasti, vyakti vyasti.
1: This nature is a collective form, whereas the individual level is a human being.
0: Adi prakriti anetvantidi quantity, vyakti anetvantidi quality.
1: The nature is quantity, while the individual is quality.
0: Vyaktulu yokka samuhame samajam.
1: Combination of individuals will make it a society.
0: వ్యక్తియే లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Without individual, how do you get society?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: So we should take the individual
0: as base. ఈ వ్యక్తి యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: The infinite form of individual is this creation.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ సహనం అనేటువంటిది కానీ సానుభూతి అనేటువంటిది కానీ సమరసత్వం అనేటువంటిది కానీ సమగ్రత అనేటువంటిది కానీ సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there.
0: వీరి కుటుంబము నాలుగు.
1: The four are there in the family.
0: ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: The family has four members. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర and సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ యాజ్ వన్.
0: ఇది ప్రాకృత రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: విల్ వి ఎంక్వైర్ ఫ్రమ్ ది ఓన్లీ పాయింట్.
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహం.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహములకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ద ఆపోజిట్స్.
0: టీకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిఘ నిఘ నిఘ నిఘ నిఘ మెరియ తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేసల్పేని టీకములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: యస్ గాట్ ద థర్డ్ ఐ, ద వన్ కాన్సెప్ట్ ఇన్ ద బాడీ, అనదర్ కాన్సెప్ట్ ఇన్ ద హెడ్.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: ఆన్ ద హెడ్ ఇస్ గంగ.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: ఆన్ ది
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: ద ఫైర్ అండ్ వాటర్ ఆర్ ఆపోజిట్.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడా స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: ద ఆపోజిట్స్ ఎగ్జిస్ట్ simultaneously.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: Here the family just dances, delights.
0: ఇంకా ఇంతే కాదు. నారదుడు తంబుర మీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: As Narada plays on his instrument as a forelock,
0: శిశులమ్ముతో త్రిపుచుహరుడు తదిం తదిం తను తదితకయనుచు తాండవ కేళి సల్పేని.
1: Lord Shiva delights everyone in his celestial dance.
0: Saraswati veena meetaga purandarudu venu udaga. Saraswati veena meetaga purandarudu venu udaga. Hari mudangamu vayinchaga dimi dimi dimi dimitakayanuchu tandava keli salpene.
1: As Saraswati plays on veena, as Hari plays on this mudanga, Shiva dances.
0: Gauri Devi jagamulu yelaga Ganga Devi nadulai paraga.
1: As Ganges flows his rivers,
0: Vigneswarudu atuyatu tiruga avignamuga adanu harudu tandava keli salpene.
1: As Vigneswara moves సిదరెంటెడ్ వితౌట్ ఎనీ ఆబ్స్టకల్స్ హీ డాన్సెస్
0: ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి వంతకుడును సమత్వంగా ఇస్తూ వస్తున్నాడు ఈశ్వరత్వం.
1: ఈశ్వర బ్రాట్ దిస్ యూనిటీ ఇన్ కాంట్రడిక్షన్స్ ఆపోజిట్స్.
0: విఘ్నేశ్వరుని యొక్క శిరస్సు గజం.
1: ది హెడ్ ఆఫ్ విఘ్నేశ్వర ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: తల్లి యొక్క వాహనము సింహము.
1: ద చారిట్ ఆఫ్ ద మదర్ ఇస్ లయన్.
0: సింహము స్వప్నమును వచ్చినప్పుడు బ్రతకలేదు ఏనుగా.
1: ఎలిఫెంట్ కెనాట్ లివ్ ఈవెన్ ఇఫ్ డ్రీమ్స్ ఆఫ్ ఎ లయన్.
0: ఇంత విరుద్ధమైనటువంటి యొక్క సన్నిహితంలో వారు పెరుగుతూ వస్తున్నారు.
1: ద ఆపోజిట్స్ లివ్ సో ఇంటిమేట్లీ.
0: సుబ్రహ్మణ్యుని వాహనము నెమలి.
1: ద చారిట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఈస్ పీకాక్.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు సర్పములు.
1: ద ఆర్నమెంట్స్ ఆఫ్ ఈశ్వర ఆర్ సర్పెంట్స్.
0: ఒకదానికోటి పరమ విరుద్ధము.
1: దే ఆర్ అబ్సల్యూట్లీ ఆపోజిట్స్.
0: ఇవన్నీ కూడా కలిసిమెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
0: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి.
1: విఘ్నేశ్వర హ్యాస్ గాట్ ద సర్పెంట్ యాజ్ ద వేస్ట్ మ్యాన్.
0: సుబ్రహ్మణ్యుని యొక్క వాహనము నెమలి.
1: ద చారిట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్.
0: నెమలిని చూస్తే సర్పములు పరిగెత్తిపోతాయి.
1: వాచింగ్ ది పీకాక్ సర్పెంట్స్ విల్ రన్ అవే.
0: కానీ ఇంత విరోధమైనటువంటి యొక్క సంబంధాన్ని ఈ ఈశ్వర కుటుంబం లోపల అన్యోన్యంగా అనుభవిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కాంట్రడిక్టరీ బిహేవియర్ దే లివ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్.
0: ఇలాంటి ఐకమత్యానికి చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డెమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలము.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే పనిని మనం సులభంగా చేయవచ్చు.
1: వెన్ 10 జాయిన్ ఎనీథింగ్ కెన్ బి అకాంప్లిష్డ్ ఈజీలీ.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యం కూడా అందిస్తుంది.
1: విజయాన్ని
0: చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్ హిమ్ విక్టరీ.
0: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ హిమ్ ఆల్ ది
0: కార్యక్రమంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ యూనిటీ దేర్ ఆర్ సో మెనీ కన్వీనియన్స్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: అన్ఫార్చునేట్లీ ద యూనిటీ ఇస్ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఆఫ్ ఇన్ టు పీసెస్.
0: ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు, ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి.
1: వెన్ 3 ఇన్ ఫ్యామిలీ ఆర్ యునైటెడ్ దేర్ విల్ బి పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ దట్ ఫ్యామిలీ.
0: ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: వెన్ దర్ ఆర్ కాంట్రడిక్షన్స్ అమాంగ్ ది 3 దేర్ విల్ బి నో పీస్.
0: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: దేర్ విల్ నాట్ బి సెక్యూరిటీ.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: ద మ్యాన్ ఇస్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ he is not assured of any safety, he is degenerated.
0: Deho devalayakto jeevo devasthanatana dehame oka mana gruham.
1: The body is our dwelling place house.
0: Ee gruhamulo mukkuru nivasistunnaru.
1: Here in this house there are
0: ee mukkuru kulanu anyonya aikamatyamto undinappude ee yokki deham aneetundi yokki jeevithamlo gruhamulandu shanti baddhata nilustayi.
1: When these three live in intimate association, relationship, unity, there will be peace.
0: Ee mukkuru evaru?
1: Who are these three?
0: Okaru thought, సంకల్పం.
1: వన్ ఈజ్ ద థాట్.
0: రెండవడు ఒక వాక్.
1: సెకండ్ వన్ ఈజ్ వర్డ్.
0: మూడవది చర్య.
1: థర్డ్ వన్ ఈజ్ డీ.
0: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ బాడీ.
0: కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: వెన్ దీస్ త్రీ స్టాండ్ యునైటెడ్ దేర్ విల్ బి పీస్ ఇన్ దిస్ బాడీ.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ద థాట్ వర్డ్ అండ్
0: ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు.
1: There is disharmony in thought word and deed.
0: Manasu okati talustundi.
1: Mind thinks one thing.
0: Vaaku okati cheputundi.
1: He says something.
0: Chetulu marakati chestunnayi.
1: Hands work differently.
0: Kalpane deeniki okariki okariki viruddhanga jeevitham jarugutundadi.
1: Therefore they lead opposite lives.
0: Ee viruddha karanam chetane manavudu ashanti guri avutunnadu.
1: Because of these contradictions man is restless.
0: Kanaka manayandu undinatvanti oka ee muguru kudunu aikamatyanga jeevinchali.
1: Therefore all the three within us should live unitedly.
0: Ee aikamatyam pravanchamulo poorthi koolipoyindi.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏంటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిర్ డిజెనరేషన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్
0: రెస్టర్. మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ గణపతి టాట్ ఎ లెసన్ దట్ వన్ షుడ్ ఆఫర్ రెస్పెక్ట్స్ టు వన్స్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ అన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశపడుతుంటాది.
1: As we look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at గణపతి, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: అండ్ హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: దో ది ఫార్మ్ ఇస్ లైక్ దట్ ద బ్యూటీ లైజ్ ఇన్ ఇట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వినాయకుడు దాన బోధను సల్పేటువంటి విషయం లోపల సర్వజ్ఞకుడిలో త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
0: Bharata.
1: He made every attempt to see that he will write continuously.
0: Kani kalamu koolipoyindi.
1: But the pen fell.
0: Tatchaname tana yendunnatundi dantamu periki danni kalamuga teeskon rastu vachadu.
1: Immediately he has taken out the tooth and started making use of
0: anaga gnanamunaku tana dehamulaina tyagam chesetundi oka aadarshanni andistu vachadu Vinayakudu.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: Inaatu gnanamunaku manam emi tyagam cheyatam ledu.
1: Today we are not sacrificing anything for wisdom.
0: Agnanamunaku andhakaramunaku sarvamu tyagam chestunnamu.
1: For ignorance and darkness we sacrifice
0: the gnana vignana subjnanamunaku manaku ye matram kudamu tyagam cheyatam ledu.
1: We are not sacrificing anything for the knowledge the supreme
0: knowledge. Yoga sambandhamaitundi yokka aanandamulu aadayamulu aagladamulu labhyamavutunnayante enta varaku nenu tyagam chestadu.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: Kani divyamainatundi aanandamunaku kinchittaina tyagam cheyadu.
1: But we are not sacrificing even a
0: fraction.
1: That's what man is doing.
0: Nityamu grahamulo pujal chestunnadu.
1: Every day man does
0: worship. Nityamu grahamulo oka naivedyam pettunnadu.
1: He offers food to God.
0: Ee naivedyamulo kudunu tyagam ledu.
1: Even in this offering there is no sacrifice.
0: Pettina naivedyam kuda tiriki tanake tapputundi aneetundi uddeshamto naivedyam pettunnade kani nijamuga bhagavantulu anto into tinte naivedyam kuda pettetundi vaadu kaadu manavudu.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
0: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: హీ జస్ట్ ఆఫర్స్ అండ్ స్టార్ట్స్ ఈటింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పురస్కారములు సల్పుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మ్యాన్ వర్షిప్స్.
0: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: సచ్ సార్ట్ ఆఫ్ వర్షిప్ అండ్ రిచువల్స్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ రిజల్ట్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 100 బర్త్స్.
0: బాహ్యమైనటువంటి మార్పులు జరిగినంత మాత్రమే మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
0: Manasu maarali.
1: Mind should change.
0: Hrudayam maarali.
1: Heart should change.
0: Aadhyatmika divyatvamlo manam alinam aipovali.
1: We should merge in the spiritual life.
0: Appude manaku taginatvanti oka sukamu aanandamu labhyam avutundi.
1: Then only you will have happiness and bliss.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: వీ షుడ్ సీ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ నాట్ డైవర్సిటీ ఇన్ యూనిటీ.
0: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
1: ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ హాస్ గివెన్ రైస్ టు నంబర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ హూ ఫైండ్ దిస్.
0: వీరందరూ మేధావులే కానీ గుణవంతులు కాదు.
1: They are intellectuals, not men of virtues.
0: Anekatvamlo ekatvanni chusinavade gunavantu.
1: He is only virtuous one who finds unity in diversity.
0: Gunamulainatvanti yokka medhavi em prayojanam?
1: What is the use of an intellectual without quality?
0: Ee medhasakti antai kudunu yukti kritikuto pala deshanni mosam cheyatame kani divyatvanni anubhavinchatam kadu.
1: All that intellect will make him this maneuvering and all the knacks and disease.
0: Knacks, cracks, anta kudu deshanni విజృంభించి అనేక విధమైనటువంటి అశాంతిని కలిగిస్తుండాలి.
1: The knacks and the cracks are putting this country to restlessness.
0: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
1: Therefore we should make an effort to have
0: అది ఏ ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారం.
1: That is the essence of Upanishads.
0: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టిన దినమని.
1: Today is the birthday of Vignesh.
0: భగవంతునికి పుట్టుక లేదు, చావు లేదు.
1: God has neither birth nor death.
0: కేవలం ధ్యాన శరీరాన్ని ధరించినప్పుడు
1: as he assumes form,
0: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
1: He also assumes a role.
0: జగత్ యొక్క సృష్టికర్తయ్య కూడా భగవంతుడు పాత్రధారి.
1: Creator also has got a role.
0: పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రమంతా నడుపుతూ ఉంటున్నాడు.
1: By assuming this role, he just conducts the whole
0: world. తాను పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
1: when he assumes this body,
0: ఈ విశ్వనాటకం నందు తాను కూడా ఒక విధమైన నటన చెయ్యాలి.
1: In this drama of this universe, he should also act.
0: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి.
1: యాజ్ హి యాక్ట్స్ దేర్ విల్ బి డిఫరెంట్ సీన్స్.
0: ఇంత మాత్రం చేత ఈ భగవతత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
1: బికాస్ ఆఫ్ దిస్ వీ షుడ్ నెవర్ డౌట్ డివినిటీ.
0: కారణమేమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధమైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
1: The divine has to act basing on the situation and the time and the role as you.
0: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాలో నటిస్తున్నాడు.
1: A person has taken upon himself a role and started acting.
0: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
1: He should act according to the drama.
0: ఆ స్క్రీన్కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
1: Behind the screen, he should have his own individuality.
0: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
1: The individual power is one and the worldly power is different.
0: ee rendinti yokka satyanni gurtinchinatunte vaade daivathamlo chakkaga artham cheskogaladu.
1: The one who understands the truth of these two can understand divinity.
0: Oka ravudu aneetunte vaadu ravanni vesi besukunnadu.
1: A person by name Rama assumed the role of Ravana.
0: Kaani రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడు రాముడు సరైనటువంటి యొక్క కళగా ఉంటుంది.
1: If he really plays the role of Rama, it will be appropriate.
0: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
1: But today what is happening, his name is Rama.
0: రావణత్వంలో కూడా క్రూరత్వమే ప్రకటించాలి.
1: In the role of Ravana, he should exhibit wickedness.
0: ప్రకటించడము క్రూరత్వము.
1: He exhibits wickedness.
0: అది స్వరూపము.
1: That is the form.
0: ఇది నామము.
1: His name.
0: నామములో శాంతము.
1: In the name there is
0: namamulo dharmamu.
1: In the name righteous
0: namamulo satyamargamu.
1: In the name there is
0: kali roopamulo durmargamu.
1: But in form there is wickedness.
0: Ee durmargamulaku satyamargamulaku virodham kalugutuntadi.
1: There is contradiction between the truth and the cruelty.
0: Appudu manavudu emani vicharinchadi.
1: Then what is that man shooting
0: well again? Kevalamu lokanatakamu lopala idu oka patra.
1: In this drama of life it is a role.
0: Ee satyanni vaadu gurtinchukunnappude rendinti oka bhedamulu taanu gurtinchadu.
1: When you understand this truth, he will never recognize the difference there.
0: Bhagavantudu manavakaram dharinchadu.
1: God has assumed human form.
0: Kani manavakaram dharinchi ee vishwanataka rangamulandu taanu kudunu oka veshamga prakatistunnadu.
1: In the human form, he also acts in this drama of universe.
0: Ee samayamuniku ee vidhamainatundi oka dinni prakatinchalo attane prakatinchali.
1: It has to be expressed, manifested appropriate to the situations.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Draupadi parava bhaktaralu krishnaku.
1: Draupadi is a great devotee of Krishna.
0: Krishnudu sakshat parabrahma swaroopudu.
1: Krishna is the very form of parabrahma.
0: Sarvashaktimayudu.
1: He is all powerful.
0: Sarvajnudu.
1: He is all
0: sarvavyapakudu.
1: He is all pervasive.
0: Alanti Krishnudu Draupadi ki ento sannihitanga undinappatikini
1: such Krishna though very close to Draupadi
0: aameku parabhavam jarigina samayalopala Krishnudu ekkada kanipinchaledu.
1: When at the time of humiliation Krishna was not seen.
0: Kani aame adishtani nerveestunnadu ekkada nunchino cheeralu pamputunnadu.
1: But he fulfilled his desire by sending saris from a distance.
0: Kontamandi anukovachunu.
1: Some may feel so.
0: Draupadi yokka bhakti prapattulaku Krishnudu karigi kadili ravali kada.
1: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
0: Kani raledi.
1: But he has not come.
0: Evilo bhakti takkuva.
1: Is there death of devotion?
0: Krishnulo shakti takkuva.
1: Or there is dearth of power in Vishnu?
0: Kaadu kaadu.
1: No.
0: Evilo bhakti undi, Krishnulo shakti undi.
1: Draupadi has devotion and Krishna has power.
0: ఈ ద్రౌపది ఇంత పరాభవం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు ఎందుకు అక్కడ సంహరించలేదు?
1: Why is the Duryodhana is not killed at the time of humiliation of Draupadi?
0: కాదు కాదు, ఈ డ్రామా లోపల ఇంకా కొంతవరకు సీన్లు అంతా ఉన్నాయి.
1: Because in this drama there are so many scenes in between.
0: ఆ సీను అక్కడ వచ్చినప్పుడే ఈ యొక్క పరిభావం జరుగుతుంది.
1: At that appropriate moment of that scene only there will be solution.
0: ఈ యొక్క డ్రామా యొక్క ఈ యొక్క కథ యొక్క సారాంశంలో
1: the essence of this entire drama story
0: దుర్యోధన యొక్క ప్రాణము
1: the life of Duryodhana
0: భీముని గదలో ఉంటుందని కానీ కృష్ణుడి చేతిలో లేదు.
1: It is in the maze of Bhima but not in the hands of Krishna.
0: ఆ యొక్క దుర్యోధనని కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు.
1: Duryodhana must be killed by Bhima, not by Krishna.
0: అదే రీతిగా కంసుణ్ణి కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకడు ఎవరు చంపకూడదు.
1: Similarly, Kamsa should be killed by Krishna.
0: అదే విధంగా రావణ్ణి రావులే చంపాలి కానీ ఇంకొకడు చంపడానికి వీలు కాదు.
1: Similarly, Ravana must be killed by Rama.
0: వారి కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: There is intimate relationship between
0: them. దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు.
1: There may be doubts again.
0: కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా.
1: కృష్ణ రామ ఆర్ వన్.
0: అయితే ఒక్కటే.
1: Yes, one.
0: ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే.
1: That the form of
0: same. ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
1: Their conduct is also different, appropriate to their forms.
0: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
1: We cannot go by oneness.
0: భగవంతుడు ఒక్కడే.
1: God is one.
0: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
1: But in the teaching and conduct there is difference.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
1: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: అయితే కృష్ణుడు పోయి రాముడిని చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
1: విల్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ?
0: లేక రాముడు వచ్చి కంసుని చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
1: ఇఫ్ యు సే దట్ రామ కిల్డ్ కంస ఈజ్ నాట్ అగేన్స్ట్ ది టెక్స్ట్.
0: కనుక రామాయణమునకు రాముడు అది ఒక రావణాసుడిని చంపాలి.
1: So according to Ramayana, Rama should kill Ravana.
0: Mahabharatam lopala Krishnudu Kamsuni champali.
1: In Mahabharata, Krishna should kill Kamsa.
0: Kalaku aya drama ku taginatundi yokka sambandha bandhavyamulu aa reetiga imidi untayi.
1: There you find relationships as per the drama there.
0: Kalaku okkoka cheriya kudunu okkoka vidhamainatundi yokka nibandhalu untunnayi.
1: For every act there
0: aa nibandhalu prati okkadu kudunu anusarinche teerali.
1: All regulations must be followed by everyone.
0: Idi ye law kudunu andeyatundi kaadu.
1: It could not be understood by any law.
0: Idi kevalamu హృదయమునకు మాత్రమే సంబంధమైనటువంటి.
1: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
0: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
0: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
0: కానీ
1: గాడ్ ఇన్ హ్యూమన్
0: ఫామ్ ఎందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
1: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ మానవుడి అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
1: ఆల్ దీస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
0: కనుక విశ్వ కుటుంబమైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
1: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ శివ సెట్స్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక ఒక గణపతి యొక్క చిత్రం కానీ సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ పార్వతి యొక్క హృదయం కానీ ఈశ్వరు యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
1: Therefore, either in the form of Ganapati or in the quality of Subramanya or the nature of Parvati and Shiva, you find this unity.
0: Subramanyudu Buddhi.
1: Subramanya stands for intellect.
0: Ganapati Siddhi.
1: Ganapati stands for fulfillment.
0: Parvati Prakriti.
1: Parvati signifies nature.
0: Shakti Ishwarudu.
1: Ishwara is all power.
0: Kaka ee Parvati కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
1: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్ పార్వతి.
0: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
1: ఇట్ జస్ట్ రిమైన్స్ ఎస్ ఎ మ్యాటర్.
0: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
1: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
0: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
1: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ
0: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
1: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈ ఏకత్వం మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
1: When you understand this oneness, they are not four, just one.
0: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
1: Here our hand has five.
0: ఈ ఐదు కుళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: All five fingers appear different.
0: కానీ పరిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
1: While at work, all become one.
0: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
1: When all the five work together, you can work, not otherwise.
0: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
1: This is how the secret of
0: creation is.
1: But here is hand.
0: Indulo oka bottle velu chaala short ga untundadi.
1: The thumb is short.
0: దానికి ప్రక్కనే ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి.
1: ద ఫోర్ ఫింగర్ లిటిల్ లాంగ్.
0: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
1: ద మిడిల్ వన్ ఇస్ టాలెస్ట్.
0: నాలుగోది ఇంకొక తక్కువగా ఉంది.
1: దెన్ ది అదర్ వన్ షార్ట్.
0: ఐదోది మరింత తక్కువగా ఉంటుండాలి.
1: ద లిటిల్ ఫింగర్ ఇస్ వెరీ షార్ట్.
0: ఈ భగవంతుడు ఈ ఐదు వేళ్ళు ఇచ్చినప్పుడు అన్నింటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
1: When God has given these five fingers, why did not make them equal?
0: అన్ని సమానంగా ఉంటే మనం పని చేయలేము.
1: If all of them are equal, you cannot do any work.
0: ఆయా పనికి సంబంధించినట్టుగా ఆ యొక్క హైట్ ఫ్యాట్ రెండు ఉంటుండాలి.
1: అప్రోప్రియేట్ ది యాక్షన్ ఫంక్షనింగ్ ద హైట్ అండ్ ఫ్యాట్.
0: ఇది దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం.
1: This is secret of creation.
0: కానీ మనం విద్యాబుద్ధులతో దీన్ని విచారిస్తే ప్రయోజనం లేదు.
1: There is no use to know that through our education.
0: ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు కేవలం ఒక విధమైన శ్రేయస్సును కోరి అందిస్తుంటాడు.
1: God gives everything for the welfare.
0: లోకక్షేమాన్ని గురించి చూస్తుంటాడు.
1: It is for the welfare of the world.
0: ఈ లోకక్షేమము శ్రేయస్సును లక్ష్యంలో పెట్టుకుని భగవంతుడు సృష్టించుంటాడు.
1: God creates keeping in his view the welfare of the world.
0: ఈనాటి మానవుని యొక్క చదువు సంధ్యల లోపల తన తలపు చాలా భిన్నమైపోతుంది.
1: Because of the modern education, human thoughts are different.
0: Oka mahavidyavantudu enda lopala prayanamai velutunnadu.
1: A highly educated man is walking along the sunlight, severe heat.
0: Kari ee enda vedini bharinchukoleka oka chettu needa kurchunnadu.
1: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
0: Adi pedda marri chettu.
1: It's a big banyan tree.
0: Vaadu aa vidyavantudu engineer.
1: This highly educated one is an engineer.
0: ఇటు అటు తిరిగి చూచాడు, నీళ్లు ఎక్కడైనా ఉన్నాయా అని.
1: హి స్టేర్డ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఫర్ వాటర్.
0: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ ఫెన్.
0: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
1: దేర్ యు కుడ్ ఫైండ్ ద పంకిన్ దేర్.
0: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
1: దేర్ యు ఫైండ్ ద క్రీపర్ ద పంకిన్స్ ఆర్ వెరీ లార్జ్.
0: చాలా పెద్దగున్నాయి.
1: దే ఆర్ వెరీ బిగ్.
0: చూచాడు ఈ ఇంజనీర్.
1: దిస్ ఇంజనీర్ సా.
0: తల పైకి ఎత్తేశాడు.
1: ఇట్ జస్ట్ దేర్.
0: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ బనియన్ ట్రీ.
0: ఈ మర్రి చెట్టులో ఇంతింత చిన్న కాయలు ఉంటున్నాయి.
1: దట్ బిగ్ బనియన్ ట్రీ హస్ స్మాల్ సీడ్.
0: ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
1: ఇట్ స్మాల్ క్రీపర్. ఇట్ హస్ గాట్ వెరీ బిగ్ ఫ్రూట్స్.
0: చూచాడు.
1: హి వాచ్డ్.
0: సీ. భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదు ఏమో.
1: హి థాట్ వాట్ ఇస్ దిస్. God has not passed in engineering.
0: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు ఎదుకోకుండా ఉంటున్నాయే.
1: వాట్ ఈస్ హీ హాస్ నో నేచురల్
0: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండదే.
1: హీ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
1: ఫర్ ఎ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
0: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
1: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ స్మాల్ థింగ్.
0: చాలా విరుద్ధంగా ఉంది. సృష్టికే విరుద్ధం అన్నాడు.
1: ఇట్ ఈస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
0: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
1: థింకింగ్ సో హీ డోస్.
0: తూగి తిరిగి లేచేటప్పటికీ అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
1: By the moment he got up, he found so many seeds of the banyan over him.
0: రాలేటప్పుడు చూచాడు. మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
1: Because of the shadow of the tree, many come and sit there.
0: నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంత పెద్ద కాయలే కాసి ఉంటే నా తల పగిలికుంది ఏంటి.
1: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
0: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు.
1: నో బడి విల్ రెస్ట్ అండర్ దట్
0: క్రీపర్. అంత పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
1: ఈ విడ్ గాట్ వెరీ బిగ్ ట్రీస్ నో వన్ ఈజ్ హార్మ్.
0: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది.
1: ఎక్స్పెక్టింగ్ ద కూల్ షేడ్ అండర్ బిగ్ ట్రీ, హి వుడ్ బి సడన్లీ హార్మ్.
0: కనుక భగవంతుడు దయామయుడు.
1: గాడ్ ఈస్ వన్ ఆఫ్ కంపాషన్.
0: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
1: హిస్ హార్ట్ థింక్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
0: ఈనాటి విద్యకు
1: For modern education,
0: భగవత్ సృష్టికి
1: God creation
0: ఏమాత్రము సంబంధం లేదు.
1: There is no relationship.
0: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
1: Many scientists are experimenting.
0: ఎంత పరిశోధన చేసినప్పటికీ
1: in spite of experimentation
0: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణు మాత్రమే.
1: Whatever they have discovered is just a fraction.
0: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
1: Many things are to be known of mountain level.
0: ఇది వీళ్ళు తెలుసుకోలేరు.
1: That they can't know.
0: పూర్ణము తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
1: When they know in full, they can only call themselves.
0: కనుక మానవత్వం యొక్క అల్పబుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
1: The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration.
0: ఇట్టి అప్రమాణాలకు మనం ఏమాత్రం కూడా వెచ్చకూడదు.
1: We should not have any such narrow
0: mind. మనం లొంగకూడదు, కృంగకూడదు.
1: We should never submit ourselves.
0: హృదయ పరిణామము పరిపాలము ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
1: We should run after that, the transformation of the heart and the mind.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో
1: God thinks of the welfare
0: లోక శ్రేయస్సులో
1: in working for others.
0: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
1: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
2: God has got very broad vision.
0: Inta vishalamainatuvanti oka hrudayanni telusukovalante manavudu vishalamainatuvanti buddhi kavali.
2: To understand the broad vision, we should have broad mind.
0: Alpa buddhito adhikatvanni gurtinchalante etta sadhyamavutundi.
2: With this narrow mind, is it possible to understand the broad vision?
0: Divyatma swarupulara.
2: Embodiments of divine atma.
0: Hrudayanni విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వి షుడ్ డెవలప్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్
0: నాట్ ఫిజికల్ హార్ట్
2: నాట్ ఫిజికల్ హార్ట్
0: ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
2: ఇఫ్ ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్స్ యూ షుడ్ గెట్ ఆపరేషన్
0: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్
2: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్
0: హృదయానికి హృదయమే కానీ దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
2: హృదయ మీన్స్ హృదయ నాట్ హార్ట్
0: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
2: ఫిజికల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్
0: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
2: హృదయ హ్యాస్ నో మెజర్
0: దీనికి ఆకారమే లేదు.
2: ఇట్ ఇస్ నో
0: సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి
2: ఎవ్రీవేర్
0: నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు
2: ఇవే విషయ
0: నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
2: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా ద హృదయ విల్ గో దేర్
0: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
2: హృదయ హ్యాస్ నో definite form.
0: Yet hrudayam adi sarva brahmandam
2: that hrudaya is present the entire universe.
0: Hrudayam
2: hrudayam
0: hruda daya dayato kudinatundi hrudaya.
2: Hrudaya is the one with daya or compassion.
0: Daya dayato kudinatundi hrudaya.
2: Hrudaya is the one with daya or compassion.
0: Kani manam ippudu anukuneetundi oka heart anetundi pumpato kudinatundi.
2: The physical heart has got this involvement of the pump.
0: అదొక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
2: ఇది హస్ గాట్ స్మాల్ మిషన్
0: కానీ ఇది మిషన్ కాదు.
2: బట్ దిస్ నాట్ మిషన్
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్
0: కనుక ప్రతి మానవుడి ఎందుకు దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
2: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హీ డెవలప్స్ కంపాషన్ హీ కెన్ కాల్ హింసెల్ఫ్
0: హృదయమే దైవ మందిరము అన్నారు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్
0: గాడ్. దయలేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
2: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద డ్వెల్లింగ్
0: హృదయము.
2: ఇట్ ఇస్ ది హార్ట్ ఆఫ్ ది డెమన్
0: కనుక దయ లేకుండా ఉండకూడదు.
2: సో వన్ షుడ్ నాట్
0: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం.
2: ఇఫ్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
0: దయ అనగా కంపాషన్ కరుణ.
2: దిస్ కంపాషన్ కరుణ.
0: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
2: వెన్ హి హస్ గాట్ కంపాషన్ మ్యాన్ మే
0: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
2: ఇట్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ది డివైన్.
0: ఆ దయలేనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
2: వెన్ ది వన్ వితౌట్ కంపాషన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్కోప్.
0: కనుక దైవము యొక్క బర్త్డేలు జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వారికి జననము లేదు మరణం లేదు.
2: ది బర్త్డే ఆఫ్ గాడ్ ఇస్ సెలబ్రేటెడ్ టు టీచ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బికాస్ గాడ్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: గాడ్ ఇస్ పర్మనెంట్ విత్ నైదర్ బర్త్.
0: ఆది మధ్యాంతర హితుడు అనాది వాడు.
2: హి హ్యాస్ నైదర్ బిగినింగ్ నాట్ ఎండ్.
0: చావక పుట్టక చంపబడక
2: హి నైదర్ బోర్న్స్ నాట్ డై.
0: సర్వత్రము సాక్షి అయి వెలుగు ఆత్మభూవుడు.
2: హి రిమైన్స్ ఇన్ ది సెల్ఫ్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
2: హౌ డు యు షో ద ప్రూఫ్ ఫర్ సచ్ డివినిటీ?
0: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
2: దేర్ఫోర్ గాడ్ ఈస్ సెడ్
0: బియాండ్ ఆల్. ప్రమాణమునకు అందనటువంటి వాడు
2: ఈస్ బియాండ్ ఆల్ సచ్ ప్రూఫ్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతుంటున్నాడు.
2: హి ఓన్లీ సకమ్స్ టు ద లవ్.
0: కనుక ఆ ప్రేమ తత్వం చేత
2: త్రూ లవ్
0: దైవాన్ని అర్థం చేసుకుని
2: వి షుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: దయను పెంచుకుని
2: డెవలప్ లవ్
0: జీవితాన్ని గడపాలి.
2: లీడ్ అవర్ లైఫ్.

శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార.

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక

रसो वैसा अनुसूक्ति की रंजिल्लुनप्पा।

0: If all the tasks thought over or reversed, the one who accepts it with all the smile, without any complaint nor worry or botheration, their heart stands as a symbol, as the best example for the dictum Raso Vaisaha, the center of God in a sense, that is the personification.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమును సృష్టించినది, పోషించినది, రక్షించినది, అంత్యము గావించినది కేవలం భగవంతుడని అనేక మంది చెప్తూ ఉంటారు.
0: Many declare that God is responsible for this creation, sustenance, protection and annihilation.
1: కాని దైవము ఏ రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని రక్షిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని అంతిమగావిస్తున్నాడు?
0: బట్ ఇన్ వాట్ ఫార్మ్ డస్ గాడ్ క్రియేట్ సస్టెయిన్ అండ్ డిస్ట్రాయ్ దిస్ వరల్డ్?
1: ప్రపంచమునకంతా కూడాను పంచభూతములే పరమాత్మ స్వరూపములు.
0: The five elements in this universe, they are divine.
1: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే లేకుండినా అణుమాత్రమైన కూడా జగత్తు ఏ పని చేయలేదు.
0: The world cannot sustain nor maintain without the five elements.
1: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
0: God has no specific, definite name.
1: కేవలము శబ్ద స్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
0: The five senses constitute the divinity.
1: ఇందులో మొదటిది భూమి.
0: The first one is earth.
1: ఈ భూమి యందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
0: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాస్మస్ ఇన్ జనరల్.
1: ఈ భూమి కేవలము ఒక ఆకారంతో గీచినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్మ్.
1: ఈ భూమి పైన గొప్ప గొప్ప పర్వతములు ఉన్నవి.
0: You have mountain range over earth.
1: అడవులు ఉన్నవి.
0: Forests.
1: కొండలున్నవి.
0: Hills.
1: సముద్రం ఉన్నది.
0: Oceans.
1: నదులున్నవి.
0: Rivers.
1: గ్రామములున్నవి.
0: Villages.
1: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది.
0: With so many, the organic and inorganic, the earth is so heavy, the entire creation.
1: ఈ సమస్త పర్వతములు, సమస్త నదులు, సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి.
0: In fact, all the mountains, rivers and the trees, they exist on earth.
1: కానీ ఈ భూమి తిరుగుతున్నదని సైంటిస్టులు దీన్ని నిరూపించారు.
0: But scientists have proved that the earth revolves, it's not static.
1: అయితే ఈ భూమి తిరుగుతున్నది కదా, ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై జీవించేటువంటి యొక్క పర్వతములు కూడాను తిరగాలి కదా.
0: As the earth revolves, its natural corollary that mountains also
1: నదులు కూడాను తిరగాలి కదా.
0: So also rivers.
1: సముద్రం కూడాను తిరగాలి కదా.
0: The ocean also should move.
1: అడవులు కూడాను తిరగాలి కదా.
0: And forests too.
1: ఇవి ఏవి తిరగటం లేదు.
0: They don't move, they don't shake.
1: దీన్ని స్థిరంగా ఉంచుకోవాల్సిన శక్తి ఈ భూమి అందున్నది.
0: The earth has got that capacity to keep them all stable and steady.
1: కదిలేటువంటి ట్రైనుకు కింద పట్టములు ఉంటున్నాయి.
0: The train that moves has got the support of the track that does not move.
1: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగినా ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది.
0: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
1: కనుకని ఈ భూదేవి యందే సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
0: This planet Earth has got all the potentialities.
1: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులన్నీ కూడాను ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి.
0: ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్.
1: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను భూమి యందే లభ్యమవుతున్నవి.
0: ఆల్ ద మెటీరియల్ దట్ మ్యాన్ నీడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎర్త్.
1: కనుకనే భూమియే సర్వజీవులను కాపాడేటువంటి యొక్క శక్తి స్వరూపిణి.
0: Therefore, it is the planet Earth that protects the entire humanity.
1: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక
0: man is not able to know this truth.
1: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
0: Man moves about, carries on his livelihood thinking that there is some other mighty power behind this protection.
1: కాదు కాదు.
0: No.
1: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది.
0: Five elements protect every being, every creature.
1: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే.
0: In fact, for all the human activity, the nature is the foundation.
1: ఈ భూమియే స్తంభించినా సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి.
0: If the earth remains standstill, the whole creation comes to a stop.
1: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు.
0: ఎర్త్ డస్ నాట్ మీన్ మియర్లీ ద శాండ్ దట్ యు ఫైండ్.
1: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలభాధ చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది.
0: ఫర్ ద లాస్ట్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ది ఎర్త్ హ్యాస్ బీన్ పాసింగ్ త్రూ సర్టన్ చేంజెస్ such that it has got ups and downs at various levels.
1: పూర్వము ఈ భూమి కూడాను సమానముగా ఉండేటువంటిది.
0: Earlier the earth was plain enough.
1: ఇలాంటి సమానమైనటువంటి ఒక భూమి తత్వమును క్రమక్రమేణ కొన్ని కోట్ల సంవత్సరములు విడుపుక వర్షం కురిచింది.
0: The earth that was plain went through the downpour of rain crowds and crowds of years ago.
1: అప్పుడు ఈ జలమయం చేత తగ్గుమిట్టలు ఏర్పడిపోయినాయి.
0: Because of the water there appeared the ups and
1: samudram kudum yerpadindi.
0: There formed the ocean.
1: Antakapuram emiyu ledu ee oka jagattunandu.
0: Prior to that there is nothing whatsoever in this creation.
1: Inka rendavude ainatundi jalamu.
0: The second is water.
1: Ee jalamu ikkada akkada ani ekkada cheppina sarvatra nindinatundi.
0: The water is present everywhere.
1: Kani itti jalamayamainte oka samudramu జలమయమైనటువంటి నదులు జలమయమైనటువంటి యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాము.
0: We are able to see water there in ocean, water in rivers, water in the human body too.
1: ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In fact, every human notices water in the form of sweat.
1: ఆ జలమే లేకపోయినా మానవుడు క్షణమైనా జీవించలేడు.
0: Without water in him, man cannot live.
1: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
0: Therefore, water is life in one way.
1: ఇంకా మూడవది ఉష్ణము.
0: Third one is heat.
1: ఈ ఉష్ణము మీకందరికీ తెలుసును.
0: You all know about this heat.
1: ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
0: The heat maintains life.
1: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా
0: without heat
1: 98.4 అంటే ఒక దేహం నందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In fact, every human notices water in the form of sweat.
1: ఆ జలం

0: మెయింటైన్స్ లైఫ్.
1: ఆ ఉష్ణమే మానవుని ఎందు లేకుండా పోయినా
0: వితౌట్
1: 98.4 అనేటువంటి యొక్క ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
0: వితౌట్ హీట్ ఇన్ ద హ్యూమన్ బాడీ 98.4 ఇట్ కెనాట్ కంటిన్యూ టు లివ్.
1: ఇంత మాత్రమే కాకుండా ప్రతి మానవుని యొక్క జఠరాగ్ని ఎందు కూడాను అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఫైర్ ఇన్ జఠర ద డామినెంట్ పార్ట్.
1: ఈ విధంగా ఒక రాతికి రాతికి కొట్టినప్పుడు రాయి ఎందుకు అగ్ని ఉన్నది.
0: When you strike two stones against each other, you find the fire.
1: గాలికి కొమ్మని కొమ్మని రాసుకున్నప్పుడు అందులో కూడా అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: Likewise, when two branches rub against each other, you find the fire.
1: సముద్రమునందు కూడా అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: There is fire in the ocean also.
1: దానిని బడభాగ్ని అన్నారు.
0: The fire of the ocean is called
1: బడభాగ్ని. అగ్ని అనేక రకములైనటువంటి పేర్లు పెట్టి దీన్ని అనుభవిస్తున్నారు మానవులు.
0: The fire has got so many forms and names that we make use of.
1: ఇంక నాలుగవది,
0: the fourth one,
1: వాయు,
0: the wind.
1: ఈ వాయువే సర్వజీవులకు ప్రాణము.
0: Wind is the life of living beings.
1: ప్రతి మానవుడు కూడా జీవించవలనన్నా ఈ వాయువు చేతనే జీవించగలుగుతున్నాడు.
0: Man carries on his life sojourn breathing.
1: సర్వత్రా వ్యాపించినటువంటిదే ఈ వాయువు.
0: This wind is present all over.
1: నీకు ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
0: You cannot specify the location for the wind
1: ఎక్కడ చూసినప్పుడు ఉంటున్నది ఈ వాయుశక్తి.
0: Wherever you find, wherever the place is there, there is wind.
1: దీనివల్లనే అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
0: Because of this air, so many creatures live.
1: ఇంకా ఐదవది ఆకాశం.
0: The fifth one is the space.
1: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
0: It is the one of the sound.
1: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి ఒక భూతములన్నీ కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: It is out of this sound only the rest of the elements came to existence.
1: ఆకాశం నుండి ఆవిర్భవించినటువంటివే కనుక,
0: since they have come out of this space, the sky,
1: ఈ యొక్క భూమి,
0: the earth,
1: ఏక జలము,
0: వాటర్,
1: అగ్ని,
0: ఫైర్,
1: వాయువు,
0: the wind,
1: ఇవన్నీ కూడాను ఆకాశ సంతతులే.
0: They are all the products of this space and sky.
1: ఈ ఐదు కూడాను చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశిని రక్షిస్తూ ఉంటున్నవి.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ సస్టైన్ ది లివింగ్.
1: కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు,
0: therefore the five elements that protect us in every way,
1: manavudu gurtinchukolaleka,
0: are not understood by man.
1: Tanan rakshinchetundi devudu ekkado unnadani,
0: and he thinks that God is elsewhere.
1: Idani pratyekinchinatundi roopam kaliginatundi vaadani,
0: that God has a specific form.
1: Sarvatra undi kodanu kanipinchakunda unnadani,
0: that though he is everywhere, that he is not seen.
1: Aneka mandi aneka rakamuluga deenini varnistoo vacharu.
0: People interpret and narrate in various ways.
1: ఇది కేవలము వారి ఊహములే కాని ఇది సత్యములు కాదు.
0: దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్ బట్ నాట్ ద రియాలిటీ.
1: దీనినే గుర్తించుకుంటున్నాకని బుద్ధుడు అనేక రకమైనటువంటి సాధనలు చేశాడు.
0: టు రికగ్నైజ్ టు ఎక్స్పీరియన్స్ బుద్ధ అండర్ టుక్ సో మెనీ స్పిరిచువల్
1: గ్రంథములన్నీ కూడా పఠించాడు.
0: హస్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: పెద్దలందరినీ దర్శించాడు.
0: హి మెట్ మెనీ నోబుల్ పీపుల్.
1: కానీ అన్ని సంభాషణలు విన్నాడు.
0: He listened to all conversations.
1: కట్టగడపడికి మనసుకు తృప్తి లేకపోయినది.
0: He had no satisfaction.
1: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు.
0: He could know that the five elements are the mighty powers.
1: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి.
0: The mighty power has got to be cognized.
1: అని విచారణ చేసినప్పుడు,
0: when he investigated,
1: అంత తనయందే కనిపించినది.
0: He could notice all the elements within him.
1: భూమి,
0: ద ఎర్త్,
1: జలము,
0: వాటర్,
1: అగ్ని,
0: ఫైర్,
1: వాయువు,
0: ద వైండ్,
1: ఆకాశము, అంతా తనయందే ఉంటున్నది.
0: ఆర్ ఆల్ విద్ ఇన్ హిమ్.
1: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకు సంచరిస్తూ ఉన్నవి.
0: ద ఫిజికల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విదిన్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ ఆపరేట్.
1: ఈ ఆకాశమునికే ఆత్మ అని పేరు పెట్టారు.
0: దిస్ స్పేస్ ఆకాశ ఈస్ కాల్డ్ ఆత్మ.
1: ఆకాశం గగనం శూన్యమన్నారు.
0: అండ్ ఇట్స్ ఎంప్టీ అండ్ ఇన్ఫినిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు.
0: ఆత్మ ద సెల్ఫ్ హాస్ నో ఫార్మ్.
1: కనుకనే దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు.
0: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు విజువలైజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: Where is this self, Atma?
1: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: He just investigated further by turning inwards.
1: అది ఒక విధమైనటువంటి

0: యజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది.
1: దెన్ హీ కుడ్ సీ ది ఎఫల్జెంట్ బ్రిలియంట్ ఫామ్.
0: ఈ తేజస్సు కూడాను అగ్నియే.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ ద ఫైర్.
0: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడాను చింతించాలి.
1: సో వన్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పార్క్ ఆఫ్ ద ఫైర్.
0: దీనినే జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుపుతూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్.
0: ఈ విధంగా సంచరిస్తూ రాగా
1: యాజ్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ లైక్ దిస్
0: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు.
1: You could also notice so many of the beings and the creatures moving about with the three basic attributes.
0: ఇందులోపల కొన్ని భేదములు కనబడుతూ వచ్చాయి.
1: You could also find diversity.
0: ఒకరిని ఒకరు తిట్టుకోవటము.
1: One accuses the other.
0: ఒకరిని ఒకరు వర్ణించుకోవటము.
1: One extols the other.
0: ఒకరిని ఒకరు గౌరవించుకోవటము.
1: One respects the other.
0: ఒకరిని ఒకరు అవమానం చేసుకోవటము.
1: One humiliates the other.
0: ఈ విధంగా జరుగుతున్నటువంటి దానికంతా కూడాను తాను ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
1: When things were happening so, he went on interpreting.
0: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
1: He has put unto himself all these queries.
0: తిట్టిన ఎవరు?
1: Who accused you?
0: తిట్టించుకున్న వాడెవరు?
1: Who is the accuser? The accused.
0: పూజించేది ఎవరు?
1: Who praises you?
0: పూజింపబడేది ఏమిటి?
1: Who worships? Worship.
0: అవమానపరిచేది ఎవరు?
1: Who humiliates?
0: అవమానం అనుభవించేది ఎవరు?
1: Who is humiliated?
0: ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ పోతే అన్నింటి ఎందు కూడాను ఒక్కటే తనకు గుర్తుకు వచ్చింది.
1: Then he went on explaining, investigating, inquiring. He could understand only one truth.
0: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి
1: For the man to develop of many attributes.
0: ద్వేష అసూయ హింసలను అభివృద్ధి పరచుకోవడానికి
1: For all the rise of the bad tendencies like
0: vinyatvani chintinchadam chetane ee rakamainatvanti bhedatvamu praptistu vachindi.
1: He goes on thinking of the people, there lies the diversity or the differences.
0: కనుకనే దీనికి భేదత్వమే లేదు.
1: సో దేర్ ఇస్ నో డ్యువాలిటీ అస్ సచ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్ ఇస్ ఓన్లీ నాన్ డ్యువాలిటీ వన్నెస్ దట్ ప్రివైల్స్.
0: ఒకే శక్తియే ఉన్నది లోకములో.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ మైటీ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ఐన్స్టీన్.
0: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
1: An object has no form.
0: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
1: లివింగ్ బీయింగ్స్ హ్యావ్ నో ఫార్మ్.
0: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
1: దే హ్యావ్ నో ఫార్మ్ యాజ్ సచ్.
0: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
1: బట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ది పవర్.
0: అందు నుంచి కొన్ని రకములైనటువంటి యొక్క స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ వీ ఫైండ్ సో మెనీ సౌండ్.
0: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
1: అండ్ ద సౌండ్స్ లీడ్ టు ఫార్మ్స్.
0: కనుక ఉన్నది ఒకే శక్తి.
1: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ,
0: ఆత్మశక్తి.
1: దట్ ఈస్ దట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: తిట్టిన వారి యందు, తిట్టించుకున్న వారి యందు,
1: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్,
0: పూజించిన వారి యందు, పూజింపబడిన వారి యందు,
1: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్.
0: ఉన్నది ఒకే ఆత్మనే.
1: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
0: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేది కలగదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ది స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
0: కనుక ఈ దుర్గుణమును దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
1: టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాక్ ఇట్ టు మెనీ.
0: ఎవరికి ఎవరు?
1: హూ ఈజ్ హూ?
0: ఈ దేహములే మాత్రమే మార్పు.
1: Only change is noticed in the body.
0: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి, కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ, బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
1: సో ఆల్ ద హేట్రెడ్ జెలసీ ప్రైడ్ పంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్ మైండ్ relate to the body only.
0: కనుకని దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
1: Therefore one has to give up body attachment.
0: తాను గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: In fact he belongs to the royal family.
0: తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
1: He himself is a king.
0: కానీ పిచ్చమెత్తడానికి ఏమి కారణము?
1: What made him to beg?
0: అదనికి ఏమి తక్కువ?
1: What is that he runs short
0: కాదు,
1: of?
0: కాదు కాదు కాదు.
1: No dearth.
0: తక్కువై కాదు.
1: Not a shortage.
0: ఏదో ఒక విధంగా విచ్ఛాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం. శీతలం కోసమని వస్త్రం ధరించాలి.
1: The food is required for the maintenance of the body, so also the cloth to wrap the body.
0: అన్నం భుజించాలి.
1: So one has to eat.
0: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదములు లేవు.
1: The hunger and protection is beyond the two.
0: అందరియందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of the self is same.
0: కనుక తిట్టినవాడు, తిట్టించుకున్నవాడు,
1: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్,
0: పూజించేవాడు, పూజింపబడినటువంటి వాడు,
1: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్,
0: అందరూ కూడా ఒక్కటియే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడా ఒక దివ్యమైనటువంటి ఒక భావం ఏర్పడుతుంది, కానీ భిన్న భావం మనకు కలగవు.
1: When once we know the spirit of the oneness, we'll have that unity, the divinity, giving no scope for diversity.
0: ఉపనిషత్తులన్నీ ఏకాత్మ భావాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: So the teaching of the Upanishads is only that of oneness.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, scholars refer to it.
0: సత్యం ఒక్కటే కాని రెండు కాదు.
1: Truth is one, not two.
0: రెండుగా ఉంటే సత్యం ఎట్లవుతుంది?
1: When it is two, you can call it truth.
0: ఏకం సత్.
1: Truth is one.
0: సత్ అనగా ఏమిటి?
1: What is this సత్ truth?
0: మీరందరూ చాలా వరకు విని ఉంటారు, సత్ చిత్ ఆనందము అన్నారు.
1: You must have listened to these three. సత్ చిత్.
0: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
1: సత్ means that which is changeless.
0: చిత్ అనగా అవేర్నెస్.
1: చిత్ ఈజ్ అవేర్నెస్,
0: దీనిని గుర్తింపు చేసేటువంటి శక్తి.
1: చిత్ హెల్ప్స్ యూ టు రికగ్నైజ్.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
1: ది కాంబినేషన్ ఆఫ్ సచ్ చిత్ ఈజ్ ఈక్వల్ టు బ్లిస్.
0: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ
0: మృగముల యందు కూడా ఆనందం ఉంటున్నది, పక్షుల యందు కూడా ఆనందం ఉంటుంది, కాదుల యందు కూడా ఆనందం ఉంటుంది, ఇంకా చీమల యందు కూడా ఆనందం ఉంటుంది, దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
1: ఇన్ యాంట్స్ అండ్ మస్కిటోస్ టు దేర్ ఇస్ బ్లిస్.
0: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడా సర్వజీవుల యందు కూడా ఉంటున్నవి.
1: ద క్వాలిటీస్ ఇన్ మ్యాన్ కైండ్ ఆర్ ఈక్వలీ నోన్ ఇన్ రెస్ట్.
0: కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
1: యాజ్ దే ఆర్ స్పీచ్ లెస్,
0: ఆ యొక్క భాషలు దానికి తెలియదు కనుక,
1: దే డోంట్ హావ్ లాంగ్వేజ్ టు
0: కమ్యూనికేట్. నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
1: దే కుడ్ నాట్ డిక్లేర్ దేర్ ఐడెంటిటీ.
0: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుణ్ణి అని చెప్పగలదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈవెన్ ద డాగ్ వుడ్ కమ్ అండ్ సే ఐ యామ్ మ్యాన్ ఏ హ్యూమన్ బీ.
0: ఆత్మ ఒక్కటే అయినప్పటికీ
1: దౌ ద స్పిరిట్
0: దేహం చేత ఆవిర్భవించినటువంటి భాషలు విధ విధంగా ఉంటున్నాయి.
1: దౌ ద స్పిరిట్ ద సెల్ఫ్ బీయింగ్ ద సేమ్ బేసింగ్ ఆన్ ద నేటివిటీ ద లాంగ్వేజ్.
0: ఈ భాషల కోసం లొంగి
1: one submits to the language.
0: భావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: And we go by the language and forget the spirit.
0: చేత మనం లొంగి.
1: We submit to the illusions.
0: బ్రహ్మను మర్చిపోతున్నాము.
1: And we are submit to the భ్రమ, the imagination.
0: బ్రహ్మ చేతనే మనం సర్వమును అనుభవించాలి, కానీ బ్రహ్మ చేత అనుభవించినటువంటివి అస్థిరం లే.
1: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only a fever.
0: కనుక బ్రహ్మను మనం దూరం చేయాలి.
1: So we have to give up this imagination.
0: దూరం చేయాలంటే పంచభూతముల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: To reach the state, one has to understand the five elements.
0: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
1: When the nature of the elements is understood, he can know the unity.
0: కనుక
1: so
0: పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
1: God is the very personification of the five elements.
0: అంటే ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: God has no specific name.
0: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను అనుభవములందరూ కూడాను దైవం మానుష రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
1: ఎక్స్పర్ట్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ సే గాడ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ దే గివ్ హిమ్ ఎ నేమ్ అండ్ డిస్క్రైబ్
0: విష్ణు అని, అతనికి సహస్ర శీర్షములు కలవని,
1: that he has got thousands of heads.
0: Vedamanandu cheppinattuga sahasra shisha purusha sahasra aksha sahasra pat.
1: As it is said in Veda, God has thousands
0: of heads. Aneka vela netramulu untunnavi ani chepparu.
1: And it is said that he has thousands of eyes.
0: Aneka shirasulu untunnavi ani chepparu.
1: And he said that he has thousands of heads.
0: Anaga ee shirasulu okarike aneka shirasulu kaadu.
1: Not that one has made thousands of heads.
0: Okarike aneka hastamulu kaadu.
1: Not that one has thousands of hands.
0: Ee unnatundi varandariki enni shirasulu untunnayi.
1: All of your heads.
0: ఎన్ని హస్తంలో ఉంటున్నాయి.
1: యూ హ్యావ్ హ్యాండ్స్ టు.
0: ఎన్ని నేత్రంలో ఉంటున్నాయి.
1: సో ఆల్సో ఐస్.
0: కనుకనే ఇవన్నీ కూడా నువ్వు కేవలము దైవ స్వరూపానికి వర్ణించినటువంటివి.
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ బిలాంగ్ టు ది డివైన్.
0: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటివి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు వన్ ఎంటిటీ.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము రవివర్మ చిత్రించినటువంటి చిత్రాలను పురస్కరించుకుని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
1: దట్ ఇస్ ఆల్ ది పెయింటింగ్ ఆఫ్ రవివర్మ. అండ్ సో వీ థింక్ గాడ్ హ్యాస్ మెనీ హెడ్స్.
0: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవివర్మ.
1: ద పెయింటర్ ఇస్ రవివర్మ.
0: దాన్ని వర్ణించినటువంటి వాడు కవివర్మ.
1: అండ్ కవివర్మ ద పోయట్.
0: అతని కవి ఇతను రవి.
1: వన్ ఈజ్
0: రవి. రవి యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ ద రవి అండ్ ది కవి ద బోత్ టుగెదర్ బ్రాట్ ఫార్వర్డ్ దిస్ ప్లూరాలిటీ.
0: కనుక రవి కవులను మనం దూరం పెట్టి,
1: సో వీ హావ్ టు బి అవే ఫ్రమ్
0: దేహాభిమానం దూరం గావించి,
1: గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్,
0: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
1: దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ట్రూత్.
0: మన యొక్క జీవితము
1: our life
0: panchabhutamulatone unnadi
1: is full of five elements
0: ee panchabhutamulo ye bhutam lekapoyinappudiki jagattu undaledu
1: the life cannot continue with one of the elements missing
0: anni bhutamulu kodunu unde teerali
1: all elements must necessarily be present
0: edaina koncham gaali takkuvaipothe oxygen istuntaru
1: if there is the shortage of air naturally you need oxygen
0: ee vidhanga manlo dehamulo ye okati takkipoyinappudiki niniki pratyekamichinatuvanti kalpanalanta jarugutu untayi
1: if one of the five elements missing in the human body they are supplied to you artificially
0: prema swarupulara
1: embodiments of love
0: devatattvanni gurtinchadaniki
1: to know the divinity
0: panchabhutamulu manam gauravinchu raavali
1: we have to respect the five elements
0: ee panchabhutamulu gauravinchadame paramaatmani yokka gauravamu
1: be respectful to the five elements then you are respecting god
0: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు
1: యు హావ్ పుట్ ఆన్ ద ఫ్యాన్
0: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి
1: ఇట్స్ రివాల్వింగ్
0: అక్కడ లైట్ వేసుకున్నావు
1: యు హావ్ పుట్ ఆన్ ద లైట్
0: లైట్ నీకు వెలుతురునిస్తుండాలి
1: ద లైట్ షెడ్స్ లైట్
0: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి
1: యు కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టన్ ఎక్స్టెంట్
0: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు
1: ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ లిమిట్లెస్లీ యు విల్ బి లూజింగ్ ది వెరీ ఫ్యాకల్టీ
0: ఈ ఫ్యాన్ కూడాను అమితంగా వేసుకుంటే నీవు కూడాను భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు
1: ఇఫ్ ది ఫ్యాన్ ఈజ్ ఆల్సో పుట్ ఆన్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్ యు ఆర్ మిస్యూజింగ్ ఇట్
0: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడాను దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంత దుష్టులమైపోతున్నామని భావించాలి
1: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్ దిస్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్
0: సమస్త దుఃఖములకు
1: ఫర్ ఆల్ ద మిజరీ
0: సమస్త బాధలకు
1: ఫర్ ఆల్ సఫరింగ్
0: సమస్త విచారములకు
1: ఫర్ ఆల్ యాంగ్జైటీ
0: పంచభూతములు దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము
1: ద మెయిన్ రీజన్ ఈస్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్
0: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపమే
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్
0: ప్రతి క్షణం కూడాను కణం కూడాను ప్రతి భగవంతు యొక్క ఆకారమే
1: ఎవ్రీ సెల్ ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్
0: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని కోట్ల ఉంటున్నాయి
1: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్
0: ఇంతే కాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే
1: వీ స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్
0: మన నాలుగు పైన ఎన్నో 3 crore టేస్ట్ బడ్స్ అంతా ఉన్నాయి
1: ద టంగ్ హ్యాస్ గాట్ 3 crore ఆఫ్ టేస్ట్ బడ్స్
0: ఈ టేస్ట్ బడ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఇన్ని రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం
1: బికాస్ ద టేస్ట్ బడ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్
0: కన్నులు ఎందు కాంతి
1: ద లైట్ ఇన్ ది ఐ
0: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి
1: అండ్ ఇట్ హస్ గాట్ లక్స్ ఫార్మ్స్
0: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి
1: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్
0: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు
1: ఇట్ హస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్
0: అనగా ఇది మనం చిన్న విషయంలో మనం సాక్షాత్కరించుకోవచ్చును
1: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే
0: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి
1: హియర్ యు ఫైండ్ ద లైట్
0: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మ చచ్చును నీవు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు
1: యు కెనాట్ సీ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్
0: దీని అర్ధనిమిత నేత్రంతో చూడు
1: watch with the half closed
0: అనేక
1: eye
0: అనేక కిరణములంతా కూడా రూపొందుతాయి
1: you find the light rays
0: ఈ కిరణములంతా ఏమిటి
1: what are they
0: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములు
1: they are all the reflections of the fire
0: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: reflection reaction resound follow every aspect
0: anni kudunu panchabhutamundi ende manaku gocharam avutundayi
1: we find everything contained within five elements
0: karuka ee naati vidyarthulu adhikanga undatam cheta
1: because of many of students today
0: konchu ee science gurinchi kudunu ekkuva cheppavalsi vastundi
1: bhagwan is relating in terms of science
0: kaani neti science inda kodanu kevalam daivam yokku vicharame gurtinchadaniki prayatninchatam ledhu
1: but modern science is nothing to do with the inquiry of god
0: daivam ante variki chaala avamananga untuntadi
1: in fact they feel it is an insult to think of god
0: kevalam ayaskantam ante chaala goppadi anukuntunnaru
1: whereas magnetism they understand well
0: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు
1: లైట్ దే కన్సిడర్
0: అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు
1: ఫైర్ దే కన్సిడర్
0: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు
1: దే కన్సిడర్ మ్యాగ్నెట్ మైటీ
0: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు
1: దే థింక్ ద లేజర్ పవర్ ఇస్ సో
0: ఇవన్నీ కూడా ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపములే
1: దే ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్
0: దీనిని
1: దిస్
0: ఒక సైంటిస్ట్
1: వన్ సైంటిస్ట్
0: అతను చెప్పాడు
1: హీ సెడ్
0: ఇవంతా అనేకములు కాదు
1: దట్ ఇస్ నాట్ మల్టిప్లిసిటీ
0: ఈ అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను
1: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నెటిజం
0: దీనిని న్యూటన్
1: దిస్ వాస్ స్టేటెడ్ బై న్యూటన్
0: న్యూటన్ చాలా గొప్పవాడు
1: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు
1: He has observed the gravitational force.
0: తాను ఉన్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
1: Gravitation is not limited to
0: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది ఈ ఆకర్షణ శక్తి.
1: The gravitational force is present all over earth.
0: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
1: సో ఎవ్రీ పవర్, ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
0: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద మెటీరియల్.
0: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీవే.
0: కాంతి కిరణములు కాదు.
1: నాట్ ఈవెన్ లైట్ రే.
0: స్వయం శక్తి కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద.
0: ఇదంతా కేవలం ఒక్క ఏక శక్తి చేతనే.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
0: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
1: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్ స్పిరిట్
0: ఆత్మని చైతన్య శక్తి అని పిలుచుతూ వచ్చారు.
1: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి.
0: అనగా దీన్ని కాన్షియన్స్ అన్నారు.
1: దిస్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుంచి వచ్చింది.
1: ది కాన్షియన్స్ హస్ కమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: సర్వత్రా నిండినటువంటిది కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్
0: అదే దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: జస్ట్ ఎస్ ద డివైన్ ఎనర్జీ
0: అదే చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఆల్
0: సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని
1: ద డివైన్ ఎనర్జీ ప్రెసెంట్
0: పరిమితము గావించుకుని
1: ఇట్ జస్ట్ బ్రాట్ డౌన్ టు లిమిటెడ్
0: వే. ఒక బల్బులో తగిలించుకున్నట్టుగా
1: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్ ద బల్బ్
0: ఒక దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
1: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
1: వెన్ ది డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇట్ ఇస్ ఆత్మ.
0: ఇది ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే.
0: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
1: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
0: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్ట్ కల్పించినటువంటి ఒక కల్పనలే కానీ ఇది సరైనటువంటి కల్పనలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రెస్ట్ యు ఫైండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సైంటిస్ట్ నథింగ్ టు ది రియాలిటీ.
0: ఈ సైంటిస్ట్ కు ఇంత తెలిస్తే అంత తెలిసినట్టుగా భావిస్తుంటారు.
1: ద సైంటిస్ట్ దో హీ నోస్ అ ఫ్రాక్షన్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఆమ్నిషియంట్.
0: అనంతం లోపల అణుమాత్రం మాత్రమే దీన్ని గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ఎ ఫ్రాగ్మెంట్ సో లిటిల్ అండ్ సటిల్.
0: ఈ అణుమాత్రమునకే ఇంత పొంగిపోతుంటే అనంతాన్ని గుర్తించుకున్నప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారు.
1: హీ కన్సిడర్స్ సో గ్రేట్ నోయింగ్ సో లిటిల్ హౌ డస్ హీ ఫీల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక సైంటిస్ట్ అనేటువంటిదంతా కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
1: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హూ హస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.
0: మన వెంకట్రామన్ కూడాను,
1: అవర్ వెంకట్రామన్
0: సార్, సివి రామన్ దగ్గర,
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్,
0: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
1: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
0: అయితే ఇదంతా కేవలము ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
1: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణా మార్పు చెందుతుంది.
1: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
0: అనంతమైనటువంటి ఒక శక్తి,
1: ది ఇన్ఫినిట్ ఎనర్జీ,
0: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ,
1: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ,
0: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ,
1: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్,
0: ఎప్పటికీ మారదు,
1: ఈస్ చేంజ్లెస్.
0: దాని ఏ విధంగా అనుకుంటే,
1: and how is it?
0: Sarvatra gali untundadi.
1: You find the air all over.
0: Gali ni manam chudalemu.
1: You cannot see it.
0: Gali ni manam pattalemu.
1: You cannot catch hold of it.
0: Gali oka balloon techi dantu oodinappudu aa balloon roopane dharistundi aa gali.
1: But you can blow the balloon and then inflate the balloon.
0: Aithe ee balloon ku enta varaku thickness undado anta varaku ubbutundi.
1: The balloon goes on, gets inflated depending upon its thickness of the balloon.
0: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికీ ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
1: As it gets inflated more and more, it bursts all of a sudden.
0: కనుకనే
1: సో
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
1: ద డివైన్ ఎనర్జీ విదిన్ ద హ్యూమన్ బాడీ ఇస్ టు బి
0: అనంతమైనటువంటి శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
1: అండ్ దట్ డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ఫినిట్
0: జగత్తులో ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
1: బట్ యూ కాల్ ఇట్ విల్ పవర్ సమ్వేర్ ఎల్స్.
0: కానీ అతీతమైన శక్తిని తరకూడను.
1: The transcendental energy.
0: దానికి ట్రాన్సెండెంటల్ ఎనర్జీ అని చెప్పరు.
1: దట్ విచ్ ఇస్ బియాండ్.
0: దీనిని ఒక విధమైనటువంటి హ్యూమన్ పవర్ అన్నారు.
1: వాట్ వి కాల్ ఇట్ ఇన్ ఆర్డినరీ వే.
0: ఇంకా కొంత దూరం పోయిన తర్వాత
1: ఇఫ్ యూ గో స్టిల్ బియాండ్
0: ఫ్రీ విల్ అన్నారు.
1: యూ కాల్ ఇట్ ఫ్రీ విల్.
0: ఫ్రీ విల్ అనేటువంటి దానికి రూపమే లేదు.
1: ఫ్రీ విల్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ ఫ్రీ విల్ అనేటువంటి ఒక దైవానికి తప్ప అందరి ఎందుకు ఈ ఫ్రీ విల్ ఉండదు.
1: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ ఫ్రీ విల్, నో వన్ ఎల్స్.
0: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి మాత్రమే పరిమితమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రీ విల్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు గాడ్ అలోన్.
0: మానవునికంతా కూడాను ఒక పరిమితమైనటువంటి రీతిగా అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిటేషన్స్.
0: తను ఎంతవరకు చదవగలడో,
1: టు వాట్ ఎక్స్టెంట్ హీ కుడ్
0: ఎంతవరకు అర్థం చేసుకోగలడో
1: టు వాట్ ఎక్స్టెంట్ హీ
0: అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి
1: హీ కెన్ రీచ్ దట్ లెవెల్ లైక్ దట్ ఆఫ్ ఎ బెలూన్
0: తర్వాత కొంతకాలమైన అది కూడా పగిలిపోతుంది
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బర్స్ట్
0: అది న్యూస్ చెప్పాడు
1: అండ్ దట్స్ వాట్ హస్ బీన్ సెడ్
0: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది
1: therefore newton said it is changing
0: newton ee yokka anything entity mark chendetundi kaadu
1: and he said it never changes
0: as kaantham enaati kudum change kaadu
1: magnet will never change
0: evaru srushtinchaleru
1: no one created
0: evaru marchaleru
1: no one can destroy
0: deenni aneka rakamuluga konni roopamlo marchavachchu
1: but they can bring about certain changes
0: అనే విధంగా ఈ సైంటిస్టు ఆనాడు చాలా అమితమైన యొక్క విధానం మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు చాలా గొప్ప సైంటిస్ట్
1: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్
0: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రం చోటు ఇవ్వక
1: బట్ హీ వాస్ నెవర్ ఈగోయిస్టిక్
0: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు
1: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్
0: భారతీయులు అందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికి అని వెళితే
1: భారతీయస్ వెన్ దేర్ టు సీ ఐన్స్టీన్
0: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒకటి దర్శించి రావాలన్నారు
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్
0: పోయేటప్పటికే అతను అందరినీ తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ ని చూపించాడు
1: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెమ్ రౌండ్ దిస్ రీడింగ్ రూమ్
0: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే అన్ని ఉపనిషత్తులు భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి
1: All these visitors could see sacred texts like Upanishads and Bhagavad Gita.
0: Einstein ante goppa scientist ee oka Bhagavad Gita nu Upanishadunu aadharam cheskoni batukutu vachadu.
1: In fact Einstein relied totally depended on
0: ee scientist anta kudanu
1: the modern scientist today
0: oka PhD teeskunnam anantaduke
1: by the time they get a PhD
0: ahankaranga tirugutu untadu.
1: He is highly egoistic and terribly proud.
0: Scientist ku ahankarame undakoddu.
1: A scientist should never be egoistic
0: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు
1: బికాజ్ హీ హస్ వెరీ లిటిల్ పవర్
0: వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ దీనిపైనే పోతున్నాడు తాను
1: హీ గోస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్పెరిమెంటింగ్ వాట్ ఈస్ దిస్
0: గొప్ప సైంటిస్ట్ అంతా కూడా వాట్ ఈస్ దట్ అని పోయారు
1: బట్ ఏ గ్రేట్ సైంటిస్ట్ క్వశ్చన్స్ దిస్ వే వాట్ ఈస్ దట్
0: అనగా దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది
1: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ
0: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది
1: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు
0: దేనికి దగ్గరగా ఉంటుండాలి సెన్సెస్ దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్
1: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్ సో
0: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది
1: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్
0: కనుకనే దానిని పూర్ణమిదమ్మన్నారు
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్
0: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది
1: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్
0: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము
1: సైన్స్ ఇస్ మిస్టేకెన్
0: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము
1: వి కన్సిడర్ ద సైంటిస్ట్ నో
0: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఏ సెకండ్ ఫామ్
0: సెకండ్ స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు
1: ఏ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ
0: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసం లేదేమో
1: అండ్ సైంటిస్ట్ హస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్
0: విశ్వాసమే లేనిటువంటి వారికి దేన్ని వాడు నమ్మగలడు
1: వితౌట్ ఫెయిత్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్
0: కనుక నీ విశ్వాసం లేనిటువంటి వాడు పశువు కంటే హీనము
1: దేర్ ఫోర్ ద వన్ విదౌట్
0: సైంటిస్ట్ కాదు
1: హీ నాట్ ఏ సైంటిస్ట్
0: అలాంటి వాడు సరైనటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు
1: యూ కన్సిడర్ దట్ యు నో ఎవ్రీథింగ్ దో యాక్చువల్లీ యు నో లిటిల్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: సైన్స్ నందు కానీ ఆధ్యాత్మిక నందు కానీ నైతికం నందు కానీ భౌతికం నందు కానీ అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కానీ అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ ఎనర్జీ ద డివైన్ పవర్ ఈజ్ ది అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ఎథిక్స్ స్పిరిచువాలిటీ అండ్ టెక్నాలజీ
0: ఇవన్నీ కూడా కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి
1: దే ఆల్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్
0: మానవుని యందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి
1: యూ హ్యావ్ టు థింక్ ద పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్
0: ఆమ్లం అనేటువంటి ఒక శక్తి మానవుని యందు ఉండటం చేతనే అనేక రకమైనటువంటి యొక్క రూపంలో చూచగలుగుతున్నాడు
1: బికాస్ ఆఫ్ ది
0: ఆమ్లం
1: యాసిడ్ Because of this acid amlamo within him he is able to see so many
0: ఇది ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుందది
1: where from he got this
0: దీని చక్కగా మనం విచారణ చేస్తే
1: if you inquire well
0: చింతపండు పులుసు నుంచి వస్తుంటుంది
1: and this acid is out of this tamarind
0: ఇంతే కాదు
1: not on this
0: నిమ్మ పులుసు నుంచి వస్తుందది
1: and he also got out of
0: ఆపిల్ నుంచి వస్తుంటుంది యాపిల్ నుంచి,
1: యాపిల్ యాపిల్ ఫ్రూట్
0: కనుకనే ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడా ఈ ఆమ్లం.
1: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యు పార్టే.
0: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
1: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ శక్తులంతా కూడా మనం ఏదో గొప్ప శక్తిగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
0: దిన్నము మనం ఊరగాయ తింటుంటుంటే ఇది ఏమిటా ఊరగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
1: ఇఫ్ వి ఈట్ పికిల్ ఎవ్రీ డే వి థింక్
0: నిమ్మకాయ ఊరగాయ చాలా గొప్ప ఆమ్లమని అభివృద్ధి పరుస్తుండాలి.
1: లైమ్ పికిల్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ దిస్ యాసిడ్ కంటెంట్.
0: ఈ రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
1: అండ్ దిస్ యాసిడ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇట్ శక్తిని మనం ఎక్కడి నుంచినో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
1: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్
0: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
1: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
0: కనుక చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
1: అండ్ ది టామరిండ్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
0: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
0: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
1: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్టెన్ లిమిట్స్
0: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్.
0: కనుకొనే ఇలాంటి పరిస్థితులు ఎందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్ విత్ క్లారిటీ.
0: కనుక ఉపనిషత్తులను ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి.
1: వి హావ్ టు గో త్రూ ద టీచింగ్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది?
1: వాట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్
0: ఉపసమీపే నచ్చిదత్వం ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే నచ్చిదత్వం ఉపనిషత్తు అన్నారు. అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
1: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
0: Daivatvam yokka samipatvanni nirupinchetundi upanishattudu.
1: It proves clearly the proximity, nearness to God.
0: Upa anaga samipamu.
1: Upa means near.
0: Nee kurcho.
1: Nee sit.
0: Shat.
1: Shat.
0: Undu.
1: Remain.
0: Even upa ni shat. Adi upanishattu.
1: Upa ni shat means sit down closely. Near.
0: Shat anaga sit ani.
1: Shat means sit.
0: కూర్చో.
1: సిట్ డౌన్.
0: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్నారు.
1: యు సిట్ డౌన్ క్లోజ్లీ.
0: అనగా ఏమిటి? ఎవరికి క్రింద కూర్చోవాలి?
1: వేర్?
0: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
1: యు కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ టీచర్స్.
0: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
1: సిన్స్ యు ఆర్ ఏ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్.
0: దగ్గరగా కూర్చో.
1: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
0: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
1: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
0: మెల్లగా చెప్తాడు గురువు.
1: అండ్ టీచర్ విల్ టీచ్ యు సాఫ్ట్లీ.
0: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మార్పు అవుతుంది.
1: బికాజ్ ఇఫ్ హి స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
0: కనుక నీ గురువుకు సమీపంలో కూర్చో.
1: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: వినయంగా నీవు ఆలకించు.
1: బీ హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
0: ఉప ని షత్.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉప ని షత్ సిట్ డౌన్.
0: ఒక్కొక్క అక్షరమునందు కాని,
1: ఎవ్రీ లెటర్,
0: ఒక్కొక్క పదమునందు కాని,
1: వర్డ్,
0: ఒక్కొక్క వాక్యమునందు కాని,
1: సెంటెన్స్,
0: ఎన్నో రకమైనటువంటి యొక్క అర్థములంతా ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్.
0: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా ఏదో ఒక పదం తెలిసింటే మాత్రం దాన్ని ఒక లైబ్రరీ తీసుకుని ఒక విధమైనటువంటి యొక్క డిక్షనరీ లోపల దీన్ని చూసుకుంటుంటాడు.
1: Whereas we want to verify our dictionary and know the meanings of words.
0: కాదు కాదు, ఇది డిక్షనరీ నుంచి వచ్చేటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ నథింగ్ టు ది
0: డిక్షనరీ నుంచి వచ్చేటువంటివి. హిస్టరీ నుంచి వచ్చే
1: నథింగ్ టు డిక్షనరీ ఇస్ అవుట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ.
0: కనుక ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు.
1: కృష్ణదేవరాయట్టు
0: తిక్కల సోమయాది, ఎర్రాప్రగడ, మాధగామల్లన, పింగళి సూరన్న, రామరాజభూషణుడు, తెనాల, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలుగా ఉంటున్నారు.
1: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
0: ఈ నన్నయ్య బట్టు అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
1: అండ్ ద ఫస్ట్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్.
0: తిక్కన తాను జగనే జవాబు చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద అదర్ వన్ వాస్ గివింగ్ రిప్లై.
0: రామరాజ భూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
1: రామరాజ భూషణ వాస్ ఇంటర్ప్రిటింగ్.
0: కానీ రామకృష్ణ గారు క్వైట్ గా వింటూ వచ్చాడు.
1: రామకృష్ణ వాస్ లిసనింగ్ సైలెంట్లీ.
0: అతని తెనాలి రామకృష్ణుడు అన్నారు.
1: హీస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
0: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ క్వశ్చనేర్ దేర్.
0: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
1: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
0: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
1: అండ్ ఏ వర్డ్ దట్ హస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు?
1: who is the best in this congregation of
0: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు
1: who will know the exact meaning
0: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు
1: to know this he has spelled out this question
0: ఉచ్చరించి ఏమని చెప్పాడు
1: what did he say
0: ఈ ఐదు అక్షరములు
1: five letters
0: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి
1: and the five letters should have
0: ఐదు భాషల్లో కూడా నువ్వు ఏ భాషలో ఏ అర్థం ఉంటుందో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి
1: five letters from five languages each letter should convey the same meaning as that of the other
0: ఐదు భాషలుగా ఉండాలి
1: it's five languages
0: ఐదు భాషల యొక్క అర్థము ఒకటిగానే ఉండాలి
1: the meaning should be same
0: దీని రేపటి తెల్లవారు 7 గంటలకు ఎవరు దీన్ని సరైనటువంటి జవాబు తీసుకొస్తారో వాళ్ళకి సభ నేను ప్రారంభిస్తానన్నాడు
1: whosoever would be able to give the answer tomorrow morning at 7 he is going to be rewarded
0: సరే తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని
1: as it was not possible for Ramakrishna to go all the way and
0: return. Babagar intilone ane gramamlone aa ratri jeevistu vachadu
1: he was residing in his relation's house
0: బావగారు అతనికి వచ్చారు కదా అని చెప్పని మంచము పరుపు అన్ని వేయడానికి ప్రయత్నం చేశాడు
1: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ హి వాస్ అరేంజ్డ్ ఆల్ కంఫర్టబుల్ బెడ్ అండ్ ఆల్ దట్
0: బావగారు క్షమించండి రేపటిదినం ఒక జవాబు నేను ఎత్తుకోవాలి
1: టుమారో ఐ మస్ట్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్
0: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇదింత డెవలప్ బెడ్ డెవలప్ పిల్లో ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది
1: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ మస్ట్
0: లేకుండా దీన్ని ఆచరించాలి
1: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ
0: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు
1: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గోడౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్
0: ఈ కౌషెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు
1: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్
0: కొంతసేపు అయ్యేటప్పటికీ 1 గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది
1: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్ ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్ డెలివర్డ్
0: అప్పుడు తలుపు కొట్టాడు ఆవుల కొట్టం నుంచి
1: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్
0: బావా బావా బావా బావా అన్నాడు
1: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా
0: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు
1: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్
0: బావా ఆవు ఈనుతుండాలి వచ్చి చూసుకోండి అన్నాడు
1: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్ యూ బీ వాచ్ఫుల్
0: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ విచ్ కౌ
0: ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు అతను
1: ఈచ్ కౌ హాస్ ఇన్
0: సపరేట్లీ లక్ష్మి ఒకటి సరస్వతి ఒకటి పార్వతి ఒకటి సరస్వతి ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు
1: హి నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ హాస్ లక్ష్మి సరస్వతి పార్వతి
0: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు
1: అండ్ హి ఆస్క్డ్ విచ్ కౌ బావా
0: ఈ ఐదు పదములు చేర్చాడు
1: అండ్ ఆల్ ది ఫైవ్ వర్డ్స్ జాయిన్
0: అప్పటి నుంచి ఏ ఎవరా బావా ఏ ఎవరా బావా ఏ ఎవరా బావా
1: అండ్ దెన్ హి వెంట్ ఆన్ థింకింగ్ ఏ ఎవరా బావా ఏ ఎవరా బావా
0: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన
1: అండ్ విన్ బ్రదర్ లా కేవి
0: ఈయన కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు
1: అండ్ ఈజ్ ఆల్సో పుట్టింగ్ క్వశ్చన్ ఏ ఎవరా బావా విచ్ కా
0: ఏదో రాత్రి నిద్ర లేకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు ఆ బావ గారు లోపలికి వెళ్లిపోయారు
1: అండ్ బ్రదర్ లా థాట్ హి హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
0: ఇతను ఏ ఎవరా బావా ఏ ఎవరా బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు కృష్ణదేవరాయ యొక్క ఆస్థానములకు వెళ్లాడు
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఏ ఎవరా బావా స్పెండ్ ద హోల్ నైట్ అండ్ గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్ వెంట్ టు ద
0: కృష్ణదేవరాయలు ఎవరు దీన్ని ఆన్సర్ తీసుకుని వచ్చారు
1: అన్నాడు కృష్ణదేవరాయ హస్ పుట్ దిస్ క్వశ్చన్ హూ కేమ్ విత్ ది ఆన్సర్
0: అందరి లోపల రామకృష్ణుడు లేచాడు
1: రామకృష్ణ గాట్ అప్
0: ఇంకెవ్వరూ దానికి జవాబు తీసుకుని రాలేదు
1: నో వన్ హాస్ ఎనీ రిప్లై
0: ఐదు భాషలు రావాలి
1: ఫైవ్ లాంగ్వేజెస్ షుడ్ బి
0: ఐదు భాషలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి
1: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వన్ లెటర్
0: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో ఐదు లీటర్కు అదే అర్థమే ఉండాలి
1: ద మీనింగ్ ఆఫ్ వన్ లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ అనదర్ లెటర్
0: చాలా అసాధ్యమైనటువంటిది అనుకున్నాను
1: ఎవరీబడి థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్
0: కానీ రామకృష్ణుడు భగవద్ భక్తుడు
1: బట్ దెన్ రామకృష్ణ ఇస్ డివోటెడ్ అండ్ హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్
0: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు
1: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ హి సెడ్ ఐ యామ్ విత్
0: హిమ్ చెప్పావను ఏ ఆవు రా బా వా ఇది ఐదు అక్షరాలు ఉన్నాడు
1: ఇట్ ఇస్ నౌ ఫైవ్ సెంటెన్స్ ఏ ఆవు రా బావా
0: ఏ ఆవు రా బావా
1: అండ్ హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్ ఏ ఆవు రా బావా
0: ఏమిటి ఐదు లక్షాలు తీస్తే దీనికి ఏం అర్థం అండి
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్
0: ఏ మరాఠీలో రా అని అర్థం
1: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్
0: ఏ అనేటువంటిది రా అనే అర్థం
1: ఏ మరాఠీ కమ్
0: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం
1: ఇన్ హిందీ ఆవ్ కమాన్
0: రా తెలుగులో రామని అర్థం
1: తెలుగు ఇట్ ఇస్ రా కమ్
0: బా కన్నడంలో రా అని అర్థం
1: బా ఇన్ కెనడా కమ్
0: వా అంటే మా యొక్క తమిళ లోపల రా అని అర్థం
1: బా ఇన్ తమిళ్ ఇస్ కమ్
0: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే
1: సో ఏ ఆవ్ రా బా బా మీనింగ్
0: మరాఠీ హిందీ కన్నడము, తమిళ్, ఈ విధమైన తెలుగు, ఈ ఐదు అక్షరాలతో చేరిన ఐదు భాషలు చేరినాయి.
1: సో ఆల్ ది ఫైవ్ లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై వన్ లెటర్.
0: చూచారా, ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
0: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
1: నో వన్ కెన్ గో టు
0: ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
1: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్, ఇన్వెస్టిగేట్, ఎక్స్ప్లోర్.
0: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ రాత్రి అంతా కూడా దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ went on thinking of God as that night.
0: ఈ విధంగా దైవ శక్తి చేత ఎలాంటి కష్టమైన కూడాను జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
1: విత్ ద డివైన్ సపోర్ట్ he was prepared to answer.
0: అందువల్లనే తెనాలి రామకృష్ణుడు అంటే గొప్ప బిరుదు, గొప్ప హాస్యగాడు అని కూడా అర్థము.
1: Therefore tenali ramakrishna stands for fun, humor and frolic.
0: కాని ఫన్ అని అంటున్నారు కాని అది కాదు, సరైన అర్థాన్ని గుర్తించుకొని చెప్పేటువంటి వాడు.
1: And in fact is not that humorous, but he gives correct meaning of every word.
0: ఈ విధంగా భాషలు ఎందు కాని, పదములు ఎందు కాని, అర్థములు ఎందు కాని, ఆనందమునందు కాని ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
0: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్స్?
0: ఐదు ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఐదు ప్రాణములు ప్రతి మానవుని ఎందు ఉంటున్నాయి.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎవ్రీవన్.
0: అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్, ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఐదు ప్రాణములు మానవుని ఎందు కూడా ఉంటున్నాయి.
1: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
0: లేకపోతే మానవుడు నిలచలేడు.
1: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ప్రతి చీమ మొదలుకొని బ్రహ్మ వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ యాండ్ టు ది కాస్మిక్ ఫామ్, ద ఫైవ్ ప్రిన్సిపల్స్.
0: దీన్ని ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
0: అనగా కొన్ని మందిరములు కనుక కడితే
1: then mandir temple is built.
0: మొట్టమొదటి ప్రాణశక్తిని పూజిస్తూ వచ్చారు.
1: ఫస్ట్ ది లైఫ్ ఎనర్జీ ఈస్ వర్షిప్డ్.
0: మొన్న ఏదో తిరుపతి లోపల కూడాను ఏదో ఒకటి జరగాలంటే ప్రాణశక్తిని మొట్టమొదట ఆరాధన చేస్తూ వచ్చారు.
1: తిరుపతి ప్రాజెక్ట్
0: ప్రాణమే అన్నింటికి మూలాధారము.
1: దట్ ఈస్ ది బేసిస్ ఫర్
0: ఈ ప్రాణమే శివము.
1: ద లైఫ్ ఇస్ శివం.
0: ఇది పోతానే శవం.
1: ద లైఫ్ వెన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం, ద డెడ్ బాడీ.
0: కనుకనే ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క పంచభూతములు.
1: దట్ ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ సస్టైనింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతముల నుంచి వచ్చినటువంటివి.
1: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది. అంత
0: దూరం మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన్ లోపల.
1: యాజ్ యూ ప్లే ఆన్ హార్మోనియం.
0: కానీ హార్మోనియం వాయించినప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
1: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు,
1: బట్ యాజ్ యూ ప్రెస్ ద రీడ్,
0: సారి గామా పాదాని.
1: And you get all these sounds, sari gama padani.
0: Sari gama padani.
1: Sari gama padani.
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్థంతో వస్తుంటున్నాయి.
1: అండ్ దీస్ ఆర్ ఓన్లీ ది సౌండ్స్ దట్ కన్వే ది మీనింగ్.
0: కానీ అన్నిటికీ గాలి ఒక్కటే.
1: బట్ ది సేమ్ ఎయిర్,
0: ఆ మూలాధారమైనటువంటి శక్తి ఒక్కటే.
1: అండ్ ది సేమ్ ఎయిర్ గెట్స్ ఇన్.
0: ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
1: ది ఫండమెంటల్ పవర్ ఇస్ సేమ్.
0: కానీ వివిధమైనటువంటి యొక్క పవర్లంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెంట్ సౌండ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే
1: సో
0: ఆనాడు
1: దట్ డే
0: భగవత్ తత్వాన్ని వర్ణించడం కోసమని
1: టు ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ
0: శంకరాచార్యుల వారు కూడాను
1: శంకరాచార్య
0: అనేక పరిశోధనలు చేసి
1: ఎక్స్పెరిమెంట్
0: అనేక సంస్కృతమునందు భాషలంతా ఉచ్చరింపజేసి
1: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్.
0: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయీ అన్నాడు.
1: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈ శబ్ద బ్రహ్మ.
0: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము.
1: సౌండ్ ఈస్ ది ఫస్ట్.
0: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఈస్ స్ప్రెడ్. సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: చరాచరమయ్యి ఈ శబ్దం సర్వత్రా వ్యాపించిపోతున్నది.
1: Sound has got this motility, mobility.
0: Vaangmayi, adhe mana yokka hrudayamlo cheri vaak swaroopamlo vastundadi.
1: That is present in your heart, that comes out as expression.
0: Ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi.
1: And that gives you eternal bliss.
0: Paratramayi.
1: That is supreme bliss.
0: Mayamayi.
1: And this our illusion. And that's one of affluence.
0: నిత్యానందమయ్యి,
1: ఆత్మమయ్యి,
0: మాయామయ్యి, శ్రీమయ్యి.
1: ఇల్యూషన్.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్ద బ్రహ్మమయ్యి.
1: దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ది సౌండ్.
0: శబ్దం నుంచినే వచ్చినాయి.
1: దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద సౌండ్.
0: కాబట్టి దైవత్వం కూడాను శబ్ద స్వరూపుడే.
1: దేర్ ఫర్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్.
0: అది ఆకాశం నుంచి శబ్దము.
1: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్ ఆఫ్ ద
0: స్పేస్. ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము.
1: అండ్ ది డివినిటీ యు ఫైండ్ దేర్ దిస్
0: సౌండ్. దీంట్లో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము.
1: వి గివ్ దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు
0: మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు.
1: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ
1: దేర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్స్.
0: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు.
1: నో వన్ ఎవర్ సా దిస్.
0: లేదు,
1: ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా.
0: అయితే
1: హౌఎవర్
0: దీన్ని ఏ రీతిగా సృష్టించారు?
1: బట్ హౌ ఇస్ దట్ దేర్
0: అనగా దీనిని తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు.
1: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్ ద మదర్ ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: బ్రహ్మ మాతృదేవి.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్.
0: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదో
1: జస్ట్ అస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్
0: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండది.
1: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్.
0: కానీ విష్ణువు
1: అండ్ విష్ణు
0: తన రక్షకుడు తండ్రి.
1: సస్టైన్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్.
0: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి.
1: చైల్డ్ హ్యాస్ గాట్ టు బి ప్రొటెక్టెడ్ బై ఫాదర్.
0: నేర్పించాలి.
1: అండ్ ద ఫాదర్ హ్యాస్ టు ట్రైన్ హిమ్.
0: తండ్రియే అన్ని విధాలా తన్ని పోషించాలి.
1: అండ్ ఫాదర్ హ్యాస్ టు పోషించేటువంటి
0: శక్తి కలిగినటువంటి అతనికి విష్ణువు అన్నారు.
1: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు.
1: దెన్ ఈశ్వర
0: మహేశ్వర.
1: మహేశ్వర
0: మహేశ్వర అనగా ఏమిటి? ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ యొక్క గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకుని
1: అండ్ ఇఫ్ ఎనీ టీచర్ నారాయణ
0: ఏం కావాలి, ఏం చదవాలి, ఏ విద్య నేర్పాలి అని దాన్ని చక్కగా వర్ణనం చేసి వానికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది టీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్మనింగ్ ది స్టూడెంట్స్ టు బి నియర్ హిమ్ అండ్ టీచ్ హిమ్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా మాతాపిత గురువులు.
1: దేర్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ మదర్ ఫాదర్ అండ్ టీచర్.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.
1: సో ఇట్ సేస్ దట్ మదర్ is God, father is God, teacher is God.
0: ఆచార్యుడు కూడా ఒక గురువే.
1: సో
0: ఆచార్యుడు కూడా ఒక దైవమే.
1: సో టీచర్ ఇస్ డివైన్.
0: ఈ విధంగా దైవత్వాన్ని అనేక రకమైనటువంటి మార్గంలో ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: Therefore, divinity has been propagated and taught in varied forms.
0: కాన మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి.
1: Therefore, we should never act depending on all that you hear.
0: అది వారి వారి భావన పురస్కరించుకుని ఉంటాయి.
1: People speak basing on their feelings.
0: నో అని వారికి నో అనురా, ఎస్ అని వారికి ఎస్ అనురా. నో ఎస్సులు మన నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: If you say yes, you get the response yes. If you say no, you get the answer no. Yes, no relate to our tongue.
0: సాంఘికము సాంస్కృతము సనాతనము సాంఘిక సాంస్కృతిక సనాతనం ఈ మూడింటికి మాత్రం ఎస్.
1: దేర్ఫోర్ గాడ్ సేస్ ఎస్ టు సోషల్ స్పిరిచువల్ అండ్ దట్ విచ్ ఈస్ ఎన్షియంట్.
0: ఈ మూడింటి ఎందుకు దైవత్వం ఎస్ ఎస్ ఎస్.
1: ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ గాడ్ సేస్ ఎస్.
0: మిగతా దానికంతా కూడా బ్లాక్.
1: బట్ ది రెస్ట్ ఆఫ్ ది సిమ్స్ సింపుల్ బ్లాక్ దేర్ నౌ.
0: అనగా ఈ ప్రాకృతమైన యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది.
1: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్.
0: కంటితో చూచేది కానీ చెవుతో వినేటువంటిది కానీ మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్నీ కూడా చలించనమైనటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ ఈస్ హర్డ్ త్రూ ఇయర్ అండ్ దట్ విచ్ ఇస్ థాట్ ఆఫ్ బై ద మైండ్.
0: మాకు చెందేటువంటి దాటినంతా మనం భుజించి చరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిలీవింగ్ ఆల్ దిస్ విచ్ ఇస్
0: మాకు చెందనటువంటి దానిని మనం దర్శించాలి.
1: You should experience that.
0: మాకు చెందనటువంటి దానిని మనం స్మరించాలి.
1: We should think of that which is changeless.
0: అది ఏ దైవత్వము?
1: That is divinity.
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందదు.
1: Divinity is changeless in all the three
0: periods. ఆ డివినిటీ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: So we should make every attempt to know this existence uniki.
0: కానీ పూలిషులంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు చేసుకోలేకుండా దీనికి అనర్థాలు తెలుసుకొని దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
1: Therefore, fools do not understand artha, the meaning. They go by the diverted distortion, anartha, and ruin their lives.
0: కనుకని ఇలాంటి ఫులిష్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
1: నెవర్ పే హీడ్ టు ది ఫూలిష్ వర్డ్స్.
0: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
0: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
1: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
0: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్ కంపెనీ దట్
0: స్పాయిల్స్. తేజ దుర్దన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ది బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ది గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ ఆల్ ది టైమ్.
0: చూచారు ఎంత బాగుండది. తేజజుచ్చిన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
1: ఇఫ్ యు ఆర్ ద బ్యాడ్ కంపెనీ యు టర్న్ బ్యాడ్.
0: వాడికంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
1: యు బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెం.
0: వాడు ఎంత బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
1: హి ఇస్ ఆల్రెడీ బ్యాడ్.
0: ఆ బ్యాడ్ బ్యాడ్.
1: అండ్ హి కంటిన్యూస్ టు బి బ్యాడ్.
0: నీ గుడ్ కావాలి.
1: బట్ యు షుడ్ బి గుడ్.
0: తేజజుజ్జన సంసర్గం.
1: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
0: సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అదే సత్
1: సంఘం.
0: అదే సత్. సత్ అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
1: ది సత్ ఈస్ ఎటర్నల్.
0: చెప్పాను సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: ఈ ఆనందమునకు ఏది మూల కారణము?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: సత్ చిత్తులే ఆనందము.
1: సత్ and chit are the sat combination.
0: Chittu rendu lekapothe aanandame ledu.
1: There cannot be bliss ananda without sat and chit.
0: Sat chakkara.
1: Sat is the sugar.
0: Eppatiki teepu gane untadi.
1: Sat the sugar is always.
0: Ye padarthamanna vesthaagu teeyagane untadi.
1: You can mix it with any material.
0: Ye vantalaina cheyi adi teeyagane untadi.
1: You make any preparation.
0: Ye padarthamanna nivu cheyi teeyagane untadi.
1: Anything you can make.
0: Ye maatram maarpu raadu.
1: And there is no change in the taste.
0: Adi sat.
1: That is sat which is changeless.
0: Chaitanyam tho chernatundi oka water.
1: Chit is the water awareness.
0: కాబట్టి ఇది వాటర్.
1: వాటర్
0: చిత్ చక్కెర
1: షుగర్.
0: చక్కెర వాటర్ రెండు విడిగా తీసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
1: అండ్ సత్ ద షుగర్ అండ్ చిత్ ద వాటర్ ఇస్ కంప్లీట్లీ యూస్లెస్.
0: ఈ యొక్క వాటర్ తో చేర్చు.
1: అండ్ ద షుగర్ అండ్ వాటర్ హావ్ మిక్స్.
0: చిత్ రెండును చేర్చినప్పుడే మనకు త్రాగినప్పుడు ఆనందం లభిస్తుంది.
1: వెన్ యూ కంబైన్ జాయిన్ బోత్ దేర్ విల్ బి బ్లిస్ ఆనంద.
0: కనుక సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును,
1: ద ఎటర్నల్ ట్రూత్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వమును,
1: ద వరల్డ్లీ ప్రిన్సిపల్స్
0: మనం ఏకం చేయాలి.
1: హావ్ గాట్ టు బి యూనిఫైడ్.
0: అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ డివినిటీ లేనిటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
0: డివినిటీ లేనిటువంటి వ్యక్తులు లేవు.
1: నో పర్సన్ వితౌట్ డివినిటీ.
0: సర్వత్రా ఉంటుండాలి డివినిటీ.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇందుగలడు అందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ హి ఇస్
0: హియర్. ఎందెందు వెతికి చూచిన అందందే కలడు అన్నా.
1: వేర్ ఎవర్ యు సెర్చ్ యు విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
0: Amanta vakati.
1: And everything is one.
0: Upanishad cheppani, Vedam cheppani, Quran cheppani, Bible cheppani, edaina cheppani, Grandharajam cheppani, anniti yandu satyam vakate.
1: Whatever might be, Upanishad, Grandharaj, Bible or Quran, the essence is same.
0: Perlu veru vere kani,
1: names are different.
0: Satyam vakate.
1: Truth is one.
0: Kanuka panchabhutamulu yokka tattvamu ye matamaina kudunu angikarinchaka tappadu.
1: Every religion will be accepting the five elements.
0: ఏ మతం గాని పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
1: నో రిలిజియన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బ్రహ్మా విష్ణు మహేశ్వర తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ బ్రహ్మా విష్ణు మహేశ్వర,
0: రేపటి దినం ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
0: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రమూ గుర్తించడానికి వీలు లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే కన్సిడర్ యూనిటీ అస్
0: డైవర్సిటీ. అది చాలా చెడ్డ.
1: దట్స్ వెరీ బ్యాడ్.
0: కాదు, అది
1: ఇట్స్ నాట్ సో.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ అబ్జర్వ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అది ఆ యూనివర్సిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
1: అండ్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ, యూ నో ద రియాలిటీ.
0: యూనిటీ కావాలి మనకిప్పుడు.
1: యూనిటీ ఇస్ నెసరీ.
0: యూనిటీ లేకపోవడం చేతనే,
1: బికాస్ అబ్సెన్స్ ఆఫ్
0: యూనిటీ, హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
1: దేర్ నో యూనిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దేర్ ఇస్ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఎనిమిటి వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము?
1: అండ్ వన్ దేర్ ఇస్ ఎనిమిటి ఇన్ అవర్ హార్ట్, వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ లైఫ్?
0: హృదయమే కాదు,
1: ఇస్ నో హార్ట్ అట్ ఆల్.
0: రాతి కప్ప.
1: అండ్ ఇట్స్ ఎ స్టోన్ సో హార్డ్.
0: కానీ భగవంతుడు అన్నింటి ఎందు చూసుకుంటూనే ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కళ్ళనల్లి హుట్టిద హూగువా ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తున్నవి యారు? కర్ణంలో చెప్పాడు పురంధర్దాసు.
1: పురంధర్దాస్ సెడ్ ఇన్ కర్ణం.
0: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
1: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్.
0: బెట్ట తాగుడి ఎల్లి హుట్టిదా వృక్షకే కట్టెయను కట్టి నీరు దెయ్యారో? కొండపైన రాతి పైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
1: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది ఎ స్టోన్, హూ ఫెన్స్డ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
0: అది అంత దైవమే.
1: ఇస్ ఓన్లీ గాడ్.
0: మంచి మెత్తని నేలలో పెట్టి మంచి చెట్టు తెచ్చిపెట్టి నిత్యము నీరు పోస్తున్నావని అది బ్రతకదు.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ సన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో ఇన్ వాటర్.
0: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తే యారు?
1: సో హూ ఫెడ్ ద ఫ్రాగ్
0: రెండు సందులుగా ఉంటే ఆ సెండు సందులు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
1: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ విత్ ఇన్ ద స్టోన్.
0: దానికి ఎక్కడ ఆహారము?
1: హౌ డస్ ఇట్ ఫైండ్?
0: బండను కొట్టినప్పటికి అది చీడిపోతే ఆ బండను కప్ప బయలుదేరుతుంది.
1: యాజ్ యు బ్రేక్ ది స్టోన్ యు ఫైండ్ ద ఫ్రాగ్ జంపింగ్.
0: కనుకనే దైవము సర్వత్రా ఉండేటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
1: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఇస్ నీడెడ్ టు ఆల్.
0: అదే అనేటువంటి భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్సెస్.
0: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
0: కానీ ఈ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్ మోడర్న్.
0: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవునికి.
1: ఇట్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: ఏది చెప్పినా దాన్ని కాదని వాదించుకోవటం.
1: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
0: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
1: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
0: ఇది ఒక చెడ్డ వ్యాధి.
1: It is a big disease.
0: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
1: ఇట్ హ్యాస్ నో క్యూర్.
0: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
1: క్యాన్సర్ హ్యాస్ ఎ క్యూర్.
0: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హ్యాస్ నో క్యూర్.
0: ఇంతతోనే ఇంతతోనే హతం హతం హతం హతం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ కిల్లింగ్ హింసెల్ఫ్ బై ఎంటర్టైనింగ్ డౌట్.
0: కనుక మానవత్వం అనేటువంటి పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సెక్రెట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
0: ఇటువంటి ఆనందమయమైనటువంటి మానవత్వాన్ని ఎందుకు ఈ విధంగా ఏడ్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు?
1: ద ప్లీస్ఫుల్ లైఫ్ కెనాట్ బి స్పెంట్ క్రయింగ్ ఆల్ ద వే.
0: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
1: వీ ఫైండ్ వీపింగ్ ఫేసెస్.
0: ఆనంద ముఖం అనేటువంటిది కనిపించదా?
1: వీ డోంట్ ఫైండ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఏమి కర్మ?
1: వై వాట్ ఇస్ ఇట్?
0: ఏమి దురదృష్టము?
1: వాట్ ఆ బ్యాడ్ లక్.
0: ఇట్ ఇస్ బ్యాడ్ లక్.
1: ఇట్ ఇస్ ద బ్యాడ్ లక్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండాలి.
1: బేర్ స్మైలింగ్ ఫేసెస్.
0: స్మైలింగ్ ఫేస్.
1: స్మైలింగ్ ఫేస్.
0: అదే దైవత్వానికి మూల కారణము.
1: దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దివినిటీ.
0: హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ union with God.
0: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంటాయి.
1: Because you are not in the company of God, you cry.
0: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ మిస్.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: బి హ్యాపీ.
0: ఆ ఆనందమే దైవత్వానికి సరైనటువంటి రాజమార్గము.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ది డివైన్.
0: ఎనీనే రాని ఎనీనే పోని.
1: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
0: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
1: యు జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
0: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
1: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
0: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
0: స్టార్ట్ ఎర్లీ.
1: స్టార్ట్ ఎర్లీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: రీచ్ సేఫ్లీ.
1: రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
1: అండ్ యూ షుడ్ లెర్న్ పికప్ స్పిరిచువాలిటీ అట్ దిస్ ఏజ్.
0: తర్వాత ధనం సంపాదించుకోండి.
1: యు కెన్ ఎర్న్ మనీ లేటర్.
0: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
1: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క మార్గమైనా అనుభవించండి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్.
0: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షణ పూనేటువంటి వాడే అదృష్టవంతుడు.
1: ద వన్ విత్ స్పిరిచువల్ డిటర్మినేషన్ ఈజ్ లక్కీ సోల్.
0: బుద్ధునికి ఏమి తక్కువ ఉండనాడు.
1: బుద్ధ వాట్ ఇస్ దట్ ఈస్ రన్ షార్ట్ ఆఫ్.
0: రాజకుమారుడు
1: ఈజ్ ద ప్రిన్స్.
0: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయిరాలేదు.
1: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్.
0: రామునికి ఏమి తక్కువ?
1: రామ వాట్ ఈస్ హి రన్ షార్ట్ ఆఫ్.
0: అన్ని సత్యంగానే ఉంటున్నాయి, అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ విత్ హిమ్.
0: కానీ రామునికి ఏమాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
1: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ.
0: కౌసల్య ఎన్నో ప్రీతికరమైన వంటలు చేసుకుని వచ్చి తట్టల్లో పెడితే.
1: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ ఆఫ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: లక్ష్మణ భరత శక్తులు అంతా పిలుచుకుని వచ్చేసి వాడితో భుజించేటువంటి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ఏట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: ప్రత్యేకంగా ఇస్తే తృప్తి కాదు.
1: హి ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వ్ టు హిమ్ అలోన్.
0: కానీ ఎప్పుడు చూసినా కూడాను.
1: బట్ ఎవ్రీ టైమ్
0: తల గోక్కుంటూ.
1: బట్ హి స్క్రాచెస్ హిస్
0: హెడ్. ఏదో పరధ్యానంలో ఉంటుంది.
1: అండ్ హి ఇస్ అబ్సెంట్ మైండెడ్.
0: చేతులు తిప్పుకుంటూ.
1: అండ్ హి వెంట్ ఆన్
0: వెయిటింగ్. ఏదో ఒక దేవుడి యొక్క నాటకం ఆడుతుండేటువంటి.
1: అండ్ హి వాస్ జస్ట్ యాక్టింగ్ సమ్ డ్రామా.
0: వశిష్ఠుల వారిని పిలిపించి.
1: అండ్ హి సమన్
0: రాముని యొక్క ఈ చర్యలకంత మూల కారణం ఏమిటి అన్నారు.
1: వాట్ హౌ ఇస్ దట్ రామా ఇస్ యాక్టింగ్ దిస్ వే.
0: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు.
1: అండ్ వశిష్ఠ సాట్ ఇన్ మెడిటేషన్.
0: కేవలం దివ్యత్వం యొక్క తత్వములు ఇవన్నీ.
1: హి సెడ్ దిస్ ఇస్ ది యాక్షన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు.
1: హి మే బి కన్వర్సింగ్ విత్ ది బీయింగ్స్.
0: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు.
1: అండ్ హి హస్ నో బాడీ అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుంటున్నాడు.
1: అండ్ హి ఇస్ అటాచ్డ్ టు ద స్పిరిట్ ఆర్ ద సోల్.
0: కనుక ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని.
1: అండ్ దిస్ ఇస్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ డివినిటీ.
0: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే
1: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్
0: విశ్వామిత్రుడు వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ విశ్వామిత్ర కేమ్.
0: విశ్వామిత్రుడు రామును తీసుకుని పోవడానికి వచ్చాడు.
1: అండ్ విశ్వామిత్ర కేమ్ దేర్ టు టేక్ రామ.
0: సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ రామ వాస్ రెడీ.
0: చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: వాస్ వెరీ రెడీ.
0: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు.
1: సో హి వాస్ వెయిటింగ్ ఫర్ ద టైం.
0: రామును తీసుకుని పోవాలంటే వెంట పోయాడు.
1: అండ్ హీ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లిసన్ టు హిస్ ఫాదర్ అబ్జెక్షన్స్.
0: చిన్నవాడే, రాక్షసులను ఎప్పుడు చూడలేదే, వాళ్ళు చూస్తే భయపడతాడో ఏమో, ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు.
1: ద ఫాదర్ గేవ్ సో మెనీ ప్లీస్ సచ్ ఎ యంగ్ బాయ్ హూ నెవర్ సా ఎనీ డెమన్స్ హీ కాంట్ బేర్ ద సఫరింగ్ దేర్.
0: రాముని చెప్పాడు నాకే భయము లేదు.
1: రామ సెడ్ ఐ యామ్ ఫియర్లెస్.
0: వారి వశిష్ఠులు వారి విశ్వామిత్రుడు కూడా చెప్పాడు.
1: విశ్వామిత్ర ఆల్సో సే
0: ఇతను బాలుడుగా నీవు భావిస్తున్నావు దశరథ.
1: దశరథ యు కన్సిడర్ మీ బాయ్.
0: బాలుడు కాదు, బాలుడు కాదు.
1: హి ఇస్ నాట్ ఎ బాయ్.
0: బ్రహ్మదేవుడు ఇతను.
1: హి ఇస్ నాట్ ఎ బాయ్ బాలా, బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: నా వెంట పంపు అన్నాడు.
1: సెండ్ హిమ్ అలాంగ్ విత్ మీ.
0: నీ బోధలు చేసినటువంటి విశ్వామిత్రుడు
1: సచ్ విశ్వామిత్ర హూ కాల్స్ సో నైస్లీ. సయూతి
0: వెళ్ళేటప్పటికే
1: వెన్ హి ఇస్ వెరీ క్లోజ్ టు ద రివర్
0: దగ్గరికి రా అన్నాడు.
1: హి కాల్డ్ రామ క్లోజ్ బాయ్.
0: నీవు ఏనాడు కూడా రాక్షసును చూడలేదు.
1: యు హావ్ నాట్ సీన్ ఎనీ డెమన్.
0: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు.
1: డెమన్స్ ఆర్ అప్రోచింగ్.
0: నువ్వు చూస్తే నీకు భయం వేస్తుంది.
1: యు మే బి అఫ్రైడ్ ఆఫ్ దెం.
0: మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: సో ఐ విల్ టీచ్ యు సమ్ మంత్రస్.
0: అదే మాయా.
1: దట్ ఇస్ ఇల్యూజన్.
0: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని అంతా బోధించాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ది డివైన్ ఆఫ్ రామ.
0: అది మాయా వచ్చి అడ్డం చేసింది.
1: బట్ దేర్ నౌ హి ఇస్ డెల్యూటెడ్. నేను
0: చేయించాడు.
1: అండ్ దేర్ఫోర్ హి సెడ్
0: బల అబల.
1: అండ్ హి టాట్ దిస్ టు బల అబల.
0: బల అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు?
1: బల అబల ఆర్ టాట్ హిమ్.
0: ఇక్కడ దీక్షను పూనాలి.
1: హాస్ టు డిటర్మిన్ హియర్.
0: యజ్ఞ దీక్షను పూనాలి.
1: వాట్ డిటర్మినేషన్.
0: కానీ యజ్ఞ దీక్షను పూనప్పుడు వీళ్ళకంత వంటలు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు?
1: అండ్ దెన్ హూ ఆర్ దే టు కుక్ ఫర్ దెమ్.
0: కాబట్టి అక్కడ ఏమాత్రముకు కుక్కులు లేరు.
1: దేర్ నో
0: రాక్షసులు.
1: డెమన్స్ ఆర్ అప్రోచింగ్.
0: చూస్తే నీకు భయం వేస్తుంది.
1: యు మే బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
0: మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: సో ఐ విల్ టీచ్ యు సమ్ మంత్రస్.
0: అది మాయా.
1: దట్ ఇస్

0: కాబట్టి అక్కడ ఏ మాత్రము కుక్కులు లేరు.
1: దేర్ ఆర్ నో కుక్స్ దేర్.
0: డైనింగ్ హాల్ లేదు.
1: దేర్ నో డైనింగ్ హాల్.
0: డ్రాయింగ్ రూమ్ లేదు. ఇవన్నీ కూడా కేవలం కల్పించుకున్నటువంటివి.
1: దే ఆర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్.
0: అప్పుడు చెప్పాడు
1: విశ్వామిత్రుడు,
0: నీకు చేత కాదు, భయమవుతుందని కాదు నేను ఈ మంత్రం నేర్పించి, ఆకలి తప్పు నిద్రను మానిపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను.
1: సో దట్ యూ కెన్ అఫోర్డ్ టు బి స్లీప్లెస్, యూ విల్ నెవర్ బి హంగ్రీ.
0: బల ఆకలి లేకుండా పోయింది.
1: బల విల్ మేక్ యూ టు బి అబల
0: అనేటువంటిది కేవలం నిద్ర రాకుండా పోయింది.
1: అబల యూ కెన్ బి స్లీప్.
0: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది.
1: వెన్ యూ హ్యావ్ నో స్లీప్, వెన్ యూ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్ స్లీప్
0: నిద్ర లేకుండా, ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలంతా చెప్తూ వచ్చారు.
1: దిస్ టీచింగ్ ఇస్ గివెన్ టు యూ to be aware beyond the sleep and hunger.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతి అయినటువంటి ఒక సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు.
1: God does so many things basing on the situation and the reason.
0: కనుక
1: సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: గర్ల్స్,
0: జయమ్మ చెప్పింది
1: అన్ని
0: దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి, కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు.
1: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్.
0: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండూ లేదు ఇష్టాలు.
1: స్వామి హ్యాస్ నో దీస్ టూ దట్ హీ డజన్ వాంట్ టు గో దేర్.
0: టైమ్ ఇంపార్టెంట్.
1: టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్.
0: టైం వస్తే నేను వస్తుండే ఉంటాను.
1: అట్ అప్రోప్రియేట్ టైమ్
0: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని.
1: Earlier, Bhagwan used to visit Anantapur every week.
0: Saturday, ikkada bayal deri chesthe akkada Sunday anta undi Monday poddunne vacheetundi
1: vaadu. He used to spend the whole Sunday there and return next day.
0: Kaani appatiki ippatiki chaala maarpulu vachesindi.
1: But there are so many changes all along.
0: Kaaranam emiti?
1: Why?
0: Paristhithi yokka prabhavamu,
1: the effect of the circumstances,
0: konchi manavulu yokka prabhavamu,
1: and also human influence,
0: bhaktulu yokka saddalu,
1: and the steadfastness of the devotee.
0: Ee yokka gumpulu anta raavadam cheta akkada pothe veellandaru akkada poi cheripotaru.
1: So many groups started coming. They may all go over there.
0: ఒక్క కారులో అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి.
1: When Swami starts in a single car, that will followed by hundreds of cars.
0: ఎవరు అన్నం పెడతారు?
1: And who will feed them there?
0: నాకు పర్వాలేదు, నేను ఎట్టేనే ఉంటాను.
1: Swami can remain.
0: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా.
1: But they need food.
0: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటాడు.
1: And Swami will feel so bad if they are not fed.
0: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను.
1: And Bhagwan is reflection.
0: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను.
1: There are so many reasons why Bhagwan has not visited that place.
0: అక్కడ మాత్రం ఉండేకి వీలు లేదు.
1: It's not possible for his stay.
0: ఉండేకి రూములు ఉన్నాయి.
1: There are rooms there.
0: కానీ అది సరైనటువంటిది కాదు.
1: But it's not right one.
0: నేను ఆదర్శ మానవుడను.
1: Bhagwan is ideal.
0: ఆదర్శ శక్తిని.
1: He is an ideal power.
0: ఆదర్శ పురుషుడను.
1: And an ideal man.
0: ఆనందాన్ని.
1: And the bliss.
0: ఆ కాలేజీ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు.
1: And girls are there in that college.
0: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది?
1: How can he Bhagwan
0: ఈ ప్రపంచానికి కూడా నువ్వు ఒక విధమైనటువంటి ఒక టీచింగ్ చెప్పాలి.
1: And this is the teaching that should be given to your celebration.
0: అందుకోసం నేను అక్కడ వెళ్ళటం లేదు.
1: So Bhagwan is not going there.
0: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను.
1: When they come here, Bhagwan talks to them.
0: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know the worldly sense also.
0: కానీ పాపం వారికి అందరికీ చాలా బాధగా ఉంటుంది.
1: But they are feeling sad.
0: స్వామి ఒక్కతూరి ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు.
1: Swami, you come here in the morning, return by the evening.
0: వస్తాను. ఎప్పుడు కూడా నేను రాను, నేను ఎప్పుడు చెప్పను.
1: Bhagwan will never say no.
0: అది నా స్వభావమే. వస్తాను.
1: It is in nature to say I will come.
0: నేను సంతోషం.
1: You will say yes, it is good.
0: స్వామి, నాకు కడుపు నొప్పిగా ఉంటుంది, చాలా సంతోషం అంటాను.
1: If you say Swami, I am suffering from stomach ache.
0: స్వామి, మా బిడ్డ చనిపోయినాడు అన్నాడు, చాలా సంతోషం అంటాను.
1: If anyone says Swami, my child died, చాలా సంతోషం, good.
0: మా నాన్నగారు పోయినారంటారు, చాలా సంతోషం.
1: If anyone says my father died, it is good.
0: నేను సంతోషమే.
1: He will say సంతోషం, గుడ్ ఆల్ ది టైమ్.
0: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పదము.
1: దట్ ఈస్ ద వర్డ్ దట్ హి ఆఫర్.
0: హ్యాపీ. నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
1: Bhagwan is always happy.
0: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది.
1: So all the words are full of happiness.
0: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు.
1: Bhagwan words are not understood by everybody.
0: ఒక ఆమె వచ్చింది, స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి.
1: One lady came there crying all along saying I lost my husband.
0: ఈ వరండా లేదు.
1: There was no veranda earlier.
0: 4 అడుగులు veranda మాత్రమే ఉండేది.
1: And this is very small veranda.
0: అక్కడ నుంచి చూచాను. ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను.
1: And Bhagwan asked, why are you crying?
0: నా భర్త చనిపోయినాడు స్వామి అనింది.
1: Swami, my husband died.
0: చాలా సంతోషం ఉన్నా.
1: He said very good.
0: ఆమె కోపం వచ్చింది.
1: She was so angry.
0: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము?
1: Swami, why are you happy when I lost my husband?
0: నేను చెప్పాను, నాకెప్పుడు ఆనందమే కనుక దీనికి కూడా నేను ఆనందం అని చెప్పాను.
1: Swami, I'm always happy, so now also I'm happy.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్
0: ఆనందం. నా యొక్క స్వరూపము.
1: బ్లెస్ ఇస్ హిస్ ఫామ్.

0: నా యొక్క స్వభావము.
1: స్మైలింగ్ ఇస్ హిస్ నేచర్.
0: ఎప్పుడు నేను నవ్వకుండా ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు.
1: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్ ఫేస్.
0: లవ్ ఇస్ మై ఫామ్, టూత్ ఇస్ మై బ్రెడ్, దిస్ ఇస్ మై ఫుడ్. లవ్ ఇస్ మై ఫామ్, టూత్ ఇస్ మై బ్రెడ్, దిస్ ఇస్ మై ఫుడ్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ద ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నో సీజన్ ఫర్ లవ్, నో రీజన్ ఫర్ లవ్, నో బర్త్ నో డెత్. లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెడ్, దిస్ ఈజ్ మై ఫుడ్. ఇది నా యొక్క స్వభావము.
1: దిస్ ఈజ్ భగవాన్స్ నేచర్.
0: కనుక నా స్వభావాన్ని నేను ఎక్కడ పోయినప్పటికీ వదలను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్.
0: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను.
1: హిస్ ఆల్వేస్.
0: నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపడుతుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్
0: జెలస్. సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే.
1: హౌ ఇస్ దట్ భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే. పెద్ద హాస్పిటల్ అంతా కట్టారు, పెద్ద ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు, చదువు సంస్థలంతా పెట్టాడు. ఒక్కటైనా వరి చేయటం లేదే.
1: అండ్ ఇట్ డజంట్ వరీ.
0: ఎందుకు వరి?
1: వై వరి?
0: ఎందుకు వరి?
1: వై షుడ్ యు వరి?
0: జరగవలసిన జరిగేది ఉంటుంటాయి.
1: వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: సంకల్పంతో జరిగేటువంటివి. నాకు ఎప్పుడు వరి లేనే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరి ఎట్ ఆల్.
0: ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదు.
1: హీ నెవర్ వరీడ్ నార్ వుడ్ ఎవర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను ఎంతో ఒక విధమైనటువంటి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తాను.
1: భగవాన్ వాంట్స్ టు ప్రిటెండ్ టు బి సాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సాడ్ మ్యాన్.
0: ఏదో ఒక విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
1: అట్లీస్ట్ హి వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
0: నాకు ఏం చేసినా రావటం లేదు.
1: హి ఇస్ నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
0: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
1: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్.
0: అమ్మా ఎట్లా ఉన్నారంటే నవ్వు నవ్వు వస్తుంది నాకు.
1: స్వామి పుస్తకం వచ్చి హౌ ఆర్ యూ, హీ స్టార్ట్ స్మైలింగ్.
0: కనుక ఇవన్నీ నాకు కల్పితమైనటువంటివి, నాకు ఎప్పుడు అర్థం కాదు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ అన్నాచురల్.
0: అదంతా కూడా న్యాచురల్.
1: భగవాన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్
0: న్యాచురల్ న్యాచురల్ న్యాచురల్
1: ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్.
0: కనుక నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ న్యాచురలీ బ్లెస్.
0: నాకు ఎంతో డబ్బు కావాలి,
1: హీ నీడ్ సో మచ్ మనీ.
0: ఎంతో పనులు చేయాలి,
1: సో మెనీ ప్రాజెక్ట్స్.
0: ఎన్నో కోట్లు ఎంత ఖర్చు పెట్టాలి,
1: క్రోర్స్ హావ్ టు బి.
0: కానీ దేనికి నేను విచారం?
1: భగవాన్ నెవర్ వరీస్.
0: ఎందుకు ఈ విచారం చేయాలి?
1: వై షుడ్ యూ వరీ?
0: జరగాలి అని నా ప్లాన్ లో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
1: వెన్ భగవాన్ విల్స్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: దానికి విచారం చేస్తే రాదు.
1: ఇస్ నాట్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడా ఎంతో నేను చెప్పాను.
1: యువర్ కృష్ణాష్టమి భగవాన్ సెడ్
0: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
1: హి వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఎవ్రీ వే.
0: హాస్పిటల్ కట్టాము.
1: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: ఈ హాస్పిటల్ గంట నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
1: అండ్ హాస్పిటల్ వుడ్ మేక్.
0: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
1: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్?
0: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
1: యు షుడ్ హావ్ సమ్ ట్రస్ట్.
0: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైన మార్గాన్ని చూపించాలి.
1: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
0: అని. దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు, అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
1: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
0: కానీ ఎంత అనుకున్నానో, ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటుంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇస్తారు నయా పైసా.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ నయా పైసా ఇస్ టు బి ఆఫర్డ్ దే గో ఆన్
0: క్రై. ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
1: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీస్ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
0: దేశాలకంతా సంచరిస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువైతే అప్పుడంతా ఏరోప్లేన్ టికెట్ కొంటారు.
1: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారిన్ కంట్రీ.
0: తిరిగి తిరిగి తిరిగి. వీళ్ళంతా బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
0: కానీ అలాంటిది నాలో ఎప్పుడూ లేదు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
0: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు, ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి.
0: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
1: ద వన్ హూ ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
0: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
1: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్
0: విల్. ఉన్నట్టుగానే నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి 800 కోట్లంతా వచ్చేసేసింది.
1: యాజ్ హి విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
0: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్?
0: పోయి బ్యాంక్ వాళ్ళని అడుగు.
1: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
0: నన్నెందుకు అడుగుతావు?
1: వై డూ యూ ఆస్క్ భగవాన్?
0: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
1: అండ్ ద బ్యాంక్ పీపుల్.
0: ఈ చిక్కుల్లో కూడా నేను చేరను.
1: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
0: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
1: భగవాన్ హాస్ నో డిజైర్.
0: నాకున్నది ఒకే ఆశ.
1: హాస్ ఓన్లీ వన్ డిజైర్.
0: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: భగవాన్ హాస్ ఓన్లీ వన్ డిజైర్. దట్ ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సమస్తా సుఖినో భవంతు.
1: whole universe should be happy.
0: మాకు ఇది అది అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
1: He has no desire that and this whatsoever.
0: ఆశలు ఉన్నటువంటి వానికే దుఃఖము.
1: And in fact the one who ఆశలు
0: ఉన్నటువంటి వానికే విచారము.
1: His only desire that makes you full of anxiety.
0: విచారము లేవు.
1: భగవాన్ has no worries.
0: కాబట్టి నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ is always blissful.
0: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
1: When he wills it happens at once.
0: కనుక విచారం చేసి ప్రయోజనం లేదు.
1: There is no use in worry.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: Lokamulo Andarnu Bhagavantuni Asichi Bhagavantuni Cheyalani Tapistunnaru.
1: In this world, people aspire to be close to God and to merge in Him.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి, దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: Kanuka idi aarati nunchi vaaru ichinatuvanti oka sampradayam.
1: Hence, this has been the tradition since those times.
2: నారదుడు వస్తూ వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
1: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: Devanam Kirtanam

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పనే చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ వేస్తూ.
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi Naradune vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana memu namamnu atme cheppudu gaani namarasalane pitidi nee endunnadi nee va rasam ichinappudeve memu dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంది.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Ayya, nee chetiki 5 reelu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okani chooptuntunte mita 3 fingers ni nee chooptuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను 3 నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meeru cheppinattuga meem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది, ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వనియంత కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం అందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: ఇప్పుడు రాధ నా కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి అని కోరుతుండాలి.
0: రాధ ప్రేస్ ఫర్ కృష్ణ, షీ వాంట్స్ హిమ్.
1: కానీ రాధ యొక్క చెల్లెలే ప్రభ ఉన్నాడు.
0: బట్ రాధాస్ సిస్టర్ ప్రభ.
1: ప్రభ అనేటువంటి ఆమె నా కృష్ణుడు వద్దు అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ బృందావన వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైన కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుడి.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుతున్నావు.
0: కృష్ణ యూ పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ, షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హీ సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేట్ గా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: రగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరు ఇతను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఈస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో ఈయన నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను. ప్రభ భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: And cheppi chaala echindi.
0: And she cried.
1: Idi edo bhagavantude maya chestunnadu.
0: This is all the divine play.
1: Appudu ime bharthanu teeskoni 10 mandiki bayatiki poyindi.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ సో మెనీ మిరకిల్స్ లైక్ దిస్ సో మెనీ.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
0: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్ హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
0: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: కృష్ణ సెడ్, రాధ హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్ యు సీ, అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: అండ్ షీ వాజ్ పుట్ టు షేమ్.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ ఎర్లియర్.
1: రాధా, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యూ ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కనుకనే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: Radha heard this.
1: రూపకి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటకు చాలా దూషిస్తూ ఉండాలి.
0: But Prabha went on criticizing, accusing.
1: కానీ నా భర్త ఈమెంచి ఎందుకు వచ్చాడు,
0: how is that my husband has come this way
1: అని చాలా దూషించింది.
0: And she accused.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణ భూషణ తిరస్కారం కూడా నాకేమి అంటావు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి 4th day ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamu.
0: She accompanied.
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanu antunte, రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
0: అండ్ ది చంద్రిక కుడ్ గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
1: భగవంతుడు ఎట్టి నేను చూపవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age, people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడి భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్.
1: ఈ విధంగా చేసేటప్పటికీ రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్, ప్రభా కుడ్ యాక్సెప్ట్ లైక్ రాధా, బోత్ ఆర్ వన్ నౌ.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: బోత్ ఆర్ వన్ నౌ
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: దే వర్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: కృష్ణ ఇస్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ హిస్ ఓన్ ద డివైన్ విల్.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రం వదలము.
0: వీ విల్ నాట్ గివ్ అప్, వీ విల్ నాట్ లీవ్ కృష్ణ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: దిస్ వాజ్ డిక్లేర్డ్ బై కృష్ణ ఈవెన్ బిఫోర్.
1: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: ద పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద డిల్యూషన్. దే ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ క్యారీడ్ అవే బై ఇల్యూషన్.
1: అటాచ్మెంట్ లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్, God goes on changing his form.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: In fact, there are no mistakes in God.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకములు అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: బికాస్ కృష్ణ బీయింగ్ కాన్షియస్నెస్, హీ కుడ్ హ్యావ్ ఎనీ ఫార్మ్, ఎనీ నంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్.
1: కృష్ణుడి లీలను విన్నారు.
0: దీస్ ఆర్ ఆల్ లీలాస్ ఆఫ్ కృష్ణ.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్, అండర్స్టూడ్ బై ఎనీబడి.
1: కృష్ణుడు వలే వస్తాడు,
0: కమ్స్ యాజ్ కృష్ణ.
1: పామరుడు వలే వెళ్తాడు,
0: అండ్ హీ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
1: పామరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
0: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్,
1: తిరిగి పామరుడు కాడు.
0: అండ్ హీ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
1: అసలు కృష్ణుడు కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైమ్.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: Krishna is like this, it is his design, so that we may be attached to
1: Krishna.
0: Krishna is desireless.
1: He
0: has no desire at all.
1: And he
0: has no ambition whatsoever.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధ ప్రభల ఇద్దరు కూడా ఒకటారు.
0: ఫైనలీ వాట్ హ్యాపెండ్ రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
1: కనుక నా సిస్టర్ కూడాను నా వల్లే మార్చాలి.
0: I should transform my sister also. She should be like me.
1: Andukolla Radha Chandrika iddaru kuda okate ayipoyaru.
0: Like this Radha and Chandrika are exactly alike. They are one.
1: Aa Chandrika ku maraka peru Prabha.
0: The other name of Chandrika is Prabha.
1: Talli pilustunnatundi Prabha ani.
0: Mother addresses her as Prabha.
1: Baita prajalanta kuda pilchedi Chandrika.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ is not possible to change the mind.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని వాడి మనసు మార్చండి స్వామి నీ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: బట్ హీల్ నెవర్ టేక్ టు ఎనీ వికెడ్ యాక్టివిటీ క్రూయల్ యాక్షన్స్.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: అండ్ దే ఆల్సో సే యూ షుడ్ ఓన్లీ సెట్ హిమ్ రైట్ భగవాన్.
1: చెప్పాడు భగవంతుడు కూడాను నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
1: మనోమూలం మీద జగత్తు.
0: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగులను మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: దేర్ఫోర్ బై ట్రాన్స్ఫార్మింగ్ ద మైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ విధంగా మార్చి
0: హ్యావింగ్ ట్రాన్స్ఫార్మ్డ్
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తన జరుపుతూ వస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వెంట్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ టాస్క్స్.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం గాని భారతం గాని భాగవతం గాని మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ and how wins the victory. It is not based on the mind of man.
1: Kanukane mind maarchukana anetundi manava cheta ayyetundi pani kaadu.
0: It is not possible for any man to change the mind.
1: Karattavachu innegaru.
0: You can just change the bend and straighten any tree.
1: Kaani రాయి మార్చరు.
0: But can anyone change the mind?
1: కానీ మనసు మార్చగలరా?
0: But can they transform the mind and its mentality?
1: మైండ్ మార్చడానికి వీలే లేదు.
0: It is not possible at all.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావం.
0: The nature of the mind remains as it is.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తున్నాడు. తానే మారే వస్తున్నాడు.
0: Therefore, man is just transforming externally, but he has not changed his mind.
1: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.
0: You may change for yourself, but you cannot change the mind of others.
1: Mind others కాదు, self also change.
0: And it is not possible even for you, for yourself, to change your own mind.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: There is no path to change the mind.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనము ఎందు దృఢంగా ఉండాలి.
0: Under these circumstances, one should have strong faith in God.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: When our faith is strong, God also will help us.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అది ఒక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రకర ఇద్దరు కూడా ఏకమైపోయి
0: Radha and Chandrika are one and the same, unified.
1: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: Being one, both of them could bring in total transformation in the whole of Gokulam.
1: వారిద్దరూ కూడా కృష్ణుని కోరారు.
0: Both of them prayed to Krishna.
1: కృష్ణ, మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: Krishna, we should reach your Dwaraka.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: Krishna, see that we reach your Dwaraka where you are.
1: Nene vachi teeskonu velthanannadu.
0: Krishna said, I myself will take you along with me.
1: Ee vidhanga cheppipoyinatvanti Krishnudu.
0: Having said so, Krishna,
1: Pandavulu Kauravulu yokka yuddhamlo gudugudaru.
0: And there was war between Pandavas and Kauravas.
1: Indulo anni cheppina matalanta kuda marchipoyadu ani anukunnaru ee Radha prabhu.
0: And these people thought that Krishna has forgotten the promise given to them.
1: Unnattu undi oka dinamu ratham vachindi.
0: All of a sudden the chariot reached there.
1: Reached ekkadiki? Dwaraku.
0: And it reached Dwaraka.
1: Dwaraku vellaadu, Krishna digaadu.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni veyi kanulato chustunnaru vacharu.
0: All people were waiting for him with thousands of ears waiting
1: longing for him. They were
0: very much surprised to watch the chariot there. What has brought him here?
1: Why is he coming? Krishnudu ekkada unnadu ante Radha intilo unnadu.
0: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
1: Appudu andaru anukunnaru idi Radha chindike yokka bhakti prabhavame idi ani anukunnaru.
0: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
1: Prayakochi varidarni teeskoni Dwaraka vellaru.
0: And then Krishna came, took both of them along with him to Dwaraka.
1: Aa Dwaraka ni enni rakalu aalochinchukunnaru ee Radha Chandrikadu.
0: Radha Chandrika had prayed to Krishna there in Dwaraka, had many of the desires.
1: Radha Chandrikade unnaru kaani akkada inke okaru leru.
0: Radha Chandrika only remained there, no one else.
1: వీరందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధాచంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధాచంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
1: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
0: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
1: కానీ దేహం ఒక్కటే.
0: బట్ ద బాడీ ఈజ్ వన్.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్, But the divine power is one and the same.
1: అందరి యందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: You think that the divine power varies from person to person.
1: వేరు వేరుగా ఉండదు.
0: That's not different.
1: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంది.
0: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి యందు కూడా అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
0: The same atmic principle is present in every one of you.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాల మనసు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యూ మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఇస్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందుకు ఒక్కటే ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ brings about change.
1: Aithe adani yokka principles anaga discipline emi maaradaniki veelledu.
0: The divine law discipline will never change.
1: Itti change kaanatvanti yokka manasunu bhagavantu okkadu maatrame maarchagalaru.
0: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
1: Kanuka pano maarpulu మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటి అంతా కూడా భగవంతుని మార్చినప్పుడే అందరికి మనసు మారుతుంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరిని తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, Krishna is one and the same.
1: Kani andulo veri veri rupalaga garpichadu.
0: But he appeared in a myriad ways in different forms.
1: Kani etti roopam kodu attindi kadu.
0: But in fact none of these forms, none of the names belong to him in reality.
1: Kani taru okkade.
0: But God is one. Krishna
1: ekam eva advitiyam brahma.
0: God is only one and not two.
1: Enduga ledu.
0: And he is not two, he is not dual.
1: Okkade gane unnaru.
0: God is non dual one.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్. హీస్ చేంజ్లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్, everything else will change.
1: Kanuka bhagavantudu maarpu cheyadaniki veelledu.
0: So God is changeless, he is eternal.
1: Kanuka ee bhagavantudu maarchadu, bhagavantu inni vidhara manasu tippichadu ani anukotamu idi kevalam oka porapatu.
0: It is a mistake if you think that these changes are brought in you by God. No, it's a big mistake to think so.
1: Aa vidhanga meeru chintinchukoni bhagavantu satyamo nityamo nirmalamu niranjanamu.
0: God is eternal, he is immortal, he is ever effulgent.
1: Itti parmatmanni evvaru kodunu maarchaledu. Itti parmatman tattvanni andaru artham chesukovadam chaala kashtam.
0: Very difficult to understand the divinity.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Bhagavantuni premaku marokari prema em maatram kuda saati raadu.
0: The divine love is unparalleled. No other love would ever match it.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: Who can bring about change in God?
1: నాకు ఏ పేరు పెట్టినప్పటికీ నీ వెంకటేశ్వరులు అనండి, రాములు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
0: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందుకోసం చెప్పాడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Therefore Bhagavan says God is only one, not two.
1: రెండుగా లేదు.
0: He's not dual.
1: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
0: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
1: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
0: It is all the change in your mind, but God is changeless.
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం ఈ తప్పేముంది?
0: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: We should have full faith in the divinity that is changeless.
1: కనుక దైవం ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
0: Because there is a change in the name, but God is one and the same.
1: Bhagavantuni, ye vidhanga kuda maarchadaniki vidhayante, Bhagavantuni yokka manasu sankalpamu chaala goppadi.
0: You may give any name, but the will of God is mighty and greatest.
1: Adi maarinadante sarvamu maaravachu.
0: When once the will of God changes, everything will change automatically.
1: Kanuka భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
0: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
0: దట్ ప్యూర్ లవ్, లెట్ ఇట్ రిమైన్ ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
1: కానీ ప్యూరిటీనే యూనిటీ.
0: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
1: యూనిటీనే డివినిటీ.
0: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
1: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
0: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇన్ టు డివైన్ లవ్.
1: అప్పుడు డివైన్ లవ్వే నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది.
0: అండ్ ద డివైన్ లవ్ విల్ మేక్ యూ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్

0: డివైన్ లవ్ ఏ నిజమైనటువంటి యొక్క భగవద్గా మారుతుంది.
1: అండ్ ద డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: మరి ఈ డివినిటీ తోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
0: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హావ్ చేంజ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: బట్ గాడ్స్ మైండ్ ఈజ్ చేంజ్లెస్, ఇట్ ఈస్ యూనిఫామ్, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: అది స్థిరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
0: స్టడీ అండ్ స్ట్రాంగ్.
1: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
0: స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: దట్ స్ట్రాంగ్ డివినిటీ, దట్ స్టడీ డివినిటీ, వెల్ వీ కెనాట్ మెడిల్ విత్.
0: ఒక చెక్క ఉంటుండ, అది వుడ్ ఉంటుండది.
1: అండ్ హియర్ లైస్ ద వుడ్.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ విత్ దట్
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏ బాల్,
0: అంబుగా చేయవచ్చును.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏ బౌ అండ్ అన్ ఎర్.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: And you cannot make it into completely bend it in the form of a bow.
0: Bhagavantuni yokka manasu eppudu kuda okati gane untundi.
1: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
0: A universal mind enni appudu appudiki edi kavalo adi maadu maarutuntadi.
1: The universal mind wills and brings about transformation just then there itself.
0: Avanni kuda etti maarpulaina cheyavachu.
1: And the divine universal will can bring about any number of changes.
0: Kanuka bhagavantudu emaina maarchagaladu.
1: God can bring about any change to any
0: emaina cheyagaladu.
1: He can do anything.
0: Andaki oka vidhi oka chanam lopala andaki oka darshanam ivvachunu.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: బట్ ఈచ్ వన్ విల్ నాట్ హ్యావ్ ద దర్శన్ సెపరేట్లీ మెన్ డిజైన్ ఫర్ హిమ్.
0: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యూ మే విజువలైజ్ గాడ్.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
1: బట్ ద మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యం అంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: భగవాన్ సేస్ దట్ ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ డివినిటీ దిస్ డే.
0: ఒక డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్స్ అంతా తెలుసుకున్నట్టు.
1: అండ్ వన్స్ యూ నో ద డివినిటీ యూ విల్ బి నోయింగ్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
1: This factor you should know.
0: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
1: సమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ బట్ దే గెట్ చేంజ్డ్.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలోనే మీరు లీనమైపోతారు.
1: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడాను ఇది నమ్ముతారు.
1: అండ్ యూఆర్ క్యారీడ్ అవే, యూ హావ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెడ్ టు యూ.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: ఆల్ ఆఫ్ యూ రిమైన్ with one pointedness, with one mind.
0: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: We find many people aspirants, the seekers, the rich, the affluent, the renunciants who go on changing.
0: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: And if they have the changeless mind, they will have the experience of the manifestation of God.
0: Rishikesh poyinappudu, Rishikesh
1: when Bhagavan had been to Rishikesh,
0: Purushottamananda ani

0: సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియన్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
0: వశిష్ఠ కేవ్.
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరు ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని
1: అండ్ హెస్ గాట్ హిస్ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ హీ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదె కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ దట్ యు హ్యావ్ హీ యూజ్ టు ఆస్క్ వుడ్ యు గివ్ మీ సమ్ మిల్క్.
0: వాళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని భద్రంగా పెట్టుకునేవాడు.
1: అండ్ హీ టేక్స్ ఫ్రమ్ దెమ్ ద మిల్క్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్.
0: టీ చేసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ యూజ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దాంట్లో కొంచెం నీళ్లు పోసి దీన్ని టీతో కలుపుకునేటువంటి వాడు, చక్కెర వేసుకునేవాడు.
1: హీ విల్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ సమ్ టీ అండ్ షుగర్ అండ్ కన్స్యూమ్ ఇట్.
0: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేదు.
1: He didn't have sufficient strength to climb upon the mountain and walk.
0: కాని ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయేవారు చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈస్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపెట్టుకుండా ఎక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: And if anyone gives him some milk, he used to keep it for a week.
0: Tanto inta paalu poskunevadu.
1: And then he'll mix some water in the milk.
0: Oka vaaram kuda evva daggariki poyetundi vadu.
1: And for one week he never visited anybody.
0: Tanto ne kaalam gadipetundi vadu.
1: And he spent all the time with that little milk he had.
0: Attu undetundi oka purushottamananda.
1: Such a person, purushottamananda.
0: Swami akkada potane. Yadu.
1: When one Swami had been to Rishikesh, Purushottamananda saw Bhagavan there.
0: Chinna cheeti rasichadu. Please, please, please, come Bhagavan, come Bhagavan, come Bhagavan.
1: He wrote a small slip. Please, please, please, come Bhagavan, come Bhagavan.
0: Darshan Devi, Darshan Devi, Darshan Devi.
1: Oh Bhagavan, give me your darshan. I want your darshan, he prayed.
0: Okka jaabu chusanu reetha chalikindi.
1: The moment Bhagavan saw that slip, immediately Bhagavan went there.
0: Kaani akkade vachinappudike talu pesukunnadu.
1: But Bhagavan went there and he closed his doors.
0: Kaani ayin daliki nirechi vachi teeseki balu ayipindi vallu maru.
1: He didn't have enough of strength to get up and open the door.
0: Nenu pothunte naa venta parigettochadu Kasturi.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినా నేను.
1: Now I am a noble man.
0: అని చెప్పేటప్పటికి అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరు ఇద్దరు కలిసి నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్సైడ్. Called Bhagavan also to go in. Swami went into that.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి.
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
0: అంతటికి కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపై పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఏ డేట్.
0: ఎప్పుడైతే నేను కల్పించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడ్డు, ఆయన నాకు కనపడ్డు.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagwan, and Bhagwan cannot see him physically.
0: కనుక అది పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan. I am coming today.
0: Be ready. అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్. హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇక పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియోలు పెట్టుకుంటారు, మీకు తెలిసిన నాకు తెలియదు.
1: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: Delhi lo andaru kaachukunnaru.
1: There in Delhi all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: Andaru kaachukunnaru.
1: They were all waiting for him.
0: Waiting chestunte aa date ku anta danni edo edo number ichuntaru.
1: Then there was broadcast news.
0: Ok number untadi aa number vesukunnaru andaru chusaru.
1: And they could tune their radio and they all could see Swami.
0: Aprayana Purushottamananda kinda padipoyadu, pranam poyindi.
1: As all were watching, Purushottamananda fell down and breathed his last.
0: Poyetappudiki andaru naku telegram icharu.
1: And all sent telegrams to Bhagavan.
0: Swami Purushottamananda nivite vacharu.
1: Swami Purushottamananda reached you.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes yes he reached me.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను దర్శిస్తే
1: when they opened the door and started seeing the whole cave,
0: guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipadu.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 rojulu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kaduka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ courtesy, hospitality were all extended to the disciples of Purushottamananda and they all returned happily.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద is really a noble soul.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: అని అందరూ చాలా ఆనందించారు.
1: All were very happy on noticing this.
0: పురుషోత్తమానంద కేవలం నేను 2 దినాలు ఉంటున్నాను.
1: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్.
0: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
1: 1 డే హీ వాంటెడ్ టు రిటర్న్.
0: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండే తీసుకోండి, వచ్చినారంటే నేను ఆయన చెప్పి
1: ప్రే టు భగవాన్ టు స్టే దేర్ ఫర్ 1 డే మోర్.
0: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ 1 డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిస్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: అండ్ ద స్లీప్ టుక్ హిమ్ టు సమాధి స్టేట్.
0: ఎంతసేపు అయినా ఇంకా దేయలేదు.
1: అండ్ హీ డిడ్ గెట్ అప్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కానీ ఇంకొక డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: బట్ నో వన్ షుడ్ బి డిస్టర్బ్డ్.
0: అప్పుడు అట్లే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి భగవాన్ ఆల్సో డిడ్ డిస్టర్బ్ హిమ్.
0: చీకటి అయిపోయింది.
1: అండ్ ఇట్ వాస్ డార్క్.
0: ఎక్కడ ఏమి కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైమ్.
0: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఒకే కోపం.
1: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ 2 దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండవు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి.
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ దే ఫీల్. భగవాన్ ఇస్ నాట్
0: బాదర్డ్. దగ్గర ఉండేవారు.
1: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
0: ఎవరేమనుకున్నారా, నాకేం భయం లేదు.
1: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
0: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉండినాను అని పేపర్లో వచ్చేటప్పటికీ అందరూ ఆనందించారు.
1: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అంటే ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
0: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇఫ్ యు ఆర్ ఆల్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టేసి.
1: దట్ వశిష్ఠ కేవ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయిన తోడి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
0: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో తుదకు దొంగలకి తురో దొరలకవునో తేనె జుంటియలియవ తిరువరులకు ఇంతకన్నను వేరెద్దియరుగపరతూ ఇంతకన్నను వేరెద్దియరుగపరతూ సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth, and this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth without giving gifts and without making good use of his wealth. But then ultimately no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
0: Prema swarupanaina swayam sevakulara manavattvam ati pavitramaina danna vishayamu meekandarki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
0: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam aneetvanti yokka vidya uttamainatvanti.
1: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
0: Sarvotkushtamainatvanti yokka paropakaramu సర్వ విద్యల కంటే కూడా ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరము.
1: దట్ టు హెల్ప్ అదర్స్ ఈస్ ది మోస్ట్ డిస్టింగ్విషింగ్ టైప్ ఆఫ్ లర్నింగ్ ఈస్ వాట్ వీ షుడ్ రికగ్నైజ్ టుడే.
0: పరోపకారం అనగా కేవలము తోటి మానవులకు దీనులకు సహాయము చేయటము పరులకు సహాయం చేయటము అన్న విషయం మాత్రమే ఈనాడు మనం గుర్తిస్తూ ఉన్నాము.
1: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
0: Paropakaram anaga deeni arthamu inta maatrame kaadu.
1: The words helping others do not carry with them only this simple meaning.
0: Anantamaina arthamuto kudukonna paropakaram aneetundi padamunaku manam ee naadu divyamainatundi bhavyamainatundi నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్, అండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ వైల్ వీ హెల్ప్ అదర్స్ వీ షుడ్ టుడే డిరైవ్ అండ్ డివైస్ ఎ సేక్రెడ్ మెథడ్.
0: పరోపకారం ఇందులో ఐదు అక్షరములు. పరోపకారం
1: హెల్పింగ్ అదర్స్ ఇన్ తెలుగు హ్యాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: పర అనగా కేవలము మనకు ప్రక్కన ఉన్నటువంటి మానవుడని కాని మనలో తోటిక మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
0: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ are being referred to not simply as bodies but as dehatma.
0: Mana pranamunaku jeevatma ani pilustunnam.
1: The life in this body is being referred to by us as jeevatma.
0: కానీ మన ఆత్మను మాత్రము పరమాత్మ అని పిలుస్తున్నాం.
1: బట్ ది ఆత్మ ఇన్ అస్ ఇస్ బీయింగ్ కాల్డ్ బై అస్ యాజ్ పరమాత్మ.
0: పర అనగా కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని తోటి మానవులకు సంబంధించినటువంటిది అర్థం కాదు.
1: దిస్ వర్డ్ పర ఇన్ పరోపకార ఆర్ ఇన్ పరమాత్మ ఇస్ సంథింగ్ విచ్ రిఫర్స్ టు ది ఆత్మ, బట్ ఇట్ డస్ నాట్ రిఫర్ టు ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్.
0: కనుక మనము పరులకు చేయుచున్నటువంటి సేవ అంతే కూడాను పరోపకారం పరమాత్మకు చేయుచున్నటువంటి సేవనే కాని పరులుగా మనం భావించరాదు.
1: ఆల్ ది సర్వీస్ వీ డూ టు అదర్ హ్యూమన్ బీయింగ్స్ అండర్ ది నేమ్ పరోపకార షుడ్ బి రిగార్డెడ్ యాజ్ బీయింగ్ డన్ నాట్ టు ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్ బట్ టు పరమాత్మ హింసెల్ఫ్.
0: పర అనగా సర్వజీవుల యందు కూడాను ఆత్మస్థాయి యందు ఆనంద స్థాయి యందు అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
1: ది వర్డ్ పర హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ది లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద. ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
0: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమైనటువంటి ఒక మార్గం.
1: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
0: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వెయ్యాలి.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
0: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetuvanti oka bhavamu mana sevalo ye maatram kodanu teradadu.
1: Whatever service we do to an individual, the idea are the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
0: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
1: Service, the benefits of which are not sought by you, is service to God.
0: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vacharu.
1: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
0: Nadi pravahistu undadi.
1: The river is flowing.
0: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
1: The river is flowing without wanting to get the benefits of its flow.
0: Paropakara nimittamai nadi pravahistu undadi.
1: The river is flowing for the benefit of others.
0: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
0: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
1: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
0: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
1: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: వృక్షములు, నది, గోవులే లేకుండినా మానవుడు క్షణకాలమైనా కూడా జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ, వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్,
0: కౌస్
1: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
0: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్ టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సీక్రెట్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
0: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షము వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
0: Swarthamu aneetvanti yokka tenubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
0: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, manavatvanni divyatvamunaku teesukoni pothundi.
1: Selfless and sacred love and prema takes man to the very heights of divinity.
0: Manavudu prayanamu salupuchunnadu, ekkadiki chestunnadu.
1: Man is performing the journey. To what destination is he performing the journey?
0: Puttinini modalukoni gittunanta varaku kudanu taanu oka prayanamu saluputhune untunnadu.
1: From the time of birth till the time of death he is continually performing this journey.
0: Itanu karma kshetra yatrikudu.
1: In that context, this human being is a pilgrim in the karma kshetra, in the place of work.
0: Dehamu oka chatramu.
1: The body is like a chowkari.
0: Manasu watchman kapalakari.
1: The mind is like the watchman at that chowkari.
0: Jeevudu yatrikudu.
1: The jeeva is the pilgrim.
0: Jeevudu yatra chestu ఈ చత్రమనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ అ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
0: ఇందులో చత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
1: In this, there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chowtree and the watchman.
0: Chatramlo undinanta variki watchman tho manaku pani avasaram.
1: While the pilgrim stays in the chowtree, there is need for us for the watchman.
0: Tiriki mundu prayanam ayyenta variki manaku chatram tho avasaram.
1: The need for the chowtree also lasts only so long as you make the next journey.
0: Ee naadu manamu ee chatramunaku ee kapalakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌట్రీ, ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
0: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహమనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ అ షార్ట్ వైల్.
0: అయితే ఎక్కడికి ప్రయాణం?
1: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
0: ఎచ్చట నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
1: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
0: కానీ ఈ చత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
0: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
1: Why should he go to the place from where he has come?
0: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayalu deri velutam manam.
1: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
0: Kani tana panini taanu cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
0: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
1: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
0: కనుకనే ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
1: టు ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ, దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మై.
0: సర్వభూతములు కూడాను సర్వజీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
1: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
0: కనుకని ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
1: దట్ ఈస్ వై
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం, Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
0: Manamu yachchata nundi vachitimo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
1: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
0: Yekavata mana vachina sthanamu atma sthanamu.
1: Be that as it may, the place from where we have come is the place of atma.
0: ఈ ఆత్మ స్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
1: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
0: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
1: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
0: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయము చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
1: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
0: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
1: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
0: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీన పురుషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
0: Tapas anaga ee naadu vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
1: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
0: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu tala kindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
0: కానీ తపస్ అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
1: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
0: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
1: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
0: శారీరక, వాకు, మానసిక తపస్సులు.
1: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
0: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
1: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
0: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
1: Again, in the bodily type of tapas, there are five different kinds.
0: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
1: To worship God with your body is one type of tapas.
0: Antar bahir shuddhi aneetundi shariramto aacharinchatamu rendo tapasu.
1: Cleansing internally and externally with your body is
0: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
1: The third type of tapas is to find the path of truth.
0: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ.
0: ఐదవది అహింస అన్నారు.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ అహింస.
0: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
1: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
0: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షులు యొక్క ఆరాధన, మహనీయులు యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
1: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ద అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
0: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
1: By worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
0: నీవే తప్పని తప్పరం వెరుగాని దైవాభిమానము పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
1: In the context and in the meaning to you that I do not know any other help except you.
0: ఈ అభిమాన అహంకారము రెండు కూడాను నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
1: Your relation to worldly things will disappear, your ego will be minimized and your attachment will become less.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను వినయం మనలో ఏ మాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: So long as there is ego in us, humility will not come to us to any degree.
0: అభిమానం మనలో ఉండినంత వరకు కూడాను విధేయత మనలో రాదు.
1: So long as we have some attachments and likeness, then you will not have any amount of obedience.
0: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
0: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురికానక్కరలేదు.
1: తపస్సు డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ.
0: ఆకలి అన్నాలు నీవు వదలు విసర్జించనక్కరలేదు.
1: యూ డు నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
0: అరణ్యములు పోనక్కరలేదు.
1: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: తోటి మానవులు ఎందు మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
1: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్.
0: ఇంకా రెండవది అంతర్బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
0: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
0: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
0: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
0: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta manam kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
1: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
0: Kevalam dehamunu bhavamunu parishuddha chesukundinanta maatramana prayojanam ledu. Mana parisara prantamulu kudanu parishuddhanga untundali.
1: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
0: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu pavitramaina bhavamulu cheta పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: వెన్ వీ కెన్ కీప్ అవర్ బాడీ, అవర్ మైండ్ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్ క్లీన్, ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ దెన్ టు బ్రీత్ గుడ్ ఫ్రీ క్లీన్ ఎయిర్ అండ్ కీప్ అవర్ సెల్ఫ్ క్లీన్.
0: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
1: హియర్ కీపింగ్ దిస్ బాడీ క్లీన్, ది మైండ్ క్లీన్ అండ్ ది ఎన్వైరన్మెంట్ క్లీన్ ఈజ్ ఆల్సో వన్ తపస్.
0: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్ ఆఫ్
0: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ విదౌట్ హ్యావింగ్ ఎనీ నారో ఐడియాస్ అండ్ విదౌట్ క్రియేటింగ్ క్రూకెడ్నెస్ ఇన్ యువర్ వర్క్ అండ్ ఇన్ యువర్ టాస్క్ టు కీప్ యువర్ వర్డ్, యువర్ థాట్ అండ్ యువర్ డీడ్ టుగెదర్.
0: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కానీ, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం కానీ, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కానీ ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
0: Kevalam neevu seva cheyakapoyinappudiki seva chestunnattuga yajamanuku natinchatam kudanu kuyukti kindane cherutundi.
1: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
0: Sankuchita bhavamu, sankuchita bhavam anaga chinna choopulu, chillara bhavamulu మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
0: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
0: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
1: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
0: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించటమే బ్రహ్మచర్య.
1: ది inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
0: Sarva jeeva namaskaram keshavam pratigacchate brahmacharya.
1: The obeisance you do to all the jeevas will go to keshava.
0: Andari endu kudanu daivattam unnadaneetundi ikka satyanni vishwasinchadame brahmacharya.
1: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
0: ఇది దేహ తపస్సులో నాలుగవది.
1: This is the fourth type of tapas related to
0: ahimsa. ఐదవది.
1: The fifth one is ahimsa.
0: అహింస అనగా ఇతరులను బాధ పెట్టటము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
1: We generally think that troubling others and causing harm to living people is హింస. This is not right.
0: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
1: ఇఫ్ జస్ట్ యు టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
0: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
1: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
0: సహనమే అహింస.
1: To be patient is ahimsa.
0: Kanuka ee sahanam anetunte darini manam ye naadu abhirudhi ganchukundumo adi sariyinatunte ahimsa.
1: The day when we can promote this patience in us to be able to withstand other
0: mana indriya nigrahamunu manaku prayatnam cheskovatamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
1: The practice by which we can control our sensory organs, that will become
0: eppudu manam indriyanni nigrahinchukundumo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
0: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ వి సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్, వాట్ అబౌట్ ద అదర్ సెన్సరీ?
0: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమస్తమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
0: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
0: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
0: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
0: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
1: The words which you utter should be full of prema or love.
0: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వీ అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఒరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
0: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియల్లీ ప్రే.
0: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్
1: స్పీక్ ది ట్రూత్ స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
0: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
1: అన్ప్లెజెంట్ ట్రూత్ డు నాట్ బి అటర్డ్.
0: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడా ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
0: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
0: పరమ శాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడా హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్ ప్లెజర్.
0: వాక్ తపస్సు అన్నారు.
1: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్సు ఆఫ్ ది వర్డ్.
0: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదమును కూడా తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్ డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
0: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెడ మార్గములో ప్రవేశపెడుతున్నాం.
1: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
0: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేప్ ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
1: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ అండ్ ఔటర్ కవర్ అండ్ వీఆర్ యూజింగ్ ట్రూత్.
0: మనకు కష్టములను తప్పించుకునే నిమిత్తమై అసత్యాన్ని కూడా సత్యంగా రూపొందింప చేసుకుంటున్నాం.
1: టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ వీఆర్ గివింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఫర్ అన్ట్రూత్ యాజ్ వెల్.
0: మనకు కష్టములు నష్టములు వచ్చిన కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింప చేసుకోవాలి.
1: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
0: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
1: వీ మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
0: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: The ideal person for demonstrating truth is Harishchandra. Harishchandra, with a view to adhere to truth under any circumstance, he submitted himself to
0: tana
1: several difficulties.
0: Illalunu tana kumarunni kudanu ammukunnadu.
1: He sold his wife and his son for the purpose of maintaining
0: truth. Kattagadapatiki tanannu tane vikrayinchukunnadu.
1: At the very end he sold himself for that purpose.
0: Kumarudu gatinchina samayam lopala swasanamulo aa illalainatundi Chandramati aa dead body ఆ మృతిక కళేబరమును పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేతకానేటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
1: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్, తాను ఒక సేవకుడు, తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు, తుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హీ స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
0: హరిశ్చంద్రులకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
1: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
0: Yetti avasthali endaina kodanu manam asatyaniki avakasam nandinchukuntu.
1: Under no circumstances should we give room to utter untruth.
0: Lokam satyamani bhrantito naa illalu naa kumarudani ento alladina ee deham ippudi kattalanu kaalchuto illalu ledu putrudum throdai raadani Harishchandrudu gattiga prapanchaniki chaataadu. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చి
1: డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాస్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హి స్టక్ టు ట్రూత్ అండ్ హి డిడ్ హిస్ డ్యూటీ.
0: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
1: దట్ ఈస్ వై హరిశ్చంద్ర హాస్

0: ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్డ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాస్ సో మచ్ అటాచ్డ్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ వైఫ్ అండ్ ది సన్. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
0: Nippu pettaru andaru indakocharu.
1: The body was set fire to before cremation and all of them returned home.
0: Kontase paina tarvata evvaru leru. Aa deham em chesindi ee vedi valla atu lechindi. Paina kalam bongatamulla.
1: After some time, there was nobody, but this dead body, on account of the fire and the tension in the spinal column, the body just got up and sat.
0: ఇక్కడ కావిలి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్ళాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: హరిశ్చంద్ర, who was attending at the crematorium, he just went near the body, thinking that the man has come back to life.
0: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్, ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దేర్ ఇస్ నోబడీ దేర్ అండ్ హెవ్ ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
0: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్
0: అనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
0: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
0: Puttakapuramu thalli evaru kumarudu evaru.
1: When one is not born, who is the mother and who is the son?
0: Pellikaakapuramu bhartha evaru bharya evaru.
1: When the marriage did not take place, who is the husband?
0: Pelli aina tarvatane bharya bhartha.
1: It's only after marriage one becomes a husband.
0: Puttina tarvatane thalli koduku.
1: It's after birth we talk of a mother.
0: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
1: Before that there is no relation between anyone and another.
0: అందరు దైవాంశ సంభూతులే.
1: All are simply relations of God.
0: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: All these by our own creations are promoted as relationships between bodies.
0: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
0: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరం అయితేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
0: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
0: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకులు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ ట్రూత్.
0: మన ప్రేమనే తల్లి,
1: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
0: మన జ్ఞానమే మన కుమారుడు,
1: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
0: మన శాంతమే మన పుత్రిక,
1: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
0: మన భక్తి మన సోదరుడు,
1: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
0: యోగులే మన మిత్రులు,
1: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
0: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
0: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
0: ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్ర

0: వంటి ప్రేమ కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
0: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
1: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as
0: ee prema manamulu edabati cheyatundi prema ka talli kaadu.
1: This is not the type of mother who will separate from you.
0: Mana gnanamu, wisdom is son.
1: Our wisdom is our son.
0: Ee gnanam anetundi marpu chendetundi kaadu.
1: This wisdom is not something which will change.
0: Deenilo manamu moodu margaanni manam vicharinchali.
1: In this path of wisdom we shall have to recognize
0: oka thuri vachana tirigi podu.
1: If this wisdom comes to us once, it will not go back again.
0: Vakaturi poyana tirigi raadu.
1: If we have lost it once and if it has gone, it won't come back again.
0: Idi podu raadu, idi moodu unnai.
1: This does not go, this does not come.
0: Ee moodu kudanu mana hrudayamlo nivasistunnai.
1: These three are living in our heart.
0: Vakaturi vachana podu, adi gnanam.
1: What comes once will not go, that is wisdom.
0: Vakaturi poyana tirigi raadu, ajnanam.
1: Once it goes, it won't come back to you again. That is ignorance.
0: Podu raadu, idi brahma tattvam.
1: The aspect of brahma neither goes nor comes back.
0: Idi atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
1: This is the aspect of atma. It is that the
0: kanukane aneka paryayamulu manamu chaduvutune untuntam. The one you think you are, the one others think you are, the one you really are, you are not one person ani manam aneka paryayam chaduvutuntam.
1: In this context we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are
0: anaga the one you think you are mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
1: The one you think you are relates to the body. This is the material body.
0: The one others think you are idi nee yokka jeeva tattvam.
1: The one others think you are, this is the jeeva aspect in you.
0: The one you really are, అది ఆత్మతత్వం.
1: The one you really are is the aspect.
0: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
0: ఇంకా దేహతత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: In the bodily aspect it may grow, it may become decadent.
0: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్, ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది ప్యూర్
0: తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తించుమో ఆనాడే మన నిజ స్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of atma will we have understood and proclaimed our true form.
0: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu anaga deha reeti lopala neeni jagatunaku oka messenger ga vachanu annadu.
1: The same has been expressed by Jesus by saying from the bodily aspect I am a messenger of God.
0: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messengers.
1: Not only Jesus is a messenger in the form of
0: kaani ee messengers anta ee naadu miss indians ga mayaraipothunnaru.
1: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers
0: indians. Ee naadu manamu prathi okkaru kudanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
1: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
0: ఈ మెసెంజర్ ని మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
0: మొట్టమొదట I అనుకున్నాం, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి ఒక నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
0: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
0: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ వీ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్ ఐ ప్లస్ యూ వీ అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
0: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
1: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
0: కనుకనే మొట్టమొదట మనము అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఐ నుంచి మనం స్టార్ట్ చేయాలి.
1: ది స్టార్టింగ్ పాయింట్ దేర్ ఫోర్ ఈస్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు టెల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: ది నెక్స్ట్ స్టెప్ ఈస్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: కారణం ఏమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు, మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
0: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
1: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
1: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: రెండవ దీంట్ లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ దర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్ ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్ యూ బికమ్
0: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
1: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఏ పాత్ అండ్ యాజ్ ఎ మెసెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
0: దీనిని డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying I and my father are one, you become one with the Atma.
0: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
1: Work without love is deplorable. Work with love is desirable.
0: Love without duty is divine.
1: Love without duty is divine.
0: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక్కడ డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
1: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
0: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
1: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
0: Sambandham, marokati.
1: The second one is connection, sambandham.
0: Nirbandham, inkokati.
1: The third one is compulsion or nirbandham.
0: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitunte padamulato bharatiyulu tama jeevitanni saagistu pothunnaru.
1: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
0: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
1: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
1: వి విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
0: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
0: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
1: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
0: ఆనాడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
1: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
0: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ అనేది తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
0: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
1: Here, this leave is not in his control that day.
0: ఇది డ్యూటీ.
1: This is duty.
0: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా ఈనాడు సండే అవుతుంది. సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని చెప్పి అనుకున్నాడు.
1: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
0: Sariga suddenly tellavar lechinappudiki itaniki jwaram vachesestundi 104 degrees.
1: Suddenly when he wakes up in the morning on Sunday he gets fever 104 degrees.
0: Tachanme friends ku phone chesadu, na dinner cancel cheskunnanu naaku health sarledu annadu.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: Idi sambandham, tana control undi.
1: This is a
0: connection. Function cheyachu, like cancel cheskovachu.
1: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself or he can
0: kaani office duty matram tana control ledu. Officer aagna prakaram nadchukoni tirala. Idi duty.
1: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
0: Inka kartavyamu ante emte ade ee naadu manavuki ati pradhanamainatundi.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
1: In one home, wife and husband for some reasons quarreled with each other.
0: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
1: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
0: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
0: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
0: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీ ఈస్ స్మైలింగ్.
0: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
1: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
0: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
1: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
0: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
0: karanam emiti tana yokka samsaram yokka guttu baiti vaniki teliyakurdu ee gauravam kosam pratistunnadu.
1: What is the reason? The reason is the intricacies and troubles of his family should not be known to an outsider. It is this that
0: friend daggara free ga unnattu illaluku teliyakurdu.
1: The wife should not know that he is free and well with the friend.
0: Ee vidhamainatundi gauravanni pochinchukuntu raavatam valane సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
0: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
0: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
1: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
0: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
0: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
1: Today the duty of our sevakas is not that of the government, it is that of God.
0: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one master for him.
0: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
1: In the office there may be several masters.
0: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే హోలీ గోస్ట్ ఏర్పడిపోతుంది.
1: So when you are able to think I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
0: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులో మనం పాల్గొనాలి.
1: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
0: క్రమక్రమేణా కూడాను ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: Gradually we should also develop the idea of one atma in everyone.
0: కనుకనే ఈనాడు మనము మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
1: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్స్.
0: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: It's only then that the river flows well and goes and merges into the ocean.
0: ఈ నాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: Today the river of our life is flowing very fast.
0: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control, there's no bank for this river.
0: కనుకని ఈ నాడు ఒక వైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు. ఈ రెండు గట్టును ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: Today we will have to build a bond on one side and another bond on the other side.
0: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ద నేమ్ ఆఫ్ అష్టాక్షర నామం.
0: రెండవ వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
1: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షర నామ విచ్ వీ హ్యావ్.
0: ఏమిటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Renda vaipana Ashtakshara Namo Saddhavan Labhate Gnanam. Enemy.
1: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Gnanam.
0: Anaga oka vaipana Saddha, oka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: Tanapaina tanaku vishwasame ledu, daivanni manaku sakshatkarinchukovali antuntadu.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: Kinda punade lekapothe, paina manamu roof ee vidhanga veyagalamu.
1: When there is no foundation, how can we put a roof on the top?
0: గోడనే కట్టకపోతే మనం రూఫ్ ని ఏ రీతిగా ధరించగలము?
1: If we have not built the walls, who is going to bear the roof?
0: కనుకనే self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction anede goda.
1: Self-satisfaction are like the wall.
0: Self-sacrifice ade roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization is life.
1: Self-realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life aneetundi self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
1: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanaka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sairam sairam sairam antunnam, kaani endukosam nu sairam antunnam?
1: While performing this seva or giving service to all, we say sairam.
0: Ee sairam sairam anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jeyakoddu, yantra roopunto undakoddu.
1: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
0: Yavariki manam Sai Ram anna, Sai Ram poi chertundi aneetunte bhavamto andulo Sai Ram unnadu aneetunte vishwasamto manam chestunnam.
1: With the thought that to whomsoever you utter these words, Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
0: Danukane manam upanishattulundaikunnu sarva jeeva namaskaram keshavam pratigacchate. Yavariki manam namaskaram chesina daivaniki poi chertundadi.
1: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: Yavariki manamu namaskaram chesina ye vidhanga bhagavantuniki poi cherutunnado ade vidhangane sarva jeeva tiraskaram keshavam pratigacchati. Yavarini manamu tiraskarinchina, yavarini manamu avmanam chesina, yavarini manamu badhinchina, adi kuda bhagavantuniki cheripothundi.
1: Just as to whomsoever we make obeisance, it goes and reaches God, so also whomsoever you cause harm and hurt, that will also go and reach God.
0: Kanuka manamu evarini kudani himsinchakunda, evarini badhinchakunda, evani kashta pettukokunda andanni kudanu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapas kinda gaani manas tapas kinda gaani samsiddhinga nerpadutundi.
1: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
0: Kanuka tapas anaga manamu illu vaakili vadalapetti mana yokka kartavyalu visarjinchi aranyaniki povatam kaadu, vaak tapastu manam cheyali. మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు, మహనీయులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
1: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
0: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
1: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
0: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: We should not take that path. We are sacred human beings, we are naras.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
0: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
1: వానర మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నర మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
0: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
1: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇస్ ఎ టెయిల్. వా Vanara is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
1: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నర.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
1: ఓన్లీ ది టెయిల్ ఈస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
0: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటిది గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ and much closer to God, yet if we do not do such service, then we are not.
0: Mana nitya jeevithamlo manam anubhavinchavalsinatuntivi, manam telusukovalsinatuntivi inka enno untunnayi. Nitya jeevithame manam aadhyatmika margamu.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijanga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuntu oka sthayi kaadu.
1: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct.
0: Mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kodanu adhyatmika sambandhinchinatundi.
1: Every event which we experience in our daily life is connected closely with spirituality.
0: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటే.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ What for do you want to have wealth? Artha. For
0: ikkada artham anaga kevalamu currency notes oka dollars maatrame kaadu.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth anetvanti kevalamu gnanam okka dhaname.
1: Wealth has got a much broader meaning.
0: Aarogyam okka dhaname.
1: Wisdom is a health.
0: Mana yokka bhavam okka dhaname.
1: Thoughts are wealth.
0: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
1: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
0: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కింద నేనే.
1: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
0: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
1: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్, దే కాన్స్టిట్యూట్.
0: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
1: దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ కైండ్స్ దిస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
0: ఇంకా అర్థ కామము,
1: ది అదర్ టూ పురుషార్థాస్ అర్థ కామ.
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
0: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
1: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్ స్పిరిచువల్.
0: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: Idiki threads kaadu, idi cotton.
1: This is not threads, this is
0: cotton. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
1: First is cotton, then come threads, then come cloth.
0: Kanuka deham anetundi cloth.
1: Body is like the cloth.
0: Mana thoughts anetundi threads.
1: Our thoughts are like the threads.
0: Mana aatmane cotton, pure cotton.
1: Our atma is the base cotton.
0: Daniki no shape.
1: ఆత్మ
0: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్.
1: దట్స్ ది క్లాత్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది
0: థ్రెడ్. ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
0: ఆ కాటన్ లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, థ్రెడ్స్ ఏ లేకపోతే క్లాత్ లేదు. కనుక మూడు చేరి ఒక్కటే, దేహాత్మ జీవాత్మ పరమాత్మ మూడు ఒక్కటే, ఐహిక ఆముష్మిక కైవల్య మూడు ఒక్కటే.
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము ఇంద్రియములు మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: Further, the three most important things, the body, the organs and the mind, it's the conglomeration of these three which makes you
0: feel. ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spushtanga artham avutundi.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spiritual.
0: Kanuka ee dehamu indriyamu ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirta chestundi.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. Kallavari lechinade modalu ratri varaku manam nidrinchenta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: Kallavari 6 gantalu japamu ratri 8 gantalu japamani oka tayanni manam ninninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa. At all times and at every
0: instant. Yavanamu, baljamu, kaumaramu, vardhakyam ane etvanti yokka style kudano avasaram ledu.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
0: distinction. Kanuka deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ematram kudano akkaraledu.
1: For this, neither a fixed age nor a fixed time are necessary.
0: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam cheskuntanname kaani kaalamulaku ee maatram kodano haddu ledu.
1: It is for our convenience that we fix a time, but time has no limitations.
0: Kevalam idi sayankalam anukuntunnamu, sayankalamulaku ee maatram artham ledu.
1: We call this evening, it has no meaning at all.
0: Suryudu bhoomi kinda povatam cheta sayankalam anukuntunnam, suryudu bhoomi paina praveshinchita cheta tellavaru anukuntunnamu.
1: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
0: Nijanga setting rising rendu levu sunku.
1: Truly sun neither rises nor sets.
0: Kevalam manaku kanipinchukunda poyinanta maatramna danni munigi poyadu anukuntunnam, kanipinchinappudu puttinadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu.
1: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our thoughts.
0: అదే విధంగానే ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
1: In the same manner, ఆత్మ has neither birth nor death.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
1: when the body is seen by us, we say
0: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాము.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు no birth, no death.
1: But ఆత్మా has neither birth nor death.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: బాట తెలుపుచున్న మాట.
1: గాడ్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. సిమిలర్లీ ది యూనివర్స్ షైన్స్ అండ్ డెవలప్స్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ భగవాన్ డిక్లేర్స్ టు అస్.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్ మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్ హీ వాంట్స్ ఆల్ దట్ దో హీ ఈజ్ నాట్ డిజర్వింగ్.
0: కారణం తాను నెగిటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: The reason is, he is in the position of negativity.
0: విశ్వమంతా కూడాను పాజిటివ్ స్థాయిలో ఉంటున్నది.
1: The whole world is on the positive side.
0: కనుకనే నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: By doing bad, you'll never get good.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: Having done good, you'll never be put to harm.
0: Sudamunu naati mega phalammu karuna.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: Kanukane manam ye vittanam naatadumo aa mokkane ye mokkaga unduno aa vrutchame tagainatundi phalame manaku praaptistuntadi.
1: As is the seed, so is the tree. As is the tree, so is the fruit it bears.
0: Manavudu aneka vidhamaina sankalpamulu abhivruddhi parchukoni tana sankalpamulaku taginatanti phalitam labhinchaledani aneka vidhamuluga kudanu tanu nirasha guri avutuntadu.
1: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli అలసిపోకు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఇమాజినింగ్ దట్ హీల్ బి డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ గెట్స్ టైర్డ్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలములు నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా తృంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Mel me bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani.
1: But.
0: Kaladu. Kaladu. Miyokka kantamandu.
1: Yes, there is. There is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do.
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకోలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మము కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవునియందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet If he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets, ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్సే ది వన్ యూ రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవ ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు, కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఒక ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడెంట్ బేర్ ద సఫరింగ్.
0: రామ
1: ప్రేడ్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేడ్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హెస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టు
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent Bharata serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: O Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed him.
0: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ the darkness that makes the light valuable.
0: మానవుని యందు ఉన్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: in Tamil Nadu,
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horses to be brought.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the needed horse. Perindurai
0: aneetvanti gramam daggara nilchadu.
1: He stood there nearby a village.
0: Perindurai. Appudu akkada oka bhaktudu, kevalam sadhakudu, yogeshwarulu aneetvanti vaaru unnaru.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: Athani bodhanlu annitti kudanu vintu vachadu akkada kucchoni.
1: There the minister sat and was listening to the teachings of the noble
0: soul. ఈ మినిస్టర్
1: చాలా
0: యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎన్ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్నే ఒక శివ దేవాలయం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: దిస్ శివాస్ టెంపుల్ ఈస్ టోటలీ
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: Yeah, no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadi kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There, this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూర్.
0: తిరువళ్ళూర్ కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిజ్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాప్తమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు. అతనే మాణిక్యవాచక.
1: And he is మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్ బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య ద ప్రెషర్.

0: నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: సత్యమును పలుకు.
1: అట్టర్ ట్రూత్.
0: సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: It will never take you to failure.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: Success will be after these twin principles.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మః.
1: There is no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవవద్దు.
1: Under any circumstances, never forget truth, never drop.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: Take truth as your life.
0: సత్యమే భగవస్వరూపము.
1: Truth is God.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There is no place where
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: Truth is all over.
0: ఇది ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: Truth is beyond time and space.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: Truth is one and same.
0: అమెరికన్ సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: The truth is not separate like Japanese truth,
0: Japan. అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: Truth is one and the same for all.
0: కనుక truth is God.
1: So truth is God.
0: నీవు సత్యమునే నీవు అనుసరించు.
1: యూ ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్, ధర్మ, రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is not the
0: country. ఎవరు కూడా రక్షించలేరు.
1: None can protect the country.
0: సత్యాన్ని, ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి,
1: what we should do is to follow
0: ధర్మము చూచా నడుచుకున్నప్పుడు,
1: and when we organize ourselves righteously,
0: ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కాని, ధర్మము లేని ప్రేమ కాని పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్తో వచ్చేటువంటిది కాని ఫోర్స్తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాంట్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇది భగవంతుని నిలయము.
1: దట్ ఈస్ ది టెంపుల్.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఈస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో
0: యూ. మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించుకోలేకపోతున్నది.
1: యాజ్ యూ మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టూ పీసెస్, యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu chendabodu.
1: By doing good you will never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambugunna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambugunna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatundi manchi cheddare mana badalaku moola karanam.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరు నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone
0: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుక దీన్ని

0: ఏవో మనుష్యానాం కారణం బంధమొచ్చేవు అని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధకారణములకు మూలము.
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కొరకు మొట్టమొదట మన చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్.
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలే నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
1: వెన్ యు కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్?
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్యతత్వం.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
0: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
1: That awareness is within us.
0: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్. వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఇదంత కేవలం మెటీరియలైజేషన్.
1: ఆల్ దిస్ బాడీ ఇస్ మియర్లీ మెటీరియలైజేషన్.
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఇస్ సెడ్ ఓం భూర్ భువః సువః.
0: భూర్
1: భూ
0: ఏకము మెటీరియలైజేషన్ బాడీ.
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్.
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్.
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్.
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్.
0: కాబట్టి మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: వేద సేస్ ది కాన్స్టెంట్
0: ఇంటిగ్రేషన్ బ్రహ్మ మన ఎందే ఉంటున్నాడు.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
0: స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదము విభజించి
1: వీ డివైడ్ అండ్
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: అండ్ హ్యావింగ్ ప్రాపగేటెడ్ దిస్
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాస. Who has propagated principles of
0: Veda. Putra vatsalyamunu vidaleka.
1: He could not give up attachment to
0: son. Sarvasanga parityagai velutunnatvanti vyasunni sukunni.
1: That as Sukha was passing by as a renunciant.
0: Kumara, Kumara, nilchu, nilchu. Okka thuri naa maata vinu unnadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattakadapatiki.
1: Finally.
0: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth to father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: నాయన
0: నీవు నా కుమారుడవు.
1: సన్ యు ఆర్ హియర్.
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్ అండ్
0: ఐ యామ్ బ్రహ్మమయం జగత్తు.
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnai.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చేత కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: It may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామములు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings, they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: వద్దన ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రార్థన పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజర్వ్డ్నెస్ ఇజంట్ ఇట్?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో సెపరేట్
0: కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated
0: to you? Sadhu sadguna ganyulau sabhyularam.
1: O sacred Lord.
0: Sadhu sadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, O members of this noble, august, sacred assembly? Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఏ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చు.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఈజ్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఏ డిమ్ బల్బ్ ఇన్
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఏ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్?
0: ఎందు కరెంట్ ఒక్కటే.
1: కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్.
0: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మానిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: అందరి యందు కూడా దైవత్వం ఒకటే.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ది ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంగ్స్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నిండిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: Enta paathralaina kuda na Ganges nilipputundi.
1: Yes, the Ganges will fill all the tumblers.
0: Kaaku ee raadu manu em chesku mana yokka paathranu container nu penchukovali.
1: Let expand our containers.
0: Danni penchukunnappude ee yokka bhagavat prema gaani bhagavat shakti gaani manloni amitanga aavirbhavistundi.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: Ee naadu bhagavantuni pondadaniki shlokamulu cheta prayojanam ledu.
1: To attain God is not the shloka verse.
0: Neeku sadhana cheta prayojanam ledu.
1: Or any kind of king.
0: లేదు గ్రంథపఠనం చేత ప్రయోజనం లేదు.
1: నార్ టెక్స్చువల్ రీడింగ్
0: యజ్ఞయాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: If we don't do it wholeheartedly, all will be in vain.
0: హృదయవాసి భగవంతుడు.
1: God dwells in our heart.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్తు.
1: God is present in the entire universe.
0: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of own one God.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్నెస్.
0: కంట్రాక్షన్ లవ్.
1: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
0: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: వీ హ్యావ్ టు అటైన్ ద డివినిటీ.
0: జీ stars are many,
1: stars are many,
0: but sky is one,
1: but sky is one,
0: nations are many,
1: nations are
0: but
1: many,
0: but earth is one,
1: but earth is one,
0: cows are many,
1: cows are many,
0: milk is one,
1: milk is one,
0: gold is one,
1: gold is one,
0: but jewels are many,
1: jewels are many.
0: Chusara aa vidhamainatundi yokka ekatvamlo manamu divyatvanni pondali.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఇలాంటి మానవుడు
1: man today
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of spiritual endeavors,
0: ఎన్ని విధమైన స్మరణ చేసినప్పటికీ,
1: in spite of practices,
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social, political, worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో.
0: అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: దేన్ని మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత. కష్టములన్నీ చింత.
1: డిఫికల్ట్.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. వింత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గాని క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: I am treading along the
0: right path. దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: I am following sacred
0: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: I don't harm anybody.
0: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: I am not putting anybody
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: When you follow the path of truth, you don't need to fear.
0: కనుకనే truth is God.
1: Truth is God.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: view. నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: Follow your conscience.
0: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
1: Don't follow the
0: mind. Mind ని ఫాలో చేయొద్దు.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: body
1: like a
0: water bubble.
1: Body is like water
0: bubble. Follow the body and mind.
1: Don't follow the body
0: follow
1: and mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: నీ కాన్షియస్ అదే నిజమైనటువంటి దైవము.
1: Your conscience is divine.
0: నీ దేహమునందే నీ దైవం ఉంటున్నాడు.
1: God is in you.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
0: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహమందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయ పుత్రో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
0: టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: ఎలాంటి టెంపుల్?
1: What sort of temple?
0: Permanent temple కాదు ఇది.
1: It's not the ordinary
0: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: Body is a moving temple. Wherever you go, it follows
0: ఇది
1: you.
0: పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్
0: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: Why should we disgusted of this temple?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహమును ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by
0: lanes? కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్ట్.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్.
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధీని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: సత్కర్మలు దీని సత్సంగము.
1: గుడ్ యాక్షన్స్ గుడ్ కంపెనీ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ గుడ్ కంపెనీ?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్. నో.
0: సత్ బీయింగ్. బీయింగ్ బీయింగ్ ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్ బీయింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: సంగత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బీ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్
0: అవేర్నెస్
1: చిత్ అవేర్నెస్.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్ చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది. అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
1: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
0: అది చక్కెర వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
0: కాబట్టి సత్యమైనటువంటిది.
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
0: చైతన్యము అది అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: షుగరు కాదు, వాటరు కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్ ఆనంద.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడి.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: అదే లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఇస్ మెయిన్.
0: అదే అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీ ఇస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ ఇస్.
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
0: బాడీ. రెండూ చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is akshara.
0: ఇది అర్ధనారీశ్వరం.
1: This is androgynous nature.
0: దేహం ప్రకృతి.
1: Body is nature.
0: ఈ ప్రకృతియే పార్వతి.
1: And this nature, ప్రకృతి is పార్వతి.
0: ఆత్మ ఇదియే శివుడు.
1: ఆత్మ ఇస్ శివ.
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
1: The combination of శివ and పార్వతి is human life.
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
1: This is the principle of అర్ధనారీశ్వరం.
0: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
1: In human life there are lots of secrets.
0: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
1: It's very easy to know the divinity.
0: మీకు తెలియదు కానీ మన మనసునందున్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, దుర్భా ఇవన్నీ తీసిపారవి.
1: యూ డు నాట్ నో, బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మ్యానిపులేషన్
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురల్లీ నోబుల్ థాట్స్ అరైజ్.
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సీక్రెట్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపింది అంటే
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మల యందు, సద్భావముల యందు, సద్వాక్ అన్నిటి యందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాడు.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది వర్డ్స్.
0: పంచప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్, యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
0: ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు.
1: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ వెరీ నేమ్
0: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్, ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్, ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
0: కైండ్
1: ఇన్ దే, వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్, దే కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
0: ఎప్పుడు కైండ్నెస్ తో ఉంటుండాలి.
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
0: కైండ్నెస్ ఏ హృదయంకు సరైనటువంటి గుర్తు.
1: దట్ కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్
0: అవర్ హార్ట్. కైండ్నెస్ మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వి గివ్ అప్, బిట్రే దిస్ కైండ్నెస్, వి విల్ కమిటింగ్ ఏ సిన్.
0: అపకారము మనం చేయకూడదు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
0: దీనిని పురస్కరించుకొని
1: బేసింగ్ ఆన్ దిస్
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
1: హూ విల్ హావ్ ఎనఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టు సెంటెన్సెస్.
0: పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ద మీనింగ్.
0: పర ఉపకర, ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
1: పరోపకార, పర ఉపకర.
0: పర ఆత్మతత్వము,
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము,
1: ఉప ప్రకృతి.
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్,
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
0: ఎవరికో ఇంత దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ,
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప సమీపంలో పోవాలి.
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం, పరపీడనం,
1: పరపీడనం,
0: పరపీడనం,
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ పర?
0: ఏకత్వము,
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: To view that oneness as multiplicity is pida.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: To view that principle of unity of ఆత్మ as
0: దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: Consider one God as many is a sin.
0: కనుక ఇది పాపము అన్నారు.
1: This is the sin.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that.
0: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, ది కంట్రీ,
0: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
1: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ,
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే.
1: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాబట్టి ఏకం సత్.
1: Truth is one.
0: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
1: Speakers declare in a varied way.
0: Undi ee cup lo water undi.
1: Here there's water in this cup.
0: English vaadu ostadu idi water antadu.
1: Englishman calls it
0: water. Hindi vaadu ostadu thanni antadu, paani antadu.
1: And Hindi person calls
0: it paani. Tamil vaadu ostadu thanni antaru.
1: Tamilian calls it paani.
0: Sanskrit vaadu ostadu vaari antadu.
1: Sanskrit person calls it
0: water. Telugu vaadu ostadu neeru antadu.
1: Telugu man calls it neeru.
0: Ee perlantha kuda nu oka padarthamuku pettinatuntuve kaani aa bhashala yokka marpe.
1: All the names relate to the same sub matter here, basically the language.
0: దివ్యమైనటువంటి ప్రేమ తత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
1: Divine love is in everybody.
0: అది మార్పు చెందేటువంటిది కాదు.
1: It will never change.
0: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
1: And nobody can diminish
0: it. ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
1: It cannot be obtained out of force.
0: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
1: It comes out of source.
0: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
1: Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ
0: ఏకత్వమే
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్
0: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్నెస్
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వి ఫైండ్ టైం
0: ఏ కర్మలను వదలనక్కర్లేదు
1: వి డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్
0: ఏ సాధనలను వదలనక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో
1: డు ఆల్ యువర్ ప్రాక్టీసెస్
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్
0: ఏది చేసినా అంత దైవం అర్పితమే
1: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్
0: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
0: అంతా దైవమే
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్
0: నీ వెంట నీ జంట నీ ఇంట నీ కంట నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ అబవ్ యూ బిలో యూ
0: ఉన్నది ఒక్కటే
1: ఓన్లీ వన్
0: కానీ మనకు కనిపించదు
1: బట్ యూ డోంట్ సీ
0: కానీ మనకు చిక్కదు
1: యు కాన్ క్యాచ్
0: చిక్కకపోయినంత మాత్రం నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు
1: యాజ్ యు కెనాట్ సీ యాజ్ యు కెనాట్ క్యాచ్ యు కెనాట్ డినై
0: నేను చెప్పాను మన చుట్టూ గాలి ఉంది
1: భగవాన్ సెడ్ ద అదర్ డే దట్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము
1: వితౌట్ ఎయిర్ వి కెనాట్ లివ్
0: కానీ ఆ గాలిని మనం చూడలేము
1: యు డోంట్ సీ దట్
0: ఆ గాలిని పట్టలేము
1: యు కాన్ క్యాచ్
0: పట్టకుండా పోయినంత మాత్రమే
1: As you cannot catch it,
0: చూడకపోయినంత మాత్రమే
1: as you can't see, ఎంత వెర్రితనము కెన్ యూ డినై ది ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్
0: అది లేకపోతే మనమే లేము
1: can we live without it
0: కాబట్టి ఉన్నది పంచభూతములంత భగవత్ స్వరూపమే
1: all five elements are divine
0: కాబట్టి ఏ భూతమును కూడాను మనం వ్యర్థం చేయకూడదు
1: we should not waste any one of these elements
0: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ
0: ఈ బాండేజ్ ఒక నెగటివ్
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్
0: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్
0: లాక్ ఉంది
1: హియర్ ఇస్ లాక్
0: కీ ఉంది
1: హియర్ ఇస్ కీ
0: ఈ కీ లాక్ లో పెట్టు
1: పుట్ ది కీ ఇన్ ద లాక్
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్
1: ఇట్ ఓపెన్
0: టర్న్ రైట్ సైడ్
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్
1: ఇట్ గెట్స్ లాక్
0: సేమ్ లాక్ సేమ్ కీ టర్నింగ్ డిఫరెన్స్
1: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్
0: మైండ్ అనేటువంటిది కీ
1: మైండ్ ఇస్ ద కీ
0: నీవు దైవం వైపుని తిప్పు
1: టర్న్ గాడ్ వర్డ్
0: పాజిటివ్ అవుతుంది
1: ఇట్ బికమ్స్ పాజిటివ్
0: నీవు ప్రకృతి వైపుని తిప్పు బంధన అయిపోతుంది
1: టర్న్ టువర్డ్ ద వరల్డ్
0: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు
1: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
0: కానీ చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు
1: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్ తాను
0: చావక పుట్టక చంపబడక
1: హి డజంట్ డై నార్ బోర్న్
0: సోమును సాక్షి అయి వెలుగు
1: హి స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు
1: అండ్ హిస్ ట్రూత్
0: తాను పుట్టుకలేదు చావుకు లేదు
1: హి హస్ నో బర్త్ నార్ డెత్
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదటి గుర్తించాలి
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది
1: దెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రీడీమ్డ్ ఈ ప్రాపంచిక
0: సంబంధమైనటువంటి సుఖ సుఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు
1: మెనీ సఫర్డ్
0: వారేది
1: వేర్ ఆర్ దే
0: కారే రాజులు రాజ్యమును కలగరే గర్వంలో తిండి పొందరి వారేది
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్ వేర్ ఆర్ దే నౌ
0: నిరత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి దరబాసి తనగలేదా
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హూ స్టుడ్ బై
0: ద లోకము లేదు నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా
1: అండ్ డు యూ ఫైండ్ దిస్ నల కింగ్
0: జలది సేతువు గట్టే
1: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ
0: ఎందరెందరు రాజులు ఏగినారో
1: సో మెనీ లెఫ్ట్
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు
1: నో బడి విల్ టేక్
0: అలాంగ్ అన్ని వదిలిపెట్టిపోయేటువంటి వాడే
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు
1: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్
0: వచ్చే సమయంలో ఇంత బట్టైన కట్టుకుని రాడు
1: And as time of birth, we don't
0: bring
1: peace
0: of God.
1: And as we leave, we don't give our address.
0: What
1: that we experience with this? Each one gets as per the
0: deservedness.
1: To the extent possible, we should experience and be sacred. We should get a good name. We should be ideal individuals. The ideal life is true human life.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
0: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకములైనటువంటి మార్గంలో ఉన్నా